0: ఒక్కొక్కరిని చూడనే చూడను.
1: I do not look at all some person.
0: ఒకరితో మాట్లాడనే మాట్లాడను.
1: I do not talk to some people at all.
0: ఒకరు ఇటు వస్తే నేను అటు పోతుంటాను.
1: If some people come this way, I go the other way.
0: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, ఆ మందులు ఎంత ఇచ్చేటువంటివి అవన్నీ.
1: These are all the prescriptions and the medicines given to the various diseases.
0: ఎందుకోసం ఇస్తున్నాను?
1: Why am I giving this medicine?
0: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
1: I also have some code.
0: నా మాటకు చాలా విలువ.
1: My word is extremely
0: valuable. నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
1: You may not give value to my word, but I give value to my word.
0: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదు.
1: If one does not follow my word, I don't want to waste my word on him.
0: కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల బట్టి.
1: In order to protect the value of my own word, I don't talk.
0: మీరు ఎందుకు నడుచుకు స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు, కానీ నేను స్వామి ఆజ్ఞను నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
1: You go on telling that Swami is not talking to me. Why don't you tell yourself that you are not following Swami?
0: Kevalam idi one way traffic kaadu.
1: This is not
0: one way traffic.
1: This is not one way traffic.
0: Give and take. Rendittini vicharam cheyali neeku samatvam unte.
1: There must be give and take.
0: Nenu ee vidhanga cheyatam chethane Swami naato maatladatam ledu aneetundi yokka satyanni neevu gurtinchukunte neevu inku mundu aa rakamga cheyakunda untavu.
1: Recognize the truth that you have not followed Swami's word, therefore Swami is not.
0: Kaani ee naati bhaktulu aa rakamga vicharinchatam ledu. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు, అదేన్నే చూస్తున్నా, కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ డివోటీస్ డు నాట్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్. దే ఓన్లీ సే దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ, స్వామి ఇస్ నాట్ టాకింగ్.
0: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యు డోంట్ కమిట్ దట్ మిస్టేక్, స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
0: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికే ప్రవహిస్తాయి.
1: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్, ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
0: వర్షానికి ఒక ప్రార్థన, వంకలకు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఏ సెపరేట్ ప్రేయర్ ఫర్ ది రెయిన్, ఏ సెపరేట్ ప్రేయర్ ఫర్ ది
0: ఆజ్ఞను శిరసా వహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
1: ఫాలో ది కమాండ్స్, గ్రేస్ డాన్స్ దేర్.
0: విద్యార్థులారా, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
1: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ ది వర్డ్ విచ్ యు హావ్ జస్ట్ గివెన్. కన్సిడర్ యువర్ ఓన్ వర్డ్ యాజ్ ఎ వాల్యుబుల్.
0: రెండు కన్నులు ఉన్నాయి, రెండు చూడొచ్చు మీరు.
1: యు హావ్ గాట్ టూ ఐస్.
0: రెండు చెవులు ఉన్నాయి, రెండు వినొచ్చు మీరు.
1: యు హావ్ టూ ఇయర్స్,
0: కానీ నాలుగు ఒక్కటే ఉంది.
1: బట్ యు హావ్ గాట్ ఓన్లీ వన్.
0: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
1: That is why truth is the very life of the world.
0: Mataku pranamu satyamu, kotaku pranambu valu, koti tarittin.
1: For the promissory note, it is the signature which gives.
0: Kotaku.
1: For the fort, it is the army which is the life.
0: Jatiki pranamu manamu.
1: It is the respect and honor which is the life for.
0: Notaku pranambu valu.
1: For a promissory note, it is a signature.
0: మరి సిగ్నేచర్ లేకపోతే దాని ప్రొఫెసర్ నోట్కి ఎక్కడ విలువ ఉంది?
1: ప్రామిసరీ నోట్ ఈస్ వాల్యూలెస్ వితౌట్ ది సిగ్నేచర్.
0: కనుకనే మన మాటకు సత్యమే ప్రాణము.
1: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ ది లైఫ్ ఆఫ్ అవర్ వర్డ్.
0: అప్పుడే సత్యమేవ జయతి.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రూత్ ఆల్వేస్ ట్రయంఫ్స్.
0: కనుక దైవతత్వాన్ని గుర్తించాలనుకుంటే ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు.
1: It is not possible for everyone to understand.
0: Sai daivam deeniki kuda nu kungadu pongadu.
1: God never sinks or
0: prapanchamanta vachi dushinchina gaani nenu kungaru.
1: Let the whole world come and criticize me.
0: Prapanchamanta vachi varninchina nenu pongalu.
1: I don't get flattered even the whole world.
0: Naa satyamu naadi.
1: My truth is truth by itself.
0: Kungi prunge atvanti variki varilo unde atvanti doshame deeniki reaction.
1: The person who sings on account of
0: dosham defects. Enduku kungali, enduku pongali?
1: A person who is free from defects, where is the need for him either to sing?
0: Kanukane ee hrudaya sthayi endu unnatundi okkate ade pavitramu aneetundi vishwasanni manam balaparchukunte inga deeniki ni manam ee vidhamaintundi vicharamuku avakasame undadu.
1: If you can strengthen the faith, that heart is a divine entity, and if you fix your sight on that, there is no need for anybody.
0: Krama krameena mana yokka samarka. క్లోజ్ అంతా కూడాను సమీపిస్తుంటున్నాయి.
1: అవర్
0: ముగించడానికి
1: అవర్ సమ్మర్ క్లాసెస్ ఆర్ గ్రాడ్యువలీ కమింగ్ టు ఎండ్.
0: అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము.
1: ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ సచ్ ఎ నైస్
0: ఆపర్చునిటీ. నేను కూడాను కొన్ని కొన్ని అధిక కాలం తీసుకుని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను.
1: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ ఆమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు.
0: ఇంకా ఉన్నది రెండు దినములే.
1: దేర్ ఆర్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్.
0: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని, నిజబోధనను, నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
1: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి.
0: దానిని మీరు అర్థం చేసుకుంటే,
1: రియల్ ఫార్మ్
0: దేనిని మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
1: వన్స్ యు నో,
0: ఆధారాన్ని ముందు చూడాలి.
1: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే, దాట్ ఈస్ ఎనఫ్.
0: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
1: The real basis of Swami, not merely
0: ఆధేయం అంతా మార్పు చెందేటువంటిది.
1: The form may be changing.
0: ఆధారమే మార్పు చెందనటువంటిది.
1: The basis does not change.
0: అదే సత్యం,
1: that is
0: అదే నిత్యం, అదే ఆత్మ, అదే హృదయం, అదే నేను.
1: That is heart, that is ఆత్మ, and that is yourself.

ചെയ്യുണ്ട്. എല്ല നക്ഷത്രാലു നേലറാലക മിണ്ട നിലിച്ചിയുണ്ടേ. ഏ പ്രേമ ശക്തി പുടമി പൈബടകുണ്ട കടലിരായടു കാളു മുടുച്ചുകൊനിയേ. ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలిదేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

0: That power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restrict to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantude Prema.
0: God is love.
1: Premaniye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mama Ivamsu Jiva Loke Jiva Bhuta Sanatanahani Gita Bodhinchet.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti Prema Veda Netuntioka Bhagavantunioka Premanu Tanu Yevidamga Jagatantayanu Prakatimpajestunado Adevidamgane Prati Manavudu Kudanu Tama Premanu.
0: God, the very embodiment of love, spreads His principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatunti భౌతికమైనటువంటి యొక్క వస్తు వాహనాల నిమిత్తమై దీన్ని ఉపయోగించుకుంటున్నాడు.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: భగవంతుడు గుణాతీతుడు.
0: God is beyond attribute.
1: ప్రేమ కూడాను గుణాతీతమైనటువంటిది.
0: Love transcends attributes.
1: అట్టి గుణాతీతమైనటువంటి ప్రేమను గుణములతో చేర్చి మానవత్వము తన యొక్క జన్మమును వ్యర్థము గావించుకుంటున్నది.
0: సచ్ లవ్ విచ్ ట్రాన్సెండ్స్ అట్రిబ్యూట్స్ హ్యాస్ టేకెన్ అపాన్ ఇట్ సెల్ఫ్ ద అట్రిబ్యూట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ దస్ రూయిన్స్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు తల్లి బిడ్డల ప్రేమ.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్.
1: ఈ ప్రాకృతమైన జగత్తునందు భార్య భర్తల ప్రేమ.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhu mitrula prema.
0: Relations.
1: Ivannintini kodunu prema aneetundi padamutu upayoga petti ee jeevithanni gadupthunnadu manavudu.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka puramu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is the mother? Who is the child?
1: అప్పుడు ఈ తల్లికి ఆ బిడ్డ పైన ప్రేమ ఉన్నదా?
0: Do you expect mother to shower love on the child then?
1: లేదు.
0: No.
1: బిడ్డ జన్మించిన తర్వాతనే ఈ తల్లికి ప్రేమ ఏర్పడుతుంది.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: పెండికి పూర్వము భార్య భర్తను భర్త భార్యను ప్రేమించుకుంటారు. ఇవి కేవలం ఎప్పటి నుంచి జరిగింది? పెండి తరువాతనే జరిగింది.
0: ద లవ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టార్ట్ ఓన్లీ ఆఫ్టర్ వెడ్డింగ్, నాట్ బిఫోర్ దాట్.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగిటివ్ ప్రేమ సేవే.
0: దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్ అమాంగ్ రిలేషన్స్ అమాంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈజ్ జస్ట్ బాడీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ, కెనాట్ కాల్ ఇట్ లవ్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఇది కేవలం ప్రాకృతమైన సంబంధ బాంధవ్యమైనటువంటి దానిగా పోల్చుకోవచ్చు.
0: వీ కెన్ కాల్ ఇట్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్ రిలేషన్షిప్.
1: నిజమైన ప్రేమకు ఇచ్చి పుచ్చుకునేటువంటి సంబంధం కానీ ఇంక ఏ విధమైన సంబంధం కానీ లేదు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ది ట్రూ లవ్ హ్యాస్ నైదర్ గివింగ్ nor receiving. It is beyond the two.
1: Bhagavantuni premistaru bhaktulu.
0: devotees love God.
1: Bhagavantuda, naaki karyam jarimerinappudu neeku ee vidhamainatuvanti mudupuni chellistanantadu.
0: The devotee vows, pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనది కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికంగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కానీ ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకొని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: You expect safety and security in this world. When once we give up this body attachment and develop love wholeheartedly.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: The whole universe is duality. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కాని ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మాధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: This world cannot sustain without the twins dharma and adharma, that satya and asatya, the truth and falsehood.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరికించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and unrighteousness.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashudharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevulu yokka samanamaina dharmamu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence, satya, the truth, the sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi కేవలం పశుత్వమును స్వీకరించి గుణమునందు బుద్ధి యందు పశుత్వమునే అభివృద్ధి పరుచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రతలు ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హిస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయమైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: మానవ ధర్మములు ఏమిటి? పశు ధర్మములు ఏమిటి?
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: నేను మానవుడను అని అనుకోవటము, విశ్వసించటము అర్ధ సత్యమే.
0: To say that I am a human being is only half truth.
1: రెండవ అర్ధ సత్యము, నేను పశువును కాదు అని నిర్ణయించుకోవాలి.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: ఏకత్వమే నిత్య సత్యము.
0: That the eternal truth is the combination of these two.
1: నేను మానవుడను, పశువును కాదు. నేను మానవుడను, పశువును కాదు. నేను మానవుడను, పశువును కాదు అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతటితో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of
1: dharma. నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా, పురుషుడనా?
0: Then, am I a man or a woman?
1: నేను గృహస్థుడనా, బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a
1: servant? వానప్రస్థినా, సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: ఈ అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet, clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడే ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: man. సంఘమున కల్లోలం ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునలేక ప్రవర్తిస్తున్నాడు.
0: Man is behaving without understanding in the least what is meant by dharma or righteousness.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మంనే ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియల్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: The one who is expected to follow a particular code of conduct should not adopt a different
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: We should never consider that dharma is uniform for the entire mankind.
1: అధర్మానికి మూల కారణం అవుతుంది.
0: This is the cause for unrighteousness today.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మమునే ఆచరించాలి.
0: Every man must find out his age and conduct himself accordingly.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అవసరిస్తుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మములు లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins dharma.
1: ఈ రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: Kanuka pasuttvam ante emiti?
0: What is bestial temperament?
1: Ee pasuttvamulandu kudanu tana yokka niyamamunu puraskarinchukoni.
0: In animality there is discipline.
1: Aahara nidra bayanadulunde maatrame tana jeevithanni ankitam gaavinchukovali.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధముగానే మానవుని యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలను విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against
1: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతములే మూల కారణమని భావిస్తున్నారు.
0: We consider the caste and religion differences are responsible for all the obstacles, problems and violence all over the country.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: And this Bharat is a combination of many religions.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలీజియన్
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటి కాదు ఈ కల్లోలములు
0: ది ఎడ్యుకేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్
1: మతములు మానవులు నిర్మించినటువంటివి కాదు
0: రిలీజియన్ ఇస్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్
1: అది సహజమైన ధర్మములు
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్
1: కనుక మానవులు కేవలము తన ధర్మములను తన యొక్క ఆరాధనలు తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు
0: వీ కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్ అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ ఇన్ నో వే రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫ్యూజన్
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: జర్మనీ దేశం లోపల
0: In Germany,
1: కులమతములు ఏమాత్రము లేవు.
0: There are no religions in community.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత
0: Of the second war in Mahabharat, Second World War,
1: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి
0: Germany is divided into four parts.
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany.
1: దీనికి కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి
0: Japan is also divided.
1: కొన్ని దినములు అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
0: You find lot of agitation over there.
1: దీనన్నిటికీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహాప్రమాణం లే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ
0: though there are many religions in
1: Bharat ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావాలను పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: For many long years in Bharat people spent their life in unity and fraternity in spite of religions and communities caste
1: matamulanniyu veru margambu okkate
0: religions are many but the path is one
1: vastra bhedamu veru vastu okkate
0: the cloth is varied but yarn is one
1: shringaramulu veru bangaram okkate
0: jewels are many but gold is one
1: పశుల వన్నెలు వేరు పాలు ఒకటే
0: కలర్స్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్ బట్
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కడే
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్
1: బ్రతుకు కోసం బహుబాధ బద్ధులైంది
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలం అభివృద్ధి పరచుకోవటం కాదు
0: ఆల్ దిస్ ఈస్ డ్యూ టు ఏ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టు క్యారీ అవుట్ హౌ అవర్ లివింగ్ Nothing to do with other aspects.
1: మతములను ఏమాత్రము ద్వేషం లేదు.
0: In fact, there is no hatred in the field of religion.
1: మతుల్లో ఉన్నది ద్వేషం.
0: Everything lies with mati the mind.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: If mati the mind is good, what is wrong with matamu the religion?
1: కనుక మతం పైన దీని కారణాన్ని పొందటం చాలా పొరపాటు.
0: It is a mistake to consider that mata the religion is responsible.
1: భారతదేశమునందు
0: In Bharat,
1: అనేక మతములు పేరుతో పెట్టుకుని
0: There are many religions.
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు
0: అండ్ వీ హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి
0: లెట్ us అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్
1: జాతి జాతి జాతి
0: దిస్ జాతి ఆర్ నేషనల్
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి
0: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్
1: ఇది పూల జాతి
0: This belongs to the community of flowers.
1: ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
0: Its very form testifies it.
1: ఇది బట్ట జాతి.
0: This belongs to the cloth.
1: దీనికంత కాటనే దీనికి మూల కారణము.
0: And the cotton is the cause.
1: కనుకనే ఒక్క వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
0: And the nationality is not the combination of a single
1: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
0: You may kill a single person.
1: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
0: It is impossible to annihilate the entire humanity.
1: అనేక వృక్షములు ఉన్నాయి.
0: You have many trees.
1: మామిడి వృక్షములు ఉన్నాయి.
0: మామిడి
1: వృక్షములు ఉన్నాయి.
0: You have got mango trees and
1: ఇవంతా కూడా వృక్ష జాతియే.
0: They belong to the world of trees.
1: వృక్ష జాతి అయినంత మాత్రమున
0: Because of that.
1: మామిడి విత్తనం నాటి వేప పండు కోరితే వస్తుందా?
0: Having sown the seed of neem, you cannot expect the mango tree
1: of it.
0: And so also true when sowing the mango tree, you cannot expect the neem
1: out of it.
0: But they all belong to the world of trees. But fruits are many.
1: ఈ వృక్ష జాతి యందు ఫలముల యొక్క రుచులు 450 రకాలు ఉంటున్నాయి.
0: And the fruits have different tastes, many many tastes.
1: 450.
0: 400 types of tastes.
1: కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: How do you expect this unity among the trees with 450 types?
1: మానవ జాతి యందు కూడాను మానవ జాతి ఒక్కటే.
0: The human race is one.
1: కానీ మానవులు వేరు వేరు.
0: But human beings are different.
1: మనోభావములు వేరు వేరు.
0: Their thoughts are different.
1: సంకల్ప వికల్పములు వేరు వేరు.
0: Their thoughts and counterthoughts are different. And the behavior is different.
1: ఇవన్నీ కూడా అంతఃకరణ యొక్క ప్రమాణములే.
0: They all go by the inner feeling.
1: కాబట్టి జాతిని నిర్మూలన చేయటం అనేటువంటిది వెర్రితనము.
0: It is foolishness to expect to kill the entire race.
1: జాతిని ఎవరు కూడా నిర్మూలన గావించుకోలేరు.
0: None can remove the human race in total.
1: వ్యక్తిని నిర్మూలన గావించవచ్చును కానీ జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: You can kill a single human being but not annihilate, kill the entire society.
1: అది మానవ జాతి.
0: That is human race.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలము కొన్ని కల్లోలములకు మూల కారణం చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: It is utter state of ignorance to consider that the castes are responsible for the entire confusion in the
1: nation.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible.
1: వ్యక్తి యొక్క ప్రవర్తనలే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ ఇండివిజువల్ బిహేవియర్ దట్ ఇస్ ద కాజ్.
1: జాతి, మత, కుల, భేదములు ఏమాత్రము దీనికి కారణాలు కావు.
0: And the reasons such as based on caste, community and religion.
1: ఈ మూలాధార సత్యమును గుర్తించుకోలేని వ్యక్తులు మాత్రమే జాతి, మత, కులములే ఈ యొక్క కలహములకు మూల కారణమని భావిస్తున్నారు.
0: Those who could not understand the main secret reason behind it consider the caste and the religion
1: is
0: a big mistake.
1: జగత్తులో ఈ కలహములకు, కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: For all the agitation, disturbances and conflicts in the world, the caste and religion are not responsible. It is only the individual culture and individual behavior that is responsible.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ అవర్ కల్చర్
1: ప్రాచీన భారతీయ సంస్కృతి యందు,
0: ఇన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్,
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి యందు ఉంచుకోవాలి.
0: వీ హావ్ టు కీప్ దిస్ వన్నెస్, స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యాజ్ ద మెయిన్ వ్యూ.
1: కానీ నక్షత్రములు వేరు వేరుగా ఉన్నాయి.
0: ద మెనీ స్టార్స్,
1: బట్ స్కై ఈజ్ వన్.
0: బట్ ద స్కై ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: Chusara. ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
0: We have to recognize this truth.
1: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి.
0: We have to consider the divinity in the personality as sacred.
1: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
0: Love is the main cause for all.
1: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ, ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
0: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
0: గాడ్ ఈస్ లవ్, లవ్ ఈస్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ, ఎ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: Investigate the nature of love.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: God is love, is the very embodiment
1: ప్రేమ
0: of love.
1: ప్రేమతో సంధింప నియమమగును.
0: There can be a discipline by
1: కాన ప్రేమను గట్టిగా కలిగి ఉన్న.
0: If you have the strong love,
1: అద్వితీయమునందంగా అర్హుడగును.
0: You attain the state of non-duality.
1: మన అద్వితీయమంతా కూడాను కేవలం ప్రేమ యందే ఇమిడి ఉంటున్నది.
0: That non-dual state is born out of love.
1: కేవలం శరీర అభిమానమును పురస్కరించుకొని,
0: basing on the body attachment,
1: దేహ బంధమును వేరు వేరుగా భావించుకోవటం చేతనే,
0: because we go by multiplicity,
1: ఈ ప్రేమ భిన్న భిన్నంగా రూపొందుతుండాలి.
0: Love is fragmented or segmented.
1: ఈ భిన్న భిన్నంగా ఏర్పడేటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
0: The divided love is not love at all.
1: ఈ సంబంధ బాంధవ్యంతో వచ్చినటువంటి ప్రేమ.
0: It goes by the association and relationship.
1: ప్రేమ ఒక్కటే.
0: Love is one.
1: ఏ వ్యక్తి అయినను,
0: there can be a discipline by
1: కాన ప్రేమను గట్టిగా కలిగి ఉన్నా,
0: if you have the strong love,
1: అద్వితీయమునందంగా అర్హుడగును,
0: you attain the state of non-duality.
1: మన అద్వితీయమంతా కూడాను

0: దేశమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఎనీ కంట్రీ, ఏ ప్రాంతమైనా కానీ, ఎనీ రీజియన్, కానీ ప్రేమతత్వం ఒక్కటే. బట్ లవ్ ఇస్ వన్. స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావించుకుంటుంటారు.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ప్రేమ ఈశ్వరహై, ఈశ్వర ప్రేమహై.
1: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
1: And this very love is God himself.
0: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
1: And this heart is the center of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఉనికియే.
1: And this exists.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
1: And this love is ఆత్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
1: And this love is Brahma.
0: కాబట్టి ఏదిగానే భావించుకోనివు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
1: Give any name, but love is one and the same.
0: బ్రహ్మ ప్రేమనే.
1: That Brahma is God.
0: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
1: The main primordial principle is love.
0: ఆత్మ ప్రేమనే.
1: స్పిరిట్ ఆత్మ ఇస్ లవ్.
0: హృదయము ప్రేమనే.
1: ద హార్ట్ ఇస్ లవ్.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
1: వాట్ ఫార్మ్ కెన్ యూ డెఫినెట్?
0: కనుక నీ యందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
1: సో దాట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ సేమ్ ఆత్మ.
0: నీ యందున్నది నాయందున్నది ఒకే హార్టే, హృదయమే.
1: ద సేమ్ హృదయ, ద హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ మీ.
0: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుంది అది.
1: So it's only connection heart to heart.
0: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
1: When once we understand this principle of unity, there's no scope for hatred.
0: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
1: బికాస్ యూనిటీ ఇస్ వ్యూడ్ యాజ్ డైవర్సిటీ, లీడింగ్ టు ఆల్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్స్.
0: కనుక మన అందరి ఎందుకు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: It is only the atmic principle, consciousness.
0: దేహము వేరు వేరుగా ఉండవచ్చును.
1: What is may be different?
0: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమే ఆత్మ తత్వం వేరు కాలేదు.
1: Because you think of variety, diversity, you cannot consider consciousness.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: It is only one consciousness present in all beings.
0: అద్వైతం బ్రహ్మ అన్నారు.
1: The non-dualism is cosmos.
0: బ్రహ్మనే అద్వైతము.
1: The Brahma is non-dual.
0: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
1: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
0: సర్వత్రా నిండినటువంటిదే ఆత్మతత్వము.
1: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ
0: ప్రవేశించేటువంటిదే భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
1: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ ఓన్లీ యూనిటీ.
0: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: దేహాన్ని అభిమానం చేసుకుని
1: because the body
0: attachment. దేహాభిమానం చేత అనేక విధమైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిప్లిసిటీ.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాంప్ అండ్ షో.
0: అనేక మంది దేవాలయాలకు వెళుతుంటారు.
1: మెనీ పీపుల్
0: వెంకటేశ్వరుని దేవాలయంకు వెళుతారు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
0: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
1: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
0: స్వామి నా బిడ్డకు వివాహమైందంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
1: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
0: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
1: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
0: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
1: యు మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ హూ హాస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్.
0: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
0: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
1: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: ప్రతి ఫలాపేక్ష లేకుండా
1: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్.
0: ఒకే ఆత్మనే.
1: ఓన్లీ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
0: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
1: ఐ సీ మై ఓన్.
0: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
1: ఇట్ మై కాన్షియస్నెస్ దట్ స్పీక్స్.
0: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
1: ఐ అండ్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఫాస్టర్ దిస్ వన్నెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
1: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ
0: అస్ ఈ రూపము. ఈ దేహాభిమానంతో కూడినటువంటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ this body attachment.
0: Prema swarupame ee satyajeevam.
1: In fact your true nature is love.
0: Adi nirgunamaitundi.
1: That is attributeless.
0: Andukosam nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupina.
1: It is eternal, it is unsullied, it is immortal, it is unpolluted.
0: Kanuka aakaramto kudinatundi danni prema ani cheppadaniki veelu kaadu.
1: And that goes by form, you cannot say.
0: Ee na talli ani aakarani nee talliga bhavistunnavu.
1: And you consider your mother going by her form.
0: Eppati munchi nee aakarani talliga bhavistunnavu.
1: Since when you have this motherly feeling?
0: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడు

0: తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
1: ఆఫ్టర్ బర్త్ యాజ్ యు గ్రో వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ యువర్ మదర్ యూ కాల్ హర్ మదర్.
0: ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసమే లేకపోతే నీవు ఆమెను ప్రేమించలేవు.
1: If you have no faith that so and so is your mother, you can't love her.
0: కాబట్టి ఈ విశ్వాసమే ప్రేమకు మూల కారణము.
1: Where
0: there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth too.
1: Where there is peace,
0: there is truth, there is bliss.
1: Where there is truth, there is
0: bliss.
1: Where
0: there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకనే ఆకారాన్ని నీవు తల్లిగా భావించుకున్నావు.
1: You consider the form as your mother.
0: అంతటితోనే మన యొక్క ప్రయత్నం మానకూడదు.
1: డోంట్ గివ్ అప్ ఎట్ దట్ స్టేజ్.
0: దాని నుంచి సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్వెస్టిగేట్ ద ట్రూత్ అండ్ డెవలప్ దేర్ ఆఫ్టర్.
0: దాని నుంచి నీవు శాంతిని పెంపొందింపు చేసుకోవాలి.
1: దెన్ యూ కెన్ అక్వైర్ పీస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఆ శాంతి నుంచి నీవు సత్యంలో ప్రవేశించాలి.
1: అండ్ ఫ్రమ్ పీస్ ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్.
0: ఈ సత్య శాంతిలో ప్రవేశించిన తర్వాత నీ జీవితం ధన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ అండ్ పీస్ యు ఆర్ రిడీమ్డ్.
0: ఇది ఎక్కడో బయట లేవు.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ వర్ల్డ్.
0: నీయందే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ విదిన్ యు.
0: ట్రూత్ ఇస్ ఇన్ యు.
1: Truth is in you.
0: Bliss is in you.
1: Bliss is in
0: peace
1: you.
0: Peace is in you. You are the embodiment of peace.
1: You are the embodiment of
0: you
1: peace.
0: Are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Ekkada nivu vetukutavu?
1: Why do you investigate such?
0: Ah, bayata vetukadame nee yokka parapaatu.
1: You are in search of this outer world. That's your mistake.
0: Yedi kudanu neekante bayata okkati ledu.
1: Nothing is present in the outer world.
0: Everything is reflection of the inner being.
1: Everything is out of the inner being.
0: Nee nunchi vachinatuntive.
1: It is reflection of the inner being.
0: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యు ప్రే గాడ్?
0: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ లవ్.
0: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాచించు.
1: Consider every body as a mirror where you find your reflection.
0: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual
0: you
1: is ancient and eternal.
0: Nenu nee veru kaadu.
1: I and you are not separate.
0: Kabatti naa prema nee prema veru kaadu.
1: Your love and my love are not different.
0: Ee premalu okkate.
1: Both are one.
0: Dehabhimanamto konni maarpulu kalagavachunu kaani
1: there may be changes due to body.
0: Prema yokka tattvam okkate.
1: Prema
0: premane.
1: Love is love. Its nature is one.
0: Love. Live in love.
1: Live in love.
0: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Understand the spirit very well.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ప్రేమ స్వరూపుడే.
1: ఇస్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
1: Without love you may proceed in any spiritual path. It would be all in vain.
0: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
1: You do something in expectation.
0: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
1: You do japa.
0: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
1: You meditate.
0: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
1: They are all reflections of expectations.
0: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give any scope for such expectations.
0: ఇవన్నీ ప్రతిబింబములే.
1: In fact, they are reflections.
0: కానీ బింబస్వరూపుడు కాదు.
1: But you should go by this object.
0: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
1: Can you call a reflection as an object?
0: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
1: You stand in front of the mirror.
0: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
1: You say this my right eye.
0: కాని నీ కుడి కన్ను అద్దంలో ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: But in the mirror the right eye is seen as the left one.
0: అది నీ ప్రతిబింబం.
1: That's your reflection.
0: కాని అద్దమే లేకపోతే నీ బింబం బింబమే.
1: Without the mirror you are just an object.
0: కాబట్టి ప్రపంచమే ఈ యొక్క అద్దము.
1: The whole world is a mirror.
0: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
1: యు క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
0: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
1: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ద మిర్రర్ ఇస్ నెగిటివ్.
0: అన్ని ఆపోజిట్స్ అవుతుండే.
1: దట్ జస్ట్ ఆపోజిట్.
0: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
1: ద రైట్ వన్ ఇస్ సీన్ యాజ్
0: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
1: రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్.
0: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
1: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
0: కాదు కాదు.
1: నో.
0: అందుకోసమనే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
1: దేర్ఫోర్ సాక్షాత్ ఆకారం ది వెరీ మేనిఫెస్టేషన్ ఇస్ అవతారం ఇన్కార్నేషన్.
0: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
1: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
0: సాక్షాత్ ఆకారం కాదు ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్.
0: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
0: అదంతా సాక్షాత్కారం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: ఏది సాక్షాత్కారము?
1: వాట్ ఇస్ మేనిఫెస్ట్?
0: నీ రూపమే నీకు సాక్షాత్కారం.
1: యువర్ వెరీ ఫార్మ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: కనుక నీ ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తన ఆకారం తాను సొంతంగా భావించుకుని
1: కన్సిడర్ యువర్ ఫార్మ్
0: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్.
0: నీ ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
1: worldly relationships
0: తాత్కాలికమైనటువంటివి
1: or temporary
0: ఇవన్నీ passing clouds
1: they are like passing clouds.
0: క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయి?
1: హౌ డూ దే?
0: కొంత కాలం మాత్రమే నిలిచి ఉంటాయి, తర్వాత మారిపోతుంటాయి.
1: దే ఎగ్జిస్ట్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, లేటర్ వానిష్.
0: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు.
1: ద ట్రూ ఫామ్ విల్ ఎవర్ చేంజ్.
0: ఎప్పటికీ మారదు.
1: ఎనీ టైమ్.
0: ఏనాటికి మారదు.
1: ఎనీ డే.
0: ఎక్కడా మారదు.
1: ఎనీవేర్.
0: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద చేంజ్లెస్ ప్రిన్సిపల్.
0: అది ఏ ప్రేమ తత్వము?
1: దట్ ఈస్ లవ్.
0: ప్రేమ ఏనాటి కూడా మారదు.
1: లవ్ ఇస్ చేంజ్లెస్. ఎనీ
0: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది, రేపు ద్వేషంగా వస్తుంది.
1: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే, టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్.
0: ఈనాడు ఇష్టంగా ఉంటుంది, రేపు అయిష్టంగా మారుతుంది.
1: టుడే ఇట్ మే బి లైక్స్, టుమారో ఇట్ డిస్లైక్స్.
0: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి.
1: ఇట్ హాస్ లవ్ హాస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే.
1: సేక్రెడ్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: దానికోసమనే భజనలో కూడా పాడుతుంటారు, ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
1: ఇన్ భజన్స్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది?
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్.
0: అనండి, జీసస్ అనండి, అల్లా అనండి, ఇంకే బుద్ధ అనండి, గురునానక్ అనండి, ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లు ఇవి.
1: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్, అల్లా, బుద్ధ, నానక్, జీసస్, ఎనీ నేమ్, బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ.
0: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు?
1: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
0: బాడీ? ఎవరు పెట్టిన పేరు ఇది?
1: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యు.
0: కానీ పుట్టిన పేరు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్.
0: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ.
1: బట్ ద లవ్ ఇస్ ద నేమ్ గివెన్
0: ఈ దేహానికి. అంతా పెట్టిన ప్రేమ.
1: ది అదర్స్ ఆర్ క్రిజన్.
0: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు.
1: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ, యూ కెన్ చేంజ్.
0: అది మారేటువంటివే.
1: బికాజ్ యూ కెన్ చేంజ్ దెమ్.
0: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం.
1: లవ్ ఇస్ చేంజ్లెస్.
0: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు.
1: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: అట్టి మారనటువంటి తత్వము,
1: దట్ చేంజ్లెస్ నేచర్,
0: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము,
1: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ,
0: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి.
1: That love we should run after.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: That is true devotion.
0: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి.
1: Devotion is the synonym of love.
0: ఈ భక్తి వల్ల
1: out of devotion
0: అనేక శక్తులు కూడా వస్తాయి.
1: You will have so much of
0: power. ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి.
1: Out of this bhakti devotion you have yukti.
0: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది.
1: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, ది ఫుల్ఫిల్మెంట్.
0: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి.
1: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి, రినన్సియేషన్.
0: భక్తి, రక్తి, ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి.
1: అండ్ దేర్ఫోర్ విరక్తి, రినన్సియేషన్, ముక్తి, ది లిబరేషన్, ద రక్తి, ది
0: ఫుల్ఫిల్మెంట్. అయితే ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈస్ కామన్.
0: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
0: కృష్ణ,
1: కృష్ణ.
0: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ, అనేక ప్రేమ.
1: మెనీ లవ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
1: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ?
0: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్నారు.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్.
0: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల.
1: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ.
0: కకారము,
1: క.
0: రుకారము,
1: రు.
0: హకారము,
1: ఆ.
0: షకారము,
1: ష.
0: అకారము, ఐదు ఉంటుంది.
1: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్.
0: కృష్ణ,
1: కకారము,
0: కకార, రుకారము,
1: రుకార.
0: చూసారా, కకారం అనేటువంటిది ఎవరికి పేరు?
1: క స్టాండ్స్ ఫర్ వాట్?
0: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు.
1: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి, గాడెస్ ఆఫ్ వెల్త్.
0: కకారం అనగా రమాదేవి.
1: క మీన్స్ రమాదేవి.
0: రుకారం అనగా సీతాపతి.
1: రుకార ఐ సీతాపతి.
0: సీత,
1: సీత.
0: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి.
1: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్.
0: షకారము,
1: ష.
0: ఈ షకారం అనేటువంటిది శాంతికి.
1: ష స్టాండ్స్ ఫర్ పీస్.
0: ఇంకా అకారము,
1: ఆ.
0: ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి.
1: ఆ ఈస్ ప్రైమల్ పవర్.
0: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియ యొక్క తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది.
1: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్, ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ.
0: ఈ కృష్ణ అనే పదమునకు కర్షతీతి కృష్ణ అన్నారు.
1: వీ డిఫైన్ కృష్ణ యాజ్ కర్షతీతి కృష్ణ.
0: కర్షమనగా దున్నటము.
1: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్.
0: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే.
1: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్.
0: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే.
1: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే కర్షతీతి కృష్ణ.
1: సో వి సే కర్షతీతి.
0: కృషితీతి కృష్ణ.
1: దెన్ ఇట్ ఇస్ సెట్
0: ప్రయత్నం చేసేవాడు కూడా కృష్ణుడే.
1: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్.
0: ఆ కర్షతీతి కృష్ణ.
1: ఆకర్షితి ఇది కృష్ణ.
0: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే.
1: ద వన్ హూ అట్రాక్ట్స్ ఇస్ కృష్ణ.
0: కనుక భగవత్ తత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చు.
1: డివినిటీ కెన్ బి వ్యూడ్ ఎవ్రీవేర్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ అబౌవ్ దిస్.
0: ఈ దివ్యత్వానికి మించినటువంటి పదార్థం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ బియాండ్.
0: అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ బట్ట దివ్యత్వమే. ఈ పుష్పం దివ్యత్వమే. ఈ పవన్ దివ్యత్వం. అంతా దివ్యత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివినిటీ.
0: ఏది దివ్యత్వం కాదు.
1: వాట్ ఈస్ దట్ నాట్
0: డివైన్? ఈ దివ్యత్వం లేకపోతే దీన్ని మనం ఎందుకు ఆశిస్తున్నాము?
1: వెల్ హౌ ఐ డు ఎక్స్పెక్ట్ డివినిటీ హియర్?
0: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము?
1: వై డు యూ లవ్ దిస్ క్లాత్?
0: అన్నింటి ఎందు ప్రేమతత్వం ఉంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్. దిస్ లవ్ దేర్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము.
1: That form of love is the hridaya, the heart present everyone.
0: I love you antaru, I pettaru, it's about gisesi you an pettaru.
1: We say I love you, the I first and you later.
0: Idi itta gisi pettinatundi emani neeku artham?
1: What do you mean by the two lines in the
0: I a marku you an pettaru?
1: I and then there's another mark you.
0: Idi hridayamu.
1: This is heart.
0: I love you anaga love anetundi hridayame.
1: Love means heart.
0: Prema anetundi hridayame.
1: Love is heart.
0: Ee hridayame daivantuni yokka prema.
1: And this heart is the seat of love.
0: Plus daya hridaya.
1: Krit plus daya. The one seat of compassion.
0: Karunyamato koodinatundi hridayamu.
1: Hridaya is
0: prematho
1: is one of compassion and love.
0: Karukane prema ane hridayamu. Hridayame prema.
1: So love is hridaya, the heart, and
0: hridayame daiva swarupamu.
1: And the heart is the place of God.
0: కనుకనే దైవమే హృదయ స్వరూపము.
1: అండ్ గాడ్ రిసైడ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్.
0: అందరి ఎందు కూడాను ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు.
1: దిస్ గాడ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: నిజం జగత్తు సర్వమంతా కూడా ఈశ్వరే ఉన్నాడు.
1: ద హోల్ కాస్మాస్ ఈస్ ఫుల్లీ డివైన్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: Sarvam kalividam brahma.
1: Everything is divine
0: essentially.
1: You find cosmic divine divinity everywhere.
0: Adi ye prema.
1: That is love.
0: Kanuka mee premananta kudanu.
1: All your love.
0: Mee ande unchukonaka.
1: Don't keep to yourself.
0: Ee pavitramainatundi padarthannu.
1: This divine love.
0: Kevalam manavulaku maatrame panchukovatam kaadu.
1: Do not limit to mankind.
0: Pashupachi mrugadulu kudanu panchali.
1: Share it with birds and bees.
0: ప్రతి జీవికుడును ఈ ప్రేమ తత్వాన్ని పంచాలి.
1: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
0: అందరికీ ఐకమత్యం కావాలి.
1: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి.
1: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్.
0: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు కోపాలు ఈ తగాదాలు ఉండవు.
1: వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫరెన్స్ ఆర్ ఎనిమిటీ.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కల్లోలములు కలహములు. దీనికి కారణమేమిటి?
1: టుడే ఇన్ ద వరల్డ్ వేర్ ఎవర్ యూ గో, వేర్ వాట్ ఎవర్ యూ సీ, యూ ఫైండ్
0: మానవుని యొక్క విశాలత్వం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: బికాస్ మ్యాన్ ఇస్ నాట్ బ్రాడ్ మైండెడ్ టుడే. హీ హాస్ కంట్రాక్షన్ లవ్,
0: నాట్ ఎక్స్పాన్షన్ లవ్.
1: ఇస్ నాట్ ఎక్స్పాన్షన్ లవ్.
0: విశాలమైన హృదయం లేదు.
1: హీ ఇస్ నాట్ బ్రాడ్ మైండెడ్.
0: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు.
1: హీ ఇస్ నారో మైండెడ్.
0: కనుక ఆ సంకుచితమైన హృదయాలు మానవు సృష్టించుకున్నటువంటి.
1: ద నారో మైండెడ్నెస్ ఈజ్ యువర్ మేకింగ్.
0: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయం.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ లిమిటేషన్.
0: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఈస్ లిమిట్లెస్.
0: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం.
1: యూ హావ్ పుట్ లిమిట్స్ టు దిస్ లిమిట్లెస్ స్పిరిట్ ఆర్ కాన్షియన్స్. Therefore you are in conflict.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu guru purnima annaru.
1: Today is guru purnima.
0: Guru ante emti ni?
1: Who is guru?
0: Ukaro gunatitaha.
1: Gu stands for attribute.
0: Ukaro roopavarjitaha.
1: Ru stands for formless.
0: Gunatitamainatundi roopam lenatundi.
1: That which is attributeless and formless.
0: Ukaro kevalam andhakaramu.
1: Gu stands for darkness.
0: Ukaro tannivarana.
1: Ru means that dispels
0: darkness. Andhakaram nivarana gavinchetundi prakashame.
1: That light that dispels darkness.
0: కనుకనే భగవంతుడు అనేటువంటి బా బా అనేటువంటి ప్రకాశమే.
1: బా మీన్స్ ఎఫల్జెన్స్.
0: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్.
0: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది.
1: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బీనింగ్ ది లైట్.
0: భగవంతుడే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు, ఒక ద్వేషించకూడదు.
1: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే
0: అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్.
0: దేశము ద్వేషము ద్వేషము.
1: వి ఫైండ్ హేట్రెడ్.
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము.
1: అండ్ వి గివ్ ఇంపార్టెన్స్ టు కాస్ట్.
0: ఎంత పాపం, ఎంత
1: పాపం. వాట్ ఎ మిస్టేక్.
0: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
1: అండ్ ఇట్ సీమ్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఎవరిని కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: అండ్ ఇట్ మీన్స్ యువర్ హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక మనం ఎవరినో ద్వేషిస్తున్నాము, ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
1: you are happy that you are hating somebody, that you are
0: accusing
1: somebody. It is not true happiness at all.
0: అది కేవలం రాక్షస ఆనందము.
1: It is only demonic pleasure.
0: ఎవరిని సంతోషపెట్టు అదే నీకు ఆనందము.
1: Make others happy, you will be blissful.
0: ఆనందమే నిజమైన స్వరూపం నీది.
1: That very happiness is your true form.
0: ఎవరిని బాధ పెట్టకూడదు.
1: Don't hurt anybody.
0: ఈ నాడేమో నీవు హింసిస్తావు ఇతరును.
1: You may harm somebody.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: You think it's your nature.
0: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
1: Tomorrow you will find somebody who will harm you.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ?
0: కనుకనే ఎవరిని కూడా నువ్వు మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్
0: ఎనీబడీ. అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఏ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరిని హింసించుకోవటం ఫ్యాషన్.
1: వి గో ఆన్ హార్మింగ్,
0: అందరిని బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
0: అందరిని చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైన గానీ చంపుతుంది.
1: Well, even insect also can kill. Why man?
0: Champadam goppatanam kaadu.
1: Nothing great in killing anybody.
0: Atani betikinchadam goppatanam.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: కనుకనే మనం చంపి చంపి చంపి చంపి కట్టగలిపి మన జీవితం ఏమైపోతుండాలి?
1: ఇఫ్ యు గో ఆన్ కిల్లింగ్ ఎవ్రీబడీ వాట్ విల్ హ్యాపెన్?
0: కూడా ఒకనాడికి చస్తుంది.
1: అల్టిమేట్లీ యు విల్ డై.
0: ఎట్లా చస్తుంది?
1: హౌ డస్ ఇట్ డై?
0: ఏ విధమైన కర్మలు ఆచరించావో ఆ కర్మల యొక్క తత్ఫలితమే నీకు మూల కారణంగా వస్తుంది.
1: యాజ్ ఈస్ ది యాక్షన్ సో ఇస్ ద రియాక్షన్ దట్ విల్ పుట్ యు టు సఫరింగ్.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది ఎప్పుడు కూడా తప్పింది కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, నెవర్ ఫర్గెట్ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: ఈనాడు నేను తప్పించుకున్నానని నీవు ఆనందించవచ్చు, కానీ రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
1: టుడే యూ మే బి హ్యాపీ బై హార్మింగ్ సంబడీ, టుమారో యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్.
0: ఈ నాటికి తప్పింది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: మంచి చేయి, నీకు మంచి కలుగుతుంది.
1: డూ గుడ్, దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గుడ్నెస్.
0: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ది అదర్ థింగ్.
0: కొంచెం కాచుకో.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ పాజిటివ్ రిజల్ట్.
0: ఏ మానవుడికి కూడాను తత్ఫలితం తప్పింది కాదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది రిజల్ట్.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటి కొంత సహాయం చేస్తుంది.
1: హౌఎవర్ వైల్ యూ సఫర్ బ్యాడ్ రిజల్ట్స్, యువర్ ప్రేయర్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అదే కృతజ్ఞత.
1: యూ కెన్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయర్.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: యూ షుడ్ బి
0: గ్రేట్. కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: అండ్ యూ షుడ్
0: కృతజ్ఞత నాయ నమః అన్నారు.
1: అండ్ వీ సే దట్.
0: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్.
0: క్షమ సత్యము.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఫర్ గివ్నెస్ ఇస్ ధర్మ.
0: క్షమ వేదము.
1: ఫర్ గివ్నెస్ ఇస్
0: క్షమ అహింస.
1: పేషెన్స్ ఇస్ నాన్ వైలెన్స్.
0: క్షమ సర్వం.
1: ఫర్ బేరెన్స్ ఇస్ ఎవ్రీథింగ్.
0: క్షమ సంతోషము.
1: ఇట్ ఇస్ హ్యాపీనెస్.
0: క్షమ స్వర్గము.
1: ఇట్ ఇస్ హెవెన్.
0: క్షమ సర్వస్వంభు.
1: ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్
0: సర్వ జీవుల యందు.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: ప్రతి మానవుని యందు కూడాను క్షమ చాలా గొప్పది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ forgiveness is great.
0: వాడు ఎవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: ఇఫ్ ఎనీవన్ హార్మ్డ్ యూ, ఫర్గివ్ హిమ్.
0: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: హావ్ ద ఫీలింగ్ దట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: వాడు ఎవడో నిన్ను తిట్టాడు అనుకుంటే అది దట్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఇఫ్ ఎనీవన్ అక్యూజ్ యూ, టేక్ ఇట్ దట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: దట్ అక్యూజేషన్ ఛార్జింగ్ ఇస్ నాట్ టు యూ.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ ఇట్? హి హస్ క్రిటిసైజ్.
0: దేహానికి వచ్చింది దేహానికే పోతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ టు బాడీ అక్యూజేషన్.
0: కనుకని దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా, ఇదే శంకరాచార్యులు విచారణ చేసింది.
1: దిస్ వాట్ శంకర సెడ్. ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్, క్రిటిసైజ్డ్, ఆర్ ఆయన
0: అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: హాస్ హి క్రిటిసైజ్డ్ ద బాడీ?
0: ఈ దేహం నేను తిట్టుకుంటున్నాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: వాట్ దిస్ బాడీ?
0: ఏమిటి ఈ అనిత్యమైన దేహము?
1: వాట్ దిస్ టెంపరీ బాడీ?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తం.
1: ఇట్స్ ఫౌల్, ఫుల్ ఆఫ్ యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాన్.
0: పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద సెంట్రల్ ఆర్గన్.
0: నేనే నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: ఐ ఓన్లీ బ్లేమ్ మై బాడీ, ది అదర్ మ్యాన్ అక్యూజింగ్ ఇట్ ఇస్ హెల్ప్ టు మీ.
0: ఆత్మను తిట్టాడా?
1: As accused the Atma spirit.
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The very same spirit exists.
0: కాబట్టి తను తాను తిట్టుకున్నాడే అనుకో.
1: It amounts to accusing for one's
0: own self. ఎంత క్షమ ఇది?
1: So what kind
0: ఈ క్షమ అనే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad-mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.
1: This kind of broad-mindedness we should
0: have. ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు గురు పూర్ణిమనిగా.
1: Today గురు పూర్ణిమ.
0: గురువు అనిగా కేవలం అజ్ఞానం దూరం గావించుకోవాలి.
1: గురు మీన్స్ హి స్టాండ్స్ ఫర్
0: ఎట్టి అజ్ఞానము. ఇది నా దేహము నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
1: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
0: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
1: బాడీ ఇస్ మియర్లీ ఇన్
0: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
1: ఇట్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
0: దీన్ని నేను సత్యమని భావించుకోను.
1: ఐ కెనాట్ కన్సిడర్ యాజ్ ఎటర్నల్
0: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ యాక్షన్.
0: భగవంతుని యొక్క గిఫ్టే
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండ్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: జీవుడే దేవుడు.
1: And the individual is divine.
0: కాబట్టి బాడీ టెంపుల్, జీవుడే దేవుడు. నువ్వు ఇంకెవరిని ఆశిస్తావు?
1: సో బాడీ ఇస్ ద టెంపుల్ అండ్ ఇన్వెలర్ ఇస్ డివైన్.
0: కాబట్టి ఏ దేహాన్ని చూసినా గానీ ఇది భగవంతుని టెంపుల్ అనుకుని దానికి నమస్కారం చేయి.
1: కన్సిడర్ ఎవ్రీ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఈరోజైనా పర్వాలేదు,
1: నమస్కారం
0: చేయి.
1: But salute him.
0: Sarvajeeva namaskaram kesavam pratigacchate adanike chendistundi.
1: All our salutations to anyone amounts to offering respect to God.
0: Sarvajeeva tiraskaram kesavam pratigacchate adi kuda adanike chendistundi.
1: If you deny anybody it amounts to denial of God.
0: Kalukane manam ekatma bhavanni abhiruddhi pachukovali
1: bangaru. We should have this feeling of oneness.
0: Nimmalandarini nenu appudappudu bangaru bangaru antuntanu.
1: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
0: బంగారంగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై బంగారు?
0: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
1: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
0: హిరణ్య గర్భాయ నమః.
1: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
1: యువర్ హోల్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
0: ఏటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్.
0: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చును?
1: యు కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ ఎనీ ఆర్నమెంట్.
0: కానీ ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చును.
1: అట్లీస్ట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్.
0: కాబట్టి రూపాలు మారేది బంగారే.
1: అండ్ జ్యువెల్స్ ఫార్మ్స్ ఆర్
0: రూప రహితమైనటువంటి బంగారే.
1: ద ఫార్మ్లెస్ వితౌట్ ఎనీ జ్యువెల్.
0: కాబట్టి మీ రూపము బంగారే, రూప రహితము బంగారే.
1: ద వన్ విత్ ద ఫార్మ్, ద వన్ వితౌట్ ఫార్మ్లెస్ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ దిస్ నేచర్ ఆఫ్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఫస్ట్ బంగారును తీసుకుంటే,
1: అండ్ ఇఫ్ యు టేక్ గోల్డ్ టు సమ్ ఎక్స్టెంట్,
0: దీనికి ఒక 500 రూపాయలు అనుకుంటావు.
1: యూ హావ్ టు పే 500 రూపీస్.
0: కానీ దాంట్లోపల కొంచెం కాపర్ కలిపితే 300కి దిగుతుంది.
1: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ద ప్రైస్ కమ్స్ డౌన్.
0: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేరితే ఇంకా 200కి దిగుతుంది.
1: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
0: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
1: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్
0: బంగారు లోపల ఈ కాపరు, ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
1: ద కాపర్ అండ్ బ్రాస్, వై హావ్ యు
0: చేర్చుకునే కొద్దీ దీని విలువ తగ్గిపోతుంది.
1: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
0: కాబట్టి నాటి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: చాలా విరుగా ఉంటుంటారు,
1: హైలీ వాల్యూ.
0: వాడు పెరిగే కొలది పెరిగే కొలది ఆశలైనటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
1: యాజ్ వీ గ్రో మోర్ అండ్ మోర్ ద కాపర్
0: పిస్తాడంతా చేరిపోతుండాలి.
1: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్స్.
0: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
1: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
0: విలువ తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్?
0: విలువలేని పదార్థములు విలువైన దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
1: బికాజ్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్ గోల్డ్.
0: కనుక మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
1: సో వి షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
0: త్యజ దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: బచ సాధు సమాగమం,
1: జాయిన్ ఇన్ గుడ్ కంపెనీ.
0: పూర్వ పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ యాక్టివిటీ డే అండ్ నైట్.
0: భజ నిత్యం అనిత్యత,
1: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫిమరల్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
0: విచారణ చేయాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్,
0: అది మొమెంటరీ.
1: దట్ ఈస్ అవర్ ధర్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. మానవ జన్మ మెత్తి,
1: అండ్ వి మోనే
0: జంతునాం నరజన్మ దుర్లభం.
1: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మ మెత్తినందుకు నోరు ఇచ్చాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ టంగ్.
0: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వి లైక్.
0: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
0: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ ప్రాప్తి.
1: ఇఫ్ యూ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ, యూ విల్ హ్యావ్ యువర్ టర్న్ టుమారో.
0: చెడ్డ చూపు చూడకూడదు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ చూపు చూచాడు,
1: యూ హ్యావ్ బ్యాడ్ లుక్.
0: కీచకుడు,
1: కీచక హ్యాడ్ బ్యాడ్ లుక్.
0: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు,
1: అండ్ హ్యాడ్ బ్యాడ్ లుక్స్ టు
0: ఏం గతి పట్టింది కడపటికి.
1: వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: భీముడు పోయాడు, వెద్దలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
1: భీమా హ్యాడ్ హిట్ హిస్ హెడ్, బ్రోక్ ఇన్ టు 2 పార్ట్స్ అండ్ కిల్ హిమ్.
0: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
1: దాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
0: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
1: సో డోంట్ థింక్ ద సేమ్ బ్యాడ్ లుక్స్.
0: దీన్నే బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: మొట్టమొదటి దృష్టి,
1: ఫస్ట్ విజన్.
0: దృష్టిని మార్చుకున్నాడు,
1: కరెక్ట్ యువర్ విజన్.
0: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
1: చేంజ్ యువర్ సైడ్, దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
0: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
1: సో కరెక్ట్ యువర్ లుక్స్.
0: కన్నులు ఉన్నాయి కదా అని అన్నింటినీ చూడకూడదు.
1: యాజ్ యూ హ్యావ్ ఐస్ డోంట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: ఏది చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
1: వాట్ ఎవర్ యు మే లుక్ ఎట్ కన్సిడర్ ఇట్ డివైన్.
0: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
1: వాట్ ఎవర్ యు మే హియర్ లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ డివైన్.
0: దైవ విషయంగా చెప్పు.
1: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
0: అది నీ దైవత్వంగా మారుతుంది.
1: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
1: దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్
0: ఆఫ్ లవ్. ఈ కాలం నుంచి కూడాను నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ ఈస్ హైలీ బ్లిస్ఫుల్.
0: 75 వస్తూ ఉంటుంది.
1: 75th birthday is approaching.
0: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
1: భగవాన్ హాస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
1: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్డ్.
0: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
1: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు నో దిస్.
0: నాకు ఎవ్వరూ ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: No one hates Bhagavan.
0: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
1: సో నో ఫియర్ హియర్.
0: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
0: కనుక నాకే భయము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అంతా నాయకు స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫామ్ ఆఫ్ భగవాన్.
0: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
0: నాకు ఎవరు ద్వేషులు లేరు.
1: భగవాన్ డజంట్ హేట్.
0: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
1: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
0: ఎవరు నన్ను ద్వేషించలేరు.
1: నో వన్ కెన్ హేట్ హిమ్.
0: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటారు.
1: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్. నీ
0: వెనకని పోతుంటా ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
1: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
0: అమాయకు బిడ్డ.
1: The innocent child.
0: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
1: And the child smiles, you also smile.
0: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు.
1: When భగవాన్ smiles blissfully, you also smile.
0: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
1: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
0: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
1: అండ్ హ్యావ్ ప్యూర్
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
1: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సాంక్టిఫైడ్.
0: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
1: నథింగ్ బ్యాడ్ అంటూ అన్ని
0: మంచి మంచి మంచి.
1: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్డ్ టిల్ నౌ.
0: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ ది అదర్ వన్ విల్ బి గుడ్.
0: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
0: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
1: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
0: ఎట్టి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
1: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
0: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్.
0: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
1: యు షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
1: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
0: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
1: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: ప్రేమ స్వరూపుడే.
1: ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము తాపము ఈసూయ అసూయ డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ జెలసీ పామ్ షోల్డర్
0: ఫుడ్.
1: As is the foot,
0: atti head,
1: so is the head.
0: Yetti head,
1: as is the head,
0: atti God,
1: so is God.
0: Kabatti foot head God moodu kulla oka sambandham ayyindi.
1: So foot head God have got inter relationship.
0: Kabatti mana motta motta manchi food ni teeskovali.
1: So we have to part a good food at the
0: manchi
1: beginning.
0: Manchi food ante viluvainatundi food kaadu.
1: Good food not costly.
0: Sattvikamainatundi food.
1: It should be sattvic food.
0: Adhe mana nijamainatundi yokka divyamaina aaharamu.
1: That is the divine food that we can partake.
0: ఆ దివ్యమైన ఆహారం తెచ్చినప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనకు.
1: Then you will have divine thoughts.
0: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాయి.
1: And you start speaking sacred words.
0: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను కానీ కోపం లేదు నాకు.
1: భగవాన్ pretends to be angry. He is never angry any time.
0: వాళ్ళను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
1: He just bangs you.
0: ఏ తిట్టు తిడతాను?
1: What?
0: దున్నపోత.
1: He calls you dunnapota, he buffalo.
0: Ante.
1: That's all.
0: Adhe na tittu.
1: That's only worst of accusation.
0: Dunnapota ante he buffalo.
1: He buffalo.
0: Neevu buffalo ne.
1: You are only buffalo.
0: Endukante neevu manchi palin cheyagaru ledu kabatti neevu buffalo ne.
1: You have not done anything good. You fellow is a buffalo now.
0: Nijanga neevu manchi pani cheyi.
1: Do good things.
0: నీవు గుడ్ ఫెలో అవుతావు.
1: దెన్ యూ బికమ్ ఎ గుడ్ ఫెలో.
0: కనుక నా తిట్టంతా ఇట్లాంటివి.
1: దట్స్ హౌ స్వామి బ్యాంక్స్ యూ.
0: దున్నపోత
1: హీ బఫెలో.
0: ఇది ఎంత మంచి పని.
1: వాట్ గుడ్.
0: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ హీప్ ఆఫ్ ఫెలోస్.
0: కారణం ఏమిటి? మంచి పని చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్.
0: దున్నపోతకు ఏమి విధమైనటువంటి వర్షం కురిచినా గానీ కేర్ చేయదు.
1: హీప్ ఆఫ్ ఫెలో ఇస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ దర్ హెవీ రెయిన్.
0: ఏ ఒక ఆవో దూడైనా పరిగెత్తాయి గానీ వర్షం వస్తే దున్నపోత పరిగెత్తదు.
1: ద కౌ అండ్ ద కాఫ్ రన్స్ అవే వెన్ దేర్ ఇస్ హెవీ రెయిన్.
0: ఉంటూ కూర్చుంటుంటది.
1: హీప్ ఆఫ్ ఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్.
0: అంటే ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠూరములు, ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ హీ బఫెలో రిమైన్ స్టాండ్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బ్లేమ్ ప్రైజ్.
0: మానవుని అంటే పరివర్తన రావాలి.
1: దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మ్యాన్.
0: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
1: ఇన్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
1: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్ హ్యూమన్.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం ద్రష్టు పట్టించుకుంటున్నాం.
1: దట్ హ్యూమన్ వాల్యూ ఇస్ లాస్ట్ టుడే.
0: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ యూజ్ హార్ష్ వర్డ్.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: ద్వేషించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
1: అండ్ ద వన్ హూ హేట్స్ హిమ్ స్టిల్ భగవాన్ లవ్స్ హిమ్.
0: ఒక స్వరూపము.
1: లవ్ ఈజ్ హిస్ ఫామ్.
0: అదే నిజమైనటువంటి శక్తి.
1: దట్ ఈస్ ద ట్రూ పవర్.
0: అదే నిజమైన పవర్.
1: దట్ ద ట్రూ పవర్.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
1: దట్ ఈస్ ద డివైన్ ఫామ్.
0: ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
1: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
0: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో
1: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
1: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
1: దెన్ యూ హ్యావ్ టు
0: యాక్సెప్ట్. మీరు కూడా భగవత్ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్సో డివైన్.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం, పచ్చంతోరణం.
1: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
0: In ye matramu sandeham ledu.
1: Never doubt this.
0: Kanuka prema swarupulara.
1: So embodiments of love.
0: Ee naadu అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని
1: డిస్పెల్ దిస్
0: ప్రజ్ఞానం ప్రకాశాన్ని వెలిగించుకుని
1: అండ్ లెట్ అస్ లైట్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఐక్యం కావాలి.
1: అండ్ సీ దట్ లవ్ ఆల్సో మర్జెస్ ఇన్ దట్ ఎఫల్జెన్స్ ఆఫ్ విజ్డమ్.
0: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశం.
1: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
1: When you don't have love, you don't
0: ప్రేమనే
1: లేకపోతే
0: like even మనం ఆశించము.
1: So you don't expect anything.
0: కాబట్టి ఆశించేది ప్రేమనే.
1: That we expect is love.
0: డైమండ్ ప్రేమనే.
1: God is love.
0: ఆ డైమండ్ కళాతురికి డై మైండ్ అవుతుంది.
1: And what happens to diamond? It becomes die mind ultimately.
0: మనం నాశనం అవుతుంది.
1: And annihilation, withdrawal of the mind.
0: అన్నిటికీ ప్రేమనే ప్రధానము.
1: Love is main thing for everything.
0: ప్రేమ చేతని ఎన్ని రోగములో నివారణ చేసుకోవచ్చును.
1: In fact, love cures many ailments.
0: ప్రేమ చేతని ఎన్ని రోగములో తెప్పించుకోవచ్చును.
1: And you can also suffer if you don't have love.
0: అంతా ప్రేమనే మూల కారణము.
1: Everything, love is the main.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటి నివారణ గావించే ప్రేమ.
1: The divine love cures you.
0: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
1: And it removes bad qualities.
0: కనుక అట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: Develop that divine love.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: Never hate anybody.
0: అందరినీ ఆశించండి.
1: Love all.
0: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమ తత్వాన్ని మీరు బోధించుకోవాలి.
1: The main teaching of Bhagavan today is the principle of love.
0: మీరు ప్రేమ ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
1: Love not merely the body, love meant here loving your heart.
0: దేహం కూడా దాని దగ్గరికి వస్తుంది.
1: And with that the body also comes closer to you.
0: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
1: So you have to love the divine principle in your heart.
0: అంతా ఒక మ్యాటర్.
1: It's all matter.
0: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతకన్న ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
1: The mind, the inner senses, the intellect.
0: అన్నిటికీ నీవే హెడ్.
1: You are the master of all this.
0: కాబట్టి మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ద మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
0: అది మీరు సాధించాలి ఈనాడు.
1: దాట్ యూ షుడ్ అకంప్లిష్.
0: మాస్టర్ ది మైండ్.
1: మాస్టర్ ద మైండ్.
0: మీరు మైండ్ కు బానిసలు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి స్లేవ్ టు యువర్ మైండ్.
0: మాస్టర్ కావాలి మైండ్ కు.
1: యూ షుడ్ బి మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్.
0: ఈ విధమైన దివ్యత్వాన్ని,
1: దిస్ డివినిటీ,
0: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
1: ఎంక్వైర్ దిస్ ఎవ్రీడే.
0: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
1: అండ్ విత్ దిస్ ఫీలింగ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్.
0: ఏ నామం చెప్పినప్పటికీ,
1: యూ మే స్పీక్ ఎనీ నేమ్,
0: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ,
1: ఎనీ ఫార్మ్ యూ మే టేక్,
0: దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఒక్కడే ఒక్కడే. ప్రేమ ముదిత మనసే.

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Shambho. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Swarupa.
0: Embodiment of love.
1: ప్రకృతి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా ఉంటున్నది.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖము అందిస్తుంది.
0: On a one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖం అందిస్తుంది.
0: Under certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణం చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All said and done, it transpires that both heat and cold venture to give comfort to man.
1: Kanuka ushna shitalamulu manavunaku sukham nandinchetunte satyanni gurtinchi vartinchetunte paristhitike prakruta samattamu ani cheptu vacharu.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishad.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఇస్తుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు యూ ఇన్ పేర్.
1: మానవుడు లాభమునకు ఆనందిస్తున్నాడు నష్టమునకు కృంగిపోతున్నాడు.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: భూషణకు కృంగిపోతున్నాడు దూషణకు విచారపడుతున్నాడు.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవులకు సుఖం అందించడమేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయము.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమస్తమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: Kanukani natiki netiki loka samasta sukhino bhavantu annade bharatiyulaka samskruti.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: Manavudu yenatikainanu tyagamunu unaka tappadu.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: Chivara satyamu.
0: This is the ultimate truth that he has to realize.
1: Manavudu buddhipurvakanga tyagame cheyakundina prapanchamu నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేయనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభనందిస్తుంది.
0: It is buddhi of one's intellect which gives you some glow to your life.
1: Buddhiye nasinchina manavatme chinistundi.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: Jnanam perigokaladi manavatvam abhivruddhiga astundi.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: Subuddhimam manushyeshu ani kevalamu మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మగలవున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bee?
1: Pulikarnamu kappinatti gaaduka puliyaguna.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: Yenuganta balisi unna pandu yenuga unnataya.
0: So also pig, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: Kanuka manava aakaramu dharinchinante maatramuna manavunu kaaneyadani manava buddhulu మానవుడి ఎందు ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: In the same way, by merely having a form resembling that of man, one does not become man in the true sense of the word. It's only when he has a good buddhi, good thoughts, good ideals and a set of principles to govern his life would he be called a man. This is what the Upanishads have been telling.
1: మానవుడు సుఖాభిలాషి.
0: Man by nature seeks comfort.
1: Ananda pipasi.
0: He also aspires for happiness.
1: Atanu nirantaramu kudanu anandamuni aashistuntadu.
0: Every second of his existence is directed towards this end of securing happiness.
1: Deeniki vaidyanika satyam kudanu lekapoledu.
0: There is in this freak in man's nature a scientific basis.
1: Agniki dahana shakti dani yokka swabhavam.
0: The nature of fire is to reduce anything to ashes.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: So also ice has its characteristic feature being cold.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: Sweetness is the characteristic feature of sugar.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: In the same manner, for man, happiness is his natural state.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: That's why we find that man seeks happiness, tries to remove himself away from troubles or distress.
1: Nitya jeevitamulo మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మంచు గడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: సో ఆల్సో ఐస్ హ్యాస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ బీయింగ్ కోల్డ్
1: చక్కెరకు తీపి దాని స్వభావం.

0: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాం.
1: Ever since we were born, probably every second of our existence, this has been our experience in our day-to-day lives.
0: బాధపడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటాము.
1: If you come across a person who is distressed, you ask him a question: why are you subjected to this grief?
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిది దీని అంతరార్థం.
1: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
0: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయం చూచి, అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
1: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
0: కారణము దుఃఖము అతని స్వభావం కాదు కనుక.
1: The reason is that this state of distress is foreign to man's nature.
0: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందుకు సహజముగా అందుకొనలేకపోతున్నాడు.
1: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
0: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగ ద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
1: బై కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పార్ట్ ఆఫ్ విచ్ గో ఇన్ ద సొసైటీ అరౌండ్ హిమ్ అండ్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాస్ దీస్ టూ క్వాలిటీస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ మ్యాన్ కమ్స్ టు ఎ స్టేట్ వేర్ ఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్పీరియన్స్ ది సెన్స్ ఆఫ్ జాయ్ విత్ ఇన్ హిమ్.
0: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైనటువంటి సుఖములను ఆశిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ హిమ్ man tries to seek comfort from things which are fleeting and transient.
0: ఈ ఆశించటమే రాగము.
1: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
0: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
1: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
0: కనుక రాగ ద్వేషములు ఆశల వల్లనే లభించుచున్నవి.
1: So these two, attachment and hatred, come because of your primary desire.
0: కనుక మానవుని యొక్క సంకల్పములు యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
1: So when man makes an effort to curb his senses, which in turn would put an end to these desires, he would be in a state where he can possibly secure happiness.
0: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
1: Unfortunately, man has become forgetful of his true nature, happiness, which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
0: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బునకు వెళుతున్నాడు.
1: He spends all his time during the day at the office. By way of doing his job, he comes back in the evening. Then he wants relaxation or comfort, he starts visiting clubs.
0: ee manavudu aanandamu tanaku club lo ee kaarpaatamlo labhistundi ani bhramistunnadu.
1: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
0: mari kontha mandi aananda apekshateka cinemalaku velutunnaru.
1: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
0: Tanu aashinchina aanandamu cinemalo labhyamavutundani bhramistunnadu.
1: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
0: Mari kontha mandi tama aananda nimittamai madyamunu sikaristunnaru.
1: Then you have that other category which takes to drinking.
0: Ivanni kudanu kevalamu vaari bhramane tappa తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడా లేదు.
1: ఐదర్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ మ్యాన్ బీయింగ్ డెల్యూటెడ్
0: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
1: యు హ్యావ్ యువర్ పేర్ ఆఫ్ స్పెక్టికల్స్ రెస్టింగ్ ఆన్ యువర్ నోజ్ యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ యు స్టార్ట్ లుకింగ్ ఆల్ అరౌండ్ ద హౌస్.

0: by way of locating these spectacles.
1: అదే విధముగానే తన యందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
0: In the same manner, man has become forgetful of this happiness which is within him, and he starts making a search for it in the outside world.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కాని శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన యందే ఉంటుందని సత్యాన్ని గుర్తించవచ్చు.
0: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanam ayyunte yokka aatma tattvanni artham chesukunnappude tanaku nijamainatundi aanandam labhistundi.
0: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vachadu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
0: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమనందు యచ్చట పుట్టే నచ్చటకి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
0: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
0: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
0: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తును వచ్చాడు.
0: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
0: Now this world at best is like a chowdhury which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
0: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
0: In this journey of his, this body that's been given to him is like the chowdhury.
1: మనసు కాపలాదారి.
0: The mind is like the watchman.
1: కనుక దేహము చక్రము, మనసు వాచ్మెన్, జీవుడు ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి తనికి సంబంధం ఏమిటి?
0: Therefore, the body is like the chowdhury, the jiva is the traveler, and the mind is like the watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
0: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికునకు ఎట్టి సంబంధము లేదు.
0: Nor is there any relationship between this chowdhury and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
0: సో వాట్ యు ఫైండ్ ఇస్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ జీవ గోస్ ఆన్ హిస్ ఆన్వర్డ్ జర్నీ బై లీవింగ్ దిస్ బాడీ అండ్ లీవింగ్ బిహైండ్ ద వాచ్మెన్.
1: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ చౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవటానికి కృషి చేస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హి బిలీవ్స్ దట్ దిస్ బాడీ దిస్ చౌత్రి ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హి బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
0: హి హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హి హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనగా తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
0: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్ బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్ బికాజ్ హీ టెండ్స్ టు ఫీల్ దట్ దిస్ టెంపరీ వన్ ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్ He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
0: The Upanishad has said that for one who has the Atma as the center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulty.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
0: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: Samudram nunchi aaviriga maarinatvanti jalamu, ఏ మేఘములు గను ఏ వర్షములు గను ఏ వంకల గను ప్రవహించి కట్టగడపటికి ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
0: The water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of rain, raindrops.
1: సముద్రమునుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకి చేరుకొనుచున్నది.
0: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికి చేరిపోతున్నది.
0: So also the pot which is born of this clay will one day in some form or the other reach its natural form, that of clay.
1: కాని మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
0: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode, and he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి ఆపోహలు గాని తన యొక్క సత్య స్వరూపాన్ని గాని తన గుర్తించుకోలేక నిజ మార్గమునకు దూరం అవుతున్నాడు.
0: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: కొన్ని రాగద్వేషములకు కూడా నువ్వు గురి అవుతున్నాడు.
0: He is also getting subjected to the sense of attachment in
1: him. ఈ రాగద్వేషములకు కారణం ఏమిటి?
0: What is the cause for these two?
1: మానవుడు నిరంతరము ఏదో ఒక వస్తువును లేక వ్యక్తిను చింతిస్తూ ఉంటాడు.
0: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: తాను నిరంతరము ఏ వ్యక్తిని చింతించునో ఆ వ్యక్తి ఒక విధమైన ఆసక్తిగా మారిపోతుంది.
0: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియే బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
0: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
0: Now some of these aspirations of ambitious of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
0: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింప చేస్తుంది.
0: This in turn disrupts your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
0: And then he loses track of his own true nature. And then he starts behaving in a manner which is quite foreign to his nature.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
0: And in the course of this conduct or this period of his, he starts committing acts which he would not have done otherwise.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
0: Now these sins that he is committing, కోరికలే. Cause nothing but wishes or desires.
1: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకున్నటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
0: So at the very outset, man must take it upon himself to place his curse on his mind.
1: అయితే ఈ మనస్సు ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి సాధ్యమవుతుంది?
0: But how can we possibly control this mind?
1: చాలా మంది మనసును అరికట్టుకున్నట్టుకు మార్గం ఏమిటో గుర్తించుకునలేక తెలుసుకునలేక అయోమయ పరిస్థితిలో మనసును మరింత ఒక స్వేచ్ఛకు గురి కావిస్తున్నారు.
0: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process, they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasunu swadhinam chesukunnataku prayatninchadamu idi maha porapatu.
0: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: మనసు ఇంద్రియ స్వాధీనమైనటువంటిది.
0: మైండ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సబ్సర్వియంట్ టు ద సెన్సెస్.
1: కనుక ఈ ఇంద్రియములను ఏమాత్రమో అరికట్టుకొనక మనసును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది ఏమాత్రమో ఫలించదు.
0: సో ఇఫ్ యూ స్టార్ట్ లెటింగ్ లూజ్ ద సెన్సెస్ అండ్ స్టార్ట్ కంట్రోలింగ్ ద మైండ్ ఇన్స్టెడ్, యు విల్ నాట్ బి సక్సెస్ఫుల్.
1: కనుకనే నేను అప్పుడప్పుడు దృష్టి దోషమును అదుపులో పెట్టుకో.
0: That's why I keep admonishing you at times.
1: Vagdosamunu rakunda chusko.
0: Control your sight. See that you don't commit any sin by way of your words. Pravana
1: kudanu rakunda chusko.
0: Also, let not your sense of hearing go astray.
1: Kadukani adhyatmika margamunaku moodu pradhanamaina sutramulu untunnavi.
0: That's why in the adhyatmic path there are three fundamental principles.
1: Asatyadito dushitam karatunti vakku.
0: Your words should be free from untruth.
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
0: యువర్ బాడీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ యాక్ట్ ఆఫ్ వయలెన్స్.
1: రాగద్వేషములతో దూషితం కానటువంటి యొక్క మనస్సు.
0: అండ్ యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్
1: ప్రధానమైనటువంటి యొక్క సాధన సంపత్తి.
0: నౌ దీస్ త్రీ వన్ కెన్ అక్రూ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: కనుకనే మానవత్వంలో ప్రధానమైనటువంటిది ఇంద్రియము.
0: సో ఇన్ మ్యాన్స్ నేచర్ senses occupy a primary place.
1: ఈ ఇంద్రియములను భగవత్ మార్గములో ప్రవేశపెట్టినప్పుడే ఈ మనసు సులభంగా మనకు స్వాధీనమవుతుంది.
0: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: మన ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి దొంగ ఎవరో మొట్టమొదట గుర్తించాలి.
0: Now first try to understand who this thief is who has robbed you of this adhyatmika jewel.
1: ఈ ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి వాడు మనస్.
0: Now this person who has robbed you of this adhyatmika jewel is the mind.
1: కనుక ఈ దొంగైనటువంటి యొక్క మనసును మనం శిక్షించక నిరపరాధి అనుకుంటే దేహాన్ని మనం శిక్షిస్తున్నాం.
0: So this mind who is the culprit goes scot-free and you are trying to punish the body which is blameless.
1: కనుక మొట్టమొదట మనసును మనం శిక్షించినప్పుడే తగినటువంటి రత్నము మనకు లభిస్తుంది.
0: So when you punish the mind, then you can get the jewel in its possession.
1: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి మనసు కలిగి ఇంద్రియముల చేత ఆనందాన్ని అందించి నిశ్చార్థము నిష్కళంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింప చేయడానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
0: So we must undertake that path which is sacred, where the mind becomes sacred and pure, where the indriyas do whatever tasks are given to them. You become selfless. Your activities are pure. This is the path that you must try to embark on.
1: Bible, భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
0: It has been stated in the Bible that the devotees, they are searching for God.
1: అయితే ఇక్కడ మనము చక్కగా విచారించాలి. భక్తులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే భక్తులను వెతుకుతున్నాడా?
0: Now here we would do well to ask ourselves a question. Are the devotees searching for God or is God searching for his devotees?
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు అతని వెతకనక్కరలేదు.
0: God is everywhere. We need not search for him as such.
1: ఈనాడు సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతూ ఉంటున్నాడు.
0: Now today you find God who is everywhere is searching for his devotees.
1: భగవంతునికి ఎట్టి భక్తుడు కావాలి?
0: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ డివోటీ దట్ గాడ్ వాంట్స్?
1: నిజమైన నిక్కమైన నిస్వార్థమైన ఒక భక్తుడు కావాలి.
0: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ ఎ డివోటీ హూస్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్, సెల్ఫ్లెస్నెస్ అండ్ ప్యూరిటీ.
1: ఇంతే కాదు, మానవత్వాన్ని ప్రకటించేటువంటి ఆదర్శ పుత్రుడు కావాలి.
0: నాట్ ఓన్లీ దిస్, హీ షుడ్ బి సచ్ has to uphold the dignity and ideal of a true noble life.
1: Taan ekkada chusina kudanu atti bhaktunni taanu vetukutu untunnadu.
0: So you find that God is constantly in the search for such a devotee.
1: Aithe ee naati bhakta brindamulo atti bhaktu chikkutuka chaala durlabhanga undayi.
0: But today you find that among the large numbers of devotees to come across one such is an extremely difficult task.
1: ఈనాటి భక్త బృందములో నవవర్షణ సమయంలో ఏడుస్తున్నారు.
0: Now today you find that among the devotees, where they should laugh, they tend to cry.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
0: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
0: సో వేర్ ఆర్ యు సీ యు ఫైండ్ సచ్ డివోటీస్ హు ఆర్ ఫాలో.
1: కనుకనే వెతుకుతున్నాను, నేను వెతుకుతూనే ఉన్నాను.
0: సో ఐ హావ్ బీన్ సర్చింగ్
1: వెతుకుతున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
0: ఐ హావ్ బీన్ సర్చింగ్ అండ్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద ట్రూ మ్యాన్.
1: కనుక నా ప్రేమ, నా కర్మ, నా సర్వభావములు దైవార్పితము అనేటువంటి యొక్క తాత్విక భావము ఉండినటువంటి భక్తుడు భగవంతునికి అత్యవసరం.
0: సో దట్ డివోటీ వేర్ హీ ఫీల్స్ దట్ హిస్ సెన్స్ ఆఫ్ లవ్, హిస్ సెన్స్ ఆఫ్ కర్మ, హిస్ థాట్ అండ్ ఆల్ దట్ గోస్ విత్ ఇన్ హిమ్ ఇన్ హిస్ పర్సనాలిటీ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. సచ్ ఇస్ ద డివోటీ దట్ గాడ్ వాంట్స్ టు బి.
1: సర్వజీవుల యొక్క సమత్వమును, సర్వుల యొక్క బాధలకు దుఃఖమును ప్రకటించేటువంటి యొక్క వ్యక్తుడు భక్తుడు.
0: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti pavitramaitanti yokka hrudayude dite.
0: Such an individual endowed with such a pure thought, with such a pure heart was Jesus.
1: Motta molata Jesus and the messenger of God. Anaga దేశమనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేశం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
0: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండినటువంటి బాధలను సేవల ద్వారా వారికి ఈ దేహం అర్థం గావించి ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
0: వేర్ హిస్ బాడీ వుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ ఇన్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పోర్, బ్రింగింగ్ సోలాస్, కన్సోలింగ్ ద పోర్ అండ్ ద డౌన్ ట్రోడెన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. ఇన్ దిస్ వే హీ విజువలైజ్ హిస్ బాడీ యాజ్ అ మెసెంజర్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ ఫెలో మెన్.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
0: హీ బ్రాట్ హోమ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ త్రూ దిస్ యాక్టివిటీ కండక్టెడ్ త్రూ ద మీడియం ఆఫ్ దిస్ బాడీ.
1: క్రమక్రమేణ దేహము నుంచి మనసులో ప్రవేశించాడు.
0: దెన్ గ్రాడ్యువలీ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ద బాడీ హీ ఎంటర్డ్ ది రియల్మ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని తాను ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
0: అండ్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ హిస్ విత్ ద మైండ్ హీ ప్రొక్లైమ్డ్ ఇన్ దీస్ వర్డ్స్ and the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్యమైన విషయ పరిశీలనను ఆవిస్తూ వచ్చాడు.
0: And then, through his mind, he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము, ఏది అసత్యము?
0: What is the truth? What is untruth?
1: జగత్తంతా ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
0: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములు.
0: అండ్ ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్ యూ ఇస్ నథింగ్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ అండ్ ఐడియాస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ సచ్ ఎ ట్రూత్.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
0: ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ క్వశ్చనింగ్ ప్రాసెస్ ఇన్ హిస్ మైండ్ హీ ఫైనలీ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ హిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: అండ్ అట్ దిస్ స్టేజ్ హి సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అనగా ఏమిటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు సన్ని సంబంధం.
0: దట్ ఇస్ దేర్ ఇస్ దిస్ క్లోజ్ బాండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు కూడాను చక్కగా గుర్తించవలసినటువంటి.
0: నౌ ఎవ్రీ ట్రూ సాధక మస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని బిడ్డలే.
0: Every being is the child of God.
1: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావచ్చు వస్తుంటాయి.
0: And it's also natural that the qualities of the father are given to the son.
1: పులి గర్భములో మేక పుట్టదు.
0: You don't have a goat born in the womb of a tiger.
1: మేక గర్భములో పులి పుట్టదు.
0: Or for a goat, you don't have a tiger.
1: పులి గర్భములో పులియే పుట్టినట్టుగా
0: Just as you have the tiger cub in the womb of a tiger.
1: So in
0: the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
1: Kanuka naaku na tandriki yetti pedhamu ledu aneetundi satyanni gurtinchukunnappude Holy Ghost annadu.
0: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the Holy Ghost.
1: Kanukane manam dekariitiga oka karma kalapamlo manam praveshinchali.
0: So, through the medium of this body, we must enter activity of karma.
1: Manasikanga nityanitya visha parishilan cheyali.
0: And then through the medium of the mind, start asking questions regarding the truth.
1: Vicharana shaktilo sannita sambandhanni manam penchukovali.
0: Even as we start debating and discussing that within ourselves.
1: Tadupari brahma vidbrahmaiva bhavati. Rendinti yokka ekatvamu manam gurtinchadaniki shakti kalugutundi.
0: We reach a stage where we will say that which is Brahma is indeed the truth proper.
1: Kanuka ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
0: Now, it is a known fact that over centuries, men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
1: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థము కాదు.
0: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్ఫ్ టెన్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ ఆట్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇదే విధముగా భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
0: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
1: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము, అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము, ఇంటికి రావటము, చక్కగా త్రాగటము, తినటము, ఆనందాన్ని అనుభవించటము.
0: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy. This is not the significance of the occasion of Christmas. And this is not the meaning associated, to be associated with the birthday celebration. These festive occasions do not mean that you feel contented by drinking in.
1: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
0: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
1: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మాలిన్యం యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినం యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
0: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ ఫిల్త్ ఫ్రమ్ ఇట్ దెన్ కీప్ ఇన్ వ్యూ ద హై ఐడియల్స్ సెట్ బై సచ్ నోబుల్ పర్సనేజెస్ అండ్ ట్రై అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అమౌంట్ ద మెనీ విచ్ దేవుడ్ హ్యావ్ షోన్ టు యూ.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆఖరి నిమిత్తమే జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించటం లేదు.
0: టుడే మ్యాన్ లివ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ హిస్ డిజైర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ ఐడియల్.
1: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించటం లేదు.
0: హీ వాంట్స్ ఐ వాంట్ ఎ లాంగ్ లైఫ్ హీ డజంట్ వాంట్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్.
1: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
0: హీ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దిస్ నోబుల్ సోల్స్.
1: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
0: దిస్ ఇస్ ద మెయిన్ టాస్క్ అహెడ్ ఫర్ ద ట్రూ సాధక.
1: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
0: ఎవ్రీ ట్రూ సాధక్ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హౌస్.
1: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
0: నౌ వాట్ ఇస్ ద డిస్టింక్షన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్?
1: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: నౌ దిస్ సర్వెంట్ హీ సర్టన్లీ హీ ఇస్ ఇన్ ద హౌస్ అండ్ హీ టేక్స్ He makes a recognition of the things which are present in the house.
1: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తిస్తుంటాడు.
0: But the master knows in which part of the house is hidden or are hidden the truly valuable ones.
1: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైనే మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
0: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ది థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియలీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
1: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు సదాచారములు సత్వవత్తులైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ వి ఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
1: Kevalamu prayatinchakame kaadu atuvanti vilavainatunte ratnamunu bhadram chesukuntaru.
0: We make an effort to secure them. Not merely that, after securing we will try and make them our permanent possession.
1: Inaadu evariki vaaru manam ee vilavainatunte yokka gunamulanu manam bhadram chestunnama లేక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
0: Each one can make a question of this nature. Are we making or am I making an effort to secure my priceless possessions? Or am I going after the fleeting pleasures of the world?
1: ప్రకాశించేటువంటి జ్యోతులు పై స్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
0: That lamp which sheds light all around, if it is kept at a high point, the light could be seen and shared by others across a distance.
1: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంతయందో పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగమైపోతుంది.
0: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
1: కనుకని దివ్య భావములు అనేటువంటివి ఆత్మ భావములు అనేటువంటివి పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పై స్థానంలో ఉంటుండాలి.
0: సో ఆల్సో వాట్ యు కాల్ ది నోబుల్ ట్రైట్స్ ఇన్ యూ ఆల్ ది క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ ది ఆత్మ హావ్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ థాట్ ఇన్ యువర్ బిహేవియర్ ఇట్స్ ఓన్లీ వెన్ యూ పుట్ దెమ్ అట్ ఎ హై పాయింట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ హావింగ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ అస్ సచ్ విల్ అదర్స్ బి ఏబుల్ టు సెక్యూర్ దట్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను తాకటుపై ప్రయత్నించాలి.
0: సో మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ to give coverage, to give a sort of publicity to
1: the
0: important
1: yokka bhavamanu kevalam edo hrudayamlo manam daachi pettukunnattuga pettukunte deeni valla prayojanam untundadi.
0: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
1: Ade vidhamugane tana endunnatunte divya manulanu
0: where there is good, there is bound to be bad in the power of a shadow.
1: Tana needana vadali tanu vidutaku ee maatram kuda avakasam undadu.
0: It's not possible for anyone to be free from his shadow.
1: Kanukani ee Jesusunu kuda aneka vidhamaitundi kashtamulu tana ventaadutu vachayi.
0: So we find that even in Jesus' life there are quite a few troubles and moments of distress for him.
1: Kattalapadaku tanu anusaristu tanu aacharistu tanu aaradhistu unnatundi yokka తన యొక్క శిష్యుడి తనకు అపకారములకు గురి అవుతా వచ్చారు.
0: సో వి ఫైండ్ దట్ ఇన్ ద ఎండ్ దోస్ వెరీ సేమ్ డిసైపుల్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్ హూ ఆర్ ఫాలోయింగ్ హిమ్ అండ్ హూ ఆర్ అటాచ్డ్ టు హిమ్ దే ఇన్ టర్న్ టర్న్డ్ అగైన్స్ట్ హిమ్.
1: ఉపకారికి అపకారము లేక ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ.
0: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
1: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
0: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఎ హార్మ్ దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఆ విధముగా తనకు అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
0: In tune with this, Jesus was one such individual who tried to do good to those who did him harm.
1: కనుకని ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
0: So we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
1: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
2: Every individual should therefore make an effort to make his life of such a nature that he would do good even to those who are doing him harm.
1: మంచికి చెడ్డ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంటుంది అనేది మీకు తెలుసును.
2: You know full well that where there is good, there is bound to be bad attached.
1: కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు.
2: But
1: బలహీనులు కారాదు.
2: Even in such moments, we should not be reduced to the state of weaklings.
1: మనం చేసేటువంటి పని పవిత్రమైనటువంటిది సత్యమైనటువంటిది అనే విశ్వాసం గాఢంగా ఉండినప్పుడు దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
2: If we have the fullest conviction and confidence that what we are attempting to do is good, we must go ahead whatever be the consequences or repercussions.
1: ఇటువంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్రత పొందినటువంటి జీవి జీసస్.
2: Such an individual, Jesus, who immortalized himself by following such a path.
1: కానీ అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
2: బట్ వీ హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ సచ్ ట్రూత్ సేకర్డ్
1: సత్యాన్ని గుర్తించాలి.
2: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ రాదర్ దాన్ టు ఆనర్ అండ్ షో రెస్పెక్ట్.
1: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
2: వీ రియలీ నీడ్ నాట్ గోయింగ్ ఫర్ దిస్ సెక్యూరింగ్ రెస్పెక్ట్.
1: ప్రేమనే హృదయాన్ని హృదయాన్ని చేర్చేటువంటి.
2: ఇట్ ఈస్ లవ్ విచ్ బ్రింగ్స్ వన్ హార్ట్ క్లోజర్ టు అనదర్.
1: కనుక నీ దయగల హృదయమే దైవ మందిరం అన్నాడు జీసస్.
2: దట్స్ వై జీసస్ సెడ్ ది హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కేవలం కరుణ సానుభూతి లేనటువంటి హృదయము ఇది రాతితో సమానము అన్నారు.
2: హి ఆల్సో సెడ్ దట్ ఎ హార్ట్ విచ్ ఈస్ హార్డ్ టు ద ఎక్స్ట్రీమ్ ఈస్ వెరీలీ లైక్ ఎ రాక్.
1: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
2: హి ఆల్సో సెడ్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఈస్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ షోయింగ్ గ్రాటిట్యూడ్.
1: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నామో దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
2: సో వాట్ వీ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్.
1: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
2: సచ్ ఫర్ ద లెసన్స్ బీయింగ్ టాట్ బై జీసస్.
1: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినమంటే అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
2: సో టుడే వెన్ యూఆర్ ట్రైంగ్ టు సెలబ్రేట్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ యూ షుడ్ నాట్ ఫీల్ దట్ బై మియర్లీ ఎనాక్టింగ్ సమ్ డ్రామాస్ సింగింగ్ సమ్ సాంగ్స్ ఆర్ భజన్స్ ఈజ్ ద ట్రూ వే ఆఫ్ సెలబ్రేటింగ్.
1: అతని యొక్క ఆదేశములలో ఏ కొన్నింటినైనా మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
2: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
1: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
2: There is then that we will be in a position to understand the true significance of an occasion like this.
1: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
2: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
1: పాత విద్యార్థినుల యొక్క సంఘము.
2: This is an association of the old students of the college.
1: సంఘం అనగా 10 మంది చేరినటువంటి ఒక గుంపు.
2: An association would connote a collection of individuals like this.
1: ఈ 10 మంది చేరి 10 మార్గములు యందు నడచక 10 మంది కూడా ఒక మార్గములో ప్రవేశపచేసేటువంటిది సంఘం.
2: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move.
1: కేవలము ఒక్క మార్గమే కాదు, ఒక్క బాటనే కాదు, ఒక్క మాట పైన కూడా నిలవాలి.
2: Not merely that they must try and take up one path as such.
1: సంఘమనగా దీనికి ప్రత్యేకించినటువంటి యొక్క పంచభూత స్వరూపము లేదు.
2: They should also be bound by one word.
1: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటున్నాయి.
2: Society does not mean a collection of 5 elements. It is the individuals which give a meaning to a society.
1: ఈ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి లోపల అందరూ విద్యార్థినులే.
2: In this kingdom of Mother Sai, all the members are girl students.
1: వీరిని స్త్రీలు అని చెప్తూ వచ్చారు.
2: Now these are being referred to as women.
1: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములు ఉంటున్నాయి, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారం చేయాలి.
2: Now we must try to understand the different meanings normally attached to the word woman.
1: ఇప్పుడు ఒక గాడ్ అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
2: Now we normally talk of God. How many alphabets make up this word
1: G-O-D. God? G, O, D. Mood actually God.
2: The word God is made up of these three component alphabets. G, O, D.
1: Adi Vidamgani, Telugu Nandu, Sanskrit Nandu, ఇంకా అన్ని భాషలు ఎందుకు ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేరుతూ వస్తుంటాయి.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఐదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యు హావ్ ఎ వర్డ్.
1: ఇక్కడ స్త్రీలు స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
2: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఉమన్ స్త్రీ స్త్రీలు ఇస్ ప్లూరల్.
1: స్త్రీ అనేటువంటి పదంలో సకార తకార రకారములు మూడు కూడా చేరి ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ we have three of these syllables, ta, ta and ra.
1: Ta, ta, ra.
2: Ta, ta, ra.
1: Ta anaga motta motta sattvikam.
2: The first word, the first syllable, ta, stands for sattvik.
1: Ta, tamogunam.
2: The second ta for tamoguna.
1: Ra, rajogunam.
2: The third ra for rajogunam.
1: Tri anaga trigunatmaka swarupuni ani kuda deeniki artham.
2: So the word three stands for an individual where you have all these three gunas.
1: Ikkada sakaram. Sakaram anaga emi? Sattvikam anaga emi?
2: First one, sa, standing for sattvik. What do we mean by this?
1: Mruduvainatvanti bhasha.
2: Words which are sweet.
1: Madhuramainatvanti vaku.
2: Words which are melodious.
1: Vinaya vidheyato koodinatvanti yokka pravartana.
2: And conduct which has its hallmark, humility and obedience and all the good traits.
1: ఈ సాత్వికమైనటువంటి యొక్క సకారము యొక్క అర్థములు.
2: All these come under this single syllable, sa, standing for
1: sattvic. ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటున్నది.
2: Now this occupies the primary spot in this world.
1: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
2: So the స్త్రీ should have as a first thing words which are sweet.
1: Vinaya vidhetanu prakatinchali.
2: They should have humility and obedience.
1: Satyila sampattini poshinchali.
2: And they must try and foster and progress good qualities, good traits.
1: Ee vidhamainti yokka pravartanato koodinatvanti sakaram.
2: So all these could be put under this word sa.
1: Inga sakaram. Ee sakaram anaga emi?
2: Then we come to this second of these syllables sa. What does it mean?
1: Siggu.
2: A sense of
1: vidiyamu,
2: shyness,
1: bhayamu,
2: and a sense of fear.
1: ఈ మూడు కూడాను స్త్రీలకు రెండవ స్థానంలో ఉండే తీరాలి.
2: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear.
1: మూడవ స్థానం నందున్నటువంటిది రకారము. ఇది రజోగుణ సంబంధమైనటువంటిది.
2: Also a form, a part of one's nature. The third one is rajoguna.
1: ఇక్కడ ధైర్యము,
2: courage or bravery,
1: త్యాగము,
2: sacrifice,
1: సౌశీల్యము,
2: good conduct.
1: అనగా ఇక్కడ ధైర్య సాహస త్యాగములంతా కూడా చేరినటువంటి ఉంటుండాలి.
2: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆర్ బ్రేవరీ, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ గుడ్ క్యారెక్టర్, ఆల్ కమింగ్ టుగెదర్.
1: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము ధైర్యము అనేటువంటి గాడు పెట్టెనుగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ తగిలించుకొని వెళుతున్నారు ఈ స్త్రీలు.
2: సో వాట్ దీస్ priests or the women folk are doing this. At the rear, they have the bogi standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle, they have this sense of shyness and this sense of, a sense of fear as the middle bogi. And at the head of this train, in the form of the engine, they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
1: ఈ విధమైన యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్లీ.
1: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము సాహసము స్వేచ్ఛ మొదలుస్తూ ఉంటుంది.
2: బట్ టుడే వి ఫైండ్ దట్ డ్యూ టు ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్రెసెంట్ డే టైమ్స్ దిస్ కరేజ్, దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ నాన్ ఛాలెంజ్ which ought to come at the rear is coming
1: avasarame. Idi kuda no avasarame.
2: We do need them, no doubt.
1: Ee naadu sthreelalo aa dhairyamu aa sahasamu aa swechchane lekapothe vaaru samajanni saadhinchaledu.
2: Today of course if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
1: Aithe eppudu ee gunanni manam vinyogichali.
2: But when should we put them out under what circumstances?
3: ఇది మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
2: We must try and make use of them once we have reached a certain stage.
3: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గం అనుసరిస్తూ వచ్చారు.
2: Now, even in warfare, there are certain methods adopted.
3: Sama, dana, veda, dandopayamulu ani. Kanuka mottamota manchiga danu sadhistu ravatamu, daniki ibbandulu kaliginappudu ee daiya sahasanni upayoginchukovatamu avasaram.
2: So the first is, you first adopt a softer approach. If that doesn't come through, then you tend to become harsh and make a success of your venture.
3: Aithe mana kalasala yokka విద్యార్థినను మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినను మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
2: సో స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజ్ దిస్ ఐడియల్, కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్ స్త్రీ.
3: మొట్టమొదట సకారం అనేటువంటి దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
2: So be armed with the weapon called the sakara.
3: Mrudhumainatvanti matalu.
2: Your words sweet and melodious.
3: Madhuramainatvanti yokka palukulu.
2: And let your words be such as
3: vinaya vidhito koodinatvanti yokka gunamulu.
2: Let your traits be such a full of obedience and humility.
3: Deenni manam motta motta aadharam chesukovali.
2: These two should come ahead of the rest of it.
3: Appude katta kadapataga dhairyamu sahasamu స్వేచ్ఛ అనేటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ కట్ట కనపడింది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
2: అండ్ దెన్ ఇన్ ద రేర్ షుడ్ కమ్ యువర్ సెన్స్ ఆఫ్ కరేజ్, యువర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ యువర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ వెంచర్సన్. నౌ యూ టాక్ ఆఫ్ ఫ్రీడమ్, వెన్ షుడ్ యూ పుట్ దిస్ టు గుడ్ యూజ్?
3: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
2: ద ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
3: స్వేచ్ఛగా మనం సంచరించడం కాదు.
2: Freedom does not mean moving in a free way.
3: Sarvatra daivatvanni gurtinchukunnatundi yokka ekatvamlo manamu ee vidhamainatundi yokka swechchana manam anubhavinchali.
2: Recognizing the divinity which is imminent everywhere, that connotes freedom.
3: Adi nijamainatundi vidya.
2: That is the true form of education.
3: Kanukani vidya tatobhyam hutatma ani cheppindi shastram. Vidya tatobhyam hutatma, కేవలం విద్య ఉండినంత మాత్రమైన ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
2: Therefore the Shastras have said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
3: తపస్ అనగా ఏమిటి?
2: What does this word tapas mean?
3: తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టడం కాదు.
2: Tapas does not mean you stand on your head.
3: సత్వ రజో తమో గుణముల యొక్క ఏకత్వమే తపస్.
2: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
3: ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
2: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious
3: way. అంతేకాదు మనోవా కాయమును కూడా ఏకం చేయాలి.
2: Also, there should be a perfect harmony between the thought, word and deed.
3: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
2: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
3: The proper study of mankind is man.
2: True nature of man in the form, the proper study of mankind.
3: Words, action, ఒక్కటై పోవాలి.
2: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed.
3: ఇది నిజమైన తపస్సు.
2: This is the true form of tapas.
3: మనం అరణ్యానికి పోనక్కర్లేదు.
2: We need not go to the forest.
3: Sarvasanga parityagulu kanakkarledu.
2: We need not renounce everything.
3: Aa pidallu vadalanakkarledu.
2: We need not leave behind the family.
3: Mana inti ande undi mana duties manam anusaristhu mana kartavya karmalu manam aacharistu ee pavitramainatundi yokka moodinti yokka ekatvaniki tagina prayatnam cheyali.
2: Very much being part of the household, by living there we are, we can still try and undertake a tapas in the true sense of the term.
3: Kani ee naadu aa vidhamainatundi yokka వాతావరణం కోల్పోయినాం.
2: But today we have lost track, lost sight of such a situation.
3: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
2: Students of the women's campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand, but also to experience the true set of ideals laid before you, and try and imbibe them and show them to the world.
3: Manamu chadivinadi chaduvu kosam kaadu.
2: What we study is not for the sake of study.
3: Chaduvunu samskaram kosam.
2: Studies in turn should lead us on
3: samskaramunu aacharinche kosam.
2: To samskara, a form of life.
3: Ee aacharana samajik kosam.
2: And that life should be reflected in your actions for the sake of the society.
3: Samajamu saarthakata kosam.
2: And the society in turn is giving you a way to sanctify your life.
3: Kanuka manamu vidya vidya vidya ante ee laukikamainatu vidyato paatu aadhyatmika vidya kudanu athyavasaram.
2: So even as we talk of vidya in the form of the worldly education, we should know that the aadhyatmika vidya is equally important.
3: ee laukika vidyato paatu aadhyatmika vidya cherinappudu negative positive cherinattiga untadi.
2: So along with the secular education, if you have the spiritual education too, it's like the coming together of the positive and the negative.
3: Rendu rekkalu kaliginatundi pachche aakashamlo egaragalutundi.
2: That bird which has got two wings will be able to soar up in the sky.
3: Rendu chakramulu kaliginatundi rathame road paina prayanam salapagalugutundi.
2: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
3: Adhe vidhamugane manavunaku ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖ జీవనము అనుభవించడానికి వీలవుతుంది.
2: సో ఆల్సో ఫర్ మ్యాన్ వెన్ హీ హ్యాస్ దిస్ వరల్డ్లీ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ ఎలిమెంట్ గైడింగ్ హిమ్.
3: మన ఉద్యోగం చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
2: హీల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. ఈవెన్ యాజ్ వి ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్, వీ షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ ఎ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, గుణ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
3: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
2: మనీ కుడ్ బి యోర్స్ టుడే బట్ గాన్ టుమారో.
3: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
2: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
3: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
2: దట్స్ వై ఐ ఆఫెన్ టెల్ యూ, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
3: కనుక మనీతో పాటు మొరాలిటీ కూడా మనం పెంచుకోవాలి.
2: సో along with money we should also try and foster morality.
3: Samaja sevalo ee vidyarthinulu palgonali.
2: Our students should jump into activities relating to the society.
3: Vidyarthinulandikunti varilo praveshinchi variki aadarshavantamainatundi jeevithanni bodhinchi vaari sariyina margamlo avalambipu chesinappude mana vidya sarthakam avutundi.
2: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
3: Chadukunna varantha oka vaipuna chaduvulenikunte amayikulanta maroka vaipunaithe ee jagat e maatram kudanu shobhinchadu.
2: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
3: Kalipinappude idi divyatvanga maaripothundi.
2: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
3: Danini Unity is divinity.
2: That's why it's been said, unity is divinity.
3: Kanaka unity kavali. Mari divinity, divinity, divine, divine, divine, divine. Divine, divine ante ipudu deep wine kaadu. Divine. Unity, adi nijamainatundi.
2: So it is unity. It is coming together. It is sharing with each other. That is what connotes divinity. The word divinity does not refer to divine, divine. It's not to be taken to be deep wine. You get immersed. And you drink deep and then you
3: what about the divinity paina confidence faith ravali.
2: So at the very outset you must have absolute and total confidence in this element of
3: divinity. Prati manavuniki oka vidhamainatundi vishwasam undi.
2: Every individual is endowed with this element of faith.
3: Vishwasam lenatundi manavudu jagatulo ledu.
2: There is no individual in this world who does not have this element.
3: Lekha vishwasam ledu anetundi vaadu swasam leni vaadu.
2: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling
3: kanukani,
2: this faith in him.
3: Ee vishwasam ekkada untundo akkada prema manaku abhirudhi avutundi.
2: So where you have this faith, you certainly have this element of love.
3: Ekkada ee prema vishwasam rendu kalugutundo akkada manaku shanti labhistundi.
2: And where you have love and faith together, you have peace.
3: Ekkada shanti manaku untuntado akkade manaku satyam roopondutundi.
2: And where you have peace, you see the manifestation of truth.
3: Ekkada satyam untuntado akkade manaku aanandam untuntadi.
2: Where you have truth, you have bliss.
3: Ekkada aanandamo akkade daivam.
2: And where you have bliss, you have God.
3: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. Aanandamulaku పరమాత్మ తత్వానికి మానవత్వానికి ఇంత సంబంధం ఉండాలి. కనుకనే మానవుడు ఆనంద పిపాసి ఉన్నాడు. ఈ ఆనందం ఉండినప్పుడే మనకు ఈ విధమైనటువంటి జీవితం శోభిస్తుంది. కనుక మానవత్వానికి ఆనందమునకు సన్నిహిత సంబంధం.
2: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
3: కనుకనే దైవం అనగా ఏమిటంటే పూర్ణ ఆనందమే దైవం.
2: So what you mean by God is nothing but a state of total bliss.
3: మానవుడు కూడాను ఆనందాన్ని ఆశిస్తున్నాడు, ఆనంద పిపాసిగా ఉన్నాడు కనుక మానవుడు కూడాను దైవమే.
2: So because man also has as his nature a sense of happiness, he seeks happiness at every point. He is also a form of God.
3: తాను దైవముగా ఉన్నాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
2: Because he is akin to God or he is God, he seeks happiness.
3: కనుక మానవుడు అనేటువంటి వాడు ఆనంద పిపాసి, ఆనంద స్వభావుడు.
2: So man is that individual or that entity which aspires for
3: నిరంతరము ఆనందముతోనే దైవత్వాన్ని చింతించాలి.
2: It is through this medium of happiness or bliss that you can think of God.
3: కనుకనే మన యూనిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అంటే ఆనందముతోనే ఉంటుండాలి.
2: So where is this concept of unity or coming together?
3: Happiness is union with God.
2: It is happiness is union with God.
3: మనము దైవముతోనే మనకు నిజమైన ఆనందం ఉంటుండాలి.
2: It's only through God that we can secure true happiness.
3: మరి ఏ పదార్థమునందు కూడాను మనకు ఆనందం లభించదు.
2: We can't secure happiness through any other material thing.
3: ఒకవేళ లభించినా అది తాత్కాలికమైంది కాని సరైన ఆనందం కాదు.
2: Even if you are to secure some degree of happiness, it is fleeting and temporary.
3: ఇది స్వప్న దృశ్యాలు.
2: This is a dream world.
3: స్వప్నంలో ఏదో ఒక ఆనందాన్ని అనుభవించాము, తెల్లవారేటప్పటికి ఏమాత్రము లేదు.
2: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
3: కనుకనే ఈనాటి మానవులు, ఈనాటి సాధకులు సుఖదుఖములను, పాప పుణ్యములను, అనేక ఆనంద కష్టములను కాని అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
2: So today's man should make an effort to try and weigh everything in the proper perspective, the good and the bad, and your papa and punya, your sense of comfort, your sense of distress, all should be taken to
3: భగవద్మయంగా మనం భావించాలి.
2: Everything should be taken towards God.
3: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
2: There is only one way of doing this.
3: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
2: This is what has been called liberation.
3: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
2: The same has been talked of as
3: మోక్షము అని చెప్తూ వచ్చారు.
2: They also talk of moksha or liberation.
3: ఈ మోక్షం అనుకున్నా, ఇమ్మార్టాలిటీ అనుకున్నా, దీనికి మార్గం ఏమిటి?
2: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
3: What is the way to immortality?
2: What is the way or path to immortality?
3: Removal of immorality is only way to immortality.
2: The removal.
3: మనలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: The removal of immorality is immortality. This is what has been said about immortality.
3: కనుక ఇలాంటి ఇమ్మొరాలిటీస్ అంతా కూడాను వెనుకకు తీసివేసి తన జీవితమును నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ఆర్ట్గా తాను నిరూపించుకున్నటువంటి వాడే జీసస్. అందువలనే తన యొక్క ఆర్ట్ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటాడు.
2: The day we are able to remove all the bad things in us, that day we will become immortal. Jesus was one who made his heart pure, serene, selfless, and through every second of his life, he upheld these noble traits of behavior in him. This is what has been called secret heart.
3: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
2: It is this secret heart that will have to nourish.
3: హార్ట్ ఉంది మనకు ప్రయోజనం ఏమిటి?
2: We do have a heart, but what's the use?
3: కాదు కాదు, జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ తీసుకోవాలి.
2: We should make our heart that like that of Jesus.
3: కనుకనే మొట్టమొదట మనమందరూ కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే, మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్, సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ, థర్డ్ ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
2: సో వాట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రేయర్ దట్ యూ మస్ట్ కీప్ ఆన్సరింగ్? యూ మస్ట్ బిగిన్ బై సేయింగ్ ఐ ఆమ్ ఇన్ ద లైట్. Then you proceed to the stage where you will say, the light is in me, the light is in me. And then comes the ultimate step, I am the light, I am the light. When you have reached this state, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
3: Kanthi, Swami, Swami, Swami, anukunnanta matram prayojanam ledu. Swami, neelo cheripovali.
2: So there's no point in merely saying Swami, Swami. You must be such that Swami becomes part of you.
3: Leka neevu Swamilo cheripovali.
2: Or you must become part of Swami.
3: Chakkaralo neeru kalpina, neerulo chakkara kalpina, rendu okkate anukuntaru.
2: Either you mix water in sugar or sugar in water, both give you the same effect.
3: Mottamota neevu daivamulo cheripovatarikaina prayatninchu.
2: So at the outset, you try and make an effort to become one with God, to merge in Him.
3: Leka daivanni neelonaina cheripovataniki tagina krushi cheyi.
2: Or make an effort to say that you become part of God.
3: Kanuka indulo rendu margamuluga vastunnayi anadi kaalam nunchi.
2: So you have two such paths laid down for you from
3: ee daivamulo cheripovataniki
2: saying Swami, Swami. You must be such that Swami becomes part of you.
3: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
2: ఆర్ యు మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ స్వామి.
3: చక్కెరలో నీరు కలిపినా

0: కాలం నుంచి.
1: సో యు హ్యావ్ టూ సచ్ పాత్స్ లేడ్ డౌన్ ఫర్ యూ ఫ్రమ్
0: ఈ యు దైవములో చేరిపోవడానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
1: సో ఇఫ్ యు వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దట్ పాత్ ఇస్ కాల్డ్ భక్తి.
0: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
1: వై ఇఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యూ దట్ పాత్ ఇస్ కాల్డ్ జ్ఞాన.
0: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమునన్నా చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటి రాని నీవు సాధించు.
1: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్. ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
1: సో బై వే ఆఫ్ అప్హోల్డింగ్ ది ఎఫికసీ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ పాత్ అండ్ బై షోయింగ్ ఇన్ అల్టిమేట్ అనాలిసిస్ దట్ బోత్ లీడ్ టు ద సేమ్ స్టేజ్ జీసస్ లివ్డ్ ఎ లైఫ్.
0: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెసెంజర్స్.
1: జీసస్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ మెసెంజర్ ఆఫ్ గాడ్. నౌ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ దట్ జీసస్ వాజ్ ద ఓన్లీ మెసెంజర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: దేవుడు ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
1: అండ్ అగైన్ ఇట్స్ నాట్ అస్ ఇఫ్ జీసస్ అలోన్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆల్ ఆఫ్ యూ ఆర్ సన్స్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: జీసస్ అండ్ ది ఫాదర్ ఇద్దరు ఒక్కటైనారు మాత్రమేనే కాదు, మీరు దైవము ఒక్కటైపోతారు.
1: సో ఇట్స్ నాట్ అగైన్ అస్ ఇఫ్ జీసస్ అండ్ హిస్ ఫాదర్ బికేమ్ వన్. All of you also would become one with God.
0: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
1: సో హీ మియర్లీ కేమ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్ అండ్ ప్రొక్లైమ్డ్ దిస్ మెసేజ్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
1: సో ఇట్ ఈస్ దీస్ సేక్రెడ్ థాట్స్ such noble ideals which must inspire us on occasions like this, not a mere celebration in an outwardly form.
0: Kanuka ee naadu aneka deshamulu nunchi kudanu prashanti nilayamlo cheripoyaru.
1: So today you have a congregation of individuals drawn from all parts of the world.
0: Inta dooram nunchi inni samala korchi inni vidhamainatundi baadala korchi ee pradeshamlo cherinanduku ikkadi nunchi edeno oka viluvaina పవిత్రమైన దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశానికి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
1: యు హావ్ కమ్ హియర్ ఫ్రమ్ వాస్ట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ మేకింగ్ మెనీ సాక్రిఫైసెస్ అండర్గోయింగ్ మెనీ ట్రబుల్స్ అండ్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్ హావింగ్ కమ్ హావింగ్ స్టేడ్ హియర్ యు మస్ట్ ట్రై అండ్ పిక్ అప్ అట్లీస్ట్ వన్ థింగ్ విచ్ విల్ బికమ్ ఎ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూచి అనేక విధములుగా ఇండియా ఇష్టం ఉంటుండాలి అనేటువంటి యొక్క భావము చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: యు షుడ్ నాట్ రిగార్డ్ యువర్సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్ content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must try, dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
0: Oka chinna vishayanni meeru chakkaga gurtinchukovali.
1: Here, understand one small thing.
0: ee divyamaina bhavalato koodinatundi bharatiyulaku ee divyamaina bhavalu yokka antaraatmanu sakkaga gurtinchukotaniki prayatninchatam ledu.
1: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such contents, such truths.
0: ekkada light stambham untuntado ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది గాని క్రింద మాత్రం పడదు.
1: వేర్ యూ హ్యావ్ ఎ లైట్ అటాప్ ఎ టవర్ యూ విల్ ఫైండ్ దట్ ఇన్ ద ఇమ్మీడియట్ విసినిటీ ఆఫ్ దిస్ లైట్ దేర్ ఇస్ డార్క్నెస్.
0: అదే విధంగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుంటారో ఎక్కడ పవిత్రం ఉంటుంటారో ఆ చుట్టూ కొంతవరకు ఈ చీకటి కూడా ఉంటుంటారు.
1: అండ్ ద లైట్ కుడ్ బి సీన్ అండ్ స్ప్రెడ్ ఆర్ షెడ్ ఆల్ అరౌండ్ ఇన్ ద సేమ్ వే. Where you have this spark of divinity, this spiritual truth, in the immediate vicinity,
0: inta baita prapetyam yokka sthitigatulu kudano chakkaga artham chestunte deeni yokka satyam manaku gurtinchukodaniki veelu avutundi.
1: In the same way, there is an element of darkness around.

0: If we can understand a little deeper the circumstances that prevail generally as a whole, we'll be richer by that.
1: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: Like for example, if we seat ourselves for 24 hours in the day in an air conditioned room, we cannot really understand the significance of the air conditioning apparatus.
1: ఒక్క గంట అయినా కూడా బయట ప్రపంచంలో పోయి ఆ ఎండలో మనం తిరిగినప్పుడు తిరిగి ఎయిర్ కండిషన్ లో వచ్చినప్పుడే దాని విలువ మనకు చక్కగా తెలుస్తుంది.
0: Whereas, just for 1 hour, we come out and subject ourselves to the intense heat prevailing in the outside part, then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
1: అదే విధముగానే స్వామి స్వామి స్వామి స్వామి స్వామి స్వామి అని ఆశ్రమంలో వేల మంది అంతా ఉంటున్నారు.
0: So in the same manner, there are thousands living in this ashram who keep talking of Swami, Swami.
1: ఈ స్వామి యొక్క తత్వము చాలా దగ్గరగాను అనంత కాలంగా ఉండటం చేత కలక్రమేణ ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
0: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బీ క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దే టెండ్ టు లూజ్ సైట్ ఆఫ్ ద మెజెస్టీ ఆఫ్ స్వామీస్ నేచర్.
1: ఇది ఎట్లా ఉంటుంటారంటే ఒక చిన్న పిల్లవాడికి అన్నప్రాసము అని మనం చేస్తాం.
0: నౌ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్. A small child is given his first morsel of food.
1: మొట్టమొదట పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
0: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
1: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
0: At that point of time, the father and mother get delighted.
1: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
0: Then they are also given to a sense of
1: hunger. Kramakramena perugutu tattal tattale tinesestadu.
0: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
1: Okka metuku tinnappudu anta aanandinchinatundi vaadu inni metukulu tinnappudu enta aanandinchali.
0: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
1: Kani karanam emiti,
0: but you are not given to that
1: adi anname idi anname aanadu tinnadi anname ee naadu tinnadi anname
0: that day
1: lo marpu ledu kani taralo vachindi marpu.
0: That day what he ate was rice, today what he is eating is also rice, but you are not getting wonder. The reason, the change that has come over the individual.
1: Ee ekka unta oka chinna udaharana cheppi naa prasangaanni viramistunnanu.
0: I'll also give one more illustration and then close my discourse.
1: Side by side, okati pedda hotel untundali.
0: Now you have adjacent to each other, one side you have got a big hotel.
1: Pedda hotel.
0: A big hotel, a reputed one.
1: Rendo daniki aanukone oka medical shop untundali.
0: And then alongside this hotel, you have got a medical shop.
1: ఇక్కడ భోజనం చేయటము, ఈ అజీర్ణమైన దానికి ఇక్కడ మందు తీసుకోవటము, ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
0: యు ఈట్ ఫుడ్ హియర్ ఇన్ దిస్ హోటల్, దెన్ యు ఆర్ గివెన్ టు ఇండైజెషన్, టు క్యూర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఇట్ యు గో టు ద నెక్స్ట్ డోర్ టేక్ ఎ ప్రాపర్ మెడిసిన్.
1: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు, సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడ్ ఏక్ వచ్చేస్తుంది.
0: నౌ దిస్ వేర్ అ సర్వర్ ఇన్ ద హోటల్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హి హస్ బీన్ సర్వింగ్ ఫర్ లాంగ్ అవర్స్, హి ఇస్ ఫటీగ్డ్, he has a headache and he feels it in the
1: ee hotel server vachesi ee oka medical shop lo vachi sa naaku headache avuntundadi oka tarigon pillindi sir antadu.
0: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I have got a headache, please give me a tarigon pill.
1: ee shop vaadu medicine anta shop lo undi mandulu ammi vaadiki headache vachestundi.
0: So now the shopkeeper, he has been selling medicines, he's been spending all his time in the shop as such.
1: ee headache vachinatundi shop vaadu hotel ki potaru, sir, naaku headache ga untundadi oka hot cup coffee ivandi sir antadu.
0: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I've got a very strong headache, please give me a hot cup of coffee.
1: ఈ హోటల్ వాడికి హెడ్ ఏక్, షాప్ వాడికి హెడ్ ఏక్, హెడ్ ఏక్ ఒకటే.
0: Now here both the individuals, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
1: కానీ మెడికల్ షాప్ వాడి హెడ్ ఏక్ కాదు. పిలుస్తూ నివారణ అవుతా ఉంది. హోటల్ వాడు హెడ్ ఏక్ చూశాడు అని పిలుస్తూ నివారణ అవుతా ఉంది.
0: బట్ హియర్ వి బి ట్రై టు సీ ద రెమెడీ దట్ ఐదర్ ఆఫ్ దెమ్ ఇస్ సీకింగ్. ద షాప్ కీపర్ సీక్స్ ద రెమెడీ ఇన్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ద హోటల్ మ్యాన్ సీక్స్ రెమెడీ ఇన్ ఎ సారిడాంగ్ పిల్.
1: అదే విధంగానే ఈ మెడికల్ షాప్ వాడి మెడిసిన్ వానికి పని చేయదు.
0: సో ఇన్ ద సేమ్ వే ద షాప్ కీపర్ ఫీల్ దట్ హిజ్ ఓన్ మెడిసిన్ wouldn't cure him.
1: ఈ హోటల్ వాడి యొక్క హాట్ కప్ కాఫీ వానికి అక్కడ హెడేక్ పని చేయదు.
0: సో ఆల్సో ద హోటల్ మ్యాన్ ఫీల్ దట్ హిస్ కప్ ఆఫ్ కాఫీ.
1: కారణం
0: వాట్ ఇస్ ద రీజన్?
1: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
0: ద రీజన్ ఇస్ దట్ హీ డే ఇన్ అండ్ డే అవుట్ హీస్ ఇమర్స్ ఇన్ ద టాస్క్ ఆఫ్ హిస్. హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వాట్ హీస్ డూయింగ్.
1: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
0: సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీబడి అండ్ ఆల్ పీపుల్ ఆర్ ఇన్ గాడ్.
1: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
0: దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఎవ్రీ సెకండ్.
1: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
1: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
0: వెన్ for a fleeting moment in the course of their meditation, if they experience or if they visualize something, they feel thrilled.
1: ఒక చిన్న ఉదాహరణ మరొకటి.
0: Another illustration over here.
1: స్వామి ఇక్కడ ఒక రెండు గంటల నుంచి కూర్చున్నాడు.
0: స్వామి హాస్ బీన్ సిట్టింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 2 hours.
1: ఇంతసేపు మీరు చూసినా కూడాను దీనికి ఒక ఆశ్చర్యంగా ఉంటుండదు.
0: Now, even if you have been seeing him for 2 hours, you're not given to a sense of wonder.
1: మీరు రూముకు వెళ్ళి ధ్యానంలో కూర్చోండి, అక్కడ ఒక సెకండ్ ఏమైనా స్వామి కనపడినా ఆ స్వామి నాకు దర్శనం ఇచ్చాడు ఆనందిస్తారు.
0: నౌ యూ గో బ్యాక్ యువర్ రూమ్ సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దేర్ ఈవెన్ ఫర్ అ ఫ్లీటింగ్ సెకండ్ ఇఫ్ స్వామి వాజ్ టు అపియర్ బిఫోర్ యూ, యూ విల్ ఫీల్ థ్రిల్డ్ అండ్ ఓవర్ జాయ్. ఓ స్వామి హాస్ గివెన్ మీ హిస్
1: సన్. అనగా సహజానికి విరుద్ధమైనప్పుడే ఆశ్చర్యం వస్తుంది.
0: సో హియర్ యు ఆర్ గివెన్ టు ఎ సెన్స్ ఆఫ్ వండర్మెంట్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ హ్యాపనింగ్ విచ్ ఇస్ నాట్ నాచురల్.
1: ఈ ఆశ్చర్యము స్థిరమైంది కాదు.
0: నౌ దిస్ సెన్స్ ఆఫ్ వండర్ ఇస్ నాట్
1: సహజానందాన్ని పొందాలి.
0: You try to experience that happiness which is
1: దేహంతోనే ఉండి దేహంతోనే అనుభవించి దేహానందాన్ని పొందాలి.
0: So experience that happiness which is natural to you, that is through the medium of this body.
1: దీనిని పొందే నిమిత్తమే జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: It is to secure this permanent happiness through the medium of his body that Jesus undertook all that he did finally. Going on the world and trying to do everything possible to see that he secures a permanent state of happiness through this body of his.
1: మీరు ఏమి చేసినా ఏమి చూసినా ఎక్కడ ఉండినా ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్క మయంగానే సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకత పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Embodiments of love, wherever you may be, whatever you might be doing, whatever you might be thinking, be assured, have the confidence that you are doing so for the sake of pleasing God. Thank you for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: that if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: Bhautika shariramu jadamu,
0: the physical body is inert.
1: Idi kevalamu padarthamulu yokka cherika cheta yerpadetuvantadi.
0: This is formed because of the combination of matter.
1: Inumu sabbu సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాస్ ఐరన్ ద సోప్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatvanti yok ee swapnavastha yandu idi ante kudunu mayaga sankalpam cheta sarva srushti kudunu jaruguchundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary, and so it is illusion.
1: Ivi appatiki maatrame satyamuga gocharistayi.
0: It appears to be all truth at that particular moment of time.
1: Maya yanaga unna danini lenattu leni danini unnattu kalpinchetunte yokka tattvamunake maya ani peru.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ ఇన్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇవి కేవలము సత్యమనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలం ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Deni pratibimbamu,
0: so what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame,
0: it is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూసివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: బీయింగ్ సూపర్ కాజల్ ఇట్ జస్ట్ అపియర్స్ ఇమాజినరీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life all the three states are present.
1: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kulanu indulone imindukunnavi.
0: Within the human life all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము చూడటము అనుభవించటము ఆనందించటము సర్వం కొను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్ లిజన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము కర్మ కారణ కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్, ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
1: ఎట్ల పోయావు? రైలులో పోయావు.
0: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: హౌ లాంగ్ డిడ్ యు టుక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీస్ లో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము,
0: time,
1: కర్మ,
0: action,
1: కర్తవ్యము,
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the four is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: ఇన్ ద డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: యు హావ్ సీన్ దట్.
1: ఆనందించావు.
0: యు డిలైటెడ్.
1: కానీ ఇందులో కాలము కర్మ కారణము కర్తవ్యము నాలుగు లేదు.
0: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్, దేర్ నో టైమ్, దేర్ నో రిజల్ట్.
1: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాల కర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు.
0: Peculiar.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: They are sacred for all the world.
1: వరజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment.
1: జాగ్రత్తలో 40 సంవత్సరములు జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: All our experiences spread over 40 years of time in a waking state will just pass on in a fraction of time in dream.
1: దీనికి చిన్న ఉదాహరణము.
0: For this a small example.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
0: You are born in the waking state.
1: నీకు 20 సంవత్సరాలంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
0: యూ స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యూ మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యూ హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
0: యూ ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
0: అండ్ యూఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంత వరకు అయింది?
0: హౌ లాంగ్.
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుని విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు.
0: బట్ యూ స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు.
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు.
0: యు అటెండెడ్ టు నిక్ కాల్.
1: తిరిగి 3-5 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
0: అట్ 3:10 యు హాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్.
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: యాజ్ ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ సన్ అబ్రాడ్. ఆల్ ద హ్యాపెనింగ్స్.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములు అయినప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
0: that which happens in 2 minutes in dream,
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: It just becomes a moment in the causal state.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: So the dreaming state is called super mind.
1: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: అండ్ దేర్ఫోర్ ద న్యాచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
1: ఇంకా 3వది హయ్యర్ మైండ్.
0: ద 3rd one ఈస్ హయ్యర్ మైండ్.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
0: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
1: ఇందులో ఏమాత్రం కూడా విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు.
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు.
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యూ వేక్ అప్ అండ్ యు సే దాట్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
0: It confers all the happiness of sound sleep.
1: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind and sense.
1: ఈ గాఢ నిద్రయందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
0: In deep sleep state there is life.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
0: When there is no mind, there is neither pleasure nor pain.
1: లేనప్పుడు ప్రపంచమే లేదు.
0: When there is no pleasure and pain, there is no world.
1: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
0: Only bliss remains.
1: నీకు తెలుసును.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యు డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
1: కారణం ఏమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
1: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
0: వెన్ డు యు ఫైండ్ ద వరల్డ్?
1: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
0: వెన్ డు యు ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
0: వెన్ యు హావ్ ద మైండ్ ద ప్లెజర్ పెయిన్ వరల్డ్ విల్ ఫాలో యూ.
1: కనుక గాఢ నిద్రయందు మనసే లేదు.
0: సో ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ మైండ్.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
0: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
1: కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్.
1: కానీ
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కాజ్.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ రీజన్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: కాజ్ ఈస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
1: ఈ కారణము ఎవరు?
0: కాజ్
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: ఇది దివ్యత్వం అనేటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
0: This main cause, the divinity, is responsible for all the activity.
1: దీనిని illuminated mind అన్నారు.
0: This is called illuminated mind.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడను వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
1: అది పురుషత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సేక్రెడ్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వం నందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
1: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుల వరకు ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
0: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: కుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం, పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాక సిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుం అనగా పురుషత్వము.
0: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ అండ్ ఉమెన్ బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
1: కనుక కామ క్రోధ లోభ మోహముల వాత్సల్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ ఉమెన్.
1: ఒకరు అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్
1: పబ్లిక్. ఒకరు దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
1: దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ
1: బాడీ మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను,
0: దిస్ ఎంటైర్ వరల్డ్,
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
1: Karuka karakudu paramatmude.
0: The main cause is God himself.
1: Karyame ee prapanchamu.
0: This entire cause is this
1: world. Ee karana karya swarupame ee yokka vishwamu.
0: The effect, the relationship between cause and effect is universal.
1: Samasta vishwamanandu kudanu ee yokka stoola sukshma karanamulu cheri untunnayi.
0: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
1: Idi prati manavuniki nitya anubhutilo తాను ఆనందించేటువంటివి.
0: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
1: పంచభూతములు,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచకోశములు,
0: ఫైవ్ షీట్స్,
1: పంచేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: పంచ ప్రాణములు,
0: ద ఫైవ్ లైఫ్,
1: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
0: ద మైండ్, ద ఇంటెలెక్ట్.
1: ఇవన్నీ ఇరవై నాలుగు తత్వములు అవుతాయి.
0: ఆల్ దిస్ కమ్స్ టు 24.
1: ఈ ఇరవై నాలుగు తత్వములతో పలు సంచరించేటువంటి మహాపురుషుడు ఇరవై ఐదో వాడు అవుతాడు.
0: In all the 24 aspects, the one that dwells is the all divinity.
1: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: So human body has got all these 24 aspects of divinity.
1: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నవో ప్రపంచమునందు కూడాను అవే 25 తత్వములు ఉన్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
1: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కానీ
0: బట్
1: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హి ఫైండ్స్ వేరియేషన్.
1: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
0: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇదియే సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైన అవస్థలకు గురి అవుతున్నాము.
0: వి డు నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అండ్ హెన్స్ వీ సఫర్.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: దిస్ వాట్ రామదాస్ సెడ్.
1: పాటు అయినది చెట్టురా,
0: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికే.
1: పట్టు అయినది కొమ్మరా,
0: ఇట్ ఇస్ ద బ్రాంచ్ దట్ యూ హోల్డ్ ఆన్.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా.
0: If you just leave that hole, you will certainly reach Brahman.
1: Saramainadi chamurra,
0: the essence is oil.
1: Satyamainadi ottira,
0: the truth is the wick.
1: Velugu teeri poyetappudu venta evvaru rarura.
0: When the light is put off, nobody will follow you.
1: Kota yedu chuttura,
0: there is fort all around.
1: Kota lopala totara,
0: there is a thief within.
1: Totaloniki podamante dari teriyedi ettara.
0: How to reach that? How do you know that path?
1: Maya 25 marmamulato koodi maya maya maya maribayyalayenu. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: దిస్ ఎంటైర్ నేచర్ ఈస్ బట్ అన్ ఇల్యూషన్ విత్ ఆల్ ది 25
1: మాయని.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూషన్.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడా వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ వీ సీ, వీ లిసన్, వీ ఎక్స్పీరియన్స్.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: ఇన్ స్లీపింగ్ స్టేట్ ఇన్ ది డ్రీమ్ యు డ్రీమ్ దేర్.
1: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతుంది.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ దట్ ది డ్రీమ్ ఇస్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ది డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ది డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the
1: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
0: దిస్ ఇస్ ఎ డే డ్రీమ్, దట్ ఇస్ ఎ నైట్ డ్రీమ్.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని కర్మయోగి
0: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాన్షన్
1: దేహభ్రాంతి లేనటువంటి వాడు
0: ఇస్ ద వన్ హూ హ్యాస్ నో బాడీ ఫీలింగ్
1: రాత్రి భుజించి
0: after taking food in the night
1: ఏదో మంత్రులతో సంప్రదిస్తు ఉంటున్నాడు
0: he was consulting his ministers
1: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది
0: immediately he got sleep
1: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కాని ఆటంకములు కాని కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు
0: not to give any kind of inconvenience all brought bed for the emperor to lie down
1: కొంత సేపటికి అయ్యేటప్పటికి
0: after some time
1: లేచాడు
0: he got up
1: అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తుంటున్నాడు
0: he started repeating is that truth is this truth
1: is it true or that
0: is it true or is that true
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: when everyone started questioning he has no reply because he went on repeating is that true is this true
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులు పిలిపించారు
0: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
1: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: ఫర్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్స్ హియర్ నో రిప్లై ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దాట్స్ ద థింగ్ హి రిపీటెడ్
1: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో మహారాణి గారిని కూడా పిలిపించాడు
0: with the thought that he might reply the queen was asked to appear there
1: chakravarti emiti mee vichitramu enduku ee vidhanga antunnaru edi anni meer chucharu ani aneka prashnalu vesindi paapu rani garu
0: the queen started questioning emperor what is that you dreamt what is that you have seen
1: rani kaadu right kaadu evvaru ochina ye jawabu ledu adi nijama idi nijama
0: no matter queen or farmer no reply is that true is this true
1: tirigi vasishtha maharishini pilipincharu
0: then saint vasishtha was to come there
1: అతను యోగ దృష్టితో చూచాడు
0: హీ జస్ట్ విజువలైజ్డ్
1: అతను జవాబు చెప్పాడు మహారాజా
0: దెన్ హీ గేవ్ రిప్లై
1: అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు
0: హీ సెడ్ ఓ కింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ దిస్ ఈస్ నాట్ ట్రూ బట్ యు ఆర్ ట్రూ
1: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని
0: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్
1: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు
0: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్
1: జాగ్రత్తలో స్వప్నం లేదు
0: in that waking state there is no dream
1: swapnamlo jagrata ledu
0: in dream there is no waking
1: jagratalo nee unnavu swapnamlo na nee unnavu you are truth
0: in the waking state you are there in the dreaming state you are there you are true
1: kanukani jagratalo swapnam ledu swapnamlo jagrata ledu
0: therefore there is no dream in the waking state
1: jagrata swapnamlo endu rendu vitti endu kudunu anubhavinchina vaadu neeve
0: the experience are in both the states
1: you are omnipresent
0: so you are omnipresent
1: anaga మానవత్వం అనేటువంటిది ఓమ్నీ ప్రెజెంట్ దివ్యమైనటువంటి ఒక జీవితం
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్ ఓమ్నీ ప్రెజెంట్
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు
0: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెజెంట్ ఎఫెమరల్ టెంపరరీ
1: ఈ వర్తమానంలో మనం ఉంటామని భ్రమించకూడదు
0: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెజెంట్
1: భవిష్యత్తులో ఉన్నాము
0: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్
1: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము
0: యు ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద పాస్ట్
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ
1: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి
0: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్ దే ఆల్ డిస్క్రైబ్
1: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము
0: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: కాదు మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు
0: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం
0: ఇస్ పర్మనెంట్ అన్సలీడ్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్
1: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలనం చేయాలి
0: మ్యాన్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో బట్ హిస్ డివైన్ వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్
1: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు
0: an individual may accomplish many powers and may learn many forms
1: vidyanta ekkada nunchi vachayi
0: where from the different forms of education
1: tanu prayatna purvakangane sadhistu vachadu
0: because he could accomplish whole hearted
1: ippudu ye maatram kodunu abcd lu kuda raavu
0: at the time of birth he would not have any accomplishment
1: kaani aa shraddhal labate gnanam ani ee shraddha cheta entaina kodunu manam sadhinchavachu
0: out of the steadfastness he can achieve anything
1: kaani mana yandu mana yokka jeevitham enta varaku prayanam chestundadi
0: But how far our life travels?
1: Nenu na kutumbamu, nenu na kutumbamu. Iti varike manasu prayanam chestunnam.
0: Our life travels only between the two positions, I and my family.
1: Kanuka swarthamu saprayojanamto koodi untundayi.
0: It's full of selfishness and self-interest.
1: Nenu na kutumbamu tarvata marokati samajam okati untundadi.
0: Beyond I and my family, there is society.
1: Aa samajame lekapothe nee kutumbam ekkada neevu ekkada.
0: When there is no society, where are you and your family?
1: Society varaku manam prayanam cheyatam ledhu.
0: We are not traveling up to the position of society.
1: Kanukane manalo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
0: So we are not able to understand the divinity within us.
1: Neevu prapanchanni premistunnavu.
0: You love the world.
1: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఎస్పైర్ వర్డ్.
1: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
0: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: దేనికోసం కోరుతున్నావు?
0: వాట్ ఫార్?
1: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
0: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్.
1: సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించటం లేదు.
0: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
1: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
1: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం క్షేమయోనే ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
1: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ సమాజము.
0: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
1: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
1: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
1: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
0: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
1: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రమూ అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
1: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
0: Therefore, if man proceeds towards the society, aspiring towards the
1: security of society, సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
0: For all the losses, for all the troubles and problems, anxieties, that the responsible thing is the absence of
1: వేదకాలమునందు లోకస్సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
0: In ancient times they offered prayer with large heartedness, saying that entire universe be happy.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
0: I have seen God.
1: ఎక్కడ చూచావు?
0: Where have you seen?
1: స్వప్నంలో చూచావా?
0: Have you seen in the dream?
1: ఎక్కడ సినిమాలో చూచావా?
0: Or have you seen him in
1: టీవీలో చూచావా?
0: Or you have seen in TV?
1: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
0: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుందని?
0: Where does this ignorance lie?
1: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
0: The ignorance is absolute ignorance.
1: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
0: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
1: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: There's wide scope if you understand these small factors.
1: నీవు నీ కుటుంబమే గనిపితే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
0: You and your family, if they are important, you can as well live in a forest.
1: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
0: Why do you construct house in this big city?
1: ఈ సమాజంలో మనం జీవించడం చేత
0: because you live in society,
1: అనేక అనుభూతులు,
0: many experiences,
1: అనేక విధమైనటువంటి అనుకూలములు,
0: many conveniences,
1: అనేక విధమైనటువంటి విశాలతలు,
0: many other comforts
1: ఆవిర్భవిస్తాయి.
0: They come.
1: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
0: Therefore we live in society.
1: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
0: And therefore human life expands.
1: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు.
0: One individual remains.
1: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా గడపడానికి వీలు కాదు.
0: It's not possible to lead the life all alone.
1: Vivaham aadtadu.
0: He gets married.
1: Iddaru avutaru.
0: They become two.
1: Tirigi kumarudu puttadu, muguru avutadu.
0: They have a son. They
1: tirigi kumarte puttundi, naluguru avutaru.
0: Then another son falls.
1: Tirigi tana kumartaku vivaham chestadu.
0: When he gets married, his daughter.
1: Vivaham aadetappudu tirigi allulu vastadu, alluni thalli vastadi, alluni tandri vastadu, bhavamardulu vastaru. Inga aneka mandi cheri potuntaru. Okadari koti cheri potuntundadi idantha.
0: When the daughter got married, the son in law and then their family.
1: Dharmam yokka pradhanamaitundi vishalata.
0: This expansion is important.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనా భవతు సహనా భునత్తు సహ వీర్యం కరవావహి. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
0: The Veda said in a convenient way.
1: ఇంత విశాలమైనటువంటి దారిని వేదం బోధిస్తూ వచ్చింది.
0: Veda taught in a broad sense.
1: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: The narrow-minded people, because of selfishness, self-interest, portrayed in that way.
1: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
0: True nature of Veda is vastness.
1: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము.
0: What did Veda teach in the first instance?
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us develop all the intelligence that we acquired by living together.
1: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
0: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
1: Idi anekattamlo unnatundi ekattamu.
0: This is unity in diversity.
1: Idi upanishattu yokka saramu.
0: This is the essence of Upanishad.
1: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
0: Therefore the essence of Veda can be said in one
1: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
0: The feeling of oneness is divinity.
1: ఇది ఏ సరైన అద్వైతము.
0: This is non-duality.
1: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటిది తత్వం అసి ఇది అద్వైతం.
0: What we experience in the world, tatvamasi, that thou art, is non-duality.
1: Aham brahmasmi.
0: I am the Brahman.
1: ఇది అద్వైతము అంటున్నాము.
0: We say it is non-duality.
1: ఇది చాలా మూర్ఖత్వము. అద్వైతం కాదు ఇది.
0: It is foolishness.
1: ఇది ద్వైతమే.
0: It is dualism.
1: కారణమేమిటి?
0: What is the reason?
1: అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
0: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
1: I am Brahma. నేనే బ్రహ్మను.
0: You say, I am Brahma.
1: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
0: Now here there are two, I and Brahma, not one.
1: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
0: It is dualism. How can that be non-dualism?
1: ఏకాత్మ భావమే అద్వైతం.
0: That feeling of oneness is non-dualism.
1: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుండాలి.
0: One self is present.
1: దేహంలో నిమిటి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
0: The body's bulbs are many.
1: దేహంలో నిమిటి బల్బులు అంటున్నాము.
0: We say it is non-duality.
1: ఇది చాలా మూర్ఖత్వము. అద్వైతం కాదు ఇది.
0: It is foolishness.
1: ఇది ద్వైతమే.
0: It is dualism.
1: కారణమేమిటి?
0: What is the reason?
1: అహం బ్రహ్మాస్మి. నేను

0: అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ,
0: దేహంలోని బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్,
0: దేహంలోని బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటుంది.
1: ద బాడీస్ బల్బ్స్ వేరీయింగ్ వోల్టేజ్,
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఈస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: This is the very form of universe.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: This is the significance of life.
0: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: This is the experience of divinity.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: This is the essence of non-dualism.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించే వారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: Today there are none to teach non-dualism. There are none to listen to the people.
0: భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: Because of differences, the hatred is among
0: us. ఈ మతము నా మతము, ఈ మతముల యొక్క దీంట్లో మతిని చెరుచుకుంటున్నారు.
1: We say this is my religion mata, and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundali.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together thought good.
0: Telisi meluguvalanu telivithoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamulu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: కనుక విశాలమైనటువంటి భారతీయ సంస్కృతి,
1: ది ఇండియన్ కల్చర్ విచ్ ఇస్ సో బ్రాడ్,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: And therefore humanity is brought down to ashes.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
1: There is no human quality.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాము.
1: There is no honesty and morality.
0: ఇది మానవతామని ఒక పరిణామము.
1: This is the progress now.
0: ఇది కాదు మన పరిణామము.
1: This is not our
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: The spiritual progress.
0: ధార్మిక పరిణామము.
1: The progress in
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: This we should aspire.
0: ఈనాడు మనము
1: today
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will
0: be protected. భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి ఎందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
0: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కానీ జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ఈనాడు బల్బు వెలుగుతూ ఉండాలి, లైట్ మనకు కనిపిస్తుంటుండాలి.
1: And today the bulb illuminates, we see the light.
0: కానీ వెలిగేది బల్బు అని మనం అజ్ఞానంగా మనము ఉచ్చరిస్తున్నాము.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: కాదు,
1: it's not the bulb that illuminates.
0: కరెంటే.
1: It is the current.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేస్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిస్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ద టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ద టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద
0: టంబ్లర్? ఆధారము మీరు, ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis. Water is adheya.
0: Kanuka daivame aadharamu jagatte adheyamu.
1: So God is adhara, the jagat is adheya.
0: Kanuka bhagavantudu jagattantakudanu karyakarana swaroopule.
1: So God and the world has got the relationship of cause and effect.
0: Vishnu vishwaswaroopame.
1: The entire universe is the form of
0: ilanti jeeva brahma aikyanu sandhanaanni manam chakkaga manam artham cheskovali.
1: We have to understand the principle of unison between the individual and the
0: divinity. Aneka janmala nundi kudanu manamu ee deha prantini manamu poshinchukuntu vastunnamu.
1: Over many long births previously we have been developing
0: acharam ani manam visheshisthunnamu.
1: This we take it as a practice.
0: Ee acharamlu kaane kaadu.
1: There are no practices.
0: Ivanni anacharamule.
1: They are not practices, bad practices.
0: Pranamunna jeevuni himsisthunnamu. రాతిలోన ఉన్నాడు, రత్నంలోన ఉన్నాడు, రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ స్టోన్, ఇన్ ఎన్ ఎంపరర్, ఇన్ ఎన్ ఇండివిజువల్.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటిది ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి?

0: నీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: The defect lies in your vision but not in creation.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: They appear to be different because of passage of time.
0: సత్య స్వరూపం ఒక్కటే.
1: But the truth is one.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: ఫలము మంచి అంటున్నాము.
1: You call the fruit.
0: ఈ ఫలమే రేపటి దినం ఒక మలం మారిపోయింది.
1: The very fruit that you have eaten.
0: మలము చెడ్డ అంటున్నాము.
1: Becomes feces tomorrow.
0: ఈ అజ్ఞానము.
1: You call it bad, it's ignorance.
0: ఓ పిచ్చివాడా, ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you'll know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: The good has turned into bad, giving you all the good.
0: చెరకు పిప్పి.
1: The sugar cane is just a pill.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: You call it bad.
0: కానీ నీకు రసం అందించింది.
1: But it has given the juice.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: And the sugar cane has got the juice.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: The moment you squeeze,
0: కాబట్టి రసమునకు ఆ పిప్పియే ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the pulp.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: The moment you cross the boat, you put on the
0: దాటించినటువంటి పడవ ఇదియే.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కారిపోయింది.
1: The gratitude,
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
1: Then where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education.
0: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యు హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సల్ అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్య మార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్డ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
0: నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: ఎక్కడి నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: దట్స్ ఆల్సో టాట్.
0: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే కావాలను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు
1: రామకృష్ణ పరమహంస. Though he didn't have any formal education,
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణకు పూజలే చేస్తుంటారు.
1: They go on worshipping.
0: వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
1: But every moment it's an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is this సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: ట్రూత్ ఈజ్ ద హార్మనీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
0: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
1: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: వి షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
0: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ, బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో, నష్టములతో, దుఃఖములతో, విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్, బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
0: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో టు?
0: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ఈ సహజ మైండ్స్,
1: ఇట్స్ న్యాచురల్,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుడు విశ్వస్వరూపుడు.
1: మ్యాన్ ఈస్ ది వెరీ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్.
0: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
1: వెన్ యూఆర్ జస్ట్ 5 feet హైట్, హౌ డు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
0: నీవు అమెరికా చూచి వచ్చావు.
1: You have seen America in return.
0: నీవు జపాన్ చూచి వచ్చావు.
1: You have seen Japan.
0: నీవు జర్మనీ చూచి వచ్చావు.
1: Seen Germany.
0: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
1: You sit and close your eyes. You will experience all the scenes.
0: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
0: విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంటుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ అమేజింగ్.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
1: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: సో హార్ట్ ఇస్ ఎ మిర్రర్.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యూ బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

Satyam Jnanam Anantam Brahma.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
2: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
1: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani kudanu cheppabadutundi.
2: Dvai chintayam refers to the remembering of the Lord.
1: Kevalam appudappudu chintinchinanta matramana idi dhyanamu kaneradu.
2: Thinking of the Lord now and then cannot become meditation.
1: సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు సర్వావస్థలు ఎందు సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
1: అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంటాది.
2: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: కాలకర్మ కారణముల ఒక అతీతమైన స్థితినే ధ్యానం అని చెప్పబడుతుంది.
2: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్స్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
1: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
2: Therefore, meditation has been described as superior to practice.
1: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
2: Knowledge is considered to be superior to meditation.
1: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
2: Knowledge is associated with inquiry.
1: విచారణ ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
2: It is looking into and inquiring about the nature of object.
1: క్రమక్రమేణ ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగం నాకు కోరుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది.
2: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పురస్కరించుకుని శిష్య సూక్తమునందు నకర్మణ నత్తజయ తరేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతితత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
2: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
1: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
2: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఈస్ యునిక్ అండ్ విచ్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
1: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందు కూడాను ప్రవేశించలేడు.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
2: Therefore, in the very first place, one has to enter into the stage called jignasi.
1: Jignasi nundi sadhakudu anetundi deentlo pravesistundi.
2: From the stage of jignasi, one enters the stage of sadhaka.
1: Akkada nundi arududu anetundi gamyamu cherutuntadu.
2: After that, he reaches the goal of arudha.
1: Jignasi anetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్.
1: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
2: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
1: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
2: Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
1: Tattvamasya tattvanni vichara dwara telusukovadam.
2: Trying to understand the principle of tattvamasya through inquiry.
1: Tattvamasya anaga tat tvam asi. Danini deenini rendintini gurtinchukoni rendinti yokka ekatvanni kudanu telusukoneetundi yokka prayatnam.
2: Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
1: Ilanti danni telusukunna tarvata sadhaka anaga deenini practical lo pettetundi yokka vinyoginchukuneetundi vidhanamlo pravesistadu.
2: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
1: Ee sadhaka sthayini ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
2: ది సాధక స్టేజ్ ని కంపేర్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్, ప్రాక్టీసింగ్.
1: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేది లభించదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, వన్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్.
1: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి, సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
2: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
1: Arududu anetundi pensioner madri untaru.
2: The next stage, arudha, arududu, may be compared to the stage of pensioner.
1: Pension eppudu teesukuntadu, udyogam aina tarvatane pension teesukuntadu.
2: One receives pension and becomes a pensioner only after completing his job and
1: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
2: One gets employment only after one acquires education and qualification.
1: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
2: These three stages are the stage of the studentship, the second is employment stage, and the third one is
1: arudhasthaye paramacham janga kalamunu pavitramaina dinilo ekatvamulo gurinchi vicharinchekunte sthiti.
2: Aruda stage may be compared to the stage wherein one would enjoy complete peace of mind and you would be able to just enjoy that unity in all the beings.
1: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీంగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
1: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కానీ విషయగ్రస్తుడు కారాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
1: మీరు చక్కని గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
2: ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ keenly observed this or not. In the while addressing it is said brother
1: I family lo full brothers and sisters ane rujiga led ikkada half brothers and sisters ga untundari.
2: The word brothers and sisters of my family, it is not of my family, it is half my family.
1: Deenne part time devotees ani cheppavachu.
2: And this stage is described as a stage of part time devotees.
1: Kani bhagavad gita lo aa vidhanga cheppaledu.
2: In Bhagavad Gita, this is not given in that particular fashion.
1: నీవు పూర్తి శరణాగతి మీకమ్మని బోధించింది.
2: It has taught complete surrender.
1: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
2: For this principle of complete surrender, the time factor is very important.
1: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
1: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనం ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: హీఈ్ నాట్ నియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
1: కాలవశుడు జీవుడు.
2: The one who is bound by time is man.
1: Kalatitudu devudu.
2: The one who has transcended the time is God.
1: Mrutyukistudu jeevudu.
2: The one who is mortal is
1: amaravarupudu devudu.
2: The one who is immortal is God.
1: Kanukane daivattamunu aashrayinchinappude kalamuto kudinatundi jeevatattamu sarthakavanundutundi.
2: Only when you take shelter in divinity you would be able to transcend the element of time.
1: Kalakaludu ani bhagavantunu oka peru.
2: One of the name of God is kalakala.
1: Kalakala prapannanam kalakinna karishyati ani kalamu jeevunni dengutu untundali.
2: Time is consuming man.
1: Kalamune mringeetundi vaadu devudu.
2: God consumes time itself.
1: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి.
2: Therefore, man has to base his activity on the principle of time and worship.
1: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
2: ఉపనిషత్ హస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
1: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
2: In the first place, one has to pay salutations to the work and activity.
1: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
2: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
1: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
2: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
1: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్ అంతయ కూడాను కాలముతో లీనమైనటువంటిది.
2: The entire world, which is the result of the sight itself, is
1: చేరినటువంటిది.
2: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
1: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
1: కాలము ఎవరి కోసము ఆగదు.
2: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
1: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
2: Genies or life, people, the men will have to follow the time. Time does not follow men.
1: Kalamu pedda pravaham vantidi.
2: Time may be compared to a tremendous flow.
1: Samasta jeevulu samasta padarthamulu ee kala pravahamulo kottukoni povuchunnavi.
2: Only living beings and all men are washed away by the flow of time.
1: Pravahamulo kottukoni poyyetundi vyakti తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
2: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
1: తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే.
2: The man himself and the object in which he has taken shelter, both are washed away by the flood of time.
1: Kanuka kruttivarini kruttivaru ansarinchinattiga untundi ee kala pravahamulo undeyatundi oka vyaktulanu aashrayinchadam.
2: If you take shelter to in people who are subject to time and the flow of time, it is like blind imitating or following blind.
1: Mottunu aashrayinchinappude taanu rakshitulu kaagaru.
2: If one were to take shelter in a person who is on a bank, one may be able to get saved.
1: Avante daivam.
2: And that particular person or that bank.
1: Agatte daivam.
2: That is God.
1: Atta daivani aashrayinchinatundi vyakti, ee pravahamulaku dooramai, baadhalaku dooramai, dukkhamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitamga vinchukuntadu.
2: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time.
1: Kanukane nayana neevi kala pravahamulo kottukoni poyeyukunte jeevudu neeku ottu nene nannu aashrayinchinappude neeku ee vidhamainatti baadalaku ye maatramu uguri kaavu kanuka nannu aashrayinchu ani తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: గాడ్ హ్యాస్ బీన్ డిక్లరింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండర్ బై టెలింగ్ ద మ్యాన్, ఓ మ్యాన్, యు ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లడ్ ఆఫ్ టైమ్. ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ యూ షెల్టర్ ఇస్ మై సెల్ఫ్. యు టేక్ షెల్టర్ ఇన్ మీ. అండ్
1: సాధకుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు అన్యము లేదని శరణాగతి అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన దారాది సర్వసార సమర్పితం ఆత్మానాం దశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్, ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్, హిస్ ప్రాపర్టీ, హిస్ ఎంటైర్ వైఫ్, చిల్డ్రన్, ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
1: అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
2: For this particular principle of surrender, there is a very big curtain.
1: ఈ విధమైన తెరచేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక, దేవునికి అర్పితం చేయలేక, తన మనతత్వాన్ని పూర్తి గావించుకోలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
2: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
1: Adi maya.
2: That custom is delusion.
1: Ee maya anaga emiti?
2: What is the meaning of illusion?
1: Ee maya anetundidi lenidi. శ్యామా సా మాయా అన్నారు. ఏది లేదు అదే మాయా.
2: Maya or illusion refers to that which does not exist. The derived from the word that doesn't exist is Maya.
1: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
2: Imagining something to exist which does not really exist, that is Maya.
1: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
2: Whatever you are thinking as existing does not really exist.
1: ఎత్తి లేదను చుట్టిమో అది కలదు.
2: Whatever you are thinking does not exist really exists.
1: ఉన్నదొక్కటే సత్యము ఎన్నటికీ.
2: Remember that always there is only one thing which is true.
1: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
2: Truly speaking, the world really does not exist. Please see.
1: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
2: We see a rope and mistake it to be a snake.
1: కానీ పాము లేదు.
2: There is no snake there.
1: లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు.
2: We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really.
1: ఈ భయమునకు కారణం ఏమిటి?
2: What is the reason for this fear?
1: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమం.
2: Imagining things which really do not exist as existing, that is
1: ఈ భ్రమనే బాధలకు కారణం.
2: This particular feeling is responsible for all the troubles.
1: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వములో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు పొందుతుంది.
2: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
1: అప్పుడు ఎట్టి భయం కూడా ఉంటుంది.
2: Then there will be no fear whatsoever.
1: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
2: To reach it, to hold it and to feel it, you will not be afraid because it is only a rope.
1: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటి సత్యము గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాము.
2: We are experiencing a number of sorrows because we are forgetting the fact the entire world is the very embodiment of God and it is not the one which we are thinking to be.
1: Manavu ee jagatnu vishay drishtito chustunnam.
2: We are viewing it from the point of view of the objective world.
1: Vicharana drishtito manamu chudatam ledhu.
2: We are not looking through enquiry.
1: Dinni vicharana drishtito chuchinappudu ee jagat anedvadi pravahika satyam.
2: If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such.
1: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
2: Pravahika satyam or continuously refers to a continuous change which will be taken.
1: Nadiloni jalamu pravahinchutune untuntadi.
2: The waters in a river will be continuously flowing.
1: Aithe aa yokka pravahinchinatuvanti jalamu ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలం చేరిపోతుండాలి.
2: ది వాటర్ వెరీ మూవ్స్ ఆర్ వెట్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్
1: ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
2: ద వర్డ్ నది రివర్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ అ కంటిన్యూస్ ఫ్లో.
1: ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది.
2: Whether there is water in the river or not, it is still described as a river.
1: నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో
2: whether you live, exist in the world or you do not exist, still it is the world.
1: Ini satyam.
2: This is the truth.
1: Marpu chendakame pravahyam.
2: Change itself may be flow.
1: Kanaka pravahyam satyame ee jagat.
2: Therefore, this particular truth associated with
1: anaga satyamuto cheyina nityamu ani.
2: This is truth associated with a untruth.
1: Nityamuto koodinatuvantide satyam.
2: Associated with untruth is truth.
1: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
2: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
1: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్తు.
2: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరీ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
1: ముడిగట్టితో చేరినటువంటి దత్తను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
2: Father are refers to that particular aspect by which we separate the truth and the untruth and take the truth.
1: దీనిని భగవద్గీత ఎందు కూడను నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
2: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
1: Kanukane, idi trigunatmaka swarupamainatvati Maya.
2: Maya is associated with three attributes.
1: Ee Maya anna, ajnanamu anna, prakruti anna, tamasu anna, inta paryaya padamule gaani, ee anni okkate.
2: Illusion, ignorance, well, all these are synonyms of tamas. And tamas, all these are
1: tamasanna mayane.
2: Tamas
1: ajnanamanna mayane.
2: Tamas also refers to
1: prakruti anna mayane.
2: Nature also refers to ignorance.
1: Maya anna mayane.
2: Well, illusion is illusionist.
1: Anaga, leni danini bhraminchi, danini satyamuga bhavinchi, daniki manamu guri kavatame, idi maya yokka prabhavam.
2: Thinking as existing, things which really do not exist, and coming under its spell is described as maya.
1: Aneka mandi brahma satyam jagat vidya ani cheptuntaru.
2: Quite a few people describe as brahma satyam, brahman is truth and jagat vidya world is untruth.
1: Jagat bhavam matram vidya kani jagat vidya kani.
2: The feeling of the world is not true, but world itself is not, is true.
1: Kanaka brahma ఈ మిథ్య జగత్తు నందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
2: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
1: కనుకనే భగవద్గీత ఎందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
2: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యూ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్ యూఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
1: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
1: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించు.
2: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: one small example.
1: పెద్ద పెద్ద శ్రీమంతుల భవనంలో ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు.
2: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
1: ఈ కుక్క అన్ని బజార్ కుక్కల వంటిది కాదు.
2: This dog is not like a street dog.
1: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
2: This has been brought up by a person who has been showing such an affectionate.
1: అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
2: This dog does not go on barking when it sees people moving
1: around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
2: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
1: enter. ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
2: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
1: అయితే కొంతమంది దీక్షలు పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
2: Some people take a resolve somehow to meet the owner of the house and they stand there firm and shout a little louder to get the
1: ఆ యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
2: But owner from the bungalow, he looks at the person who is at the gate.
1: Ayyo, ithanu naa mitrude ani taanu kindiki vachi aa gate daggariki vachi atanni tanlo teesukoni pothadu lopala.
2: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
1: Ee vachina vyakti yajamanthu lopala praveshinchinappudu ee kukka emi atanni cheyadu.
2: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
1: అదే విధముగానే మోక్ష సౌధములకు, భక్తి సౌధములకు, ఆనంద సౌధములకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
2: In the same fashion, this illusion, which will be compared to the dog which we have just explained now, if that would be there to the bungalow of moksha or deliverance and bliss.
1: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పనిలేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
2: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ హి కమ్స్ దేర్ ది డాగ్ క్యాచ్ ఎ ఫుడ్.
1: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అంటే వెనుకకు వెళ్లిపోతారు.
2: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
1: Dhruda nischayudaina tundi vaadu, dhruda sankalpudaina tundi vaadu, yajamanunni cheralanani sankalpa siddhudaina tundi vaadu, akkada nee nilchi, maayanaku ee maatram kuda nu bayapadakunta, yajamanunni pichi, yajamanunito cheri, taanu indulo praveshistaadu.
2: But a person with a firm resolve, firm determination, no, doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow.
1: Kanuka, dhrudanishchayudai, sharanagatudainatundi vaadu, ee yajamanudainatundi mitrulato koodi, ee shanti saudhamunu cherutadu.
2: Therefore, the one with a firm resolve and who has decided to just see the master, will stay there and enter the palace of peace.
1: Kanukare, Arjunudi, Nayana, Neevu aneka vishayavatulato koodi, aneka vidhamainatundi yokka, drishtakalpitamainatundi jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
2: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
1: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు.
2: You have not been able to develop concentration.
1: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
2: You have not been able to establish me in your heart.
1: అభ్యాస యోగము చేయి.
2: Continue, cultivate practice, constant practice.
1: అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
2: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
1: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణం దొచ్చుతావు.
2: ఓన్లీ వెన్ యూ ఆర్ హావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సరెండర్.
1: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
2: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ. థింక్ ఆఫ్
1: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
2: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
1: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
2: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
1: మామను స్మరించచ్చ, యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
2: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: ఇది యుద్ధం కాదు.
2: దిస్ ఇస్ నాట్ వార్.
1: కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
2: This is not something like a ordinary quarrel with the individual.
1: Nee indriyamulato, nee durgunamulato, nee duraalochanalato, nee durbuddhulato neevu yuddham chesinattuga bhavinchu. Nannu smarinchu.
2: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war.
1: Meeru cheyavalsinatundi yuddham parulato kaadu, vyaktulato kaadu, jeevulato kaadu.
2: You did not wage a war with others, with individuals, with a person.
1: నీవు అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి.
2: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్.
1: వాటిని నీవు సాధించాలి.
2: యూ హావ్ టు కంట్రోల్ దెమ్.
1: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యగర్భుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
2: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశ్యపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
2: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ ట్రైల్.
1: ఇంద్రియాలోకము గెలువజాలము.
2: బట్ యు నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
1: నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చు.
2: ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్,
1: నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు.
2: Only when you control and completely
1: agree
2: your senses, you will become the king of the entire universe.
1: కాని లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట దిగులు నెట్లు పట్టగలడు.
2: బట్ ఇఫ్ యూ ఆర్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ సెన్సర్, హౌ కెన్ యూ జస్ట్ విన్ ది ఎనిమీ?
1: గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వాడితో నీ వేరీగా పోరాడగలవు.
2: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
1: Ivana motta motta ni lodi indriyalu nu sadhinchalaniki prayatninchu.
2: ఇన్నర్ ఎనిమీస్ యు కెన్ విన్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
2: వెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ సరెండర్.
1: నాది, నేను, నా వారు అనేటువంటి భావాలు ఉంటున్నంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
2: My object, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender.
1: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
2: This is only an activity in భూతాకాశ.
1: భూతాకాశము జయించాలి.
2: You have to win the భూతాకాశ.
1: చిత్తాకాశమును సాధించాలి.
2: You have to win even the చిత్తాకాశ also.
1: చిదాకాశములో ప్రవేశించాలి.
2: And you have to enter.
1: అందులో ప్రవేశించిన తర్వాత మీళ్ళు అన్ని తానే చూసుకుంటాడు.
2: Once you enter చిదాకాశ, all the other things are taken care of.
1: రైలు స్టేషన్ కు మనము పోయేంత వరకు మన లగ్గేజ్ ని ఒక కూలీను, ఒక జట్కానో, ఒక రిక్షానో, ఒక ట్యాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
2: అంటే నువ్వు రీచ్ ది రైల్వే స్టేషన్ విలాట్ క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్.
1: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
2: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ, విలాట్ క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
1: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడ అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
2: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్ యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
1: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
2: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
1: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను కుట్టను నిండి మీద పెట్టుకుంటాడు.
2: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే సిట్ ఇన్ ద ట్రైన్ బట్ స్టిల్ కీప్ ద లగేజ్ ఆన్ దర్ హెడ్.
1: కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి.
2: వన్స్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ ఆఫర్ ఎవ్రీథింగ్.
1: ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు.
2: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
1: Inka nadi anetunte yokka aham anetunte akkada ye matram undakodadu.
2: There should not be any trace of ego and yourself.
1: Deenine ramayanam lokala kodanu oka sannati vishayam lokala oka pradhanamainatunte yokka lakshyanni nirupinchadu Lakshmanudu.
2: This also has been proved in a beautiful way in Ramayana by Lakshmana himself.
1: Chitrakuta parvatam cheraru సీతారక్షణ సమేతుడై రాముడు.
2: రామ రీచ్ ది మౌంటైన్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ ఆర్ కంపెనీడ్ బై
1: భగవంతుడు. ఎప్పుడు కూడా నువ్వు లీలామానుష విగ్రహుడు.
2: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలామానుష విగ్రహ.
1: అది కేవలం నటన సూత్రధారి.
2: హీఈస్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ యాక్టర్.
1: ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖము గాను, విచారం గాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
2: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సారో, ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్, బట్ స్టిల్ సమ్ టైమ్స్ హీల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ హావింగ్.
1: దైవం మానుష రూపేణ మనుష్యాకారం పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటించబడినప్పుడే మానవులకు సన్నిహిత సంబంధుడు అవుతాడు.
2: దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది నేచురల్
1: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారం ధరిస్తుంటాడు.
2: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
1: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
2: Rama acted as if he is tired and he is
1: tired enough. Lakshmana, neeku nadavalenu ani chemudalu dukkukoni kinda vestunnadu.
2: He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move.
1: Ikkada edaina oka chinna parnasara kutiram nirminchu andulo vishrantham teesukundam annadu.
2: You put up a hut somewhere here, we can take a little rest there.
1: ఎక్కడ వేయాలి నా అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
2: లక్ష్మణ ఆస్క్ బ్రదర్ వేర్ షల్ వి పుట్ అప్ ది కాటేజ్.
1: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
2: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
1: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు అర్జునుడు.
2: లక్ష్మణ బిగేన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
1: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాట నేను వినవలసి వచ్చింది అన్నాడు.
2: వాట్ ఆర్ మై మిస్టేక్స్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ యామ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
1: అక్షరం పడేటువంటి పాదం చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు.
2: కాటేజ్
1: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
2: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
1: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు.

0: అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీ ఇంత శ్రమ పడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
1: రామాన్యు మీ మైండ్ ఆఫ్ లక్ష్మణ్ వైద్యం వచ్చేది మేక్ సీత అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ లైక్ లక్ష్మణ్ వాట్ మిస్టేక్ హావ్ ఐ కమిటెడ్ వాట్ ఇస్ ఇట్ దట్ ఐ హావ్ వాస్ వైర్
0: ఫీలింగ్ చెప్తాడు అన్నా, తల్లిని తండ్రిని భార్యను బిడ్డను రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉంటే నాకు నాకొక్కటి నేను
1: లక్ష్మణ
0: ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు ఏమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు ఎంత గురువుండి అని తాను బాధపడినాడు.
1: లక్ష్మణ సేక్ దట్ హావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వైఫ్ ఫాదర్ మదర్ అండ్ కింగ్డమ్ ఎవ్రీథింగ్ హావ్ కమ్ అలాంగ్ విత్ యూ థింకింగ్ దట్ యు ఆర్ ద ఫాదర్ అండ్ సీత హర్సెల్ఫ్ ఇస్ ద మదర్ అండ్ ఇట్ ఇట్సెల్ఫ్ అయోధ్య అండ్ ఓన్లీ టు ఇంప్లిమెంట్ యువర్ విల్ అండ్ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ విల్ అట్ ఆల్ అండ్ యూఆర్ ఆస్కింగ్ మీ టు కన్స్ట్రక్ట్ అండ్ చూస్ అ ప్లేస్ వేర్ ఐ కన్స్ట్రక్ట్.
0: నాకు రెండో వాంఛ అనేటువంటిది లేదు, నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం.
1: యువర్ కమాండ్ ఇస్ మై విష్ అండ్ ఐ డోంట్
0: హ్యావ్ ఏదో అది నా ఇష్టం.
1: Whatever is your will, that is my wish.
0: నీవు ఏది చెప్పినా నేను శిరసావ ఇచ్చటమే నా కర్తవ్యం.
1: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
0: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ
0: అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రం ఒక్కటి ఉండకూడదు.
1: దిస్ ఓన్లీ ఇస్ ఇల్లస్ట్రేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హావ్ ఇటువంటి మ్యాన్.
0: అంతా నీది, అంతా నీది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్, ఆల్ ఈజ్ యువర్.
0: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
1: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు బి డన్.
0: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
1: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage,
0: everything. After
1: coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
0: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna has been teaching in this context the importance of surrender as the highest పాయింట్ ఆఫ్ డివోషన్.
0: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
1: వన్స్ యూ సరెండర్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది గ్రేస్ ఆఫ్ లాడ్ వేర్ ఎవర్ యూ ఆర్ అండ్ దట్ విల్ బి ది ఫార్మ్ ఆఫ్ పెన్షన్. గ్రేస్ విల్ బి ఫ్లోయింగ్
0: ఎందున్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది ఫారెస్ట్
0: ఆకాశమునన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది స్కై
0: పట్టణమునన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది టౌన్
0: అన్నన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది
0: విలేజ్ అన్నన్నా,
1: వెదర్ యూఆర్
0: కట్టేటబడి ఉన్నా,
1: ఈవెన్ ఇఫ్ ఐ
0: వెదర్ యూఆర్ నా నేనే దిక్కు అన్నాడు.
1: వేర్ ఎవర్ యూఆర్ ఐ విల్ బి యువర్ షెల్టర్.
0: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
1: ఇన్ దట్ పర్టికులర్ ఆర్డర్ కమ్ అండ్ సరెండర్ టు మీ, దట్ ఇస్ ది ఆర్డర్ అండ్ కమాండ్ ఆఫ్ కృష్ణ.
0: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
1: Therefore, we'll have to recognize that to sanctify the principle of time and to sanctify our work, we'll have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of the world. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ఎవరు

0: There is no other greater teacher than one's own conscience. On inquiry you will know the time is your teacher. The life is the real text or the scripture. God is only
1: not
0: your
1: life.
0: True friend.
1: The whole world is your
0: the whole world. God is only your friend.
1: భావి ప్రపంచ పౌరులైన యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్, ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ ప్రవర్తనలపైన ఆధారపడి ఉన్నది.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ యువర్ కాండక్ట్.
1: మీ నడతలు మంచిగా ఉండినప్పుడే దేశం కూడాను సుభిక్షంగా, సుఖంగా, సునాయాసంగా, శాంతిగా జీవిస్తుంది.
0: When your behavior is good, the country will progress. It will be safe and secure and peaceful too.
1: ఈనాడు లోకమునకు కావలసినటువంటిది సిరి సంపదలు కాదు, భోగ భాగ్యములు కాదు.
0: What the world needs today is not affluence, is not comfort, convenience, nor wealth.
1: గుణవంతులైనటువంటి యువతి యువకుడు అత్యవసరం.
0: The world needs men and women of character.
1: ఈ యువతి యువకులు యందు సరి అయినటువంటి ప్రవర్తనలే లేకుండా దేశం యొక్క స్థితి, గతి, సంపత్తి కూడాను సర్వము నాశనమవుతుంది.
0: When the behavior of the young men and women is not proper, the position, the plight, and the affluence, prosperity of the country will go.
1: Manavudanaga emiti?
0: Who is a human being?
1: Satyame neeti.
0: Truth is the true conduct.
1: Dharmame reeti.
0: Righteousness is the procedure way.
1: Tyagame khyati.
0: And sacrifice is the true reputation.
1: Neeti, reeti, khyati. ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జాతి.
0: ద హ్యూమన్ రేస్ ఈజ్ ద కాంప్రిహెన్సివ్ టోటాలిటీ ఆఫ్ మొరాలిటీ, ద ప్రొసీజర్ అండ్ సాక్రిఫైస్.
1: ఇట్టి మానవ జాతి ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: వేర్ ఫ్రమ్ ద హ్యూమన్ రేస్ హెస్ ఎరిజన్?
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి.
0: The entire creation has originated out of truth and it gets merges back in truth.
1: సర్వ మహిమ చేలి సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా.
0: Is there any place in this universe where there is no principle of truth? No, it is the pure unsullied truth.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యం భూజాత్, ప్రియం భూజాత్,
0: బేసింగ్ ఆన్ దిస్ ancient sages and seers said, speak truth in an acceptable, pleasing way.
1: Nabhuyat satyam apriyam.
0: Never speak any lie. Never speak in an unpalatable way.
1: Anaga emiti?
0: What do you mean by speak truth?
1: Desham yokka naitika viluvane satyam bruyat.
0: The moral values are essential principles of truth.
1: Morality. Manavattamlo neetiye lekundina manava jatiye ledu.
0: When there is no morality, neeti, there is no jati or human race.
1: Kanuka deshamunaku neeti atyavasaramainatundi.
0: Therefore morality is most essential for any country.
1: Aa neeti ni poshinche nimittamai yuvati yuvakulu satyamunu poshinchali.
0: In order to uphold this morality, young men and women should determine to uphold
1: satyamunu aacharinchali.
0: They should practice truth.
1: Satyamunu mee jeevitamlo practical ga pettali.
0: In fact, the truth has got to be practiced in our daily life.
1: దీనిని సత్యం బ్రూయాత్ అన్నారు.
0: This is what is meant by Satyam
1: Bruyati.
0: Is the main duty of every human being.
1: ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలతో తారుమారైపోతున్నది.
0: The whole world is highly confused because of so many problems.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అవినీతి, అసత్యముల చేత తాండవమాడుతున్నది.
0: We find injustice, unrighteousness, corruption dancing.
1: ఇట్టి పెడమార్గములను అదుపులో తేవడానికి యువతి యువకులే దీనికి తగిన సమర్థులు.
0: యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ ప్రాపర్ పీపుల్ టు పుట్ అండర్ చెక్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ ర్యాంపెంట్.
1: మానవుని యందు నీతిని పోషించుకున్నప్పుడే సమత్వము, స్వేచ్ఛ, సోదరత్వము అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ అప్హోల్డ్ మొరాలిటీ దేర్ కెన్ బి ఈక్వాలిటీ, ద ఫ్రీడమ్ అండ్ ఫ్రెటర్నిటీ.
1: Brotherhood of man. కనుకని నీతి అనేటువంటిది జగత్తుకు ఎంతైనా ప్రధానమైన జాతి.
0: Therefore, morality is most essential for this world.
1: ఇట్టి నీతిని పోషించే నిమిత్తమే సత్యం బ్రూయాత్.
0: In order to uphold this morality, one has to speak truth.
1: రెండవది నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి సత్యమును చెప్పకూడదు.
0: Never tell the truth which is unpalatable, unacceptable.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత,
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత,
1: సత్యం బ్రూయాత్ అనగా సత్యం చెప్తూ ఉన్నావు కానీ అది ప్రియమైన హితమైనటువంటి సత్యం చెప్పాలి.
0: You are speaking truth, no doubt, but it should be said in a pleasing way, in a sweet manner.
1: అది ప్రియముగాను, హితముగాను, సత్యముగాను, ఆనందముగాను అది నిరూపించాలి.
0: It should also demonstrate that it's quite pleasing, acceptable, it's quite good and it's blissful.
1: అది ఏ దేశమునకు ధర్మము.
0: And dharma.
1: అది నైతిక విలువ, ఇది ధార్మిక విలువ.
0: That's moral value, this is dharmic value.
1: ఇంకా ఆధ్యాత్మిక విలువ ఏమిటి?
0: What is the spiritual value?
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: Never tell the truth which is not acceptable, which is not pleasing.
1: ఆ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడే యువతి యువకులు ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది.
0: When once we follow, we'll have more and more spiritual power.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతదేశమునకు సరిహద్దులు హిమాచల పర్వతములు.
0: In fact, the frontiers, the borders of Bharat. We have got the range of Himalayas.
1: హిమాచల పర్వతములు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of Himalayas?
1: హిమం అనగా చల్లని ఐసు.
0: Hima stands for the ice that is cold.
1: తెల్లని ఐసు.
0: It's white and bright.
1: తెల్లదనమునకు నిర్మలము.
0: White stands for purity.
1: చల్లదనమునకు ప్రశాంతి.
0: The cold represents the peace.
1: అచలమునకు స్థిరము.
0: That which is non-motile.
1: నిర్మల, నిశ్చల, ప్రశాంతమైనటువంటి యొక్క హిమాచలములే ఇండియా దేశమునకు సరిహద్దులు.
0: Therefore, that which is pure, that which is steady, that which is unwavering, they are present symbolizing over there the Himalayas.
1: భారత దేశములో గంగా, యమున, సరస్వతి ఈ మూడు కూడాను మానవుని యందు ప్రసరించేటువంటి యొక్క రక్త ప్రసరములే.
0: The sacred rivers like Ganga, Yamuna, Saraswati are like the blood circulation in mankind.
1: ఈ యొక్క గంగా, యమున, సరస్వతి యొక్క ప్రభావం చేతనే మానవుడు ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు.
0: Because of the flow of the sacred rivers as life breath, like the blood stream, man is able to lead a sacred life.
1: వివేకమును వికసింపజేస్తాడు.
0: In fact, his intellect blossoms.
1: ఇంకా రామాయణ, మహాభారత, గీత.
0: Further, we have got sacred texts like Ramayana.
1: ఈ రామాయణ, భారత, భాగవతములు మూడు కూడాను మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటి యొక్క మహాసూత్రములు.
0: Therefore, the sacred epics like Rama, Bharata, Bhagavata, they manifest the symbolize the sacred
1: పవిత్రమైన శక్తులు కలిగినటువంటి భారతీయులు కేవలం భారతీయుడు అనిపించుకోవటం మాత్రమే కాకుండా ఆచరణ యందు దీన్ని సాధించి నిరూపించాలి.
0: It's not enough if one is called a Bharatiya, citizen of Bharat by name. One has to follow the principle and practice the reality.
1: ఏమిటి దీని అర్థము?
0: Three letters, Bharata.
1: Bhava.
0: Ba, first letter, feeling.
1: Ra, raga.
0: Ra is raga, the tune.
1: Ta, talam.
0: Ta is tala.
1: Bava raga, talamulato, sammitamel puti de Bharat Desam.
0: Bharata is the combination of the tune, of the feeling and the beat.
1: Ba anaga, kanti.
0: Ba also.
1: Prakashamu.
0: Radiance.
1: Velugu.
0: Light, effulgence.
1: Yitti velugunu asinchetuvanti de Bharatiyudu.
0: Bharatiya
1: ఇట్టిని కాంతిని ప్రకాశింపజేసేటువంటి వారు భారతీయులు.
0: భారతీయ షో దట్ బ్రిలియన్స్, బ్రిలియన్స్.
1: ఇట్టి వెలుగును అందించేటువంటి వారు భారతీయులు.
0: దే జస్ట్ పాస్ ఆన్ షేర్ దిస్ బ్రిలియన్స్.
1: మీకు ఎట్టి చదువులు లేకపోయినప్పటికీ,
0: యు మే నాట్ హావ్ ఎనీ ఫార్మల్
1: ఎడ్యుకేషన్. ఎట్టి అధికారం లేకపోయినప్పటికీ,
0: యు మే నాట్ హావ్ పొజిషన్.
1: ఎట్టి పరిస్థితులు ఎందు మీరు దిగజారిపోయినప్పటికీ,
0: యు మే నాట్ బీ ఇన్ ప్రాపర్ పొజిషన్స్.
1: ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం మీ ఎందు గట్టిది ఒకటి ఉంది.
0: There is one specific qualification within you.
1: Nenu Bharatiyudanu, Bharatiyudanu, Bharatiyudanu. Idiye mee qualification.
0: Your correct qualification is, I am Bharatiya. I am Bharatiya.
1: Ee Bharat desham yokka pavitrata cheppadaniki veelu kaadu.
0: The sacredness of Bharatiya is beyond all estimate.
1: Anni deshamunaku kodanu aadhyatmika tattvamunu prasarimpa chesinadi Bharat desham.
0: In fact, it is Bharata that has shared the ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రిన్సిపల్.
1: కనుకనే అన్ని దేశముల యందు సమస్త లోకస్సు వినోభవంతు అని చెప్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ఇట్ ప్రొనౌన్స్ ప్రేడ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతదేశమే కాకుండా అన్ని దేశముల యందు అందరు కూడా జీవులు ఒక్కటే.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ వన్ బి దట్ వాట్ యువర్ కంట్రీ.
1: జీవతత్వం ఒక్కటే.
0: In fact, there's only one.
1: Devatattvam okkate.
0: Love is one.
1: Tyagatattvam okkate.
0: The principle of sacrifice one.
1: Devatattvam okkate.
0: All are one.
1: Ekatvanga undinatundi divyatvanni meer enduku vibhajinchutunnaru?
0: In fact, the divinity is unity. Why do you fragment it? Why do you divide it?
1: Kevalam naa desamu nee desamu anetundi vibhajinchukokoodadu.
0: You should never divide yourself calling yourself.
1: Desamulu veru kavachunu.
0: Countries may be different.
1: Dehamulu veru kavachunu.
0: Bodies may be different.
1: Bhavamulu veru kavachunu.
0: Feelings may be
1: different. Yantulu veru kavachunu.
0: Ideas may be different.
1: Kani atmatattvam okkate okkate okkate.
0: But the principle of the spirit atma is one and the same.
1: Chudandi ikkada enniyo bulbulu anta velugutu unnai.
0: Here you find so many bulbs shining.
1: Bulbulu enni rakamuluga chuchinappatikini.
0: There may be so many bulbs of variety.
1: Vidividiga manaku kanipinchinappatikini.
0: They may be separate.
1: Current okkate.
0: But the current is one and the same.
1: Itti ekatvanni ee naadu yuvati yuvakulu prapanchaniki chaatutu povali.
0: This is the principle of unity that has got to be propagated by youth all over the world.
1: Nations are many.
0: Nations are many.
1: But earth is one.
0: But earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: Stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Cows are many.
0: Cows
1: milk
0: are
1: is
0: many.
1: One.
0: Cows are many. Milk is one.
1: Dehamulu veru.
0: Bodies are many. Different.
1: Kani atmatattvam okkate.
0: But the spirit atma is one and the same.
1: Ee ekatvanni meeru gurtinchi pavitramainatvanti sevalu yendu palgonnappude sarvulo yendu aanandanni anubhavinchavachchu.
0: Understanding the principle of unity, if we associate ourselves in sacred service activity, we can lead a blissful life.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Prema manavuni yandu cheerinchipovatam chetane.
0: As the love is.
1: Deshamunandu kani, vyaktulu yandu kani, rashtramulu yandu kani, anni vidhamunaitte ashanti prabalipoyindi.
0: As love is decreasing day by day, either in individual or in society, country by and large.
1: Manavu premanu penchukovali.
0: We should develop love.
1: Manam prema nundiye puttamu.
0: In fact, we have taken birth.
1: Prema lone jeevisthunnamu.
0: We live in love.
1: Prema yende antyamaipothunnamu.
0: And we end up in love.
1: Bharata desham gani ye desham enduku gani manava janmamunaku moolakaana mattiye.
0: And in fact, either in Bharata or any other country, we are born of the dust.
1: Dust,
0: dust, dust and dust alone.
1: Matti nundi pantala pandi.
0: And we grow the harvest.
1: Aa panta nundi మన ఆహారంగా మారి.
0: అండ్ వీ టేక్ పార్ట్ ది క్రాప్.
1: ఆ ఆహార స్వరూపమే మానవత్వాన్ని ధరిస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ది వెరీ ఫుడ్ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే మట్టి మానవునికి జన్మను అందిస్తుండాలి.
0: అండ్ దేర్ఫోర్ ఇట్స్ ది డస్ట్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: చెట్టు గాలిని అందిస్తుండాలి.
0: అండ్ ది ట్రీ దట్ గివ్స్ అస్ ది బ్రీత్.
1: ఈ గాలి ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇదే ఆక్సిజన్.
0: This wind has got oxygen.
1: మానవుడు వదిలినటువంటి డస్ట్ గాలినంత కూడా అది స్వీకరిస్తుంటుంది. అదే కార్బన్ డైఆక్సైడ్.
0: The carbon dioxide exhale, breathe out, is accepted by the tree.
1: మానవుని చెడ్డనంతా అది తీసుకుంటుంది.
0: In fact, tree accepts all that is bad.
1: మానవునికి మంచిని అందిస్తుంది.
0: And tree gives you all that is good.
1: ఇంకా గాలి.
0: And then we have
1: పంచభూతములు ఎందున్నటువంటి ప్రాణతత్వములు గాలి.
0: And this air, this important.
1: ఈ గాలి మానవునికి ప్రాణమును శ్వాసను అందించి జీవితాన్ని ప్రాప్తి చేస్తుంది.
0: And it's the air that is the life principle which is responsible for our breath.
1: సూర్యుడు ప్రకాశవంతుడిగా ఉండి
0: the sun shines,
1: ప్రాణమును అందించి
0: gives us life,
1: సమస్త లోకమునకు కూడాను వెలుతురును అందించి
0: in fact gives life to everybody, to all the world,
1: జీవితాన్ని కూడాను కాపాడుతూ ఉండాలి.
0: And sustains the life.
1: అట్టి భూమి యందు, భూమి యొక్క వడి యందు మనం పుట్టి జీవించి జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఆ భూమి యొక్క త్యాగాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం?
0: Having been born on earth, having been grown, having been developed over here, if we don't understand the principle of sacrifice,
1: తల్లి వడి యందే నీవు జీవించుకుంటూ తల్లి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం ఎంత దురదృష్టం.
0: Right where on the lap of Mother Earth, but we have not understood its sacrifice.
1: Earth, భూమి అనేటువంటిది ఏ ఒక ఫలితాన్ని ఆశించడం లేదు.
0: In fact, earth is selfless, does not accept.
1: సర్వ విధములైనటువంటి ఒక ఫలమును అందిస్తుండాలి.
0: And it gives us all fruits.
1: Selfless love.
0: It demonstrates selfless love.
1: అట్ సెల్ఫ్లెస్ లవ్ అనేటువంటి ప్రకృతి అందు పుట్టి మనం ఎందుకు సెల్ఫిష్ గా ఉండాలి?
0: Having been born in this nature, the stand for selfless love. Why can't we
1: ఎక్కడ చూసినప్పుడు స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము.
0: Everywhere we find selfishness and self-interest.
1: ఈ యువతి యువకులు ఎందు ఈనాడు ఈ స్వార్థము నిర్మూలన చేయాలి.
0: Young men and women should kill this selfishness totally.
1: All are one, my dear son. Be alike to everyone, అన్నాడు జీసస్.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: అందరూ ఒక తల్లి బిడ్డలమే.
0: In fact, all are the children.
1: అందరూ ఒక మట్టి యొక్క స్వరూపములే.
0: We are all out of dust.
1: అందరూ గాలిని పీల్చేటువంటి వారే.
0: We all breathe.
1: అందరూ కూడాను ప్రాణమును విడిచేటువంటి వారు.
0: And we are bound to leave this.
1: ఇలాంటి ఏకత్వమందున కూడాను మనం భిన్నత్వాన్ని ఎందుకు పాటించాలి?
0: Having been this principle of unity, why are you carried away by diversity?
1: కనుక మనం భిన్నత్వాన్ని దూరం చేయాలి.
0: We should be away from diversity.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop this unity.
1: ఇది నిజమైనటువంటి యొక్క యువతి యువకులు చేయవలసినటువంటివి.
0: This is thing that should be taken up by young men and women.
1: ఏదో విలేజెస్ సేవ చేస్తున్నాము, బిడ్డల సేవ చేస్తున్నాము, ఆ సేవ చేస్తున్నాము, ఈ సేవ, ఇవన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ యొక్క సేవలే.
0: We say we take rural development program. We say we serve poor people. That's all artificial.
1: అది మానవుని యొక్క కర్తవ్యము.
0: That's your responsibility.
1: అది సేవ కాదు.
0: It's not service.
1: మనం పుట్టిండేదే సేవ నిమిత్తమే.
0: In fact, we are born to serve.
1: ఈ సేవ కోసం పుట్టి నాయకత్వాన్ని మనం ఆశించటము ఇది చాలా పొరపాటు.
0: Having been born to serve, but you want to be a leader, is a mistaken idea.
1: కనుకనే మీరు నిరంతరం కూడా సేవకులుగా ఉండాలి.
0: So you should be servants throughout.
1: ఎందుకంటే సేవకులు ఎందున్నటువంటి భావము నాయకులు ఎందు రాదు.
0: In fact, the feeling that is there,
1: సేవకుడే నిజమైన నాయకుడు.
0: In fact, a true servant is a true leader.
1: కనుక తోటి మానవులతో మనం చేరి కూడి ఆనందంగా ప్రేమతో వారిని అభివృద్ధికి తెప్పించాలి.
0: Therefore, we should join with the rest of the brothers in society and work for their progress.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచడమే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు.
0: This principle of unity is a real spiritual practice that we have to undertake today.
1: జపము, ధ్యానము, యోగము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైన ప్రాకృతమైనటువంటి సాధనలు.
0: In fact, the meditation, chanting the name of God, they are only just
1: meditation. Meditation, ఏమిటి దీని అర్థం?
0: Meditation, what does it mean?
1: ఎవరైనా గుర్తించుకుంటున్నారా?
0: Has anyone recognized it?
1: Meditation అంటే ఏమో చేస్తున్నారా?
0: Are they meditating in the sense?
1: ఎవరికి మెడిటేషన్? దేవుని మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు.
0: On whom are you meditating?
1: దేవుడు అంటే ఎవరు?
0: Who is God?
1: తెలియనప్పుడు ఎవరిని నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు?
0: You don't know who God is.
1: రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జరాస్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే.
0: Is Rama God, Krishna God, or Jesus, or Allah God?
1: అందరు దేవు స్వరూపమే.
0: In fact, all are embodiments of the divine.
1: అటువంటి సమయంలో ఎవరని దేవుడని మెడిటేషన్ చేస్తున్నావు?
0: Then who can you decide God?
1: Meditation అంటే ఏమిటి అర్థం?
0: You just sit for meditation. What does it mean?
1: Concentration is meditation అంటారు.
0: And you say
1: concentration
0: is not meditation.
1: అది కేవలము ఇంద్రియముతో కూడినటువంటి ఒక పనులు.
0: Concentration is done with the help of the senses.
1: దీనికి తరువాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటెంప్లేషన్.
0: బియాండ్ ద సెన్సెస్ దర్ ఇస్ కాంటెంప్లేషన్.
1: ఈ కాంటెంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్.
0: అబౌవ్ ద లెవెల్ ఆఫ్ కాంటెంప్లేషన్ దర్ ఇస్ మెడిటేషన్.
1: అబౌవ్ సెన్సెస్ ఇది మెడిటేషన్.
0: మెడిటేషన్ ఇస్ ద స్టేట్
1: బిలో సెన్సెస్. కాన్సన్ట్రేషన్.
0: కాన్సన్ట్రేషన్ ఇస్ ప్రెసెంట్ బిలో
1: సెన్సెస్. తో నీవు పనిచేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా, మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు.
0: వైల్ యాక్టింగ్ బిలో ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్ యూ కాల్ ఇట్ మెడిటేషన్. ఇట్స్ ఓన్లీ యాక్షన్.
1: ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడు ఇది మెడిటేషన్ అవుతుందా?
0: When you meditated on specific time,
1: the way of life is meditation.
0: The way of life is meditation.
1: ఏది చేసినా మనం మెడిటేషన్.
0: Whatever we do, it is meditation.
1: అంతా దైవం యొక్క లీలలే.
0: Everything is God's
1: will. అన్ని దైవం యొక్క ప్రేమలే.
0: Everything is divine.
1: అన్ని దైవం యొక్క రూపములే.
0: All forms are divine.
1: ఏది చేసినా కూడా ఇది మెడిటేషన్.
0: Whatever you do, that amounts to meditation.
1: ప్రేమతో నీవు ఏ పనైనా చేయి, అదంతా మెడిటేషన్.
0: Whatever you do with love, it is meditation.
1: ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇది మెడిటేషన్ కాదు, ధ్యానము కాదు.
0: Without love, even if you sit for hours and hours, it is no meditation.
1: Love is important.
0: Love is important.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి.
0: Spend the whole of your life with love.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no God higher than above love.
1: ఆ ప్రేమతో నీవు ఏ పనైనా చేయి.
0: You may do anything with love.
1: అది దైవం యొక్క సాధనే.
0: And it is a spiritual practice.
1: ఆ ప్రేమతో ఏ పనైనా చేయి, అదంతా దైవం యొక్క త్యాగమే.
0: You may do any job. It amounts to divine work.
1: కనుక ప్రేమను ఈనాడు పెంచుకోవాలి.
0: We have to grow love.
1: హృదయమునందు ప్రేమనే లేకుండినా ఏ ప్రయోజనము ఉండదు.
0: When there is no love in our heart, everything is useless.
1: ప్రేమ లేని హృదయము అది కేవలం పాడు భూమి.
0: Therefore, the heart without love is a barren land.
1: ఎటువంటి ప్రేమ?
0: What sort of love?
1: స్వార్థ ప్రేమ కాదు.
0: It's not selfish.
1: లౌకిక ప్రేమ కాదు.
0: It's not worldly love.
1: భౌతిక ప్రేమ కాదు.
0: Physical love.
1: ఇది ఆధ్యాత్మిక ప్రేమ అనగా ఆత్మతత్వంతో కూడినటువంటి ప్రేమ.
0: It is only the spiritual love that has to be kept up. It is one spiritual that is
1: ఈ విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం చూసుకోవాలి. అందరి యందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: You have to understand there is only one principle of love which is uniform in everybody.
1: అయితే అందరికీ ఈ స్థాయి అంత సులభంగా చిక్కదు.
0: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రీచ్ దట్ స్టేజ్.
1: కనుకనే క్రమక్రమేణా ఆ పెద్ద స్థాయికి మనం పోయి చేరాలి.
0: గ్రాడ్యువలీ వీ షుడ్ రీచ్ దట్ టాప్ లెవెల్.
1: పుట్టిన పిల్లవాడే తక్షణం డిగ్రీలో పోయి చేరడానికి వీలవుతుందా?
0: ఎ న్యూలీ బోర్న్ బేబ్ కెనాట్ గెట్ ఎ యూనివర్సిటీ డిగ్రీ.
1: ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఈ విధంగా అయిపోయి స్కూల్ ఫైనల్ అయిన తర్వాత డిగ్రీలో పోయి చేరుతాడు.
0: Therefore, the child has to pass through the primary school level, secondary school level, then the
1: degree. ఈ ప్రాప్తమైనటువంటి సాధనను మనం చేయాల్సింది.
0: We have to do the worldly practices.
1: ఎప్పుడు నివృత్తి స్థాయికి పోయినప్పుడే ఇవన్నీ వదలొస్తుంది.
0: The day when we go inward, we can give up these outward practices.
1: కనుక ప్రాప్తమైనందుకు కూడాను ఈ నివృత్తిని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: Therefore, even in worldly practices, we should
1: ఆధ్యాత్మిక లక్ష్యం నందుంచుకుని ప్రాకృతమైన కర్మలు మనం ఆచరించాలి.
0: కీపింగ్ ది స్పిరిచువల్ ఎండ్స్ వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇవి ఏ ముఖ్యమైనటువంటి సాధనలు? సత్యము, ప్రేమ.
0: టూ ఆర్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ద ట్రూత్ అండ్ లవ్.
1: సత్యముకు మించినటువంటి దైవము, ప్రేమకు మించిన దైవము మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గాడ్ మోర్ దాన్ ట్రూత్ అండ్ లవ్.
1: సత్యము దైవానికి ఒక చక్కని పేరు.
0: In fact, Satya is the correct name of God.
1: Prema daivaniki oka chakkani peru.
0: And love prema is the correct name of God.
1: Idi manam pettukunna perule kaani is nijameyem kaadu.
0: In fact, these are names that we have given.
1: Premane adanu.
0: And it's God is love.
1: Kabatti itvanti prema tattvanni manam telusukokunda inni vidhamainatundi prayatnam chesi prayojanam em.
0: Without understanding the principle of love, what is the fun of doing several things?
1: Yuvati yuvukulara,
0: young men and women,
1: mee hrudayal lopala pavitramaina bhavanni abhivruddhi parchukondi.
0: Develop sacred thoughts, feelings in your heart.
1: త్యాగ భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రేమనే మీ లైఫ్ గా మీరు విశ్వసించండి.
0: కన్సిడర్ లవ్ యాజ్ యువర్ లైఫ్.
1: మీ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోండి.
0: కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోకుండా ఎన్ని రకమైన సాధన చేసి కూడా ప్రయోజనం లేదు.
0: విదౌట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం చేతనే
0: త్రూ సెన్స్ కంట్రోల్
1: మానవత్వం దైవత్వంగా మారిపోతుంది.
0: బై ఎక్సర్సైజింగ్ సెన్స్ కంట్రోల్ ద హ్యుమానిటీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివినిటీ.
1: కోపం వచ్చింది.
0: You are angry.
1: తిరిగి తక్షణమే దాన్ని పెంచుకోకూడదు.
0: ఇమ్మీడియట్లీ డోంట్ గో ఇన్.
1: అది నీ యొక్క సహజమైనటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ యువర్ నేచురల్ క్వాలిటీ.
1: నాట్ హ్యూమన్ వాల్యూ.
0: ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ వాల్యూ.
1: ఇట్ ఇస్ అనిమల్ వాల్యూ.
0: యాంగర్ ఇస్ అనిమల్ వాల్యూ.
1: దట్ టైమ్ యూ థింక్.
0: దట్ టైమ్ యూ థింక్
1: ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్. ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్. కోపం డాగ్ యొక్క కులం.
0: యాంగర్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ డాగ్. వెన్ యూ ఆర్ యాంగ్రీ జస్ట్ థింక్ ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్.
1: కనుక డాగ్ క్వాలిటీస్ అంతా నీవు పెట్టుకుని హ్యూమన్ క్వాలిటీస్ అంటే ఎట్లా నీకు లభ్యమవుతుంది?
0: హ్యావింగ్ డాగ్స్ క్వాలిటీ, హౌ కెన్ ఐ కాల్ మైసెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎస్ ఎ హ్యూమన్ వాల్యూ?
1: చంచలత్వం కోతికి యొక్క క్వాలిటీ.
0: Wavering nature is the quality of monkey.
1: అలాంటి మంకీ క్వాలిటీస్ అంతా నీ దగ్గర పెట్టుకుని నేను హ్యూమన్ క్వాలిటీ అంటే ఎట్ అవుతుంది.
0: యూ కెనాట్ కాల్ మంకీ క్వాలిటీ హ్యూమన్ క్వాలిటీ. నో,
1: ఈ మంకీ క్వాలిటీని దూరం చేయి.
0: గివ్ అప్ దట్ మంకీ క్వాలిటీ.
1: ప్రేమతత్వాన్ని పెంచుకో, అది ఏ హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రో, డెవలప్
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఏ నిజమైన హ్యూమన్ వాల్యూస్.
0: ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్ అండ్ రైట్రస్నెస్, ద పీస్.
1: వీటిని పవిత్రమైన వేదం నందు ప్రేమ అని చెప్తూ వచ్చారు.
0: Veda declares it as love.
1: అనగా ఈ ప్రేమకే సర్వవిధమైనటువంటి రూపము ధరించింది.
0: లవ్ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: ప్రాణము, ప్రాణ అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఐదు ప్రాణములు.
0: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, అదర్ నేమ్స్ ఆఫ్ లవ్.
1: ఆ ఐదు కుడును సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో వచ్చింది.
0: దే ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
1: నీలో సత్య మార్గమే లేకుండా పోతే నీలో ఒక ప్రాణం పోయింది.
0: When there is no truth, you have lost one life principle.
1: Neelo dharma margame aasarinchukunda pothe neelo rendo pranam poyindi.
0: When there is no righteous conduct, you have lost one life breath.
1: Inga prema tattvamu premane lekunda kadinanga neevu pravartistunte neeto moolo pranam kuda poyindi.
0: When there is no love in you, if you are like a stone, you have lost the third life principle.
1: Shanti etla labistundi moodu poyin tarvata shanti kuda pothundi.
0: When these three are not there, how do you expect peace?
1: Shanti kuda poyin tarvata naalugo pranam kuda poyindi.
0: With the loss of peace, you lose on the fourth one.
1: నాలుగో పోయిన తర్వాత ఇంకా అహింస నీకు ఎక్కడ లభిస్తుంది?
0: Then how do you expect to develop non-violence?
1: ఐదో ప్రాణం కూడా పోతుంది.
0: The fifth life principle, non-violence.
1: ఈనాడు ఏ మానవుని ఎందైనా కూడా సత్యం స్థిరంగా ఉందా?
0: Is there any man with the truth that is steady?
1: ఈనాడు ఏ మానవుని ఎందైనా ధర్మాచరణ జరుగుతుందా?
0: Is there any man who is practicing dharma?
1: కనుకనే ప్రాణము లేని జీవితంగా మనం జీవిస్తున్నాం.
0: వేర్ జస్ట్ లివింగ్ ద లైఫ్ విచ్ ఇస్ యాక్చువల్లీ.
1: ఏనాడు మానవుడు సత్యమును అభివృద్ధి పరుచుకున్నాడో ఆనాడే ప్రాణం కలిగినటువంటి మానవుడు.
0: దట్ డే వెన్ వి హోల్డ్ ద ట్రూత్, వి కెన్ కాల్ అవర్ సెల్ఫ్ టు బి లివింగ్.
1: కనుకనే సత్యం అనేటువంటి ఒక ప్రాణాన్ని మనం బ్రతికించుకోవాలి.
0: సో వీ హావ్ టు సస్టైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్
1: ధర్మం అనేటువంటి ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి.
0: వీ హావ్ టు ప్రొటెక్ట్ దిస్ ధర్మ.
1: మనకు ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: దేర్ ఎమనేట్స్ లవ్.
1: ప్రేమ ఆవిర్భవించిన తక్షణమే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: ద మూమెంట్ దేర్ ఇస్ లవ్, దెన్ యు విల్ బి
1: కనుక మొట్టమొదట సత్యమును, సత్యము సత్యం, దీనిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ ట్రూత్ సత్య.
1: ఏ మానవునికి విశ్వాసం అభివృద్ధి అవుతుందో,
0: ద వన్ హూ హాస్ గాట్ ద ఫెయిత్,
1: వానికి అక్కడ ప్రేమ కలుగుతుంది.
0: దేర్ యు విల్ హావ్ ఫెయిత్.
1: ఎక్కడ ప్రేమ కలుగుతుందో,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: అక్కడే శాంతి లభిస్తుంది.
0: దేర్ యు ఫైండ్ ద పీస్.
1: ఎక్కడ శాంతి లభిస్తుందో,
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: అక్కడే సత్యం లభిస్తుంది.
0: దేర్ యు ఫైండ్ ట్రూత్.
1: ఈ సత్యం ఎక్కడనో,
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: అక్కడనే దైవం.
0: దేర్ ఇస్ గాడ్.
1: ఈ దైవం ఎక్కడనో అక్కడనే ఆనందం.
0: వేర్ దేర్ ఇస్ గాడ్, దేర్ ఇస్ బ్లిస్.
1: కాబట్టి విశ్వాసం మొదలు, ఆనందం కడపడిది. సో కాబట్టి మనకు ఆనందం అనేటువంటిది విశ్వాసం నుంచి లభ్యమవుతుండాలి.
0: సో ఫెయిత్ కమ్స్ ఫస్ట్, బ్లిస్ లాస్ట్. సో బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందం సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్.
1: ఇది కేవలం బ్రహ్మస్వరూపమైన ఆనందం.
0: దిస్ బ్లిస్ ఈస్ బ్రహ్మిక్ క్వాలిటీ.
1: నిత్యానందం,
0: ఎటర్నల్ బ్లిస్,
1: పరమ సుఖదం,
0: సుప్రీం,
1: కేవలం జ్ఞానమూర్తిం,
0: ఇట్స్ వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ డ్యూయల్,
1: గగన సదృశం,
0: ఎథీరియల్,
1: తత్వమస్యాది లక్ష్యం,
0: ఎయిమ్స్ అండ్ అల్టిమేట్,
1: ఏకం,
0: వన్,
1: నిత్యం,
0: ఎటర్నల్,
1: అచలం, సర్వదీ సాక్షిభూతం, ఇది బ్రహ్మానందం.
0: ప్యూర్ అన్వేవరింగ్ ఎటర్నల్ విట్నెస్.
1: ఇట్టి ఆనందాన్ని మానవుడు అనుభవించాలంటే ఎంత కష్టపడాలి?
0: టు ఎంజాయ్ దట్ ఎటర్నల్ ప్యూర్ అన్సెలెక్టెడ్.
1: ఏమిటి ఈ కష్టం? శరీరంతో చేసే కష్టములు కాదు.
0: ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రెయిన్.
1: నీలో ఉన్నటువంటి పాడు గుణములను నువ్వు త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ది ఈవిల్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి యొక్క అనత్యమైనటువంటి యొక్క గుణములను త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతను త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్.
1: ఈనాటి యువకుని యందు హృదయం నిండుకు గుణము, దుర్గుణములు, దురాలోచనలే నిండి ఉన్నాయి. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు.
0: గాడ్ హాస్ గిఫ్టెడ్ అవర్ హార్ట్ టు నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఆ దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణంతో మీరు నింపుకోండి.
0: వీ హావ్ టు రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫిల్ అవర్ హార్ట్.
1: సదాచారంతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: వీ షుడ్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
1: పవిత్రమైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: లెట్ అవర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ సేక్రెడ్ లవ్.
1: మన హృదయం, హృదయం, హృదయం, హృదయం అనేటువంటిది చాలా భగవంతుడు నివసించేటువంటి స్థానం.
0: ద హార్ట్ ఈస్ ఆల్టర్ ఆఫ్ గాడ్.
1: అట్టి భగవంతుడు నివసించేటువంటి యొక్క హృదయాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ స్పాయిల్డ్ ద వెరీ ఆల్టర్ వేర్ గాడ్ రిసైడ్స్.
1: కనుక ఈ యొక్క మాలిన్యంతో కూడినటువంటి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: లెట్ us cleanse our hearts which are actually dirty now.
1: ఇది ఈనాడు యువకులు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: దిస్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ ఎవరీ యంగ్స్టర్.
1: ఇంకా యువకులు కూడా కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేయాలి.
0: అండ్ యంగ్స్టర్స్ ఆల్సో షుడ్ టేక్ అప్ సర్టన్ టాస్క్స్.
1: ప్రయత్నం చేయకుండా ఏ కార్యం కూడా మనకు ఫలించదు.
0: వితౌట్ ఎఫర్ట్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: నేను ఈ పుష్పం తీసుకోవాలని సంకల్పం వచ్చినప్పుడే నా చేయి పోయి ఆ పుష్పాన్ని తీసుకుంటుంది.
0: When I want that flower, my hand goes over there and picks up that flower.
1: దానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క ప్రయత్నం కావాలి.
0: Everything requires effort.
1: అది ఏ సాధన?
0: That is practice.
1: ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలమును చూచావు నువ్వు.
0: You find a tree bearing a fruit.
1: చూసినది కన్నులే.
0: Is the eye that watched.
1: కానీ తక్షణమే ఆ ఫలం మనకు లభిస్తుందా?
0: Can you get the fruit immediately there?
1: అక్కడికి మనం నడిచిపోవాలి, కాళ్ళతో పనిచేయాలి.
0: యూ హావ్ టు వాక్ వెరీ క్లోజ్ టు ది ట్రీ.
1: కాళ్ళతో పనిచేసి సమీపానికి పోయిన తక్షణమే ఫలం లభించిందా?
0: ద మూమెంట్ యూ గో దేర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: లేదు.
0: నో.
1: నడుము వంగాలి.
0: యూ హావ్ టు బెండ్.
1: నడుము వంగిన తర్వాత ఫలం లభించిందా?
0: ఐదర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: లేదు.
0: నో.
1: తిరిగి చేత్తో ఒక రాతిని తీసుకోవాలి.
0: Pick up a stone with the hand.
1: రాతిని తీసుకున్నంత మాత్రమే ఫలం లభించిందా?
0: And by that can you get the fruit?
1: ఆ రాతిని తిరిగి ఆ ఫలానికి కొట్టాలి.
0: And you have to throw the stone and
1: అప్పుడే ఆ ఫలం కింద పడుతుంది.
0: Then the fruit falls on
1: the ground. కింద పడినటువంటి ఫలమును తిరిగి వేడితో మనం అందుకోవాలి.
0: And with fingers you have to pick up the fruit.
1: అందుకున్నటువంటి ఫలమును నోటిలో పెట్టుకోవాలి.
0: And then you have to start eating.
1: నోటిలో పెట్టుకున్న తర్వాత పండ్లతో నమలాలి.
0: And you have to chew it well.
1: పండ్లతో నమిలిన తర్వాత గొంతుతో మింగాలి.
0: And then you have to swallow.
1: అప్పుడే జఠరానికి పోయి జీర్ణించి ఆ ఫలం యొక్క ఫలము మనకు లభ్యమవుతుంది.
0: And it will go to the stomach. There will be digested. Essence will be supplied.
1: చెట్టు పైన ఉన్నటువంటి ఫలము పొట్టలో ప్రవేశించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి?
0: The fruit over there on the tree, in order to reach the stomach, you have to strain, you have to make effort.
1: కనుకని ఒక ఫలమును మనం పొందాలంటే ఎంతో శ్రమ పొందాలి.
0: In order to get the results, you should put in effort.
1: అందుకోసమే ఈ కాయాన్ని అందించింది.
0: Therefore, the body is gifted for that reason.
1: శరీరమాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు లీడ్ ఎ ధార్మిక్ లైఫ్, లైఫ్ ఆఫ్ రైట్.
1: అంతేకాని శరీరం వచ్చింది కదా అని తినటము, త్రాగటము, తిరగటము, పోవటము, చావటము, ఇదేనా మనకు శరీరం యొక్క?
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్. అల్టిమేట్లీ
1: దీనికోసం కాదు మనం రావటం.
0: ఇస్ నాట్ ఫర్ దట్ పర్పస్.
1: ఒక ఆదర్శాన్ని మనం జగత్తుకు అందించాలి.
0: వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్.
1: ఒక ఆదర్శాన్ని సమాజంలో మనం పంచాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ దిస్ ఐడియల్.
1: ఈ ఆదర్శమైనటువంటి దైవత్వాన్ని మనం నిరూపించాలి.
0: అండ్ వీ షుడ్ డెమాన్స్ట్రేట్ టు దిస్ ఐడియల్ దట్
1: ఈ దైవత్వాన్ని నిరూపించే నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించింది.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ గాడ్.
1: ఈ దేహం వచ్చింది దేనికోసమని మీరు గుర్తించాలి.
0: Understand why this body is given.
1: Sarva shaktulu kudanu ichi ee dehanni srushtinchadu bhagavantudu.
0: God has gifted this body with all the powers and faculties.
1: Anni shaktulu taneyende untundayi.
0: All powers are latent, immanent.
1: ఆ శక్తులు ఉండి కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: విత్ ఆల్ ది లేటెంట్ పవర్స్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వంలో ఏ చిన్నదానికైనా ప్రయత్నం చేయాలి.
0: ఫర్ ఎనీ లిటిల్ థింగ్
1: ఈ ప్రయత్నాలు స్వార్థం కోసం చేయకండి.
0: అండ్ నెవర్ బి సెల్ఫిష్.
1: దేవుణ్ణి దర్శించాలి.
0: యూ వాంట్ సీ గాడ్.
1: ఎవరు దర్శించాలి?
0: హూ ఇస్ టు సీ?
1: నీవు మాత్రమే, అందరికీ కాదు. ఇది
0: ఇస్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ ఎవ్రీబడి.
1: కాదు, ఒక్క వ్యక్తి కోసం నువ్వు పోయిందంటే కేవలం అది స్వార్థమే అయిపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇండివిజువల్ లెవెల్ ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్.
1: సమస్త జగత్తు కూడా నువ్వు ఈ ఆనందాన్ని అందించాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క నిస్వార్థము?
0: లెట్ ది హోల్ వరల్డ్ బి బ్లిస్ఫుల్, దేర్ లైఫ్.
1: అది ఏ నిజమైన పరార్థము?
0: దట్ ఈస్ ది సుప్రీమ్.
1: ఇది స్వార్థము.
0: దిస్ ఇస్ సెల్ఫిష్.
1: స్వార్థ జీవితంతో ఎన్ని సాధనలు చేసినా కానీ ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ ది సెల్ఫిష్ లైఫ్, వాట్ ఎవర్ స్పిరిచువల్.
1: ఈనాడు ధ్యానం చేస్తున్నాడు, స్వార్థమే.
0: యు మెడిటేట్, ఇట్ సెల్ఫిష్నెస్.
1: తన నిమిత్తమే తాను ధ్యానం చేస్తున్నాడు.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ పర్పస్ యు మెడిటేట్.
1: జపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
0: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్, ఇట్ సెల్ఫిష్నెస్.
1: తపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
0: యు రిపీట్ హిస్ గాడ్స్ నేమ్.
1: ఇవన్నీ స్వార్థం కోసం చేసేది, పరార్థం పరార్థం అని చెప్పేది. ఇది ఎంత అసత్యం!
0: దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ రిచువల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దట్స్ ఆల్ యూస్లెస్.
1: దట్ ఈస్ అన్ట్రూత్.
0: దట్ ఈస్ అన్ట్రూత్.
1: కనుకనే మనం అసత్యం చెప్తున్నాము.
0: వీ స్పీక్ అన్ట్రూత్.
1: దేవుణ్ణి నేను దర్శించడం కోసం ధ్యానం చేస్తున్నాను.
0: వీ సే ఐ మెడిటేట్.
1: చేస్తున్నావు, చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు?
0: యు మెడిటేట్ ఫర్ హూ సేక్?
1: అది కేవలం నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
0: యు డూ ఇట్
1: నీ కోసం. నువ్వు భుజిస్తున్నావు.
0: యూ ఈట్ ఫర్ యువర్ ఓన్.
1: నీ కోసం నువ్వు నిద్రిస్తున్నావు.
0: యూ స్లీప్ ఫర్ యువర్.
1: నీ కోసం నువ్వు త్రాగుతున్నావు.
0: యూ డ్రింక్ ఫర్ యువర్.
1: నీ కోసం నువ్వు ఆనందపడుతున్నావు.
0: యూ వాంట్ టు బి హ్యాపీ.
1: ఇది సేవ ఎత్త అవుతుంది.
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ సర్వీస్?
1: ఇది సేవనే కాదు, స్వార్థమే.
0: ఇట్ ఇస్ నాట్ సర్వీస్, ఇట్ ఇస్
1: సర్వీస్. కనుక సేవ చేయాలనుకుంటే భగవంతుని స్మరించుకుంటూ పరమ సేవ చేయి.
0: ఇఫ్ యూ కాల్ ఇట్ సర్వీస్, రిపీట్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్.
1: ఒక శక్తిహీనుడికి నీవు సేవ చేస్తున్నావు.
0: You are serving a poor man.
1: సేవ చేస్తున్నా అతనే దేయము అనుకో.
0: Consider weak person is God.
1: బుద్ధుడు,
0: బుద్ధ
1: ఒక శవాన్ని చూచి,
0: saw the dead body.
1: ఒక రోగిని చూచి,
0: saw a patient.
1: ఒక కురూపిని చూచి,
0: and saw ugly person.
1: మనసు కరిగిపోయింది.
0: And his mind changed.
1: ఎంతమంది కురుపులు చూస్తున్నాం మనం ఇప్పుడు?
0: We see many ugly people.
1: ఎంతమంది, ఎన్ని డెడ్ బాడీస్ చూస్తున్నాం మనం?
0: Don't we see many dead
1: bodies? ఎన్ని రోగస్తులను చూస్తున్నాము?
0: We see many sick.
1: ఎత్తుంది మన మనసు, ఏమీ మార్చడం లేదు.
0: How is our mind? It is not changing.
1: కనుకనే అటువంటి బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడు.
0: బుద్ధ హస్ గాట్ హిస్ మైండ్ చేంజ్డ్ కుడ్ అటైన్ లిబరేషన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు.
0: బికాజ్ హిస్ హార్ట్ మెల్టెడ్.
1: ఈనాడు మన హృదయం కఠినంగా మారిపోతుంది.
0: అవర్ హార్ట్ ఇస్ సో హార్డ్.
1: ఎవరైనా బాధపడుతుంటే వాడు బాధపడుతున్నాడు నాకేం కాదు అనుకుంటున్నాం.
0: ఇఫ్ వి సీ ఎ సఫరింగ్ మ్యాన్ వి ఆర్ neglecting him.
1: కానీ బుద్ధుడు ఆ బాధపడేటువంటి వాడిని చూచి తన మనసు కరిగిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ బుద్ధ లుక్డ్ అట్ ది సఫరింగ్ పీపుల్ అండ్ హిస్ హార్ట్ మెల్టెడ్ అట్ ది సఫరింగ్.
1: కానీ ముక్తి అనేటువంటి కానీ నిర్వాణం అనేటువంటి కానీ మనకు ప్రాప్తించాలంటే దాంట్లో లీనమైపోవాలి మనం.
0: In order to attain that liberation or nirvana, why should I, one should identify with the suffering?
1: ఆ సత్య మార్గములో మనం ప్రవేశించాలి.
0: We should tread along the truthful path.
1: Dharma margamulo manam acharinchali.
0: We should also practice
1: prema tattvanni penchukovali.
0: We should tell the principle of
1: shanti jeevithani gadapali.
0: And then we should lead the life of
1: andukosam ee yokka life manaku raavatam.
0: For that purpose life is gifted.
1: Bend the body.
0: Bend the body.
1: Bend the senses.
0: Bend the senses.
1: Bend the mind.
0: Bend the mind.
1: ఈ మైండ్ అనేటువంటిది నిర్మూలమైపోవాలి.
0: The mind has to be annihilated.
1: ఎప్పుడు నిర్మూలమవుతుంది?
0: When?
1: Bend the senses.
0: Bend the senses.
1: ఈ సెన్సెస్ మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది.
0: వెన్ వన్స్ వీ మెండ్ ద సెన్సెస్ ద మైండ్ ఎండ్స్.
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడా సంకల్పం చేతనే ఆధారపడి ఉంటుంది.
0: అండ్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ బేస్డ్ ఆన్ థాట్.
1: ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చినాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ థాట్.
1: ఈ సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి.
0: అండ్ థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్.
1: ఈ మైండ్ అనేటువంటి దాని నుంచి మనకు ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి.
0: అండ్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద బిహేవియర్ ద కాండక్ట్.
1: కనుకనే మన సంకల్పం అన్ని కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి.
0: దేర్ ఫోర్ ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ట్రూత్ఫుల్.
1: కనుక మైండ్ అనేటువంటిది అప్పుడే నిర్మూలం అయిపోతుంది.
0: దెన్ ద మైండ్ కెన్ బి
1: ఎనీథింగ్. మనం సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ ద ట్రూత్ఫుల్ థాట్.
1: ఈనాడు లోకం ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి?
0: వై వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ది ప్రెసెంట్
1: మానవుని సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు.
0: Man is not conducting himself in the way he should.
1: తన సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి.
0: All his thoughts are bad.
1: కాబట్టి జగత్తు ఎట్టు సుఖంగా ఉంటుంది?
0: How do you expect the world to be happy?
1: జగత్తు కళ్యాణంగా ఉంటుంది?
0: How do you expect
1: జగత్తు ఎట్టు క్షేమంగా ఉంటుంది?
0: How do you expect security?
1: కనుక నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది.
0: When once you develop the thoughts which are truthful, then the whole world
1: జగత్ అంతా ఆనందమయంగా మారిపోతుంది.
0: The whole world will be blissful.
1: నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
0: Right from dawn to dusk we are filled with selfishness, selfishness only.
1: ఇంకా ఎప్పుడు నీకు పరాత్మ వచ్చేది?
0: Then why do you, when do you think of spiritual
1: end?
0: Right from the time you get up
1: మరి
0: from the bed.
1: పోయడు దాకా.
0: Until you retire and go to sleep.
1: పొట్టకై హద్దును పద్దు లేక.
0: Without any limitation.
1: జీవితంబు.
0: You waste your life.
1: నీ విద్యల దారవోసి.
0: You spend all your time for learning.
1: అరవింద దలాచుని విస్మరించి.
0: You forget God.
1: నీవే పెద్ద సుఖంబు నొందితివి.
0: What great comfort you have.
1: యోచన చేయు మానవా.
0: Oh man, inquire within yourself what happiness you are getting.
1: నిద్ర లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు పొట్టకై నీ పాటు పడుతున్నావు.
0: Until you time you get up from the bed and go back to bed.
1: దానికి హద్దు పద్దు అనేటువంటిది లేదు.
0: You don't have any limitations, restrictions.
1: కానీ ఇంకా దైవాన్ని ఎక్కడ స్మరించేకి?
0: Then where is the time to think of
1: దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్లా నీకు లేపిస్తుంది?
0: In fact, when you don't think of God, how do you expect?
1: ఏ పని చేసినా కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి.
0: Whatever work you may do, consider as God's
1: whatever
0: work.
1: You do, it is God work, God work, God work.
0: Whatever you may do, take it as God's work, God's work.
1: ఈ గాడ్స్ వర్క్ అనేటువంటి కూడా ఎంత విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా గాడ్ పనిగానే భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ యువర్స్ ఎస్ గాడ్స్ వర్క్ ఎట్ ఆల్ పాయింట్స్.
1: ఒక చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుంది అది నీకు.
0: స్మాల్ ఎగ్జాంపుల్, యూ బ్రీత్.
1: శ్వాసను విదుతున్నావు.
0: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ సో హమ్.
1: ఇదే దైవ స్వరూపము.
0: దాట్ ఈస్ డివైన్.
1: ఎందుకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ దిస్. సోహం బ్రీదిన్ బ్రీదా.
1: సో దట్ హం దీది
0: హం దిస్
1: తత్వం అసి. నేనే అది.
0: తత్వం అసి దట్ దౌ ఆర్ట్. ఐఎమ్ దట్.
1: నేనే అది.
0: ఐఎమ్ దట్.
1: కనుకనే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు.
0: గాడ్ హెస్ గివెన్ ఆల్ సీక్రెట్ థింగ్స్.
1: ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ట్రూత్.
1: మానవుడు నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ ఇస్ ఓన్లీ గుడ్.
1: గుడ్ ను మనం స్వీకరించాలి.
0: వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ గుడ్.
1: బ్యాడ్ ను విసర్జించాలి.
0: అండ్ వీ హావ్ టు గివ్ అప్ బ్యాడ్.
1: ఫలం తింటున్నాం.
0: యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్.
1: కానీ మలాన్ని విసర్జిస్తున్నాం.
0: అండ్ యు ఎక్స్క్రీట్ ద బ్యాడ్ మ్యాటర్.
1: భగవంతుడు ఎంతటి మార్గాన్ని చూపించాడు.
0: వాట్ ఎ పాత్ గాడ్ హస్
1: గివెన్. ఒరే నాయనా, నీవు తినవలసింది ఫలం కానీ మలం కాదు.
2: Oh man, what you are supposed to eat is only good, not anything bad.
1: You manchini tinu.
2: Eat that is good.
1: Chettanu vadali pettu.
2: Bad be excreted.
1: Manchi swasanu teesuko.
2: Take good breath.
1: Chetta swasanu vadali pettu.
2: And the bad may be given exhaled.
1: Oxygen teesuko. Carbon dioxide vadali pettu.
2: And receive oxygen as you breathe in and breathe out carbon dioxide.
1: Ee vidhanga cheyavalsinatundi ee pavitramaina dehamu.
2: The body which is to be in a sacred way.
1: Adi chusukovatam ledu.
2: Is not mindful of this.
1: Soham soham soham anetundi soham padamu. Oka dinamunaku 21600 tulu jarugutundali.
2: Soham, this breathing process takes place at the rate of 21,600 times a day.
1: 21,600 times nee antarvani neeku bodhisthunte nayana neeve daivamu neeve deeni lakshyam cheyatam ledu manavudu.
2: It is the conscience that tells you that you are God. Every day, 21,600 times.
1: Yedo poojarimulo praveshinchi rama rama rama rama aithur chepte nenu bhaktunni anukuntanu.
2: You go to the altar and repeat God's name and consider yourself a devotee.
1: Idi bhakti kaadu.
2: It's not devotion.
1: Swasamto koodinatvanti bhakti.
2: And is that which is
1: swasam swasvarupam.
2: The breathing process is your reality.
1: Ee pavitram nimittamai ee dehaanni andinchadu bhagavantudu.
2: It's to understand this reality.
1: Deham prati oka angam koodanu prati deeni koodanu angangamulato koodinatvanti.
2: In fact all the limbs of the human body are
1: manavuni dehamu daivatvamto sambandhinchinatvanti.
2: Human body is essentially divine.
1: Oka chinna udaharanam.
2: A small example.
1: Idi emiti cheyi.
2: This is the hand.
1: ఇది ఏమిటి చెవు?
2: This is the
1: ఇది ఏమిటి ముక్కు?
2: This is the nose.
1: ఇది ఏమిటి నోరు?
2: This mouth.
1: ఇవన్నీ అంగములతో కూడినటువంటిది దేహం.
2: All these parts constitute the body.
1: ఈ చెయ్యి కాలు ముక్కు నోరు చెవులు లేకపోతే ఇది దేహమే కాదు.
2: Without these parts you cannot call it the body.
1: కాబట్టి ఈ అంగాలతో కూడినటువంటిది దేహము.
2: Therefore body has got all these limbs.
1: ఈ దేహమును
2: the body
1: అనేక దేహముతో కూడినటువంటిది సమాజము.
2: Therefore the combination of many bodies constitute the society.
1: ఈ సమాజం యొక్క తత్వాన్ని మానవత్వంతో చేర్చినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క సంఘము.
2: Therefore when once the human nature, the individual level is understood, the level of the society,
1: ఈ సంఘం అనేటువంటిది భగవంతుడికి ఒక అంగము.
2: And the society is anga, the part of God.
1: కనుకనే ప్రకృతి భగవంతుని యొక్క అంగమే.
2: So nature is the part of God.
1: ఈ ప్రకృతి మానవత్వానికి అంగమే.
2: And this nature is the part of humanity.
1: మానవత్వం అనేటువంటిది ఈ యొక్క అంగములకు అంగమే.
2: So human body has got so many parts.
1: ఈ దేహం పుట్టి కట్టగలబడికి దైవత్వంతో సంబంధంగా మారుతుంది.
2: Therefore body has got a direct connection
1: with the divine. అంగాంగముల యొక్క సంబంధమే.
2: After all the world we find a kind of interlinks, close relationship between different parts.
1: అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుంది.
2: The same intimate relationship is there.
1: ఆ రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీలు లేదు.
2: Without this intimate relationship nothing can
1: ఎక్కడ అమెరికా ఉన్నప్పటికీ ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికీ దీనికి రిలేషన్షిప్ ఉంటుంది.
2: అమెరికా మే బి ఓవర్ దేర్ ఇండియా హియర్ దేర్ ఇస్ రిలేషన్షిప్ దేర్.
1: ఏ టెలివిజన్ కు ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా?
2: When there is a relationship at the level of the TV and phone, don't you think a living person has got a relationship?
1: అది కల్పితమైనటువంటి ఒక సంబంధము.
2: That is artificial relationship.
1: హృదయ సంబంధం.
2: This is the relationship
1: మానవుని సర్వ సంబంధములు ఉంటున్నాయి.
2: Man has got every relationship.
1: ఎక్కడైనా నీ విను నీ చెవికి వినపడుతుంది.
2: You may hear anywhere but your ear hears.
1: చూడండి ఫోన్ చేసినప్పుడు రెండు రకములు ఉంటుంటాయి.
2: As you make phone call the two types.
1: నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరుండినా ఎత్తుకుంటారు.
2: When you make a phone call number call anyone can pick up the receiver.
1: ఎవరైనా మాట్లాడవచ్చును.
2: Anyone can talk to you.
1: కానీ నంబర్ కాల్ కాదు.
2: It's not number call.
1: కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడు.
2: బట్ దేర్ ఇస్ ఇండివిజువల్ పర్సనల్ కాల్ దట్ పర్సన్ షుడ్ ఆన్సర్.
1: ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి.
2: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు లివ్
1: వీడు వాడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు.
2: జస్ట్ డోంట్ ఎంటర్టైన్ నంబర్ కాల్ స్టార్టింగ్
1: పర్సనల్ కాల్ ఐ వాంట్ గాడ్ గాడ్ గాడ్ గాడ్
2: the personal call I want God
1: ఆ
2: గాడ్
1: ఏ వచ్చి మాట్లాడతాను నీకు.
2: That personal call will make God respond.
1: కానీ నీవు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు?
2: But you go on making number calls, how do you expect God to talk to
1: you? కనుక ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగిటివ్ థాట్స్.
2: These are all negative thoughts.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: నీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
2: Your hearts are very
1: జన్మలు చాలా శుద్ధమైనటువంటివి.
2: And your lives are pure.
1: సాత్వికమైనటువంటి జన్మ నెత్తినారు మీరు.
2: And you should work for the redemption.
1: కానీ పాజిటివ్ థాట్స్ ని పెంచుకోండి.
2: Entertain positive thoughts.
1: ఈ పాజిటివ్ లేకుండా నెగిటివ్ ఉండి ప్రయోజనం లేదు.
2: Without positivity all the negative is useless.
1: నా ముందు ఈ స్పీకర్ ఉంది.
2: A speaker in front of me.
1: కానీ కరెంట్ లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి?
2: Without current what is the fun of speaking in front of me?
1: కాబట్టి కరెంట్ పాజిటివ్.
2: Current is positive.
1: ఇది నెగిటివ్.
2: And this mic is negative.
1: ఈ నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది కానీ లేకపోతే పనికి రాదు.
2: Negative is useful only in combination with the positive.
1: అది ఏ దేహం అనేటువంటిది ఒక నెగిటివ్.
2: బాడీ ఈజ్ నెగిటివ్.
1: మైండ్ అనేది ఒక నెగిటివ్.
2: మైండ్ ఇస్ నెగిటివ్.
1: బుద్ధి అనేది ఒక నెగిటివ్.
2: ఇంటెలెక్ట్ ఇస్ నెగిటివ్.
1: కేవలము దేహం అనేది ఒక నెగిటివ్.
2: బాడీ ఈజ్
1: నెగిటివ్. అంత నెగిటివ్ తో నువ్వు పని చేస్తున్నావు.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: నీ వాంఛలన్నీ నెగిటివ్ తోనే ముంచుతున్నావు.
2: ఆల్ యు your desires are negative.
1: దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా.
2: బట్ దేర్ ఇస్ కాన్షియన్స్ పాజిటివ్ విచ్ యూ హ్యావ్ టు గో బై.
1: ఆ కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకు అర్థం కావటం లేదు.
2: యూ డోంట్ నో వాట్ కాన్షియన్స్.
1: ప్రతి మానవుని అందు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్.
2: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కాన్షియన్స్ ఇస్ యూనిఫామ్.
1: ఒకే కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు ప్రవేశించింది.
2: ద సేమ్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ విచ్ ఇస్ ఎ బల్బ్.
1: కనుకనే ఆల్ ఆర్ వన్.
2: All are one.
1: Be alike to everyone.
2: Be alike to everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
2: Don't hate anybody.
1: ఎవరిని మనం హింసించకూడదు.
2: Don't harm anybody.
1: ఎవరిని నొప్పించకూడదు.
2: Don't hurt anybody.
1: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు.
2: You should not hurt anybody. You should not get hurt in turn. And you
1: should be పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి.
2: That is the sacred practice you should understand.
1: నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు ధ్యానం చేయటం కాదు ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి.
2: True spiritual practice does not mean meditation or chanting repeating
1: God's name. Every work is God's work.
2: Every work is God's
1: work. Everywhere is God there.
2: Everywhere God is there.
1: కనుక God is there.
2: God is there everywhere.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: Everywhere God is there.
1: పురస్కరించుకుని సర్వత పాణిపాదం సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి.
2: గాడ్స్ ఫీట్ గాడ్ హ్యాండ్స్ గాడ్ ఐస్ గాడ్ ఇయర్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్.
1: ఎవరికి తెలియకుండా నేను ఈ పని చేస్తున్నా అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు.
2: యూ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సీక్రెట్లీ బట్ గాడ్ సీస్ యు.
1: కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు?
2: వెర్ ఇస్ గాడ్?
1: నీ కన్నులో చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు.
2: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ దేర్ లైస్ గాడ్.
1: నీ నాలుగు నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటుంది అది గాడ్.
2: జస్ట్ యాజ్ యూ టాక్ విత్ యువర్ టంగ్ దేర్ ఇస్ గాడ్.
1: కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవేశిస్తుందో అట్టని దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు.
2: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ యూ ఫైండ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక మన చూపు ఏ విధంగా వస్తుంది?
2: హౌ డు యు డెవలప్ ఐ సైట్?
1: ఈ చూపుకి ఎవరు ఆధారం?
2: హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ విజన్?
1: గాడ్.
2: గాడ్.
1: కనుకనే సర్వమునకు గాడే.
2: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: కదలదు నేను సంకల్పము లేనిది.
2: వితౌట్ యువర్ విల్ నథింగ్ కెన్ మూవ్.
1: గట్టి పోచేయును.
2: ఈవెన్ గ్రాస్.
1: కారణ అకారణ.
2: విత్ రీజన్ ఆర్
1: విత్ రీజన్ పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు మదిగలంగరు ముదిమిచందరు భుమిని కొందరు వివేకమును వర్తించదని కను వెర్రవీగదు. కానీ కడపటికి ఏమి చెందురుదో తెరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు.
2: యూఆర్ ఈగోయిస్టిక్ బికాస్ యూ డూ దాట్.
1: ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు.
2: యూఆర్ సో ఈగోయిస్టిక్ ఫీల్ ప్రౌడ్ దట్ యూ డూ.
1: అవకాశమే లేదు.
2: నో స్కోప్.
1: అన్ని తానే చేస్తున్నాడు.
2: ఇట్స్ గాడ్ హూ డస్.
1: తానే తాను అనుభవిస్తున్నాడు.
2: హీ ఎక్స్‌పీరియన్స్.
1: తానే ఆనందిస్తున్నాడు.
2: హీ ఇస్ బ్లిస్ఫుల్.
1: చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి.
2: యూ షుడ్ హావ్ దట్ గుడ్ సేక్రెడ్ ఐడియా.
1: మీకు ఏదైనా దుఃఖం వచ్చింది.
2: యూఆర్ మిజరబుల్.
1: ఈ దుఃఖం నాది కాదు.
2: దిస్ మిజరీ ఇస్ నాట్ మైన్.
1: దేవుడు చేసేటువంటి యాక్షన్.
2: ఇట్స్ గాడ్స్ యాక్షన్.
1: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
2: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
2: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ. దట్ షుడ్ బి స్పిరిట్.
1: ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్ అవుతుంది.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: ఒక మనిషికి రోగం వచ్చింది.
2: A man is suffering.
1: ఒక జ్వరం వచ్చింది, హై టెంపరేచర్.
2: Yes, high temperature.
1: వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్.
2: డాక్టర్ హెస్ గివెన్ హిమ్ ది క్వినైన్ మిక్చర్.
1: ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిట్టర్ గా ఉంటుంది, చేదుగా ఉంటుంది.
2: క్వినైన్ మిక్చర్ ఇస్ బిట్టర్ టు టేస్ట్.
1: కానీ బిట్టర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది.
2: When once the patient accepts the bitter quinine mixture, he'll be relieved of the suffering.
1: ఈ క్వినైన్ మిక్చర్ నేను తాగననుకుంటే నిజరం అక్కడే ఉంటుంది.
2: If you are not prepared to take up that bitter quinine mixture,
1: అదే విధంగా కష్టం కూడా ఏదో నీ రోగ నివారణ కోసమనే కష్టం వచ్చింది.
2: And this difficulty has come only to as a cure of
1: your disease. రోగ నివారణ కోసమే వచ్చింది.
2: As a cure of your disease.
1: భగవంతుడు ఏది కూడాను కారణం లేని కార్యం చేయడు.
2: God will not act without any reason.
1: ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుంది.
2: In fact, there is
1: ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుంది.
2: It's all a relationship between cause and
1: effect. కారణ కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటావు. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు.
2: Man does not understand the relationship between the cause and effect. On the other hand, he goes on blaming God. God is putting me this suffering now.
1: పడేది తానే, అనుభవించేది తానే.
2: In fact, he does and he has to experience.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
2: Know this truth.
1: ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు.
2: You say someone accused you.
1: అప్పుడు నీవు బాధపడతావు.
2: You feel so sad.
1: బాధపడకూడదు.
2: Don't never feel sad.
1: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
2: Who is there in the accuser?
1: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
2: Who is the one who is accused?
1: ఇద్దరు ఉన్నది ఒకే ఆత్మనే.
2: The same ఆత్మ is present.
1: కాబట్టి తను తాను తిట్టుకున్నాడు.
2: So it amounts to reprimanding, scolding one's own self.
1: చూచారా ఈ సమత్వాన్ని మనం వహించాలి.
2: దిస్ ఈక్వానిమిటీ వీ షుడ్ డెవలప్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ ద సీక్రెట్ ఫీలింగ్స్ దట్ వే.
1: ఇట్టి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఈ నీటి బుడగ కోసం
2: దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ వాటర్ బబుల్ ద బాడీ
1: సరి అయినటువంటి నడత నడచాలి.
2: వీ షుడ్ కండక్ట్ ఎ లీడ్ ఎ రైట్ఫుల్ లైఫ్.
1: యువతి యువకులారా,
2: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు వేరుగా భావించకండి.
2: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: మీరు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీ మంచి కోసమని.
2: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ యు ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: భగవత్ తత్వం కోసమని చెప్తున్నాను.
2: ఇట్స్ ఓన్లీ టు డెవలప్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ యు.
1: అన్నింటి ఎందుకు ఒక అర్థం ఉంటుంది.
2: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ భగవాన్ టెల్స్.
1: కాలేజ్ పిల్లలంతా కూడా వైట్ డ్రెస్ వేస్తారు.
2: ఆల్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
1: ఏం వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైట్ డ్రెస్?
1: అనగా ప్యూరిటీని గుర్తింపు చేసేటువంటి.
2: వైట్ కలర్ సింబలైజెస్ ప్యూరిటీ.
1: వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు.
2: వెదర్ దిస్ ప్యూరిటీ ఇన్ సైడ్ ఆర్ నాట్ డోంట్ బాదర్.
1: కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని అర్థం అవుతుంది.
2: వన్స్ హీ వేర్ ద వైట్ డ్రెస్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: కాబట్టి చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి.
2: ద మూమెంట్ యూ వాచ్ థింక్ ఆఫ్ ప్యూరిటీ.
1: సన్యాసి వస్త్రం ఉంటుంటుంది
2: అండ్ ఆకర్ రోబ్స్.
1: దీన్ని చూసిన తక్షణమే
2: the moment you see akaro
1: meeru sarvasanga parityagulu ani artham ostundi.
2: You can understand the total renunciation.
1: Sarvasanga parityagulo kaado teliyadu.
2: Whether they may be total renunciation
1: kaani aa pavitratanu manaku gurtimpu chestundi.
2: But it reminds you of renunciation.
1: ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు.
2: సమ్వన్ హెస్ బీటన్ యూ.
1: వాడు నన్ను కొట్టినాడు అని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయద్దు.
2: బికాస్ యూఆర్ బీటన్ యూ వాంట్ టు బీట్ హిమ్ అగైన్.
1: కొట్టిన దాంట్లో ఎవరున్నారు?
2: హూ ఇస్ దేర్?
1: కొట్టించబడినటువంటి దేహములు ఎవరున్నారు?
2: ఇన్ ఫ్యాక్ట్ ద
1: రెండు దేహంలో ఉన్న ఆత్మనే ఒక్కటే.
2: ద వన్ హూ బెట్ యూ, ద వన్ హూ ఇస్ బీటన్, సేమ్ ఆత్మిక ప్రిన్సిపల్.
1: కాబట్టి భగవంతుడు తన తానే కొట్టుకున్నాడు. చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి.
2: ద మూమెంట్ యూ వాచ్ థింక్ ఆఫ్ ప్యూరిటీ.
1: సన్యాసి వస్త్రం ఉంటుంటుంది
2: అండ్ ఆకర్ రోబ్స్.
1: దీన్ని చూసిన తక్షణమే

0: రెండు దేహంలోనే ఆత్మనే ఒక్కటే.
1: ద వన్ హూ బెట్ యూ, ద వన్ హూ ఇస్ బీటన్, సేమ్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాబట్టి భగవంతుడు తను తానే కొట్టుకున్నాడు.
1: అసో గాడ్ హాస్ బీటన్ హింసెల్ఫ్.
0: ఈ భగవంతుడే సర్వ విధమైనటువంటి మోన యాక్ట్ చేస్తుంటాడు.
1: ఇట్ ఇస్ ఆల్ ది మోన యాక్షన్ ఆఫ్ గాడ్.
0: కొట్టేది తానే, కొట్టించుకునేది తానే.
1: హీ బీట్స్ అండ్ హీ గెట్స్ బీటన్ ఇన్ టర్న్.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: అందరినీ ప్రేమించండి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: కానీ ఆ సమయ సందర్భానుసారంగా మీరు తగినటువంటి అభివృద్ధిని పొందుతారు.
1: దెన్ యూ కెన్ డెవలప్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఇన్ ది
0: సిచువేషన్.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు క్రమక్రమేణా ఈ యువకులు కాబట్టి కోరికలు పెరుగుతూ ఉంటున్నాయి.
1: అట్ దిస్ యంగ్ యాజ్ యంగ్స్టర్స్ యూ హావ్ మెనీ డిజైర్స్.
0: ఇది పరమ లగేజ్ గా తయారవుతుంటుంది.
1: ఇట్ హాస్ బికమ్ వెరీ బిగ్ లగేజ్.
0: పెద్ద భారంగా ఉంటుంటుంది.
1: హెవీ లగేజ్.
0: ఈ హెవీ లగేజ్ లోపల చిన్న స్టేషన్ లో దిగాలంటే దీన్ని దించుకోవడానికి ఎంత టైం
1: పడుతుంది? యు హావ్ టు గెట్ డౌన్ ది నెక్స్ట్ స్టేషన్. హౌ డు యు గెట్ డౌన్ విత్ ది హెవీ లగేజ్?
0: చాలా శ్రమ పడవలసి వస్తుంది.
1: యు హావ్ టు ఎగ్జర్ట్.
0: అప్పుడు శరీరంకే కాదు మానసికంగా కూడా శ్రమ పడవలసి వస్తుంది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఆల్సో మెంటల్ స్ట్రెయిన్.
0: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్.
1: మోర్ కంఫర్ట్.
0: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఇది భగవత్ యొక్క సన్నిధి అనేటువంటి మోక్షము.
1: Proximity is liberation.
0: అదే ఒక నిర్వాణము.
1: ఇట్ ఇస్ నిర్వాణ.
0: అదే నిశ్చింతన.
1: దట్స్
0: అదే ప్రశాంతము.
1: దట్స్
0: అట్టి ప్రశాంతి ప్రదేశానికి పోయే సమయంలో ఎందుకు ఈ అశాంతిని అంతా కొట్టుకుని పోవాలి?
1: రీచింగ్ దట్ అబోర్డ్ ఆఫ్ పీస్, వై డూ క్యారీ ఆన్ ద బర్డెన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్?
0: ఎంతవరకు అంతవరకు ఉండాలి?
1: యూ షుడ్ హ్యావ్ డిజైర్.
0: తిండి ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: ఈ తినే తిండి ఎందుకోసం ఇచ్చారు?
1: Why food?
0: Bichannam deharachatham.
1: The food is given to protect your body.
0: Vastram seetanivaranam.
1: And the clothing to protect your body.
0: Dehan rakshinchukune kosam deham idi batta.
1: And the cloth is given only to protect your body.
0: Ante kaani alankaram kosam kaadu batta.
1: Is not for decoration.
0: ఈ నాడు యువకులంతా కూడా ఈ బట్టల డెకరేషన్ లో చాలా మునిగిపోతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ దేర్ దే హావ్ మెనీ మెనీ డ్రెస్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ మగపిల్లలు వేసుకున్నా కొంచెం బాగానే ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ మెన్ కెన్ వేర్ ఎనీవే.
0: ఆడవాళ్ళు ఇలాంటి ఫ్యాషన్ లో ప్రవేశించకూడదు.
1: లేడీస్ షుడ్ నెవర్ ట్రావెల్ టువర్డ్ ఫ్యాషన్.
0: దీనివల్ల అనేక రకమైనటువంటి యొక్క గుణములు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: బికాస్ దే ఆర్ ఆఫ్టర్ ఫ్యాషన్ దే హావ్ సో మెనీ అదర్ క్వాలిటీస్.
0: కట్టుకోవాల్సిందే, ఉండవలసిందే చక్కగా సంతోషంగా.
1: ఎస్ యూ మస్ట్ వేర్ అండ్ యూ షుడ్
0: దాన్ని. నేను వద్దని చెప్పను.
1: భగవాన్ వీళ్ళు ఎవరు డినై.
0: కానీ ఈ చూసే సినిమాలంతా కూడా వీళ్ళు అనుసరిస్తూ.
1: బట్ యూ ఫాలో ఇమిటేట్ ఆల్ సినిమాస్ మూవీస్.
0: ఇమిటేషన్ ఈజ్ అనిమల్.
1: ఇమిటేషన్ ఇస్ అనిమల్ క్వాలిటీ.
0: క్రియేషన్ ఈజ్ డివైన్.
1: క్రియేషన్ ఇస్ డివైన్.
0: ఈ అనుసరణ అనేటువంటిది మాత్రం మనం పోకూడదు.
1: దిస్ మిమిక్రీ ఇమిటేషన్ యూ షుడ్ నాట్ డూ దాట్.
0: ఒంటి నిండుకు బట్ట వేసుకో.
1: ఎస్ హ్యావ్ ఎ క్లాత్ ఎనఫ్.
0: తిండి పొట్ట నిండుకు తిండి తిను.
1: అండ్ ఈట్ వెల్.
0: దీన్ని ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడి విల్ సే నో.
0: కానీ దీనిలో కూడా అనేక రకమైనటువంటి ఫ్యాషన్ వస్తే ఇక్కడ ఉండాలి.
1: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ఫ్యాషన్స్ ఈవెన్ ఫర్ ఈటింగ్, వాట్ ఈస్ టు బి డన్?
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఈ విధమైన గుణముల చేత మన యొక్క పవిత్రమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కూడా సంభవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ వీ లూజ్ సెన్స్ కంట్రోల్.
0: మనం సెన్స్ కంట్రోల్ చేయాలంటే ఈ వాంఛనంతా అరికట్టుకుంటూ పోవాలి.
1: టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: దెన్ యు విల్ అటైన్ డివినిటీ.
0: పతంజలి చెప్పాడు.
1: పతంజలి సే
0: యోగః చిత్తవృత్తి నిరోధకః.
1: యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
0: అది ఏ మన యోగము?
1: దట్ ఇస్ టు యోగ.
0: ఈ చిత్తవృత్తులను అరికట్టుకోవటమే మన యోగము.
1: కంట్రోలింగ్ ద సెన్సెస్ ఇస్ టు యోగ. వాటిని
0: విచ్చలవిడిగా విడిచటమే మన రోగము.
1: వేవర్డ్ నేచర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ రోగ డిసీజ్.
0: కనుక ఈనాడు విచ్చలవిడిగా విడిచిపెట్టి రోగములకు గురి అవుతున్నాం.
1: వేవర్డ్ నేచర్ మేక్స్ యూ సఫర్ ఫ్రమ్ డిజీజెస్.
0: కనుక మనం యోగులు కావాలి.
1: యూ షుడ్ బి యోగి స్పిరిచువల్.
0: భోగంతో యోగం రాదు.
1: అవుట్ ఆఫ్ ప్లెజర్ భోగా యూ కెనాట్ హ్యావ్ యోగా స్పిరిచువాలిటీ.
0: ఈ యోగంతో రోగం రాదు.
1: అండ్ విత్ దిస్ యోగా వెన్ వన్స్ యూ హ్యావ్ యోగా యూ నెవర్ హ్యావ్ రోగా.
0: విరుద్ధమైనటువంటిది.
1: అండ్ దట్ జస్ట్ ఆపోజిట్.
0: కనుకనే మనం యోగులు కావాలి.
1: యూ షుడ్ బి యోగి.
0: యోగం అనగా ఏమిటి? సర్వసంగ పరిత్యాగై అరణ్యానికి పోవటం కాదు యోగం.
1: Yoga, spirituality does not mean getting into the forest.
0: Yoga managa cherika.
1: Yoga means joining together.
0: Jnana yogamu, bhakti yogamu, patanjali yogamu. Yoga managa dantu koodinadi.
1: Yoga means joining bhakti yoga, jnana yoga.
0: Motta motta vishada yogamu vachindi.
1: First vishada yoga.
0: Vishadamto koodinadu vaadu.
1: Because Arjuna
0: dukkamto koodinadu, adhe vishada yoga.
1: Vishada misery, even that misery becomes yoga.
0: కనుకనే అలాంటి యోగములు కాదు యోగం.
1: ఇట్స్ నాట్ సచ్ ఎ థింగ్.
0: కూడిక భక్తి అనగా ప్రేమ యోగమే మనం పూజించాలి.
1: లెట్ దిస్ యోగా ద ప్రేమ యోగా, యోగా ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను దైవంతో కూర్చాలి.
1: అండ్ వీ షుడ్ జాయిన్ ఇట్ విత్ గాడ్.
0: ఇది నిజమైన యోగం.
1: దిస్ ఇస్ ట్రూ యోగ.
0: చాలా మంది కొన్ని పదములకు అర్థం కూడా తెలుసుకోలేదు.
1: మెనీ పీపుల్

0: అండర్స్టాండ్ సర్టన్ వర్డ్స్.
1: యోగం అంటే ఏదో కాలుపైన కాలు వేసుకుని ఒంటి కాలుపైన నిల్చుకుని అరణ్యంలో పోయి కూర్చొని ఏదో యోగం చేయటం.
0: యోగా దే థింగ్ స్టాండింగ్ ఆన్ వన్ లెగ్ ఆర్ రివర్సింగ్ ది బాడీ టర్నింగ్ అప్ అండ్ డౌన్.
1: ప్రాకృతమైన వేషములు ఇవన్నీ.
0: దే ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వరల్డ్లీ ఎక్సర్సైజెస్.
1: ఇది యోగం కాదు.
0: దిస్ నాట్ యోగ.
1: ఇది ఒక విధమైన రోగమే.
0: దిస్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రోగా డిసీజ్.
1: భగవంతుడు దేనిని ఆశించడు.
0: God does not expect anything.
1: నా నా నీవు యోగం చేయి, నీవు ధ్యానం చేయి, నీవు జపం చేయి, నాకు సంతోషం అవుతుందని ఎప్పుడు భగవంతుడు చెప్పడు.
0: God will never tell you, do this meditation, think of me, chant my name. No, never.
1: నా నీవు ప్రేమ హృదయుడుకా.
0: He will say, have the love in your heart. And you be the embodiment of
1: love.
0: Be the embodiment of
1: peace.
0: Have peace.
1: అదాన్ని భగవంతుడు ఆశిస్తుంటాడు.
0: That's what God expects from you.
1: అలాంటి భగవంతుని ఆశలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తారు.
0: We act in the reverse way, in the negative direction.
1: ఏ సమయంలో ఏది కావాలో తానే అందిస్తుంటాడు.
0: God gives us what we need at the moment.
1: నీవు అడగనక్కర్లేదు.
0: You don't need to pray for it.
1: అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
0: Oh mind, don't ask.
1: అడుగుకోలది అది అడుగునబడునని.
0: The more and more you ask, it will be neglected.
1: అడుగకున్న పని వడిగానగునని.
0: Without asking, things would be done better, speeder and otherwise.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ గివెన్ రిఫ్యూజ్.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి కలిగించడే.
0: వితౌట్ ఆస్కింగ్ జటాయు బర్డ్ వాస్ ఆఫర్డ్ లాస్ట్ రైట్స్ బై గాడ్.
1: అడగలేదు.
0: యు డోంట్ నీడ్ టు ఆస్క్.
1: తానే వచ్చి చూసుకుంటాడు.
0: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ డు ఇట్.
1: చిన్న బిడ్డ ఉంటుంటుంది.
0: హియర్ ఇస్ ఎ చైల్డ్.
1: పాలిస్తుంది, తొట్టులో బండి పెడుతుంటుంది.
0: మదర్ ఫీడ్స్ అండ్ పుట్స్ ద బేబీ ఇన్ ద క్రేడిల్.
1: కానీ ఆకలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది.
0: బట్ ద బేబీ క్రైస్ వెన్ ద బేబీ ఇస్
1: హంగ్రీ. అమ్మా నాకు పాలు కావాలని అడుగుతుందా?
0: బేబీ విల్ నెవర్ ఆస్క్ మదర్ ఐ వాంట్ మిల్క్. నో.
1: తల్లి ఆ సమయాన్ని గుర్తించి పాలిస్తుంది.
0: మదర్ నోస్ వెన్ ద చైల్డ్ నీడ్స్ మిల్క్.
1: కాబట్టి అది ఏ సరెండర్.
0: దట్ ఈస్ సరెండర్.
1: అక్కడ ఉంటే తల్లి చూసుకుంటుందని.
0: దెన్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
1: ఇట్. కావాలి అది కావాలి అది కావాలి ఈ కోరికలన్నీ పెట్టుకుంటే తప్పక నిన్ను వీలు చేస్తుంది తల్లి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో ఆన్ ఆస్కింగ్ డిమాండింగ్, మదర్ విల్ లీవ్ యూ దేర్.
1: అడిగేటువంటి పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి?
0: ఇఫ్ ద బాయ్ చైల్డ్ గోస్ ఆన్ ఆస్కింగ్,
1: వంట వాడిని పోయి అడుగు అక్కడ పెడతాడు తిను అంటుంది.
0: అండ్ విల్ సే యూ విల్ బి సర్వ్డ్ ఫుడ్ దేర్, యూ గో దేర్ గెట్ ఇన్ ద కిచెన్ కుక్ విల్ సర్వ్.
1: కానీ అడగలేనటువంటి ఒక చంటి బిడ్డకే తల్లి పోయి పాలు త్రాపుతుంది.
0: యాజ్ ద చైల్డ్ కెనాట్ ఆస్క్ మదర్ హర్ సెల్ఫ్ విల్ కమ్
1: అండ్ అడిగేటువంటి అహంకార సత్వము.
0: The one who demands ask is a sign.
1: వాడు కేవలం ఈ వరల్డ్లీ లైఫ్ లో ప్రవేశించాడు.
0: హీఈస్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్.
1: కనుకనే ఈ అడగటము తెప్పించుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి.
0: Therefore he goes on requesting, demanding.
1: ఏ ఇది లేకుండా, చింత లేకుండా తల్లి యోచనలోనే ఉంటే సుఖంగా నిద్రిస్తుంటాడు.
0: Without any thought, if you think of the mother, you can have
1: తల్లి చూసుకుంటుంది సర్వము.
0: God, mother will take care of him.
1: తెలుసును.
0: You know that.
1: ఝాన్సీ లక్ష్మీబాయి.
0: ఝాన్సీ లక్ష్మీబాయి.
1: యుద్ధానికి బయలుదేరింది.
0: She went there to wage war.
1: యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధం చేసే తీరాలి.
0: Yes, she must fight there.
1: విజయాన్ని సాధించాలి.
0: She must return.
1: కానీ చంటి బిడ్డ ఉంటుంది వెంట.
0: But she has got the child with her.
1: Child, small child.
0: Small child is with her.
1: కానీ ఇది కూడా నా కర్తవ్యమే.
0: Yes, this also my responsibility.
1: ఆ చంటి బిడ్డను వెనక్కి కట్టుకుంది.
0: And she tied the babe to her back.
1: చేతికి తీసుకుంది.
0: She held the sword on hand.
1: పైన ఎక్కింది, యుద్ధం చేసింది.
0: And she was riding the horse and she started with fighting.
1: యుద్ధం చేస్తున్నా గానీ బిడ్డ పైన ప్రేమ తప్పలేదు.
0: But yet she continued to love the babe. She held on her back.
1: ఈ విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం తప్పదు.
0: One must discharge the duty necessarily.
1: కాని చేయవలసింది చేయాల్సిందే.
0: యూ మస్ట్ డూ ఇట్ వాట్ యువర్.
1: కాని లక్ష్యం దేనిపైన పెట్టాలో దాన్ని పెట్టాలి.
0: బట్ యువర్ ఎయిమ్ షుడ్ బి ఆన్ దాట్.
1: మీకు తెలుసును.
0: యు నో దిస్.
1: నర్తకులంతా అనేక రకములుగా ఆటలు చేతులు తిప్పుతుంటారు.
0: యూ నో డాన్సర్స్ విత్ మెనీ ఆఫ్ జెస్చర్స్.
1: కానీ అనేక రకములుగా చేతులు తిప్పుతుంటారు.
0: దే గో అండ్ మూవ్ ఇన్ ద హ్యాండ్స్.
1: కానీ కాలి తాళం మాత్రం మరవరు.
0: బట్ దే విల్ నెవర్ మిస్ ద బీట్. ఆర్ ద రిథమ్.
1: కాలి తాళంను పురస్కరించుకునే చేతులు తిప్పుతుంటారు.
0: అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద హ్యాండ్స్ డిపెండ్ ఆన్ ద బీట్.
1: అదే విధంగానే మనం ఈ జగత్తు లోపల భౌతిక జీవితాన్ని గడపవలసిందే.
0: వి హావ్ టు లీడ్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: ఈ భౌతిక జీవితాన్ని గడుపుతుంటాడు, మనస్సు మాత్రం దైవం పైన ఉంటుంది.
0: బట్ అవర్ మైండ్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. ఈవెన్ ఇన్ దిస్ లైఫ్ సో జర్నీ,
1: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
1: అది మనం చేయవలసిన పని.
0: దాట్స్ వాట్ వి ఆర్ సపోజ్
1: టు డు. చేతితో పని చేయి,
0: వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
1: కానీ మనస్సుతో దైవత్వాన్ని చింతి.
0: అండ్ థింక్ ఆఫ్ గాడ్ విత్ యువర్ మైండ్.
1: నీవు ప్రత్యేకంగా కాలం కూడా నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ స్పెసిఫిక్ టైం.
1: ప్రత్యేకమైన సాధన కూడా అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ స్పెసిఫిక్.
1: ఏ చేస్తున్నా కానీ నీవు జ్ఞాపకం ఉన్నంత వరకు దైవాన్ని చింతించు.
0: వాట్ ఎవర్ యూ మే డూ, థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: అన్ని పనులు చేసుకో.
0: డూ ఎవ్రీథింగ్ దట్ పాసిబుల్. నథింగ్ రాంగ్.
1: కానీ
0: బట్
1: ఈ పాంచభౌతికమైన దేహమునకు కొన్ని ఆహారం కూడా పరిశుద్ధమైనవి కావాలి.
0: ఫిజికల్ బాడీ నీడ్స్ గుడ్ ఫుడ్, ప్యూర్ ఫుడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక మందికి అనేక విధమైనటువంటి యొక్క వాంఛలు ఉంటుంటాయి.
0: మెనీ హ్యావ్ మెనీ డిజైర్స్.
1: కానీ ఆ వాంఛల్లో కొన్ని దుష్టమైన వాంఛలు కూడా ఉంటుంటాయి.
0: There are certain bad desires too.
1: అలాంటి ఆహారం మాత్రం ముట్టకూడదు.
0: Never touch such kind of food.
1: మద్యపానము,
0: డ్రింకింగ్,
1: మాంస భక్షణ,
0: నాన్ వెజిటేరియన్ ఫుడ్,
1: ధూపదీప నైవేద్యాలు,
0: ఇంతే
1: కాదు.
0: నాట్ ఓన్లీ
1: మన పనిని మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డూ అవర్ ఓన్ వర్క్.
1: ఇంతే కాకుండా డోంట్ వేస్ట్ మనీ అని చెప్పారు.
0: భగవాన్ సెడ్ డోంట్ వేస్ట్ మనీ.
1: ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ టైం,
0: డోంట్ వేస్ట్ టైం,
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఈ విధమైనటువంటివి మీరు నడుచుకోవాల్సింది.
0: దిస్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఎంతమంది తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హు డోంట్ హావ్ ఫుడ్.
1: మీకు వడ్డించినటువంటి వన్ని వదిలిపెట్టిపోతే అది ఎక్కడ వేస్తావు?
0: ఇఫ్ యు జస్ట్ వేస్ట్ ఫుడ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ది
1: ఎంత పాపం ఇది.
0: It is worst for the sins.
1: నువ్వు తినేటటువంటి తిను, తప్పులేదు.
0: If it's possible, come on, eat.
1: కానీ నువ్వు తినకుండా బయట పారేసిస్తే ఎవరికన్నా అందవలసినటువంటిది అందలేదు.
0: బట్ డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
1: మీకు తెలుసును, ఈ ఒరిస్సా లోపల ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు చాలా కష్టంగా ఉంటుంది.
0: యూ నో ది సఫరింగ్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా.
1: ముద్ద అన్నం చిక్కారంటే చాలా కష్టము.
0: దే కుడ్ నాట్ హ్యావ్ మార్సల్ ఆఫ్ ఫుడ్ టుడే.
1: వాళ్ళకి తెలుసు ఈ సమయంలో అన్నం అంటే ఏమిటి.
0: యూ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్ నౌ.
1: ఇక్కడున్న వాళ్ళకి అన్నం అంటే ఏమిటో వాడికి అర్థం కాదు.
0: వేర్ ద పర్సన్ హియర్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్.
1: కనుక డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
0: సో భగవాన్ టెల్స్ యూ డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
1: కనుకని డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్,
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: దీన్ని పాడు తీసినటువంటి వారు అవుతారు.
0: యూ విల్ బి వేస్టింగ్ మనీ.
1: నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి,
0: యూ గాట్ లెగ్స్ ఇన్ హ్యాండ్.
1: సమయం చిక్కినప్పుడు నీ చొక్కా పంచి నువ్వు ఉతుక్కో.
0: వెన్ యూ హ్యావ్ ఫైన్ టైమ్, కమ్ ఆన్, వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
1: నీ వాష్, నీ యొక్క గుడ్డలు నీ వాష్ చేసుకోవటంలో తప్పేం లేదు.
0: నథింగ్ రాంగ్ ఇఫ్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
1: దాని కూడా ఒక చాకలవాణికి వేయటము.
0: Yes, you get to wash.
1: దానికి ఒక 2 రూపాయలు ఇవ్వటము.
0: And you pay money.
1: నీవు సంపాదించావు 5 రూపాయలు.
0: Is that your money?
1: నీ తల్లి సంపాదించిన రూపాయలు నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు?
0: It's all your father's money. Why do you waste it?
1: ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది చాలా చెడ్డది.
0: You should not waste money. Waste of money is very bad.
1: ఈ నాటి పిల్లలంతా కూడా ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టుడే ఆర్ వేస్టింగ్.
1: సంపాదించినా సరే లేక తల్లిదండ్రులు దగ్గర ధనమైనా సరే వేస్ట్ చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ మనీ, ఐదర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్.
1: కనుక ఈ వేస్ట్ ఆఫ్ మనీ చాలా చెడ్డది.
0: వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: వేస్ట్ ఆఫ్ టైం,
0: వేస్ట్ ఆఫ్ టైం.
1: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
0: టైం ఇస్ వెరీ హై.
1: కాల కాలాయ నమః, కాల జపనమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమిత. భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కాలం పైన.
0: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్ రిఫరింగ్ టు ద టైం, దట్ ఈస్ ది కమాండర్ ఆఫ్ ది టైం.
1: టైం వేస్ట్ చేస్తే దైవాన్ని మనం వేస్ట్ చేసినట్టే.
0: ఇఫ్ యూ వేస్ట్ టైం, ఇట్ యూ విల్ బి వేస్టింగ్ డివినిటీ.
1: ఆ టైం నువ్వు నువ్వు టేస్ట్ చేయాలి.
0: Taste the time.
1: ఆ టైం చిక్కిందా? రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్, అది టేస్ట్ అవుతుంది.
0: When you find the time, chant the glory of God.
1: జీసస్ జీసస్ ఆర్ అల్లా అల్లా అల్లా, కృష్ణ కృష్ణ, ఏ నామైనా తెలుసుకో, తప్పు లేదు.
0: లెట్ బి ఎనీ నేమ్, జీసస్ ఆర్ అల్లా, రామ, కృష్ణ, డజంట్ మ్యాటర్.
1: ఎంత టేస్ట్ అవుతుంది ఆ యొక్క టైం.
0: What a taste you will enjoy at that moment.
1: ఆ టేస్ట్ నువ్వు వదిలిపెట్టి లోకమైన టేస్ట్ లో పోతే ఎంత వేస్ట్ అవుతుంది.
0: యూ లీవ్ దిస్ టేస్ట్ బట్ యూ గో బై వరల్డ్లీ టేస్ట్ అండ్ వేస్ట్ టైం.
1: పాకెట్ లో మనీ ఉంది కదా అనేది హోటల్ పోయేది.
0: బికాజ్
1: తినేది.
0: బికాజ్ యువర్ గాట్ మనీ ఇన్ యువర్ పాకెట్ యూ గుడ్ ద హోటల్ అండ్ ఈట్ ఇట్.
1: లేకపోతే నలుగురు ఫ్రెండ్స్ చేస్తుంది, పేకాట ఆడేది.
0: ఆర్ యూ కాల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లే కార్డ్.
1: ఈ జూదాల లోపల ఈ యువకులు ఏమాత్రం ప్రవేశించకూడదు.
0: యంగ్స్టర్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు గ్యాంబ్లింగ్, ప్లేయింగ్ కార్డ్.
1: గ్యాంబ్లింగ్ చాలా చెడ్డది.
0: గ్యాంబ్లింగ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
1: కనుక ఈ డోంట్ డో వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఏమిటి ఈ ఎనర్జీ?
0: వాట్ ఎనర్జీ?
1: మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ,
0: నాట్ మెయిన్లీ
1: చూసింది కూడా ఎనర్జీనే, వినింది కూడా ఎనర్జీనే. ఇవంతా కూడా వేస్ట్ అవుతుండాలి.
0: మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో పెట్టాము.
0: హియర్ యు గాట్ ఎ రేడియో.
1: రేడియో పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాము.
0: యు హావ్ స్విచ్డ్ ఆన్ ట్యూన్ టు మెడ్రాస్ స్టేషన్.
1: ఆ వేసేటప్పటికే బర్రన్ శబ్దం వచ్చింది.
0: అండ్ దెన్ యు లిసన్ టు సౌండ్.
1: ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికీ ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది.
0: సో మచ్
1: యూనిట్స్ కరెంట్ వేస్ట్ అవుతుంది.
0: సో మచ్ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఇస్ కన్స్యూమ్.
1: వేస్ట్ చేయటం కదా పవర్.
0: ఆర్ యూ నాట్ వేస్టింగ్?
1: ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేమొచ్చింది?
0: నేను
1: విన్నాను ఈ పాట, సంతోషం అయిపోయింది.
0: ఐ లిసన్ టు సాంగ్, దట్స్ ఎనఫ్.
1: అది విన్నదానికి ఎవరిస్తారు?
0: హూ విల్ పే మనీ ఫర్ దట్ సాంగ్ యూ లిసన్?
1: కనుక ఇంత వేస్ట్ చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ వేస్ట్
1: మనీ. అనేటువంటి టైం చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
0: అండ్ మనీ అండ్
1: ఈనాటి మానవుని ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
0: ఎనర్జీ ఇస్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ ఆడిషన్, బ్యాడ్ థాట్. బై దీస్ వేస్
1: దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆనాటి మహర్షులు మౌనము అని ధరిస్తూ,
0: బేసింగ్ ఆన్ ఆల్ దిస్ ద సేజ్ సియర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అబ్జర్వ్ సైలెన్స్.
1: కనుకనే మీరు కూడా వారానికి ఒక దినమైనా కానీ మీరు కొంచెం స్తంభించిపోవాలి మాటలు లేకుండా.
0: అట్లీస్ట్ వన్ డే ఇన్ ఎ వీక్ అబ్జర్వ్ సైలెన్స్.
1: నేను ఇంత ఊరిలో పిల్లలకు చెప్తుంటాను టాక్ లెస్ మోర్ వర్క్ అని.
0: భగవాన్ వెరీ ఆఫెన్ టెల్ స్టూడెంట్స్ టాక్ లెస్ వర్క్ మోర్.
1: ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది.
0: దెన్ ఎనర్జీ విత్ ఇన్ డెవలప్స్.
1: పవిత్రమైన విషయమంతా చేసిన సాధనంతా కూడా ఈ ఎనర్జీని పెంచుకోవడం కోసమని.
0: మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అండర్ టేకెన్ బై సేజెస్.
1: దానివల్ల జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది.
0: యువర్ మెమరీ పవర్ విల్ ఇంక్రీజ్.
1: కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
0: యూ హ్యావ్ థరో కాన్సన్ట్రేషన్.
1: ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు.
0: బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ యూ లూజ్ యువర్
1: కుదరదు.
0: యూ లూజ్ యువర్ మెమరీ.
1: శరీర శక్తి కూడా క్షీణించిపోతుంది.
0: అండ్ యూ బికమ్ వీక్.
1: కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి, మెమరీ పవర్ పోయింది.
0: యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ప్రాపర్ బికాస్ యూ లాస్ట్ యువర్ మెమరీ.
1: పోయింది బుక్ తో చదువుతుంటాడు, ఇంకేమిట్రా సమాచారం, ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది, ఈ క్రికెట్ ఏమైంది, ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు వీడు.
0: A modern student goes on reading the book on one hand while enquiring the cricket commentary on another side and the world issues on the other way.
1: వాడికి ఎట్లా ఉంటుంది మెమరీ?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ మెమరీ?
1: ఈ మెమరీ ఉండడానికి వీలు లేదు.
0: దేర్ ఇస్ నో పాసిబిలిటీ.
1: సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్ కి పోతాడు.
0: హి ఇస్ అపియర్ ఫర్ ఎగ్జామ్ సెకండ్ డే.
1: రావాలంటే చదువుకునేది గురించి జ్ఞాపకం రాదు.
0: హి విల్ నెవర్ రికాల్ వాట్ ఆల్ హి రెడ్.
1: మానవుని ఎందే ఉంటుంది అది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ దట్
1: మర్చిపోయేది మానవుడే.
0: ది ఫర్గెట్ఫుల్ నేచర్.
1: జ్ఞాపకం తెప్పించుకునేది మానవుడే.
0: రికాపిటులేషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ బిలాంగ్ టు మ్యాన్.
1: కనుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యువకులు వేస్ట్ చేస్తున్నారు.
0: సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ వేస్టింగ్ ఎనర్జీ టుడే.
1: ఇంతే కాకుండా దురభ్యాసంతో మరింత పాడు చేసుకుంటున్నారు.
0: అండ్ దే ఆర్ ఆల్సో స్పాయిలింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఇలాంటి దీనివల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతున్నాయి.
0: ఫర్ దట్ రీజన్ వీ లూజ్ అవర్ స్కిల్స్ అండ్ కెపాసిటీ. ఒక
1: క్షణమైనా కూడా ఒక ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు.
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: పవిత్రమైనటువంటి భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేటువంటి.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈవెన్ యంగ్స్టర్స్ టైనీ థాట్స్ కుడ్ హావ్ కాన్సన్ట్రేషన్.
1: ఆశ్రమాల్లో చేరి
0: ది జాయింట్ ఆశ్రమ
1: చెప్పేటట్టు విని
0: దే లిసన్ టు దేర్ గురు.
1: వారు విన్నట్టుగా వారు భావించి
0: అండ్ రికాపిటులేట్.
1: ఏ మాత్రం కూడా పేపర్స్ లేదు.
0: దే డిడ్ హావ్ ఎనీ స్టేషనరీ పేపర్.
1: పెన్స్ లేదు.
0: దే డిడ్ హావ్ ఎనీ పెన్స్.
1: వారు రాసుకునేది లేదు.
0: దే కుడ్ నాట్ రైట్.
1: టీచర్స్ చెప్పేట మాట మాత్రం వినటం.
0: దే జస్ట్ ఫాలో. దే జస్ట్ హియర్ వాట్ ఆర్
1: దే టోల్డ్. చేతని అంత చదువులు చదివారు అన్నాడు.
0: బై మియర్ లిసనింగ్ దే కుడ్ హావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
1: ఈనాడు పుస్తకాలే కాదు, నోట్స్ ఏ కాదు, ఇంకా ఏం కాదు, అన్ని ఉండి కూడా వీడికి ఏమాత్రం జ్ఞాపశక్తి లేదు.
0: దే హ్యావ్ బుక్స్ అండ్ పెన్స్ వాట్ నాట్, స్టిల్ వీ డోంట్ హ్యావ్ మెమరీ.
1: ఈ విధంగా మనం మెమరీ పవర్ పాడు చేసుకుంటున్నాం.
0: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మెమరీ పవర్.
1: కనుక యువతి యువకులారా,
0: యంగ్స్టర్స్ మెన్ అండ్
1: మొట్టమొదట మీ శక్తిని మీరు పోషించుకోండి.
0: కీప్ అప్ ప్రొటెక్ట్ ప్రిజర్వ్ యువర్
1: శారీరక శక్తిని, మానసిక శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి.
0: ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ యువర్ ఫిజికల్ పవర్, ద సైకలాజికల్ పవర్ అండ్ ద స్పిరిచువల్ పవర్.
1: ఈ మూడింటిని మీరు సంపాదించుకుంటే మీకు మించినటువంటి యోగ్య లేడు, మీకు మించినటువంటి దైవమే లేదు.
0: వెన్ వన్స్ యూ ప్రిజర్వ్ దీస్ త్రీ యూఆర్ డివైన్, నథింగ్ ఇస్ మోర్ దాన్ దాట్.
1: శరీరాన్ని మంచి కార్యంలో ప్రవేశపెట్టు.
0: మేక్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్రాపర్ వర్క్.
1: మైండ్ మంచి థాట్స్ లో మీరు ప్రవేశపెట్టు.
0: మైండ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: బుద్ధిని భగవంతుల్లో ఏమచ్చు.
0: లెట్ ది ఇంటెలెక్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: ఈ మైండ్ బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: ద మైండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం నువ్వు పాటు పడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇవంతా పని చేసి దీన్ని వదిలిపెట్టాల్సిందే.
0: అండ్ వన్స్ దే డిశ్చార్జ్ యూ, యూ టు గివ్ అప్.
1: ఎప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా తీసుకోకూడదు.
0: డోంట్ గో బై ది ఇన్స్ట్రుమెంట్ త్రూ అవుట్.
1: ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపించేటువంటి ఏదో అది ఒకటి ఉంది.
0: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ దట్ మేక్స్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్.
1: ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్.
0: టుడే ఎవ్రీవేర్ యూ హియర్ ఆఫ్ కంప్యూటర్.
1: ఎగ్జామినేషన్ పోవటం కంప్యూటర్సే,
0: ఎగ్జామ్
1: కంప్యూటర్సే, లైఫ్ అంతా కంప్యూటరే, కంప్యూటర్ కంప్యూటర్. యు ఆర్ నాట్ కంప్యూటర్, యు ఆర్ కంపోజర్.
0: వీ టేక్ ఎగ్జామినేషన్స్ ఆన్ కంప్యూటర్స్. The whole life in the world is full of computers. You are not a computer, but you are a composer. You are a composer.
1: ఏమిటి కంప్యూటర్ చేసే పని?
0: వాట్ ఇస్ దట్ కంప్యూటర్?
1: మనం అడ్జస్ట్ చేసింది అది చెప్తూ ఉంటుండాలి.
0: ఆఫ్టర్ ఆల్ కంప్యూటర్ టెల్స్ యూ వాట్
1: ఆర్ ద డిస్పెండింగ్ టు. అన్ని పనులు చేస్తుండాలి అనుకుంటుంటారు చాలా మంది.
0: యూ థింక్ కంప్యూటర్
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ అ మిస్టేక్.
1: కొనే అన్ని పనులు చేస్తుంటే నువ్వు పో, వేర్ ఇస్ మై హస్బెండ్ అని అడుగు, చెప్తుందా?
0: ఇఫ్ యూ థింక్ కంప్యూటర్ డస్ ఎవ్రీథింగ్, గో నియర్ ద కంప్యూటర్ అండ్ సే వేర్ ఇస్ మై హస్బెండ్, విల్ ఇట్ టెల్ యూ? నో.
1: వాయిస్ పై వేర్ ఇస్ మై వైఫ్ అంటే వారు చెప్తుందా?
0: ఇఫ్ యూ ఆస్క్ ది కంప్యూటర్ వేర్ ఇస్ మై వైఫ్, డు యూ గెట్ ద ఆన్సర్?
1: చెప్పదు. మనం ఆ పేరును అడ్జస్ట్ చేస్తే అప్పుడు చెప్తుంది.
0: సో కంప్యూటర్ రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ ద మ్యాటర్ యూ ఫీల్.
1: మన చేతులారా మనం దాన్ని పెంచుకుంటున్నాము.
0: యూ జస్ట్ సప్లై ది ఇన్ఫర్మేషన్.
1: పూర్వం మన కంప్యూటర్ ఇది.
0: Computer brain is our computer.
1: Brain is my computer.
0: Brain is my computer.
1: Puramanta kudunu shopping poyi.
0: They go to shops earlier
1: to see the sarees,
0: that two sarees
1: blouse oka towel teeskunte tarshame danu కూడికి వేసేసి తక్షణమే వాళ్ళకి డబ్బిచ్చి
0: వచ్చేవాళ్ళు. టూ
1: బ్లౌజ్ ఒక టవల్ తీసుకుంటే క్యాల్కులేటర్ వస్తుంది.
0: Today, if he makes any purchases, he will make you the calculator. Make
1: magavalu, adavalu, amta kudu ee vidhamainatundi weakness lo padipothunnaru.
0: Men and women, they have got this weakness.
1: Balavantu ichinatundi medaru em ayipoyindi?
0: What will happen to the brain?
1: Dani enduku upayogam pettakoddu?
0: Why will make you your brain?
1: Kalukune meeru swayam jeevitam jarpali.
0: You be self reliant.
1: Self reliant. అది చేసినప్పుడు మీరు బాగుపడిపోతారు.
0: Then you will be good and prosper.
1: ఇంకొకరి హెల్ప్ కోసమే మీరు పాటుపడొద్దు.
0: Don't depend on others.
1: Only help from God.
0: You receive help from God only.
1: God matrame sarvamu help chestadu.
0: God helps you in every way.
1: Adani pane adi.
0: That's his job.
1: Kalugune neevu kudunu help ever hurt never.
0: So you also follow this help ever hurt never.
1: Idi bhagavatam yokka ramayana yokka ninji saram.
0: This is the essence of all sacred things.
1: Vyasudu kuda cheppindi adi.
0: Same thing is said.
1: Paropakara punyaya papaya parapeedanam.
0: Helping others is merit. Harming others
1: మనం
0: ఇతరులకు
1: అందరికి హెల్ప్ చేస్తూ వస్తాం.
0: యూ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి.
1: సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయకుండా చూడండి.
0: ఎక్స్టెండ్ పాసిబుల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
1: మీలో మీరు ఒకరికొకరికి జగడాలు వేసుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ ఇన్ ఫైట్.
1: ఐక్యమత్యమే సరైనటువంటి జీవితం.
0: యూనిటీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
1: యూనిటీనే లేదు.
0: దేర్ నో యూనిటీ టుడే.
1: యూనిటీ లేకపోవడం వల్ల ప్యూరిటీనే లేదు.
0: బికాజ్ దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ.
1: యూనిటీ లేకపోవడం వల్ల డివినిటీ పోయింది.
0: అస్ దేర్ నో ప్యూరిటీ దేర్ నో డివినిటీ ఐదర్.
1: మొట్టమొదట unity,
0: first unity,
1: second purity,
0: third divinity.
1: Unity ledu, purity ledu, divinity kavali.
0: There's no unity, there's no purity, but they want divinity like that.
1: Divinity raavadaniki veele ledu.
0: Not possible to have divinity.
1: Kanukane manam cheyavalsindi oka chinna sadhana cheyali.
0: So we should undertake a small practice.
1: Aa sadhana kudu oka paddhati pettukovali.
0: We should have proper procedure to follow.
1: ఆ ప్రొసీజింగ్ సరైనట్టుగా ఉంటే
0: ఇట్ షుడ్ బి కరెక్ట్ ప్రొసీజర్.
1: మనం ఆశించిన ఫలితం మనకు తప్పక లభిస్తుంది.
0: అండ్ యూ విల్ సడన్లీ గెట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్.
1: దేన్ని కోరినా కూడా తక్షణమే లభిస్తుంది.
0: వాట్ ఎవర్ యు డిజైర్ ఇట్ గెట్స్ ఫ్రక్టిఫైడ్.
1: నాకు పెన్ కావాలనుకున్నావు.
0: యు వాంట్ ఎ పెన్.
1: కానీ నీ డివైన్ పవర్ తో నీవు చింతించు.
0: విత్ ద డివైన్ పవర్
1: ఆ పవర్ ని ఆ యొక్క పెన్ నీ జోబులో చూస్తుంది.
0: ద పవర్ విల్ మేక్ ద పెన్
1: తప్పక తప్పక వస్తుంది.
0: ఇట్ విల్ కమ్ ఇట్స్ బౌండ్ టు కమ్ విత్ ద డివైన్ పవర్.
1: ఆ పవిత్రమైన హృదయాన్ని నీవు పెంచుకోవాలి.
0: డెవలప్ ద సీక్రెట్ హార్ట్.
1: ఆ పవిత్రమైన హృదయమే ఉంటే సాధించలేని జగత్తులో ఒకటే లేదు.
0: విత్ ది సీక్రెట్ హార్ట్ యూ కెన్ అకంప్లిష్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: దైవాన్ని తెలుసుకోవాలంటే ఎవరి తరము కాదు.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ.
1: నిన్నేమో తెలుసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ నేచర్.
1: హూ ఆర్ యు?
0: యూ డోంట్ నో హూ యు ఆర్.
1: నిన్ను నీవే తెలుసుకునేటప్పుడు దైవం అంటే ఎట్లా తెలుసుకో?
0: వెన్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో గాడ్?
1: దైవాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరైనా అనుకుంటారట.
0: మెనీ పీపుల్ మే థింక్ దట్ ఐ హావ్ కమ్ టు నో గాడ్.
1: దైవం అంటే ఎటువంటి వాడు ఎట్ట ఉంటాడని ఎవరికైనా తెలిస్తే కదా తెలుసుకోవడానికి.
0: ఇఫ్ ఎనీవన్ నోస్ హూ గాడ్ వేర్ హి గాడ్ ఈజ్ వెల్ ఇట్ మే.
1: కాబట్టి దైవాన్ని తెలుసుకోవడం ఇక్కడ రానక్కర్లేదు.
0: ఐ హావ్ నాట్. యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్.
1: నువ్వు ఇక్కడికి వచ్చిగానే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ టు బి హియర్.
1: నిన్ను నీవు తెలుసుకో.
0: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
1: వచ్చింది మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం.
0: యు హావ్ కమ్ హియర్ టు నో యువర్ సెల్ఫ్.
1: తెలుసుకోవటం ఎవరికి తరం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు నో భగవాన్.
1: కనుకనే
0: సో
1: మొట్టమొదట మనము జపము ధ్యానము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి.
0: వి షుడ్ బిగిన్ విత్ చాంటింగ్ హిస్ నేమ్ అండ్ మెడిటేషన్.
1: ఒక నామాన్ని స్మరించండి.
0: థింక్ ఆఫ్ గాడ్ వన్
1: ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి.
0: కీప్ వన్ ఎయిమ్.
1: పూర్వము
0: ఎర్లియర్
1: రమణ మహర్షి చాలా పల్లెటూరి మనిషి.
0: ఈజ్ ఎ విలేజ్.
1: ఆయన తిరువన్నామలు వచ్చాడు.
0: తిరువన్నామలే.
1: ఏకాగ్రత చేయాలి.
0: యూ వాంట్ టు కాన్సన్ట్రేట్.
1: ఎక్కడ ఏకాగ్రత చేసేది? ఎట్లా చేసేది?
0: హౌ టు కాన్సన్ట్రేట్ వేర్?
1: ఒక మిద్ది పైన కూర్చున్నాడు.
0: హి సాట్ ఆన్ ది
1: రాత్రి పూట ఒక్క చుక్కను దక్షిణంలో పెట్టుకున్నాడు.
0: హి కెప్ట్ వన్ స్టార్ ఇన్ ది స్కై ఇన్ వ్యూ.
1: ఆ చుక్కనే చూస్తూ వచ్చాడు.
0: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్.
1: ఆ ఏకాగ్రత కుదిరిపోయింది.
0: దేర్ హి డెవలప్డ్
1: మారినటువంటి దానిపైన ఏకాగ్రత రావాలి.
0: అండ్ వన్ హ్యాస్ టు డెవలప్ దిస్ కాన్సన్ట్రేషన్ బేసింగ్ ఆన్ దిస్.
1: ఆ చుక్కనే చూస్తూ కట్టగట్టు ఆ చుక్క లోపల లీనమయ్యాడు.
0: అండ్ హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్. హి గాట్ మర్జ్డ్ ఇన్ దట్ స్టార్.
1: ఈ అది ధ్యానశక్తి అన్నారు.
0: అండ్ దట్స్ వాట్స్ కాల్డ్ టోటల్ ఐడెంటిఫికేషన్.
1: ఇది ధ్యానశక్తి, అది త్రాణశక్తి.
0: దిస్ మెడిటేషన్ దట్స్ ద టోటల్ ఐడెంటిఫికేషన్.
1: ఈ ధ్యానశక్తి ద్వారానే
0: త్రూ దిస్ ఐడెంటిఫికేషన్
1: ప్రాణశక్తి లభిస్తుంది.
0: అండ్ దేర్ కమ్స్ ద లైఫ్ సోర్స్ ప్రాణశక్తి.
1: ఈ ప్రాణశక్తి ద్వారానే
0: అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సోర్స్
1: దివ్య శక్తి మనకు ప్రాప్తి.
0: దేర్ కమ్స్ ద డివైన్ పవర్.
1: కనుకనే ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ట అంటే ప్రాణ ప్రతిష్టాయ నమః అంటారు.
0: ఇన్ ఇన్స్టాలింగ్ ఐడల్స్ ఇన్ ఎనీ టెంపుల్ దేర్ ఇస్ దిస్ ప్రాణ ప్రతిష్ట.
1: ఈ ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: సమయం వచ్చినప్పుడు
0: రైట్
1: ప్రాణాన్ని లెక్క చేయకుండా సాధనను మనం సాధించాలి.
0: Doesn't matter even if you have to lose your life, but follow this
1: spiritual path. That's
0: what sages followed their path in those
1: days.
0: The power of the sages is not possible for anyone today to adopt.
1: Kanva Maharshi, ashramamlo untundi,
0: while he was in hermitage,
1: sarva vidhamaina shaktini sadhistu oka gurukulanni pettadu.
0: He had all the powers and maintained Gurukula, center of learning.
1: Akkada Shakuntala kuda untundadi.
0: There was Shakuntala there in the hermitage.
1: Aame kudanu guruvunu aasrayinchi sadhana chestu undedi.
0: She too approached the guru and she did practice.
1: Aadavariki andariki kudanu aame leader ga akkada undi varini samadhanam chestundi.
0: And she was the leader of other ladies there.
1: ఆ యొక్క ఆశ్రమానికి ఒక రాజు వచ్చాడు.
0: వన్ కింగ్ కేమ్ టు దట్ హెర్మిటేజ్.
1: చూచాడు.
0: హీ సా హర్.
1: ఈ కన్నులు పాడు కన్నులు.
0: బ్యాడ్ లుక్స్.
1: శకుంతలను చూచాడు. ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నించాడు.
0: హీ సా శకుంతల దేర్ అండ్ హీ వాంటెడ్ టు మ్యారీ హర్.
1: ఆమెకు కుమారుడు పుట్టాడు.
0: అండ్ షీ హాడ్ ఎ సన్.
1: వాడే భరతుడు.
0: దట్ సన్ ఇస్ భరత.
1: ఆ భరతుని యొక్క తత్వమునకును తండ్రి అయినటువంటి కన్ను నుంచి వాడికి తన తత్వానికి ఎంత భేదం ఉంది.
0: వాట్స్ ఆర్ వాట్ వైట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్.
1: తండ్రి దుష్యంతుడు.
0: ఫాదర్ ఇస్ దుష్యంత.
1: ఆయన రాజు.
0: ఇస్ ద కింగ్.
1: కాలేజీలో టౌన్ లో చదువుకున్నటువంటి వాడు.
0: దుష్యంత హ్యాడ్ ఇస్ ఎడ్యుకేషన్ హ్యాబిట్స్
1: వచ్చినాయి వాడికి.
0: హెస్ గాట్ ఆల్ టౌన్ హ్యాబిట్.
1: ఈ టౌన్ యొక్క బిహేవియర్ వచ్చింది వాడికి.
0: హెస్ గాట్ అర్బన్ బిహేవియర్.
1: కానీ భరతుడు ఆశ్రమవాసి.
0: భరత స్పెంట్ హిస్ టైమ్ ఇన్ హెర్మిటేజ్.
1: ఆశ్రమ వాతావరణమే వానికి ప్రాప్తించింది.
0: హి హస్ డెవలప్డ్ హిస్ పర్సనాలిటీ ఇన్ ద అంబియన్స్ ఆఫ్ హెర్మిటేజ్.
1: కనుకనే అక్కడనే శీలమును పెంచుకున్నాడు.
0: దేర్ హి డెవలప్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఆ యొక్క ఆశ్రమవాసి అయినటువంటి యొక్క భరతునికి క్యారెక్టర్ పెంచుకున్నాడు.
0: దేర్ఫోర్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ భరత టు డెవలప్ క్యారెక్టర్.
1: టౌన్ యొక్క ఎడ్యుకేషన్ వల్ల,
0: బికాస్ ఆఫ్ అర్బన్ ఎడ్యుకేషన్,
1: ఈ దుష్యంతుడికి క్యారెక్టర్ పోయింది.
0: దుష్యంత లాస్ట్ హిస్ క్యారెక్టర్.
1: ఈ టౌన్ యొక్క హ్యాబిట్స్ అంతా కూడా ఈనాడు పూర్తి క్యారెక్టర్ ని పాడు చేస్తుంది.
0: టౌన్ హ్యాబిట్స్ స్పాయిల్ యువర్ క్యారెక్టర్.
1: కనుకనే ఆనాడు ఋషికులంలో చేర్చి ఆ ఋషికులం యొక్క పద్ధతి తావులను అతనికి బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ బికాస్ హి స్టేడ్ దేర్ ఇన్ ఋషికుల, ద సెంటర్ ఆఫ్ లర్నింగ్ ఇన్ దోస్ డేస్, హి కుడ్ డెవలప్ క్యారెక్టర్.
1: భరతరాజ్యము.
0: అండ్ దిస్ ఇస్ కాల్డ్ భారత్ బికాస్ దిస్ వాస్ రూల్డ్ బై భరత.
1: కనుక మనం నివాసం చేసేటువంటి యొక్క ప్రదేశం యొక్క పవిత్రత కూడా మనకు చాలా వరకు అవసరం.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ ది ప్లేస్ వేర్ వీ లివ్.
1: అది ఆశ్రమము.
0: దట్ ఇస్ హెర్మిటేజ్.
1: ఇది టౌన్.
0: దిస్ ఇస్ ద టౌన్.
1: ఇది కేవలం శ్రమతో కూడినటువంటిది.
0: దిస్ ఫుల్ ఆఫ్ స్ట్రెయిన్.
1: అది ఆశ్రమం. శ్రమ లేనటువంటిది అది.
0: దేర్ ఇన్ హెర్మిటేజ్ దేర్ నో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
1: ఆ విధమైన జీవితాన్ని ఈనాడు యువకులు పొందాలి.
0: అండ్ యంగ్స్టర్స్ షుడ్ లీడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. ఈనాడు
1: కాలేజీలకు పోవటము, కాలేజీలో తిరగటము, కాలేజీలో మాట్లాడటం, ఈ యొక్క సంబంధ బాంధవ్యముల చేత మనసు యొక్క పవిత్రత పూర్తి పాడైపోయింది.
0: ది కాలేజ్ లైఫ్ టుడే, పీపుల్ అటెండింగ్ కాలేజెస్ అండ్ లెర్నింగ్ దేర్, దే హావ్ లాస్ట్ ఆల్ ప్రాబబిలిటీ.
1: కాలేజీకి పో.
0: యు గో అటెండ్
1: ద చదువు.
0: స్టడీ దేర్.
1: కానీ చదువు కోసం పోయిన వాడు చదువు పైన లక్ష్యం పెట్టుకో.
0: హావింగ్ గాన్ దేర్ టు స్టడీ, కీప్ దట్ యాజ్ చీఫ్ ఎయిమ్.
1: లక్ష్యం పెట్టద్దు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అప్పుడే నీ యొక్క చదువు వస్తుంది.
0: దెన్ యూ
1: మంచి క్యారెక్టర్ గా ఉంటుంటావు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ అక్వైర్ స్కిల్స్ ఇన్ దేర్
1: పూర్వకాలం లోపల.
0: ఇన్ ఎర్లియర్ టైమ్
1: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్.
0: Character is lost.
1: If character is lost.
0: If character is lost.
1: Nothing is lost. Eenadu.
0: Today, if character is lost, nothing is lost.
1: Eenadu. Character lost, even nothing is lost.
0: But today, nobody bothers if character is lost.
1: Eenadu.
0: But today.
1: Money is lost. Oh, everything is lost.
0: Today, money is lost. Everything is lost.
1: Pura matta kaadu.
0: Earlier it's not.
1: Money is lost. Nothing is lost.
0: In earlier time, money is lost. Nothing is lost.
1: Health is lost, something is lost.
0: Health is lost, something is lost.
1: Character is lost, everything is lost.
0: Character is lost, everything is lost.
1: ఈ విధంగా ఆనాడు జీవితానికి అంటూ.
0: That was the type of life in those days.
1: కనుక మనము క్యారెక్టర్ లైఫ్ లో పెట్టుకోవాలి.
0: So we should keep character in view in our life.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినప్పుడే యూతులు సరైనటువంటి గుణములు కలిగిన వారై భవిష్యత్తును కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జరుపుతారు.
0: When youth develop this character, they will cultivate all sorts of virtues and they will set an ideal to the rest of the society.
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: నేను ఈ విధంగా మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను.
0: భగవాన్ ఈస్ ప్రిపేర్ టు టాక్ టు యూ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
1: అయితే
0: అన్నెసెసరీ
1: మాటలు నేను మాట్లాడను.
0: బట్ హీ విల్ నెవర్ టాక్ అన్నెసెసరీ.
1: నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను.
0: నెవర్ యూజ్.
1: ఎవరికైనా ఉపయోగమైన మాటలు ఎన్నైనా మాట్లాడతాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ యూస్ఫుల్ టు యూ, భగవాన్ విల్ టాక్ టు యూ.
1: కనుకనే మీరు చాలా పవిత్రమైన జీవితాన్ని గడపవలసిన వారు.
0: You have to lead a sacred life.
1: సత్యసాయి సంస్థల లోపల.
0: In such an organization.
1: ముందు మీరే దీని బాధ్యతను వహించవలసిన వారు.
0: You are to take the responsibilities in such an organization.
1: ఈనాడు జరిపేటువంటి వారందరికీ వాళ్ళు కొంతవరకు వయసు అయి ఉంటుంది, కొన్ని శ్రమలకు వచ్చి ఉంటారు, అనేక బంధంలో ఉంటారు. మీరు దీనిలో ప్రవేశించి తగినటువంటి బాధ్యత తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్కరు ప్రత్యేకంగా కూడా లీడర్ గా నిర్ణయించాలి.
0: టుడే వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ ఏజ్ విత్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ వీ హ్యావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్ ఇన్ ద పాస్ట్ నౌ వీ హ్యావ్ టు టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ.
1: అందరూ బాధ్యత వహించాలి.
0: ఆల్ షుడ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్.
1: ఈ పవర్స్ ని మీరు సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దీస్ పవర్స్.
1: ఈ స్థానంలో మీరు ప్రవేశించాలి.
0: అండ్ యూ షుడ్ టేక్ ది స్పిరిచువల్.
1: అయితే ఒక్కటి మాత్రం పెడుతున్నారు.
0: బట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: పాలిటిక్స్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ కనెక్షన్ విత్ పాలిటిక్స్.
1: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: కీపింగ్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజం యొక్క కళ్యాణాన్ని మనం ఆశించాలి.
0: యూ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
1: సొసైటీ యొక్క అభివృద్ధిని మనం కోరాలి.
0: యూ షుడ్ వర్క్ ఫర్ ది అడ్వాన్స్.
1: దానికోసం ఎంతైనా పాటు పడండి.
0: యూ స్ట్రగుల్ హార్డ్.
1: తప్పులేదు. అదే గొప్ప తపస్సు.
0: ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పెనెన్స్.
1: అంతకంటే మించి పెనెంట్ లేదు.
0: నథింగ్ బియాండ్.
1: కనుక మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి తగినటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జరిపించుకోవాలి.
0: హ్యావ్ ద ఫెయిత్ఫుల్ లైఫ్ in order to be prepared to accept responsibility.
1: ప్రశాంతంగా ఉండినంత వరకు మాత్రం చాలా మంచిగా ఉంటుంది. బయటికి పోతానే అప్పుడే తూకలు తిప్పకూడదు.
0: ఇన్ ప్రశాంత నిలయం యూ ఆర్ పర్ఫెక్ట్ అండ్ ఆర్డర్లీ. బై ది మూమెంట్ యూ స్టెప్ అవుట్ యూ గో టు సేమ్ ఓల్డ్ రట్.
1: అప్పుడు తూకలు తిప్పేసేస్తే మీరు మంకీ మైండ్ అవుతుంది.
0: అండ్ దెన్ వన్స్ యూ స్టార్ట్ వేవింగ్ యువర్ టెయిల్
1: డివైన్ మైండ్.
0: హ్యావ్ ది డివైన్ మైండ్.
1: డివైన్ మైండ్ లో ఉండండి, కానీ డీప్ వైన్ మైండ్ లో మాత్రం పోకూడదు.
0: Be in the divine mind, but not in the deep wine mind.
1: దీన్ని మనం ఏమాత్రం ప్రవేశపెట్టకూడదు.
0: డోంట్ ఎంటర్టైన్ దాట్.
1: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యువతులు యువకులు నాకు అత్యంత అవసరం.
0: భగవాన్ నీడ్స్ సేక్రెడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
1: వారందరూ నాకు సమీపులే.
0: దే ఆర్ సో క్లోజ్ టు భగవాన్.
1: మై డియర్ ఫ్రెండ్స్.
0: దే ఆర్ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ బాబా.
1: అట్టి స్వామీజీకి డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే తప్పక మీరు నడుచుకోండి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ.
1: మీరు ఇక్కడ రానక్కర్లేదు, నేనే అక్కడికి వస్తాను.
0: యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్. భగవాన్ విల్ కమ్ టు యూ.
1: ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్. వేర్ ఎవర్ యూ స్టే.
0: భగవాన్ ప్రామిసెస్ ఐ విల్ కమ్ దేర్.
1: ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్.
0: భగవాన్ విల్ కమ్ టు యూ.
1: ఐ ఆమ్ విత్ యూ.
0: ఐ ఆమ్ విత్ యూ.
1: ఇన్ యూ, అరౌండ్ యూ, బిహైండ్ యూ.
0: భగవాన్ ప్రామిసెస్ డిక్లేర్స్ that Bhagavan is in you, with you, around you.
1: Buddhulu meelo abhiruddhi parchukunte,
0: if you have that determinate feeling,
1: I am not separate from you.
0: Bhagavan is not separate from you.
1: I and you are one.
0: Bhagavan says I and you are one.
1: ఇట్టి ఏకత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
0: హావ్ ది సెన్స్ ఆఫ్ వన్ వన్.
1: ఇట్టి దివ్యత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
0: మీరు
1: పెంచుకోండి.
0: డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ.
1: ఎంతైనా మీరు అభివృద్ధి ఉంటారు.
0: యూ సర్టన్లీ ప్రోగ్రెస్.
1: లౌకికంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్నింటి ఎందుకు కూడా మీరు అభివృద్ధి ఉంటారు.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, యూ విల్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ.
1: అన్నిటికీ మీరు అభివృద్ధి వచ్చి లీడర్స్ గా నిలుస్తారు.
0: అండ్ యూ విల్ బి లీడర్స్.
1: కనుక ఈ దైవనామాన్ని చక్కగా మీరు పెంచుకొని
0: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
1: నిరంతరము దైవ చింతన చేస్తూ
0: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: Please.

0: ఒకే గురు, ఒకే గురువు, ఒకే దైవము, ఒకే గమ్యము. అట్టి గురువుని మీరు పెట్టుకోండి.
1: హావ్ సచ్ ఎ ప్రిసెప్ట్.
0: దైవమే మీ సత్య గురువు.
1: గాడ్ ఇస్
0: దైవమే మీ నిజ గురువు.
1: గాడ్ ఇస్ యువర్ ట్రూ గురు.
0: దైవమే మీ గమ్యము.
1: అండ్ హీ ఇస్ యువర్ గోల్.
0: ధన్యము. నీ జన్మనే ధన్యము.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మూడు దినములు ఉండినందుకు,
1: హావింగ్ కమ్ హియర్, హావింగ్ బీన్ స్పెండ్ దీస్ త్రీ డేస్ హియర్,
0: ఇంత కాలం మీరు గడిపినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో లాంగ్,
0: ఇంత ధనం వేస్ట్ చేసినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం,
0: తగినటువంటి ఫలితాన్ని మీరు సాధించాలి.
1: యు సీ దట్ యు గెట్ రిజల్ట్స్ అకార్డింగ్లీ.
0: మీ స్వస్థానానికి వెళ్లి,
1: యాజ్ యు గో బ్యాక్,
0: ఇంకా చేరిన వాళ్ళందరికీ మీరు చేర్చి,
1: యు ఆల్సో షేర్ దిస్,
0: వాళ్ళకి దీన్నంతా కూడా పంచిపెట్టడానికి ప్రయత్నించండి.
1: షేర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ విత్
0: ఎవరీవన్. స్వార్థంగా భుజించవద్దు.
1: డోంట్ గో ఇన్ సెల్ఫిష్ వే.
0: నీవు ఇంత పది మందికి పంచు.
1: అండ్ యూ షుడ్ షేర్.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇక్కడికి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దిస్ ఇస్ ద ట్రూ రిజల్ట్.
0: లేకపోతే కాన్ఫరెన్స్ కు వెళ్ళాము.
1: వీ హావ్ టు కాన్ఫరెన్స్.
0: వచ్చినాము.
1: యు హావ్ కమ్ హియర్.
0: ఏం చేసినట్టు?
1: వాట్ ఇస్ యువర్
0: రిజల్ట్స్? మనం చూపించాలి.
1: వీ షుడ్ షో దెమ్ ఇన్ అవర్
0: ప్రవర్తనలో. మనం నిరూపించండి.
1: వీ షుడ్ ప్రూవ్ ఇట్.
0: సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: సేవల్లో మీరు ప్రవేశించండి.
1: సార్,
0: సేవ లోపలే మీకు తగినటువంటి ప్రాప్తి కలుగుతుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ త్రూ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్.
0: సేవకు మించినటువంటిది మరొక ధన్యమైనటువంటి సాధన లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సేవ, సేవ, సేవ.
1: ద సర్వీస్ అండ్ సర్వీస్ అలోన్.
0: ఆ సర్వీస్ లోపలే సర్వము ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ సర్వీస్.
0: తపాంసి.
1: నో పెనెన్స్.
0: తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఆఫ్ పెనెన్స్.
0: నా తీర్థానాం.
1: నో యూజ్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నా శాస్త్రానాం.
1: నో స్కాలర్షిప్.
0: జపానహి.
1: నో పెనెన్స్.
0: సంసార సాగరోత్తారే.
1: టు క్రాస్ దిస్ లైఫ్.
0: సజ్జనం సేవనం వినా.
1: వన్ షుడ్ సర్వ్.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ సేవకు నీ ఫలితాన్ని నివాసించవద్దు.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ బై సర్వింగ్ అదర్స్.
0: ఫలరహితమైనటువంటి సేవ చేయాలి.
1: బి సెల్ఫ్ లెస్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిజల్ట్.
0: నిష్కామ యోగము.
1: అండ్ దట్ ఇస్ రియల్ యోగ.
0: నేను ఇన్ని గ్రామాలు తిరిగాను, నేను ఇన్ని గ్రామ సేవ చేశాను, నాకు ఈ ఫలితం కావాలని ఈ దుష్ట పాపం పెట్టుకుంటే నీకు ఏ ఫలితము రాదు.
1: ఇఫ్ యూ గాట్ ఓన్లీ ది గోల్ ఆర్ ద రిజల్ట్స్ ఇన్ యువర్ వ్యూ, వెల్ దేర్ నో యూజ్ ఆఫ్ రూరల్.
0: నువ్వు చేస్తురా, తప్పు తానే ఇస్తూ వస్తా.
1: యూ గో ఆన్ డూయింగ్ అండ్ గాడ్ విల్ గ్రాంట్.
0: చాలా ఆనందము. అనేక దేశాల నుంచి వచ్చారు, అనేక ఇక్కట్లకంతా గురి అయ్యారు. ఇక్కడ అనుకూలములు అనానుకూలములు చూడుకోకుండా ఎంతనూ ప్రేమతో మీ కాలాన్ని గడిపారు.
1: మెనీ ఫ్రమ్ మెనీ మెనీ కంట్రీస్ ఆర్ హియర్. దే ఆర్ నాట్ బాదర్డ్ ది ఇన్కన్వీనియన్సెస్ దే ఫేస్డ్ హియర్ డ్యూరింగ్ దేర్ స్టే.
0: మీకు ఫుడ్ తగిన ఫుడ్ కూడా లేదు ఇక్కడ.
1: యు మైట్ నాట్ హావ్ హ్యాడ్ ద ఫుడ్ దట్ యు వాంటెడ్.
0: కనుకనే మీరు ఫుడ్ కాదు మీరు ఆశించవలసింది.
1: నాట్ ద ఫుడ్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్.
0: హెడ్.
1: యూ థింక్ ఆఫ్ హెడ్ నాట్ ద ఫుడ్.
0: గాడ్.
1: దెన్ గాడ్.
0: అది చూసండి, ఫుడ్ కోసం మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫుడ్ అలోన్.
0: ఏదో తింటున్నాం కడుపు.
1: బికాజ్ వీ ఈట్ టు లివ్.
0: ఆ తిండి కోసం కాకుండా జీవితం కోసం మనం ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ ఈట్. వీ షుడ్ ఈట్ ఓన్లీ టు లివ్. దట్స్ ఆల్. నాట్ లివ్ టు ఈట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీరందరూ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని,
1: యూ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్
0: ఆనందమైన జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శ జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆశీర్వదిస్తూ
1: భగవాన్ బ్లెస్సెస్ యూ.
0: నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: పరిపాటైపోయెను దుష్కృతం బిలను. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా, చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్ టు explain exactly. You find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheya ujjogamulu cheya nuditalandaru pova gruhakrutyamunu teerchu గృహిణులెవరు.
1: ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ టు గో ఫర్ జాబ్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
0: ఆలు మగలిరువురు ఆఫీసునకు పోగా పిల్లల పోషించు తల్లులెవరు?
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు అటెండ్ దేర్ డైలీ ఆఫీస్ వర్క్, who will take care of children at home?

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: Streelu chadavakoodani kaadu naa uddesham chadavalsindi.
0: It's not Bhagavan's view that women should not be educated. They should learn.
1: ఉద్యోగములు చేయవలసినదే.
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దర్ ఆబ్లిగేషన్స్, కమ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద టైటిల్స్ దే బేర్.
1: మొట్టమొదటి బిరుదు గృహలక్ష్మి.
0: ద ఫస్ట్ టైటిల్ ఆఫ్ ఎ ఉమెన్ ఇస్ గృహలక్ష్మి.
1: ఆ గృహమునకు తగినటువంటి యొక్క సౌభాగ్యాన్ని, సౌశీల్యాన్ని, సౌజన్యాన్ని చేకూర్చాలి.
0: షీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద క్యారెక్టర్ మెయింటైన్డ్ ఇన్ ద ఫ్యామిలీ.
1: కానీ ఈమె గృహలక్ష్మి కానీ ఆఫీసు లక్ష్మి కాదు.
0: ఉమెన్ ఇస్ గృహలక్ష్మి బట్ నాట్ ఆఫీస్ లక్ష్మి.
1: ఈమెకి రెండవ బిరుదు అర్ధాంగి.
0: షీ హస్ సెకండ్ టైటిల్ అర్ధాంగి.
1: ఎవరికి అర్ధాంగి? పతికి అర్ధాంగి కాని పనికి అర్ధాంగి కాదు.
0: షీఈస్ అర్ధాంగి హాఫ్ బాడీ టు హర్ హస్బెండ్ అండ్ నాట్ టు ద వర్క్ షీ డస్.
1: ఈమెకి మూడవ బిరుదు ఇల్లాలు.
0: ద థర్డ్ టైటిల్ ఆఫ్ ఎ ఉమెన్ ఇస్ ఇల్లాలు.
1: ఇంటికి ఆలి కాని ఆఫీస్కు ఆలి కాదు.
0: షీఈస్ ద హౌస్ వైఫ్, సర్వెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ, నాట్ టు ద ఆఫీస్.
1: ధర్మపత్ని నాలుగవది.
0: ద ఫోర్త్ టైటిల్ ధర్మపత్ని.
1: సర్వధర్మములకు నిలయమైనటువంటిది గృహము.
0: ద హౌస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ధర్మ ఆర్ రైచువస్నెస్.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశమునందు ప్రచార ప్రబోధలు సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన, నవ్యమైన, భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: For all the novel, unique, evergreen path of view of righteousness, it is the house at the center of activity.
1: Manam ee naadu kaapavada kaapadavalasinatvantidi dharmamunu satyamune kaani desamunu kaadu.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu avi ye desanni kaapadtayi.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grahamanandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grahamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgrandha patana kashtamuleka palu shastramulu nerpu paathashala.
0: A home is a school where there will be learning of sacred texts.
1: Sramaleka tamayanta sarvam kusamakurchu anandamosagu vihara bhumi.
0: A home is the center of pleasure and comfort and conveniences where you will have everything without any exertion.
1: Ajaharadulanainam ఆడింపగల భవ్య మహిమ చేకూర్చు సన్మంత్రశాల.
0: ఎ హోమ్ ఈజ్ సో కరిస్మెటిక్ దట్ ఇట్ వుడ్ మేక్ ఈవెన్ బ్రహ్మన్ టర్న్ అండ్ డాన్స్ ఇన్ డిలైట్.
1: పతి గృహంబే సతులకు పాఠశాల.
0: ఇట్ ద హోమ్ వేర్ ద హస్బెండ్ స్టేస్ ఈజ్ ద స్కూల్ ఫర్ ద వైఫ్.
1: మన గృహము ఒక ఆదర్శమైనటువంటి ఒక పాఠశాల.
0: Home is an ideal school for learning.
1: దేశమును ఉద్ధరింప చేసేటువంటి యొక్క ధర్మమునకు నిలయము.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: లోకాన్ని సంరక్షించేటువంటి యొక్క సత్య దీపము వెలిగేటువంటిది ఈ గృహము.
0: Home is the light of truth that will hold and protect the world.
1: కనుక ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత అధికారం చేపట్టినప్పటికీ మొట్టమొదట తన గృహమును సరిదిద్దుకోవటం స్త్రీల యొక్క ప్రత్యేకమైన కర్తవ్యం.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: అనేక వేల లక్షలకు, కోట్లకు సంబంధించినటువంటి విద్యార్థులకు లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, it's the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: It's the mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పరబిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతి కాగలదు?
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునకుడును గృహమునే ఆధారభూతము.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దుష్టకల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is a very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇల్లును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యము.
0: So it's the responsibility of every woman to set her home right.
1: అందువల్లనే మన భారతీయులు ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: Therefore in Andhras they also say this, that one has to be well at home and then think of the rest later.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందే కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikinchiyemu gelche savitri bharata sadvikare.
0: Savitri, who brought her dead husband back to life, she is the woman of the sacred land.
1: Tana satya mahima che దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు భారత్.
1: కులసతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Sattasagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కా.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ దట్స్ రియల్లీ రిడీమ్డ్ హూ మెయింటైన్స్ ద సాంక్టిటీ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూమి కాదా?
0: ద సీక్రెట్ Ganges is the very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matala yokka nilayamu Bharat desham kada?
0: Is not the
1: intati goppa keerthini sadinchinatvanti pavitramainatvanti Bharat desham nandu aavirbhavinchinatvanti yokka streela yokka janmame janmam.
0: Therefore it is the life of woman that's really

0: is the center, or the mother of the cow mother, and also mother of this mother earth.
1: ఇట్టి పవిత్రమైనటువంటి మాతృమూర్తులకు నిలయమైనటువంటి ఈ భారతదేశమునందు ఈనాడు స్త్రీలు కేవలము తమ కర్తవ్యాన్ని విస్మరించి తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ శాంక్టిటీ. She forgets her responsibility and obligation to the family. It's most unfortunate.
1: Parama pavanamaina bharatavani yandu. Parama pavanamaina bharatavani yandu. Sahanamannade manaku sattvagunamu.
0: In this most sacred land of Bharat, it is the forbearance which is the beauty.
1: మధుర భావం వేది మన దేశమందన్న మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
0: వాట్ ఈస్ దట్ నెక్టరైన్ ఫీలింగ్ ద డివైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ? దేర్ ఇస్ నో అదర్ థాట్ విచ్ ఇస్ బియాండ్ ద ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్ విచ్ ఇస్ మోస్ట్ సేక్రెడ్ ఇన్ దిస్ ల్యాండ్.
1: మానంబు కంటెను ప్రాణంబే ఘనమను ప్రాణము కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
0: హియర్ ఇన్ దిస్ కంట్రీ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద లైఫ్. సచ్ ఎ నోబుల్ ప్రిన్సిపల్.
1: అనాది కాలం నుండి కూడాను భారతదేశము అన్ని దేశమునకును ఆధ్యాత్మిక ప్రభావ తత్వం చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
0: ఇట్ ఈస్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సేక్రెడ్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వి ప్రే ఫర్ ద వెల్ఫేర్.
1: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టగై అనేక మంది ఆనాటి రాజులు ఆనాటి పతివ్రతామ తల్లులు ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
0: సచ్ ఎ సీక్రెట్ ట్రెడిషన్ ఇస్ మెయింటైన్డ్ ఆల్ ఓవర్ ద జనరేషన్స్ డౌన్ దిస్ డే బై కింగ్స్ అండ్ విమెన్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఇట్టి అనాది అప్రమాణమైనటువంటి యొక్క ప్రమాణములను తాము విశ్వసించి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఈ భారతదేశంలో శ్రీధర్మాన్ని ఈనాడు మనం ఉద్ధరించుటకై కంకణ కట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: ద నొబిలిటీ అండ్ ది సీక్రెట్ ట్రేడ్స్ ఆఫ్ విమెన్ ఆర్ బియాండ్ ఆల్ కమ్ ఆఫ్ ఆల్ కంపారిజన్ బియాండ్ ఆల్ మెజర్ విచ్ ఇస్ డివైన్ అండ్ యూనిక్.
1: చదువులు చదివినంత మాత్రమే నాకు చాలదు.
0: ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: విత్ ఆల్ హై ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఎ ఫూలిష్ మ్యాన్ డస్ నాట్ నో హింసెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మనలేడు.
0: విత్ ఆల్ హై లెర్నింగ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ హ్యాబిట్ ఆర్ టెంపర్.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: ఆఫ్టర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ ఎంటర్టైన్ ఆర్గ్యుమెంటేషన్ బట్ యుల్ నెవర్ హ్యావ్ ద టోటల్ విజ్డమ్.

0: After all, we study and study and die ultimately. We should study and learn in order to be
1: immortal.
0: That is the spiritual learning.
1: మానవుడు ఈ మనస్సుతో సన్నిహిత సంబంధం ఉండినంత కాలం కూడాను ఈ ఆధ్యాత్మికమనేటువంటిది అతనికి హృదయాన్ని హత్తుకోదు.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
1: మనస్సు చమత్కారమైనటువంటిది.
0: Mind is mysterious.
1: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
0: Its form is specially significant.
1: దీని నిలయము మహా కీలకమైనటువంటిది.
0: And it has got all the hidden secret principle behind it.
1: దీని రూపము గుర్తించటకు వీలు కానటువంటిది.
0: No one can recognize its form.
1: అన్ని రూపములు తానే.

0: It assumes all forms.
1: తాను లేనటువంటి రూపం లేదు.
0: There's no form without it.
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: In fact, the whole world depends on the mind.
1: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: That day when man understands the mind, he will be understanding the divinity.
1: మనస్సుకు రూపం లేదు.
0: Mind has no form.
1: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
1: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
1: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
1: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: ఇట్ మేక్స్ యూ బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
1: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: ఇట్ విల్ వైప్ అవుట్ ద టియర్ అండ్ మేక్ యూ షెడ్ ద టియర్.
1: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు.
0: It will make a pauper a millionaire and a millionaire a pauper.
1: Pichulu battinchu pichivo ottunu.
0: It will make you mad and also cure your madness.
1: Ee cheyyanatvanti pani ledu.
0: There's nothing that it cannot accomplish.
1: Ee manasu anni parulu chestundi.
0: Your mind does everything.
1: Aithe dinni upayoginchukuneetvanti vidhanamlo untundadi ee manchi cheddam.
0: However, the good and bad depends upon the way you make use of your mind.
1: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యను కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద
1: మైండ్. సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందు అనుకుంటున్నాం.
0: వి థింక్ దట్ మ్యాన్ హ్యాస్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు.
0: దట్ ఆర్ నో.
1: ఉన్నది ఒక్కటే.
0: There are no many bad qualities. In fact, there is only one.
1: Adiye enta srimantunnaina kodanu okka thuri tanaku aneka vidhamaina vipattulu kaligistundi.
0: The very same factor is responsible for a millionaire to face all
1: enta tapasakti sampannudainappudikini atannini okka paryayam lopala maarchi vestundi.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణము లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin
1: him. దేశమునందు ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడాను వెనుకకు తిరిగి చూడాలి.
0: Everyone of this country should certainly go through the pages of the sacred texts like Ramayana, Bharata and Bhagavata.
1: Ravanuni yokka shakti ittidi attidani evaru kodunu gurtinchadaru meelu kaadu.
0: The capacity of Ravana no one can estimate.
1: 64 vidyalu nechinatunti vaadu Ravanudu.
0: Ravana is an expert in all 16
1: forms. Mahashakti sampannudu Ravanudu.
0: Is mighty one.
1: Tana sodarudainatunti yokka kuberuni yokka rathamunu kodunu laakkoni అతనిని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్స్.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణము లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము అనగా దురాశ.
0: It's only meaning too much of desire, excessive desire.
1: Inni undinappatikini ee ravanudiki emi takkuva?
0: He has everything. What is that he runs short of?
1: Korrani korikalu enduku koravalsi vachindi?
0: Why should he desire which he should not?
1: Itani gnanam ekkada poyindi?
0: What happened to his wisdom?
1: Itani tapasakti ekkada poyindi?
0: What happened to his penance?
1: కాని ఈ ప్రలోభము, ఈ దురాశ ఉండటం చేతనే అతను అతపతనమైపోయాడు.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్.
1: అతను మాత్రమే పతనం కావటమే కాకుండా అతను రాజ్యాన్ని కూడా భస్మం గావించుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కింగ్డమ్ ఇస్ పుట్ టు ఫ్లేమ్స్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపుడు
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్.
1: మా గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల వెయ్యింటి ఒక భాగమైన కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1000th ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెం.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: సచ్ ఎ కేపబుల్ హిరణ్యకశిపు హ్యాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది డిజైర్.
1: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: అతనికి భుజబలము బుద్ధిబలము ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వెల్.
1: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
1: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
1: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: వాట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
1: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఇట్ టీచెస్ యూ దట్ వన్ షుడ్ నాట్ ఎంటర్టైన్.
1: ఆశలు ఉండవలసినదే.
0: Yes, you should have.
1: అనుభవించవలసినదే.
0: You should experience.
1: ఆనందించవలసినదే.
0: You should be happy.
1: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
0: But if it is too much, it will turn you mad.
1: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధన చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
1: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ. భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ.
0: వెన్ హస్బెండ్ ఈస్ బ్యాడ్ అండ్ టర్న్స్ టు వికెడ్ యాక్టివిటీ.
1: మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి.
0: Like a minister, she teaches him
1: advice. పతికి హితమును గడపుగా పరతులెపుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని.
0: ఎవ్రీ వుమన్
1: ఆ పతికి ఎన్ని హితములు బోధించింది, ఎన్ని విధములుగా సుబోధన చేసింది, కానీ అతను వినిపించుకోలేదు.
0: మండోదరి టాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ, బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు హర్.
1: ఆమె సుబోధన వల్లనే అతను 10 నెలలు బ్రతకగలిగాడు.
0: Because of her good teaching, Ravana could survive for 10 months.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీమణులు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: Since ancient times, women have set up a sacred ideal and they have been protecting this country.
1: దివ్యాత్మ స్వరూపులైన నారీమణులారా,
0: women, the embodiments of divine soul and spirit,
1: మీరు ఈనాటి నుండి అయినా కూడాను మన గృహంలో సరైనటువంటి మార్గాన్ని అభివృద్ధిపరచి ఆ దివ్యత్వమనేటువంటి యొక్క మొక్కను నాటి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే యూ సీ దట్ యూ ప్లాంట్ ద సాప్లింగ్ ఆఫ్ డివినిటీ అండ్ సీ దట్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: నో ది ట్రెండ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మానవుని ఒక్క క్షణం లోపల దానవునిగా మారుస్తుంది.
0: ఇట్స్ ద మైండ్ దట్ మేక్స్ ద మ్యాన్ చేంజ్ ఇంటు ఎ డెమన్.
1: దానవుని ఒక్క క్షణం లోపల పశువుగా మారుస్తుంది.
0: ఇట్ మేక్స్ ఎ డెమన్ టర్న్ ఇంటు ఎన్ అనిమల్.
1: పశువుని ఒక్క క్షణం లోపల పశుపతిగా మారుస్తుంది.
0: ద వెరీ అనిమల్ పశువు బికమ్స్ పశుపతి ద లార్డ్.
1: ఇన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుతున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: It is the only mind, single mind, that moves about all over the body.
1: Itti manasu yokka tattvanni chakkaga gurtinchi dani sariyainatuvanti margamlo pravesha pettukovali.
0: One should know the nature of the mind and see that it works along the proper line.
1: Hey manasa,
0: oh mind,
1: neevu talachinattuga neevu vartinchakoddu.
0: Don't behave as you think.
1: Neevu evaru?
0: Who are you?
1: Indriyamulaku adhipati ainatuvanti vaadu.
0: You are the master of the senses.
1: Neevu indrudu.
0: Your name is Indra, master of the senses.
1: మన చరిత్రలయందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: We describe Indra in a very way.
1: ఇంద్రుడు అంటే ఏ లోకములోనో లేడు. మన ఇంద్రియమునకంత అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
1: కనుకని వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రస్య అగ్నిస్య. మన యొక్క ఇంద్రత్వం అనేటువంటిది మన యొక్క గుణమునందే ఉంటున్నది.
0: The position of Indra lies in our character and the quality.
1: కనుకనే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఈ మనసును మన స్వాధీనం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ దిస్ మైండ్.
1: ఈ ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
0: అండ్ ఇంద్రా ద మైండ్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
0: ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ ద సోల్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ యు విల్ హావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవానికి కూడా తెలుసు.
0: టుడే ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్ టు టైనీ. ఎక్కడ చూసినా
1: ఎక్కడ విన్నప్పటికీ భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికి
1: మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
1: మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: The absence of the knowledge of the nature of the mind is the main cause.
1: మితిమీరిన ఆశలు పెరిగిపోవటమే.
0: Too many desires are responsible.
1: దీనికి తగినట్టుగా స్వార్థము స్వప్రయోజనము చాలా అధికమైపోయింది.
0: Above all, selfishness and self-interest are on the rise.
1: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
0: The main cause that one has lost to self confidence.
1: Atma vishwasam atyavasaramu.
0: Self confidence is most essential.
1: Atti atma vishwasame lekapoyinappudu anni manaku apashakunamale.
0: Without self confidence you will face failures.
1: Anni manaku ashantule.
0: You will be in restlessness.
1: Ashantito muliginatunte vaaniki edi kavali inka prapanchame vaaniki akkarledu.
0: The one who is restless is not bothered of the world.
1: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: ద వన్ ఇన్ పీస్ అండ్ హ్యాపీనెస్ నీడ్స్ దిస్ వరల్డ్.
1: ఏ మానవుని ఎందు వెతికినప్పటికీ ఏ కించిత్తైన కూడా శాంతి కనిపించడం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఎనీ మ్యాన్ హీ హాస్ నో పీస్ అట్ ఆల్.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: To have peace, people leave this earth and try to travel to the moon.
1: చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుందని కాని మనసు వేడెక్కుతుంది.
0: Even if they reach land on the moon, the body is cool but the mind is hot.
1: హస్తమున అణుబాంబునుంచుక.
0: They have atom bomb on hand.
1: అరచుచుందురు శాంతి శాంతని.
0: Yet they shout peace, peace.
1: ఏమిటిది? ఎక్కడ నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: యూ హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: విత్ ది ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యూ బీ ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ total faith in your own self and lead your life.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హిమ్సెల్ఫ్.
1: ఇలాంటి పరిస్థితుల లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
1: నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
0: The name of the Lord should emanate, originate out of the family.
1: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
0: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
1: అప్పుడే మన పిల్లలు ఎందుకు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
1: ఈ పిల్లలే భారతోద్ధారకులు.
0: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ప్రాపర్ వే.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు, శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలను కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
1: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: ద చైల్డ్ హూ ఇస్ ఫాస్టర్డ్ by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
1: Karanamemiti talliki parichayame ledi ee bidda.
0: Because she has no knowledge of the mother.
1: Kanukane prachina kalam nundi talli palato తాను పెరిగి తల్లి స్పర్శతో తాను అభివృద్ధి గాల్చినటువంటి పిల్లడు మహాగుణవంతులుగా మారుతుంటారు.
0: Therefore, in ancient times, the children are fed by the mother and brought up by the very mother. Therefore, they could become good and
1: ideal.
0: Today, what happened?
1: తల్లి పాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ద మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ని బూతులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్స్.
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ, యూ విల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
1: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
0: టీచ్ యువర్ చిల్డ్రన్ టు స్పీక్ ట్రూత్.
1: ధర్మం అంటే ఏమిటో పిల్లలకు బోధించు.
0: టీచ్ దెమ్ వాట్ ధర్మ ఈజ్.
1: మన ధర్మం ఏమిటో పిల్లలకు బోధించు.
0: టెల్ దెమ్ అవర్ ఓన్ ధర్మ.
1: మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా చక్కగా శ్రవణం చేయించు.
0: టెల్ దెమ్ ఆల్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ నోబుల్ సోల్స్.
1: చిన్న పిల్లల టైం నుంచి కూడా ప్రాచీనుడైనటువంటి ముసలి వాళ్ళు ఆ పిల్లలకు మంచి కథలు చెప్తూ ఉండేటువంటి వారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ the elderly people taught good stories to the children.
1: Yeri ee naati peddalu,
0: where are such elders?
1: Aa naati peddalu chuste ee naati varantha kuda vaari parihasistaru.
0: To modern people will make fun of such elders.
1: Kaadu kaadu,
0: not so.
1: Aa naati peddalu chesinatundi naatinatundi vittanamle ee naadu inka ento ento pallalu endu abhivruddhi avutunnayi.
0: Seeds sown by elders of those days, we find the fruits today in villages.
1: Kanaka mana bharatiya samskrutini పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి అప్హెల్డ్, కెన్ బి రిజ్యువినేటెడ్ బై విమెన్ ఓన్లీ.
1: కనుక మహా విలువైనటువంటిది మన ప్రాచీన సంస్కృతి.
0: అవర్ భారత్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: తెల్లవారు లేచిన మొదలే భగవత్ యొక్క నామంతో ప్రారంభమైనటువంటిది.
0: వి బిగిన్ అవర్ డే బై థింకింగ్ ఆఫ్ గాడ్.
1: మీకందరికీ తెలుసు,
0: యు ఆల్ నో,
1: కాశీ క్షేత్రంనందు కూడాను మరణించే సమయం లోపల శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెవుల్లో పలుకుతూ ఉంటారు.
0: దేర్ ఇన్ దట్ కాశీ బెనారస్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ దే చాంట్
1: జీవిత కాలంలో చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆదరణ కోసమని.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ ద గాడ్స్ నేమ్ ఇస్ చాంటెడ్ అట్ ది ఎండ్ ఇట్ విల్ హెల్ప్
1: అంత్యకాలంలో. దేనిని మనం ఆదర్శంగా తీసుకుని స్మరిస్తామో అది ఏ పునర్జన్మములకు పునాది.
0: వాట్ ఎవర్ వీ థింక్ అట్ ది ఎండ్ విల్ బి ది ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్.
1: కనుక మనము మన పిల్లలకు ఏ పిచ్చి పిచ్చి మాటలో, ఏ పిచ్చి పిచ్చి పలుకులో, ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతనను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
1: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
1: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
0: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణ.
1: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
0: టుడే హౌ వీ స్టార్ట్ లెర్నింగ్?
1: అక్షరాభ్యాసములే లేవు.
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
1: బ్లాక్ షీప్.
0: They start this bab, bab, black sheep.
1: ఏం ఇవా మన పిల్లలకు చెప్పేటువంటిది?
0: Is that what we should teach?
1: Ding dong bell pushes in the bell అని ఇలాంటివన్నీ పిల్లలకు చెప్తున్నాం మనము.
0: We teach a silly things.
1: ఇది కాదు మన పిల్లల హృదయాల్లో నాటవలసినటువంటిది. రామ కృష్ణ గోవింద నారాయణ ఇలాంటి పవిత్ర నామాన్ని మనం ప్రబోధించాలి.
0: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
1: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
0: వాట్ చైతన్య సార్
1: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతో జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతో. ఓ రుచి ఎదిగినటువంటి నాలుక,
0: ఓ టంగ్ ఓ నౌస్,
1: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
0: ఓ సీక్రెట్ టంగ్,
1: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి పలుకులు కాదు.
0: వాట్ యూ షుడ్ అటర్ ఈజ్ నాట్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్.
1: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి. మధురమైనటువంటి అక్షరాలు నీవు ప్రబోధించాలి.
0: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
1: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
0: వాట్ ఆర్ దే?
1: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
0: What are those sweet words?
1: Govinda Damodara Madhaveti.
0: That's the sweet words that you should utter, or Govinda and Damodara.
1: Ee naati bhaktulu yokka kannula drishti ye vidhanga untundali?
0: What should be our looks? పర్టికులర్ ఆఫ్ డివోటెడ్
1: చంద్రుని యొక్క దృష్టి వలె ఉంటుండాలి
0: ఇట్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ ఎ మూన్
1: వెన్న వంటి పలుకుల వలె ఉంటుండాలి
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ బటర్
1: తేనె వంటి హృదయంగా ఉంటుండాలి
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ ఎ నెక్టర్
1: ఇది ఈనాటి మానవునికి అత్యవసరము
0: దిస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే
1: పలుకులు చూస్తే చాలా కఠినమైనటువంటి పలుకులు
0: టుడే అవర్ వర్డ్స్ ఆర్ హార్ష్
1: కాదు కాదు
0: నో
1: వెన్న వంటి పలుకులుగా ఉండాలి
0: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్
1: అది మధురమైనటువంటిది గాను
0: ఇట్ షుడ్ బి స్వీట్
1: ఒక సున్నితమైనటువంటిది గాను
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్
1: ఇలాంటి పలుకులు మనం పలకాలి
0: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్
1: ఇంకా కనులతో చూచే దృష్టి ఏమిటి
0: హౌ షుడ్ బి అవర్ లుక్స్
1: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము
0: We always have bad looks and watch bad things.
1: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
1: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
1: కనుకనే కన్నుల నుంచినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: చూచేటందుక.
0: Only to see everything?
1: కాదు కాదు కాదు.
0: No.
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా?
0: Eyes are gifted to see God.
1: మున్నుషిడి నేడుపత్రి ఉన్నవాడని పేరు కానే
0: ఇట్స్ ఓన్లీ
1: శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్న
0: ఇట్ ఈస్ ఓన్లీ సెడ్ ఫర్ నేమ్
1: చెప్పి చూడరో రన్నా ఈ సాయి దేవుని ఎన్నగా ఎందైన కరడన్నా
0: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
1: Kanukane, maniyokka bhavamlanta kudanu, oka divyamainatundi bhavamuga, daiva sambandhamainatundi bhavamuga, mana hrudayamlo chitrinchukovali.
0: Therefore, we should have divine feelings and godly thoughts.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఈనాటి మానవుడి యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు భద్రాచలంలో ఉంటున్నాడు లేక బద్రీలో ఉంటున్నాడు కేదార్నాథ్లో ఉంటున్నాడు అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం
0: లెట్ us అండర్స్టాండ్ ద ఫెయిత్ టుడే థింకింగ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ భద్రాచల బద్ర ఇన్
1: కేదార్ మనసు యొక్క సంకల్పం యొక్క చేస్తలే
0: దట్స్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ బికాస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్
1: కానీ నాయన దేవుడు అక్కడ ఇక్కడ లేదు నీ హృదయమందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరూ విశ్వసించరు
0: Nobody will believe if you are to say God is present in your heart
1: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని విశ్వసించరు
0: He has no faith in God. He is
1: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణమైపోయి శ్రమలు పడేనా చేస్తారు
0: But if we say God is somewhere he exerts and strains to travel
1: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ
0: It is only a illusion to think God
1: మన ఎందే ఉంటున్నాడు మన హృదయం నందే ఉంటున్నాడు అని పెట్టి అది సత్యం
0: ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్ ఇస్ గాడ్ ఈజ్ ఇన్ యూ
1: కనుకనే అతనే సర్వ విధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ గైడ్స్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్
1: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము
0: వీ హావ్ ఫర్గాటన్ సచ్ ట్రూత్
1: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు
0: In the external outer world,
1: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి
0: That everything in you, it reflects.
1: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు
0: God will give you all the consequences to your actions.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా జీవించాలి
0: Therefore, everyone should do good, see good, listen to good, act good, and do everything good.
1: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము
0: This is true philosophy.
1: భగవంతుడు ఎక్కడనో లేడు
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్ ఫ్రమ్ యూ
1: నీ హృదయం నందే ఉంటున్నాడు
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ విదిన్ యూ
1: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ రిజైడ్స్ ఇన్ యూ
1: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి
0: గాడ్ ఈస్ టోటల్ అండ్ హోల్ అండ్ ఫుల్ యూ షుడ్ డెవలప్ ఫుల్ లవ్
1: కనుకనే పూర్ణ మదర్ పూర్ణమిదం పూర్ణాత్మ దర్శితే అతను పూర్ణుడే మనము పూర్ణుడే
0: గాడ్ ఈస్ టోటల్ అండ్ ఫుల్ ఆల్సో యూ
1: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ ఫెయిత్
1: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రాప్తిస్తే మన పరిస్థితి ఏమాత్రమో కాదు
0: God who is whole and total you cannot realize him with this fragmented look
1: paripurna swaroopudaina bhagavantuni paripurnamainatvanti hrudayamto prarthinchali
0: God who is the embodiment of totality can be worshiped with the total faith and love
1: kanuka prati manavuni endukodanu eppadikappudu siddhanga undetundidi prema okkate
2: So everyone, that which is ready, every time is
1: love. Ravachu, povachu.
2: Anger may come and go.
1: Ankaram ravachu, povachu.
2: Ego may come
1: Asuya
2: and vanish.
1: Asuya ravachu, povachu.
2: Jealousy may come and go.
1: Abhimanam ravachu, povachu.
2: Attachment may come and go.
1: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
2: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోవెల్ యూనిక్
1: ప్రేమ సర్వుడు ఎందు ఉంటున్నది.
2: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ లీడ్ అవర్ లైవ్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
2: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దానినే భక్తి అన్నారు. Bhakti.
2: That is called bhakti devotion.
1: Jnanamanu purushudu annaru.
2: Man is wisdom.
1: Bhakti anetvanti yokka stree endu antapuramlo kudunu praveshamuntuntari. Korakani itti bhakti prapattulaganta kudunu mooladharamaitvanti aadharamu streele.
2: It's only woman who is the basis of the foundation.
1: Meeru veruga bhavinchandi
2: devotion.
1: Ee naadu ikkadiki vachinatvanti purushulandariki kudunu mottamotta streele yokka prabodhana chetane vaallu ikkadiki vastunnaru.
2: All men here are they are here because of the women who taught them to be here.
1: Vare atti pavitramaina bhavam cheta patulanu laakkoni vastunnaru.
2: Women taught them in a sacred way and dragged them.
1: Vare chese pani chaala pavitramaina paniye kaani marokati kaadu.
2: What all that women do is sacred thing only.
1: Taamu tarinchali tamu patulu tarinchali.
2: And her life should be redeemed, so also her husband.
1: Anetvanti uttamamainati bhavam cheta vishalamaina bhavam cheta ee bhakti prapattulanu penchukuntu vacharu.
2: Therefore women have that noble exalted feelings and thoughts.
1: Kanuka streelante kevalanga manam bhavincharadu.
2: We should not consider an ordinary
1: maha shaktivantulu.
2: They're highly powerful.
1: Anduvalane bhagavad gita lo kudanu streela lopala 7 shaktulu untunnayi.
2: Therefore bhagavad gita says that a woman has 7 powers.
1: Magavani endu 3 shaktulu maatrame untunnayi.
2: Man has only 3 powers.
1: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
2: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
1: అలాంటి వారిని మనం కేవలంగా చూచి వారి హాస్యాస్పదంగా చూచి వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు. అదే పెద్ద పాపం.
2: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
2: ఎన్నో
1: వాళ్ళకి బ్రతకపోయినప్పటికి వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
2: Though the husbands are no more, yet they pray for their husbands.
1: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
2: Is there any one husband who prays for his wife?
1: పోతే పోయిందని రెండో వివాహానికి సిద్ధమవుతాడు.
2: If the wife dies, the husband is ready for the second marriage.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
2: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
2: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
2: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
1: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
2: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
1: కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
2: Therefore we should never criticize. We should not consider them ordinary or
1: cheap. కలంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంట నుండరు అన్నారు.
2: If the woman said this here,
1: కంటి నీరేగిన వచ్చినట్టి ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
2: If a woman said this here, there will be no prosperity, there will be no wealth in that family.
1: కనుకని ఇట్టాటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
2: The sacred Bharat has got such a rich tradition.
1: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
2: Therefore sanctify any time that is left to you chanting the name, singing the name of God.
1: ప్రేమ ముదిత మనసు కసే

భవసముద్ర సుఖద నావ ఏక రామనా పరమశా.

अत्र भोगः पुरुषे न भुज्यते।

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tanayokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatadi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో Think of the man, so is the man another.
1: This in English also said, the human being will be as he thinks.
0: Kanuka, manavattva yokka vishishtata, yanta vishalamai yunnadane twinti satyani, vidyarthanu gurtinchali.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: Manavudu, annamaya kosamu, pranamaya kosamu, manomaya kosamu, anandamaya kosamu, vijnanamaya kosamu, ee 5 kosamulu chetane kappabadi untunnadu.
1: Man is encased by 5 sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: Bhautikamaina shariramu aaharam cheta nirmippabadutu vachindi.
1: The physical body is out of the food.
0: Kanukane deeniki stoola shariram ani peru pettaru.
1: So it is called the gross body.
0: Rendavadi pranamaya manomaya vijnanamaya kosamulu moodinti yokka ekattvam chetane sukshma shariramu prakatimpabadutu vachindi.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: Idiye manavuni yokka sukadukkamulaku aadharam.
1: This is the basis for the pleasure and the pain of man.
0: Manavudu anubhavinchetuvanti sarvaanubhavamulu kudanu ee sukshma shariram dwarane anubhavistunnadu.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: నెక్స్ట్ ఈస్ దట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ బ్లెస్.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధముగా అనగా
1: హౌ?
0: అన్నమయ కోశమునందు చైతన్యమును ప్రకాశించేటువంటి ఆత్మతత్వమునకు
1: ద సెల్ఫ్ ద సైన్సెస్ అవేర్నెస్ the self in the sheath of food,
0: bodily consciousness annaru,
1: is called body consciousness.
0: Anaga shariramunandu kudanu atma prakashistune untunnadi,
1: meaning the self shines in the body also.
0: Ika prana chetanamunandu meligetuvanti yokka atmaku bodily consciousness annaru.
1: That the self which is present in the sheath of the life sheath is called bodily consciousness.
0: Deenini nervous consciousness ani kuda annaru.
1: This is also called nervous consciousness.
0: Idi kevalamu oka prana tattvamunu maatrame gurtinchadam kaaka pranaadharam yokka tattvanni kudanu taanu prakatistu vastundi.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: Moodavadi manasika చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ దట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని శారీరకమైనటువంటి యొక్క చైతన్య తత్వము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్ రిలేటింగ్ టు ద బాడీ.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: దిస్ హస్ గాట్
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడా పేరు పెట్టు వచ్చారు.
1: దిస్ హస్ గాట్ టూ ఆస్పెక్ట్స్ ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ వి ఎంక్వైర్ ఇన్ ద అదర్ వే
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: ఇట్ షేప్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆల్ పర్వేసివ్ పవర్.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్.
0: దీని తరువాత
1: లేటర్
0: ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ ఇట్ కంటైన్డ్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీక్ ఆఫ్ బ్లిస్
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫార్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్స్ సెల్ఫ్ ఆత్మ
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఎమినేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: యూ హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ యూ నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఈస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్
0: తెలుసుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్
0: నీవనగా ఎవరు?
1: హూ ఆర్ యూ?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ వ్యూ.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనసుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: ఆల్ దట్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ద ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ద మైండ్ They are all external.
0: Ivanni kudunu kevalamu elevation annaru lopalu unnatundi yokka divya shakti yokka pratibimbamule.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: Ilanti deenine manam satyam ani gurtinchi satyamainatundi yokka divyatvanni vismarinchi manavattamu vyartham chesukuntunnadu.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: Kanuka manavattamu manasu dwara ee divyatvanni gurtinchadaniki prayatninchali.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: Manase hetu.
1: The mind is the reason.
0: Manujuni manugadakanu dukkhamunaku manyatakunu.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: Manase muktiki moolamu.
1: Mind is the cause for liberation.
0: Manase నరకంబు తెచ్చు మై మరపించు.
1: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్ మేక్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Jagat, universe, has got the meaning in that very word itself.
0: Idu satyam kaadu.
1: It's not true.
0: Jagat. Jagat. Ucchi poyetundi. Raka pokalato koodinatundi ee jagat.
1: Jagat, universe, the word says ja, that which comes, gat, that which goes.
0: Raka pokalu lenatundi vaadu manavudu.
1: Human being is the one who neither comes nor goes.
0: Darinchina dehamu maarpu chendavachunu.
1: The body that he has may change.
0: క్షీణించవచ్చును.
1: May decay.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: But human being shall never perish, he shall never change.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: So he is also called Naraha.
0: రహ అనగా నాశనము.
1: Raha means that degeneration.
0: Na anaga lenatvanti vadu.
1: Na, the one who has no death.
0: Naraha anaga nasanamu lenatvanti vade narudu.
1: Naraha meaning the one who has no death. He is human being, Nara.
0: Atti nasanamu lenatvanti oka tattvame atma tattvamu.
1: That which is deathless is the nature of the self, atma.
0: Kanukane manavudu anaga atma swarupude kani kevalamu bhautika sharirdhari kadu.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: ది వెరీ సేమ్ థింగ్ చేంజెస్ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ ది ఇఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటది.
1: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: The first is super mind.
0: Rendavadi higher mind annaru.
1: The second higher mind.
0: Moodavadi illuminated mind annaru.
1: Third one
0: illuminated
1: mind.
0: Inka nalugavadi over mind annaru.
1: The fourth one over mind.
0: Ee naligindi oka rahasyanni manavudu gurtinchinappude manavudu anaga evaru aneetundi thanu aneka vidhamulaina yokka marpulu chendutu untunnadi.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధములైన

0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ హీ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ మానవ ద హ్యూమన్
0: మైండ్
1: ద ఫస్ట్ సూపర్ మైండ్
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్
0: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కానీ బయట కాదు.
1: ఆల్ ది ఎంక్వైరీ దట్ వి హావ్ టు డూ ఈజ్ విత్ ఇన్ నాట్ అరౌండ్
0: ఇన్నర్ డివైన్
1: దట్ ఈస్ ది ఎంక్వైరీ ఆఫ్ ది ఇన్నర్ డివైన్
0: అనగా దేహమా నేను కాదు.
1: మీనింగ్ ఆర్ యూ ద బాడీ నో
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: బాడీ ఈజ్ ఇన్నర్
0: మనసా నేను కాదు.
1: ఎమ్ ఐ ద మైండ్ నో
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: దిస్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ సౌండ్ ఆల్ దీస్ త్రీ మేక్ ది
0: కనుక బహిర్మైన మార్పు చెందేటువంటిదే.
1: సో ఆల్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇస్ బౌండ్ టు చేంజ్
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ ఎ బేసిస్ విచ్ ఇస్ చేంజ్లెస్
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.
0: ఇలాంటి రెండో తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: అనగా నా యందు ఉండినటువంటి యొక్క దివ్య తత్వమే చైతన్యమే నా ఎదుటి వ్యక్తి యందు కూడా ఉంటున్నది.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: మా ఇరువురి యందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: There's no second.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: Bodies may be different like bulbs.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తి ఒక్కటే. అది ఏ విద్యుత్ శక్తి.
1: That awareness, the electricity, is one and the same in all.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇదే కాస్మిక్ డివైన్ అంటారు.
1: When we try to understand this we call it as cosmic divine.
0: దాని తరువాత
1: the next one
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: Is not enough if you know your own self.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: Is not possible to liberate yourself by aspiring for it.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
1: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్ కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: వెన్ వీ బిలీవ్ ఇన్ దట్ వన్నెస్
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: వీ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఫుల్.
0: కానీ ఈనాటి పరిణామం మానవుని యొక్క పరిణామము పదార్థములు ప్రాణము దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది.
1: But today, all the material, all the thoughts, just to travel up to the body only today.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this, the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్ ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
1: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం ఇదం జగత్తు. జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను వాహనములను వ్యక్తులను విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: మనసుతో వర్తించేంత వరకు కూడాను మానవుడిగానే ఉంటాడు.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: కానీ ఇది అమనస్కుడు కావాలి.
1: But he should withdraw the mind, amanaska.
0: అమనస్కుడు అనగా ఏమి? మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి పోవాలి.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: He should step into super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే

0: సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
1: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
0: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక.
1: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
0: కేవలం చేతనాశక్తుడై ఉంటుంటాడు.
1: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
0: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
1: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
0: ఈ కారణదేహం అనేటువంటి దాని ఎందే.
1: ఇన్ దిస్ కాజల్ బాడీ
0: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
1: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
0: ఏతావాత సర్వశక్తులు కూడాను మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
1: ఇట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఆల్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: మానవుడు అనంతమైనటువంటి శక్తి కలగాడు.
1: మ్యాన్ హెస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
0: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
1: మ్యాన్ హెస్ గాట్ ఎక్సలెంట్ పవర్.
0: మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ కాంప్రిహెండ్.
0: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
1: సో మ్యాన్ ఈజ్ మిస్టీరియస్, ఇన్ఫినిట్ అండ్ దాట్ ఈస్ మీనింగ్ ఫుల్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: గొప్ప విద్యావంతుడై,
1: మేధావంతుడై,
0: వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ టుడే షైనింగ్ యాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సైంటిఫిక్ వన్.
0: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: But these secular, physical, worldly things will never manifest, express
0: the self. They
1: only express, manifest the worldly powers.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
1: But the self which is hidden, latent, which is hidden in secret, which cannot be expressed.
0: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
1: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
0: యూనివర్సల్ శక్తి.
1: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: ద పవర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ విత్ ఇన్ అస్ అండ్ ద పవర్ విత్ ఇన్ అస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఆకారంను పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
1: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వి టేక్ ఇట్ యాస్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
0: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జి కావటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
0: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
1: వెన్ డస్ ఇట్ బికమ్ వన్ విత్ ది ఇన్ఫినిట్ ఎయిర్?
0: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారం అనేటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
1: వెన్ యూ బ్లో అప్ దిస్ బెలూన్ మోర్ అండ్ మోర్ ది బెలూన్ బస్ట్.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండేటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బస్ట్ this air which is so small and little would merge into the infinite air around.
0: కనుక మన దేహములు ఒక బెలూన్ వంటివి.
1: సో బాడీస్ ఆర్ ఎ సార్ట్ ఆఫ్ బెలూన్.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ విత్ ఇన్ us we take it as a fraction, as an atom.
0: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కానీ మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the mind, చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self which is
0: మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారంలో భిన్నమే కానీ
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే.
1: But in bliss, just one.
0: దీనిని ఉపనిషత్తులు
1: this ఉపనిషత్
0: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: ఉపనిషత్ taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా
1: సో హ్యూమన్ లైఫ్
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: So humanity is in no way different from divinity.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: The humanity and the divinity are one and the same.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్,
0: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: ఇట్ కమ్స్ టు దట్ వన్నెస్, ది ఈక్వాలిటీ. ఐ ఎమ్ గాడ్, ది యూనివర్స్ ఇస్ గాడ్, బోత్ ఆర్ వన్.
0: ఇది డివైన్ యూనివర్సల్ ఫామ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ డివైన్ యూనివర్సల్ ఫామ్.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: హౌ డు యూ గెట్ దిస్ యూనివర్సల్ ఫామ్?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ టేక్ దిస్ పవర్ యాజ్ క్వాలిటీ.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: వీ షుడ్ టేక్ ద బాడీ యాజ్ క్వాంటిటీ.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: దేర్ మే బి ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీ.
0: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ యాజ్ ద చీఫ్.
0: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: దిస్ కాన్షియస్నెస్
0: సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనం గాలి తీసుకుంటున్నాము.
1: వీ బ్రీద్.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: ది బ్రీద్, దిస్ ఎయిర్, ఈజ్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.
0: సర్వత్రా ఉండినటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
1: ద ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. ఈ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
0: ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
1: దట్ వీ బ్రీద్ ఇన్ టు అవర్ బాడీ, వీ టేక్ ఇట్ యాజ్ లిమిటెడ్ కెపాసిటీ.
0: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
1: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్, ఈజ్ వెరీ సింపుల్.
0: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
0: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
1: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
1: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
0: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
0: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
0: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
1: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: తనను తాను వదలి,
1: లీవింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్,
0: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: దే మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ యూనివర్స్.
0: ఇది పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఇస్ బిగ్ ఇగ్నోరెన్స్.
0: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
1: టుడే ది సైన్స్ హస్ ప్రోగ్రెస్డ్,
0: ఎంత విశాలమైనదో,
1: ఇట్ ఈస్ సో వాస్ట్,
0: ఎంత విజృంభించినదో,
1: ఇట్ హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
1: బట్ ఇన్ సేమ్ హ్యాండ్, అలాంగ్ విత్ దాట్, ఇగ్నోరెన్స్ ఇస్ ఆల్సో ఆన్ ద రైజ్.
0: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
1: మ్యాన్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: తాను తాను గుర్తించినటువంటి యొక్క విజ్ఞానం మాత్రమే దృష్టి అందించుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ వ్యూ ఆల్ హిస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
0: నిజమైన విజ్ఞానము కాదు.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ విజ్డమ్.
0: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే,
1: జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాము, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
1: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అండ్ డైవర్సిటీస్, ఈజ్ జస్ట్ ఇగ్నోరెంట్ బట్ నాట్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఓవర్ మైండ్, ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
1: సో హీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఓవర్ మైండ్ ఫ్రమ్ ఫైనైట్ టు ఇన్ఫైనైట్.
0: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
1: వన్ మే క్వశ్చన్, ఈజ్ దట్ పాసిబుల్?
0: తప్పక సాధ్యమే.
1: సర్టన్లీ ఇట్ ఈస్ పాసిబుల్.
0: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
1: There is nothing in this world that man cannot accomplish.
0: సర్వమును సాధించవచ్చును.
1: Everything he can accomplish.
0: కాని అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
1: As man has no such confidence within him, he is not able to achieve.
0: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి,
1: he goes by the limited body.
0: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘనకార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
1: హి డౌట్స్, ఇస్ దట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ఇన్ఫైనైట్ విత్ దిస్ ఫైనైట్ బాడీ.
0: పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
1: బాడీ ఈజ్ లిమిటెడ్ బట్ యు ఆర్ లిమిట్లెస్.
0: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
1: సో దిస్ ఐ ఈజ్ ఇన్ఫినిట్ పవర్.
0: నేను అనేటువంటి అపరిమితమునకు,
1: దిస్ ఐ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
0: ప్రక్కలో దేహం అనేటువంటిది పెట్టినప్పుడు,
1: వెన్ వీ కీప్ ద బాడీ బై ఇట్ సైడ్,
0: నేను దేహము అయిపోతున్నాడు.
1: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ.
0: దేహము పరిమితమైనటువంటిది.
1: బాడీ ఈజ్ లిమిటెడ్.
0: నేను అపరిమితమైనటువంటిది.
1: ఐఎమ్ లిమిట్లెస్.
0: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమను తాను విసర్జిస్తున్నాడు.
1: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
0: మన బలహీనతలకు,
1: ఫర్ ఆల్ అవర్ వీక్నెస్,
0: మన సందేహములకు,
1: ఫర్ డౌట్స్,
0: మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
1: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్ బాడీ ఈస్ ద కాజ్.
0: కనుక దేహము పాంచ భౌతికము.
1: Body has got all the five senses.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: Body is bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But indwella
0: లలితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
1: The indwella has neither birth nor death.
0: నిజము చూడ.
1: Truly
0: ఆ దేహియే దేవదేవుడు.
1: That indwella is verily God.
0: నీవు దేహివి కానీ దేహం కాదు.
1: You are the indwella but not the body.
0: నీవు శరీరి కానీ శరీరం కాదు.
1: You are the indwella in the body but not the body.
0: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
1: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
0: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
1: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర.
0: కనుకనే బాడీ క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ దిస్ నేమ్?
0: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
0: తిరుపతి క్షేత్రము.
1: క్షేత్ర తిరుపతి.
0: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
1: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
0: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
1: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
0: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
1: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద నోవర్.
0: క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
1: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
0: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్
0: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
0: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
1: When they have that self confidence they can accomplish anything.
0: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యము కాదు.
1: Without self confidence nothing is possible.
0: ఏ కార్యము కూడాను చేయలేడు.
1: He cannot do anything.
0: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
1: So this self confidence is most essential to students.
0: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
1: This self confidence means I am the true self.
0: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
1: We should remove the barrier that stands in between me and the person in front.
0: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది? అది దేహం.
1: What is that obstacle between you and the man in front? That is the body.
0: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు,
1: when we get away from this body,
0: రెండు ఏకమైపోతాయి.
1: Both become one.
0: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీత్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
1: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్ ద షీత్ ఆఫ్ ఫుడ్, ద షీత్ ఆఫ్ ద మైండ్, ద షీత్ ఆఫ్ ద లైఫ్, ద షీత్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీత్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్
0: ఎన్నో షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
1: You may have many shirts, many pants.
0: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు.
1: దే ఆర్ మియర్లీ యువర్ డ్రెస్ బట్ యు ఆర్ నాట్ దాట్.
0: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
1: సింప్లీ బికాస్ యూ ట్రావెల్ బై కార్ యూ కెనాట్ బి ద కార్.
0: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
1: కార్ ఇస్ ద చారియట్, యు ఆర్ ద చారిటీర్.
0: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
1: సింప్లీ బికాస్ యూ ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
0: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
1: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
0: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
1: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
0: నీవు దేహము కానే కాదు.
1: You are not certainly not the body.
0: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
1: You have just put on this vesture, the body.
0: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
1: One day or other you may change.
0: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
1: You are really the changeless.
0: నీవు నిత్యుడవు సత్యుడవు.
1: You are eternal and all truth.
0: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: యు షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
0: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
1: యు షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
1: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
0: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
1: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హీ డజంట్ నో ది మీనింగ్
0: డిక్షనరీలో చూస్తున్నాడు.
1: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
0: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
0: అదే నీ యొక్క హృదయతత్వము.
1: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
0: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
0: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
1: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
0: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
0: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నువ్వు చక్కగా పరీక్ష చేస్తే,
1: if you examine clearly the power in one finger,
0: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడాను ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
1: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
0: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
1: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
0: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
1: నెవర్ గో బై ఫార్మ్.
0: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ,
1: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫార్మ్.
0: ఆచరణ చేత మానవుడు కావాలి.
1: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
0: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
1: In the world today, 99% of people are human beings just in form but not in
0: practice.
1: We should become a human being in practice.
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
1: దిస్ స్వామి కాల్స్ ఇట్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఈ విధమైనటువంటి శక్తి మానవుడి లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
1: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
0: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
1: In man, a sort of demonic quality, animal quality, are on the rise.
0: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: Where lies the difference between the demonic quality?
0: భిన్నత్వం భిన్నత్వం.
1: Diversity.
0: దీని వలనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
1: Because of that, the animal quality is on the rise.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
0: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
1: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
0: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
0: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
1: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
0: వైపున పెరిగిపోతూ ఉంటుండాలి.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: మరొక వైపున
1: ఆన్ వన్ హ్యాండ్
0: నైతికంగా
1: మోరల్
0: భౌతికంగా
1: ఫిజికల్
0: ఆధ్యాత్మికంగా
1: స్పిరిచువల్
0: ధార్మికంగా
1: ధార్మిక్
0: దినదినములకు దిగజారిపోతుంది.
1: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
0: ఒకవైపు చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము,
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
0: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము,
1: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు,
1: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
0: విద్యార్థుల యొక్క ఆందోళనలు,
1: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్.
0: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
0: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
0: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
1: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
0: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
1: As is forgotten the human quality, the other qualities are increasing.
0: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ,
1: we are developing our intelligence.
0: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: We are not developing the nature of the self.
0: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
1: How are we putting, making use of this skill?
0: మన నాలెడ్జి మన విజ్ఞానం తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
1: When we develop when we skill our knowledge, naturally leads to innovation.
0: ఈ శక్తిని మానవుడి యందు నాలుగు రూపములో ధరిస్తూ ఉంటుందని.
1: All these four powers latent in man as you perform.
0: మొట్టమొదటి knowledge.
1: The first one, knowledge.
0: రెండవది skill.
1: The second, skill.
0: మూడవది balance.
1: Third, balance.
0: నాలుగవది insight.
1: Fourth, insight.
0: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి knowledge. Knowledge పెరుగుతుండాలి.
1: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
0: కానీ మూడవదైన balance తప్పిపోతుండాలి.
1: But third one, the balance is lost.
0: మానవుడు balance పైనే ఉంటున్నాడు జీవితమంతా.
1: Human life rests on this balance.
0: Balance చెడిపోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason for this balance that
0: knowledge ని skill చేయటం లేదు విద్యార్థులు, knowledge ని kill చేస్తున్నారు.
1: Students are not skilling their knowledge, they are killing their knowledge.
0: Knowledge ని kill చేయటం వల్లే balance తప్పిపోతుండాలి.
1: As they kill the knowledge, the balance is lost.
0: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
1: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
0: ఈ యొక్క అవుట్ లుక్స్ మూల కారణం ఇదే.
1: This is responsible for all the outlooks,
0: మనం
1: external
0: నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాము.
1: Continuously we indulge in the external vision.
0: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
1: Certainly not. All that you find outside is not there. It is just a reflection of the inner being.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
1: యూఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
0: రియల్ ను మర్చిపోతున్నావు.
1: యూఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
0: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
1: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
0: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
1: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
0: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
0: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
0: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఎక్కడెక్కడో దీనిని తమ విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
1: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
0: నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
1: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
0: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యూ ఆర్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఇన్నర్ సెన్సెస్.
0: ఇవన్నీ నీ ఉపాధులే.
1: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
0: నీ ప్రాపర్టీస్.
1: యువర్ ప్రాపర్టీ.
0: నీవే దానికి ఓనరు.
1: యువర్ ద ఓనర్.
0: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
1: When you say my body, my mind, my senses, my inner senses, meaning
0: ikkada
1: you are the master.
0: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
1: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
0: Nee illu antunnavu.
1: You say this is my house.
0: Neevu evaru dehamane nenu ankovatam kalaga nee aa bhavana padutunnavu.
1: Because you mistake yourself with the body, because you have that feeling.
0: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nuvu vaanto jagada vestunnavu.
1: If any wall poster is stuck to the wall, you fight with him.
0: Idi enta varaku nee abhimanamu.
1: How far you have
0: ఈ ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
1: యు ఫైట్ విత్ దట్ పర్సన్ బికాజ్ యు హావ్ గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ విత్ యువర్ హౌస్.
0: ఆ ఇల్లు అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలేకుండా నీవు విచారణ చేయవు.
1: వెన్ వన్స్ యు సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణము.
1: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
0: కానీ ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటి పైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
1: You should not have attachment on the house or the body.
0: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
1: If you have got that attachment on the self, the body also will grow.
0: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
1: without faith in yourself,
0: ఇంకా మిగిలిన దానింతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్ ఇట్స్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
0: అదే నిజమైనటువంటి గొప్పతనము.
1: దట్స్ రియల్ గ్రేట్నెస్.
0: నీ పైన నీకు విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్.
0: పైన విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్.
0: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: Faith in you, faith in God is the secret of greatness.
0: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
1: We should understand that greatness.
0: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
1: We are not making an effort to know that secret.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ యూ.
0: మీరు కేవలం అల్పులమని కాని,
1: యూ షుడ్ నాట్ టేక్ కన్సిడరేషన్
0: ఆఫ్ మీ, కేవలం ఒక మానవ శరీరదారులు కాని భావించకూడదు.
1: You should not consider yourself the body.
0: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
1: Bodies are merely water bubbles.
0: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
1: Then comes the mind, which is mad monkey.
0: కనుక మంకీ వంటి మైండ్ ను,
1: the mind that's like a monkey,
0: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
1: the body, the water bubble,
0: విశ్వసించవద్దు.
1: You should never rely on that.
0: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్షియన్స్.
1: What you should have faith is on conscience.
0: నీ ఆత్మవిశ్వాసం కలగాలి.
1: You should have self confidence.
0: అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
1: Without that there's no use in having faith in others.
0: శరీరం చక్కగా అలంకారంగా ఉంటుండాలి.
1: The body is highly decorated.
0: కావలసినంత నగలంతా ధరించినాము.
1: You have got so much of jewelry.
0: మంచి మంచి వస్త్రాలు ధరించినాము.
1: You have got very good dress.
0: కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుంది?
1: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
0: అదే రీతిగానే
1: Similarly,
0: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
1: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
0: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
1: Without faith, even if the mighty things are accomplished with the body, ఏదో
0: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కానీ,
1: ఓన్లీ ది ఫిజికల్ పవర్
0: స్వయంగా ఆడేటువంటిది కాదు.
1: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
0: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముండ్లు తిరుగుతూ ఉంటున్నాయి.
1: When you apply the key to the clock,
0: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనే.
1: Because the hands move, can you call it alive?
0: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
1: The hands move, the, because of the key.
0: క్లాక్ కు కీనే లైఫ్.
1: The key is the life of the clock.
0: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారం సలుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యము సాధిస్తున్నాడు.
1: Man does so many things, accomplishes, investigates.
0: ఏది లైఫ్ సోర్స్?
1: What is the life source?
0: అది ఆత్మ.
1: That is the self.
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
1: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness,
0: నీవు అని నీకు బోధిస్తుండాలి.
1: It only teaches you that you are the consciousness.
0: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
1: How does that consciousness express physically?
0: ఓ

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి మెంట్ మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ గాయత్రికే రెండవ పేరు సావిత్రి.
1: ద సెకండ్ నేమ్ ఆఫ్ గాయత్రి
0: ఇస్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: దట్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: ఈ గాయత్రికే సరస్వతి అని మూడవ పేరు.
1: ది గాయత్రి ఇస్ థర్డ్ నేమ్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, ane Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీ ది వెరీ డివైన్
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటి.
1: ఇట్స్ నాట్ ఫర్ దాట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయంలో కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్ గోస్ నో.
0: దానినే సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందును లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపము అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ సర్టన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: సో దేర్ షుడ్ బి చేంజ్.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: సో దిస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ షుడ్ బి బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: సో లాంగ్ ఇట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డర్ట్.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇదే చిత్తుకు అవేర్నెస్ పేరు అంతే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై అవేర్నెస్?
0: పూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ and feeling that you know everything, it is ego.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: When you unfold it, then you'll understand హ్యాండ్ కర్చీఫ్, that is awareness.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: The totality, full understanding is awareness.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: So humanness should be understood in full, that is awareness.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: Today no one knows what is human quality.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: It's only foolishness to feel that he knows everything.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: అవేర్నెస్ ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అలాగ అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: So awareness is always in combination with that permanent one.
0: సత్తు చిత్తు అని రెండిటికి సంబంధం పోర్చారు.
1: That's why it is said sat and chit.
0: సత్తుకు పక్కలో చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: So being is permanent.
0: ఈ చిత్తు కూడా నువ్వు శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే,
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్,
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called asti bhati priyam.
0: ఈ రెండింటికి మధ్యలో పల రూప నామములు చేరటం చేత,
1: in between the two because of the name and form,
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ప్రాధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్,
0: ఒకటి అయినప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ ది రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: Man is God.
0: జీవుడు దేవుడు.
1: Individual is God.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: It is only the feel nowhere and the know.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: All lies in unity.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: One has to understand this oneness.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then only you can understand the humanness.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచములు అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Because of the absence of such broad feelings, the whole world is full of jealousies, hatred and differences. Everywhere there is
0: restlessness. ఎక్కడ చూసినా భయము.
1: Everywhere there is fear.
0: ఎక్కడ చూసినా కూడాను దిగులు.
1: There is
0: frustration. ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: There is agitation all over.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: The main
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ యూ ఫైండ్ డిఫరెన్స్.
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యూ ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిచువల్
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాసి సత్యమని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to
0: a celibate. ఇది సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదర్ చైనా.
0: ఒక్కటే ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఈజ్ వన్, వన్
0: అలోన్. ట్రూత్ ఈజ్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుక నే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore in Indian culture since ancient times these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be realized.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: Being an individual, I get into the divinity. You should not have that delusion.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: You should not be deluded with the feeling that you are
0: in ఈ ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You came out of that ఆత్మ into this world. That truth has to be realized.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కాని ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that ఆత్మా, but you are not getting into ఆత్మ from this nature.
0: You may worship a picture as a God, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: అన్నింటినీ పైకి పంపించేసి.
1: Just take them up to the heights.
0: అంతే కాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. అది నీ యొక్క స్టేట్.
1: So Swami says, look up. That is the main thing.
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime. That is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt
0: harm anyone. ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: The self is one and the same in everyone.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇక్కడ నువ్వు కేవలము ఒక విధమైనటువంటి outlines మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒట్టి మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం raw material మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ raw material మనం తోకు చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇక యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the
0: world. ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనం కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్ లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో
1: విత్ ద కమ్యూనిటీ
0: ఇలాంటి విశాల భావంతో
1: దట్ బ్రాడ్ ఫీలింగ్
0: ఇలాంటి అనంతమైన భావంతో
1: ఇన్ఫినిట్ ఫీలింగ్
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ని ఫిలప్ చేసుకోవడానికి ఇంత చదువులు చదవాలనా?
1: టు ఫిలప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటావు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్. దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ayi
1: being highly intelligent
0: magidi tanneri kuda mandamathudu
1: is a foolish one who does not know himself
0: enta chaduvu chadivi
1: with all the scholarship
0: ye neeti unnanu
1: he may be in any way.
0: హీనుని కూడా అంబు మానలేడు.
1: Mean man shall never change his
0: తరచు చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కాని.
1: It's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive.
0: చదువు చదువు చదివి చావంగనేటికి. చావులేని చదువు చదువాలి.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: The education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇది వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా నువ్వు చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటుండాలి కదా కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: Along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ లాక్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: దే జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: Spiritual path is most essential.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా వివరించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ ద స్పిరిచువల్ పార్ట్ ది సమ్మర్ క్లాసెస్ ఆర్ హెల్ప్.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: ద వరల్డ్ ఎడ్యుకేషన్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ డైలీ రొటీన్.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: బట్ దిస్ ఇస్ చీఫ్ వన్.
0: నదీనాం సాగరోగతి. నదులు అనేక నదులుగా ఉంటుంది అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names. They flow in different
0: directions.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటున్నది అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతిగాని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: to the world. Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: పెట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు.
1: Excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered during the Dasehra celebrations in Prashanti Nilayam on the 19th of October 2004.

0: పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయని ఎట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బిన్ లెయిడ్ బిఫోర్ అస్ హ్యాస్ గాట్ టు బి ఫాలోడ్ అండ్ అడాప్టెడ్ ఇన్ ట్రూ స్పిరిట్, ఫెయిలింగ్ విచ్ వన్ హ్యాస్ టు నెసెసరీ ఫేస్ ద కాన్సిక్వెన్స్.
0: చెట్టున గబ్బిడంబులకు చేరిన కర్మము కాదా? ఎవరైనా ఆ పక్షును తీసుకెళ్లి కాళ్ళు పైకి తల క్రిందికి పెట్టి కట్టి పెట్టారా? పెట్టలేదు.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karma manaku kaalu levu, karma manaku netramulu levu, karma manaku noru ledu. Attide manavudu anubhavincheetuvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchute evari taram kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evari karma varudi ani ప్రాచీను చెప్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియంట్ సెడ్ దట్ వన్ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెస్టినీ.
0: ఈ కర్మ పొమ్మంటే పోయేటువంటిది కాదు, రమ్మంటే వచ్చేటువంటిది కాదు. తన ఇష్టానుసారము వెళుతుంది, పోతుంది. వారి వారి సంకల్పమును పురస్కరించుకుని ఈ కర్మ ఈ రకమైనటువంటి రెండు ఆటలు ఆడుతుండాలి.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chala chitra vichitramulato koodinatundi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu panchabhautikamu.
1: We see the five senses.
0: Panchabhautikamainatundi ee oka lokamu ఒకరు పెట్టితే నించేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫైవ్ సెన్సెస్ ఆర్ నాట్ స్పెషల్లీ గిఫ్టెడ్ బై ఎనీబడీ.
0: లోకము పంచభౌతికము లోకము కూలక తప్పదు ఎప్పుడు.
1: అండ్ దిస్ బాడీ ద ఫైవ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే అదర్.
0: లోకి నిరామయుండు,
1: బట్ ది ఇన్డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: కనుగొమ్మిక ఈ లోకమునకు ఏమాత్రం కూడా చలనం కలిగేటువంటిది కాదు.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: Prema swarupulara,
1: embodiments of love,
0: daivam yokka chitramulu vichitramuluga untuntai.
1: The actions of God are understandable, mysterious.
0: Leni kanipistundai kanipinchedi lekunda pothundi.
1: That what is apparent becomes non apparent.
0: Itti chitra vichitramulato koodinatvanti lokamunu ఎవరు నమ్మగలరు?
1: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, ఇన్ఎక్స్ప్లికబుల్?
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: హూ కెన్ కంటిన్యూ టు కీప్ అప్ దిస్ బాడీ ఆఫ్ సెన్సెస్ ఫర్ ఎవర్?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: ఇట్ సర్వైవ్ సో లాంగ్ ఇట్ షుడ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బట్ ఇట్స్ బౌండ్ టు ఫాల్ లేటర్.
0: ఇది ఒకరికై ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: ఇట్ డస్ నాట్ ప్రొసీడ్ ఆర్ రెస్పాండ్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హస్ బిన్ డిసైడెడ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీరు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకు గట్టి ఎవరైనా ఆ చెట్టున గబ్బిడంబులకు
1: can anyone explain

0: What is actually happening there in that particular tree?
1: Bats.
0: The bats over there.
1: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
0: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
1: దీనికి కాలమే లేదు.
0: There's no reason behind this.
1: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్ర చిత్రములకు ఎవరు సాక్షి?
0: Who is the witness to all that has been mysteriously happening in this world?
1: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
0: Nobody can bear witness to this.
1: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
0: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
1: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
0: Therefore it is not man's making.
1: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
0: All things happen as per God's will.
1: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: Man's main responsibility lies in being obedient to God's command.
1: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
0: Either externally or internally, things happen as per God's will.
1: Kanuka daivajnanu evaru ye vidhamga cheppinappudikini manamu dani nammataku veerledu.
0: People may say in any way, but none can disobey God's command.
1: Kanuka daivajnanu sirasavahinchi nadachavalsindi tappa deeniki madhyame emaina kaamano pulishtapo pettadaniki veeru kaadu.
0: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
1: Itti chitra vichitramulainatunti yokka daiva srushti ee naadu evaru kudano artham chesukovatam ledu.
0: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
1: Kani goppa scientist anta kudano mem artham chesukunnamani vaakudwaranto cheptunnare gaani anubhavato vaadiki ledu.
0: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
1: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
0: In every aspect, in total, you find so many peculiar things happening.
1: చిత్రంబులు,
0: peculiar,
1: లోక విచిత్రంబులు,
0: and mysterious.
1: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
0: If you observe in reality that what you see is not true.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దైవాజ్ఞం మాత్రము ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఆర్గ్యూ గాడ్స్ విల్ ఆర్ గాడ్స్ కమాండ్.
1: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
0: In fact, it was Ishwara's will Markandeya was born.
1: అక్కడ 16 వర్షములు సత్పుత్రుడిగా జీవించమని చెప్పాడు.
0: He was to live for 16 years as a good son.
1: కానీ మిగిలినటువంటి దీని తర్వాత ఏమాత్రము నీ యొక్క జీవితం నిలవదు.
0: And it was decided that he would not live beyond the age of 16.
1: ఇది తల్లిదండ్రులకు కూడాను తెలిపాడు.
0: This was informed to his parents.
1: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
0: The parents desired for a son who would live for 16 years, leading his life in good conduct, good thought and good behavior.
1: కాని 16 సంవత్సరంలో పడేటప్పటికి తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
0: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్డ్ ది ఏజ్ ఆఫ్ 16, ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టియర్స్.
1: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
0: ద సన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ హిస్ మదర్ క్రయింగ్.
1: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
0: సిమిలర్ వాజ్ ది సిచ్యువేషన్ విత్ ఫాదర్.
1: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారని కాచటం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కాస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: వన్ డే మార్కండేయ స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిసరబుల్ వెరీ సాడ్ ఆస్క్ దెమ్ వై డు యూ క్రై, ఇస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
1: నాయన కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, ఎందుకు తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
0: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
1: నాయన నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరమే మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
0: Parents said, look here son, you ought to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
1: కుమారునికి చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడా లోకంలో ఉన్నారా?
0: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
1: Sare netikainanu deeni yokka guttunu naaku batta vedi chesaru.
0: And at least you today you chose to tell me.
1: Aaratu nunchi kaalamu vyaktham cheyakudani, kaalam pavitramainapudani, kaalam bhagava swaroopudani taanu gurtinchadu.
0: He realized full well that the time is most precious and divine.
1: Tellavaru lechinchina waste time snanam cheyatamu ishwarudu daggara povatamu akkada kucchoni namashivaya namashivaya namashivaya namashivaya ani panchashmanu uchcharinchutu vachadu.
0: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name namashivaya.
1: Deni kosam nee chintistunnavu ani tanake teliyadu.
0: In fact, he doesn't know the main reason behind his prayer.
1: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: Thinking of God is my chief purpose in life.
1: నేను కేవలం భక్తి నిమిత్తమే ప్రార్థించలేదు.
0: I am not praying expecting anything.
1: ఏ భక్తము నాకు అక్కర్లేదు.
0: I don't expect anything out of this.
1: నేను నా కర్తవ్యము.
0: To think of God is my main duty.
1: అని తాను పట్టుబట్టాడు.
0: So saying, he determined to repeat God's name.
1: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
0: And he was to complete 16 years the following day.
1: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
0: He didn't go home on that day.
1: తల్లిదండ్రులు కంటిదారులు కాచుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
0: In fact, parents crying, they came close to the door and sat there.
1: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
0: They were feeling so sad because the end may come at any moment of time.
1: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
0: God's will should to happen.
1: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
0: He completed 16 years, he fell down.
1: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
0: The parents were feeling so sad because they lost their son.
1: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
0: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
1: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
0: The soul of the body of the boy went to God and there was discussion.
1: ఆ డిస్కషన్ లోపల నాయన నీ యొక్క ప్రేమను నేను పులకించుకుని ఈ విధంగా నేను ఆలోచిస్తున్నాను.
0: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
1: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరం నిండింది.
0: You have completed 16 years as was declared earlier.
1: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
0: You reached me happily.
1: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
0: What is to be done now?
1: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
0: As the discussion was going on, they received a message.
1: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
0: Since he acted as per his will, better he be sent back to this world.
1: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
0: He said, it's not possible for me to go alone. You also should follow me.
1: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లిదండ్రులకు వచ్చారు.
0: It only meant ఈశ్వర్ and పార్వతి accompanied by the
1: అనగా కదలిక జరిగింది.
0: That's what had happened. There's movement in the body.
1: మూమెంట్ జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
0: The parents noticed the movement in the body of the son.
1: ఈ పిల్లవాడు లేచాడు.
0: ద బాయ్ గాట్ అప్.
1: అమ్మ నన్ను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
0: ద బాయ్ సెడ్ మదర్ లుక్ హియర్ ఈశ్వర అండ్ పార్వతి.
1: ఎంతకాలం అవసరమో అంతకాలం నాతో కాలం గడపండి.
0: యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ మీ సో లాంగ్ ఐ షుడ్ బీ విత్ యూ.
1: సత్కర్మలు చేయండి.
0: డూ గుడ్ యాక్షన్.
1: సదాలోచన సల్పండి.
0: ఎంటర్టైన్ గుడ్ థాట్.
1: కనుకనే నేను సత్పుత్రుడిగా మారిపోతున్నాను.
0: I am going to be a deserving son, a good son.
1: నా వల్ల మీకు ఎవరికి ఏ విధమైనటువంటి లాభ నష్టములు జరగదు.
0: In fact, you are not going to suffer any loss because of me.
1: నువ్వు నేను ఎప్పటికీ నీ బాధ పెట్టను.
0: I will never put you to suffering or misery any time.
1: అని లేచి తల్లిదండ్రులకు నమస్కరించి
0: he got up and paid his obeisance to his parents.
1: ఆ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చి చేరాడు.
0: Accompanied by his parents, he reached home.
1: అయ్యో మరణించినటువంటి మార్కండేయుడు తిరిగి జీవితం వచ్చింది అని అందరు ఊరి వారందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
0: ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఇన్ ది టౌన్ కుడ్ కమ్ టు నో దట్ మార్కండేయ ఇస్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ రిజరెక్టెడ్.
1: అప్పుడు ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకం నందు ఆ దివ్యమైనటువంటి లోకం నందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
0: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ the kind of discussion that took place between him, Ishwara, and Parvati.
1: ee vidhanga manavulaku daivam ye vidhanga sahayam chestarante prarthanla valla kaadu.
0: How God helps the humanity,
1: antarbhavam parishuddhamga undinappude ee vidhamaina sankalpam maarutuntayi.
0: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
1: ee markandeyaru ye vidhamaina korike koraledu.
0: Markandeya didn't ask for anything.
1: నాకు ఇచ్చినటువంటి ఈ కాలంను సద్వినియోగం చేసుకుంటున్నాను.
0: He only determined to make the best use of the time given to him.
1: ఇది నా యొక్క సంకల్పము.
0: This is my determination.
1: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యము.
0: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
1: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
0: అండ్ మార్కండేయ ఇస్ ఇమ్మోర్టల్ చిరంజీవి.
1: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ గేవ్ దెమ్ జాయ్ టు హిస్ పేరెంట్స్.
1: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుంది అంటే దైవం సంకల్పం మారదు.
0: గాడ్స్ విల్ విల్ నెవర్ చేంజ్.
1: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటుంది.
0: గాడ్స్ విల్ హ్యాపన్.
1: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
0: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's
1: design.
0: The God's will also changes in response to the prayers of the devotees. A devotee has got all the latent power in him to change even God.
1: Bhakti anaga kevalam otti matalu kaadu prarthanato maatrame jarigetundi kaadu.
0: Devotion is not merely vocal exercise or verbal. It should be full of feeling and sentiment. In the 11th century, in the state of Kerala, Adi Shankara took birth there. Adi Shankara publicized the Vedic dicta to everybody, the truths of all sacred texts.
1: Kari ante Shankaracharya varu 32 samvatsaram varaku maatrame bratikadu.
0: Adi Shankara lived for 32 years only.
1: Tarvata aa dehanni vadinadu.
0: And he has given up his body thereafter.
1: Ayana vadina tarvata mari vachi pettadu 13th shatabdam lopala Ramanujacharya varani mari puttaru.
0: And in 13th century you have Ramanujacharya.
1: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి. భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి. దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
0: రామానుజాచార్య కేమ్ డౌన్ ఆన్ ఎర్త్ నోటీసింగ్ ద కండిషన్స్ ప్రెవలెంట్ ఎట్ ద టైమ్ దట్ ది డివోషన్ ఇస్ ఆన్ ద డిక్లైన్.
1: ఈ విధంగా బోధిస్తూ వచ్చేటప్పటికి ప్రజలు లోపల ఒక విధమైనటువంటి భక్తి ప్రపంచం అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
1: Mari 14th shatabdam lopala
0: in the 14th century
1: Madhvacharya vacharu.
0: Madhvacharya
1: anaga itanu jeevudu devudu iddaru okate anetuvanti bodham chestu vacharu.
0: And he taught the principles of the individual and the cosmic. And he said that the individual and the universal soul are not separate. In fact, it is only the same spirit present in both. It is only the spirit of the self present in all of the beings. It is only the divinity that is present in everyone. What is this divinity?
1: Anaga prapancham lopala ishwarattam anetundi sakshat kalpitamadu kaadu adi sahaja siddhanga vachesestuntari.
0: The divine principle is natural, is not artificial.
1: Ramulu unte oka sharirdhari ay vastunnadu.
0: And if you think of Rama, you know he has a form.
1: Krishnudu ante atanu kuda oka sharirdhari ay vastunnadu.
0: Krishna also has a definite form.
1: Ee vidhanga anni dehamulu kudanu ఆయా అవతారములను పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
0: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
1: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ఈశ్వరత్వ?
1: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
0: ద ట్రూత్ ఇస్ డివైన్.
1: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
0: మీనింగ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్
1: స్థితి లయములు.
0: ద క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
1: దీన్ని పురస్కరించుకుని ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
0: అండ్ ద స్కాలర్స్ గివ్ ఇట్ ఏ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ టు దీస్ త్రీ
1: ఆస్పెక్ట్స్. అనగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
0: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
1: అంటే లింగాకారం అంటే మీకు తెలిసినా?
0: యు నో వాట్ ఈస్ లింగ, ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: లింగాకారముగా ఒక విధమైన లింగం చూస్తుంటుంటారు.
0: యు సీ లింగ ఎవ్రీ డే.
1: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటది.
0: అండ్ యు ఫైండ్ ద హారిజాంటల్ ప్లేన్ ఆన్ వన్ సైడ్.
1: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
0: ద లింగ అబౌవ్ దట్ హాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
1: దీన్ని పురస్కరించుకుని ఇది ఏ నీకు శివలింగము అన్నారు.
0: దట్ వీ కాల్ ఇట్ శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ వాట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. You find the horizontal panavatta and upward shivalinga, which has no definite form over there.
1: Iti daivatvani chintinchamani aa talidandruku aa kumaruniki bodhinchadu.
0: And this son Markandeya told both of his parents to worship shivalinga of this planet.
1: Ilanti danne vaadu teesi aa talidandruku ichadu.
0: And in fact he presented that linga to his parents.
1: Aa linga kaaranne poojistu 100 samvatsaralu poorthi తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నాను.
0: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిపింగ్ దట్ లింగ.
1: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
0: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
1: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
0: దిస్ సెల్ఫ్
1: ఎప్పటికే తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
0: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
1: తదుపరి ఈ మధ్వాచార్యుల లోపల, రామానుజాచార్య లోపల, శంకరాచార్యులకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ, డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద త్రీ ఆఫ్ ద ప్రిసెప్టర్స్, మధ్వాచార్య, రామానుజాచార్య, శంకరాచార్య.
1: ఒక్కటే.
0: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
0: భగవాన్ టెల్స్ అస్ దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
1: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైన సృష్టి జరుగుతుంది.
0: అండ్ దేర్ వి ఫైండ్ ద లింగా ఓవర్ దేర్ విచ్ సింబలైజెస్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఆ లింగాకారం అనేటువంటిది ఎట్లా ఉంటుంటుందంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగాదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
0: ది శివలింగ ఈజ్ నాట్ ఎనీవే అన్రిలేటెడ్, ఇట్ ఇస్ రిలేటెడ్ అండ్ అసోసియేటెడ్.
1: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ అపార్ట్, సెపరేట్.
1: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకును దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
0: సిన్స్ దట్ టైమ్ యూ ఫైండ్ ది డివోషన్ ఆన్ ద రైజ్ సిన్స్ దట్ డే.
1: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని
0: ఇట్ ఈస్ ఓన్లీ లింగ దట్ స్పీక్స్ ఆఫ్ ది వన్నెస్.
1: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
1: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చేస్తుంది.
0: ఇట్ ఈస్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీశ్వరత్వాన్ని
0: That sacred principle of divinity.
1: ఆనాడు మార్కండేయ.
0: That day మార్కండేయ.
1: మృకండుడు అనగా వాడు తండ్రి పేరు.
0: And the father మృకండ.
1: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా ఇప్పటితో పూజిస్తూ వచ్చారు.
0: They worship God in the form of linga.
1: ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
0: Linga means the subtle form.
1: సూక్ష్మము స్థూలము అతి సూక్ష్మము.
0: The gross, the subtle and the causal, the three aspects.
1: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల.
0: The subtlest is within.
1: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల.
0: The subtle form is in the heart.
1: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
0: The form that you see is the gross one.
1: దైవం అన్నింటి అందు కూడా ఒక్కడే ఉంటున్నాడు.
0: Same God is present in all the three levels.
1: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
0: So what we see is the physical form.
1: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
0: The physical form can be worshipped by acting.
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారం సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
0: Based on the feeling, one should assume the form and act upon the feeling within.
1: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
0: This kerchief cannot be made without thread.
1: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
0: Without silver, there cannot be plate, lid here.
1: మట్టి లేకుండా కుండ కాలేదు.
0: Without clay, there cannot be pot.
1: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
0: Without the gross, there cannot be the subtle.
1: బ్రహ్మ లేకుండా జగత్తు లేదు.
0: Without the creator, there is no creation.
1: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
0: So creator amounts to the thread, yarn.
1: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
0: Therefore the creator yarns the fiber into a cloth.
1: కనుకనే సూక్ష్మ స్థూల కారణదేహములు మూడు కూడాను అతనివి.
0: Therefore the gross, the subtle and the causal belong to God.
1: కారణమైనటువంటి దేహమును మనము సరైన రీతిలో మనం పూజించినప్పుడు తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
0: In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature.
1: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
0: We must see that the thoughts do not prevail, they don't run fast.
1: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రమే వస్త్రం కాలేదు.
0: The mere presence of the thread will never make a cloth.
1: పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
0: The yarn must be interwoven in opposite directions.
1: ఇది ప్రయత్నము సుప్రయత్నము అనేటువంటిది.
0: That is effort and the divine will should go together.
1: ఈ రెండింటి యొక్క ఆకారం చేతనే అది ఒక విధమైన లింగాకారం అయిపోతుంది. అది
0: these two together, the human effort and the divine will gives the shape, the form, linga.
1: మనం చెప్పేటువంటి పదములు కూడాను మనం చేసేటువంటి పనులు కూడాను ఇవన్నీ కూడాను మన సూక్ష్మ శరీరం లోపల ఆవిర్భవించి బహిర్ముఖమయ్యేటువంటివి.
0: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
1: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
0: Today, people repeat chant Veda.
1: కానీ ఈ అన్నింటి కూడాను అన్ని ఆకారం ఉంటున్నాయి.
0: And in chanting, you will understand everyone has a form.
1: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
0: And you find the yarn over there.
1: ఇది ప్రతి ఒక్కదానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
0: దాట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ
1: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని తాను సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
0: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫామ్.
1: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక
0: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: చాలా మంది
0: మెనీ పీపుల్
1: విద్యార్థులు కూడాను
0: స్టూడెంట్స్ ఆల్సో
1: దొంగ చదువు చదువుతున్నారు.
0: They just study not in sincerity.
1: దొంగ అనగా ఏమిటి? తనలో తన ప్రదాత్వం పెట్టుకుని లేనట్టుగా నటించడమే దొంగ.
0: Who is a thief keeping one thing within and acting in a different way?
1: ఇంతమందికి వేదం చెప్పడం తెలుసు.
0: Many people can chant Veda.
1: కానీ అది విన్నప్పుడు లేక చూసినప్పుడు తిరిగి మనలో నుంచి ఆ యొక్క శబ్దము రావటం లేదు.
0: When we hear from others, in fact, we don't find that sound coming from within.
1: కనుకనే అది విద్యా దొంగతనము.
0: Well, that amounts to theft.
1: ఈనాటి విద్యార్థులు అందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
0: స్టూడెంట్స్ టుడే దే డు నాట్ యాక్ట్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద నాలెడ్జ్.
1: నేను చూస్తుంటాను, అందరి నోట్లు చూస్తుంటుంటాను.
0: భగవాన్ యాజ్ రీచెస్ ఓవర్ హియర్ వాచింగ్ ఎవ్రీబడి.
1: కానీ కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: దో సమ్ నో వేద చాంటింగ్ బట్ దే డోంట్.
1: అది విద్యా దోహం.
0: That is what you call betrayal.
1: అది విద్యా చోరత్వము.
0: Well, that amounts to theft at this point.
1: దైవ చోరత్వము.
0: That means you are a traitor. అది
1: చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో,
0: those people that declare that
1: వారే నిజమైనటువంటి సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
0: They deserve the direct manifestation of God.
1: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే, దానిని విందించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
0: When you chant clearly, full throated, you will experience the direct manifestation.
1: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
0: That is the direct evidence.
1: పరోక్ష ప్రమాణము అదియే.
0: And it is also the interior.
1: సర్వసాధారణకును అదియే కారణము.
0: In fact, that's the primal cause for all spiritual
1: paths. చాలా మంది మీరు బిల్లలు చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
0: As boys chant here, we find many ladies.
1: వాళ్ళు చెప్పకూడదనేమి లేదు.
0: Nobody can deny that, right?
1: వాడికి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
0: The sound within naturally comes out.
1: మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి, చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
0: యు సీ వెరీ యంగ్ బాయ్స్ సీటెడ్ ఓవర్ దేర్, హూ టాట్ దెమ్? దే గో ఆన్ లిజనింగ్ టు వేద చాంటింగ్ హియర్ అండ్ వేదం చెప్పేటప్పుడు జాయిన్
1: ప్రక్కలోనే కూర్చుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ హూ నో దిస్,
1: కానీ ఆ శబ్దాన్ని కొంతవరకునైనా చేర్చుకోరు.
0: బట్ సమ్ పీపుల్ డోంట్ హియర్.
1: నేను చూస్తుంటాను,
0: స్వామి వాచెస్ ఎవ్రీబడి.
1: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్నే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
0: Highly educated people are seated by the side of these.
1: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
0: What is the use in sitting by the
1: పెద్ద దొంగలు.
0: They are big thieves.
1: వింటున్నారు,
0: they listen to chanting.
1: ఇది చెప్పటం లేదు.
0: But they don't repeat.
1: చెప్తున్నారు, వినటం లేదు.
0: Though the other chant, they don't hear.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
0: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీవన్ హూ నోస్ వేద షుడ్ స్టార్ట్ చాంటింగ్.
1: వేదమే భగవత్ స్వరూపము.
0: వేద ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వేదము పంచభౌతికము.
0: And Veda has got all the aspects of
1: panchabhautikamainatundi to panchabhutamulu untunnayi.
0: The five elements are there.
1: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
1: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే.
0: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్.
1: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
0: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
1: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
0: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ దిస్ వరల్డ్ కాస్మాస్.
1: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
0: These are the five elements what you find in these five senses of perception. You find them in the world. ఇంటి
1: ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
0: We'll be doing injustice if we forget the nature of the five elements.
1: మనకి అనవసరమైనవన్నీ కూడా మనసులో చేర్చుకుంటుంటాం.
0: In fact, we contain all that which is unnecessary.
1: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
0: The essential life principles are forgotten, given up.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
0: సో ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేద, ఆల్సో చాంట్ వేద.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేద.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place.
1: ఎక్కడైనా పోని నీ మనసులోనైనా చెప్పుకుంటున్నా.
0: You may go anywhere, at least you should chant within.
1: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
0: You should never betray the knowledge.
1: విద్యాద్రోహులే దైవద్రోహులు.
0: And if you betray your knowledge, దైవద్రోహులే
1: క్రమేణా ప్రాప్తికి దూరమైపోతున్నారు.
0: That betrayers will never deserve God.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టినకులని ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
0: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
0: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
1: కానీ ఒకటి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండవది దాన్ని పొరపడకూడదు.
0: Then once you know it's a mistake, you should not repeat it.
1: ఈ నాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
0: What all that you hear today, you should repeat, start repeating tomorrow. అందరూ
1: ఏక శబ్దంతో కూడినప్పుడే అదే నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
0: When you all join in chorus, in unison, perfect harmony, that is Brahman.
1: వేదాహ వేదం పురుషం మహాంతం.
0: The God is mighty.
1: ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
0: Is pure white beyond the darkness.
1: ఈ వేదము యొక్క శబ్దము,
0: సౌండ్ ఆఫ్ వేద,
1: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఇస్ హైలీ సీక్రెట్.
1: శబ్ద బ్రహ్మమయ్యి,
0: ద సౌండ్
1: చరాచరమయ్యి,
0: ద మూవ్మెంట్
1: జ్యోతిర్మయి,
0: లైట్
1: విజ్ఞాంతమయ్యి,
0: ది నాలెడ్జ్
1: చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి,
0: ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
1: ఈ వాంగ్మయంలో రావాలి.
0: అండ్ యూ షుడ్ ఆల్సో ఎక్స్ప్రెస్ స్పెల్ట్ అవుట్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క చదువుల యొక్క సంబంధము.
0: That is the relationship between education and Veda chanting.
1: Kanuka prati manavudu kuda nu vedam nechukovali.
0: So everyone must learn Veda.
1: Adhe nechukovalani kaadu, edo oti bhagavad namanni nechukovali manam.
0: Not necessarily Veda alone. One should repeat God's name.
1: Isharudu 7th shatabdamlo puttadu. Puttinatvanti Isharudu,
0: Ishwara was born.
1: Kaari anni vedamulu nechukunnadu.
0: Has learnt all
1: Vedamu, Yajur Vedamu, Savar Vedamu, Atharvana Vedamu.
0: Became a scholar in all four Vedas.
1: Yajur Vedamu lopala, Ayur Vedamu ga bail dernai.
0: And the same Yajur Vedas just got itself divided.
1: Ante emi, dantlo mukhyamainatvanti dani aksharalu cherchukoni.
0: All important letters have been grouped.
1: Bhagavantu yokka smarana kosamani dani uchcharinchi cheyaru.
0: And they must be repeated, which amounts to thinking of God's smarana.
1: కనుక మనము ఏ విధమైనటువంటి వేదం నేర్చుకున్నప్పటికీ దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: వాట్ ఎవర్ వేద యూ మే లర్న్, బట్ యూ షుడ్ లర్న్ టు చాంట్ ఇట్.
1: అది ఉచ్చరించలేనటువంటి సమయం లోపల మీరు దాన్ని నేర్చుకునే అవసరం లేదు.
0: బట్ యాజ్ యూ బిగిన్ టు చాంట్, యూ డోంట్ నీడ్ టు లర్న్ ఇట్ స్పెషల్.
1: చాలా మందికి నేను చూస్తూనే ఉన్నాను,
0: భగవాన్ వాచెస్ రిపీటెడ్లీ.
1: ప్రకటించేటువంటిది కాదు,
0: ఇట్ ఈస్ నాట్ ఫర్
1: పబ్లిసిటీ కాదు,
0: ఇట్ ఈస్ నాట్ ఫర్ అడ్వర్టైజ్,
1: ఆచరించేటువంటిది, ఆనందించేటువంటిది.
0: ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్ అండ్ వన్ షుడ్ ఎంజాయ్ బ్లిస్ అవుట్ ఆఫ్ వేదా
1: చాంటింగ్. ఆనందమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యామయి.
0: ఇట్ ఈస్ బ్లిస్ఫుల్, ఇట్ ఈస్ లైట్, ఇట్ ఈస్ డిలైట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకని ఈ ఆనందమయి అనేటువంటిది ఏంటి, మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
0: Therefore the blissful aspect of the divinity is the cause for the five elements.
1: ఒకటి కర్మం,
0: one is action.
1: రెండవది ఉపాసన,
0: the second ఉపాసన worship.
1: మూడవది ఆచరణ,
0: third is practice ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము,
0: third ఉచ్చరించటము.
1: ఐదవది అనుభవించటము,
0: fifth experience అనుభవ.
1: అనుభవమే ఆనందమయ కోశము.
0: And this అనుభవ experience is the sheath of
1: bliss. కోశము ఉచ్చరించవచ్చును.
0: That of the sheath of wisdom.
1: ఆనందమయ కోశము ఆనందంతో మునిగిపోవాలి.
0: But the sheath of bliss will be full of bliss only.
1: కానీ ఆ ఆనందం ఎక్కడ కనిపించటం లేదు.
0: That state of bliss is not noticed anywhere.
1: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయి, వేదాంతమయ తర్వాత ఆనందమయి.
0: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss. So everything begins with this action, activity.
1: When once we chant Veda,
0: life is renewed. So those who want to be the recipients of God's
1: grace,
0: should repeat God's name.
1: మింగిన దాన్ని జీర్ణించుకోవాలి.
0: And that has to be
1: taken. జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
0: That which is taken in must be enjoyed and experienced.
1: ఈనాడు ఊరికే వారిని చెప్తున్నారు కదని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
0: We just repeat as we hear.
1: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
0: It's not enough if you simply repeat.
1: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
0: You should digest it within.
1: అన్నం తినే దేనికోసము?
0: Why do you eat?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
1: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకిన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లై టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింప చేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: సో ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్, అసిమిలేటెడ్.
1: వాకునందును క్రియయందును వేదాంత ప్రచారమందును ప్రబోధన యందు కూడాను దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: We say that God is everywhere. In what form?
1: పంచభూతం స్వరూపుడై ఉన్నాడు.
0: God is in the form of the five elements.
1: ఫైవ్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి యొక్క విద్యను,
0: నాలెడ్జ్, ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
1: 10 మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ with others.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో సిమిలర్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులకు వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: వెన్ గెస్ట్ విజిట్ యూ, యూ సర్వ్ ఆల్ ద ఫుడ్, బట్ యూ ఆల్సో షుడ్ పార్టేక్ యువర్ షేర్.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి యొక్క నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
1: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
0: Veda is standard.
1: సర్వం కూడా వేదము నుంచే వచ్చినటువంటివి.
0: Everything emanated out of this Vedic knowledge.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ది నాలెడ్జ్.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు బాగు.
0: వేద ఈస్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, వీ కెన్ నాట్ మిస్యూజ్ ఇట్, వీ కెనాట్ ఫర్గెట్ ఇట్.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: యు చాంట్ టు ది ఎక్స్టెంట్ యు నో.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
1: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
0: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని 10 మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకం అవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 9th discourse on Gita Bhagavan delivered on 11th August 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishta Dvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa Jayet Kamam Krodham Kama Vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ హిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires.
2: ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు.
1: That one who has conquered the desires can only conquer anger.
2: అసంకల్ప జయేత్ కామం క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థం.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
2: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
1: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ నియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
2: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
1: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
2: సంకల్పము సజీవమైనటువంటిది.
1: థాట్స్ are full of life.
2: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
1: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎ స్టోన్.
2: మనిషి మరణించినా సంకల్పము సజీవములై ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
2: ఇది అతి సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
2: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
1: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
2: కనుక పవిత్రమైన ఆహారం చేత పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
1: దేర్ఫోర్ బై సేక్రెడ్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెడ్ థాట్స్.
2: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి.
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సీక్రెట్.
2: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
1: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
2: ఇది దుర్గుణములను దురాలోచనలను దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
1: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
2: అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్.
2: నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుడి యందు వాత, పిత్త, శ్లేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్.
2: ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఏ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్.
2: సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం.
1: The very influence on the very forum of mind is the addition of the thoughts and thought processes.
2: Itti manasu nirantaramu bhutakashamaina drishyakalpitamaina
1: the phenomenal world and the things relating to this world as such.
2: Ee bhutakashamaina jagatunaku సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు.
1: ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్.
2: సంపద అనగా ఈనాటి మానవుల యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు.
1: The word wealth is usually mistaken as the cows, the properties and the children that one possesses.
2: Dhanam anaga bhoomulu, indlu, currency notes, bangaru, ityadi sthirasthulu yokka swabhavamunaku deenni samanvayam chesukuntaru.
1: Dhanam or wealth again means it refers to the fixed properties like lands and the actual cash, gold, etc.
2: Aishwarya managa keerti pratishthalu padavi sthanamulu ilanti vatini aishwaryamulaga bhavistuntaru.
1: Another word, aishwaryam, refers to the name, fame, position and stage in life, etc.
2: Kani Bhagavad Gita ee moodintini angikarinchatam ledu.
1: But Bhagavad Gita does not accept all these three things.
2: Nijamainatunte sampada satyalame ani bhochinchindi.
1: It has declared that it is character which is real wealth.
2: Sadacharame nijamaina dharmamuga dhanamuga roopanimpa chesindi.
1: Good behavior is described and reckoned as wealth.
2: Atma jnaname aishwaryamuga nirupinchindi.
1: Knowledge of Atma is described as wealth.
2: Satsilame sampada.
1: Character is sampada.
2: Sadacharame dhanam.
1: Good behavior is referred to as wealth.
2: Atma jnaname aishwaryamu. Ee moodu sadhakunaku atyavasaram.
1: Knowledge of Atma along with these other two are very essential for sadhaka.
2: Aithe laukika sambandham ayinatundi yokka sampada dhanamu aishwaryamu jeevita kalamunande kolipothu untaru. Jeevita tadanantaramu veetiki vaatiki athaniki etti sambandham undadu.
1: Worldly wealth, property, name and fame are ephemeral. They will be lost even during the very lifetime of a person.
2: Pratikinappude దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్, దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్ ఫేమ్.
2: ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితం తదనంతరం అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
1: These properties, movable, immovable, name and fame, will have no connection whatsoever after the death.
2: Kani satyamu, sadacharamu, jnanamu, jeevita paryantame kaakunda moksha paryantamu kudanu atane ventane undi atane saayujyamulo cherustayi.
1: Character, good behavior and knowledge of atma, wisdom are not merely going to help any person during his lifetime, even after his death, until he reaches the Lord and merges in him, all these are going to be of immense help.
2: Manavuni yokka kirti roopa saundaryamulato ledu.
1: The fame of a man is not associated with the physical beauty and charm.
2: Dhana kanaka vastuvahanulato raadu.
1: It is not even associated with the property, the wealth and other things which he possesses.
2: Idi kevalam seelamato maatrame praptistundi.
1: This one can get only through good character.
2: Kanuka manavudu satchiludai sadaacharudai aatmadhanamunaku anveshana dalpadaniki prayatninchalani prabodhinchindi Geeta.
1: Therefore Geeta has declared that a man should aspire for good character, good behavior and wisdom.
2: Bhautika balamunu bhautika shaktini aadharam cheskunnatundi Vishwamitrudu brahmajnani ainatundi vasishthulapaina kachchanu sadhinchadaniki poonukunnadu.
1: Vishwamitra, based upon his physical strength and prowess, wanted to take revenge on brahmajnani Vasishtha.
2: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
1: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోయెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ టు ఫైట్ అగేన్స్ట్ విశ్వామిత్ర.
2: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనవి, నిశ్శక్తి అయిపోయినాయి.
1: ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ట బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్ లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
2: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
1: All the weapons which were employed were reduced to pieces by touching Vasishtha.
2: దీనిని చూచి విశ్వామిత్రుడు చీ ఛాత్రబలం దుర్బలం.
1: విశ్వామిత్ర thought this particular thing and said that shame unto the power and strength which is based upon the physical power.
2: భౌతిక బలము దుర్బలం.
1: The physical strength is actually a weakness only.
2: Brahma balame nija balam.
1: Power which is based upon Brahman is true strength.
2: Dharma balame dhana balam ani bhavinchukuntu vachadu.
1: The strength of the righteousness itself is by touching Vasishtha.
2: Deenini chuchi Vishwamitrudu chi chhatra balam durbalam.

0: ధనబలం అని భావించుకుంటూ వచ్చాడు.
1: ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది రైటియస్నెస్ ఇట్సెల్ఫ్ ఇస్ ట్రూ స్ట్రెంగ్త్.
0: ఈ సత్యాన్ని గుర్తించి విశ్వామిత్రుడు తపస్సును ఆచరించి వశిష్ఠుల వారి స్థానమును అందుకునవలనని ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
1: విశ్వామిత్ర ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అండర్టుక్ గ్రేట్ పెనన్స్. హీ వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ఠ అండ్ ఆఫ్టర్ పెనన్స్ హీ అక్వైర్డ్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన కచ్చన పూని కడకు తండ్రికి పిండములైనా విడుచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
1: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్ ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
0: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
1: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ, ద పవర్ ఆఫ్ పీపుల్.
0: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
1: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
1: వెన్ అర్జున ఫెల్ అండ్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ యాజ్ సరెండరింగ్ అండ్ ప్రేయింగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ప్లీజ్డ్ విత్ హిమ్ అండ్ కృష్ణ లిఫ్టెడ్ హిమ్ అప్ అండ్ జస్ట్ సెడ్ గెట్ అప్ ఓ ధనుంజయ.
0: విధి బలీయము,
1: ఫేట్ ఈస్ వెరీ పవర్ఫుల్.
0: న్యాయము గెల్చు,
1: జస్టిస్ ఆల్వేస్ విన్స్.
0: నశించు స్వార్థము,
1: సెల్ఫిష్నెస్ షల్ పెరిష్.
0: సదా యుగ ధర్మమిదే కదోయ్,
1: దిస్ ఈస్ ఆల్వేస్ ద ధర్మ ఆఫ్ యుగ.
0: కనుగొన్నిక,
1: దేర్ఫోర్ రియలైజ్ దిస్.
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా,
1: ది ఫాదర్ హూ హాస్ గాట్ 100 చిల్డ్రన్,
0: అంత్యమున
1: ది లాస్ట్
0: పిండమిడి దిక్కు కలగరకట ప్రారంభమదేమిటో.
1: హీ వుడ్ నాట్ హ్యావ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ రైట్స్. వాట్ ఏ ఫేట్ ఇట్ ఈస్.
0: ఆనాడే కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు.
1: దట్ వెరీ డే కృష్ణ టోల్డ్ అర్జున.
0: కారణమేమిటి? కేవలము భౌతిక బలమును ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కానీ దైవానుగ్రహం అనేటువంటిది కానీ దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
1: ది రీజన్ ఈస్ వాట్ ఇస్ ది రీజన్ యు ఆస్క్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రమ్ దాట్ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు విన్ ద గ్రేస్, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డూ ఎనీథింగ్ సక్సెస్ఫుల్.
0: కనుకని దైవానుగ్రహం పొందకూరునటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను.
1: దేర్ఫోర్ ఎ సాధక హూ వాంట్స్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ హ్యాస్ టు కంట్రోల్ ఆల్ ద వరల్డ్లీ డిజైర్స్, డిజైర్స్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ యాజ్ సచ్.
0: భూతాకాశం యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
1: ద రిజల్ట్స్ విచ్ అరైజ్ అవుట్ ఆఫ్ ది కాంటాక్ట్ విత్ భూతాకాశ ఆర్ నియర్లీ సైట్స్ విచ్ ఆర్ త్రూ ఓన్లీ ఆఫ్ డ్రీమ్ ఆర్ ఇన్ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విచ్చిన లేవు కదా.
1: ద మ్యాన్షన్స్ అండ్ ది బిగ్ బంగ్లోస్ విచ్ యు సీ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ రియల్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐస్ అండ్ యూ బికమ్ అవే.
0: స్వప్నం నుండి అనుభవించినటువంటి ప్రతి అనుభూతులు కూడా జాగ్రత్తలు అదృశ్యమైపోతున్నాయి.
1: All the experiences which you have just undergone during your dream stage become absolutely, they disappear during your waking.
0: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి.
1: Experiences of the waking stage do not

0: అపియర్ దే బికమ్ ఎ నలిటీ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేట్.
1: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్. ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్. దస్ ఇట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, మేటి వస్తువునందున మేటి అవచ్చు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
0: బ్రహ్మ ఆర్ ఆత్మ ఈజ్ సటిలెస్ట్ ఆఫ్ ది సటిల్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్. ఇట్ పర్వేడ్స్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే అమంగ్ ద మైటీ వన్స్ ఇట్ పర్వేడ్స్ ఆల్ ద మైటీ వన్స్ బీయింగ్ ది మైటీయెస్ట్ అండ్ దిస్ ఈజ్ ట్రూత్ అండ్ దిస్ ఈజ్ బ్రహ్మన్ అండ్ దిస్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఇట్టి ఆత్మతత్వమును ఇట్టి బ్రహ్మస్థాయిని పొందగోరేటువంటి సాధకును నిన్నటి దినము చెప్పినట్టుగా దాసోహం దాసోహం దాసోహం, ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణము ప్రారంభించాలి.
0: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
1: ఇది ద్వైత స్థానం.
0: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యువలిజం.
1: ప్రాథమిక స్థానం.
0: దిస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
1: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణ ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతమును ప్రవేశించాలి.
0: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం అండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ విశిష్ట అద్వైత విచ్ ఈస్ ది సేమ్ యాజ్ సోహం.
1: ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన సలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సో కూడాను దూరమైపోతుంది.
0: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్ జస్ట్ యాజ్ వెన్ ది వూండ్ ఈజ్ క్యూర్ the cover automatically drops down.
1: ee so kudanu duram aipotam cheta nilchetundidi hum.
0: Once one overcomes even that syllable, so the only thing that remains is hum.
1: Ide advaitam.
0: This is advaita non dualism I principle.
1: Nenu nene.
0: I am I.
1: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందాది.
0: ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ యాజ్ ఐఎమ్ బ్రహ్మ ఇట్ ఈస్ విశిష్టాద్వైత ఇన్ ఎ వే దేర్ ఆర్ టూ ఎంటిటీస్
1: ఐ పూర్ణాద్వైతము కానేరదు.
0: దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం.
1: నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుందాది.
0: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
1: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతమని సమన్వయం చేయడానికి వీలు కాదు.
0: దిస్ ఈజ్ విశిష్టాద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
0: దెన్ యూ సే దట్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్ ది లార్డ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ది సర్వెంట్ ఈజ్ డిఫరెంట్.
1: కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటాయి.
0: ది స్టేజెస్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
0: వెన్ హీ జస్ట్ సేస్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింక్ పాదముల చెంత చేరి ఉంటాడు.
0: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ బట్ షీ ఈజ్ ఫేస్ టు ఫేస్ ద లార్డ్, షీ ఈజ్ క్లోజ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: When the people, persons are different, their reflection, their image also will be different.
1: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గాని ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
0: In Vishishta Advaita, when there is only one person, he sees his own image, the only thing which is coming in between the mirror, that separates, otherwise he is alone.
1: Bimbambe sarvavyapakamainappudu pratibimbamunaku sthanamey ledu.
0: When the object is all pervasive, there is no need for its image at all.
1: Sarvatra nindinatvanti yokka paramatma tattvamunaku inka veru pradeshamu ekkada untuntadi.
0: When God is all pervasive, there is no place where God doesn't exist.
1: Vishwamanta prana vibhini mandiramaina veejivakili ekkada.
0: When the entire world is the mansion of the all pervasive Lord, where is the door for this mansion?
1: Veedhi anetundi oka pradesham unte kada daniki veejivakili ani okati pettali.
0: If there is a street, then there is a door which is open to the street as such.
1: Veediki sthaname ledu.
0: There is no street at all.
1: Sarvatra nindi nimidikrutamainatundi oka bhagavat tattvamunaku inga pratibimbamunaku ekkada sthanam untundali.
0: When the all pervasive God is seen everywhere, where is the place where you find the object as such?
1: Kanukane ee sarvavyapakatvamainatundi oka brahma tattvamunu purnaadvaitamani kudanu pilustabattu vachindi.
0: Therefore this all pervasive complete అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం, పాపకర్మాహం, పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం, నేను పాపని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను.
0: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దైల్ ఇన్ ది క్రాస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, my atma is sinning and I am doing acts which are sin. Where is the question of sinning at all?
1: If he kanuka ee padamulu ee bhavamulu sadhakunaku sariyaina utsaha protsahamulu andinchataku sariyainavi kadani telusukoni bhagavantudu achyutoham anantoham govindoham ani సదా శివోహమని బోధిస్తూ వచ్చాడు.
0: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక. ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింసెల్ఫ్.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమును ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
1: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖమును కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశములే ఉండవు.
0: If a person can treat happiness and misery with an equal mindedness, the question of advaita doesn't arise at all.
1: Niyandu nayandu undinatundi paratattva okkate anetundi satyanni gurtinchukunnatundi vaadu inka itharunu deshinchadaniki avakasam ledu.
0: If a person recognizes that the transcendental principle which is embodied in him as well as in the others is the same, there is no question of, there is no room for
1: అలాంటి స్థితిలో ఇతరులు ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ ఇస్ రూమ్ ఫార్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీయందు ఇతరులు ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
0: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఈజ్ ఇట్ మెంట్? And it is meant for people who have not realized that the transcendental principle which is existing in himself and in everyone else is not the same. Only for such people this has been declared.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
0: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ దై సర్వెంట్ హీ గెట్స్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
1: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావముకు స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
0: ది ఫీలింగ్ ఇస్ దట్ వన్స్ హీ రీచ్ ది స్టేట్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: టు అండర్స్టాండ్ దిస్ యు కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈస్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
0: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వే I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
1: Hanumantudu tana jeevita paryantam kudanu dasoham kosalendrasya nen eppudu kudanu ramuni yokka dasudani ani bhavistu aacharistu aanandani anubhavistu vachadu.
0: Hanuman, for example, throughout his life was enjoying this particular feeling and having the experience of bliss
1: సోహములో అత్తిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం the question of separation doesn't arise at all because he is one with the Lord. He will not be put to any suffering.
1: Dasohamulo prabhukunu bhaktulaku edabatu untundali.
0: In the stage of dasoham there is a room for separation between the Lord and the servant.
1: Sohamulo prabhuku dasunaku etti edabatu kudanu undadu.
0: In the stage of soham there cannot be any question of సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ సర్వెంట్.
1: ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడాను ఏంటి అభ్యంతరము ఉండదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం బికాస్ దర్ ఇస్ నో సెపరేషన్ అట్ ఆల్.
1: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Particularly, people who want to really reach the ultimate, they should have some control over their desires.
1: Sankalpamulu prarambhinchina tachaname idi etti sankalpamulu ani okka thuri danni vicharinchali sadhakudu.
0: The moment a thought occurs to a sadhaka, he has to inquire into what type of thought is it.
1: Idi మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
0: హీ హాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఎ డిజైరబుల్ థాట్ ఆర్ ఎన్ అన్డిజైరబుల్ వన్. ఇప్పుడు ఇది డిజైరబుల్ వన్ హీ హాస్ టు ఎలిమినేట్.
1: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: Sadhaka should be extremely careful right from the very beginning to see that such bad thoughts do not
1: sankalpamle lekunda chesukunnataku evariki sadhyam kaadu.
0: It is impossible for anyone not to have thoughts at all.
1: Kaani sankalpamnu satsankalpamuga maarchukuneetundi adhikaramu sadhakunaku undi.
0: Sadhakas have got every right to transform thoughts into good thoughts.
1: Manamu cheseetundi sarva panulu kudanu bhagavad sevalaga manamu maarchukunnataku kudanu మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ of transforming all the work that we do into
1: work
0: of the Lord.
1: Transform into worship.
0: Work must be transformed into worship.
1: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడా క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఏ సీక్రెట్ పాత్.
1: ఈ విధమైనటువంటి వాంఛను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాజ్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
0: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వేస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
1: కోపము వచ్చిన, ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
0: ది మూమెంట్ యూ గెట్ యాంగర్, ది మూమెంట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్, యూ జస్ట్ లాఫ్ లవ్.
1: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
0: Or you can go to bathroom and have a cool bath.
1: Inka neeku maroka margame emaina avasaramaithe challan neeru oka glass neeru traagi nee oka pradeshamlo prashantanga kurcho.
0: Still if necessary you can have a cup of cold water and then relax in a cool place.
1: Kopam vachana aa sthanam tachchame nee vadali maroka sthanam nee vellu.
0: The moment you get anger leave that place immediately. Go to another place.
1: ఇంకా నీకు కోపము అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
0: స్టిల్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్ గో స్టాండ్ బిఫోర్ మిర్రర్.
1: నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి.
0: యూ ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫామ్ యువర్ ఓన్ ఫేస్.
1: ఛీ, నేనెంత వికారముగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంకు విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
0: When you have a look at your own face in the mirror, you get disgusted at the appearance of your own face in the mirror and you would be able to just control anger that way.
1: ee vidhamga kopamunu arikattukovadaniki aneka vidhamainaatu upayamulu untunnayi.
0: There are plenty of ways and methods by which you can control your anger.
1: Maroka upayam emanaga ee kopam vachindi, ee kopamunaku sariyaina reason unda, ఏ కారణం చేత నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
0: వెన్ యూ గెట్ యాంగర్ యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్, ఆమ్ ఐ హావింగ్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఇన్ దిస్ వే యూ రిఫ్లెక్ట్ అండ్ టేక్ ఎ లిటిల్ టైమ్.
1: నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
0: హీ హాస్ టు గో ఆన్ ఇంట్రోస్పెక్టింగ్ వెదర్ హిస్ యాంగర్ ఇస్ జస్టిఫైడ్, వెదర్ దేర్ ఆర్ జస్టిఫైబుల్ రీజన్స్ ఆర్ నో. ఇఫ్ దేర్ ఆర్ నో జస్టిఫైబుల్ రీజన్స్ హీ ఈస్ గోయింగ్ టు పుట్ సమ్ పీపుల్ టు సమ్ హర్ట్ అండ్ హార్మ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ యాంగర్. హీ ఈస్ గోయింగ్ టు కమిట్ ఎ సిన్ అండ్ దట్ ఈస్ నాట్ ఫర్ హిస్ ఓన్ గుడ్.
1: ఇంత ఆలోచన చేయటము, ఎన్ని విధమైనటువంటి పరికరములు మనం తెచ్చిపెట్టుకోవటము, ఇది సామాన్యమైనటువంటి వారికి ఇది అసాధ్యం. కనుక మొట్టమొదట కోపం వచ్చిన తక్షణమే నాలుగకు ఎక్కువ పని ఇవ్వదు.
0: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
1: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
0: Anger weakens in a number of ways any person who
1: is balaheenudu ee vidhamainta sadhanalu cheyalekapothunnadu.
0: This weakling would not be able to do any sadhana.
1: Kramakramina ee kopamunu arikattukovadam cheta శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది.
0: బై స్టడీ కంట్రోల్ ఆఫ్ యాంగర్ వన్స్ బాడీ గెట్స్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు మనసుకు కూడా ఒక బలం ఏర్పడుతుంది.
0: మైండ్ ఆల్సో గెట్స్ స్ట్రెంగ్త్.
1: అందుకోసమని గీత యందు నాయమాత్మ బలహీన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ వీక్ పర్సన్ కెన్ ఎవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమై ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
0: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ హస్ బీన్ సెడ్ దట్ వన్ హస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడాను ఇది అత్యవసరం.
0: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెర్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
0: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కానీ, అశాంతికి కానీ, విప్లవానికి కానీ, దుర్మార్గమునకు కానీ, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కానీ, ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
0: దీస్ టూ, ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్, ద ప్రాబ్లమ్, ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
1: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ ఎ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
1: దుర్భావములతో, దుశ్చింతలతో, ఒక విధమైనటువంటి దుశ్చేత్యలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది. నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్, ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
1: మంచి కానీ చెడ్డ కానీ ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు, తన వారలకు, తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఇస్ లైక్లీ దట్ వన్స్ మోర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
1: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
0: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతముల వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
0: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
0: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్, ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
0: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ అండ్ లెఫ్ట్, బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
0: వెదర్ యు ఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్, బట్ సో ఫర్ ఎస్ గాడ్ గోస్ యు హావ్ గాట్ గుడ్ యాక్టివిటీ, ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఈస్ థియాటిషియన్.
1: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూ ఎవర్ హీఈస్ హీ ఈస్ డియర్ టు మీ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
1: ఆస్తిక నాస్తిక, ఆస్తిక నాస్తిక, ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
0: ఇన్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆస్తిక నాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక, ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్.
1: ఈ మూడికి కూడాను అతీతమైనటువంటి మరొకరు ఉన్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు.
0: ద వన్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ త్రీ ఈస్ యాస్తిక.
1: ఆస్తికుడు అనగా ఆత్మవిశ్వాసం కలవాడు.
0: ఆస్తిక రెఫర్స్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు.
0: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖము సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
0: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వెరీ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ faith in God and pray to Him, and when you do not have, when you are happy, you forget about God. This is aastika.
1: Kani aastika anaga kevalamu oka prahladuni vanti vaadu.
0: But aastika stage may be compared to the stage in which you can find prahlada.
1: Idi kevalamu janmato prarambhamainatundi okka pavitra bhavamu.
0: This particular principle commences, is associated right from the birth itself.
1: Okari bodhana cheta kani, okari nirbandham cheta kani, idi prarambhinchinatundi kaadu.
0: This aastika stage is not acquired or not started.
1: Swabhavikamainatundi okka tattvam cheta swaswarupanni sandarbhinchukogaladu kaligadu prahladu.
0: Prahlada was able to just enjoy the bliss of his own self and atma satya
1: priyavasi ainatundi okka paramatmani తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ ది బ్లిస్ బికాస్ కంటిన్యూస్లీ హీ వాజ్ ఎంజాయింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ ఓన్ హార్ట్.
1: అందువలనే అతనికి ప్రహ్లాద అనేటువంటి పేరు సార్థకమైంది.
0: దేర్ఫోర్ ద నేమ్ ప్రహ్లాద ఈజ్ టోటలీ జస్టిఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ హిమ్.
1: ప్రహ్లాద, ఇది ప్రహ్లాద, నిరంతరము ఆనందంతో ఉండేటువంటి వాడు కనుక అతనికి ప్రహ్లాద అనే పేరు ఉంది.
0: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ ఈస్ కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూలీ వెరీ హ్యాపీ.
1: ప్రహ్లాద, ప్రహ్లాదమనగా ఆనందం, ఆహ్లాదమనగా ఆనందం.
0: ఆహ్లాద రెఫర్స్ టు జాయ్ ఆర్ బ్లిస్.
1: ప్ర అనగా వికాసము,
0: ప్ర రెఫర్స్ టు ద బ్లాజమింగ్ ఆఫ్
1: ప్ర పంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిదే ఇది ప్రపంచము అని.
0: ప్రపంచ వరల్డ్, ఇట్ రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ బేస్డ్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫైవ్ ఎలిమెంట్.
1: అదే విధంగా ప్రహ్లాద అనగంటే ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
0: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ హ్యాస్ బ్లాజమ్డ్ హిస్ హార్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆనంద బ్లిస్.
1: కనుక నిరంతరము దైవచింతన చేయటం చేత మనలో అతి ఆనందం అనేటువంటిది.
0: దేర్ఫోర్ ఇఫ్ వన్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ సచ్ ఫీలింగ్స్ అండ్ సచ్ జాయ్ విల్ ఎమనేట్.
1: మన వర్చస్సే మారిపోతుంది.
0: అవర్ వెరీ స్ప్లెండర్ విల్
1: బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వంతో ఏకమైపోతుంది.
0: బేస్డ్ అపాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి విల్ బికమ్ వన్ విత్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
1: కనుక మొట్టమొదట మనకు ఈ ప్రథమ స్థాయి ఎందు రాగ ద్వేషములను సాధ్యమైనంత వరకు కూడాను ప్రయత్నపూర్వకంగా అరికట్టుకున్నటకు పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వెరీ ప్రైమరీ స్టేజ్ విత్ లెట్ల ఎఫర్ట్ యు షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఇది అన్ని విధములు కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
0: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
1: రాగద్వేషములు ఎట్టి వారికి కూడా మంచిది కాదు.
0: అటాచ్మెంట్ అండ్ హెడ్ షేక్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. డిజైర్ అండ్ హెడ్ రేక్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
1: డిజైర్ అండ్ యాంగర్
0: ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
1: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
0: Based upon this, when you start your sadhana, you will be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it will be useless.
2: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishtadvaita and Advaita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love. I am searching and I have been searching. I am searching for a true devotee. Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirpedavani pedirikambhuvana pitta prabhavambhu vinnayanta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema sarupulara.
1: Embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: పృథ్వీకులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ రుత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి రుత్వికులు ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rutviks of his choice and selection and standard.
2: Meeru ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santriptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి రుత్వికులు చిక్కడం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of rutviks.
2: రేపటి దినము ఈ యజ్ఞము సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajnam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantram shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamato koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపి.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చెవులు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడి.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్కు.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్ కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కాని ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు, కానీ మీరు చేయలేదు, ఉన్నవారు స్మారణ వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు పేద సమ్మతము విప్రాల.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: విప్ర, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: కానీ అందులో కొంత వరకు భేదం ఉంటుంటుంది.
1: However, there is some difference.
2: ప్రమాణపూర్వకంగా చెప్పాలనుకుంటే మీరు చెప్పేటువంటి యొక్క ప్రతి మంత్రం కూడాను చాలా సుస్పష్టంగా ఉంటుంది.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: ఇట్టి మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: It's a great fortune to have such a rhetoric who can recite chant with perfection and clarity.
2: ఇటువంటి రుచికు నేను ఇక్కడ యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రిక్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1వ తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుండాలి.
1: In Puttaparthi, there is another yajnam to follow the same month from the first onwards.
2: Prati dasara kudanu cheseetundi yajnam.
1: It is the yajna that coincides with the dasara celebration.
2: Adi gnana yajnam.
1: It is gnana yajna.
2: Idi gnana yajnam kadu.
1: This, the current one, is not gnana yajna.
2: Akkada kevalamu manasuku maatrame, pedaluku maatrame bhojanam pettundi.
1: That yajna relates to your mind, the realm of psychology, the mind.
2: Kanuka rutrikulara, 10 dinamalu seva padinanduku meeku ento phalitam undadi.
1: For all the strain that you have undertaken for the last 10 days, there's very positive result you will face.
2: Ee phalitam meeku ippudu teliyadu.
1: The results may not be noticed right now.
2: Meeru poi swasthalam poi cheyin tarvata akkada vicharinchandi. తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: బై ది టైమ్ యూ గో బ్యాక్ అండ్ రిటర్న్ టు యువర్ ఓన్ ప్లేసెస్ యూ విల్ రియలైజ్ వాట్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ యు ఆర్ గోయింగ్ టు బి.
2: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: యెస్టర్డే హ్యాపెన్ టు బి కృష్ణాష్టమి.
2: కృష్ణాష్టమి దినం మీ యొక్క యజ్ఞము సమాప్తి చేయడానికి ప్రయత్నించారు.
1: యూ మేడ్ ఎన్ అటెంప్ట్ టు కంక్లూడ్ యువర్ యజ్ఞ ఆన్ కృష్ణాష్టమి డే.
2: కానీ కృష్ణు యొక్క అష్టమి అది పవిత్రమైనటువంటి అష్టమి.
1: కృష్ణాష్టమి ఇస్ నాట్ రిలేటెడ్ దిస్ కరెంట్ యజ్ఞ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ సేక్రెడ్ ఒకేషన్.
2: కృష్ణుడు చిన్న పిల్లల వలె ఆడుకుంటూ పెద్దవారితో కూడా కూడుకుంటూ చక్కని ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: కృష్ణ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ హి వాస్ ఆల్సో మేకింగ్ ఆల్ ఎల్డర్స్ happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi yuttunta unnaru pillalu gaane unnaru.
1: In this group of rutiks there are young people.
2: Idi chaala adrushtam antaru.
1: It is a matter of luck to have youngsters among rutiks.
2: Ee yuttuku deeniki youth anta cheratamu chaala pavitramainatundi.
1: Youth joining this rutik group is a positive sign, a sacred thing indeed.
2: నేను వినాయక చెప్తుంటాను, ఇలాంటి రుచిక చిక్కటం నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్ వినాయక్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగిన విధంగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: రుత్విక్కులకు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హ్యాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ది ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అది నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka inadi yagyam yokka samapti dinamu paripurnamainatu dinamu aanandamainatu vartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
2: Padi dinamulu kodanu 10 nimshamulu ga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడా మీరు ఎంతో ఆనందించారు, నేను ఎంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about it.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పని తిరిగి మీరు చేస్తారు పుట్టవలసి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పని మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడా రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావట్లేదు.
1: On this occasion, how to define, how to explain in depth the spirit of yajna.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: Is yajna physical? Is it mundane? Is it transcendental? Is it spiritual? How is it to be viewed?
2: ఇది స్పిరిచువల్.
1: Yajna truly is spiritual.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞం.
1: This yajna granted experience at the physical level, at the level of the mind, at the level of the intellect, giving joy within.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడా నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kodanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmanni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tender, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దినం తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. అది
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్ ఇఫ్ యూ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ డే ఆఫ్టర్ టుమారో, భగవాన్ డస్ నాట్ వాంట్ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యూ ఫీల్ దట్ టు లీవ్ హిమ్, ఫాదర్ ఫీల్స్ టు సాడ్ టు లీవ్ యూ. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేనెప్పుడు మీ వెంటనే జంటనే ఇంటనే గంటనే ఉన్నాను.
1: God is always with you, around you, above you, below you, in you.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఇక్కడ బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: Never consider that you are far away from Bhagavan. That is elsewhere in places like Bangalore. No, he is with you, in you, always, every moment of life.
2: కనుక మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ డిడ్ ఇట్ విత్ ఆల్ సిన్సియరిటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్.
2: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని చేశాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కన్సిడర్డ్ దిస్ జాబ్ యాజ్ హిస్ ఓన్ పర్సనల్.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: యు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ is rather very difficult and they are rare.
2: Mukhyamga meeru tyagaanni bodhinchari.
1: Most importantly, teach the principle of sacrifice.
2: Manavuniki enniyo aasalu untuntai.
1: Man has many ambitions.
2: Ee aasalu anniti kudanu kramakramaya kudanu anni daiva pritiga meeru arpitam kayavinchali.
1: What we are supposed to do is to offer all our ambitions and future plans to God himself.
2: Kevalam self matrame chusukokandi.
1: You should never go by your own self.
2: Self kante help chala manchidi.
1: More than the self, help is more important.
2: Ye chesina kuda nenu idi ma hrudayam kosam chestunnanu, ma aatma nimittamai aacharistunnanu ani meeru bhavinchali.
1: Whatever I do, you should have a feeling that I am doing it to foster, to recognize the self within me, the consciousness, atma in me.
2: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి యొక్క యజ్ఞము కాదు.
1: దిస్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్ విత్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ ఆత్మ. ఇట్ ఈస్ నో ద ఫిజికల్ వరల్డ్లీ ఆర్ మండేన్ ఆర్ ట్రాన్సియెంట్.
2: మీ క్షేమ నిమిత్తమై మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: You have participated in this yajna for your own betterment, for your own progress, for your own advancement, for your own experience.
2: కానీ ఇది మీ కోసం మాత్రమే కాదు, యావత్ ప్రపంచమునకే ఇది సంబంధించినటువంటిది.
1: You have done this not for your own self alone. You have done this for the entire humanity.
2: చెప్పే మంత్రములంతా కూడాను గాలిలో కలిసిపోయినాయి.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: ద విండ్ టేక్స్ మంత్ర, ద సౌండ్ వేవ్స్ ఆల్ ఓవర్.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
1: ద సౌండ్ రిసీవ్డ్ గెట్స్ ఇన్ యువర్ హార్ట్.
2: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: డోంట్ థింక్ దట్ యు హావ్ స్పెల్ట్ అవుట్ ఆల్ మంత్రాస్ హియర్ అలోన్.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
1: కన్సిడర్ దట్ దిస్ చాంటింగ్ ఆఫ్ మంత్ర is not limited to yourself, not to the group here. It is full all over the world, resonant vibration all over the globe.
2: Kevalam mana India ku maatrame kaadu.
1: It's not limited to India alone.
2: Anni deshamulaku kuda idi sambandhinchinatundi.
1: This is related to the entire world.
2: Bhashallo konni vyathyasam raavachu.
1: There may be differences in the language.
2: Kaani bhavamlo etti vyathyasam undadu.
1: But in respect of feeling and the spirit, there is no difference whatsoever.
2: Americans, Russians, Negroes, Sudan, chaala deenni aashistu vacharu.
1: Many coming from America, Russia, Africa, they all want it, their religion, they accept the yajna.
2: Vaallu kuda nechukuntunnaru.
1: They are also learning.
2: Poyina nela 26th teedi puttapathiki Germany vacharu.
1: Last month on 26th, devotees from Germany came over here.
2: Akkada Germany ki vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vaarandaru kuda streelu purushulu andaru kuda vedam patincharu.
1: All of them joined in chorus together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declare that this is this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు లేచిన మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడ లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రం చాలా అవసరం.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది. ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుకలు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేటిదాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరినదేదియో కోరనే కోరితే కోరినది విడిచిపెట్టకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: receiving. తలచినదేదియో తలచినే తలచిది.
1: Having thought over,
2: తలపు తీరేటిదాకా పోవకుండు.
1: Until your thought is realized, don't go back.
2: అంతే కాని తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
1: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
2: కనుక మనం పట్టిన దాన్ని మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేటిదాకా అట్టే ఉండు.
1: Having

0: One returns in vain, in hopelessness. It is not the quality of a devotee. Therefore, we should achieve, we should attain having determined. Many such Atirudra Mahayagnas should be held. This Atirudra Mahayagna applies to everybody.
1: Oka caste, oka religion, oka desamu matram kadu.
0: Atirudra Mahayagna is beyond all considerations of time, space, caste, creed, nationality, gender,
1: color.
0: This applies to all the world over.
1: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అది తెర్రోపనే అందరూ ఏకమైపోతారు.
0: ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ యజ్ఞ విల్ యూనిఫై ద హోల్ వరల్డ్. ద వరల్డ్ విల్ స్టాండ్ యునైటెడ్.
1: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, జపాన్, జర్మనీ అన్ని కూడా ఏకమైపోతాయి.
0: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
1: ఇప్పుడు అమెరికాలో చాలా గొప్ప భక్తులు ఉన్నారు.
0: There are many, many devotees in America.
1: ఈ అమెరికన్స్ అంతా కూడాను దానిలో ఋత్వికులు చాలా మంది ఉన్నారు.
0: There are many Ritviks in America.
1: మహమ్మడన్స్ కూడా ఉన్నారు.
0: There are Mohammedans also.
1: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
0: A lady has written a book on Bhagavan.
1: ఆ ఋత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
0: She has handed over her work to her guru, the preceptor.
1: అతను దీన్ని చూచి కంటిదారులు కార్చారు.
0: And her guru started shedding tears going through the book.
1: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కూడా కలిగించాలి.
0: And the guru said, I too should have such a rare fortune.
1: ఆ బుక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తున్నారు, అందరికీ అందించాలి.
0: And there in America, this book is printed and well circulated all over the country.
1: కనుక మనము దేశానంతా ఏకం చేయాలి.
0: We should bring in the spirit of unity in this country.
1: Unity in divinity.
0: Unity is divinity. Unity in divinity.
1: చూడండి, ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క భేదాలు కలుగుతున్నాయి.
0: For instance, in Bharat, there are so many differences.
1: ఇంతకుముందు ఒక్కటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయారు.
0: The composite Madras state is divided into two.
1: Madras, Andhra, rendaipoya.
0: The composite Madras state today is in two states. Madras, Tamil Nadu on one hand. The Andhra,
1: Andhra vachinappudiki three Andhra, Telangana rendu vere ayipoya.
0: Even Andhra, Telangana is prepared to go away.
1: Appudu Telangana kuda ippudu mari divide avuta undi.
0: Now there seems to be division even in Telangana.
1: Kaga mukkal mukkal cheyatam goppatanam kaadu.
0: Segmentation, fragmentation is not a healthy thing.
1: చేర్చడం చాలా గొప్పతనం.
0: యూనిటీ, యూనిఫికేషన్ ఇస్ గ్రేట్నెస్.
1: యూనిటీ ఎక్కడ ఉండినో,
0: వేర్ దేర్ ఇస్ యూనిటీ
1: అక్కడనే ప్యూరిటీ ఉంటుంది.
0: దేర్ ఇస్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఉండే దగ్గరనే డివినిటీ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ డివినిటీ.
1: కనుక ఆ యూనిటీకి మనము తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ సిన్సియర్ ఎఫర్ట్ టు అచీవ్.
1: నిన్న వచ్చిన పిల్లల లోపల రష్యన్స్ ఉన్నారు, అమెరికన్ ఉన్నారు, ఇరాన్ బాయ్ కూడా ఉన్నాడు.
0: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
1: Kanuka, ee vidhamainatvanti oka vishayannu chakkaga meeru gurtinchi dinni ekkuva abhivruddhi parchali.
0: Understand these subtle points that you are seeing here. See that these things are spread in the vicinity wherever you
1: go. Mee andari andu kudanu anto into bheda buddhi unte dinni teesi paraveyandi.
0: Even if you have fraction of differences or dual opinion, sacrifice it, give them up.
1: ఏకంగా చేర్చుకోండి.
0: Make it one, not
1: అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: Consider everybody all as brothers and sisters.
1: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
0: Then only there will be true value for all these things that we do.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan సహనమైన్నదే మనకు చక్కదనము. ప్రేమ స్వరూపురా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి మానవులకు సహనం అన్నది ఏమిటో తెలియకపోతున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ వాట్ సహన టాలరెన్స్ ఈజ్.
1: సహనం అన్నది భారతీయుని యొక్క అందచందమని గుర్తించుకోలేకపోతున్నారు.
2: పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ ది టాలరెన్స్ విచ్ ఇస్ ది రియల్ బ్యూటీ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్.
1: సహనం లేనటువంటి మానవుడు మానవుడే కాదు.
2: వన్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ టాలరెన్స్.
1: హీనులను కురూపులను చూచినప్పుడు మానవునకు సహనం అన్నది పోయి అసహ్యము అనేటువంటిది ఆరంభిస్తున్నది.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: నిజముగా సహనం అన్నదనే కేవలము గొప్ప విలువైనటువంటి యొక్క మంత్రము మన భారతీయులకు.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ టాలరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైలీ సీక్రెట్ మంత్ర టు భారతీయస్.
1: ఇటువంటి పవిత్రమైన మంత్రమును వదిలి యంత్రతంత్ర మంత్రచేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆల్ భారతీయస్ టు అబ్జర్వ్ ఎవరీ సటిల్ థింగ్ విత్ టాలరెన్స్ డిలైట్ హిమ్సెల్ఫ్ అండ్ షేర్ విత్ అదర్స్.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: ఇన్ ఫ్యాక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ట్రూత్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ penance among all rituals.
1: Satyashilame nijamainatuvanti tapas aneetuvantidi ee naati manavudu marchipoyadu.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: Sahanamu chaala uttejakaramainatuvantidi ullasakaramainatuvantidi ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulanniti yandu vanni ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటి కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: ఇట్టి పవిత్ర గుణములు కలిగినటువంటి భారతదేశమును ఈనాడు మనం ఉల్లంఘించి ఉత్తేజకరమైనటువంటి యొక్క ఉల్లాసముతో పరుల గుణములు పాటించుతూ అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: భారతీయస్ ఆర్ డిజోబేయింగ్ దీస్ ప్రిన్సిపల్స్, ఎంకరేజింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎటర్నిటీ, అండ్ హ్యావ్ బీన్ అడాప్టింగ్ ద ఏలియన్ ప్రిన్సిపల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతికను కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: You will be successful in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love. Love does not merely mean loving each other.
1: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: భారతీయస్ హావ్ ఫర్గాటెన్ దిస్ సీక్రెట్ పాత్ ఆఫ్ లవ్.
1: అనాది కాలం నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మనల్ని కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere where
1: అందు ఎందు కరడని కాదు ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటిరెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ అ డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తు నందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of divine love. All other forms of love are just bhutaka, falsehood, nataka, the drama.
1: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
2: The true love emanates, originates right from the navel.
1: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అదే నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేరదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: True love should originate out of human heart.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమ గల మానవులకు ఎట్టిది కూడా లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులు అనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచినా ఆనందందే కరడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It is Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: Daivam, daivam, daivam. Daivam neevi. Neekante veru daivam ledu.
2: You say God, you are God. God is not separate from you.
1: Tane endunnatundi daivanni visvaristunnadu manavudu.
2: So man is not able to convince that God is in him.
1: Kaani daivamu kaanatvanti danni visvasistunnadu.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Meeru deenini aashinchina aashinchakapoyina premana maatramu meeru vadalakandi.
2: Whatever you seek after, never give up this love. This is our prosperity, affluence. There is no other property beyond this love. In fact, this love is the mine of wealth.
1: దీనిని మరిచినటువంటి వాడు మానవుడే కాదు.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులు కేవలము ప్రేమిస్తున్నావు.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: కానీ ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
2: This is all worldly love. Relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nija painatvanti premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ స్పెషల్లీ.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: వీఆర్ ఆఫ్టర్ ది ఫాల్సిటీ, దట్ విచ్ ఇస్ నాట్ ట్రూ, ఫర్గెటింగ్ ది బేసిక్ ఫండమెంటల్ లవ్.
1: ఇది ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్?
1: ఇది పుష్పం.
2: దిస్ ఇస్ ద ఫ్లవర్.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ దిస్ ఫ్లవర్.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: గాడ్ ఈస్ ద రియల్ ఫ్లవర్.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: ఫ్లవర్ ఈస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: దిస్ ఈస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: ఇట్ హాస్ గాట్ సో మెనీ ఫేసెస్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
2: When you go on removing petals, where is the flower?
1: Kanuka ee rekale bhagavantuni yokka lekhalu.
2: Rekalu, the petals, are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Annintikini aadharam okkate.
2: There is only one fundamental basis for all.
1: Adiye mooladharamainatvanti yokka aatma.
2: That is the primordial principle of the self or atma.
1: Aatmane prema ani pilustu vacharu.
2: The self or atma is love.
1: Danini manaku reetiga pilchataku peru ledu.
2: You cannot call it by any other name other than this atma.
1: Ee atmake aneka rakamulainatundi premalu.
2: It is this atma that manifests in varied manner.
1: Maa talli tandri sodarulu sodari veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals of this.
1: Andaru cherinatundi kutumbamu anetundi pushpam.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnanta matramla chaladu.
2: It's not enough if you have this family relationship.
1: Visha kutumbikuduga ayyu kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evani chuchina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: దీనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
2: All that is apparent in this cosmos, it verily is divine.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడాను జగత్తులో కానరాదు.
2: In this vast world, you don't find anything other than
1: ee kanipinchina anni kuda nu vastulu ga nu bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: Ee vastulu anni kuda nu daiva krupamulai.
2: The material objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచములో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా నూకాలు రాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుక మనం పిచ్చివారం అయిపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతయి కూడాను దైవ స్వరూపమే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: So we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: నిమ్మనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలి.
2: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: This is the sin committed by man.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: We have the human values within us, but we are in search of them outside.
1: Manavata viluvalu unti.
2: Human values.
1: Emunt anukunnaru.
2: What do you think of them?
1: Manavata viluvale daiva gunamulu.
2: The human values are the divine qualities.
1: Daivuniki vere gunamade devudu.
2: God has no special attributes other than these.
1: Daivamu aneetuvanti padame oka pedda gunamu.
2: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని అందు తిప్పుకొని మనం భ్రమిస్తున్నాము.
2: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: నా నోటి అందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: నాకు మరొక పదము నాకు మరొక పదము నాకు తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలి,
1: ముక్త,
2: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపిణం,
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వండని కానీ కాదు.
2: ఆల్ దీస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యూ కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒక్కటే ఒక వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only
1: ee premaku minchinatundi vannana ekkada chikkili kodunu manaku adi vannane kaadu.
2: Beyond this realm of description of love, nothing lies ahead.
1: Kopam nandu kaani, taapam nandu kaani, vicharam nandu kaani, dukham nandu kaani, edini endu kodunu ee prema premane.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యూఆర్ ఆల్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారంను మనం చింత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యూ హ్యావ్,
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heenudainatundi vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatundi gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavanthuni quality kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavanthuniki quality ide levu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalam parihasamto gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palukarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato parikinatundi palukulu annitikini akkadane jawab vastundi.
2: You get the response then and there itself when your words are full of
1: premato. Premato sai ani pilchu.
2: Say with all love, sai.
1: Oi ani palukutaru.
2: You get the response, oi, oi.
1: Kanukane prema lenatundi maatramu నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవర్గా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి, ప్రేమ చేతనే చూడండి.
2: ఇఫ్ యూ వాంట్ సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
2: ఆల్ యువర్ వెల్త్, all your status, stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
2: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్
1: ప్రేమ. ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
2: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: Kanuka, meeru premanu pradhananga pettukondi.
2: Have this love as the foundation.
1: Ekkadigaina meeru vellandi.
2: You may go anywhere.
1: Adavulu yendunna.
2: You may be in the forest.
1: Aakashamununna.
2: Or in the sky.
1: Pattanamununna.
2: In a city.
1: Pallanunna.
2: Or village.
1: Gutta meedanunna.
2: On the mountain top.
1: Kattetapadi unna.
2: Or in the deep sea.
1: Preminchu valiki premaye saati.
2: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కనుక ఇతనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము, ఏ మాత్రము లేవు.
2: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
2: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
2: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
2: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని.
2: It's only the mind that can acquire.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మొట్టమొదట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: It's only the love that one has to develop.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
2: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించదు.
2: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
2: అండ్ దిస్ లవ్ ఈజ్ ద ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
2: Devotion without love is only deep ocean.
1: Aa ocean kuda nu elantidi uppu needa vali.
2: This deep ocean is saltish saline.
1: Devotion is like sweet water.
2: The devotion is full of sweet water.
1: Amritamayamainatundi ee prema.
2: And this love is nectar.
1: Aanandamayamainatundi ee prema.
2: Love is bliss.
1: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
2: It's mysterious, wonderful.
1: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
2: And you get it so easily for yourself.
1: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదలి.
2: You give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
2: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
2: You safeguard that sacred love.
1: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
2: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
2: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
1: ముక్తి భక్తి యుక్తి రక్తి అన్నక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
2: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్, they all center around this love only.
1: Kanuka ee naadu guru poonam dinam meeku andinchetundi amoolyamainatundi vastuvu oka prema maatrame.
2: On this most auspicious sacred day of guru purnima, bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
1: Ee ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
2: వితౌట్ లవ్ వాట్ ఎవర్ దట్ ఈస్ గివెన్ టు యూ ఈస్ యూస్లెస్.
1: కనుక నా ప్రేమనే పవిత్రమైనటువంటి యొక్క సింధూరము.
2: ఇట్ ఈస్ దిస్ భగవాన్స్ డివైన్ లవ్ విచ్ ఈస్ మోస్ట్ ఆస్పిషియస్ సీక్రెట్, ద వెరీ వెర్మిలియన్ సింధూరా.
1: ఇట్టి ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: దిస్ లవ్ వీ హావ్ టు ఫాస్టర్ అండ్ గ్రో.
1: సాయంకాలము ఈ ప్రేమ యొక్క విమరమును చక్కగా బోధిస్తాడు.
2: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహే.

हवस मूत्र विसर्जन नाव के करम माता पिता बंधु सख

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటకు తప్పదు.
1: One might be foolish to any extent, is bound to be respected in his own residence.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులను ప్రేమించక తప్పదు.
1: Any fool for that matter will have to love his own parents.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొని లేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనేను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ లవ్ హిమ్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అటాచ్మెంట్. దో ది సన్ ఇస్ ఫూల్ యట్ దే లవ్ హిమ్.
0: స్వగ్రామే పూజ్యతే ప్రభుః. గ్రామాధికారి ఎన్ని విధములైనటువంటి మూర్ఖత్వంతో ప్రవర్తించుచున్నప్పటికీ గ్రామస్తులు అతని గౌరవిస్తూనే ఉంటారు.
1: ద హెడ్ ఆఫ్ ది విలేజ్ మే బి ఎ ఫూల్ విదౌట్ ఎనీ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, యట్ విలేజర్స్ రెస్పెక్ట్ హిమ్.
0: కారణం, అధికారం తన హస్తములో ఉంటున్నది.
1: ద రీజన్ ఇస్ ఈజ్ ఇన్ అథారిటీ.
0: అధికారమునకు గౌరవిస్తూ అధికారమును చేకూర్చుకున్నటువంటి ఒక వ్యక్తి కూడాను గౌరవాన్ని అందిస్తుంటారు.
1: ద రెస్పెక్ట్ ఇస్ బికాస్ ఆఫ్ ద పొజిషన్ హీ హోల్డ్స్.
0: గ్రామమునకు అధికారి,
1: ఈజ్ ది హెడ్ ఆఫ్ ద విలేజ్,
0: స్థానమునకు గౌరవం ఇస్తుంటారు.
1: హీ ఈజ్ రెస్పెక్టెడ్ ఫర్ హిస్ పొజిషన్.

0: దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects, people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya. Nananam gana uttamam. Atma vidyake sarvatra gauravam untunta.
1: Position of authority.
0: Kevalam eenati kaliyugam nandu adhikaramunaku ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కానీ

0: జ్ఞానానాం గానముత్తమం. ఆత్మవిద్యకి సర్వత్రా గౌరవం ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మిక్ విద్య ఈస్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏమాత్రం కూడాను గురి కాక విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: It is not affected by the time and the space in its circumstances. It is respected all over.
0: Atma vidya marinta gauravanni andistundi.
1: The knowledge of the spirit is much more respected.
0: Adi veda kalamunandu avirbhavinchinatvanti yokka brahma gnana tattvamu.
1: This knowledge of the spirit has been there since Vedic times. Brahma gnana.
0: Adi Grift aneetvanti yokka German nayakudu ఈ వేద తత్వాన్ని గురించి అనేకంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ టాట్ బై ద జర్మన్ లీడర్ గ్రిఫ్ట్ టు ఎవ్రీబడి.
0: వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ బై స్పోకన్ బై మ్యాన్ అన్నాడు. వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్
1: గ్రిఫ్ట్ సెడ్ వేద ఈజ్ ద ఫస్ట్ వర్డ్ స్పోకన్ బై మ్యాన్.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ స్పోకన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ జర్మన్ ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ where he spent in loneliness and gone through the Vedas translated into English.
0: Aneka mandi bharatiyulu Oxford University lopala ICS chadavadaniki praveshinchar.
1: Those days bharatiyas entered into got admission at Oxford University so to secure ICS.
0: Varandanni puraskarinchukoni variki oka chakkani sandeshanni andistu vachadu Max Muller.
1: Max Muller gave message to these entrants into ICS course.
0: India, what it can teach us అనే ఒక పుస్తకం రాశాడు.
1: He has written a book containing the information that what India would give them.
0: Teach us.
1: What it would teach.
0: ఏమి చేస్తా ఉంది మనకు టీచింగ్?
1: What is that it teaches us?
0: సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ. ఇవి ప్రధానమైనటువంటి ఫోర్ పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకు అన్నాడు.
1: For this mansion of Bharatiya culture, there are four pillars. One, speak truth. Second, follow righteousness. Mother is God. Fourth one, father is God.
0: Vedamanandu avirbhavinchinatvanti yokka samasta dharmamulu kodanu Bharatiya samskruti yokka angamule.
1: All dharmas, there are all the different limbs, components of Veda.
0: Ee samskruti yokka prabhavamunu puraskarinchukoni Wilson anetvanti German man చాలా దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ఆల్ దిస్ క్వాలిటీస్ విల్సన్ జర్మన్ నరేటెడ్ ఇట్ ఇన్
0: పరాశర మహర్షి లిఖించినటువంటి యొక్క పురాణం యొక్క తత్వాన్ని తాను ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ఎపిక్స్ ఇన్ టు ఇంగ్లీష్.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మ పురాణం యొక్క ప్రభావం కూడా చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో ఐదడుగుల మూడించులు ఉండేటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this, that there in a village by name Parthi, the one by name Satya, 5 feet 3 inches, would be born there. ఇది
0: యావత్ ప్రపంచమని ఆకర్షింపజేసేటువంటి ఒక biggest magnet అన్నాడు.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: Kanuka ee vidhamainatundi nadi grandhamulanta kudanu Parashara Maharshi aneka vidhamulainatundi oka Bharatiya oka bhavishyattu gurinchi vrastu vachadu.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bonson ani aina మను చక్రవర్తి రాసినటువంటి ఒక ధర్మశాస్త్రమును గొప్పగా తర్జుమా చేస్తూ మనుస్ లా అనేటువంటి బుక్ రాస్తూ వచ్చాడు.
1: విల్సన్ ఆల్సో రోట్ ఎ బుక్ బై నేమ్ మనుస్ లా విచ్ ఇస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బుక్ రిటన్ బై మను.

0: మన శాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కాని ఏ కాలమునందు కాని ఏ దేశమునందుకు లేవు అని నిర్ణయించుకు వచ్చాడు.
1: It is clearly decided all those things contained in this Manu's composition are not present anywhere.
0: కనుక భారతీయ సంస్కృతి అనేక రంగముల చేత అనేక భావముల చేత యావత్ ప్రపంచమును కూడాను అరికట్టుకున్నది.
1: The culture of Bharat could encompass the entire world because of its strength.
0: కనుకనే వ్యాసుడు ఎన్న భారతే తన్న భారత అన్నాడు. అనగా భారతమునో లేనటువంటివి ఏ దేశములో కూడా లేవు అన్నాడు.
1: దట్స్ వాట్ వాజ్ వ్యాస సెడ్. వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: సర్వము భారతమునందే ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: కనుక ఇట్టి భారతదేశం యొక్క సంస్కృతి తత్వాన్ని ఈనాడు భారతీయులే విస్మరిస్తూ వచ్చున్నారు.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ఫర్గాటెన్ బై భారతీయస్.
0: కనుక భారతీయుల యొక్క సంప్రాప్తి గాని దురదృష్టము కాని అదృష్టము కాని వారి వారి సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: Therefore, they deserve misfortune or bad luck depend on their thoughts.
0: అదృష్టం అన్నాను నిన్న.
1: Yesterday we thought of adrushta.
0: అదృష్టం అనగా దృష్టికి కనిపించినటువంటిది అదృష్టము అని.
1: Adrushta, which is not seen with the eye.
0: ఈ అదృష్టం అనేటువంటిది ఎక్కడ మనకు ప్రాప్తిస్తుండాలి?
1: How do you deserve this adrushta?
0: సంకల్పములనేటువంటి బీజములు నాటి కర్మలనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: యు సో ది సీడ్స్ ఆఫ్ థాట్ అండ్ రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: కర్మ అనేటువంటి బీజములు నాటి మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ యాక్షన్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ అటాచ్మెంట్ and read the fruits
0: seelam ane bijamunu naati adrushtam aneetundi palanni pondutunnam.
1: We sow the seeds of character and read the fruits.
0: Kanuka adrushtam aneetundi
1: adrushta
0: seelam paina aadharapadi unnadi.
1: So adrushta depends on character.
0: Seelamu abhyasam paina aadharapadi unnadi.
1: The character depends on
0: abhyasam. Karma paina aadharapadi unnadi.
1: Habit depends on
0: karma. Sankalpam paina aadharapadi untundi.
1: Action in turn depends on
0: karma. Kanukane adrushtamunaku mana sat sankalpamule mooladharamu.
1: So for adrushta the good thoughts are responsible.
0: Ikkada duradrushtamunaku edi karanam?
1: What is the response for bad
0: thoughts? Dusankalpamulaneetundi bijamulu naati దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ దెన్ వి గెట్ ది బ్యాడ్ యాక్షన్స్ దేర్ ఆఫ్.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలములు పండించుకుంటున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కల్టివేట్ బ్యాడ్ క్యారెక్టర్.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ లక్.
0: కనుక అదృష్ట దురదృష్టంలో రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ గుడ్ లక్ అండ్ బ్యాడ్ లక్ డిపెండ్ ఆన్ థాట్స్.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: దేర్ఫోర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: హూ ఇస్ ఎ ఫూల్?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: హూ ఇస్ ఎ ఫూల్? ద ఫూల్ ఇస్ ద వన్ హూ నోస్ వాట్ ఈస్ గుడ్ బట్ హీ ఫర్గెట్స్ ఇట్. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: సత్యం అంటే ఏమో తెలుసు.
1: He knows what is truth.
0: ధర్మం అంటే ఏమో తెలుసు.
1: He knows dharma.
0: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
1: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
0: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
1: బట్ దే హావ్ నాట్ టేకెన్ దెమ్ టు ప్రాక్టీస్.
0: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
1: దే నో క్లియర్లీ వాట్ ఇస్ ట్రూ.
0: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
1: బట్ యెట్ దే ఆల్వేస్ స్పోక్
0: తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: A fool is the one, though he knows everything, but he forgets and acts.
0: Divyatvanni vismarinchi lokatattvanni anusarinchetundi kuda murkhatvame.
1: It's also foolishness where knowing fully the divinity, one forgets and follows the worldly way.
0: అనేటువంటిది మహా అధికమైపోయింది.
1: This foolishness is on the rise more and more today.
0: కనుకనే దివ్య భావములు ఈనాడు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: Therefore, divine thought should find a place in man today.
0: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
1: God is beyond attributes.
0: దైవమనగా ఏమిటి?
1: Who is God?
0: సర్వుల యందు ప్రవేశి ఉండినటువంటి ప్రేమనే దైవము.
1: God is the divine love present in all. Love is God.
0: అది సర్వుల యందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధముల ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: Just as God manifests, expresses his divine love in everybody, so also everyone should express his love.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: Therefore the love is sacred, most sacred.
0: అనంతోవై ప్రేమః, అనంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: Love is infinite.
0: అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ.
1: It's beyond all measure.
0: అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి.
1: We have to take the principle of love as divinity.
0: ఎంతటి బలవంతుడైనను, ఎంతటి మేధాశక్తి కలవాడైనను, ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కాని, అద్దెకి పుచ్చుకున్నది కాని కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కాని, అప్పు తీసుకున్నది కాని కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: Prema sarvatra paripurnamai undatundi.
1: Love is present in full measure everywhere.
0: Ee naadu itti premanu vyapara rangamulo praveshapettu vastunnaru.
1: That love is made into business today.
0: Kanuka atti premanu namu prema purvakanga kudanu manam andukovali.
1: Therefore you have to receive love through love.
0: Adi e manavuni yokka pradhanamainatundi yokka lakshyamu.
1: That is the main aim, goal of human.
0: ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: We acquire various forms.
0: అనేక శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many power.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుంది.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచెస్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యూ కెన్ క్వశ్చన్ ఎనీబడీ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ ద
0: బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second, water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form has it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమ తత్వాన్ని నిరూపిస్తూ వస్తుంది.
1: Therefore basing on the container it takes the form and then we think of love that way.
0: కానీ ఈనాటి మానవుడు,
1: man today,
0: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: Watches only the container but not the contained.
0: అనగా ప్రవృత్తి మార్గాన్ని ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: He goes by the outward tendency but not the inward form.
0: భక్తి అనగా ఏమిటి?
1: What is devotion?
0: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపం చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
1: We think that meditation, the chanting are the forms of devotion.
0: ఈ భక్తిని కూడాను నవ విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: There are 9 paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం.
1: worship.
0: Sneha.
1: Friendship.
0: Atmanivedana.
1: Surrender.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మ నివేదనకు ముందున్న స్థానం ఏంటి?
1: Among all the nine paths of devotion, what is the penultimate?
0: స్నేహం.
1: Friendship.
0: స్నేహం జరిగిన తర్వాతనే ఆత్మ నివేదన జరుగుతుంది.
1: When once there is friendship, it would lead to surrender.
0: అంతవరకు మాత్రం అర్పితము కాదు.
1: Till then you cannot surrender.
0: ఈనాడు అర్పితమనగా ఏమిటి?
1: Today what is meant by surrender?
0: కాదు, తనది తాను ఇచ్చుకోవటమే.
1: Giving one's own self.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: We have to develop friendship first.
0: స్నేహం అంటే ఏంటి?
1: What is friendship?
0: హలో హలో అంటమా స్నేహం?
1: Friendship doesn't mean hello hello.
0: కాదు కాదు.
1: No.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము, అదే స్నేహం.
1: Two bodies in one life, that is friendship.
0: రెండు దేహములు ఎందుకు ఒక్క భావమే ఆవిర్భవించాలి?
1: In both the bodies there should be one thought.
0: అది మైత్రి అన్నారు.
1: That is మైత్రి.
0: మైత్రి.
1: మైత్రి.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే, అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు? త్రీ, దేహము, మనస్సు, ఆత్మ తత్వం నందు.
1: The same thing there, where the body, mind
0: and spirit. That
1: is
0: surrender. Then
1: only you receive attained divinity.
0: నేను నేనే నీవు నీవు అనుకున్నంత వరకు కూడా ఇది ప్రాప్తించదు.
1: So long you and I consider apart, you don't attain divinity.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. ప్రతి ఒక్కరి ఎందుకు నాయంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ద డివైన్ స్పార్క్.
0: మమై వాంసు, సర్వభూత సర్వభూతములు ఎందుకు మమై వాంసు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండినటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైత్రి, వీ హావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యమునందు ఉంచుకుంటారు, కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడా పాటించటం లేదు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్, బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎందుకు ఆజ్ఞలు ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
0: భక్తి అంటే ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ డివోషన్?
0: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది?
1: వెన్ యూ డోంట్ ఫాలో, హౌ డూ యూ కాల్ ఇట్ డివోషన్?
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ యూ హావ్ టు ఫాలో యాజ్ పర్ గాడ్స్ కమాండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం.
1: దట్ ఈస్ ఎ ట్రూ పాత్.
0: ఎందుకనగా?
1: వై?
0: పురంధర్ దాస్ చెప్పాడు.
1: పురంధర్ దాస్ సెడ్,
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ యూ.
0: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
1: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్, ఐ వుడ్ హ్యావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయములకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదల్రి ఉండదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ ఫీలింగ్, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ డౌట్స్.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: ఎంక్వైర్.

0: కొండలో రాతి పైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్ హూ వాటర్డ్ ఇట్ టు గ్రో.
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు? ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్.
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్.
0: ఎంత కళాకారుడు నీవు దేవుడా?
1: గాడ్ యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్.
0: గొప్ప ఆర్టిస్ట్.
1: యు ఆర్ ఎ డివైన్ ఆర్టిస్ట్.
0: పవళ దాల తెగే కెంపిట్టారో. పచ్చని చిరుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
1: ద ప్యారెట్ హెస్ గాట్ ద నోస్ ద బీక్ విచ్ ఇస్ రెడ్.
0: ఇది ఎవరు పెట్టారు?
1: హూ మేడ్ ఇట్ సో?
0: ఇవన్నీ కూడా నువ్వు ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
1: హూ కెన్ డిసైడ్? ఎనీ సైంటిస్ట్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
1: దే టేక్ ఇట్ దట్ ఇట్స్ ఎ నేచురల్ ప్రాసెస్.
0: కాదు ఇది.
1: నో,
0: ఇది కేవలం నివృత్తి మార్గము.
1: ఇట్ ఇస్ ఇన్ వర్డ్ పార్ట్.
0: దైవ సంకల్పం చేత సర్వమును కూడా జరుగుతుంటారు.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ గాడ్స్ విల్ ఇన్ దిస్ వరల్డ్.
0: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ ఫెయిత్ నౌ.
0: నేనెందుకు? నేను మానవుడనా? నేను బీదవాడినా? కాదు కాదు.
1: ఎమ్ ఐ హ్యూమన్ బీయింగ్? ఎమ్ ఐ పూర్?
0: నేను నరుడను, నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
1: మెనీ కన్సిడర్ దట్ దే ఆర్ హ్యూమన్స్, దే ఆర్ మీన్.
0: కానే కాదు.
1: సర్టన్లీ నాట్.
0: అందుకోసమనే పురందదాస్.

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశిని అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: Oh God, so long you are there, how can I ever be poor? No.
0: అంతా నీవే చేస్తున్నావు.
1: You do everything.

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యూ కరెక్ట్ మీ, యూ పనిష్ మీ, యూ ప్రొటెక్ట్ మీ, నన్ ఎవర్.
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి, కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: వెన్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ మీ, హౌ కెన్ ఐ బి పూర్?
0: నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: వెన్ ఐఎమ్ యువర్స్, యూ హావ్ గాట్ ఆల్ ద రైట్.
0: నేను నీవాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: సిన్స్ ఐఎమ్ యువర్స్, యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ మీ.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు తెలియనప్పటికీ, ఎన్ని పదవులు ఏలినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you will be respected until you are in position.
0: పదవులు పోయిన తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధి నిలిచినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమునున్న,
1: orange sky,
0: పట్టణమునున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: mountain top,
0: పట్టేటబడి ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కానీ అతనే దయ్యము, కానీ దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీకు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ, the demon.
0: కనుక నీ దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటరే వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the tap.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటరే వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: the tap. తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణు వచ్చినటువంటి యొక్క విభీషణునికి రాముడు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చెలించటం చేత రావణునికి రాముడే యముడయ్యిపోయాడు.
1: బట్ రావణ, హూ ఇస్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్ అండ్ వికెట్ యాక్షన్, రామా గాడ్ అపియర్డ్ యాజ్
0: ఓం నమో నారాయణాయ అని చింతిస్తున్నటువంటి ప్రహ్లాదునికి నారాయణుడే దైవంగా కనిపించాడు.
1: టు ప్రహ్లాద, నారాయణ అపియర్డ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్.
0: నామరూపముల్నే ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడిగా మారిపోయాడు.
1: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ద నేమ్ అండ్ ద ఫామ్, ది వెరీ గాడ్ అపియర్డ్ యాజ్ యమ ద గాడ్ ఆఫ్ డెత్.
0: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడిగా కనిపించాడు కృష్ణుడు.
1: Therefore the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
0: ఆ కంసుని యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
1: వెరెస్ట్ అగ్రసేన, కృష్ణ
0: దైవం వేరు, యముడు వేరు కాదు.
1: Therefore God and Yama are not different.
0: అంత నీ యొక్క భావములు పురస్కరించుకుని వస్తుంటాయి.
1: Everything is based on your feeling.
0: కాబట్టి దుష్టత్వమునకు అదృష్టత్వమునకు ఇది ఏ మూల కారణములు.
1: Therefore this is the main reason for that which is apparent, which is not apparent.
0: కనుక మొట్టమొదట మనం అదృష్టులు కావాలి.
1: So we should deserve that అదృష్టం.
0: అదృష్టం కావాలంటే చక్కని శీలవంతమైనటువంటి గుణం కలగాలి. అట్టి గుణవంతుడే చక్కని కర్మలు ఆచరిస్తాడు.
1: The one with virtues will do good
0: actions. ఎట్టి కర్మలు? సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: All actions are to please God.
0: ఏ కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
1: He considers all as divine actions.
0: అట్టి వానికి సత్ సంకల్పములే.
1: He will have good thoughts.
0: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
1: He will entertain good
0: thoughts. దుష్ట సంకల్పములు దరి అయినా చేరవు.
1: Bad thoughts will not approach him.
0: కనుక
1: so
0: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
1: Therefore we should preserve or entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
0: ఈ ICS చదివేక పోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
1: Max Muller gave very good teaching to those students who have gone there for IES, ICS.
0: Teach ayina tarvata
1: become a teacher.
0: Oka IAS officer, ICS officer Max Muller ni chuttaniki velladu.
1: One ICS officer went to visit
0: Max Muller. నాలుగు వేదములు కూడాను తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
1: మాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదాస్.
0: భారతదేశమునందు కూడాను లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
1: హిస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
0: ఈ సంస్కృతంలోని అనేక శ్లోకములు కూడాను రాస్తూ వచ్చాడు.
1: హి ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
0: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
1: ఇఫ్ ఎవర్ ఐ యామ్ టు బి బోర్న్ హి వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తన రపైన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
1: హి థాట్ ఇట్స్ ఎ ఫార్చ్యూన్ టు హావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
0: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ఐసీఎస్ ఆఫీసర్ వెళ్లాడు.
1: వన్ ఐసీ ఆఫీసర్ వెంట్ దేర్ టు విజిట్ మ్యాక్స్ ముల్లర్.
0: విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి.
1: హి సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
0: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: మ్యాక్స్ ముల్లర్ ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
0: భగవద్గీత యందు ఉండినటువంటి యొక్క కవిం పురాణం అనుశాస్తం రణో రణీయాంశమ స్మరధ్య సర్వస్వ దాతారం చింతరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అన్నాడు. గొప్పగా వేశాడు. దీనికి అర్థం ఏమిటి అని యోచన చేస్తూ ఉన్నాడు.
1: హీ వాస్ థింకింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ భగవద్గీత.
0: చూచాడు ఈ కార్డు.
1: హీ సా దిస్ విజిటింగ్ కార్డ్.
0: ఆ కార్డు ఏమిటిందో అది.
1: వాట్ ఈస్ దేర్.
0: ఎవరు ఈ యొక్క వ్యక్తి పేరు ఏం పేరు.
1: వాట్స్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్.
0: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
1: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
0: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
0: అతను సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
1: హి ఆర్డర్డ్ ది సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
0: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
0: ఫోర్ వేదాస్ చతుర్వేద శాస్త్రి.
1: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
0: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
0: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
1: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
0: వెరీ లక్కీ మ్యాన్ ఐ ఆమ్ అని అన్నాడు.
1: హి సెడ్ ఐ ఆమ్ లక్కీ మ్యాన్.
0: కూర్చోబెట్టాడు. టీ ఇచ్చాడు.
1: హీ మేడ్ హిమ్ సిట్.
0: ఎక్కడ నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
1: హీ ఆస్క్డ్ వేర్ యు కమ్ ఫ్రమ్. హీ సెడ్ ఐ యామ్ ఫ్రమ్ ఇండియా.
0: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
1: ఐ యామ్ ట్రాన్స్లేటింగ్.
0: మీరు చతుర్వేద శాస్త్రి.
1: యు ఆర్ చతుర్వేద శాస్త్రి.
0: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
1: హీ జస్ట్ ఆస్క్ వాట్స్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.
0: అబ్బే వేదాలు యూజ్లెస్, వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
1: హీ సెడ్ వేదాస్ దే ఆర్ యూజ్లెస్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
0: తాను స్తంభించిపోయాడు.
1: హీ వాస్ స్టన్డ్.
0: ఏమిటి భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రం పేరు పెట్టుకుని వేదములనే విమర్శిస్తున్నాడా. టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి. హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే హీ సెడ్.
0: చూచారా విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం పూజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
1: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హూ డ్రింక్ ద వాటర్, హూ బ్రీత్ ది సేమ్ ఎయిర్, హూ టేక్ ది సేమ్ ఫుడ్ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
0: సంకల్పించుకున్నాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్,
0: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్న.
1: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీమో.
0: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్.
0: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
1: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
0: నిర్మమో నిర్హంకారి సశాంతి మధగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
1: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
1: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్
0: అని చెప్పడము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
0: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
1: ఇఫ్ యూఆర్ గుడ్ కంపెనీ యు హావ్ గుడ్ క్వాలిటీ. చెడ్డ
0: వారితో చెడ్డ గుణములు వస్తున్నాయి.
1: ఇన్ బ్యాడ్ కంపెనీ యు డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
0: మన చింత మంచి పవిత్రమైనటువంటి వస్తువులు మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
0: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
1: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్.
0: ఆ విధంగా మీరు భావించకండి.
1: డోంట్ థింక్ సో.
0: మీ భవిష్యత్ యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
1: ఫర్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ లాడర్ దట్ విల్ యూ దట్ విల్ టేక్ యూ అప్
0: పవిత్రమైనటువంటి వస్తువును నీ యొక్క దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
1: సో లాంగ్ యూ హ్యావ్ దీస్ సేక్రెడ్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ సేక్రెడ్ థాట్స్.
0: అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది.
1: This is what Sita said to Rama there in the forest.
0: Rama,
1: Rama,
0: neevu tapasa veshamunu dharinchavu.
1: You are in the dress of an ascetic.
0: కేవలం అరణ్యంలో సంచరిస్తున్నావు.
1: యూ మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
0: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించావు.
1: యూ హావ్ గివెన్ అప్ ది కింగ్డమ్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: నీకు రైట్ ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కర్లేదని త్యాగం చేశావు.
1: దో యూ హావ్ రైట్ యూ హావ్ నాట్ ఎక్సర్సైజ్.
0: అమృతత్వ మానసహు త్యాగేనేకి అమృతత్వం. ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
1: యూ హావ్ కమ్ హియర్ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
0: కానీ
1: బట్
0: ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
1: వై డు యూ క్యారీ ద బౌ విత్ యూ?
0: ఈ యొక్క అస్త్రములు నీ వెంట ఉండకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
0: అస్త్రములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
1: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో యూ విల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వైలెంట్.
0: ఏంటి హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి?
1: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వైలెన్స్?
0: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహములో సంచరించినట్టుగా ఉంటాయి.
1: దట్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్
0: వే. తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా?
1: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్ ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్?
0: ఏమి హింస చేస్తున్నాయి?
1: Then what harm they have put to you?
0: కనుక నీవు ఎందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
1: Why do you carry this bow and arrow?
0: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
1: The objects that you carry will certainly reflect upon
0: చాలా మంది పిల్లలకు తెలుసును.
1: Many of you know
0: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడల పైన రాస్తుంటారు, చేతుల పైన. ఈ రాయటం అనేటువంటి అలవాటు.
1: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
0: చిన్న చాకేగిన ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోర్లు చిగురుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
1: If you have a small knife on hand, you will be cutting the nails or something or other.
0: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోత జన్మం యొక్క తత్వము.
1: Because there are all the tendencies of the previous life.
0: కనుకని ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు.
1: యూ షుడ్ హ్యావ్ దెమ్ ఎనీవే ఇన్ ద
0: విసిట్. మంచి మన దగ్గర పెట్టుకోవాలి.
1: యు షుడ్ గుడ్ ఆన్.
0: కంఠములో మంచిది ధరించాలి.
1: యు షుడ్ పుట్ ఆన్ గుడ్ థింగ్స్.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ఇస్ ఓన్లీ ట్రూత్ దట్స్ రియల్ జ్యూవెల్.
0: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
1: ఇస్ ఓన్లీ ది డివైన్ ఫామ్ విచ్ ఇస్ ది రియల్ జ్యూవెల్ టు యువర్ నెక్.
0: ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు.
1: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
1: అలాంగ్ విత్ చారిటీ యూ షుడ్ ఆల్సో వేర్ ద రింగ్.
0: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
1: ఇమేజింగ్ వై దే ఆర్ గిఫ్ట్.
0: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
1: దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
1: As per the culture of Bharat, they are all sacred.
0: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
1: You understand what's culture?
0: ఏమిటి సంస్కృతి అంటే?
1: What is culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: That which is refined is culture.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
1: You find the paddy crop growing.
0: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
1: Do you eat in their original form the
0: paddy? గడ్డి నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు.
1: You separate the paddy from the grass.
0: ఈ ప్యాడీగా ఉండినటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
1: You remove the husk around the grain.
0: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
1: You cook the rice.
0: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీవు భుజిస్తున్నావు.
1: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
0: కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
1: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: సెపరేటింగ్ ఫ్రమ్
0: గడ్డి నుంచి వేరు చేయటము,
1: రిమూవింగ్ ద హస్క్,
0: అగ్నితో సంస్కరింపబట్టము,
1: రిఫైన్డ్ బై
0: ఫైర్, తదుపరి నీవు భుజించటము,
1: దెన్ ఓన్లీ యూ ఈట్.
0: ఇది సంస్కారము అన్నారు.
1: దిస్ ఈజ్ రిఫైన్.
0: అనగా చెడ్డనంతా తీసివేసి,
1: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్,
0: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
1: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్,
0: బియ్యమును వండుకుని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
1: కుకింగ్ ద రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్.
0: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటా ఉంటుండాలి.
1: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్.
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్.
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్.
0: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 రూపీస్.
1: When once you refine, polish it, it is of 1000 rupees in its value.
0: సంస్కరింపు చేయటం చేత విలువ కూడా నువ్వు తిరిగిపోయింది.
1: Because polishing refinement value has gone high.
0: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధము అవుతుంది.
1: So this processing will make it more valuable.
0: కనుకనే సంస్కరించడం అనగా ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
1: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలప్.
0: అది వే ఆఫ్ లైఫ్.
1: దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
1: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వీ ఈట్ షుడ్ బి
0: అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యూ హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, cook it and then eat later.
0: Way of life.
1: This is the way of life.
0: అప్పు లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
1: Otherwise the bread is of no value.
0: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: That's so many.
0: ఇది ఒక తట్ట.
1: This is a
0: ఇది ఒక వెండి తట్ట.
1: This is a silver plate.
0: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగ పెట్టుకోలేము.
1: But if it remains a silver, you can't use it.
0: వెండిని బాగా కాంచి సంస్కరింపచేసి
1: it should be burnt, it should be processed.
0: సుత్తితో కొట్టి
1: hammered.
0: హ్యామర్ తో అన్ని విధాల దాన్ని హింసించి
1: యూ షుడ్ హ్యామర్ ఇట్
0: అగ్నిలో వేసి
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్
0: సంస్కరింపజేసిన చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్ గా మనకు తయారైంది.
1: ఇఫ్ యూ రిఫైన్ ఇట్ ప్రాసెస్ ఇట్ దెన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ప్లేట్
0: ఇది ఒక బట్ట
1: దిస్ ఇస్ క్లాత్
0: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది
1: హౌ డస్ ఇట్ టేక్
0: మొట్టమొదట పత్తిగా వచ్చింది
1: ఫస్ట్ ఇట్ వాస్
0: పత్తి నుంచి చక్కని దారంగా తీసాము
1: అండ్ యూ డ్రా థ్రెడ్
0: ఈ దారమును నేసినాము
1: అండ్ ఇట్ వే
0: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము
1: దెన్ క్లాత్
0: అప్పుడే ఇది వే ఆఫ్ లైఫ్ దీన్ని వినియోగించుకోవడానికి వీలైంది
1: దిస్ క్లాత్ రిప్రజెంట్స్ ది వే ఆఫ్ లైఫ్
0: కనుకని పనికి రానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి
1: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్
0: అలాంటి సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము
1: దాట్ ఈస్ భారతదేశం
0: దాని కూడా సంస్కారం సంస్కారం సంస్కారం
1: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్
0: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కుని లోపల పోతున్నాం
1: ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్ ఇన్ యూర్ హౌస్ యూ వాష్ యువర్ ఫీట్ ఫస్ట్
0: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి
1: యాజ్ యూ మూవ్ అబౌట్ అవుట్ వర్డ్ యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫీట్ బికాజ్ ఆఫ్ సో మెనీ పాయిజనస్ ఇన్సెక్ట్స్ దేర్
0: కనుక నీవు పరిశుద్ధం చేసుకోవాలి
1: సో యూ హ్యావ్ టు ప్యూరిఫై క్లీన్
0: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాని ఔపానం అని చేస్తారు
1: మెనీ బ్రాహ్మిన్స్ దే హావ్ గాట్ ఏ ప్రాక్టీస్
0: చేతిలో నీళ్లు పోసుకుంటారు
1: దే విల్ హావ్ వాటర్ ఆన్
0: హ్యాండ్ చుట్టూ చుట్టేస్తారు
1: దే విల్ జస్ట్ గో ఇట్ రౌండ్ ద ప్లేస్
0: పానాయ నమః అపానాయ నమః గానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తూ ఉంటారు
1: దే అటర్ ద నేమ్ ఆఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
0: ఎందుకోసం చుట్టూ వేశారు
1: వై షుడ్ టేక్ ఇట్ రౌండ్
0: అనగా ఇది కూడా ఒక సంస్కారం
1: దిస్ ఇస్ ఆల్సో కల్చర్
0: వండిన వంట లోపల
1: There in the food
0: వడ్డించినటువంటి తట్ట లోపల
1: అండ్ దేర్ ఇన్ ద ప్లేట్
0: ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు
1: ద ఫుడ్ సర్వ్ దేర్ ఆన్ ద ప్లేట్ Well, you may find the ants getting into the
0: plate. చుట్టు నీరు పోస్తే చీమలు రావడానికి వీలు లేదు.
1: On the other hand, if you keep water around the plate, ants cannot approach.
0: చిన్న చిన్న విషయాలు కూడాను భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
1: In these subtle matters, the culture of Bharat has got many explanations.
0: Meaningless words in Sanskrit lo lene ledu.
1: In Sanskrit, there are no meaningless words.
0: కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రము యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు
1: బట్ ది పీపుల్ హూ డోంట్ నో ది మీనింగ్ దే యూజ్ ఇట్ ఇన్
0: మీనింగ్లెస్ వాడు తెలియనట్టుగా ఉండడు
1: A first ignorant person will not remain innocent. He talks as if he knows. That is foolishness.
0: తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము
1: To talk
0: తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు
1: When you don't know, make effort to know.
0: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం లేవుండి ఉంటున్నాయి
1: ఇన్ డివినిటీ దేర్ సో మెనీ సటిల్ పాయింట్స్
0: ఏదమన్నా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఏమిటి ఉంటుండాలి
1: ఎవ్రీ లెటర్ హెస్ గాట్ ఎ మైటీ పవర్ బిహైండ్
0: వాక్ అనే ఒక శబ్దం
1: దేర్ ఇస్ వన్ వర్డ్ బై నేమ్ వాక్
0: వాక్
1: వాక్
0: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము
1: దిస్ ఇస్ వన్ వర్డ్
0: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది
1: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ
0: పదము అనేటువంటిది ఒక పదమే అన్ని పదార్థములే
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్
0: ఈ పదార్థంలో ఏముంటుండాలి అర్థము
1: వాట్ ఈస్ ది మీనింగ్ దేర్
0: పదమునకు అర్థమే పదార్థము
1: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
0: పదము ఇది గులాబీ పుష్పము
1: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్
0: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము
1: The meaning for this word rose flower, this flower is the true meaning.
0: Kerchief అనేటువంటి పదమునకు ఇది అర్థము.
1: For the word kerchief, this is the meaning.
0: ఈ పదమునకు అర్థమును చూపించేటువంటి కనుకనే దీనికి పదార్థము అని పేరు పెట్టారు.
1: As it shows the meaning, it's called padartha.
0: పదమునకు అర్థమును నిరూపించేటువంటిది పదార్థము అన్నారు.
1: That which proves the meaning artha to the pada, the word is padartha.
0: కనుకనే ఈ సంస్కృతి భావం నందు
1: So in culture.
0: ఇంకా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటివన్నీ ఉన్నాయి.
1: There are many peculiar things here.
0: ఒకటి ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దట్స్ వెరీ గుడ్ వర్డ్
0: అక్షరం అన్నాడు
1: వి సే అక్షర
0: ఈ అక్షరం అంటే ఏమిటి
1: వాట్ డు యు మీన్ బై దట్
0: ఇది ఒక కేవలం ఒక వ్రాతలో ఉండేటువంటి అక్షరంగా భావిస్తుంది
1: ఇస్ ఇట్ దట్ యు రైట్ దట్ విచ్ ఇస్ రిటన్ అక్షర ద లెటర్
0: లెటర్ అది
1: లెటర్
0: అక్షరం అనగా లెటర్ అది
1: అక్షర మీన్స్ లెటర్
0: అయితే
1: అవేవా
0: వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం
1: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ అక్షర
0: స్వరూపుడు
1: పర్మనెంట్ గాడ్ ఇస్ పర్మనెంట్
0: కాదు ఈ యొక్క పర్మనెంట్ లో కూడా నువ్వు టెంపరీ కూడా చేరి ఉంటుందా?
1: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
0: టెంపరీ. దీంట్లో కూడా నువ్వు పర్మనెంట్ కూడా చేరి ఉంటుందా?
1: ఈవెన్ ఇన్ ద ఎఫీమరల్ దేర్ ఇస్
0: పర్మనెంట్. శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుందా?
1: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ.
0: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుందా?
1: ఇన్ ద పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ టెంపరీ.
0: మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి.
1: టు నో దట్ ఇస్ కల్చర్.
0: అక్షరం
1: అక్షరం
0: ఆక్షరం
1: ఆక్షరం
0: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
1: ఆ మీన్స్ పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
0: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
1: క్షర దట్ లీవ్స్
0: ఆ అనగా నిరంతరము ఉండేటువంటిది.
1: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
0: ఆ శాశ్వతము
1: ఆ ఇస్ పర్మనెంట్.
0: క్షరం నశించటము.
1: క్షర పెరిషబుల్
0: నశించేటువంటిది ఆత్మ. నశించినటువంటిది పరమాత్మ.
1: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్ ఇస్ డివినిటీ.
0: ఆత్మ పరమాత్మల యొక్క చేరికే అక్షరం.
1: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్ అక్షర.
0: కనుకని ప్రతి దాని ఎందుకును ఎంతో అంతరార్థాన్ని కూడి ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్.
0: విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
1: యూ హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్
0: అడుగు అడుగునకును భారతీయ సంస్కృతి అడ్డ వస్తుంది మనకు.
1: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
0: మాట మాటకు భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
1: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్
0: చూపు చూపుకు కూడా మధ్యలో ఉన్నటువంటి భారతీయ సంస్కృతమే.
1: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కనుకనే ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
1: ఎట్ వన్ టైం ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ఫైటింగ్ విత్ ది క్రొకడైల్.
0: కావవే వరద సంరక్షించు భద్రాత్మక.
1: ఓ గాడ్
0: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
1: ది కింగ్ ఎలిఫెంట్ వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఓ గాడ్ కమ్ డౌన్.
0: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
1: God appeared there.
0: దీనికి అనేక మంది కవులు
1: many poets
0: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు.
1: How long distant is present God from the devotee?
0: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి.
1: You know many intellectuals.
0: తెలివి తక్కువ మేధావులు.
1: They are foolish intellectuals.
0: వాడన్నాడు ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
1: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
0: ఇది ఎంత అజ్ఞానం.
1: What a sort of ignorance it is.
0: ఎక్కడి నుంచి ఎక్కడికో రాడు భగవంతుడు.
1: God doesn't come from anywhere.
0: సర్వత

0: ధన్యవాదం. ఎవరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి.
1: If you pray that God should be with you, you listen to the sound of
0: his voice. నా కష్టంలో నీకు కనిపించడం లేదా, నా ఏడుపు నీకు కనిపించడం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి.
1: And what you feel like this, oh God, don't you see my misery, don't you see my suffering, he will be finding the eyes of God.
0: నా రోగం నీకు వినిపెట్టడం లేదా,
1: don't you listen to my,
0: నా ప్రార్థన నీకు వినటం లేదా,
1: don't you listen to my suffering.
0: అని ప్రార్థించేటువంటి వానికి చెవులు మాత్రమే ఉంటాయట.
1: The one who prays so, he will find the ear.
0: తత్వతోచి తిరోముఖం, అన్నింటి ఎందుకు కూడాను తన యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: యూ విల్ ఫైండ్ ది ఫేస్ ఆఫ్ గాడ్.
0: ఒరే పిచ్చివాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా,
1: ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ,
0: నీ వీపెనుకులనే వస్తున్నానరా నీ వెంట,
1: ఐ ఫాలో యూ, స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హి సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్ బిహైండ్ అండ్ వాచ్
0: వెనక లేడు,
1: హీస్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా వాట్ ఎ లై హి సెడ్.
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హి సెడ్ ఐ బిహైండ్,
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హి రిటర్న్.
0: బాబా
1: బాబా,
0: మీరు ఇంత పెద్దవారు కదా,
1: యూ సచ్ ఎ బిగ్ మ్యాన్,
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా,
1: వై షుడ్ బి లైయర్,
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యువర్ బిహైండ్,
0: నా వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యువర్ బిహైండ్,
0: నేను చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావెంట్ సీన్ యు.
0: ఒరే సైతాన్,
1: హి సెడ్ ఓ సైతాన్ మ్యాడ్ క్యాప్,
0: ఇదేరా నీ బుద్ధి,
1: ఈజ్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్,
0: కాదు కాదు, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్,
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్, ఐ టూ టర్న్.
0: తాను వెనక తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ యూ టర్న్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్.
0: దైవం యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్, ఇట్ కీప్స్ హైలీ మీనింగ్ ఫుల్.
0: అర్థం చేసుకోలేరు,
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించవద్దు.
1: సో డోంట్,
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈస్ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం,
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికీ సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవుడిగా కనిపిస్తుంటుంది,
1: అపియర్ టు బి ఆర్డినరీ హ్యూమన్,
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: So do your duty.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: To get your doubts cleared, offer yourself to God.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: That's your main duty today.

0: విలువలేనిది అయినప్పటికీ, అస్థిరమైనటువంటి అయినప్పటికీ, ఈ మానవ దేహము ఆత్మదేవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
1: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మ, ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ప్రాపర్లీ.
0: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
0: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
1: ఏ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుకనే ఆధునికమైనటువంటి యొక్క వైజ్ఞానమునకు కారకులైనటువంటి రోమన్ దేశం వారు కూడాను ఈ దేహం యొక్క విశిష్టతను గుర్తించి వారు దేహ పోషణ నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రద్ధను తీసుకునేటువంటి వారు.
1: ద రోమన్ సైంటిస్ట్ హూ హ్యావ్ లేడ్ ఫౌండేషన్ ఫార్ ద వేరియస్ సైన్సెస్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ హ్యాస్ టు బి ప్రాపర్లీ మెయింటైన్.
0: ఈ దేహము తనంతటికి తానైనటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
1: దిస్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ కన్ఫైన్ ఇట్ టు ఓన్లీ
0: అనేక అంగములతో కూడినటువంటి యొక్క సమష్టి స్వరూపము.
1: దిస్ ఈజ్ ఎ కలెక్షన్ అండ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్.
0: ఏ అంగమునకు ఆ అంగము లావణ్యమైనటువంటిది.
1: ఈచ్ లింబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ.
0: అన్ని అంగముల యొక్క సౌందర్యమును కూడా మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ఈచ్ లింబ్ ఆఫ్ ది బాడీ.
0: అనారోగ్యములకు గురి అయినటువంటి దేహము, బలహీనతకు గురి అయినటువంటి దేహము ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని చేయలేదు.
1: ఎ బాడీ విచ్ ఈస్ సబ్జెక్టెడ్ టు డిసీజ్ అండ్ వీక్నెస్ కెన్ నెవర్ కంటెయిన్ స్ట్రాంగ్ థాట్స్ అండ్ సౌండ్.
0: పవిత్రమైన దివ్యమైన భవ్యమైన భావములు మానవుల నుండి ఆవిర్భవించవలనన్న శరీరం దృఢమైనటువంటిది గాను ఆరోగ్యమైన వంటిది గాను ఉండాలి.
1: ఇఫ్ నోబుల్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ గ్రేట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విల్ హ్యావ్ టు ఎమర్జ్ ఫ్రమ్ మ్యాన్, ద ఫిజికల్ బాడీ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ సౌండ్.
0: అన్ని మతముల వారు కూడాను దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
1: ఆల్ ది రిలిజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
0: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ,
1: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
1: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ గాడ్ అండ్ ఆత్మ ఇన్ సైడ్ ఇట్.
0: కనుక మతములన్నీ చేరి మంచిని బోధించి,
1: ఆల్ ది రిలిజియన్స్ కెన్ ఓన్లీ టెల్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివితోడ,
1: బట్ వన్ షుడ్ కండక్ట్ వన్ సెల్ఫ్ విత్ దట్ అవేర్నెస్.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది.
1: ఇఫ్ యువర్ థింకింగ్ ఈజ్ ప్రాపర్ విచ్ రిలిజియన్ ఇస్ బ్యాడ్.
0: కనుక అన్ని మతములు కూడాను ఏది బోధించినప్పటికీ సమష్టి క్షేమమునకే కాని వ్యష్టి యొక్క క్షేమమునకు కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలిజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫార్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహమునంది దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
1: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
0: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
1: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
0: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్
0: డిక్లైన్. ఇది నిరంతరం కూడా పవిత్రమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్వేస్.

0: విలువైనటువంటిది,
1: ఆల్వేస్ ఫ్రెష్
0: బలమైనటువంటిది,
1: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు దీని విలువ ఏమాత్రం కూడా తగ్గదు.
1: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్స్ స్ట్రాంగ్ అండ్ ఇట్ నెవర్ డిక్లైన్.
0: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
1: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
0: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
1: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: Kanuka, deham anekunte aneka malinyamato kudinatunte ainappatikini, indulo nirmalamu nischalamu nisvarthamainatunte aatmatattvamu nirantaram kodunu prakashistune untuntadi.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: Aithe anni matamulu varu kudanu ee deham yokka pushtini santushtini koratamlo undinatundi antaratham emiti.
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: Deho devalaya prakto. Idi deham anetundi భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly.
1: Kani itti satyamunu gurtinchaleinatundi vyaktulu aneka vratamulani nomulani upavasamulani ee perla cheta dehamunu krushimpa chesukuntunnaru.
0: But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, or make undertaking such acts which weaken this physical body.
1: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము.
0: By undertaking such steps, you will never realize the reality of Atma.
1: పుట్టపైన మధ్యించిన పాము మరణం ఉందన?
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: తనువును తా దండించిన విషయభోగములు అడుగున?
0: By putting this physical body to suffering, can you get realization?
1: ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానవునా?
0: By merely giving a food and water, can you really become Atma?
1: తానెవరు తెలియకున్న తత్వజ్ఞానం ఎతుకులు.
0: Without knowing who you really are, how can you become
1: Atma? తత్వజ్ఞానమును కుదరవలనన్న తానెవరో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: If you really want to become a తత్వజ్ఞాని, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో రియలైజ్ వాట్ మ్యాన్ రియలీ స్టాండ్స్ ఫార్.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే, నిరంతరము నూతనుడే.
0: సీజ్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
0: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈస్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఇది కొన్ని విధములైనటువంటి విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
0: Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth.
1: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ఠ.
0: The most important object is to realize who you really are.
1: ఇది నిష్ఠనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
0: A real జ్ఞాని is one who has this kind of
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: ద్రష్టాధారం చేతనే దృష్టిని మనము అభివృద్ధి పరుచుకుని సృష్టిని మనం అనుభవించాలి.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy kaani
1: aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam. Idi avivekam.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: Aakaram manavaakaram undavachunu,
0: in form one may be a human.
1: Daanam gunamulu cheta ee manavattvanni marugu cheyavachunu,
0: but by qualities you might have hidden the real human nature and become a demon.
1: Aakaramunu chusi manavattvanga manam bhramincharadu.
0: We should not get deluded by merely looking at human form.
1: Nijamaina manavattvam anaga manava, managa kaadu, nava anaga kottadi, kottadi kaanatundi manavattvam.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్. మా నా వా.
1: మా అనగా అజ్ఞానము.
0: మార్ రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు నాట్.
1: వా అనగా వర్తించటము.
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరి అయిన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam motta motta artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్ వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవ్రీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవ్రీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పులిచర్మం కప్పినట్టు గాడిద తా పురియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డాంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగ ఉంటుందటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భవించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటాయి.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్.
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: The physical body is like a water bubble.
1: ఈ క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతో నీటి యందు.
0: In what moment this water bubble breaks down?
1: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: But then this from where did నీటి యందు బుబ్బి come? It has come from water.
1: నీటి యందు పెరిగి
0: it has grown in water.
1: నీటి యందు అణంగు నీటి బుడగ.
0: It has merged back into water itself.
1: నరుడు భూదంబు.
0: Man is water bubble.
1: నారాయణుడు నీరు.
0: నారాయణ is water.
1: కనుక ఈ బుడగ కేవలము నీటి నుండినే పుట్టినటువంటిదిగా ఉండినప్పుడు ఈ యొక్క నరుడు కూడాను నారాయణుడి నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
1: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్, వీ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: ఆల్దో దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్.
1: జగత్తునంత ప్రతి పదార్థమునకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: Nasreyo niyamam vina.
0: There is no welfare without a code of conduct.
1: Ee dehamu aneka niyamamulato koodinatvantidi.
0: This physical body also has certain rules and limitations.
1: Mana pravartanalu endukani,
0: in our behavior,
1: mana choopulu endukani,
0: in our looks,
1: mana matalu endukani,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: ఇన్ అవర్ ఫీలింగ్స్,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
1: అనుగ్రహించినటువంటి అంగములన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లిమ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా కూడా ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెలుతురునో అంత వెలుతురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెలుతురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్ డౌన్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈస్ ఓకే, అదర్వైజ్ దే బర్స్ట్.
1: కనుక మన దేహం అంతా కూడా కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి ఒక దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్టేకన్,
1: మాటలు ఎందు పరిమితము.
0: There is limit in words.
1: వినటం యందు పరిమితము.
0: In hearing there is a limit.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Our entire life consists of certain limits and limitations.
1: పరిమితమునకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
0: When one exceeds the limit, then one faces the danger.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive food makes one go mad.
1: అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
0: Excessive talk makes a person.
1: కనుకనే మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ పాత్ విచ్ కెన్ రియలీ కన్ఫర్ జాయ్ ఆన్ us ఇన్ యూజింగ్ అవర్ ఫిజికల్ బాడీ.
1: మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ 5 types ఆఫ్ థింకింగ్ పవర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
1: దానినే ఒక జ్ఞానం అన్నారు.
0: అండ్ దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటి కూడా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి, తెలివితేటలతో కూడినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్,
1: దీనినే మొట్టమొదటిదాన్ని బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
0: దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోయింది.
0: దిస్ బుకిష్ నాలెడ్జ్ has given birth to superficial knowledge.
1: ee superficial knowledge lopale mana jeevitham anta vyaktham cheskuntunnamu.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ee vaisnamdu ee manavuniki undavalsinatundi general knowledge, common sense zero ga untundadi.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. General knowledge, common sense anedantundi kevalam vidya valla labhinchetundi kaadu.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: Nitya jeevithamlo kartavya dharmamu vallane manaku ee oka general knowledge ni manamu pochinchukovachunu.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ అ సెల్ఫిష్.
1: తమ దోషాలు తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination ni chustunnadu. Not the right to, not the right to, not the right.
0: Man is using discrimination to defend and say that it is his right, his right.
1: Idi swarthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దట్ ఈస్ ద రీజన్ వై ది యూత్ ఆర్ ప్రాంప్టెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్.
1: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఎవరికి సంబంధించినటువంటి అందరికి సమన్వయమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు, తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: బట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: బట్ పీపుల్ విల్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
0: పీపుల్ హూ డిఫెండ్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
1: ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైన డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: స్పిరిచువాలిటీ విల్ నెవర్ అండర్టేక్ సచ్ నారో డిస్క్రిమినేషన్.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైన యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్,
1: సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్,
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యూమానిటీ,
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణాశక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది, ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: And that is practical knowledge.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: Man is getting innumerable doubts because he doesn't have practical knowledge.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్.
1: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడు నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ.
0: లవ్ హ్యాస్ ఎమర్జ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్, ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము, అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేకమంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: Many people are rather indifferent in looking after this physical body. అనేక రోగులకు
1: గురి అవుతుండాలి.
0: That is the reason why they are getting different diseases.
1: ఈ రోగముల చేత తమ యొక్క దివ్యమైన ఆనందాన్ని కూడా అందుకోలేకపోతున్నారు.
0: Man has not been able to enjoy bliss because of these diseases.
1: ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం.
0: In order to achieve
1: చతుర్విధ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామములు కూడా మనం ఆశించవలనను అనుభవించవలనను ఈ దేహములకు ఆరోగ్యం అత్యవసరం.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ye vidhamaina margaanni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatuvanti yokka vicharana cheta pravartanalo maarpulu manam teppinchukovali.
0: We should bring about proper changes in our conduct and behavior through proper environment.
1: Aharamto kaligeetuvanti yokka aarogyam kante మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటం
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this
1: worry? What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచనల చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాం.
0: వీఆర్ గెటింగ్ మెంటల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ థింకింగ్.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ అట్ ఆల్.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజ్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
0: ఇన్ టుడేస్ వరల్డ్ సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ దట్ ఎక్సెసివ్ థింకింగ్.
1: ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి.
0: అవర్ థాట్స్ మస్ట్ బి ఆల్వేస్
1: లిమిట్ చేయకూడదు.
0: They should not exceed the limits.
1: అవసరమైనటువంటిది ఆ సమయంలో మాత్రమే మనం చింతించాలి.
0: డిపెండింగ్ అపాన్ ది ఎక్సిజెన్సీ ఆఫ్ ది
1: గడిచిపోయిన దానిని రాబోయే దానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: Do not bother about the past which is dead and the future which is unborn.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80% to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యంకు గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారాలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: అధికంగా చదవటం కాని,
0: excessive reading,
1: అధికంగా ఆడటం కాని,
0: excessive play,
1: అధికంగా పాడటం కాని,
0: excessive sleep,
1: అధికంగా నిద్రించడం కాని,
0: excessive sleep,
1: ఈ శరీరమునకు హాని కలిగించేస్తుంది.
0: All these will harm the physical body.
1: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి యొక్క విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
0: We have already just seen four types earlier.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
0: వై షుడ్ వి నాట్ వేస్ట్ ఫుడ్?
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
1: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
0: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
1: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
1: ఇది అన్నమయమైన జీవితము.
0: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
1: ఇది అన్నగత ప్రాణము.
0: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
1: కనుకనే మనం ఆహారంను వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం.
0: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
1: సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
1: ఇది సరైనది కాదు.
0: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
1: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
0: అవర్ కంట్రీ భారత్ ఈస్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
1: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
0: ఆల్ దీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ హావ్ అరిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
0: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
1: అప్రోచ్. సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
1: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
0: వెన్ యు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దెన్ ఓన్లీ
1: మన జీవితం అంతా ఇప్పుడు ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ కావాలి.
0: ఫస్ట్ బ్యాలెన్స్.
1: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
0: వైల్ సిట్టింగ్ డౌన్
1: సైకిల్ తొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
0: సైక్లింగ్ వీడ్.
1: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: కార్ డ్రైవింగ్ వీడ్.
1: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: థింకింగ్ వీడ్స్.
1: అంత లైఫ్ ఏ ఒక బ్యాలెన్స్.
0: Life is based upon balance.
1: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఇంబ్యాలెన్స్.
1: కారణం ఏమిటి?
0: వై ఇస్ ది అనకౌ
1: మితిమీరిన తెలివి పెరిగిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ క్లవర్నెస్.
1: నాలెడ్జ్ చాలా అధికమైపోయింది.
0: నాలెడ్జ్ హెస్ గ్రోన్ బియాండ్.
1: ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ప్రాపర్లీ యూజ్ నాలెడ్జ్ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు స్కిల్.
1: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది.
0: వెన్ యూ కన్వర్ట్ నాలెడ్జ్ ఇన్ టు స్కిల్
1: వచ్చి ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు. దాని వల్లే బ్యాలెన్స్ తప్పిపోయింది.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడేస్ యూత్ ఆర్ కిల్లింగ్ నాలెడ్జ్ దేర్ ఫర్ ది బ్యాలెన్స్
1: చేస్తున్నారు.
0: వాట్ ఈస్ ది
1: మన చూపు లోపల మన నాలెడ్జ్ ఎంత కూడా వ్యర్థమైపోతుంది.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
1: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
0: త్రూ హియరింగ్
1: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
0: త్రూ ఎక్సెసివ్ టాక్
1: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుంది.
0: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో ఉంటుంటుంది.
0: దేర్ ఇస్ ఎ రేడియో.
1: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
0: యూ ఆర్ స్విచ్డ్ ఆన్ ది రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
1: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చును. వాయిస్
0: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
1: వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
1: అయితే దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
0: వన్స్ యూ ఆన్ ది రేడియో
1: విను వినకపో.
0: వెదర్ యూ లిసన్ టు రేడియో
1: అది పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
0: వెదర్ ది వాల్యూమ్ ఇస్ మోర్ ఆర్ లెస్
1: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తం అవుతుంది.
0: సో మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈస్ యూజ్డ్ అప్.
1: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: అవర్ బాడీ మే బి కంపేర్ టు ఎ రేడియో.
1: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
1: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుంది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుంది జీవితం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
1: కనుక ఈ దేహమునందుంటున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
1: గడచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్. పరిగెత్ ది పాస్ట్. నడుచుకుని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
0: యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హావ్ వాక్డ్ అప్. వై డు యూ లుక్ బ్యాక్?
1: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
0: యూ కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
1: అలాంటి రాని దాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యూ వరీ అబౌట్ పాస్ట్ విచ్ యూ కెనాట్ గెట్ బ్యాక్?
1: ఇన్ ద ఫ్యూచర్.
0: దెన్ ఫ్యూచర్
1: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
1: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
0: యు మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
1: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
0: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
1: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డూ యూ థింక్ అబౌట్ టుమారో?
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: యు ఆర్ నాట్ షూర్ ఆఫ్ టుమారో.
1: ఫ్యూచర్ అలాంటి షూర్ కానటువంటి దానికి ఇన్సూర్ చేయటం ఎందుకు?
0: వై డూ యూ ఇన్సూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
1: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్.
1: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
1: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
0: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
1: Vidyarthulara,
0: dear students,
1: gatam gatam,
0: past is
1: bhavishyattu bhavishyattu,
0: future is future.
1: Ee rendintini manam vicharanakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
0: Let us not bother about those
1: present
0: two.
1: Present present
0: present is very important. Present,
1: this is not ordinary present, this is omnipresent.
0: Present is not ordinary present, this is omnipresent.
1: Anaga empty bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
0: వాట్ డూ యూ మీన్ బై ఆమ్నీ ప్రజెంట్? ది ఫ్యూచర్స్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రజెంట్.
1: ముందు ఏ విత్తనము నాటావో ఆ యొక్క మొక్కనే ఇప్పుడు వచ్చింది.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
1: ఇప్పుడు ఏ మొక్కను నాటావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్
1: ఫ్యూచర్ అండ్ ప్రజెంట్. పాస్ట్ రెండు కూడా ప్రజెంట్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఫోర్ in the present you find both
1: vartamananni sakramaina margamlo anubhavinchandi.
0: Therefore enjoy present.
1: Yetti vicharamulaku avakasam nandinchakoodadu.
0: Do not give room for any worry.
1: Ee sakramaina margamnu anubhavinchinappude mana jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
0: Only when we present enjoy present
1: abhutamaina jeevithanga roopondutundi,
0: then only it will be immortal.
1: Amaratvanni pondutundi.
0: It will be able to get immortality.
1: Manavatvanni saathakanga avistundi.
0: It will sanctify man's life.
1: Vidyarthulara, deham yokka visishtatanu manam alakshyam cheyakoodadu.
0: Dear students, do not ignore this special anni anityame
1: ee jagatunandu.
0: In this world everything is important.
1: Aithe annintini manam alakshyam chestunnama?
0: Are we ignoring everything?
1: Ledu. Anityam asukham lokam mim praapya bhajasvamam anedi. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
0: కన్సిడర్ బాడీ యాజ్ అ టెంపుల్.
1: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
0: వాట్
1: నడిచే దేవాలయము.
0: దిస్ ఇస్ అ వాకింగ్ టెంపుల్.
1: పర్మనెంట్ దేవాలయం కాదు.
0: దిస్ నాట్ అ ఫిక్స్డ్ టెంపుల్.
1: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యూ.
1: ఈ మూవింగ్ టెంపుల్.
0: దిస్ ఇస్ అ మూవింగ్ టెంపుల్.
1: ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎంజాయ్ దిస్ సీక్రెట్.
1: ఏది చేసినా దేవుడు ఉన్నాడు లోపల.
0: వాట్ ఎవర్ యు డూ,
1: ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వాట్ ఎవర్ యు డూ, కన్సిడర్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
1: ఆత్మవిశ్వాసం లేకుండా
0: యు షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓన్లీ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్
1: అశాంతికి గురి అయిపోతున్నాము.
0: వీఆర్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ వాల్, దేర్ ఇస్ నీడ్ ఫర్ గుడ్ ఫౌండేషన్.
1: గోడ భద్రంగా ఉండాలి.
0: దెన్ ఓన్లీ వాల్ విల్ బి సేఫ్.
1: గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
0: ఓన్లీ వెన్ ది వాల్ ఇస్ సేఫ్ ది రూఫ్.
1: రూఫ్ భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
0: వీ కెన్ లివ్ హ్యాపీలీ ఓన్లీ వెన్ ది రూఫ్ ఇస్ సేఫ్.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: Self confidence is the foundation.
1: Self satisfaction the wall.
0: Self satisfaction the wall.
1: Self sacrifice the roof.
0: Self sacrifice the roof.
1: Self realization life.
0: Self realization is the life.
1: Kanuka manamu self self self self ante emti?
0: What do you mean by self?
1: Rendu rakamulainatundi self lu unnai ikkada.
0: There are two types of self.
1: Ekachanam anetundi self, I oka self.
0: One lettered self, I is one self.
1: ఇంకా రెండవది ఈవైఈఐ, ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
0: ది అదర్ వన్ ఇస్ ది త్రీ లెటర్డ్ సెల్ఫ్ ఈవైఈ.
1: త్రీ లెటర్స్ ఐ ఏ బాడీ.
0: ది త్రీ లెటర్డ్ ఐ ఇస్ ది బాడీ.
1: ఏకాక్షర ఐ ఏ ఆత్మ.
0: ది వన్ లెటర్డ్ ఐ
1: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: దిస్ వన్ లెటర్డ్ ఐ ఈజ్ ఎ విట్నెస్ టు ఎవ్రీథింగ్.
1: ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వుల యందు ఉంటుండాలి.
0: ద వన్ లెటర్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ మూడక్షరములు ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
0: Some people may not have this three
1: letter I.
0: Some people may get cataract with, in spite of
1: their having
0: and there may be some other
1: కాని యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వుల యందు కూడాను ఈ ఏకాక్షర ఈ సమంగానే ఉంటుండాలి.
0: Whether it is yogi, bairagi or all sorts of people have this I equally and uniformly.
1: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
0: నౌ ఐ కాల్ భగవతే, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
1: హక్ సర్ అని పిలిచాను, నేను ఐ అంటాడు.
0: ఐ సే హక్ సర్, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
1: అర్జున్ గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు.
0: అర్జున్ గుప్తా ఐ జస్ట్ కాల్, హీ సేస్ ఐ.
1: చిక్బర్ అని పిలిచాను, ఐ అంటాడు.
0: చిక్బర్ ఐ సే, హీ రైజెస్ హిస్ హ్యాండ్.
1: భగవతే, హక్ సర్, సింగ్, చిక్బర్ రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనేటువంటి ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
1: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
1: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing. Scholars
1: యువకులు ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We should enjoy unity in diversity.
1: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించడం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
0: We are losing peace because we are considering unity as diversity.
1: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉండాలి కదా.
0: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
1: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
1: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
0: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
1: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
0: Dear students, youth is most precious.
1: భిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give room for any differences in thoughts.
1: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
0: It is lack of good health which is giving room for this kind of thoughts.
1: చూడండి, దేహం పుష్టిగా కనిపించవచ్చును.
0: Apparently the body may look
1: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
0: But the mind may be weak.
1: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
0: దేర్ కెన్ బి హెల్తీ మైండ్ ఓన్లీ ఇన్ హెల్తీ బాడీ.
1: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంటాయి.
0: ద టైప్ ఆఫ్ థాట్స్ యూ గెట్ విల్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ బాడీ దట్ యూ హ్యావ్.
1: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్, హెల్తీ అండ్ స్టడీ, దెన్
1: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: From a weak mind only doubts emerge.
1: Kanuka manamu manaku maname balulama leka abalulama ani vishayanni manam vicharinchukovachu.
0: Each one can question for himself whether his body is
1: nee sankalpam ettidiga untuntado nee balam attidigane undi.
0: Your thoughts will depend upon the type of weakness or strong body that you have.
1: Kanukane yad bhavam tad bhavati hi annaru.
0: That is the reason why it is said that the thoughts that you get depend upon.
1: Dehamu anityame, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కాని ఇందులోపలనే ఒక రత్నం, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
0: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
1: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్ ఇన్
1: ఇనుప పెట్టికి. ఒక వెలుగు ఉంటుండదు.
0: There may not be much value for
1: కానీ వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
0: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
1: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
0: we have to take care of this iron safe for the sake of the jewelry which it contains.
1: అందులో ఏ మాత్రము విలువైన నగలు లేకపోతే ఇనుప పెట్టెను మనం కాపాడనక్కర్లేదు.
0: If there is no jewelry in the iron safe, no need for taking care of.
1: ఇది ఇనుప పెట్టె వంటిది.
0: Body is something like an iron safe.
1: ఇందులో ఒక భద్రమైనటువంటి ఒక ఆత్మ ఉంటుండాలి.
0: There is ఆత్మ which is so
1: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: For the sake of ఆత్మ we have to take care of the body.
1: జీవితం కోసం మనం భుజించాలి కానీ ఆహారం కోసం జీవించరాదు.
0: We have to partake food for the sake of life. We should not live for food.
1: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
0: Many people think as if they are living for eating.
1: మనకు నిజముగా ఆత్మభావమే ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
0: If we have faith in Atma, food walks itself up to you.
1: అన్నం కోసం మనం వెతకడానికి అక్కర్లేదు.
0: We need not search and work for food.
1: అందుకోసమనే వేదాంతమునందు భాగవతమునందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్, వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
1: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
0: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
1: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
0: If you only inquire after Atma, you need not search for food at all.
1: Puttinchina vaadu pettalekapothada?
0: The one who has given birth to you, will he not?
1: Ee vishwasanni manam balaparchukovali.
0: We should develop firm faith in this kind of thinking.
1: Nayana, ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi Vedantam.
0: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
1: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
0: But man has given up this truth.
1: మరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
0: Child, have a look at your own face in this mirror. And when the mirror is shown to someone else, how can you get your own image?
1: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
0: Intellect which is given as a mirror to see yourself is used to judge others. దోషములు
1: నీకు గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
0: That is why you have not been able to recognize who you really are.
1: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
1: విచారములు ఏమాత్రమూ మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వరీ.
1: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలము సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
1: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల 4 F's అని చూబోధించాము.
0: That is why 4 F's have been taught in our education system.
1: మొదటి F, follow the master. నీ కాన్షియన్స్ ను ఫాలో చేయి.
0: Follow the master, follow your conscience.
1: రెండవది face the devil.
0: Second one is face the devil.
1: Third F, fight to the end.
0: Third one is fight till the end.
1: Fourth F, finish the game.
0: Fourth, finish the game.
1: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
0: This is the
1: ఈ విషయంలో నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి.
0: You have to make real progress in these 4 directions.
1: ఏమిటి ఈ చదువులు?
0: What is the type of
1: ఆంగ్ల చదువుల లోపల ABC అని ఉండాలి.
0: In the education you have got ABC.
1: ఈ ABCD యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of ABC?
1: Always be careful.
0: Always be careful is the inner meaning of ABC.
1: ఇది మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత అజాగ్రత్త అప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త అజాగ్రత్త జాగ్రత్త.
0: The same thing has been told in Vedanta. Arise, awake and stop not till thy goal is reached. Awareness, awareness.
1: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
0: We have to undertake study associated with culture.
1: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
0: for whatever period of time
1: ఎన్ని విజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
0: however much of science,
1: ఎన్ని పదవులు ఏలినప్పటికీ,
0: whatever authority and power you may get,
1: ఏ నాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
0: One day or the other, you have to realize your real truth.
1: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్
1: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
0: రికగ్నైజ్ యాజ్ అండ్
1: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
0: బి అవేర్ ఎవ్రీ మూమెంట్.
1: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
0: God's grace, God's anger, God's love, in what moment, how it befalls you, you do not
1: know. In the physical world, you can get to know
0: In the physical world, you can get to know certain things easily.
1: కనుక ఆధ్యాత్మికంలో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
0: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సట్లిటీస్.
1: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే
0: దేర్ఫోర్ వి షుడ్ గో ఆన్
1: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే
0: ఇఫ్ వి ఆర్ రెడీ టు ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ మూమెంట్
1: ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: ఇట్ గివ్స్ ఇట్ కన్ఫర్స్
1: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
0: Do not worry about the unborn.
1: గడిచిపోయిన దానిని ఏమాత్రము విచింతించకూడదు.
0: Do not worry about the dead past.
1: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
0: Consider all these things as
1: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కాని, ఒక వ్యక్తి కాని, ఒక విషయం కాని శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
0: There is no object, no matter, no individual who is permanent.
1: దీని పేరే జగత్.
0: The name of this world itself is జగత్.
1: జగత్. జగత్. రావటం పోవటమే దీని యొక్క పేరు.
0: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
0: వన్స్ యు నో దిస్ ట్రూత్ వై షుడ్ యు వరీ?
1: కనుక ఈ యొక్క విచారం మనకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
1: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
1: ఒక్క మానవత్వము తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
0: Excepting for man, no other living being has an opportunity like this.
1: దీనికి ఆహార విహారములే మూల కారణం.
0: For this, food and habits are essential.
1: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడాను
0: among 84 lakhs of living beings in this world which
1: 83 లక్షల 99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
0: 83,99,999
1: are bound by their own nature. పశుపక్షి మృగాదులు భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
0: ఆల్ దీస్ బీస్ బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్.
1: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
0: దేర్ఫోర్ దే ఆర్ నాట్ సఫరింగ్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్.
1: కానీ మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
0: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
1: పాకం చేయాలి. నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
0: For satisfying your own taste, you will have to prepare different types.
1: కానీ వాడి ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
0: But he is not bothered to think about the longevity and how long he is going to live.
1: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను
0: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్
1: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
0: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
1: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
0: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
0: దిస్ Vegetarian food alone gives that type of balanced food which is required by man.
1: It is human body. This is animal body.
0: That is animal body from which
1: ee rendittiki sariyinatti yokka cheriku kudaradu.
0: It is difficult to bring about a balance.
1: Edo doctors cheptuntaru protein anta deentlo untundadi bhujinchandi pushti avutarani. Idi kevalamu vaari balahinatali.
0: Doctors, when they say that this mutton has
1: trage paallo pushti leda andulo protein leda perugulo protein leda kooragaayallo protein leda bedallo protein leda protein ekkadaina untundadi saadhyamainta varaku.
0: Protein is not merely available in mutton, it is available in every type of vegetable in dal.
1: Idi kevalamu shareerikamainatti anarogyame kaakunda మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
0: ఇట్ నాట్ మెర్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
1: మన మైండ్ ఎట్లా పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్ ఈ మూడింటికి సంబంధమైన ఉంటుంది.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
0: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యూ గెట్ అనిమల్ థాట్స్.
1: చూసారా ఎట్టి ఆహారము అట్టి భావం.
0: యు కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
1: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అట్రాషియస్ that man is subjecting himself to such kind of helpless
1: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది మానవుని యొక్క మనస్సు.
0: Man's mind is becoming worse than the animals.
1: నిర్దాక్షిణ్యంగా నిర్మోహంగా అప్రీతిగా మానవత్వాన్ని హింసిస్తుంది.
0: Man is cruelly putting other people to suffering without
1: మానవునికి మధ్యనే సంబంధ బాంధవ్యం కోల్పోతుంది.
0: Man is losing the human approach towards other human beings in the very first place.
1: కారణము మన ఆహార దోషమే.
0: The reason is the type of food that you take.
1: విద్యార్థులారా, ఆహార విహారాన్ని సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
0: Dear students, enjoy food and habits in proper way.
1: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
0: You should think before you partake food. What type of food gives you
1: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
0: The ancient ones used to partake food only twice a day.
1: ఇంకా మహర్షులు దినములకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
0: And there are people who take food only once a day.
1: కనుకనే ఒక్క పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
0: Person who takes food once a day is a yogi.
1: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
0: The person who takes food twice a day,
1: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
0: The person who takes food twice a day,
1: ఇన్నాడు మూడు కాదు,
0: person who disease.
1: ఇంకా ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది?
0: Today, we are not confining ourselves to even 3 times food, 4 times and any number of times and frequently we take. The physical body suffers diseases and indigestion because...
1: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
0: The physical body consumes 1 calorie worth of food every moment.
1: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
0: Youth can take 2000 calories.
1: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ గుడ్ హెల్త్, 1000 calories ఆఫ్ ఫుడ్ వుడ్ బి సఫిషియెంట్
1: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
0: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000 calories.
1: తద్వారా నిద్ర పట్టదు.
0: On account of that, your sleep is disturbed.
1: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వారికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
0: A person who does not get proper sleep gets very wrong
1: ideas. ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
0: And with such kind of perverse ideas, man
1: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
0: Man loses his health also.
1: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను అద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
0: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
1: అమితంగా దేహభ్రాంతిని కూడా పెంచుకోరాదు.
0: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
1: ఇది నాది అనేటువంటి మమత్వము,
0: ది ఫీలింగ్ ఆఫ్ మై
1: నేను అనేటువంటి అహంకారము,
0: ద ఈగో,
1: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: All the problems are wrought by this kind of ego and possessiveness.
1: కనుక కర్తృత్వ భోక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should reduce our doership and our possessive instincts.
1: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
0: Then only we can offer ourselves as an ideal life.
1: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడాను మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి.
0: On account of certain psychological reasons also, we suffer.
1: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
0: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
1: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
0: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఈజ్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ బి షార్ట్.
1: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
1: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
0: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
1: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ నైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
1: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
0: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
1: ఎన్నింటినీ యోచించకుండా చక్కగా నీవు పౌడించు, చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
0: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
1: ఇవన్నీ కూడా నువ్వు దేహమును పొందినటువంటి యొక్క రోగములు.
0: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్ ఇవి బలహీనతలు విత్ ద బాడీ వీక్నెసెస్ ఆఫ్ ద డౌట్
1: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
0: We should live a life with self-confidence.
1: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో

0: రోగములు.
1: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్ ఇవి బలహీనతలు విత్ ద బాడీ వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
0: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
0: మహర్షి అంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
1: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
0: వాడు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
0: ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
1: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్ 70 ఇయర్ ఓల్డ్
0: కానీ పూర్వకాలంలో
1: ఓల్డ్ మ్యాన్
0: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 ఆర్ 100 హీ వాజ్.
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
1: Dear students, in Mahabharata you must have read that Krishna was 86 years old and Arjuna 84 years old during the time of
0: war.
1: They were youths.
0: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
0: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
1: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్
0: భీష్మాచారి.
1: భీష్మ వాజ్ ద కమాండర్.
0: అతని యుద్ధంలో 116 సంవత్సరములు అతనికి.
1: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 160
0: కమాండర్ ఇన్ చీఫ్
1: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
0: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయి ఉంటాడు.
1: టుడే వన్ ఈస్ 116 ఇయర్స్ వన్ విల్ బి.
0: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించేశారు.
1: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
0: కారణం
1: ఏమిటి?
0: వారికి మనోబలమే.
1: వాట్ ఇస్ ది రీజన్?
0: వారికి ఆహార బలమే.
1: దే హ్యాడ్ ది స్ట్రెంగ్త్.
0: ఆత్మబలమే.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రము లేదు.
1: టుడే ఆత్మిక్
0: ఆత్మవిశ్వాసం క్షణక్షణమైన కుక్కును. బంప్స్
1: మొమెంట్ ఆఫ్
0: స్థిరత్వమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టం నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
0: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
1: But this is not
0: you may worship a picture as a god but not god as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: If you go on wavering moment after moment, how can your life be steady at all?
0: ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా, విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
0: ఈ నాటి మానవునకు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధిక వైపుతో వచ్చింది.
1: Today's Bharatiyas consider themselves as believers. But all the problems which Bharat is facing is an account of
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: The believers themselves are not following the right path.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: They say that they are devotees, but they follow the path of bhukti.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: That is not the type, proper type of devotion.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి.
1: We must be ready for everything.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
1: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
0: పిగొట్టి రసము పీల్చకున్నా.
1: Only when you crush it and
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలయు.
1: Even if it is a very valuable diamond, you have to just
0: cuttings lekapothe daniki viluve takku aipothundi.
1: Without cuttings a diamond will not
0: badhale lekapothe ee cheruku palanina ivadu.
1: If you don't crush the sugar cane, it will not give you sugar juice at all.
0: Kanaku manavuni yandu aneka kashtamulu nashtamulu dukkamulu anitini madinchinappude andulo nijamainatundi yokka saram manaku aavirbhavistundi.
1: That is the reason why when man undergoes various trials, tribulations,
0: kanukane bhakti bhakti bhakti anaga అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
1: డివోషన్ మస్ట్ బి
0: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వి కెన్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.

0: ఆత్మస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యు మే హ్యావ్ ఏ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యు ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
0: విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ, ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మిక మనకు అక్కరలేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
0: ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
1: రియలైజ్ ద ట్రూత్, ఎవ్రీథింగ్.
0: సత్యమే సర్వస్వరూపము.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సాధనాస్ వితౌట్ రియలైజింగ్ ట్రూత్.
0: కనుక ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, సెన్స్ ఆర్గన్స్, మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. అండ్ యాజ్ వైస్ ఛాన్సలర్ హాస్ ప్రేయర్ ఫర్ ఇట్, ఐ హావ్ అండర్ టేకన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్.
0: ధ్యానం అంటున్నాము.
1: We say meditation.
0: ఏమి చేస్తున్నాము మనం ధ్యానం?
1: What are we doing in meditation?
0: కన్నులు మూసుకుని చక్కగా కూర్చుంటున్నాము.
1: Closing the eyes, we sit in a good posture.
0: ఈ మనసు ఎక్కడెక్కడికో, ఏ చాకలిండకో, ఏ కుమ్మరిండకో, ఏ బజారుకో పరిగెత్తుండాలి.
1: But we are allowing the mind to wander in the bazaar and going to the washroom.
0: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
1: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
0: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంతకాలం కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే కానీ సమాధి నీకు కుదరదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యూ స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యూ స్లీప్ అండ్ విల్ నెవర్ మెడిటేట్.
0: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
0: దానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
0: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
1: స్వామి, ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి, దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్ని.
0: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
1: When I asked her, who is giving you trouble, she said, this mind.
0: అది చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
1: You show me this mind, I am going to kill it.
0: ఎక్కడుందో నాకు తెలియదు అనింది.
1: She said, I do not know where it is.
0: ఎక్కడుందో తెలియనటువంటి మనసును ఈమెను బాధిస్తుందా అది మాత్రం ఎట్లా తెలుసు?
1: Without knowing where it is, how do you know that it is giving you trouble?
0: మనసే నిన్ను బాధిస్తుందో, నిన్ను నీవు బాధించుకుంటున్నావో.
1: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
0: సరాంది నన్ను బాధిస్తుందా అని తెలిసినప్పుడు దాన్ని నిర్మూలంగా ఉంచడానికి ప్రయత్నం చేయవచ్చు.
1: When you know that a particular person alone is giving you trouble,
0: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసు పైన నెపం వేసుకుంటుంటే ఇది సేవలం, సోమరితనము.
1: If you merely go on telling that mind is giving you trouble, it is laziness. కనుక
0: మనసు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the principle underlying the mind in the very first.
0: ఈ ఇంద్రియ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the secrets of sense organs.
0: ఒక్కొక్కటి కూడాను దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది.
1: Everything which is created by God has certain truths.
0: ఏనాడు కూడాను భగవంతుడు సృష్టించడు.
1: God never creates anything which does not have meaning. అన్ని అసహితమైనటువంటివి. Everything has meaning and significance.
0: ఆనందమయమైనటువంటివి.
1: They are full of bliss.
0: అమూల్యమైనటువంటివి.
1: Most precious.
0: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making efforts to realize that truth.
0: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా, నిర్మలంగా, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, ప్యూర్, and also ideal. And thus, I bless you and bring this discourse to a close.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథాగృహం పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ ఘీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా ఇక్కడను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: వీ కెన్ రికగ్నైజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కన్నుల యందు చూపు వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ దేర్ విజన్ ఇన్ అవర్ ఐ,
0: చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు లిసన్ టు ద సౌండ్,
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ హింసెల్ఫ్ బై వే ఆఫ్ అవేర్నెస్ ఇన్ హ్యూమన్ బాడీ.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి.
1: The name is ప్రకృతి or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పమునకు ఆధారమైన పరిణామములే.
1: ఇట్స్ ఓన్లీ చేంజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫ్లవర్ దట్ గ్రోస్ ఇన్ టు ఎ టెండర్ ఫ్రూట్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్టర్.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ గాడ్ ఈస్ ది సీడ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సచ్చిత్ ఆనందమనేటువంటి పుష్పముగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: The Veda speaks about it.
0: సత్యం భూయాత్, సత్యమునే చెప్పు.
1: Speak truth.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: It's a moral value.
0: ప్రియం బ్రూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ది స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే,
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైచియస్ వే ఇన్ హ్యూమన్ లైఫ్.
0: బ్రూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: జస్ట్ యాజ్ ఇట్ ఇస్ రిలీజ్డ్ నెవర్ అటర్ ఎ లై.
0: సత్యమైనటువంటిది ప్రియము చేతను ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: ద ట్రూత్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యాక్సెప్టబిలిటీ అట్రాక్షన్ అండ్ ప్లేస్.
0: కనుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తే, నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ of these three aspects, morality, righteousness and spirituality.
0: Atti pavitramaina manavudu ee naadu naitikamnu kolpoyi dharmikamnu visvarinchi aadhyatmikamnu ye maatram kudunu manasunandu talanchatam ledu.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: Manavattamanaga ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is the very form of truth, awareness and bliss.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడా విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: Man today is not respecting the teachings of the noble souls, elders.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: The teachings of the elders is sold as in a share market.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: This is the modern fashion of the modern man.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: When man is respected, the humanity is respected by and large.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: Today no one is respecting the teachings of elders.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: This is the main quality that man should cultivate.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతో వర్ధిల్లినటువంటి యొక్క ఈ భారతదేశమునందు.
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, లవ్, ఫర్బేరెన్స్, కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యు ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: In fact, only installation of statues is taking place, but their message is buried.
0: Enduku ee vidhamainatvanti yokka aadambaramainatvanti yokka natakam?
1: Why this pomp and show, the whole drama?
0: Vigrahamulanu poojinchadamu, kevalam vakyamulanu vismarinchadamu, idi manavuniki sahajam kaadu.
1: It's not natural to mankind to worship the statue and forget the teaching and
0: manavuniki madhyanam unnatundi sambandha bandhavyanni gurtinchi vartinchadame nijamaina manavattvam.
1: The true human quality lies in understanding the relationship between man to man.
0: Brahma Vishnu Maheshwarani pelukutundam.
1: We speak of the trinity, Brahma Vishnu Maheshwara.
0: Ee Brahma Vishnu Maheshwara anetundi varini aakara roopulu anetundi varini ee jagattulo evvaru kudanu chudaledu.
1: We cannot see anyone without a form.
0: Aithe ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి?
1: వాట్ ఇస్ ద వెస్చర్, ద ఫార్మ్ ఆఫ్ ది ట్రినిటీ?
0: ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి యొక్క సత్వ రజో తమో గుణములే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు.
1: ద ట్రినిటీ, ద బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ద వెరీ త్రీ క్వాలిటీస్, ద అట్రిబ్యూట్స్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర
0: అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: Veda refers to Ishvara as the soul or Atma.
0: Hrudayamane Atma ani prakatistu vachindi.
1: Hrudaya expresses Atma.
0: Ee hrudayamane tuntide Ishvara swaroopam.
1: Hrudaya is the very form of Ishvara.
0: Ituvanti Ishvara sarvabhutanam. Anni bhutamulu endukodanu unnatundi ee Ishvaratvame.
1: Ishvara is present in all of the beings.
0: Anaga hrudayamunake Ishvarudu ani peru.
1: Hridaya is called Ishvara.
0: Kanukune ataniki Hridayeshwara annaru.
1: Therefore God is called Hridayeshwara.
0: Ee hridayam yokka sankalpame manasu.
1: And the mind is the reflection.
0: Ee manase Vishnu swaroopudu annadu.
1: Mind stands for Vishnu.
0: Vishnu anaga sarvavyapakudu ani deeni artham.
1: Vishnu means that which is all pervasive.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్. జగత్ అంతా మనసు యొక్క మయమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్.
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏ తర్వాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ద సోల్, ద మైండ్ అండ్ ద.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: మన మనసే. విష్ణువు,
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఇస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మన వాక్కే అనగా సంకల్పములే, తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
1: దేర్ ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాం?
1: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: మొబైల్ అని మొబైల్
0: జ్యోతిర్మయీ, వాంగ్మయీ జ్యోతిర్మయీ, వాంగ్మయీ
1: the light and the thought.
0: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నది.
1: These three are present in every man.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: Such a human quality is forgotten today.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: We are carried away by the physical, ephemeral, transient activities.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: He is not that
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరం యొక్క పేరు ఈశ్వర నామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwara anaga emti? Sakalaishwarya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Idu kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana yokka manchi chedalu kaani, paapa punyamulu kaani, keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
1: Good or bad, reputation or disrepute are not brought by the new year.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year, samvatsara is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడాను భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, kalatmaka.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డ తెస్తుందని భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్
0: టు మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మ ఫలితమే మనకు అందిస్తుంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద న్యూ ఇయర్.
0: నిత్యం కూడాను, క్షణ క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
1: ఎవ్రీ మూమెంట్ ఈజ్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ద హార్మ్ అండ్ ద డేంజర్ దట్ లై అహెడ్.
0: మన సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం.
1: ఫర్ అవర్ పెయిన్ అండ్ ప్లెజర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్ ఇస్ నాట్ ద కాజ్.
0: మన యొక్క నడతలే దీనికి మూల కారణం.
1: అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది.
1: యు ఆర్ గుడ్, యు విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్.
0: దుర్గుణముతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ ఎన్ ఇయర్. సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ with our thoughts.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good thoughts.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: We should have good conduct.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: We should have good feelings.
0: సత్సంగమును చేరాలి.
1: We should be in good company.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: We think that India is a poor country.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for this poverty?
0: మన సోమరితనమే దీనికి మూల కారణం.
1: Our laziness is the cause for this
0: poverty. ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: Time is highly valuable.
0: ఈ ఉన్న కాలము లోపల
1: ఇన్ ది ఎగ్జిస్టింగ్ టైం
0: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ 3 parts of it.
0: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: ఇన్ ఎ డే ఆఫ్ 24 అవర్స్ వీఆర్ మిస్యూజింగ్ 23 అవర్స్ 55 మినిట్స్.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కాలమునంతా కూడా సద్వినియోగపరచాలి.
1: ఎ టైమ్ మస్ట్ బి యూస్డ్ ప్రాపర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: దట్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ.
0: అది ఏ నిజమైన మానవుని విలువ.
1: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: We waste time, you'll be wasting all the human activity.
0: కాలకాల ప్రబన్నానాం కాలక్యం కరిష్యతే అని కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: The day when you value time, you will be valued.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ టైం, ద టైమ్ ఆల్సో విల్ నాట్.
0: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
0: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
1: ద కంట్రీ విల్ ప్రాస్పర్ అండ్ ప్రోగ్రెస్ దెన్ పీపుల్ హ్యావ్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ రైట్నెస్ అండ్ ట్రూత్.
0: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు అబ్జర్వ్ దీస్ టూ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్నెస్.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: Because your heart is very embodiment of righteousness.
0: Plus daya hrudaya adi eni yokka ishwara sthanam.
1: The heart hrudaya hrut plus daya is
0: the center. Manavudu dayamayudu ga roopandali.
1: Man should be one of compassion.
0: Kathinudu kaakudadu.
1: He should not be stone hearted.
0: Karuga andar endu undinatvanti oke daya kanukani karukani ikkada unity anetvanti danni mana Sivaram Chari cheppadu.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
0: Sivaraj Patel యూనిటీ కావాలి ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ లవ్ యూ హ్యావ్ ది డివినిటీ.
0: యూనిటీ
1: వేర్ ఇస్ యూనిటీ?
0: దేశమునకు దేశము మధ్య జగడం జరుగుతుండాలి.
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
0: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
0: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
1: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్.
0: ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటకం అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మాధ్యో బార్డర్లకు జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి ద్వేషంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్?
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: వీఆర్ ఆల్ బ్రదర్స్.
0: మనమందరూ మానవ స్వరూపులమే.
1: వీఆర్ ఆల్ వెరీ ఫార్మ్.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ యూనిటీ.
0: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: వీ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ యునైటెడ్ ఫీలింగ్.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: నో వన్ ఇస్ ద కాస్ట్.
0: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
1: నో వన్ పర్చేజ్ ఎనీ.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: ఆల్ హ్యావ్ ఈక్వల్ రైట్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది క్రియేషన్.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: వెన్ వీ డెవలప్ సచ్ బ్రాడ్ feelings and thoughts,
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Everywhere we find selfishness. It is the selfishness which is the main cause for all infights.
0: Andaru manavulame.
1: All are human beings.
0: Cost of humanity.
1: The cost of humanity.
0: Religion of love.
1: Religion of
0: language
1: love.
0: Of the heart.
1: The language of the heart.
0: Ee satyanni manam gurtinchukovali.
1: We should know this truth.
0: నీ ఎందు పంచభూతములు ఉన్నవి, నా ఎందు పంచభూతములు ఉన్నవి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ, సో
0: మన ఇరువురు సమానమే.
1: బోత్ ఆర్ ఈక్వల్.
0: ఇంకా భేదం ఎందుకు?
1: దెన్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: దిస్ ద రీజన్ వై వీ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ అండ్ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్ అంతే కొన్ని సన్మార్గంలో కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ద న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్
0: డివోటీస్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్
0: ఈ భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వెర్ ఇస్ ద స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం నుంచి, ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
1: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
0: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
0: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
0: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
1: Two types of diseases are ever on the rise.
0: Dhanadahamu.
1: First for money.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
1: There in the city you find a heavy rush.
0: ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసరీ.
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: Because of excess of desire, he becomes man.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనము, ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుంది.
1: Thirst for money has become a sort of
0: madness. ఈ మన్య మన సద్వినియోగం చేస్తున్నారా? ఏ మాత్రమో చేయటం లేదు.
1: Is he making proper use of money? No.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: Whether it is going to be taken away by thieves or somebody
0: else. ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: Earn money and make proper use of it.
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human
0: value. రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్ అంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుంటారు.
1: దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యాడ్నెస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
1: ఎవరీ ఇండివిజువల్,
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్,
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరీ వన్ షుడ్ హావ్ పొజిషన్.
0: తప్పు లేదు.
1: నో,
0: కానీ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నీవు సాధించు.
1: You should achieve, accomplish, appropriate the position you occupy.
0: Prime Minister ki enta adhikaramo cheppulu kutteetundi variki tana panlo tanakanta adhikaram untundani.
1: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
0: Nee duty nu sakramanga chey.
1: Do your duty.
0: Nee chinna vaadu vaadu pedda vaadu ani bhavinchakoddu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
1: Your job is great. To you.
0: Kanaka do your duty sincerely. Ee vidhamainatundi bhavanni prathi manavudu kodunu kaligi undali.
1: This sort of feeling should be there in everyone.
0: Naa pani nenu cheskovali.
1: I should do my work.
0: Naa panilo etti doshamulu lekunda chusukovali.
1: I should see that there will be no defect at all.
0: Kani okkoka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samastha sukino bhavantu.
1: If everyone acts sincerely, without any mistake, the whole world will progress.
0: Loka samasta sugino bhavantu antunnamu.
1: We say that the universe should be happy.
0: Loka samacharam ye matram vicharinchatam ledu.
1: But we are not bothered what's happening.
0: Tana lokame tanaku.
1: He thinks of his own self.
0: Enta sankuchitamaina bhavamuto manavudu chanchalichunnadu.
1: Man is moving about today with a narrow feeling.
0: Kaadu kaadu. Idi Ishwara nama samvatsaramu.
1: This year is Ishwara year.
0: కనుకని ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికీ ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
1: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుండాలి.
1: There is divinity in every man.
0: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
1: Everyone should feel like this. Ishwara dwells in my heart.
0: Ishwara yokka sankalpame manasu.
1: And the mind is nothing but
0: ee manase Vishnuvu.
1: This mind is Vishnu.
0: Kaduka Vishnu ainatundi vaani enta gauravinchalo manasunu kuda anta gauravinchali.
1: Just as you respect Lord Vishnu, you should respect your mind.
0: Manasunu tuchyamainatundi karmalapaina pravesha pettakoodadu.
1: We should not allow our mind to meddle on the wrong path.
0: Pravesha pettakoodadu.
1: We should never use it in a mean way.
0: Endukaraga manasu Vishnu swaroopudu.
1: Because mind is the very form of Lord Vishnu.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాస్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
0: కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ
0: మనసే విష్ణువు,
1: మైండ్ ఇస్ విష్ణు,
0: హృదయమే ఈశ్వరుడు,
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: When you have full conviction in such a truth, you will turn inward.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: You see, Ishwara, you go to Kailasa.
0: ఎక్కడ ఉంది కైలాసము?
1: Where is Kailasa?
0: నీ హృదయమే కైలాసం.
1: Your very heart is Kailasa.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయంకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనమేమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What is the use?
0: ee naadu science kudunu adhe reethiga ipputundali.
1: That is the situation with science.
0: Lakshalamayalu antarikshayanam chestunnada kani aashinchemaina hrudayantaralanni potunnada?
1: They undertake space travel to lakhs and lakhs of miles, but would he ever travel half?
0: Ee naadu bhaktulu kudunu yatram chestunnadu ee matamu aa matamu aa matamu.
1: Today
0: enni matamulu tirigi prayojanam emiti?
1: Today the devotee goes around all ashram centers.
0: Nee hrudayamulante untunnadu.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నువ్వు చూసుకో.
1: కన్సిడర్ యువర్ ఓన్
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
0: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
0: హృదయంలో చూస్తే మాలిన్యము,
1: హార్ట్ ఈస్ డర్టీ, పొల్యూటెడ్.
0: బయట చూస్తే మాధవ నామం.
1: ఔట్ సైడ్ దే చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: సరి అయిన భక్తియే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: Kanuka bhagavat chintana anetundi hrudayamunandu chakkari pavitramainatundi gunamulaga penchukovali.
1: You should think of God in a sacred way within.
0: Ee manavata gunamulu.
1: These are human values.
0: Daivam sarvatra untunnadu.
1: God is everywhere.
0: Endu chusina kanipistune unnadu.
1: You can see him anywhere.
0: Sahasra sisha purushaha yanta kulam daiva swarupale.
1: All of you are the forms of God.
0: Hrishikesha jhidanam daiva darshanam. అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈశ ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్
0: ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
0: నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వీ డెవలప్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు,
1: వ్యాస హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్,
0: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all
0: this? విశ్రాంతి కూడా లేదు.
1: I have no time to read.
0: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
1: They say, we have no time to read any epic.
0: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
1: I have no time to do japa.
0: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
1: And busy with
0: office
1: work.
0: బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హౌ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీవన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజం కానీ సత్యం కానీ దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది అది నీకు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: ఆఫీస్ నుంచి వస్తాడు టైర్డ్ అయిపోయినాన్ని చేరిపైన కూర్చుంటాడు.
1: హీ రిటర్న్స్ సేయింగ్ దట్ హీస్ టైర్డ్ అండ్ రిలాక్సెస్ ఆన్ ద చైర్.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: ఎనీవన్ సేస్ దిస్ బీయింగ్ న్యూ ఇయర్స్ డే లెట్స్ గో టు ద టెంపుల్ హీ సేస్ ఐ
0: యామ్ సోంబరి.
1: హీస్ ఎ పక్కా లేజీ మ్యాన్.
0: చేరిపైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
1: ఈజ్ హీ రిలాక్సింగ్ ఆన్ ఈజీ చైర్? నో, హీ వాచెస్ టీవీ.
0: టీవీ చూడటానికి వీడు టైర్డ్ కాలేదా?
1: ఆర్ యు నాట్ టైర్డ్ టు వాచ్ టీవీ?
0: లేకపోతే క్లబ్ కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
1: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
0: ఇది ఆ చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావలసినంత సమయం ఉంది.
1: లాట్ ఆఫ్ టైం.
0: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ టైం.
0: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
0: కనుక ఆ వ్యర్థం చేసేదంతా సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
0: అది నిజమైన మానవత విలువ.
1: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ సెంక్
0: డోంట్ వేస్ట్ ది టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: Don't waste time. Time waste is life waste. Time is God.
0: కనుక టైం ను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
0: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈస్ టైం.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్.
0: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో ఇది భగవత్ కర్మని.
1: క్లీన్ యువర్ ఓన్ హౌస్ టేక్ ఇట్ డివైన్.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ద టెంపుల్, గాడ్ ఇస్ ది ఇండ్వెలర్.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రిలో ఉంటున్నాడు, దేవుడు అమర్నాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: వై డూ గో అరౌండ్ ద ప్లేసెస్ థింకింగ్ దట్ గాడ్ ఇంత
0: సంకుచితమైపోయి ఉంటుంది. అది
1: హ్యూమన్ మైండ్ హస్ బికమ్ సో నారో.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమర్నాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు తన మనసు తిప్పటం లేదు.
1: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్, హీ డజంట్ గో ఇన్ ఇంటూ హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలం వ్యర్థం చేసిన వాడి.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికి బయట లేదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: నీవే దైవము.
1: యూ ఆర్ గాడ్.
0: నీ హృదయమే నీ దైవ మందిరం.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: We are not conducting ourselves like a human
0: being.
1: At least animal has got some discipline.
0: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
1: Man has no discipline nor
0: regulation. నిష్టను పక్కకి తిప్పాడు.
1: Yes, భ్రష్టాచారాన్ని
0: ప్రవేశపెట్టాడు.
1: హీ ఫాలోస్ హిజ్ ఓన్ లైట్స్.
0: ఏమిటి నీ ఇష్టము?
1: వాట్ ఆర్ యువర్ లైఫ్?
0: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసం నీవు ఇంత ప్రాకులాడటమా?
1: వై షుడ్ యూ స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ?
0: సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
1: వర్క్ అండ్ స్ట్రగుల్ ఫర్ గాడ్.
0: సమాజం యొక్క సేవ చేయి.
1: సర్వ్ సొసైటీ.
0: సజీవులను నీవు పూజించు.
1: అండ్ యూ వర్క్
0: నిర్జీవమైనటువంటి రాతులను నీవు పూజించవద్దు.
1: And you don't need to worship anyone.
0: ఈనాటి మానవుడు నిర్జీవమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించడం లేదు.
1: Man today is not respecting a human being. On the other hand, you worship
0: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది పూజల.
1: If you cannot respect a fellow human being,
0: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానము దానముల.
1: If you cannot help a fellow human being,
0: కాదు
1: కాదు, you call yourself a devotee.
0: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: Human
0: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుషరూపేణా అని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect, do namaskar to?
0: ఒకానొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: ఎంపరర్ అశోక ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సాధు బుద్ధిస్ట్ మంక్.
0: మంత్రి చూచాడు.
1: మినిస్టర్ సాగ
0: చాలా కష్టపడ్డాడు.
1: హీ ఫెల్ట్ సో సాడ్.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: ది హెడ్ ఆఫ్ ది ఎంపరర్ జస్ట్ ప్రాస్ట్రేటెడ్
0: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: ది మినిస్టర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధుడు.
1: Being a minister, he has got narrow mind.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: He has no broad feelings.
0: సమయం చూచాడు.
1: He waited for time.
0: ఇంటికి వెళ్ళిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: Having returned, he said, "O king, I don't understand
0: what happened." మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది?
1: The king asked, "Why are you worried?"
0: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
1: The head of that emperor Ashoka is highly valuable.
0: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
1: Emperor didn't reply.
0: నవ్వినాడు, వెనక్కు వెళ్ళాడు.
1: He simply smiled and left.
0: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
1: Emperor is waiting for the proper time.
0: కొన్ని దినములు జరిగిన తర్వాత,
1: after a few days,
0: మంత్రి ఇట్రా అన్నాడు.
1: And he summoned minister.
0: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
1: He said, "I want three heads."
0: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
1: He said, "What are they? I'll certainly bring."
0: ఒకటి మేక శిరస్సు.
1: One that of a goat.
0: రెండవది టైగర్ శిరస్సు.
1: That of a tiger.
0: మూడవది మనిషి శిరస్సు.
1: Third one, the head of a human.
0: ఈ మూడు తీసుకురా అన్నాడు.
1: Bring the three heads.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకకి కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
1: He brought the head of a goat.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: He went to the forest, brought the head of a tiger.
0: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: And he has beheaded, brought the head of a dead body.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
1: He told the king, "Here are the three heads brought to you as
0: a మంచిది. ఈ మూడింటిని రేపు మార్కెట్ కి తీసుకుని అమ్ముకుని రా అన్నాడు.
1: And this is good. Sell them out there in the market.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిర్యానీ కొనుక్కున్నారు, తిండిపోతులున్నారుగా కొనుక్కున్నారు.
1: The head of a goat was immediately purchased there in the market, sold out.
0: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: The head of a tiger was also purchased.
0: కానీ ఈ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
1: Human head was not bought by anybody.
0: తిరిగి వెనుకకు వచ్చాడు.
1: He returned.
0: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్, నోబడి పర్చేజ్ ది హ్యూమన్
0: హెడ్. సరే, కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
1: హి సెడ్, జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఫ్రీ
1: ఫ్రీ గివ్ ఇట్,
0: నో కాస్ట్,
1: నో కాస్ట్, నో
0: ఇచ్చేసి రా అన్నాడు.
1: జస్ట్ గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
1: నోబడి వాజ్ ప్రిపేర్డ్ టు రిసీవ్.
0: అప్పుడు తిరిగి వచ్చి, మహారాజా, ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం లేదన్నారు.
1: ఓ ఎంపరర్, దో ఐ యామ్ ప్రిపేర్డ్ టు ఆఫర్ హిమ్ ఆఫ్ కాస్ట్, నోబడి వాజ్ రెడీ టు.
0: ఈ జీవం ఉన్నంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
1: The head has got the value so long
0: there is life. పోతానే ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
1: The moment life is gone, the head also loses its
0: value. కనుక విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
1: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
0: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ?
0: దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: And atheists criticize such a trend.
0: ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: ఇట్ ఇస్ ఎ ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
0: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
1: వి షుడ్ సడన్లీ పే అవర్ రెస్పెక్ట్ టు ద ఫీట్ ఆఫ్ ద నోబుల్ సోల్స్.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ హెడ్?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండేంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
0: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధన్ కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద బ్యాక్.
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ద ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వస్తుంది.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుందని దుర్యోధనికి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన్ చెప్తున్నాడు.
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా,
1: భీమా,
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ అండ్
0: ఎలాంటినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞానం ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞానం.
0: సమయంలో పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్

0: దుర్యోధను చెప్తున్నాడు.
1: దుర్యోధన సాక్షి
0: భీమా,
1: భీమా
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ అండ్ అలైవ్
0: నిలబడినప్పుడు నీవు పాదంతో తనటం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: నీవే కాదు కొన్ని నిమిషంలో అయిన తర్వాత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
1: Not only you, even the crows and the eagle also will hit me.
0: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
1: While alive, we should protect it.
0: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువ అందించుకోవాలి.
1: So long there is life, we should consider the head valuable.
0: శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
1: So we should bend our head in front of the elders.
0: సా అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్.
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: All our relations will fall out to the doorstep into the burial ground.
0: Bandha manchinin bayani aapat bandhu bhagavan namemara.
1: The only the refuge of the forlorn, the God's name will be there. Yekkadi
0: gayana kudu ni venta, janta, ninta, kanta undi, kaapade kintu vaadu bhagavan today.
1: Only God who will protect you, who is with you, above you, below you, in you, around you.
0: Kaani bandhuvulanta pranamunnanta varaku chusukovachunu.
1: Relations will take care of you.
0: Tarvata ravu varu kuda chudadu.
1: Later nobody will be bothered.
0: Kaluka nee pranam satyam kaadu.
1: Life is not true.
0: జీవితం శాశ్వతం కాదు.
1: Life is not permanent.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
1: Our actions are permanent.
0: కనుక మనం శాంతము, సత్యము, గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: Therefore, the truth and peace and virtue can be attained. దైవత్వానికి
0: అత్యంత సమీపులు కావాలి మనము.
1: One should be very close to God.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
1: When you are near the fire, you will feel the heat, but you don't become fire.
0: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
1: When once you are in the fire, the coal becomes fire automatically.
0: కనుక మనము దైవ సన్నిధితో చేరి
1: So we should be
0: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
1: We should all
0: పత్రిని పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
1: In fact, you have got sincere devotion, you will feel yourself God.
0: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
1: So the feeling of
0: అది నీ భ్రమ.
1: Is your imagination.
0: నేను దైవము అనుకోవటమే సత్యం.
1: The truth is to consider yourself as
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ గాడ్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ఈ విశాలమైనటువంటి ధైర్యము, సాహసము, ప్రీతి, ఈ యొక్క విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్ అండ్
0: ఎవరైనా అస్ట్రాలజర్ వచ్చి ఏదొంది చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పొందుకుంటాం.
1: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్, యూ విల్ బిలీవ్ ఇట్.
0: దీంట్లో కూడా ఒక న్యాక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
0: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
1: ఎ బిగ్ ఆఫీసర్.
0: ఒక అధికారి వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: శ్రీమంతుడు వెళ్ళాడు.
1: రిచ్ మ్యాన్ వెంట్
0: అస్ట్రాలజర్ దగ్గరికి.
1: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
0: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
1: బికాజ్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
0: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
1: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
0: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలని అహంకారము.
1: బికాజ్ హీ వాస్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాస్ ఇన్వైటెడ్ బై హిమ్.
0: అస్ట్రాలజర్స్ కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
1: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
0: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకు.
1: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
0: అక్కడికి పోయేటప్పటికీ
1: వెన్ హీ హాస్ గాన్ దేర్
0: చూచాడు, జాతకం చూచాడు,
1: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
0: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
1: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
0: చూచాడు రాజా,
1: హి సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓకే,
0: మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారు అన్నాడు.
1: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
0: రాజుకు కోపం వచ్చింది.
1: కింగ్ వాజ్ యాంగ్రీ.
0: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
1: ద కింగ్ వాస్ ఫెల్ట్ లైక్ దిస్, హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్ హిమ్.
0: కానీ అది నిజమే.
1: Yes, it is true.
0: ఆ నిజమైనా కూడా చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
1: ఇఫ్ ద ట్రూత్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: ఇవెన్ ద ట్రూత్ షుడ్ బి సెడ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లాయ్.
0: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు
1: ఈ సమాధానం
0: నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
1: యూ వాంటెడ్ టు వెరిఫై ద ట్రూత్.
0: ఆ అస్ట్రాలజర్ చుట్ట వినయంగా వచ్చాడు.
1: అస్ట్రాలజర్ కేమిన్ అంశమే
0: చూచాడు,
1: ఈ సోదహరస్
0: జాతకం చూచాడు,
1: ఈ సోదహరస్కోప్.
0: మహారాజా.

0: మీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: దానిని ఈ విధంగా మార్పు చెప్పు తెచ్చాడు.
1: హీ జస్ట్ చేంజ్డ్ దిస్ వే.
0: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
1: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యు లివ్.
0: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ లిటిల్ బిట్
0: సాటిస్ఫై. చెప్పే మాటల లోపలనే ఉంటుంది అది మాధుర్యం.
1: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
0: మొదటి వచ్చినటువంటి వాడు మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
1: ఫస్ట్
0: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
1: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యు విల్ లివ్ లాంగ్.
0: కనుక ఉన్న సత్యమైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
1: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
0: మనలో దోషం ఉంటుంటాది.
1: దేర్ ఇస్ మిస్టేక్.
0: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
1: He is blind man, it's true.
0: ఓ గుడ్డివాడు రా అంటే వాడికి చాలా కష్టం వేస్తుంది, కొంచెం బాధపడతాడు.
1: We can't say, oh, blind man, get up. He'll feel sad.
0: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం
1: ఇస్తుంది.
0: కనుక పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్
0: ప్రీతికరంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
0: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్ సో యాస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కనుక ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హి డెవలప్స్ లవ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
1: And the man without love is a dead body, corpse.
0: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
1: So we should not be in a hurry for everything.
0: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: Realize the feeling and the thought of divinity within you.
0: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
1: Today is a new year.
0: ఈశ్వర నామ సంవత్సరము.
1: Called ఈశ్వర.
0: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
1: It has got all forms of wealth.
0: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
1: ఇట్ వన్ రిలేటెడ్ టు ది డివైన్ హార్ట్.
0: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్.
0: ఎట్ట దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We have to re-examine ourselves.
0: దైవ చింతన ఒకటి.
1: We should think of God.
0: సమాజ సేవ మరొకటి.
1: We should serve society.
0: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
1: With these two, we can have purity.
0: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
1: If you win the love of God, you can achieve anything.
0: ఎందుకంటే నీ ఎందుకు నువ్వు ప్రేమ ఉంటుండాలి.
1: Because there is love within you.
0: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
1: Love should be spent for love.
0: ఈ ఆత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
1: మెనీ ప్రే టు గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
1: వాట్ ఫర్ ద
0: ప్రౌతికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం ప్రార్థిస్తున్నారు.
1: వాట్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మండేన్ ఫిజికల్ వరల్డ్ డిజైర్.
0: అది కాదు సరైన జవాబు.
1: ఇట్స్ నాట్ ద ప్రాపర్ థింగ్.
0: దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
1: వై షుడ్ యూ ప్రే టు గాడ్.
0: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
1: నాట్ ఫర్ దిస్.
0: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
1: ప్రే టు గాడ్ ఫర్ ద డివైన్ లవ్, గాడ్స్ లవ్.
0: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
1: ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
1: డివైన్ లవ్ ఇస్ ఇమ్మోర్టల్.
0: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
1: డివైన్ లవ్ ఇస్.
0: ఆ అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నాను అని కోరాలి.
1: ప్రే టు గాడ్ ఫర్ ద ఇన్ఫినిట్ డివైన్ లవ్.
0: ఇంకా దేవునికి రెండవ గుణము.
1: గాడ్ హస్ సెకండ్ అట్రిబ్యూట్.
0: ఆనందమయుడు.
1: ఇస్ వన్ ఆఫ్ ప్లేస్.
0: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
1: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్
0: గాడ్. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
1: యు ప్రే టు గాడ్ సో యాస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
0: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
1: ఇస్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
0: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
1: ఐ వాంట్
0: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలి అని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
1: A true devotee is the one who prays to God like this.
0: Not
1: oh God, I want your love. I want your bliss.
0: వాడు భక్తుడే కాదు.
1: If he prays for worldly mundane things,
0: వచ్చేది వస్తాయి అంటేనే మనకు తప్పింది కాదు.
1: You cannot escape from the consequences.
0: వచ్చిన ఎంతకాలం ఉంటాయి?
1: How long they come?
0: ఇవి కాదు మనం కోరవలసింది.
1: It's not the one that you should.
0: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
1: You should aspire for that which is permanent.
0: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
1: Devotion means
0: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
1: Pray for love and
0: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: Your divine feelings within
0: మనలో
1: you.
0: ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
1: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
0: కలిగిన జగత్ యొక్క ఆనందాన్ని కోరిన వారమైపోతాం మనం.
1: Desire for the bliss and happiness of the world.
0: కలిగిన నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
1: Enjoy the bliss within you and share this bliss with everybody.
0: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
1: And once you have that vision of bliss, everything
0: will be beautiful. నీవు నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
1: When you look to the world full of hatred, everything will be like that.
0: కనుక మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
1: ఫస్ట్ చేంజ్ యువర్ విజన్ ఆర్ ఆఫ్.
0: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: యూ డోంట్ నీడ్ టు చేంజ్ క్రియేషన్.
0: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
1: ఇట్స్ గాడ్స్ క్రియేషన్.
0: ఎవరూ మార్చలేరు.
1: నో వన్ కెన్ చేంజ్.
0: కనుక నీ మార్చుకోవాల్సింది నీ దృష్టి.
1: వాట్ యు హావ్ టు చేంజ్.
0: ఏ దృష్టిని మార్చుకోవాలి? ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
0: అప్పుడు జగత్తంతా కూడా అదే రూపంగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్.
0: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
0: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
1: ఇఫ్ యు వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
0: కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
0: కనుకనే సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది
0: డివైన్. ఎవరు మనకు విరోధులు లేరు.
1: దేర్ నో ఎనిమీస్.
0: ఎవరు మనకు దేశులు కారు.
1: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడీ.
0: అందరూ నా స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఫార్మ్స్
0: ఆఫ్ గాడ్. ఆ భావాన్ని దిరిదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద కన్విక్షన్. ఎన్ని
0: సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: విశాల హృదయమే లైఫ్.
1: ద బ్రాడ్ ఫీలింగ్స్ ఇస్ ద
0: లైఫ్. సంకుచిత హృదయమే చావు.
1: ద నారో మైండెడ్నెస్ ఇస్ డెత్.
0: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఎవరైనా ఏమని అనుకోని
1: దట్ ఎనీ వన్ థింగ్
0: ఐ కేర్ చేయనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్.
0: ఎందుకు మనలో దోషం లేదు?
1: దేర్ నో మిస్టేక్.
0: మనం మంచి మార్గంలో పోతున్నాం.
1: ఐఎమ్ స్టడీ.
0: భయం ఎందుకు?
1: దెన్ వై షుడ్ యు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: దీనికి భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: మనం ధైర్యంగా ఉంటుండాలి.
1: Have all courage.
0: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
1: When can you be courageous?
0: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
1: When you do good deeds, you will be courageous.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love,
0: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Develop love, grow love.
0: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
1: Not momentary love.
0: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి.
1: That love which is truth.
0: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము. అదే అమృతత్వము.
1: That love is immortal. That is permanent.
0: ప్రేమ ముదిత మనసే.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Dear youngsters,
2: జీవితమునకు చాలా ప్రధానమైనటువంటి యొక్క సమయం ఇది.
1: This is the most auspicious important moment of time in our life.
2: జీవితము నాలుగంతస్తుల మేడపైన జీవిస్తుంది.
1: Life is a mansion of four floors.
2: మొదటిది అది Gayatri.
1: The first floor is Gayatri.
2: అది ఏ బ్రహ్మచర్యము.
1: This is the state of celibacy. రెండవది
2: గృహస్థము.
1: The second floor is Gruhastha, householder.
2: మూడవది వానప్రస్థము.
1: Third, Vanaprastha, recluse.
2: నాలుగవది సన్యాసము.
1: Fourth, Sannyasa, the renunciant.
2: కనుక జీవితమునకు ఈనాడు మీరు పునాది వేస్తున్నారు.
1: Today you are laying the foundation for the mansion of life.
2: ఈ పునాది ఎంత భద్రముగా ఎంత గట్టిగా ఉంటుందో ఇంకా మూడు అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి.
1: If the foundation is so safe, secure and strong, the rest of the three floors would be safe.
2: మానవునికి కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నవి.
1: Man has four births.
2: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ర జన్మము.
1: The first is born out of the womb of the mother, which is natural one, physical.
2: రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత దిజుడవుతున్నాడు.
1: Because of receiving this holy Gayatri, he takes a second life.
2: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మం నందుతున్నాడు.
1: బై గోయింగ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్ వేద హీ గెట్స్ ఇంటు ద థర్డ్ లైఫ్.
2: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడు అవుతున్నాడు.
1: ఆఫ్టర్ రియలైజింగ్ ద సుప్రీం బ్రహ్మన్ హీ బికమ్స్ బ్రాహ్మణ్.
2: కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి.
1: నాట్ మేర్లీ బ్రాహ్మణ్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్ బై వర్చ్యూ ఆఫ్ యాక్షన్ టూ.
2: మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణ అని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి.
1: యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ బ్రాహ్మణ్ ఇఫ్ యూ రియలైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
2: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
2: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డైటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
2: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఇస్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
2: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
1: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ విష్ణు.
2: మూడవది అతి సూక్ష్మమైనటువంటి స్వరూపమే ఈశ్వర స్వరూపము.
1: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఈశ్వర.
2: అందువల్లనే అన్నం బ్రహ్మ.
1: So it is said, Annam Brahma, food is God.
2: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
1: We have to install the nature of Brahman within ourselves first.
2: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
1: In fact, the grass part of the food will build the body.
2: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
1: The subtle part of the food will nourish our mind.
2: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్శుద్ధి గావిస్తుంది.
1: ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ విల్ ప్యూరిఫై అవర్ వర్డ్.
2: కనుక వాక్శుద్ధికి కానీ దేహపుష్టికి కానీ మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము.
1: దేర్ఫోర్ ఐదర్ ఫార్ ద ప్యూరిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్డ్ ద బాడీ అండ్ ద మైండ్ ద ఫుడ్ ఈస్ ద కాజ్.
2: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఫుడ్ ఈజ్ బ్రహ్మ, ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
2: ఈ విధమైనటువంటి రసో వై సహ దైవము రసస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ఎసెన్స్ రస.
2: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
1: గాయత్రి ఇస్ మల్టీ డైమెన్షనల్.
2: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
1: షీ ఈజ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్
2: మంత్ర. గాయత్రి ఛాందస మాత, వేదములకంతటికి తల్లి వంటిది.
1: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
2: ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు.
1: Once you recite, chant Gayatri, you don't have to recite any other
2: mantra. Gayatri ki moodu nepa perlu unnai.
1: Gayatri has three names.
2: Modatidi Gayatri.
1: The first one is Gayatri.
2: Rendavadi Savitri.
1: The second is Savitri.
2: Moodavadi Saraswati.
1: Third one is Saraswati.
2: Gayatri, Savitri, Saraswati.
1: Gayatri, Savitri, Saraswati.
2: Gayatri Chandasa Matani. Aa vedamulu yokka swarupini.
1: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడీమెంట్.
2: గాయత్రి గాయత్రి మన యొక్క సెంటెన్స్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
2: ప్రాణమునకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
1: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
2: కనుకనే మరణించిన భక్తులు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
1: బై వర్చ్యూ ఆఫ్ ఇన్సెసెంట్ ప్రేయర్ షీ కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
2: కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
2: ఇంకా సరస్వతి,
1: థర్డ్ వన్
2: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
2: స్పీచ్. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
2: సత్యము రీతి,
1: ట్రూత్ ఇస్ ద వే.
2: ధర్మము కీర్తి,
1: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
2: న్యాయము శాంతి,
1: జస్టిస్ ఇస్ పీస్.
2: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
1: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
2: మానవుడు ఈ మూడింటి యందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
1: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్స్.
2: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
1: గాయత్రి మంత్ర ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
2: మొట్టమొదట మన వాక్ శుద్ధిని గావించుకోవాలి.
1: ఫస్ట్ వి హావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
2: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
1: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యుటర్ గుడ్ అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
2: కాలు జారితే కలుగదు నష్టము, నాలుక జారితే నరకమేరా. నాలుకను మాత్రము జారనివ్వకుండా చూసుకోవాలి.
1: ఇఫ్ యు స్లిప్ డజంట్ మ్యాటర్ బట్ ది స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యు టు డేంజర్.
2: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడా మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
2: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
1: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
2: కనుక తక్కువ మాటలు మాట్లాడి
1: టాక్ లెస్,
2: సత్యాన్ని కాపాడుకుని
1: అపోజ్ ట్రూత్,
2: కీర్తిని సంపాదించాలి.
1: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
2: మిత భాష అతిహాయి.
1: Limited talk will make you comfortable.
2: Ati bhasha mati hani.
1: Too much talk will turn you mad.
2: Kanukane mita bhasha cheta manam ee satyanni kaapadukovali.
1: In fact, you can keep up truth by talking less.
2: Ee vidhamaina yokka satyopadeshamulu gaavistu Gayatri, Savitri, Saraswati ee moodu devata swarupulu kodanu manavuni ende untunnavi.
1: Therefore, Gayatri, Savitri, Saraswati speak the principle of truth present latent in everyone.
2: Bhur annadu.
1: Bhur is said.
2: Mottamodati emti bhur.
1: The first one is bhur.
2: Anaga emti bhulokamu ani.
1: Bhur, the planet earth.
2: Bhulokam anaga emti material tu chedinatvantadi.
1: What is this earth? It is all the one of material.
2: Ee material lokam anetundi mana dehame.
1: The body is made up of material.
2: Bhua.
1: The second bhuvaha.
2: ఈ భూ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ భూవహ?
2: భూ భూవహ.
1: భూ భూవహ.
2: భూవహ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
1: భూవహ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ
2: పెర్ఫెక్ట్
1: ద లైఫ్.
2: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
2: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద లైఫ్?
2: భూవహ.
1: It is from Suvaha.
2: Adiye, oka vidhamainatundi jnana shakti.
1: Suvaha is the strength of wisdom.
2: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
1: It is the strength of supreme knowledge.
2: దీనిని ఇంగ్లీష్ లో కూడాను constant integrated awareness అన్నారు.
1: This in English is termed as constant integrated awareness.
2: కనుకనే ఇది రేడియేషన్ అన్నారు.
1: This is the radiation.
2: మెటీరియల్ లోకము,
1: మెటీరియలైజేషన్ ఇస్ ఆర్
2: వైబ్రేషన్ లోకము,
1: వైబ్రేషన్
2: రేడియేషన్ లోకము,
1: రేడియో
2: మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ది త్రీ వర్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
2: ది వన్ అదర్ థింక్ యు ఆర్ మెంటల్ లోకం.
1: ద వన్ అదర్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
2: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మలోకం.
1: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
2: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానములకు మూడింటికి మన దేహమే మూలాధారము.
1: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్ ద లైఫ్ అండ్ ద విజ్.
2: ఏ సాధనం ఎందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది.
1: ఇన్ఫాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
2: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
1: బాడీ సేక్రెడ్.
2: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
1: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్. దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
2: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
1: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ద బాడీ.
2: సత్ప్రవర్తనలో ప్రవేశించాలి.
1: టేక్ టు గుడ్ కాండక్ట్.
2: సదాచారంలో దిగాలి.
1: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీసెస్.
2: సత్కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
2: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
1: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
2: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
1: దెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
2: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్. ఇన్ఫాక్ట్ ఆత్మ హెస్ నో అట్రిబ్యూట్.
2: ఎట్టి అపవిత్రతను లేదు.
1: నథింగ్ అన్సెక్రెడ్.
2: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ ప్యూర్.
2: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
1: ఆత్మ హెస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్. దట్ ఇస్ ప్యూర్, ఇట్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
2: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
2: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హెస్ గాట్ టు బి లివ్డ్ విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
2: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
1: వై గాడ్ హెస్ గిఫ్టెడ్
2: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మమును ఆచరించే కోసమని.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
2: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
2: సర్వ గమ్యములకు,
1: ఫర్ ఆల్ డెస్టినేషన్,
2: సర్వ ప్రాప్తులకు,
1: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
2: సర్వ దివ్యములకు అన్నింటికి ఈ దేహమే మూల కారణము.
1: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
2: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
1: విత్ సేక్రెడ్ బాడీ
2: పవిత్రమైన మంత్రములు ఉచ్చరించి
1: అటర్ సేక్రెడ్ మంత్ర
2: పవిత్రమైన కర్మలు ఆచరించి
1: వి అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ
2: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
1: అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సేక్రెడ్ లైఫ్.
2: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
2: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
1: బాడీ హ్యాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
2: ఏమిటి ఆ శక్తులు?
1: వాట్ ఆర్ దోస్ పవర్?
2: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్య శక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
2: దీనిని మానవతా విలువలు అన్నారు.
1: దీస్ వీ కాల్ హ్యూమన్ వాల్యూస్.
2: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
2: ఈ విలువలు మానవంతోనే ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
2: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
2: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్ న్యూ.
2: నీ వెంటనే ఉన్నాయి.
1: దే ఆర్ విత్ యూ.
2: కానీ నీవు దాన్ని మర్చిపోయినావు.
1: యూ హావ్ ఫర్గాటన్ దెమ్.
2: కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రాకటం లేదు.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
2: ఆచరణలో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
2: ప్రతి దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
1: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
2: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
1: ఇన్స్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
2: ఒక ఔన్స్ ఆచరణలో పెట్టిస్తారు.
1: ఎన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్.
2: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టిస్తారు.
1: వీ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్.
2: ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
1: దిస్ ప్రాక్టీస్ ఈజ్ జీరో టుడే.
2: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
2: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
2: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
1: హి హాస్ ఫర్గాటెన్ ఐడియల్స్.
2: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
1: బట్ హి హాస్ గాట్ అంబిషన్.
2: దేహాభిమానం అధికమవుతుంది. అది
1: బాడీ అటాచ్మెంట్ ఈజ్ రైజింగ్.
2: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
1: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
2: ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ఫాక్ట్ యూ హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
2: దేహాభిమానం కూడా ఉండవచ్చును, కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
1: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీ.
2: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
1: ఇన్ఫాక్ట్ వీ హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
2: అది ఏ జాతీయత గౌరవము అని.
1: అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ది కంట్రీ నేషనాలిటీ.
2: రాముడు కూడాను
1: రామ
2: అరణ్యము లోపల ఉండినప్పుడు
1: కట్టగలిపటికి
2: లంకకు చేరుతాడు.
1: రీచ్ లంక అట్ ద ఎండ్.
2: లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి.
1: లంక ఇస్ ఫుల్ ఆఫ్
2: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
2: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
1: ఇన్ఫాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
2: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
1: లెట్ నాట్ stand on
2: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
2: ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
1: బెటర్ యూ రూల్ దిస్ లంక.
2: ఈ మాట విని విభీషణ్ కూడా వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్
2: స్వామి
1: స్వామి
2: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
1: హి సెడ్ స్వామి ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ ఆల్ మై కింగ్డమ్ ఆల్ మై వెల్త్ ఆల్ మై ఫ్యామిలీ.
2: ఇన్నటువంటి రాముడు ఏమన్నాడు?
1: యు నో వాట్ రామా సెడ్.
2: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిప గరీయసి.
1: ది మదర్ ల్యాండ్.
2: నేను పుట్టిన దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
1: హి సెడ్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
2: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను?
1: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
2: నాకు అక్కడ లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ దాట్.
2: కనుక ఈనాటి మానవుడు జనని మనకు జన్మమిచ్చినటువంటి ఒక తల్లి.
1: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
2: మహాపూజనీయురాలు.
1: యూ హ్యావ్ టు వర్షిప్ హర్.
2: ఆమె లేక నీవు లేవు.
1: యూ కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్.
2: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటి.
1: మదర్ ల్యాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: ఇది జాతీయత హక్కులు అని మనవి.
1: దిస్ ఇస్ వాట్ యు కాల్ ద రైట్.
2: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు.
1: ద రైట్స్ యూ హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్ ఎనీవేర్.
2: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
1: వాట్ ఆర్ ద బౌండరీస్?
2: హిమాచల పర్వతం లేదు దీనికి హద్దులు.
1: హిమాలయాస్ ఆర్ ద బౌండరీస్.
2: హిమాచలములు కదలనటువంటివి. అది ఏ మన దేశం యొక్క హద్దులు.
1: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు అని.
1: దేర్ లైస్ ఈశ్వర.
2: అనగా ఎక్కడ ఈ ఈశ్వరుడు?
1: వెర్ ఇస్ ఈశ్వర?
2: హిమ అచలం.
1: హిమ అచల.
2: హిమం అనగా మంచు.
1: హిమ ఇస్ ఐ.
2: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ వై.
2: కానీ కరిగిపోతుంటాయి.
1: బట్ ఇట్ మెల్ట్.
2: అది ఏ మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
2: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
2: క్రిస్ప్లెస్ దయా హృదయం. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయం.
1: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
2: అచలం. హిమ అచలం. కదలనటువంటిదిగా ఉండాలి.
1: అచల స్టడి అన్వేవరే అన్షేకబుల్.
2: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలకలేనటువంటి స్థితిని ఎందుకు ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
1: ద స్టడీనెస్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టడీ అన్షేకబుల్.
2: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుందని.
1: బట్ టుడే అవర్ హార్ట్ ఈజ్ షేకింగ్ ఎవ్రీ.
2: కారణం మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
2: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకోలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్స్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
2: కొనుకునే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
2: మనం కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
2: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
1: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
2: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: నాయన నీవు సర్వభారములు భయం అర్పితం చేయవి.
1: యు ఆఫర్ ఎవ్రీథింగ్ టు
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: లెట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అంటు గాడ్.
2: ఏంటి భగవంతుని ప్రీతిగా చేయను.
1: వాట్ ఎవర్ యు డు ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
2: చేసేటువంటి సత్కర్మ.
1: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డు.
2: దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు.
1: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
2: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
1: నో డిఫికల్టీ.
2: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
2: కోరికలు తగ్గించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
2: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
2: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
2: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ ద స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
2: పిల్లలారా,
1: బాయ్స్,
2: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
2: మీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
2: మీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
2: మీ హెడ్,
1: యువర్ హెడ్,
2: మీ దుడ్డు,
1: యువర్ దుడ్డు, మనీ,
2: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
2: కనుక నీ మొట్టమొదటి నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
2: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
2: ఏ దేశమైనా పోనీ మాతృదేశం అంటారు.
1: యు మే గో ఎనీవేర్, వి సే మదర్ ల్యాండ్.
2: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
1: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
2: ఫాదర్ కంత ప్రధానం కాదు.
1: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
2: మదరే చాలా ముఖ్యం.
1: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
2: తొమ్మిది నెలలు మోసి కనీ పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రి పగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ హ్యాస్ గివెన్ బర్త్ టు యూ, బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, ఫీడింగ్ యూ, టేకింగ్ కేర్ ఆఫ్ యూ, కెరెసింగ్ యూ.
2: కనుకనే మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
1: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలుసా వహించాలి.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఓబే హర్.
2: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
1: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
2: అది సత్యమైనటువంటి వాక్యే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
2: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డను కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. బ్యాడ్ మదర్ ఎనీవే.
2: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చును,
1: హైలీ ఎడ్యుకేట్,
2: తల్లి విద్యాహీనురాలు కావచ్చును,
1: మదర్ మే బి లిటిల్,
2: ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి ఎందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
1: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
2: అటువంటి గాయత్రి మాత్రమును
1: గాయత్రి
2: మనము మూడు వేళల్ని ఎందుకు స్మరిస్తూ ఉంటే,
1: వీ హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
2: మొట్టమొదటి ప్రాత సంధ్య అన్నారు.
1: ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్వైలైట్,
2: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే,
2: సాయం సంధ్య,
1: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
2: అనగా తెల్లవారు ఏమవుతుంది?
1: మార్నింగ్ వాట్ హ్యాపన్?
2: తెల్లవారు నీవు సూర్యుని వైపు మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
1: యాజ్ యూ టర్న్ టువర్డ్ సన్,
2: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
2: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడ నీవు దాటలేవు.
1: యు మే స్టాండ్ లైక్ దట్ బట్ యూ కెనాట్ క్రాస్.
2: నీడనే మాయా.
1: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
2: దాన్ని మనం దాటాలంటే ఏం చెయ్యాలి?
1: వాట్ షుడ్ యు డు టు క్రాస్?
2: నీ ముఖం సూర్యుడి నుంచి తిప్పాలి.
1: టర్న్ టర్న్ అగైన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
2: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
1: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
2: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రము బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
2: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే,
2: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
1: 12 o'clock నూన్, సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆఫ్ ద హెడ్.
2: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
1: అండ్ వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
2: నీకు ఇటు పోదు అటు పోదు.
1: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
2: సాయం సంధ్య,
1: ఇట్ ఈవినింగ్ టైం.
2: నీవు సూర్యుడు వైపు తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
1: అండ్ షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యూ టర్న్ టువర్డ్ ద సన్.
2: కనుక నీవు సూర్యుని వైపు తిరగనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
2: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
1: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
2: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
1: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
2: అప్పుడే నీ యొక్క మాయ ఏమాత్రమో బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
2: కానీ
1: బట్
2: ఈనాడు కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
2: ఇంతేకాకుండా ఆధునిక యుగము చేత,
1: బికాస్ ఆఫ్ మోడర్న్ ఏజ్,
2: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
2: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
1: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
2: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ ఇస్ ఇంటెలెక్ట్.
2: కానీ గుణం తగ్గిపోతుండాలి.
1: బట్ యెట్ ద వర్చ్యూస్ లెస్ దెన్.
2: గుణం లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ఇంటెలిజెన్స్?
2: గుణం లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద నాలెడ్జ్?
2: ఈ చదువులు కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కానీ,
1: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: మన దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రం సహాయం చేయటం లేదు.
1: ఇట్ డజంట్ హెల్ప్ యూ టు లీడ్ ఎ డివైన్ లైఫ్.
2: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
2: లౌకిక చదువులు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
2: దానితో పాటు
1: అలాంగ్ విత్ దట్
2: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
2: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద ట్రూ.
2: ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
1: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్లెస్.
2: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
1: వేర్ టు ది గో అల్టిమేట్లీ?
2: నదీనాం సాగరోగతి సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
2: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
2: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్.
2: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు
1: some educated people today
2: vidyavantulaga undinappatikini
1: though they are educated
2: vivekahinulaga pravartistunnaru
1: they have lost all their intellect discrimination
2: chinna pillalu devudu anti premaina poojistunte
1: when young boys pray to god
2: bhajanlu chestunte
1: when they do bhajan
2: ఆ పిల్లలను మందలిస్తున్నారు తల్లిదండ్రులు. ఏమిటా ఈ చిన్న వయసు లోపలనే నీకు దేవుడు?
1: Why are you bothered of God at this tender age?
2: నా మాదిరి ఉద్యోగం చేసి
1: జాబ్ లైక్
2: రిటైర్డ్ అయిపోయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
2: అప్పుడు ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
1: డూ జాబ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ సిన్స్ యూ హ్యావ్ నో అదర్ వర్క్ టు డూ థింక్ ఆఫ్ గాడ్ దెన్.
2: ఈ చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
1: వై డూ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్?
2: చాలా తప్పు.
1: ఇట్స్ ఏ బిగ్ మిస్టేక్.
2: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ సేస్ భగవాన్.
2: ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తున్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
1: When you think of God right at this tender age right now, you can think of God later in during
2: కనుక దైవ చింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This is the right stage to
2: think of God. Golden age.
1: Very important age.
2: ఇది పవిత్రమైనటువంటి వయసు.
1: This is a sacred
2: age. ఈ వయసు మాత్రం మనం ఏమాత్రం చెరుపుకోకూడదు.
1: We should never neglect this sacred time.
2: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు
1: some parents
2: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే
1: the moment boy gets a degree
2: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
1: ఇమీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ గో అబ్రాడ్.
2: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
2: దీనినే చెప్తారు చిన్న భారతే తన్న భారత అన్నారు.
1: దట్
2: భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో లేదు?
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
2: నీవు చదవవలసిన చదువు భారతదేశంలో లేదా?
1: ఇస్ దాట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దర్? ఇస్ నాట్ అవైలబుల్ హియర్?
2: నువ్వు విదేశానికి పోయి చదవాలి.
1: వై డు యూ వాంట్ టు గో అబ్రాడ్?
2: నువ్వు విదేశానికి పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
1: యు గో దేర్ డు యు స్టడీ దేర్?
2: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాం.
1: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్ పర్వర్టెడ్ జీనియస్.
2: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంతవరకు ఎంతమందో విద్యాశాలకు వెళ్ళినారు.
1: Bhagavan knows many men who have gone abroad.
2: Yavaru sariyainatundi into bharat deshalu cheraledu.
1: Not even one return safe in the proper condition.
2: Ee deshalu pampedi ye nimittamai pamputunnaru?
1: Why do we send them abroad?
2: Veedu gunavantudu kavalani kada pampinchedi, dhanavantudu kavalani pamputunnaru.
1: Not that he should be gunavanta the virtuous but only dhanavanta.
2: Dhanamu dhanamu dhanamu.
1: Money and money.
2: Ee dhanam em chestundi?
1: What is that you get out of it?
2: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
1: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
2: కానీ మానసిక శాంతిని అందించగలదా?
1: బట్ కెన్ ఇట్ కన్ ఫర్ పీస్?
2: లేదు.
1: నో.
2: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
1: ఇట్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ ఫర్ పీస్.
2: ప్రతి మానవుడు కూడా ఈనాడు
1: ఎవ్రీ మ్యాన్ టుడే
2: ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం విదేశాలకు పంపడం.
1: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
2: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
1: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
2: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్ వై షుడ్ దే కమ్ హియర్?
2: అక్కడ ఏమాత్రమూ లేదు.
1: దేర్ నో పీస్ దేర్.
2: ధన సౌకర్యాలు ఉంటున్నాయి,
1: కన్వీనియన్స్,
2: గుణ సౌకర్యం అసలే లేదు.
1: బట్ నథింగ్ వాట్స్ ఎవర్ గాట్ ఇస్ సెల్ఫ్.
2: ధనమెచ్చిన మదమెత్తును.
1: ఇఫ్ యూ హావ్ గాట్ మనీ యు విల్ బి అరగెంట్.
2: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
1: ఇఫ్ యు ఆర్ అరగెంట్ యు విల్ హావ్ బ్యాడ్.
2: ధనముడిగిన మదముడుగును.
1: ద మోమెంట్ మనీ ఇస్ గాన్
2: మదముడు మానులువేమో.
1: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్ గాన్
2: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశం నందే ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్ యూ హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
2: నేనే పెద్ద ఆదర్శం.
1: భగవాన్ ఇస్ ది బిగ్గెస్ట్ ఐడియల్.
2: ఎన్ని వేల మందో ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి మా దేశానికి రావాలి ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
1: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ హి షుడ్ గో అబ్రాడ్.
2: ఇప్పటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
1: టిల్ దిస్ డే హస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
2: కారణం ఏమిటి?
1: వై?
2: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
1: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
2: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
1: ద సీక్రెట్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
2: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుంది అనుకోండి.
1: As the train is going,
2: train lo enno boxes unta untayi,
1: you find so many compartments,
2: kaani daniki okkati maatrame mundu engine station room untadi.
1: The train will have engine in the front.
2: Aa mundu untuntadi engine.
1: The engine is in the front.
2: Dantone poga, dantone munippulu, dantone mantalu untayi.
1: There you find the coal and the fire and the driver.
2: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
1: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవరీ కంపెనీ.
2: కాబట్టి సర్వ దేశంలో కూడా భారతదేశము ఇంజన్ వంటిది.
1: భారత్ ఇస్ ది ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ది వరల్డ్.
2: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సీక్రెట్ రిచువల్ ఫుల్ ఆఫ్.
2: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
1: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజన్.
2: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
1: అఫ్ కోర్స్ వి ఫైండ్ ది
2: రేంజ్. కారణం ఏమిటి?
1: వై
2: లింక్ సరిలేకపోవటం వల్ల పడిపోతుంది.
1: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
2: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
1: ది డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణయందు ఉంచి భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
1: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
2: నిజమైనటువంటి యొక్క తత్వము గాయత్రి స్వరూపము.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: గాయత్రికి పంచముఖి అని పేరు.
1: వి సే గాయత్రి హస్ ఫైవ్ ఫేసెస్.
2: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
1: షీ హస్ ఫైవ్ ఫేసెస్.
2: ఏమిటి ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దే?
2: ఓం ఒక ముఖము.
1: ద ఫస్ట్ ఫేస్ ఓం.
2: భూ దుహ తత్. ఈ ఐదు ముఖములు.
1: ఇట్ హస్ గాయత్రి హస్ ఫైవ్ ఫేసెస్. ఓం భూర్ భువ సువ.
2: చతుర్వరేణ్యం.
1: చతుర్వరేణ్యం.
2: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
2: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
1: ఓ మద, సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్. ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ధియో యోన ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధిపరచు.
1: ధియో యోన ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
2: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
1: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
2: తర్వాత ప్రార్థన.
1: అండ్ ప్రేయర్.
2: ధియో యోన అదే ప్రార్థన.
1: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
2: తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
1: ఓ మదర్, విత్ ఆల్ ది డివోషన్ ఐ ప్రే అంటూ యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
2: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ఒక మంత్రము గాయత్రి మంత్రము.
1: గాయత్రి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చాయింట్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
2: అందులో విద్యావంతులు,
1: ఎడ్యుకేటెడ్
2: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రం స్మరించాలి.
1: Youngsters, educated must necessarily chant Gayatri.
2: మీరు బాగా విచారం చేసుకోండి. గాయత్రి మంత్రోపదేశము చాలా మందికి పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్.
2: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
1: Till Gayatri teaching is given, they will not be intelligent.
2: Gayatri mantrochchara jarigin tarvatane buddhi vikasistundi.
1: The moment he receives Gayatri,
2: prakatistundi, prabhavistundi.
1: The intellect blossoms and manifests.
2: Karukane motta motta manu Gayatri mantrani astha vayasu lopane cheyali.
1: So at the
2: garbhastami annaru.
1: At the age of 8.
2: ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
1: The Gayatri mantra is given at the age of 8, he will be highly intelligent.
2: కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్ అట్ యంగ్.
2: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తే చేత ఎంతైనా ధన్యులవుతారు.
1: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి అట్ ఎనీ ఏజ్, సర్టెన్లీ యు విల్ బి లిబరేటెడ్.
2: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
2: ఈనాటి ప్రభావము చాలా మితిమీరిపోతుంది.
1: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
2: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
1: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
2: ఎక్కడ చూసినా అశాంతియే,
1: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
2: ఎక్కడ చూసినా భయమే.
1: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
2: కారణము దైవ చింతన లేదు.
1: బికాస్ పీపుల్ డోంట్ ఫియర్ ఆఫ్ గాడ్.
2: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
1: యు కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
2: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందు ఉన్నప్పుడు
1: దేనైనా
2: మనం సంపాదించుకోవచ్చును.
1: యూ కెన్ అచీవ్.
2: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ గోల్డెన్.
2: కనుకనే భగవంతుని సువర్ణ గర్భాయ నమః అన్నారు.
1: సో వి కాల్ గాడ్ సువర్ణ గర్భాయ,
2: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ గోల్డ్,
2: హిరణ్య గర్భుడు
1: హిరణ్య గర్భ.
2: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
1: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
2: కనుక దైవ చింతన అనేటువంటి మనం వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్, ద
2: శాంతి అనే జ్యువెల్ కొనవచ్చు.
1: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ,
2: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
1: ద జ్యువెల్ ఆఫ్ లవ్,
2: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: ద జ్యువెల్ ఆఫ్ సన్నిచు,
2: ఈ ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంత వస్తువులైనా మనం ఆశించవచ్చు.
1: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమోడిటీ, ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
2: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్
2: ఇస్ అతనే దైవము,
1: ఈజ్ గాడ్.
2: ఆ దైవమును మన హృదయం నందుంచుకున్నప్పుడు సర్వము దైవ భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పోర్ట్ గెట్
2: ఒక పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు పది రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది, కానీ మరొక విషయం రాదు.
1: వెన్ యూ కీప్ ద రైట్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
2: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
2: నీవు చేసే సర్వ పనులు కూడాను దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
2: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
1: మ్యాన్ టుడే హ్యాస్ శ్వాస బ్రెత్,
2: విశ్వాసము లేదు.
1: హ్యాస్ నో విశ్వాస ఆఫ్ ఫెయిత్,
2: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ విశ్వాస ఆఫ్ ఫెయిత్ వాట్ ఫర్ ఇస్.
2: కనుక మన శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఆఫ్ ఫెయిత్.
2: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
2: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించటం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్,
2: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
1: ఫెయిత్ ఇన్ బ్యాడ్,
2: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
2: మన జీవితం మనకి ఏమాత్రం సుఖం అందించదు.
1: యూ విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
2: ఈనాటి యువకులందరూ కూడాను
1: యంగ్స్టర్స్ టుడే,
2: దేశ క్షేమాన్ని,
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ,
2: లోకహితాన్ని,
1: గుడ్ ఆఫ్ ది కంట్రీ,
2: దివ్యమైన భావాన్ని పెంచాలి.
1: They should work for the welfare, the progress of the country, and the divine thought.
2: హితోపదేశములుగా ఉంటుండాలి.
1: And all your teaching should be good.
2: దేశమునకంత ఉపకారమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: You should render service to the country.
2: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
1: This is stated by Vyasa.
2: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం, పద్దెనిమిది పురాణములు రాసి కట్టగలబడికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
1: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
2: కనుక ఈ రెండింటి ఎందుకు ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి.
1: ఐ సేట్ ఇన్ సమ్మరీ ది ఎసెన్స్ ఇన్ టూ సెంటెన్సెస్ ఆఫ్ ఆల్ ది
2: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పద్దెనిమిది పురాణములు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ది 18 ఎపిక్స్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: ఈ రెండింటినీ మనం తీసుకుంటే చాలు.
1: ఇఫ్ యూ టేక్ దీస్ టు దట్ సీ నౌ,
2: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
1: హెల్ప్ ఎవ్రీబడీ,
2: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
1: నెవర్ హార్మ్ ఎనీబడీ,
2: అది నిజమైన భక్తి యొక్క ప్రవర్తి. పద్దెనిమిది పురాణములు రాసి కట్టగలబడికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
1: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు గో త్రూ దెమ్ ఆల్.
2: కనుక ఈ రెండింటి

0: తీర్చుదలుచుకుండా ఉందాం.
1: నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: అదే నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవృత్తి.
1: That is the true devotion and surrender.
0: Bhakti, bhakti ante poojalu cheyatamu, pradhanam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
1: Devotion does not mean worship or chanting or meditation alone.
0: Ivanni kevalam bahyamaina karmalu.
1: They are only external physical actions.
0: Ee bahyamaina karmalu enni undinappatiki antarbhavamlondi parishuddhame lekapothe idantha ashuddhame.
1: If the inner feeling is not pure, all the external actions are bound to be impure.
0: Kanuka meerandarkunu premanu penchukondi.
1: So grow, develop.
0: Preme daivamu. దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: కనుక తల్లిదండ్రులను ప్రేమించండి.
1: లవ్ యువర్ పేరెంట్.
0: తల్లిదండ్రులను సేవించండి.
1: సర్వ్ యువర్ పేరెంట్.
0: తల్లిదండ్రులకు సంతృప్తి పెట్టండి.
1: సాటిస్ఫై దెమ్.
0: కానీ తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోండి.
1: ఫాలో ది కమాండ్.
0: ఒక్కవేళ కొంతమంది తల్లిదండ్రులు ఇది తెలియకునో తెలుసు కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
1: ఇన్నోసెంట్లీ ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరెంట్స్ మే గివ్ మిస్
0: గైడ్. వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
1: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
0: నాయనా, నీవు ధర్మం సంపాదించాలి.
1: మై డియర్ సన్, యూ షుడ్ ఎర్న్ మనీ.
0: నీ విదేశాలకు పోవాలి.
1: యూ షుడ్ గో అబ్రాడ్
0: చెప్తే అప్పుడు చెప్పాలి మీరు.
1: దెన్ ది బాయ్ షుడ్ సే మదర్,
0: నీ ఆజ్ఞ నాకు తెలుసా వహిస్తాను, కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
1: Mother, I'll follow your command, but money is not important.
0: నా గుణమే నాకు ప్రధానము.
1: గుణ వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
0: గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి?
1: What for is the money without guna virtue?
0: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తం దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
0: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులకు మనసు కలుగుతుంది.
1: ఇన్ ద బాయ్ సేస్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్.
0: కనుక తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
1: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ పేరెంట్స్, బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
0: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ది కలి ఏజ్, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో అడ్వైజ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద రాంగ్ వే.
0: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే, కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్.
0: తల్లిదండ్రులకు బిడ్డలపైన ప్రేమ మెందుగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ లవ్ దేర్ చిల్డ్రన్ వెరీ మచ్.
0: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో ద ఫ్యూచర్.
0: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ దెమ్ ఎనీవే.
0: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
1: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ నేచురల్ సింపుల్ స్వీట్ వే.
0: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పడతారు.
1: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ ఏజ్ ఇస్ హై.
0: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
1: ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ నౌ ద హోల్ కంట్రీ విల్ ప్రాస్పర్.
0: ఈనాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్రా యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్.
0: ఎట్టి కష్టము కూడా మీకు సంభవించవు.
1: దేర్ బి నో ఎడ్యుకేషన్.
0: ఎట్టి బాధలకు మీరు గురికారు.
1: నో సఫరింగ్.
0: కనుకనే దైవ చింతన మాత్రం మీరు మానకండి.
1: నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: ప్రహ్లాదుడు మీ యొక్క బ్రదరే.
1: ప్రహ్లాద ఇస్ యువర్ బ్రదర్ ఆఫ్టర్ ఆల్.
0: వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు.
1: అండ్ హిస్ ఫాదర్ ఇస్ హిరణ్యకశిపు.
0: అతను చాలా దుర్మార్గుడు.
1: ఇస్ వెరీ బ్యాడ్ ఫెలో.
0: అయినప్పటికీ నామం అంటే దాన్ని ఇష్టపడ్డు.
1: హీ డజంట్ రిలీజ్ గాడ్స్ నేమ్.
0: కానీ దాన్ని లెక్క చేయలేదు.
1: బట్ ప్రహ్లాద
0: తండ్రి మాట ధిక్కరించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇన్ దిస్
0: నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
1: హీ యూజ్డ్ టు లిసన్ స్మైలింగ్.
0: కానీ తన పద్ధతి తాను మానలేదు.
1: బట్ హీ డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
0: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హీ మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
0: ఇప్పటికి నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
1: దో హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ది ఎలిఫెంట్, హీ డిడ్ గివ్ అప్ ది గాడ్స్ నేమ్ నారాయణ.
0: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందాయి.
1: ఈవెన్ ఎలిఫెంట్ హాస్ గాట్ ద ఫామ్ ఆఫ్ నారాయణ.
0: రాజభామల చేత కనిపిస్తూ వచ్చారు.
1: ఆ పాయిజన్ స్నేక్
0: నారాయణ నారాయణ అన్నాడు.
1: అండ్ హీ చాంటెడ్ గాడ్స్ నేమ్.
0: అనుకుడు నారాయణ స్వరూపాన్ని పొందిన.
1: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్డ్
0: పర్వతం నుంచి సముద్రంలో నెట్టించాడు.
1: దెన్ వాస్ థ్రోన్ ఇన్ టు ద ఓషన్.
0: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
1: వైల్ వాస్ థ్రోన్ ఇన్ టు ద ఓషన్ హీ చాంటెడ్.
0: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
1: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
0: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
1: When you have sacred feelings within you, you are bound to be protected.
0: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా,
1: హావ్ డివైన్ థాట్స్ అండౌటెడ్లీ,
0: అచంచలంగా,
1: అన్వేవరింగ్
0: ప్రేమ చేత,
1: విత్ లవ్
0: స్మరించడానికి ప్రయత్నించు.
1: హ్యాండ్స్ ఇన్ సింగ్ హిస్ గ్లోరీ.
0: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు క్రోధం వస్తుంటుంది.
1: సమ్ టైమ్స్ యూఆర్ యాంగ్రీ విత్ గాడ్ ఆల్సో.
0: కానీ క్రోధం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: కామ క్రోధ లోభము ఈ మూడు కూడా నరక ద్వారములే.
1: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్, క్రోధ అనేంగా, లోభాది గ్రీ.
0: రావణుడు ఎలాంటి వాడు తెలుసునా?
1: యు నో వాట్ రావణ.
0: రావణుడు చాలా గొప్ప శక్తివంతుడే, గొప్ప విద్యావంతుడే, బలవంతుడే, గుణవంతుడే. కానీ ఒక్క కామానికి లోబడి

0: చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా నువ్వు భస్మం చేసుకున్నాడు.
1: బికాస్ హీస్ బికమ్ ఎ విక్టిమ్ టు కామా ది డిజైర్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ ద క్లాన్.
0: ఇంకా క్రోధము,
1: క్రోధ యాంగర్,
0: క్రోధం అంటే హిరణ్యకశిపుడే.
1: హిరణ్యకశిపు సింబలైజెస్ యాంగర్.
0: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏమి సాధించాడు?
1: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ, వాట్ డిడ్ హి డు?
0: తాను కూడా భస్మం అయిపోయాడు.
1: హి టు గాట్ హింసెల్ఫ్ బర్న్.
0: ఇంకా లోభము,
1: లోభాగ్రి,
0: లోభము దుర్యోధనుడే.
1: దుర్యోధన స్టాండ్స్ ఫర్ గ్రీడ్.
0: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవటం చేత కట్టగడపకి ఏమైపోయింది?
1: బికాస్ హీ వాస్ గ్రీడీ, వాట్ హ్యాపెన్?
0: 100 మంది అన్నదమ్ములు కూడా ఒక్క భస్మం అయిపోయారు.
1: హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్, 100 ఆఫ్ దెమ్.
0: కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
1: పాండవ 5 ఇన్ నంబర్.
0: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
1: దే వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ బాహ్.
0: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
1: దే ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
1: దేర్ఫోర్ ద డిజైర్,
0: ఎంత ధనవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత బలవంతుడైనా కట్టగడపటికి లొంగిపోక తప్పదు.
1: హి మే బి నోబుల్ వన్ అండ్ రిచ్ వన్ అండ్ స్ట్రాంగ్ వన్, యట్ హి విల్
0: కనుక ధనబలమును, విద్యాబలమును, గుణబలమును, భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై దిస్ ఈగో ఆఫ్ వెల్త్, ద నాలెడ్జ్ అండ్ ద ఫిజికల్.
0: ప్రేమ బలమును పెంచుకోండి.
1: యు హావ్ టు డెవలప్ లవ్.
0: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడుగా మారిపోతాడు.
1: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ యువర్ ఎనిమీ విల్ బికమ్ యువర్ ఫ్రెండ్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
1: యూ టాక్ లవింగ్లీ విత్
0: ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
1: యూ మే డూ ఎనీథింగ్ విత్ లవ్.
0: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ ఈజ్ అన్ ఐడియల్ వన్.
0: అంతేకాని ప్రేమ లేకుండా, భక్తి లేకుండా ఎన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ లవ్ అండ్ డివోషన్ యూ మే డూ ఎనీథింగ్, ఇట్స్ ఆల్ బీన్ వే.
0: అనేక మంది వాదిస్తుంటారు, ఏమిటి నీకు ఈ భక్తి?
1: మెనీ ఆర్గ్యూ, వాట్
0: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: వై డూ బిలీవ్ గాడ్ హూమ్ యూ డోంట్ సీ?
0: ఇదంతా మూర్ఖత్వం అంటారు. సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
1: ఇన్ఫాక్ట్ వి సీ గాడ్.
0: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
1: వి సీ హిమ్ బట్ యట్ వి డినై హిమ్.
0: ఏది చూసినా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: సర్వ రూపములు కూడా భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వ పురుగులు భగవంతుడే.
1: ఆల్ ఆర్ హిస్.
0: సర్వ జంతువులు భగవంతుడే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
0: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
1: దేర్ఫోర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్ ఆర్ డివైన్. కాబట్టి
0: సర్వ భూతానాం అనింది వేదం.
1: వేద సేస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ క్రియేటర్స్.
0: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ద డివైన్ లుక్.
0: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనబడటం లేదు.
1: యూ హావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్, దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్‌పీరియన్స్.
0: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
1: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్ లుక్, హ్యావ్ దట్ డివైన్ ఫీలింగ్, డివైన్ విజన్.
0: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఫ్లవర్.
0: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది స్మెల్ ఫ్రాగ్రెన్స్?
0: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
1: హూ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్?
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
0: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము, మానవత్వము, దైవత్వము తనతో కూడి ఉండటమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
0: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
1: గాడ్ ఈజ్ విత్ యూ.
0: లేడని చెప్పడం ఏ రీతిగా అయితే
1: ఉంటుంది? హౌ కెన్ యూ డినై హిమ్?
0: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ యువర్ మదర్.
0: తల్లికి రూపం ఉంది.
1: మదర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
1: మదర్ లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
1: దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యూ లవ్ దిస్ బాడీ?
0: ఆ దేహములో ప్రేమ ఉంది.
1: దట్ బాడీ దేర్ లైక్ ద లవ్.
0: ప్రేమనే దైవము.
1: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
0: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మనవల్ల.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హ్యావ్ దట్ లవ్ విత్ ఇన్ అస్, ద హోల్ లైఫ్ వుడ్ బి లవ్లీ.
0: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నీ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
1: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
0: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్
0: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
1: శాస్త్రిజీ సేడ్
0: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
1: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
0: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
1: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
0: ఎన్ని దేవతలైనా కానీ అందులో ఉన్నది ఒక్కటి.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
1: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
0: ఫ్లవర్స్ అనేకము గానీ
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: దారం ఒక్కటే.
1: బట్ థ్రెడ్
0: ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది.
1: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
0: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
1: ద డివైనిటీ ఇస్ వన్.
0: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
1: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏనాటికి నీ బాధలు ఉండవు.
1: ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ యూనిటీ యు విల్ నెవర్ సఫర్ ఎనీ.
0: పర్వతముల వంటి బాధలు మనం వెంటాడినప్పటికీ మంచు మాదిరి మాయమైపోతాయి.
1: యు మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
0: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: strengthen
0: them. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
1: Don't follow others' words.
0: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు.
1: They may say as per their will.
0: కాన్షియస్ నీవు ఫాలో చేయి.
1: Follow your conscience.
0: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
1: Then you will be good and secure.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినము.
1: టుడే సెక్రెడ్ డే.
0: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
1: ఇన్ఫాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
0: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
1: కీప్ ఇట్ సేఫ్ అండ్
0: సెక్యూర్. దేశమనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటాయి.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: హావ్ ద నేషనల్ ఫీలింగ్
0: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
1: హావ్ నేషనల్
0: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
1: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని?
1: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్.
0: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి?
1: యు షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్
0: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: వీలైతే దేహాభిమానాన్ని ఏమైనా త్యజించాలి.
1: డజంట్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
0: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం, ఆశయాలు పెట్టుకోకూడదు.
1: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ. That ideals, not for asha, that desire.
0: Asalu matram pettukokoondi.
1: Don't have the desire.
0: Asiyal teeskoondi.
1: Go by ashayalu.
0: Ee vidhamaina bhavaani meeru penchukunnappudu.
1: When you develop this idea,
0: daivam iyandi aavirbhavistundi.
1: How do you expect God?
0: Ee naatikaina kuda dani yokka tattvaani meeru anubhavinchagalaru.
1: You are bound to experience God.
0: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్,
0: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలచండి, తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ దిస్ ఫెయిత్ ప్రొసీడ్, యూ విల్ సీ హిమ్.
0: ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
1: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ద డౌట్ వెదర్ హీ ఇస్ దేర్ ఆర్ నాట్, యూ కెనాట్ సీ హిమ్.
0: ఉన్నవారికి ఉన్నాడు.
1: హీ ఇస్ దేర్ టు హూమ్ దట్
0: బిలీవ్.
1: He doesn't exist to whom that do not believe.
0: కాని అది వారి వారి భావంపై ఆధారపడి ఉంటుంది.
1: It goes by their thought.
0: మనము విశ్వాసం పెంచుకుని
1: డెవలప్
0: ఈ గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకుని
1: గాయత్రి మంత్రం
0: భూర్భువస్వ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి. ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి.
1: యూ చాంట్ దిస్ మంత్ర కంటిన్యూ.
0: ఈ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు.
1: ఇట్ నాట్ ఓన్లీ
0: సర్వదా సర్వకాల సర్వత్ర
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: నీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటే దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
1: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్స్ ఆఫ్ ద మార్నింగ్, మిడ్ డే, అండ్ ది ఈవినింగ్, బట్ గాడ్ ఇస్ బియాండ్ టైమ్.
0: కాలాతీతమైనటువంటిది.
1: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్
0: టైమ్. అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి?
1: దెన్ గాడ్ ఈస్ టైమ్లెస్, వై డు యూ స్టిప్యులేట్ టైమ్?
0: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమన్నారు.
1: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ అట్ ఆల్ టైమ్.
0: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఈ బాధలు కలిగినప్పటికీ, బాధలు లేకుండా ఉండినప్పటికి నామస్మరణ మాత్రం చేయండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ గ్లోరీ.
0: భజన దినా సుఖ శాంతి నహి.

0: அன்புக்குள்ளார மாதா பித்துள்ளார ஈராடு ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యు హావ్ గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్, హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడా కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుంది.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడా ఈశ్వరుడిగా ఉంటుంది.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ to have these three deities Brahma, Vishnu, Maheshwara there in the canteen, accept food in the divine form of trinity.
0: Kevalam Brahma, Vishnu, Maheshwara aneetu bhavame kaadu,
1: not simply trinity.
0: Sura dehamu dehani bhava krishna andistundadi.
1: The gross form will give strength to the body.
0: Sushmaina dehamu manasuku krishna andistundadi.
1: And the subtle form will make your mind strong.
0: Adi sushmaina idi vaakunu samrakshistundadi.
1: The subtlest strengthens the faculty of
0: kabati sharira manasika vaakunaitundi. Meeru దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్మిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థన్ యువర్ మైండ్, ప్యూరిఫై యువర్ వర్డ్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: says the three main ideals to be practiced in life are fear of sin, love for God, and morality in society. In today's discourse, Bhagwan Baba talks about the true meaning of morality in different contexts. Let us now listen to the divine discourse delivered by Bhagwan Baba on 20th October 2001 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకే చెవికి చేర్తురు ఇట్టివారు దైవ మెరుగంగా నేర్తురా ఇట్టివారు దైవ మెరుగంగా నేర్తురా ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట
2: Though it is said with all the heart and concern, the good words are not listened to. Whereas all bad things, the gossip, get into our ears. Such people would ever come to know the divine. This is the truth, what is said.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Yuvatulu. Yuvakulu. ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు.
2: యంగ్ మెన్ అండ్ విమెన్ వాట్ దే హ్యావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ఆర్ ద మారల్ వాల్యూస్.
1: నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం.
2: టు అప్హోల్డ్ ద ఎథికల్ వాల్యూస్ ఈజ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు.
2: Today the young men and women have no idea what morality is, what values are, how to develop the moral values.
1: మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయసు నుండే పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు.
2: Many young people, men and women, suffer a lot at an young age because they are not able to protect and maintain the moral values.
1: యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ కనోట్స్ నో మీనింగ్ టు దిస్ వర్డ్ యూత్ ఆర్ ఎన్ యంగ్స్టర్.
1: నైతికం అన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు.
2: మొరాలిటీ ఈజ్ నో ఆర్డినరీ వర్డ్.
1: చాలా విలువైనటువంటిది.
2: ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: చాలా ఫలితమైనటువంటిది.
2: ఇట్ హైలీ సీక్రెట్.
1: చాలా గొప్పది.
2: It's mighty.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమునే మనం కాపాడుకోలేకుండానా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు?
2: If we cannot protect and maintain the eternal truthful morality, how can we be the true humans?
1: మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే.
2: Human life is one that exists in combination with morality.
1: ఈ నాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
2: The modern youth have no idea what life is, the aim of life, the path of life, nor the goal of life.
1: ఈ నైతికమైనటువంటి విధిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు.
2: This morality could also be said in a different way in English.
1: ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది.
2: The Sanskrit explains in a different way.
1: సంస్కృత పదమునందు నైతికమైనటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది.
2: నైతిక మొరాలిటీ ఇన్ సంస్కృత్ ఇస్ కాల్డ్ పౌరుష ద వేళ.
1: ఇంగ్లీష్ పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది.
2: ఇన్ ఇంగ్లీష్ నైతిక ఇస్ కాల్డ్ మొరాలిటీ.
1: మొరాలిటీ అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ మొరాలిటీ?
1: పూర్వము జీసస్ క్రైస్తు రోమన్ దేశము లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు. జీసస్ పేరు పెట్టుకున్నారు.
2: ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ బై జీసస్ ఇన్ రోమ్ what it is, the meaning of morality, and it is called God's kingdom and named after Jesus.
1: Morality anaga manavattvam nundu daivattvam aavibhavinchi divyattvanni jagattunaku bodhinchadame nijamaina naitikamunaku arthamu.
2: The true meaning of morality is to cognize the divinity in humanity and to share the same with others.
1: ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు.
2: ఇన్ ఇంగ్లీష్ దేర్ ఇస్ ఎ వర్డ్ పర్సనాలిటీ.
1: కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి యొక్క కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు.
2: But Romans, having noticed the fine arts and the mighty powers in Jesus, they named it persona.
1: Persona anaga prati manavuni yandu kudanu daivattvam anetundi antarbhutanga unnadaneetundi satyanni nirupistu vacharu.
2: Persona meant that divinity is an undercurrent in humanity.
1: Deenine telugu nandu neeti annaru.
2: In Telugu, it is called Neeti.
1: Anaga, manaku artham kaakunda, agamyamainatvanti neetiyo, gopyanga undinatvanti oka divyatvanni, vyaktikarimpajesetvanti shakti, prati vyakti yandu kudanu unnadi, anetvanti satyanni nirupistu vachindi.
2: It means incomprehensible, non-apparent divinity lies in secret, not in a hidden way that manifests later, that is conveyed by this word neeti in Telugu.
1: Neeti leni jati kotikante paadu annaru.
2: That community without morality is much worse than a monkey.
1: Neeti chaala viluvainatundi.
2: Morality is highly valuable.
1: దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని. దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు.
2: వాట్ పర్సనాలిటీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ పర్సోనా ఇన్ రోమన్.
1: అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు.
2: పర్సోనా మెంట్ దట్ విచ్ ఇస్ నాన్ అపరెంట్ విచ్ ఇస్ హిడెన్ అట్ ద ఔటర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు అదర్స్.
1: కనుక ఈనాటి మానవుడు తనయందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్య శక్తిని తాను వ్యక్తము గావించాలి.
2: So man has to express the hidden, the latent divinity within him.
1: ఆ విధముగా వ్యక్తము గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
2: We can call that individual a manava, a human being, if he can express the latent divinity within.
1: Vyakti anaga kodanu idiye artham.
2: This is the true meaning of vyakti, who
1: avyaktamainatvanti shaktini vyaktikrimpa chesetvanti manavunake vyakti ani peru.
2: That which is hidden avyakta is expressed vyakta, then he is individual or vyakti.
1: కానీ అతి వ్యక్తం చేయనటువంటి యొక్క మానవుని వ్యక్తి అని పిలిచడం కూడాను సరి అయినటువంటి పదం కాదు.
2: We cannot call him an individual or vyakti if he does not express the divinity.
1: ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక దైవత్వాన్ని దర్శించుకోలేక మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
2: మ్యాన్ హ్యాస్ కెప్ట్ హిమ్సెల్ఫ్ ఆల్ ద డివినిటీ విదౌట్ ఎక్స్ప్రెసింగ్ అండ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ ఈ జస్ట్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ ఏ హ్యూమన్ డస్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ సో వీక్.
1: 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది.
2: 250 years ago the Bharat was in the control of several kings.
1: క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు.
2: బిఫోర్ క్రైస్ట్ శ్రీరామచంద్రుడు రూల్డ్ దిస్ కంట్రీ అండ్ హీ వాజ్ అన్ ఎంపరర్.
1: 225 సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు.
2: 225 years ago we also know శివాజీ
1: అక్బర్ కూడాను చక్రవర్తిగా వచ్చాడు.
2: అక్బర్ ఆల్సో వాజ్ అన్ ఎంపరర్.
1: వీరందరూ కూడాను మహమ్మదన్ అయినప్పటికీ
2: దో దే ఆర్ మహమ్మదన్స్
1: కానీ తమ ఎందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు.
2: దే ఫాలోడ్ ద స్పిరిచువల్ పాత్ ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ ప్రెసెంట్ విత్ ఇన్ దెమ్.
1: కనుక ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి.
2: దేర్ ఫార్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ ద ఇన్నేట్ ఇమనెంట్ డివినిటీ.
1: ఈనాటి మానవునికి వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో కాన్సెప్ట్ ఆఫ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: తన వ్యక్తిత్వాన్ని మర్చాలి.
2: ఇన్ఫాక్ట్ హ్యాస్ టు ఫర్గెట్ హిస్ ఇండివిజువాలిటీ.
1: దివ్యత్వాన్ని స్మరించాలి.
2: హ్యాస్ టు థింక్ ఆఫ్ డివినిటీ.
1: పవిత్రమైన భావం పెంచుకోవాలి.
2: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
2: హీ షుడ్ ఆల్సో డెవలప్ అండ్ ఫాస్టర్ ఇన్ఫినిట్ థియస్టిక్ వాల్యూస్.
1: ఆస్తికత్వం అనగా ఏమిటి?
2: వాట్ డు యూ మీన్ బై థీమ్?
1: ఆధ్యాత్మికమనగా ఏమిటి?
2: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: అనగా ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ మెంట్ వన్ షుడ్ గివ్ అప్ ది ఎనిమల్ ఆర్ బీస్టియల్ క్వాలిటీ, ఫర్గెట్ ది హ్యూమన్నెస్, transcend the human life and express the divinity.
1: కానీ ఈనాటి మానవుడు చదువులు అధికమయ్యే కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధంలో ప్రయాణమవుతున్నారు.
2: But with increasing education man has forgotten the divinity. We find the animality or the bestial temperament on the rise.
1: Manavatvame artham kaakunda pothundadi.
2: The very meaning of humanness has lost its value.
1: Kanukane 15 samvatsaram nunchi kudanu manavata viluvulu penchukovalani pracharam chestu vastunnaru.
2: And henceforth the human values have been propagated since last 15 years.
1: Emiti ee human value?
2: What is this human value?
1: Emiti ee manushi yokka viluva?
2: Where does this human value lie?
1: మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు డిసైడ్.
1: సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు.
2: పీపుల్ స్టార్టెడ్ ఇంటర్ప్రెటింగ్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ as truth, righteousness, peace, love, non-violence, and so on.
1: నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి?
2: What is a true humanness? Or
1: పశుత్వాన్ని పూర్తిగా మరచి,
2: one has to forget the animal quality,
1: దివ్యత్వాన్ని చింతించి,
2: always think of divinity,
1: మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి.
2: And expressing the human quality in the true sense is the correct power.
1: కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థము.
2: మానవ వర్డ్ మెంట్ ఎ గుడ్ మ్యాన్.
1: అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు.
2: Upanishads also declares a human being as a sacred individual.
1: మంచి మనసుకు అలవాడే మానవుడు.
2: Manava the human meant the one with good mind.
1: కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది.
2: He has got manas, the mind, so he is manishi, human.
1: కనుక మంచి మనసు గలవాడే మానవుడు.
2: So manava the human is the one with good mind.
1: మంచి మనసు అనగా ఏమిటి?
2: What is meant by good mind?
1: పది మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి,
2: డెమోన్స్ట్రేటింగ్ ద సీక్రెట్ పాత్,
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవింపజేసి,
2: మేకింగ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ ద ఐడియల్ లైఫ్,
1: ఆత్మతత్వాన్ని ప్రకటించి,
2: ఎక్స్ప్రెసింగ్ ది ఇన్నర్ డివినిటీ,
1: అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము.
2: అండ్ టు షేర్ ది ఇన్ఫినిట్ బ్లిస్ విత్ అదర్స్ ఇస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు?
2: హూ ఇస్ రెడీ టు ఎక్స్పీరియన్స్ దిస్ సీక్రెట్ బ్లిస్?
1: మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు.
2: వీ డోంట్ ఫైండ్ ఎ గుడ్ మైండ్ టుడే.
1: కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు.
2: Therefore, good man is not seen.
1: Man అనగా ఏమిటి?
2: What's meant by man?
1: M-A-N, man అన్నారు.
2: M-A-N is man.
1: M అనగా మాయను మర్చిపోవాలి.
2: M means forget maya, illusion.
1: ఏ ఆత్మను దర్శించాలి.
2: ఏ ఆత్మ సెల్ఫ్ విజువలైజ్ ద సెల్ఫ్,
1: నిర్వాణం పొందాలి.
2: M నిర్వాణ, attain liberation.
1: మాయను మరచి,
2: forgetting,
1: ఆత్మను దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి.
2: ద ట్రూ హ్యూమన్ ఈస్ ది వన్ హూ ఫర్గెట్స్ ది ఇల్యూజన్, విజువలైజెస్ ద సెల్ఫ్ అండ్ అటైన్స్ లిబరేషన్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు.
2: Everyone today is drowned in delusion.
1: ఆత్మతత్వనే మర్చి ఉంటున్నాడు.
2: He has forgotten the self.
1: నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది?
2: How is it possible to attain liberation?
1: కనుక మొట్టమొదట మాయను మర్చాలి.
2: So first we have to forget this illusion.
1: మాయను వదలాలి.
2: We have to give it up totally.
1: మాయ అనగా ఏమిటి? లేని దాన్ని ఉందని భావించుకోవటమే మాయ.
2: Maya or illusion meant thinking of that which is non-existent.
1: లేని దానిని చింతించి,
2: we think of that which is not there.
1: ఉన్నదాన్ని మర్చిపోయి,
2: we forget what is there.
1: చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు.
2: Man is not able to reach the goal he has to reach.
1: కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
2: Therefore man is put to anxieties, worries, troubles and problems.
1: కనుక నవరాత్రులు అనగా ఏమిటి?
2: What do you mean by నవరాత్రి?
1: తొమ్మిది రాత్రులు.
2: Nine nights.
1: ఈ తొమ్మిది రాత్రుల లోపల కూడాను
2: throughout this
1: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని,
2: during these nine nights,
1: మహాదుర్గా, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు.
2: The earlier people have prescribed and stipulated the worship of goddess in the names of Mahadurga, Mahakali, Mahasaraswati during this period of nine nights.
1: Durga anaga emiti?
2: Who is Durga?
1: Durga anaga sarva shaktulato koodinatundi.
2: Durga has got all mighty powers.
1: Samasta manoshaktulu, buddhi shaktulu, ఆత్మ శక్తులు, మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గా అంటారు.
2: దుర్గా రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిజికల్ పవర్, ద ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ అండ్ ద మెంటల్ కెపాసిటీస్.
1: ఇంకా మహాకాళి.
2: దెన్ కమ్స్ మహాకాళి.
1: అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి.
2: కాళి ఎక్స్ప్రెసెస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ three and kills the wicked and
1: evil. ఎక్కడ ఒక కాళి ఉన్నది, ఎక్కడ ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని అందరే ఇది కనిపిస్తూనే ఉంటున్నది.
2: Durga and Kali are not present at separate places.
1: మనసు నుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే.
2: The bad qualities in you.
1: ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక.
2: And they do not follow the intellect.
1: ఇంద్రియములను అనుసరించడం చేత.
2: Because they are after senses.
1: దురభ్యాసముల చేత.
2: Because of bad habits.
1: దుర్మార్గములకు లోబడి.
2: And submits to wickedness.
1: దుష్టశక్తిగా రూపొందుతూ వచ్చింది.
2: And shapes itself a very cruel.
1: కనుకనే ఇట్టి దుష్టశక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు.
2: దుర్గా రిప్రజెంట్స్ ద కిల్లింగ్ ఎనిహిలేషన్ ఆఫ్ క్రూయల్టీ అండ్ వికెడ్నెస్ అండ్ బ్రింగింగ్ ఫోర్త్ ద డివినిటీ ఇన్ ప్రిస్టైన్ ఫామ్.
1: ఈ 9 దినములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుర్గుణములను దురాచారములను దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క 10 దినముల యొక్క సహజ లక్షణం.
2: ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ 9 నైట్స్ లైస్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ డెవలపింగ్ ది సీక్రెట్ క్వాలిటీ రిమూవింగ్ ఆల్ వికెడ్ క్వాలిటీస్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే.
2: What all we read today are all about bad qualities.
1: వినేదంత దుర్గుణాలే.
2: We listen to bad.
1: చేసేదంత దుర్గుణములే.
2: All that we do are bad deeds.
1: ఇక మంచితనం ఎక్కడ నుంచి వస్తుంది?
2: Then how do you expect to be good?
1: మంచితనం మానవుడి ఎందే కనిపించడం లేదు.
2: Goodness is not traceable in man.
1: ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కానీ భ్రమించటమే అది.
2: He considers himself good, but it is all imagination.
1: ఆ భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మ శూన్యం కనిపించడు.
2: So long this Brahma imagination is there, you cannot experience Brahma the divine.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి.
2: Therefore, the divinity has got to be manifested, expressed by everybody.
1: ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది.
2: In fact, it is in you.
1: ఎక్కడి నుంచి పోయి ఒక కాపరు పిత్తాళి వెండి ఇలాంటిదంతా గనుల నుంచి తీవటం కాదు.
2: ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ సిల్వర్ అండ్ సో ఆన్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది.
2: దేర్ ఇస్ మైండ్ ఆఫ్ డివినిటీ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ మైటీ మైండ్.
1: ఈ మైండ్ నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింపచేసుకోవాలి.
2: మచ్ ఆఫ్ ది సీక్రెట్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మైటీ మైండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడు చేపట్టడం లేదు.
2: మెన్ టుడే ఆర్ నాట్ టేకింగ్ అప్ ద సీక్రెట్ యాక్టివిటీస్.
1: పెద్దలను దర్శించినప్పటికీ
2: దో దే మే సీ నోబుల్ పీపుల్
1: అక్కడ నుంచి వచ్చేటువంటి జవాబులు మనకి ఏమాత్రము సరైనటువంటివి కాదు.
2: ద రిప్లై దే గెట్ ఫ్రమ్ దెమ్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ.
1: కానీ తనకే తృప్తి అయినప్పుడు పరులకేం బోధించగలడు.
2: వెన్ హీ హింసెల్ఫ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఓన్ ఆన్సర్ వాట్ ఈస్ దట్ హీ వుడ్ స్పీక్ టు అదర్స్.
1: కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులు అంతా కూడా గుర్తించడము ఒక పర్సోనా. దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడాను గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు.
2: వెన్ జీసస్ విజిటెడ్ ద రోమన్స్ హీ ఫస్ట్ రికగ్నైజ్డ్ the divinity persona is latent in everyone.
1: Kanuka atti divyattam anetundi sarvatra vyapinchi unnadi.
2: That divinity is present all over.
1: Danine divya shakti annaru chaitanyam antu cheptu vacharu.
2: That is called chaitanya or divine power.
1: Ee chaitanya shakti sarvatra unnatundi.
2: This chaitanya shakti consciousness is present everywhere.
1: Chaitanya shakti leni sthaname kanipinchadu.
2: There's no place where there's no consciousness.
1: కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉన్నట్టుగా భావించడం లేదు.
2: బికాస్ ద కాన్షియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్ కెనాట్ బి సీన్ విత్ ఫిజికల్ ఐ హీ డినైస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: మంచి చెడ్డలు ఎంత ఇప్పుడు దివ్యత్వం యొక్క ప్రభావం.
2: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డివినిటీ.
1: అన్నిటి ఎందు దివ్యత్వం ఉన్నది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
2: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
1: ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు.
2: మ్యాన్ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ టుడే.
1: తనను తానే మర్చిపోతున్నాడు.
2: హీ ఇస్ ఫర్గెటింగ్ హింసెల్ఫ్.
1: లోకంలో జరిగేటువంటి అన్నింటిని కూడాను ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో.
2: ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
1: మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు.
2: మైండ్ ఈస్ నాట్ లైక్ ఎ వైట్ క్లాత్.
1: అనేక జన్మముల యొక్క రహస్యములు, అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
2: ద మైండ్ క్యారీస్ విత్ ఇట్ ఇన్ ఇంప్రింటెడ్ ఆన్ ఇట్ ఎఫెక్ట్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
1: కనుక మనస్సు అనేటువంటిది అనేక కలతలతో కూడినటువంటిది.
2: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్,
1: అనేక కల్లోలములతో కూడినటువంటిది.
2: ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్,
1: అనేక కలహములతో కూడినటువంటిది.
2: ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్,
1: అనేక కాంక్షలతో కూడినటువంటిది.
2: అండ్ ఆఫ్ మెనీ డిజైర్స్,
1: ఈ కాంక్షల చేతనే మానవత్వమును కేవలము మర్చిపోతున్నాడు.
2: డిజైర్స్ మేక్ మ్యాన్ ఫర్గెట్ హిస్ ట్రూ నేచర్.
1: మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
2: ఇఫ్ మ్యాన్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్ హిస్ నో మ్యాన్ అట్ ఆల్.
1: కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి.
2: టుడే వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద ట్రూ మ్యాన్హుడ్.
1: మానవుని మర్చిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి?
2: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్ వాట్ ఇస్ దట్ యు రిమెంబర్?
1: నీ చిత్తం నందు ఉంచుకోవాల్సింది ఏమిటి?
2: వాట్ ఇస్ దట్ యు షుడ్ కీప్ విత్ యువర్ సెల్ఫ్?
1: మనసును పవిత్రం గావించుకోవటమే ప్రధానమైన సాధన.
2: ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్.
1: మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి.
2: యూ షుడ్ బి ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
1: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటుంది.
2: దెన్ యు హావ్ ఎలిజిబిలిటీ టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక నీ మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
2: యూ డోంట్ లిసన్ పే హీట్ టు ద వర్డ్స్ దో దే ఆర్ సెట్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: ఎంత ప్రేమ చేతనో, ఎంత దయ చేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు.
2: అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ లవ్, మెర్సీ అండ్ కంపాషన్ దో గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ డోంట్ పే హీట్ టు దెమ్.
1: మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు.
2: Without any psychological involvement, with full of imagination and delusion, those things that are said, they are believed.
1: ఇవి వినడానికి కాదు చెవులిచ్చిండేది.
2: ఇన్ ఫ్యాక్ట్ ది ఇయర్స్ ఆర్ నాట్ గివెన్ టు యు టు లిసన్ టు ఆల్ దట్.
1: ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదరే కడు శ్రద్ధతోడ.
2: యు ఆర్ రెడీ, క్వైట్ రెడీ, బీ ప్రిపేర్డ్ టు లిసన్ టు ఆల్ గాసిప్ అండ్ ద వెయిన్ టాక్.
1: ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పివేడ వద్దికలు నుండలేరా ఓ చెవులా.
2: ఓ ఇయర్స్, యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు ద స్టోరీస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈ మంచి మాటలకు రెండు చెవులు వద్దిక చేరవు.
2: The 2 ears are not ready to listen to good words.
1: Chedda matalaku inka naalugu chevulu pettukoni vintaru.
2: To listen to bad words we'll have additional ears also.
1: Idi kevalamu oka chedda kaalam praaptinchinappude ilanti buddhulanta vastuntayi.
2: It is the fate or the destiny or approach of the bad time.
1: దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.
2: దిస్ కైండ్ ఆఫ్ టెంపరమెంట్ వుడ్ సెటిల్ ఆన్ అస్ ఇన్ బ్యాడ్ టైమ్స్.
1: కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే.
2: సో వాట్ వీ హావ్ టు లిసన్ టు ఇస్ ఓన్లీ టు గుడ్
1: థింగ్స్. ఏది మంచి మాటలు?
2: వాట్ ఆర్ గుడ్ వర్డ్స్?
1: పరలోకు అపకారం కలగని,
2: those that won't harm others,
1: నాకు దుఃఖం అందించని,
2: those that won't make others sad,
1: నాకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని,
2: those that won't hurt anybody,
1: దివ్యత్వాన్ని అందించి,
2: that hands over the divinity,
1: దైవత్వాన్ని ప్రబోధించి,
2: teaching about God,
1: దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట.
2: అండ్ టు డిస్టెన్స్ యూ ఫ్రమ్ దిస్ వీక్నెస్ ఈజ్ ద ట్రూ గుడ్ వర్డ్.
1: కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞమునందు,
2: ద ఫస్ట్ డే ఆఫ్ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ,
1: దీన్ని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి.
2: Wants us to conduct ourselves in the right path.
1: Veda Purusha Saptaha Gnana Yagnam oni deeniki peru.
2: This is named as this way, Veda Purusha Saptaha Gnana.
1: Veda Purusha.
2: Veda Purusha.
1: Purusha anetundi nijamaitundi sanskrita padamu.
2: Purusha is a Sanskrit word.
1: Purushulanga kevalam pantu shirtu veskoni undetundi vaadu kaadu.
2: Purusha is not merely the one with a pant and a shirt.
1: Dressuga untuntadi kaani nijamaitundi purushulu anetundi vaadu divyattanto koodinatundi daivame.
2: Purusha is not the one with the dress, pant and shirt. Purusha represents the divinity.
1: దీనిని పౌరుషత్వము అని చెప్పినప్పుడు కూడాను హిందీలో చెప్తూ వచ్చారు.
2: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పౌరుష, ద వేళ.
1: కనుక దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని,
2: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ద డివినిటీ.
1: ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి,
2: అండ్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ఔటర్ ఐడియాస్ ఆర్ వరల్డ్లీ.
1: ఇదంతా కేవలం నెగిటివ్స్ మాత్రమే.
2: అండ్ నో ఫుల్ వెల్ దట్ దే ఆర్ ఆల్ నెగటివ్.
1: నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది.
2: ద ట్రూ పాజిటివ్ ఇస్ విద్ ఇన్ యూ.
1: ఈ పాజిటివ్ ఎవరు ఇచ్చినారని పోయేటువంటిది కాదు.
2: ఇట్ విల్ నెవర్ లీవ్ యూ ఎనీ టైమ్.
1: ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు.
2: ఇట్ విల్ నెవర్ వేవర్ నార్
1: కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వం.
2: ఇట్ నెవర్ మూవ్స్ నార్ గెట్స్ షేకెన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి విద్యార్థులు,
2: మోడర్న్ స్టూడెంట్స్,
1: నైతిక విద్యలను ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
2: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో మోరల్ వాల్యూస్.
1: నైతికమనేటువంటిది చాలా విలువైనటువంటిది.
2: మొరాలిటీ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఈ మొరాలిటీ లేకున్నటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు.
2: హీ కెనాట్ బి ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ నాట్ మోరల్.
1: ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు.
2: True education wants you to develop the moral values.
1: ఈ మొరాలిటీని పెంచుకోకుండ ఎన్ని పెంచుకుని ప్రయోజనం ఏమిటి?
2: Without developing morality, what for is the rest of the education?
1: గొప్ప ధనమును సంపాదించాము.
2: You may earn money.
1: గొప్ప భవనములు కట్టాము.
2: You constructed.
1: గొప్ప ఉద్యోగములు చేశాము.
2: You have undertaken high jobs.
1: కానీ ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
2: What for all this?
1: మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే.
2: Without morality, they would all be in vain.
1: కనుకని అది ఏ నిజాయితీ?
2: నిజాయితీ ఇది ఇంటెగ్రిటీ.
1: అది ఏ నీతి?
2: దట్ ఈస్ మొరాలిటీ.
1: అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనము ఆవిర్భావం చేసుకోవాలి.
2: వీ షుడ్ సీ దట్ మొరాలిటీ, నీతి ఎమనేట్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ప్రతి మానవుని యందు ఉంటున్నది.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు.
2: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ ఇట్ ఫోర్.
1: చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు.
2: హీ ఓన్లీ బ్రింగ్స్ ఫోర్త్ ఆల్ దట్ హీ హియర్స్, ఆల్ దట్ హీ వాచెస్, ఆల్ దట్ హీ లిసన్స్ టు.
1: చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపిగా ఉంటుంటాడు.
2: ఇన్ఫాక్ట్ హీ రిలిషెస్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భావం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు గో బై ద ట్రూ ఫామ్ విచ్ లైస్ ఇన్ అవర్ హార్ట్.
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు.
2: It is not possible to have God.
1: ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
2: You cannot buy him with money.
1: పదవులకు దక్కేటువంటి వాడు కాదు.
2: You cannot have him by position.
1: అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు.
2: Authority will never help you to.
1: కానీ సత్య నీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు.
2: You can have God, attain him through only the two. దానిని నీతి, నిజాయితీ, మొరాలిటీ.
1: నీతి, నిజాయితీ అన్నారు.
2: దిస్ టూ ఆర్ నీతి, నిజాయితీ, ది మొరాలిటీ.
1: మాత్రమే తాను చిక్కగలడు, దక్కగలడు. కానీ
2: You can attain God, have him with these two.
1: మరొక దేనికి ఏ మాత్రం కూడాను భగవంతుడు ఇక్కడు దక్కడు.
2: You can never have him by any other means.
1: కనుక
2: సో
1: ఈనాటి యువకులంతా, యువతలంతా కూడాను తమ యొక్క జీవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి.
2: The modern youth, men and women should develop this divine divinity, the divine human life.
1: కనుకనే ఇది ఏ మొట్టమొదట మూడు మాటలతో చెప్పాను.
2: This Bhagwan said earlier in three words.
1: దైవ ప్రీతి కలగాలి.
2: యూ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: దైవ ప్రీతి కలిగినప్పుడే పాప భీతి ఏర్పడుతుంది.
2: వెన్ వన్స్ యూ లవ్ గాడ్, యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
2: వెన్ దేర్ ఈస్ ఫియర్ ఆఫ్ సిన్, యూ విల్ రెస్పెక్ట్ మొరాలిటీ.
1: ఈ మొరాలిటీ మనకు రావడానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి.
2: దేర్ ఫోర్ టు రెస్పెక్ట్ మొరాలిటీ.
1: ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు.
2: Today no one has any fear for sin.
1: Papa Preeti.
2: Papa Preeti, they love sin.
1: Daiva Dvesham, ee rendittinu penchukuntunnaru.
2: Papa Preeti, they love sin and Daiva Dvesha, they hate God.
1: Papam kaadu. Papa Bheeti ini. Papam kaadu idi.
2: And it is Papa Bheeti.
1: Mahaghoramainatundi papamu.
2: It is worst of all of the sins.
1: Kanukane manam sampadinchukovalsinatundi Papa Bheeti kavali.
2: Therefore what we have to cultivate today is fear of sin.
1: Andari yendu nijamainatundi premanu prakatinchali.
2: In fact everyone should express love.
1: Ee prema tane yendu unnatundi premane sarvulu yendu unnadaneetu satyanni gurtinchali.
2: You have to know the fundamental basic truth that love is in you.
1: Ekatma sarvabhutaantaratma.
2: Is only one principle of the self present in all of the being.
1: కనుక నాకు వేరే ప్రేమ, నీకు వేరే ప్రేమ కాదు.
2: లవ్ ఇన్ మీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద లవ్ ఇన్ యు. లవ్ ఇస్ వన్.
1: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
2: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ లేని జీవితము,
2: లైఫ్ వితౌట్ లవ్,
1: ప్రాణం లేని శ్మశానమే.
2: అండ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎ డెడ్ బాడీ వితౌట్ లైఫ్.
1: కనుక మనము ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు.
2: Without love we are lifeless.
1: Prema muditamagu nijamainatti yokka tattvanni manam sampayinchukovali.
2: With love you can have understand your true nature.
1: Ee naadu lokamulo dharam ee reetiga sampayisthunnaru.
2: Today you know how the people earn money.
1: Udyogam chesu leka vyaparam chesu dhananni abhiruddhi parchukuntunnaru.
2: They earn money by undertaking a job or business.
1: కనుకనే ఈ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి.
2: జస్ట్ యాజ్ యు గాట్ యువర్ ఓన్ వేస్ టు ఎర్న్ మనీ, యూ కెన్ ఆల్సో ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ పాత్ by cultivating these two, neeti morality nijayiti
1: navahincheti nadalu anakattalu katti pantalu ye vidhanga pandinchukuntamo.
2: Just as you build anicuts and to for cultivation,
1: adhe vidhangane manavattu ishtansaranga pravartinchuntundi.
2: Man cannot act in a wayward way,
1: daniki aindri nigraham anetundi dani control chesi
2: man's life has to
1: adhe vidhanga anakatta.
2: And it is the proper
1: anchor. And
2: his love should be used for the welfare of the humanity.
1: The
2: youngsters today
1: should
2: keep in view the welfare of the society.
1: When the
2: society is happy, there lies your happiness.
1: కొరకునే సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి?
2: విదౌట్ ఎక్స్పైరింగ్ ఫార్ డిజైరింగ్ ఫార్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈనాటి ప్రథమ దినం కనుకనే,
2: దిస్ బీయింగ్ ద ఫస్ట్ డే,
1: మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఈనాడు చెప్తూ వచ్చారు.
2: వాట్ ఆల్ దట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ ఇస్ కన్వేడ్ ఇన్ ఎ సింపుల్.
1: ముఖ్యంగా మనం జీవితంలో సాధించవలసినటువంటిది మొరాలిటీ.
2: వాట్ యు హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్ ఇస్ మొరాలిటీ.
1: మైండ్ అనేటువంటి దాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: వి షుడ్ మేక్ అవర్ మైండ్ థ్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
1: మనసు చాలా పవిత్రమైనటువంటిది.
2: మైండ్ ఇస్ వెరీ సీక్రెట్.
1: కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలంతా కూడా చేరుస్తున్నాం.
2: బట్ బ్యాడ్ క్వాలిటీస్ గెట్ మిక్స్డ్ అప్ దేర్.
1: దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రం గావించాలి.
2: రిపెంటెన్స్ అండ్ అటోన్మెంట్ వుడ్ బి ద సొల్యూషన్ టు మేక్ ద మైండ్ సీక్రెట్.
1: తెలిసో తెలియకునో ఎన్నో పాపములు చేస్తుంటారు.
2: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ మైట్ హావ్ కమిటెడ్ సిన్స్.
1: కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాప పడాలి.
2: వెన్ వన్స్ వీ హావ్ రియలైజ్డ్ ద మిస్టేక్ వీ హావ్ టు రిపెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది.
2: యువర్ లైఫ్ ఇస్ ట్రూలీ సీక్రెట్.
1: నిజంగా మీరు చాలా ధన్యులు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ రిడీమ్డ్.
1: ఈ ధన్యుడు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు.
2: ఇట్ ఇస్ ఓన్లీ దట్ మేడ్ యు గెట్ ఇన్ టు ది స్పిరిచువల్ పాత్.
1: కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు.
2: యు ఆర్ మేకింగ్ ఇట్ అన్సీక్రెట్, proceeding in a wrong direction, watching others.
1: కనుక మనం సంఘం కూడాను సరైన సంఘంగా పెట్టుకోవాలి.
2: యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ గుడ్ అసోసియేషన్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి.
2: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ బికమ్.
1: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను,
2: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ది వరల్డ్,
1: మానవ యొక్క
2: లైఫ్ ఇస్ ట్రూలీ సీక్రెట్.
1: నిజంగా మీరు చాలా ధన్యులు.
2: In fact, you are redeemed.
1: ఈ ధన్యుడు కాబట్టి ఈ రకమైన మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు.
2: It is only that made you get into the spiritual path.

0: సో యూ బికమ్.
1: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడాను
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్
1: మానవుని యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుంది.
0: బేస్డ్ ఆన్ ద కాండక్ట్ ఆఫ్ మ్యాన్
1: ఈ ప్రవర్తనలు అన్ని కూడాను
0: ఆల్ దిస్ బిహేవియర్
1: సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
0: బేస్డ్ ఆన్ థాట్
1: ఈ సంకల్పములు అన్ని కూడాను
0: ఆల్ థాట్స్
1: మానవుని యొక్క డిజైర్స్ పైన ఆధారపడి ఉంటుంటాయి.
0: ఆర్ బేస్డ్ ఆన్ ది హ్యూమన్ డిజైర్
1: ఈ డిజైర్స్ అంతా కూడాను
0: ఆల్ డిజైర్స్
1: మన యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంటాయి.
0: దే డిపెండ్ ఆన్ అవర్ సొసైటీ
1: సంఘం యొక్క ప్రవర్తనలు సరైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు షేప్ ద కాండక్ట్ ద బిహేవియర్ ఆఫ్ ద సొసైటీ
1: అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి.
0: దెన్ వీ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్
1: ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట.
0: ద ట్రూత్ఫుల్ పాత్ దట్ ఐడియస్ ఇస్ ద రాయల్ పాత్ టు అవర్ లైఫ్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ.
0: Today, what you have to learn today is about morality.
1: నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనము గుర్తించి వర్తించాలి.
0: We have to recognize it and act accordingly.
1: ఈ నీతి లేకుండా పోతే మానవత్వం ఏమాత్రము పనికిరాదు.
0: Without morality, నీతి, human life is a waste.
1: కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: We have to keep in view the morality always.
1: ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును.
0: With morality, you can accomplish anything.
1: రేపటి దినము
0: టుమారో
1: ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడా మనము విచారిస్తాము.
0: విల్ ఆల్సో గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ నీతి అండ్ నిజాయితీ.
1: కనుక నీతి మొట్టమొదటిది.
0: నీతి మొరాలిటీ ద ఫస్ట్.
1: అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు.
0: ద మ్యాన్ విత్ దిస్ నీతి మొరాలిటీ బికమ్స్ ద ట్రూ రేస్ ఆఫ్ ద
1: జాతి.
0: ఇట్ ఇస్ ద హ్యూమన్ రేస్.
1: ఈ మానవ జాతికి సర్వం కూడా ఒక్కడే తండ్రి.
0: In fact, we have only one father for the humanity.
1: Atane daivamu.
0: The father is God.
1: He is father, father, father annaru.
0: Jesus said, father, father.
1: Jesus kuda cheppadu.
0: Same thing is stated by him.
1: Father.
0: Father.
1: Give me no help.
0: He prayed to the father to give him help.
1: ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు?
0: వై డు యూ మేక్ మీ సఫర్?
1: నీవు అందరికీ తండ్రే కదా.
0: యు ఆర్ ఫాదర్ టు ఎవ్రీవన్.
1: కానీ నేను ఏ పాపం చేశాను?
0: వాట్ సిన్ ఐ కమిటెడ్
1: అన్నాడు.
0: హి సెడ్ సో.
1: తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీరవాణి వినిపించింది.
0: దెన్ హి హెర్డ్ ది ఎథీరియల్ వాయిస్.
1: మై డియర్ సన్,
0: మై డియర్ సన్,
1: ఎందుకు వరి చేస్తున్నావు?
0: Why are you worried?
1: వరి చేయవద్దు.
0: Do not worry.
1: అందరూ నీ సోదరులే.
0: All are your brothers.
1: నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చెప్పినారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏది అన్యాయం కాదు.
0: యూ థింక్ దట్ ఆల్ యువర్ బ్రదర్స్ బ్రాట్ యూ ద బ్యాడ్.
1: జరిగినదంతా కూడా మన మంచి కోసమని.
0: వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
1: కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు.
0: హీ సెడ్ బీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ ఇట్.
1: అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు.
0: దెన్ జీసస్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద ట్రాంక్విలిటీ.
1: దట్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: Then he declared, death is the dress of life.
1: Endukante ee death anetundi dress nu marchinattuga konni dehalu maarutu untayi.
0: Death is the dress of life, like that we change our bodies.
1: Kanukane idantha kodunu nenu bodyni change chesukotame kaani naaku idi death kaadu annadu.
0: Just I am changing my body, but it's not the true death.
1: Manuniki death ledu.
0: This man is deathless.
1: Dehalu maarakam jarugutuntadi kaani
0: bodies change.
1: ఆత్మ ఎప్పటికీ ఇమ్మార్టాలిటీ.
0: ద సెల్ఫ్ ఈజ్ ఇమ్మార్టల్.
1: ఇది అమృతమయమైనటువంటిది.
0: ఇట్ ఇస్ నెక్టరైన్.
1: ఆనందమయమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
1: కానీ దీన్ని అనృతంగా భావించుకోవటం చేతనే
0: బికాజ్ వీ కన్సిడర్ ఇట్ అనృత ద
1: అమరత్వాన్ని మర్చిపోతున్నారు.
0: వీ హావ్ ఫర్గాటెన్ ది ఇమ్మార్టల్ నేచర్.
1: అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ది ఇమ్మార్టల్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అదియే చెప్పాడు. అమరా నిజరా దేవ తిరిజా విభుదాసురహ సుపర్వాణ సుమనస త్రిదివేశాది అవకాశ ఆదిత్య భవిష్యత్తుతో అమృతాంజన అన్నాడు. అమరా నిర్జరా దేవ, నీవెప్పుడు కూడా జీవించినటువంటి వాడవే.
0: యువర్ ఎటర్నల్.
1: నీవేనాటికి మారేటువంటి వాడు కాదు.
0: యు నెవర్ చేంజ్.
1: దేహం మారుతుండాలి.
0: బాడీ మైట్ చేంజ్.
1: కాలం మారుతుండాలి. మనసు మారుతుండాలి. కాబట్టి నీవు మనసు కాదు.
0: యువర్ నాట్ ద మైండ్.
1: దేహం కాదు.
0: యువర్ నాట్ ద బాడీ.
1: బుద్ధి కాదు. చిత్తం కాదు.
0: యువర్ నాట్ ద మైండ్
1: కాదు.
0: యువర్ నాట్ ద ఇంటెలెక్ట్. యువర్ నాట్ ద సెన్సెస్.
1: ఆత్మవే.
0: యు ఆర్ ద ట్రూ సెల్ఫ్ ఇన్ ద స్పిరిట్.
1: ఆత్మనగా ఏమిటి?
0: బాడీ మీన్ బై ఆత్మ.
1: ఒక స్వరూపం లేదు.
0: ఇట్ హస్ నో ఫామ్.
1: దీనికి చైతన్య శక్తి అన్నారు.
0: ఇట్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
1: అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ.
0: The combination of the five elements is Atma or consciousness.
1: కనుకొని ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని అనృతత్వాన్ని దూరం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి.
0: We have to distance ourselves from this anruta, the falsehood, and understand the amruta, the eternal principle. We should always keep it in view.
1: అది ఏ నిజమైనటువంటి మానవ

0: దేర్ లైస్ ద ట్రూ హ్యూమన్ హుడ్.
1: కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రాంతులు భ్రమలు, ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుంది.
0: ద మోడర్న్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ భ్రాంతి, ఇమాజినేషన్ అండ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి.
0: We have to reduce, cut short our desires.
1: Less luggage, more comfort.
0: Less luggage, more comfort.
1: ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం.
0: ఇఫ్ యూ హ్యావ్ లెస్ లగేజ్ యూ విల్ బి మోర్ పీస్ఫుల్.
1: ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ గ్యాదర్ అమాస్ పెంచుట.
1: పుట్టినప్పుడు ఏమి తెచ్చాము?
0: What is it you brought at the time of birth?
1: పుట్టినప్పుడు ఏమి తీసుకుని పోతున్నావు?
0: What is it you take back with you?
1: పెట్టింది ఏమి తీసుకుని పోయేది లేదు.
0: You have not brought anything nor you carry towards the end.
1: ఎక్కడ వదిలిపోవాల్సింది.
0: You have to drop the things on the way.
1: కనుక అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: You have to know the truth first.
1: తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు.
0: You have not brought anything at the time of birth nor would carry.
1: అన్ని పాసింగ్ క్లౌడ్స్ మాది కదిలిపోతున్నాయి.
0: All are passing clouds, they come and go.
1: దేహం మార్పు చెందింది.
0: Body has changed.
1: మనసు మార్పు చెందుతూనే ఉంది.
0: Mind also goes on changing.
1: కానీ మార్పు చెందేటువంటివి నీవు కాదు.
0: These are things that change.
1: మార్పు చెందనటువంటివే నీవు.
0: In fact, in the true sense you are changeless.
1: కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు.
0: At the time of birth you were a child.
1: 10 సంవత్సరాలు బాయ్ అన్నారు.
0: At the age of 10 you are a boy.
1: 30 years man అన్నారు.
0: 30 years man.
1: 75 years grand father అన్నారు.
0: At the age of 75 you are a grand father.
1: పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే.
0: Names have changed but you are one and the same.
1: కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు.
0: These are the changes that are the source of the body.
1: ఇవన్నీ ప్రకృతి లక్షణాలే.
0: They are the qualities of the nature.
1: కానీ ఇందులో ఉండినటువంటి ఒక నివృత్తి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఒక్కటిగానే ఉంటుంది.
0: In fact the true identity, the true nature remains the same, change
1: మారినది కాదు.
0: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీటైమ్.
1: ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం.
0: ద ట్రూ సెల్ఫ్, ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము.
0: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ బి ట్రయంఫెంట్. You will be successful.
1: ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: Everyone requires this self-confidence.
1: ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి.
0: Meaning you should have faith in yourself.
1: తనను తాను నమ్మాలి.
0: You should have faith in yourself.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: If you have no faith in yourself, you cannot have faith in God.
1: అనేక గ్రంథాలు చదువుతున్నారు.
0: Many read books.
1: కానీ చదివి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవాలి.
0: అట్ ఆల్ వీ రీడ్ అండ్ రీడ్ అండ్ అల్టిమేట్లీ డై. వీ షుడ్ రీడ్ టు బి ఇమ్మోర్టల్.
1: మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: దట్స్ ది మెరిట్ లైస్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
1: మనం ఎప్పుడు హెల్ప్ చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ కంటిన్యూస్లీ.
1: హస్తములంతా కూడా హెల్ప్ చేయాలి.
0: ది హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు హెల్ప్ అదర్.
1: కంఠమంతా సత్యాన్నే పలకాలి.
0: అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
1: చెవులంతా మంచినే వినాలి.
0: ఇయర్స్ షుడ్ లిసన్ టు గుడ్ వర్డ్.
1: హృదయమంతా మంచినే అనుభవించాలి.
0: ది హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ ది
1: హృదయం. హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్య భూషితం.
0: Therefore that should compassion the heart and the truth that you speak and also that of charity.
1: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop that human quality.
1: కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది.
0: Today the true human nature is
1: ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషణ చేస్తున్నాం.
0: We are carried away by the fleeting momentary worldly joys and pleasures and properties.
1: ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి.
0: వన్ డే ఆర్ అదర్ దే ఆర్ బౌండ్.
1: నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ గివ్ ఇట్ అప్ దే విల్ నెవర్ లీవ్ యూ.
1: కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలో యూ.
1: కనుక ఇలాంటి చింతలంతా మేము మానాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థాట్స్.
1: అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చేయాలి.
0: అబౌ ఆల్ దీస్ థాట్స్ చింత ద బెస్ట్ చింత థాట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్.
1: చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి.
0: విత్ దిస్ థాట్ ఆఫ్ గాడ్ చింత ఆల్ చింతాస్ వరీస్ ఆర్ గాన్.
1: చింత
0: బట్
1: భూమి నుండి చింత.
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత.
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత.
0: డెత్
1: బాల్యమంతా చింత.
0: బాయ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్
1: వార్ధక్యం ఒక చింత. సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్
1: వింత చింత.
0: యెస్టర్డే దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్
1: సర్వ చింతల బాపడి సర్వేశ్వర స్మరణ.
0: ఆల్ ద వరీస్
1: ఇప్పుడైనా మీరు దీన్ని చేసి
0: అట్లీస్ట్ డూ ఇట్ నౌ.
1: దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి.
0: అటైన్ ద డివినిటీ.
1: మీరే దైవ స్వరూపులు.
0: యువర్ ఎంబాడిమెంట్స్.
1: మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్.
1: ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైనటువంటి సాధన చేస్తున్నారు.
0: మ్యాన్ టుడే థింగ్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవర్.
1: తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: తానే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: తానే సర్వము.
0: యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్.
1: కనుక ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ దీన్ని స్మరించండి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కాన్స్టెంట్లీ థింక్ I am God, I am God.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: Be blissful always.
1: ఎందుకు మీరు విచారం చేస్తుంటారు?
0: Why are you worried?
1: ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు.
0: You can worry at the time of examination.
1: అమ్మ నాన్నకు ఒళ్ళు సరిలేదంటే విచారం చేస్తారు.
0: Your parents are sick, you can worry.
1: విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా?
0: Why worry is not solution.
1: తప్పిపోవు.
0: Worry is not solution.
1: చేయవలసింది చేస్తారు.
0: Things will certainly happen.
1: ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు.
0: Never worry.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: బీ హ్యాపీ ఆల్వేస్.
1: ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది.
0: వెన్ యూ ఆర్ హ్యాపీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ కెన్ యూ బీ హ్యాపీ?
1: దైవం నుంచినే ప్రాప్తిస్తుంది.
0: హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది.
0: వెన్ యూ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యూ విల్ బీ హ్యాపీ.
1: దైవాన్ని వేరు చేసి
0: సెపరేటింగ్ గాడ్
1: నీవు ఆనందాన్ని అనుభవించాలంటే అసాధ్యము.
0: Keeping God elsewhere, thinking separate from you, you can never be happy.
1: కొలకది ప్రేమ స్వరూపులార,
0: embodiments of love.
1: కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి.
0: Whenever it's possible and you find time, think of
1: God. మంచి విషయాలు తలంచండి.
0: Listen to good things.
1: పవిత్రమైన మార్గాన్ని వెతకండి.
0: Find out the sacred path.
1: ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి.
0: Never give scope for these mean low ideas.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు చంద్రమ.

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచుకు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించకూడను, సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి, కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee vishala prapanchamnam sadva vidyalu nerchi motta modata tanantaanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇదియే అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యువల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ దెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరువేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్. The name and form vary, but the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: but
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి యొక్క అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: Bhagavan proves the fact that you are all one.
1: Roopanamamulu bhinnamuga unnavu kaani
0: though the name and form differ
1: paristhitulaku prabhavam bhinnamuga unnadi kaani
0: The circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కాని
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్
1: కష్ట సుఖములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
1: దుఃఖానందములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్
1: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ
0: డూ దే అపియర్ టు డిఫర్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే అదే పంచభూతములు
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి ఎందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్.
1: ఇది వ్యక్తుల యొక్క అద్వైతం.
0: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ది ఇండివిజువల్ లెవెల్.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ భూతం పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: విత్ ఎనీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూసినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే.
0: దేర్ఫోర్ నేమ్ అండ్ ఫామ్ మే వేరీ బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ ఎసెన్షియలీ సేమ్.
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులకు కూడాను పంచభూతములే ఏకత్వము.
0: నాట్ మియర్లీ దోస్ హూ హావ్ అసెంబ్డ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ఆల్ ద రెస్ట్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి?
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు.
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు.
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు.
0: But he has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో
0: because of too much of desire
1: అర్థం కాని ఆవేదనతో
0: and the worry
1: అప్రాప్త రూపమైన ప్రాప్తికై
0: he struggles
1: ప్రాకులాడి కడపకు నిరాశయై నిస్పృహయై సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ
0: whatever work that is done
1: ఏ చింతలు సల్పినప్పటికీ
0: whatever thought entertained
1: కానీ అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్ ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎక్స్పెక్టేషన్స్ దెర్ విల్ బి అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్
1: ఇది అసంతృప్తిగా రూపొందుతుంది.
0: ది సాటిస్ఫాక్షన్ టర్న్స్ ఇంటూ డిస్సాటిస్ఫాక్షన్
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు ఏ విచారమునకు ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ సో యాస్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ గాడ్ దే విల్ నో డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్.
1: మానవుల యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్ హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
1: మానవుని యందు దేవుడు,
0: గాడ్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు మానవుడు,
0: మ్యాన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు రాక్షసుడు,
0: డెమన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు పశువు,
0: అనిమల్ ఇన్ మ్యాన్.
1: కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ గాడ్, మ్యాన్, డెమన్, అనిమల్ ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏ విధంగా ఉంటున్నాయి?
0: హౌ?
1: పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకొని, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం కూడా పురస్కరించుకొని, కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి.
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: Kanukane manavuni yandu devudu ye reetiga unnadu?
0: In what form God is present in man?
1: Brahmanishta paro devaha. Ee manavuni yandu nirantaram kudanu daiva chintana salputu ye vidhamainatundi vaanchanu leka అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: మ్యాన్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ. హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్, విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో, అండ్ థింక్స్ ఆఫ్ ద డివైన్.
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు,
0: He entertains sacred thoughts.
1: పరోపకార సంబంధమైనటువంటి దీంతో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడి.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికి ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడా గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: హీ హాస్ నో అదర్ థాట్.
1: ఇది కేవలము సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాడు.
0: ద ఫీలింగ్ ఈస్ లెట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకనే ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విల్ ప్రూవ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించగా నిరంతరం కూడా నువ్వు పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజంట్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండే వచ్చాయి.
0: దే ఎమనేట్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ డివినిటీ?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలం గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ స్పెండ్స్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ ది డివైన్ యుల్ ఫైండ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడా దైవ చింతనలుగానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడా దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this, God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మత్స్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషిస్తుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మంలో ప్రవేశిస్తుంటాడు.
0: He entertains all acts of charity.
1: Daya premalato nindi untadi vaani hrudayam.
0: His heart is full of compassion and love.
1: Manavudanaga emiti?
0: Who is a human being?
1: Upanishadunandaru kuda manavudanaga vishwasam kalavaadu ani.
0: Upanishads define manava human as the one with faith.
1: Andarni vishwasistuntadu.
0: He has got full faith in everybody.
1: Itanu bayapattaniki avakasam ledu.
0: He has no fear at all.
1: Bayapattedi mrugamu, bayapadedi pashu.
0: It is only the animal that is fully of fear.
1: పశువు భయపడుతుంది.
0: It is the cow that is afraid of situation.
1: కానీ మనిషి మృగము కాదు పశువు కాదు కనుక భయపడకూడదు.
0: So man is not cow, man is not animal. He need not be afraid of anything.
1: కనుక భయపెట్టేటువంటిది మృగము.
0: So it is only animal.
1: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
0: So don't make anyone
1: fear. నీవు భయపడనక్కర్లేదు.
0: Don't have any fear.
1: నీవు పశువు కాదు.
0: You are not an animal. You are a human being.
1: కనుకనే నీవు భయపడకూడదు భయపెట్టకూడదు.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: So man spends his daily routine of activity in this way.
1: ఇంతే కాకుండా
0: not only
1: పరోపకార సంబంధమైనటువంటి ఒక సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హీ ఆల్సో రెండర్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులు పొందుతుంటాడు.
0: హీ ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హీ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: The truth depends on righteousness, the dharma.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది.
0: Righteousness depends on peace.
1: శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది.
0: Peace depends on
1: ఈ ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది.
0: Love depends on
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడా మానవతా విలువలు.
0: Therefore the truth, righteousness, peace and love, non-violence.
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండెనా హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you will never be
1: violent. నీలో శాంతి ఉండెనా హింసలో పాల్పడవు.
0: When you have peace, you will never be violent.
1: నీలో ప్రేమ ఉండెనా హింసలో పాల్పడవు.
0: If you have love, you will never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు, ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భావించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః, అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్, లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నానో, ఏమంటున్నానో, ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి విషయం కూడా తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు.
0: He loses the discrimination whether it is a sin or a virtue. కనుక
1: ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్ని మర్చి
0: So he undertakes to such activity and forgets the human quality.
1: విశ్వసించి
0: and he goes by this transient world.
1: భవిష్యత్తును విస్మరిస్తాడు.
0: He forgets the future.
1: కనుక ఇట్టి రాక్షసత్వం కూడా మానవుని యందే ఉంటున్నది.
0: Such a demonic nature is present in man.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి?
0: Third one, animality, animal quality.
1: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమానః.
0: The one without wisdom is equal to an animal.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: He has no trace of wisdom.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: He has no sense of discrimination.
1: కేవలము తన కడుపుకు తాను తినటము.
0: He eats full.
1: నిరంతరము లౌకికమైన భోగభాగ్యములను అనుభవించటము.
0: He always experiences worldly pleasure.
1: ఆహార నిద్ర భయ మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: He spends all his time eating and drinking and sleeping.
1: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
0: These are qualities of animal.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
0: He will also be violent against those that come in his way.
1: పరులను దూషించటము.
0: He goes on accusing others.
1: పరులను హాస్యాస్పదం గావించటము.
0: He will be making fun of others.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore every man has got these four qualities. Animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
1: అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
0: Today we study various forms of knowledge.
1: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
0: What is that we are actually losing?
1: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
0: In this world there are many people who have learned many forms of education.
1: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
0: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కాని నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుడి వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone put himself in the question of human or not?
1: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
0: He has got an attire of a human.
1: మానవుని వలె అధికారం చెలాయిస్తున్నాడు.
0: He occupies the position of a human.
1: కానీ మానవత్వాన్ని తాను ఏమాత్రం గుర్తించడం లేదు.
0: But he doesn't recognize the human quality.
1: మానవుడు అంటే ఏమి?
0: Who is the human being?
1: కామక్రోధ లోభ మోహ మత్సర్యం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో ఉంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: Well, what is the fun of reading without these things? What is the use of amassing wealth? It's all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues.
1: Sadbuddhi.
0: Good intellect.
1: Satyanirati.
0: Adherence to truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiccha.
0: Discipline.
1: Kartavya palanamulu.
0: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn. What is that you learn? Do you have discipline? Without devotion and discipline, what is the use?
1: ప్రతి దాని ఎందు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
0: We have to see that there will be human values in every aspect of our
1: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం చింతించటం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: When we go on thinking of others, good and bad, those qualities get into you.
1: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
0: You're not thinking of anyone.
1: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంటాది.
0: All the bad you think of will be in you also.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
0: Because you constantly think of bad of others.
1: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు.
0: So never think of bad of others.
1: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
0: If anyone is bad, try to correct, rectify.
1: అంతేకాని నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
0: If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా నువ్వు ఎవరిదో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
0: వాట్ ఈస్ ది ట్రెండ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్? హీ గోస్ ఆన్ థింకింగ్, అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్వన్ ఆర్ అదర్.
1: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
0: This is not a qualification.
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
0: ఇట్ ఇస్ జస్ట్ ఆపోజిట్ ది హ్యూమన్ లైఫ్.
1: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
0: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
1: కనుక ఇతరులను కించిత్పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
0: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడీ, ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
1: కేవలం స్వార్థత్వానికి మూల కారణమే.
0: సెల్ఫిష్నెస్ ఈస్ ద రూట్ కాజ్.
1: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: Because of this selfishness ever on the rise, you find this attachment and hatred.
1: ఈ స్వార్థం మితిమీరి పోతుంటాది.
0: This selfishness.
1: అత్యంత వరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
0: Until the end approaches, he spends all the time in selfishness.
1: సరి అయినటువంటి స్థితిని పొందేది.
0: When does he reach the correct level?
1: పుట్టినందుకు ఏమి సార్థకము?
0: What is it?
1: భూమికి బరువు, తిండికి చేటు.
0: And it is a burden to earth and also waste of food that he partakes.
1: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
0: Having been born a human being, we should help.
1: అది 18 పురాణముల యొక్క సారము.
0: That is the essence of 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
1: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ దిస్ హర్ట్, హర్ట్.
1: చదువుకున్న వాడిని మొదలుకొని
0: చదువులేనటువంటి
1: వాడి వరకు,
0: డౌన్
1: కోటీశుని మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
0: Right from the educated to the illiterate, the pauper to the millionaire.
1: Bidavadu chinna apakaram chesthe kotisudu pedda apakaram chestunnadu.
0: If a poor man harms in a little way a rich man,
1: సహాయం అనేటువంటి వాళ్ళ మనసులో ఏమాత్రం ఆవిర్భవించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్.
1: ఒక దానము ధర్మము అనేటువంటి ఒక సద్భావమే అతని ఎందు ఉండటం లేదు.
0: దేర్ ఆర్ నో గుడ్ ఫీలింగ్స్ ఆఫ్ చారిటీ.
1: ఈ ప్రపంచంలో పుట్టి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ బర్త్?
1: ఈ విధమున సంపాదించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ?
1: కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి.
0: దేర్ఫోర్ ఆల్ అవర్
1: ధన సంపాదన నిమిత్తమై కాలమును, కర్మమును, కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
0: వీ వేస్ట్ అవర్ టైం ఓన్లీ టు ఎర్న్ మనీ. వీ వేస్ట్ అవర్
1: ఓన్లీ ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకుపోతున్నాము? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
0: You don't take single
1: ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశం పైన దండెత్తి వచ్చి
0: having attacked
1: తిరిగి వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: Doctors have given up hopes.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: Alexander was not afraid.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: He gave the answer. He taught them with all the courage.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: I may die any moment on the way.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a five of all the senses. When we are going to die, we can't
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you can
1: బాల్యమందు లేక ప్రాయమందు లేక ముదిమియందు లేక ముసలియందు ఎరుకలేదు.
0: When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలేదు.
0: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: వైల్ అలైవ్ లెట్ అస్ నో వాట్ యు
1: ఏం గుర్తిస్తావు.
0: వాట్ ఈస్ దట్ యు నో ఆఫ్టర్ డెత్.
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: అలెగ్జాండర్ టాట్ దిస్ వే అండ్ సెడ్ ఆఫ్టర్ ఐ డై టేక్ దిస్ బాడీ బ్యాక్ టు అవర్ కంట్రీ.
1: దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to
1: Alexander cheppinattuga vaaru natincharu.
0: They acted as per his instructions.
1: Chetulu paiki pettaru.
0: The two hands
1: body
0: are lifted up.
1: Body anta white cloth tho bandhincharu.
0: The body is wrapped by a white cloth.
1: Chetulu paiki petti veedi kudanu Alexander dehanni tipputunnaru.
0: The two hands are lifted up and the whole body is taken in a procession. Every
1: deshamlo prati okkaru kudanu prashnistu vacharu.
0: Everyone started questioning.
1: Enduku chetulu paiki pettaru?
0: Why hands are lifted?
1: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు.
0: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
1: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలు పొందాడు.
0: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
1: అతనికి ధనమునకు తక్కువ లేదు.
0: దేర్స్ నో డర్త్ టు
1: షార్ట్ ది మైండ్. లేదు.
0: ఈజ్ నాట్ షార్ట్
1: గుణమునకు తక్కువ లేదు.
0: ఈజ్ వర్చ్యుస్.
1: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: అరిస్టాటల్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
1: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: ప్లేటో ఇస్ ద డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటు, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంటీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యు ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్టైనా కట్టుకుని రావు.
0: At the time of birth, you don't bring a piece of
1: cloth. పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: వైల్ గోయింగ్ బ్యాక్ యు డోంట్ గివ్ అడ్రస్.
1: పుట్టావు, ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven
1: నేను
0: having done meritorious activity.
1: నేను నరకానికి వెళ్తున్నానని చెప్పవచ్చు.
0: For all the sinful acts I did, I am bound to be in heaven.
1: స్వర్గం నరకం రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions.
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుకనే మొట్టమొట్ట మంచి సంకల్పంలో అభివృద్ధి ఖర్చుకోవాలి.
0: First develop good thoughts.
1: త్యాగభావంలో మనం ప్రవేశించాలి.
0: డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: లీడ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
1: సమాజం నందు మంచి కీర్తిని సంపాదించాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: పరమ పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
0: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
1: కనుకని నీవు మంచి పేరును సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదియే నీకు ఈ జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
1: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: వెన్ ఎ రిచ్ మ్యాన్ డైస్ హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ రీచ్ ది బరియల్ గ్రౌండ్.
1: కానీ ఇంతమంది పోయి కట్టగడపడికి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమడితే నేను బాయ్ అని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who
1: is venta janta inta kanta untundi ninnu kaapaadutundeetundi okka bhagavat naamame.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you, that will protect you at all times.
1: Kanuka atti divyamainatundi daanni mari ee naadu manam vismarinchi anityamu ashashtamu asatyamainatundi daanni manam pattukoni మనం జీవితం అంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
0: Therefore we have forgotten this divine eternal truth, but we are carried away by
1: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైనా కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: In spite of long life spent, he is not able to know his own truth.
1: Attachment.
0: What is the reason? Attachment.
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: What is this attachment?
1: కనుకని డిటాచ్మెంట్ కావాలి.
0: సో షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ పెట్టు.
0: పుట్ ది కీ దేర్.
1: టర్న్ రైట్ సైడ్. ఓపెన్ అవుతుంది.
0: ఇట్ అన్లాక్స్. ఓపెన్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: లాక్ అవుతుంది.
0: ఇట్ లాక్స్.
1: సేమ్ లాక్.
0: సేమ్ కీ.
1: టర్నింగ్ డిఫరెన్స్.
0: There is difference in the turning.
1: కనుకనే నీ హృదయమే లాక్.
0: Your heart is locked.
1: నీ మనసే కీ.
0: Mind is the key.
1: Turn God's side. డిటాచ్మెంట్ అదే లిబరేషన్.
0: Turn God's side. That detachment, liberation.
1: Turn world's side. Attachment.
0: That is attachment.
1: ఈ అటాచ్మెంట్ మహాబాధము.
0: And this attachment is bondage.
1: నిరంతరం కూడాను రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
0: It will make you worried day and night.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: What is the use of all the money?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
0: With all this he is restless.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వి షుడ్ నో ద పాత్ టు
1: అది. వేదము బోధించినటువంటిది నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
0: డూ గుడ్ యాక్షన్స్.
1: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
0: ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ.
1: ఎడ్యుకేషన్ కు దానం చేయి.
0: ఆర్ డొనేట్
1: హెల్త్ కు దానం చేయి. పల్లెల లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్ ఇన్ విలేజెస్.
1: కనుక మానవునికి హెడ్ హార్ట్.
0: ఫర్ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవి రెండు కూడా బాడీలో సంబంధమైనటువంటివి.
0: బోత్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: హార్ట్ ఈజ్ హెల్త్.
0: హార్ట్ స్టాండ్స్ ఫర్
1: బాడీ. ఈజ్ వాటర్. బాడీ ఈజ్ వాటర్.
0: బాడీ ఈజ్ వాటర్.
1: కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
0: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
1: ఎలాంటి హెల్త్?
0: What sort of health?
1: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
0: Not for
1: సేవ కోసం హెల్త్ కావాలి.
0: We need health for service.
1: సర్వీస్ చేసే కోసమే దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
0: We should be healthy to render service.
1: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి. కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
0: We should desire health.
1: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
0: Mere health is just equal to a living death.
1: మనకు హెడ్ ఉండాలి.
0: We need
1: health. ఎలాంటి హెడ్ ఉండాలి?
0: What sort of head?
1: పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
0: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్ బట్ అక్యూజ్.
1: చింతించేటువంటి హెడ్ కావాలి.
0: ది హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. కనుకనే
1: ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
0: Therefore we should know the relationship between these three: food, head and God.
1: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
0: Why do you need food?
1: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
0: To develop my
1: head. నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసం అని.
0: To develop my
1: ఈ గుణం ఎందుకు కోసం ఉండాలి?
0: Why do you need this?
1: సమాజ సేవలో పాల్గొనడానికి.
0: To render service.
1: సహాయం చేయడానికి.
0: So help
1: సమాజానికి సత్కీర్తి తేవడానికి.
0: To bring a good name to society.
1: కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం అందంగా చూసుకోవాలి.
0: Therefore we should think of the safety and welfare.
1: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
0: We should also maintain the safety.
1: ఇందువల్లనే మనం సమాజంలో పుట్టాము.
0: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: ఇండియన్ సమాజంలో
0: వీఆర్ బోర్న్ ఇన్
1: సొసైటీ. ఇండియన్ సమాజంలో
0: గ్రో ఇన్ సొసైటీ.
1: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
0: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
1: వీడంతా కూడా కృతజ్ఞుడు.
0: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: కనుకనే మనము సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ వి షుడ్ సర్వ్ సొసైటీ.
1: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యు విల్ బి గుడ్.
1: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
0: ఆర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
0: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: క్షేమమే అని చెప్పేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: For the social service, love is essential.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There is no other thing beyond love.
1: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
0: Through love you can get everything.
1: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
0: Without love, what is the use of reading so many books?
1: అంతే కదా bookish knowledge.
0: That's all bookish knowledge.
1: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
0: Therefore the head and the book become one and the same.
1: ఏం ప్రయోజనం?
0: What is the
1: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏమిటి?
0: When you don't put it to practice,
1: ఆ పుస్తకంతో పాటు కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
0: There's no use. You can burn
1: అంత బుక్ అంతా మనం చదవకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
1: దానివల్ల మన బుర్రం చెడగొడుతుంది.
0: ఇస్తుంది. అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: ఫర్ ద సోషల్ సర్వీస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.

0: కవిత్వ బుక్కు అంతా మనం చదవకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
0: దానివల్ల మన బుర్రను చెడగొడుతుంది.
1: యు టర్న్ మ్యాడ్.
0: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యు కమ్ టు నో.
0: కానీ ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికి అందించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should act, we should do and find happiness there.
0: ఏ నిమిషంలో మనం పోయినా తొందరలేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
1: Let's not aspire to live long.
0: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి.
1: That is reputation.
0: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు.
1: For the body being given.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that is the real jewel to the neck.
0: హస్తం త్యాగస్య భూషణం.
1: It is the sacrifice that is the ornament to the hand.
0: త్యాగం హస్తస్య భూషణం.
1: And it is the sacrifice, the charity for the hand.
0: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
1: Sacred text is the ornament to the
0: భూషణై కిం ప్రయోజనః. ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
1: వాట్ ఎల్స్ ద డెకరేషన్.
0: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
1: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
0: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుందా?
1: సాక్రిఫైస్ ఇస్ ద ఆర్నమెంట్ ఆఫ్ ద హ్యాండ్.
0: శాస్త్రమే అలంకారంగా ఉంటుందా?
1: సాక్రిఫైస్ టెక్స్ట్ ఇన్ ద రెకరేషన్.
0: అలంకారాలు కావాలి.
1: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
0: డైమండ్ నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
1: ఇఫ్ యు గాట్ ద డైమండ్ నెక్స్ అండ్ గోల్డెన్ చైన్ అండ్ గోల్డ్ రింగ్స్,
0: కాదు అలంకారము.
1: ఇట్స్ నాట్ దట్.
0: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
1: ఇట్స్ ఓన్లీ లవ్ ఫర్ గాడ్ ఇస్ ద డెకరేషన్.
0: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
1: లెట్ us try to have that love, develop that love and redeem our lives.
0: ప్రేమ ముదిత మనసే కహో.

ఎవరి పనులు వారు ఎంత గారవమునా ఎవరి

0: The green vegetable that one purchases is worth 12 paise, 2 annas, beda. But to fetch it home, he pays 4 annas, 25 paise, to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువైనటువంటి ప్రసాదం.
0: Of all the divine gifts, the most precious, the most highly valuable is that of time.
1: భగవంతుని ప్రసాదములు అన్నీ అమోఘమైనటువంటివి.
0: God's gifts are very valuable.
1: కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటిది.
0: బట్ ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకోలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫార్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారములు యందు సంచరిస్తూ సదాదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ది గురుకుల ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ దే హ్యావ్ సెట్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులములు యందు.
0: In those Gurukul centers, the centers of learning, there was no scope for any bad practice or bad company.
1: కనుకనే ఆనాటి విద్యార్థులు యందు సంయమము అనేటువంటిది ఏమిటో చక్కగా అర్థం చేసుకునేటువంటి వారు.
0: Students in those days could know, understand clearly what samyamamu is.
1: సంయమం అనగానే ఇంద్రియ నిగ్రహము.
0: సంయమము మీన్స్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: అట్టి తరుణము చేతనే మానవుడు ఆనాటి విద్యార్థి యావత్ సమాజమునకు యావత్ పౌరులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యార్థిగా నిరూపించుకునేటువంటి వాడు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ కుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ సొసైటీ అండ్ సిటిజన్స్ దేర్.
1: అట్టి విద్యావంతులను ఆనాటి కాలంలో సంస్కృత పదంతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు.
0: సచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇన్ సాంస్క్రిట్ వర్ కాల్డ్ సాక్షర.
1: సాక్షరుడనగా సర్వేంద్రియములను నిగ్రహించి సర్వ విద్యలను తాను నేర్చుకుని సమస్తమును గుర్తించి సమాజమునకు సుక్షేమాన్ని అందించేటువంటి యొక్క దాత అని పేరు.
0: ద వర్డ్ సాక్షర మీన్స్ ద వన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్, ద వన్ హూ ఇస్ ఎడ్యుకేటెడ్ అండ్ హూ ప్రేస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ ఈనాటి విద్యార్థులు యందు ఈ యొక్క సంయమము అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: బట్ ఇన్ మోడర్న్ స్టూడెంట్స్ దిస్ సంయమ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ ఈజ్ మిస్సింగ్.
1: చూడరాని దృశ్యాలు చూస్తున్నారు.
0: They see all the scenes they are not supposed.
1: వినరాని విషయాలు వింటున్నారు.
0: They listen to that which they are not.
1: పోరాని ప్రదేశములకు పోతున్నారు.
0: They go to places where they should not.
1: తినరాని తిండ్లు తింటున్నారు.
0: And they consume same old thing.
1: కనుకనే ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకొనక ఇంద్రియములకు స్వేచ్ఛా విహారమును సంగి జీవితమును దుర్బలుడుగా కావించుకుంటున్నారు.
0: Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way, and therefore they waste their life.
1: కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి ఒక మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు.
0: They even cannot understand the respect and the affection of parents.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు మనము సరైనటువంటి గౌరవాన్ని అందించాలి.
0: In the first instance, we should respect our parents.
1: తల్లిదండ్రులను సరైన రీతిలో వారిని ఆనందపరచాలి.
0: We should make our parents happy.
1: అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
0: That is the main ideal of every son.
1: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులములో విద్యాభ్యాస సమయమునందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు.
0: These ideals were taught by teachers in those times, in those centers of learning, gurukulas.
1: ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు.
0: Modern students are wasting time.
1: ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి.
0: Half of the time is spent for food and drink.
1: మిగిలినటువంటి అర్ధకాలము లోపల మూడు భాగములు శోభరత్వానికి వినియోగించుకుంటున్నారు.
0: In the remaining half, three parts are spent in laziness.
1: ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు.
0: They don't do any sort of work.
1: తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు, కానీ తల్లిదండ్రులకు కించిత్తైన కూడాను సహాయం చేసుకోవడానికి ముందంజ వేయరు.
0: When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway.
1: తల్లిదండ్రులు కూడాను వీరికి సరైనటువంటి ఆదేశములు అందించరు.
0: Parents also don't command them, don't ask them to do.
1: అయ్యో పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు.
0: The parents feel, why should I?
1: ఇది శ్రమ కాదు,
0: children suffer.
1: ఇది తన యొక్క కర్తవ్యము.
0: It's not any strain, it's one's own duty.
1: పనులను చూసుకోవాలి.
0: One has to attend to household
1: work. తల్లిదండ్రుల యొక్క పనులు ఎందుకు నీవు పాల్గొనాలి.
0: You should also associate with the household
1: work. వారికి చేతన రీతిగా సహాయం చేయాలి.
0: You should help them in the way you can.
1: అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము.
0: దట్ ఈస్ ద మీనింగ్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది పేరెంట్స్ ప్రేయింగ్ ఫర్ ఎ సన్.
1: పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ సన్ షుడ్ బి టు మేక్ హిస్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
1: ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ ఎందు కూడా చూడండి, ఏ కళాశాల ఎందైనా చూడండి, ఏ యూనివర్సిటీ ఎందైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి.
0: యాజ్ ద టైమ్ ఇస్ వేస్టెడ్ లైక్ దిస్, యాజ్ సెన్సెస్ ఆర్ అలౌడ్ టు యాక్ట్ ఇన్ ఎ వేవర్డ్ వే యాజ్ పర్ ద విమ్స్ అండ్ ఫాన్సెస్, యాజ్ ద లైఫ్ ఇస్ లెడ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఇన్ ఆల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, 76% are mental people.
1: మానసిక టెన్షన్ ఉండకూడదు.
0: Students, youngsters should not pass through this mental tension.
1: ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది.
0: This tension is more among youngsters than elders.
1: కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తూ ఉంటున్నాయి.
0: It's because of the mental tension worry we fall sick.
1: ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రచరింపచేస్తుండాలి.
0: ద మెంటల్ వైబ్రేషన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ.
1: మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆఫ్ ద మైండ్, ఇట్స్ ఆల్సో ద ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ దట్ విల్ ఆల్సో.
1: ఈ టెన్షన్ వల్ల అనేక విధమైనటువంటి యొక్క జ్ఞాపశక్తిని కూడా కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ టెన్షన్ హీ లూజెస్ మెమరీ.
1: మెమరీ పవర్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ మెమరీ పవర్,
1: మేధాశక్తి కూడాను కోల్పోతున్నాడు.
0: హీ లూజెస్ ఇంటెలిజెన్స్.
1: ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్ లెవెల్ టు దట్ ఆఫ్ కలీజియట్ కెరియర్ దేర్ ఇస్ మెంటల్ టెన్షన్.
1: వీరి టెన్షన్ ఎలాగ ఉంటున్నారనేటువంటిది తల్లిదండ్రులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు నో ది మెంటల్ టెన్షన్ ఆఫ్ దేర్ వార్డ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Therefore the students don't have what they need, the encouragement and bubbling enthusiasm, therefore they are dull.
1: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు.
0: The divine power has got to be used in the proper way. This is not seen among students.
1: మానవుని యందు సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Man has all faculties latent.
1: ఇలాంటి శక్తి ఉండి కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
0: With all the inherent capacities he is not able to experience and enjoy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇందులో ఉంచి వచ్చేటువంటి టెన్షన్ ద్వారా టెంపర్, జెలసీ, ఈగో ఈ ట్రేడ్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ ది అదర్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ జెలసీ, ఈగో, టెంపర్,
1: జడమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకూడను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకొని చాలా మార్పులు సంభవిస్తున్నాయి.
0: ఈవెన్ ది ఇనర్ట్ మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్.
1: ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద వైబ్రేషన్ షుడ్ బి సీక్రెట్.
1: చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: చాలా మంది తెలుసు పిల్లలకు.
0: మెనీ స్టూడెంట్స్ నో దిస్.
1: హైదరాబాద్ లోపల,
0: దేర్ ఇన్ హైదరాబాద్
1: సెంటర్ రోడ్ లోపల,
0: ఇన్ ద సెంట్రల్
1: చార్మినార్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు.
0: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్ బై నేమ్ చార్మినార్.
1: అది ఏ కాలం నందో ఏ మహనీయులో ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు.
0: ఇట్ ఈస్ ఎన్ ఆర్కేక్ వన్, యాంటీక్.
1: ఈ భవనం పునాదులు చాలా భద్రమైన.
0: ద ఫౌండేషన్ ఆఫ్ దాట్ వాజ్ స్ట్రాంగ్.
1: కానీ 24 అవర్స్ కూడాను ఈనాడు ఆ దాని చుట్టూ కూడాను కార్లు, బస్సులు, ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది.
0: దేర్ ఈస్ కాన్స్టెంట్ ఆటోమొబైల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ అరౌండ్ చార్మినార్.
1: అన్ని పట్టణాలు ఎందుకూడాను ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు, బస్సులు, ఇవన్నీ కూడాను దీనివల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ద కన్వీనియన్స్ అండ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్.
1: కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంక పైన ప్రయాణాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు.
0: Therefore it is decided there should not be any
1: transport.
0: That this Charminar building will collapse quite soon.
1: మన దేహము ఒక భవనం వంటిది.
0: Our body is like a mansion building.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Body is the temple, indweller is the
1: మన చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది.
0: ద వైబ్రేషన్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ సో నియర్ అండ్ అవైలబుల్ యు కెన్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
1: దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఏమి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ వైబ్రేషన్స్ దేర్ బి మెంటల్ టెన్షన్.
1: మానవుడు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: మానవుడు అనగా ఆనంద పిపాసీ.
0: A human being pines for bliss.
1: నిరంతరం కూడాను ఆనందాన్ని కోరుతూ ఉంటాడు.
0: He desires the state of bliss.
1: దేని వల్ల తాను ఆనందం నుంచినే ఆవిర్భవించాడు.
0: Because he is the product of bliss.
1: ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Having been the product of bliss, he wants to be blissful.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఎక్కడ కూడాను ఏ ముఖం చూచినా కూడాను ఆనందం కనిపించటం లేదు.
0: But the modern students, no face is blissful.
1: అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతుంటారు.
0: బట్ అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ స్మైల్ ఆల్ ది టైం.
1: ఎందుకంటే ఈ చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది.
0: బికాస్ దే ఆర్ సరౌండెడ్ బై డివైన్ వైబ్రేషన్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుడ్డు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బై బ్లిస్ పేయింగ్ మనీ.
1: ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: దిస్ బ్లిస్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్.
1: ఇంకెక్కడైనా కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
0: ఇట్ షుడ్ బి బోర్న్ ఒరిజినేట్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
0: దిస్ వైబ్రేషన్ ఇస్ నేచురల్.
1: ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి.
0: యూ సీ ఎనీవేర్ అవుట్ సైడ్
1: పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ
0: ఇట్ అపియర్స్ యాజ్ దో స్టూడెంట్స్ ఆర్ స్మైలింగ్.
1: నిజంగా చూస్తే అది నవ్వు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇట్స్ నాట్ ఎ స్మైల్.
1: ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటుంది.
0: ఫ్రమ్ టాప్ టు టో హీస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు.
0: Because he is restless, it appears. It appears as though he is smiling.
1: Now, you know, castile face can be seen.
0: Even in that smile, you see a castile face.
1: కారణం ఏమిటి?
0: Why?
1: Unnecessary. అనవసరంగా యోచనలు మనసులో చేర్చుకుంటారు ఈ పిల్లలు.
0: Because these students entertain unnecessary thoughts.
1: విద్యార్థులుగా ఉండినటువంటి సమయం నందు విద్యా విషయము తప్ప మరొక విషయాన్ని దేన్ని చేర్చుకోకూడదు.
0: As a student, we should not entertain any other thought other than our study.
1: Vidyarthi anetunte padamunaku sariyaina arthamu.
0: That is the true meaning of this word, student vidyarthi.
1: Athaititi vidyaha. Ee naadu vidyarthulu vishayarthuluga maaripothunnaru.
0: But vidyarthi, the student, is now a vishayarthi.
1: Ee vishayarthuga maaripothunna chetane తన ఎందుంటున్నటువంటి ఆనందమును తాను అనుభవించలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది సెన్షువల్ ప్లెజర్ విషయార్థి హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద లేటెంట్ బ్లిస్.
1: కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ది పాజిటివ్ వైబ్రేషన్ దట్ విల్ ఎంకరేజ్ us.
1: ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహమో లేక సంబంధమో లేక బాంధవ్యమో ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు గురి అయిపోతారు.
0: When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated.
1: Kanuka manam company ni kudanu manchi company ga manam tayar chesukovali.
0: Therefore we should see that our company will be good.
1: Ye vidhanga undali?
0: How should it be?
1: Chudu bhoomi paina matti undi.
0: You find the sand on the
1: matti paiki povadaniki daniki rekkalu levu.
0: The sand will go up not because of the wings it has.
1: క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు.
0: నాట్ డస్ ఇట్ గో డౌన్ విత్ లెగ్స్.
1: కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది మట్టి.
0: యాజ్ ద శాండ్ ఈజ్ ఇన్ కంపెనీ ఆఫ్ ది ఎయిర్ ఇట్ విల్ బి డస్ట్ దట్ విల్ షూట్ అప్.
1: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంతలోకి వరకు దిగుతుంది.
0: ఇన్ అసోసియేషన్ విత్ వాటర్ ఇట్ విల్ గో డౌన్ ఇన్ టు ద పిట్.
1: క్రిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ దీనికి మూల కారణము.
0: ఫార్ ద రైజ్ ఆర్ ఫాల్ ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఖురాన్ మీకు తెలుసును.
0: యు నో ఖురాన్.
1: ఇస్లాం మతం లోపల ఖురాన్ ఒక పవిత్రమైనటువంటి గ్రంథము.
0: ఇన్ ఇస్లామిక్ ఫెయిత్ ఖురాన్ ఇస్ ద మోస్ట్ సేక్రెడ్.
1: భారతీయులకు రామాయణము మహాభారతము భగవద్గీత ఏ విధమైనటువంటివో ఈ మహమ్మద్ అని గ్రంథదేవుడను ఖురాన్ అంత పూజనీయమైనటువంటి గ్రంథము.
0: జస్ట్ యాజ్ రామాయణ భారత భాగవత్ ఆర్ సీక్రెట్ ఫర్ భారతీయస్, ఖురాన్ ఇస్ హైలీ సీక్రెట్.
1: దాంట్లో ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ దేర్.
1: అందులో నమూద్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వన్ ట్రైబ్ దేర్ అమంగ్ ముస్లిమ్స్ నమూద్.
1: అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు.
0: దేర్ యు ఫైండ్ ద సర్వెంట్స్ అండ్ అదర్ అసోసియేట్స్ దే యాక్ట్ ఇన్ ఎ క్రూయల్ వే.
1: వీటిని పాలిగాళ్లు అంటారు తెలుగులో.
0: దే ఆర్ ది పీపుల్ దట్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్.
1: వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు.
0: దీస్ పీపుల్ హర్ట్ harm the poor people without any kindness or compassion.
1: ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది.
0: And the place where these people settled are so beautiful.
1: పచ్చని గడ్డితో కలకలలాడుతూ ఉండేటువంటిది ఆ భూమి.
0: The whole area is full of greenery.
1: ఎక్కడ చూసినా కానీ నీటి కొలనులంతా కూడాను కలకలలాడుతుండేటువంటిది.
0: There is no dearth of water. There is lakes.
1: ఇవి వారు మేపేటువంటి మేకలు గాని గొర్రెలు గాని వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటి పాపం.
0: The sheep and goat they tender would run after the greenery for fodder.
1: కానీ ఈ పాలగాళ్లు వాటిని చేర్చేటువంటి వారు కాదు.
0: But these servants will never allow them to go there.
1: ఆ యొక్క పంటలో చే పంట కాదది గడ్డి. ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు.
0: ఇట్ ఈస్ నాట్ ద క్రాప్ ఇన్ ద సెన్స్ ఇట్ ఇస్ ఓన్లీ ద గ్రాస్ అండ్ దే విల్ నాట్ అలౌ ద అనిమల్స్.
1: ఈ బీదలకు మరొక స్థానం లేకపోయింది. ఎక్కడ
0: దే హావ్ నో అదర్ ప్లేస్ టు ఫీడ్.
1: చాలా బాధపడుతూ వచ్చారు.
0: దే ఫీలింగ్ సాడ్.
1: భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు.
0: దే ప్రే టు గాడ్.
1: ఈ పచ్చని గడ్డి పశువుల కోసం అందించినటువంటిది కానీ మనుషుల కోసం అందించింది కాదు.
0: దిస్ గ్రీన్ గ్రాస్ ఇస్ మెంట్ ఫర్ అనిమల్స్ దేర్ నాట్ ఫర్ ఎనీబడీ.
1: కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము.
0: ద కౌస్ విచ్ ఆర్ టు ఫీడ్ ఆన్ ద ఫాడర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్.
1: గడ్డి ఉండి కూడా దాన్ని భుజించలేకపోయేటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది.
0: దో ద ఫాడర్ ఇస్ అవైలబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము.
0: ఓ గాడ్, యు హావ్ క్రియేటెడ్ గ్రీన్ గ్రాస్ యెట్ ద కౌస్ ఆర్ నాట్ ఏబుల్ టు. ఏదైనా
1: ఒక అనుగ్రహాన్ని నీవు అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వాంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ గాడ్స్ మర్సీ.
1: అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహో అక్బర్ అంటారు. అనగా ఏమి? దైవము గొప్పవాడు అని పేరు.
0: దేర్ దే డిక్లేర్ అల్లాహో అక్బర్ గాడ్ ఈజ్ గ్రేట్.
1: అప్పుడు అతను సాలిహా అనేటువంటి ఒక దూతను పంపించాడు.
0: దెన్ గాడ్ హ్యాస్ సెంట్ ఎ మెసెంజర్ సాలిహా.
1: అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ద మెసెంజర్ సాలిహా కేమ్ అండ్ టాట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ధర్మ టు ఎవరీబడీ.
1: పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిదే కానీ మనుషులకు అందించినటువంటిది కాదు.
0: He said, the fodder is meant for cows, not for humans.
1: ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును. ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది.
0: ద వాటర్ యూ కెన్ డ్రింక్, సో ఆల్సో ద అనిమల్స్ అరౌండ్, దట్ విల్ క్వెంచ్ ద థర్స్ట్.
1: కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు?
0: వై డు యూ అబ్జెక్ట్?
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మానవత్వం జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ ఇస్ నాట్ ప్రాపర్ టు బి డెమోనిక్ ఇన్ బిహేవియర్.
1: అనేక విధములుగా కూడాను ఈ సాలెహా బోధించాడు.
0: ది సాలెహా ద మెసెంజర్ టాట్ ఇన్ ఎ వెరీ వే.
1: కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రం లెక్క చేయలేదు.
0: బట్ దే డిడ్ంట్ పే ఎనీ హీట్ టు దిస్ టీచింగ్.
1: వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు.
0: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐస్ దేర్ వాస్ స్లాటర్.
1: ఇంకా మార్గం లేదని ఒక పెద్ద ఒంటెను సృష్టించి ఈ ఒంటెని ఆ పంటలో వదిలిపెట్టాడు.
0: దేర్ అట్ ద టైమ్ ఎ క్యామెల్ వాస్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ ఇట్ వాస్ లెట్ లూజ్.
1: ఒంటె అనగా వారికి చాలా ప్రీతి.
0: దే లవ్ ది క్యామెల్స్.
1: ఆ ఒంటె పోయింది, అందిన గడ్డంతా కూడా తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది.
0: దిస్ క్యామెల్ వెంట్ ఆల్ అరౌండ్ ఫెడ్ ఆన్ ద ఫాడర్ అవైలబుల్.
1: కానీ ఈ పాదగాళ్ళు దీన్ని సహించలేకపోయారు.
0: ద పీపుల్ ఓవర్ దేర్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్.
1: ఏదో కొంత మొత్తమునిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ ఒంటరి కూడా చంపివేయండి అన్నారు.
0: ది సెంట్ ఎ వెరీ క్రూయల్ మ్యాన్ వాంటెడ్ దిస్ క్యామెల్ టు బి కిల్డ్ దేర్.
1: ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకంతా తెలుసును.
0: దిస్ ఇస్ నోన్ టు ఆల్ విలేజర్స్.
1: పెద్దలకంతా తెలుసును.
0: ఎల్డర్స్ టు నో.
1: మహనీయులకంతా తెలుసును.
0: గ్రేట్ పీపుల్ నోబుల్
1: సోల్స్లకంతా తెలుసును.
0: ఆల్ హౌస్ హోల్డర్స్
1: అందరికీ తెలుసును.
0: ఆల్ నో దిస్.
1: కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు.
0: బట్ నన్ కెన్ ప్రివెంట్ ద వే.
1: దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు.
0: దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఎంకరేజ్డ్ సచ్ ఎన్ యాక్ట్.
1: కడపటికి ఇంకొక మార్గము లేదని దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం.
0: గాడ్ ఆల్సో వుడ్ బేర్ వాచింగ్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ లిమిట్లెస్లీ.
1: ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడాను భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు.
0: గాడ్ పార్డన్స్ మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్, నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్.
1: కానీ ఈ ఒంటెను సంహరించడం కూడా, నేను పంపించిన ఒంటెను కూడా సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు.
0: గాడ్ వాస్ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ద క్యామెల్
1: ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు.
0: హీ వాస్ సో పేషెంట్ దట్ హీ వాంటెడ్ టు గివ్ దెం సమ్ మోర్ టైం.
1: శరీరవాణి కింద ఒక శబ్దం వినిపించింది.
0: దేర్ దే కుడ్ హియర్ ఎథీరియల్ వాయిస్.
1: నాయనలారా,
0: చిల్డ్రన్,
1: నీకు ఈ పని సరి అనేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: దైవ ప్రసాదమైనటువంటి ఒంటెని కూడా నువ్వు సంహరించారు.
0: యు హావ్ ఆల్సో కిల్డ్ దిస్ క్యామెల్.
1: ఇది తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపడటానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు.
0: ఐ గ్రాంట్ యూ ఏ వీక్స్ టైమ్ టు రిపెంట్ ఫర్ దిస్ క్రూయల్ యాక్ట్.
1: కానీ వారం కాదు, పది దినములు కాదు, నెల కాదు, వీడికి ఆ పశ్చాత్తాపమే రాలేదు.
0: దే నెవర్ రిపెంటెడ్, దే నెవర్ రిగ్రెటెడ్ ఫర్ దట్ క్రూయల్ యాక్ట్ ఫర్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఆర్ ఎ మంత్.
1: పాషాణ హృదయులు,
0: దే స్టోన్ హార్టెడ్.
1: పరమ కఠినులు,
0: దే సో స్ట్రాంగ్, క్రూయల్.
1: ఈ హృదయం ఎట్లా కరుగుతుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెం టు మెల్ట్?
1: ఏమీ కరగలేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి,
0: వన్ నైట్ గాడ్ కేమ్.
1: నమోదు.
0: హి వాస్ స్మైలింగ్.
1: సారే. వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు.
0: హీ సెంట్ ఆల్ దీస్ పీపుల్ టు అనదర్.
1: ఎవరు ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: నన్ ఆఫ్ యూ నీడ్ టు బి హియర్.
1: ఇంతవరకు క్షమించాను.
0: ఐ పార్డన్ యూ సో ఫార్.
1: నేను క్షమించటకు అవకాశం లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు పార్డన్ యూ ఎనీ లాంగర్.
1: అందరినీ ఒక గ్రామానికి, సుక్షేమమైన గ్రామానికి పంపించి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది.
0: దే వర్ ఆల్ సెంట్ టు అనదర్ సేఫ్ ప్లేస్ అండ్ హియర్ దేర్ వాస్ ఎన్ ఎర్త్క్వేక్ ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది.
0: The whole village has completely ruined because of this earthquake.
1: ఇది జరిగిన తర్వాత,
0: after this,
1: సాలెహ్ చెప్పాడు, ప్రభు, ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము, ఇది న్యాయమా అన్నారు.
0: The Salha, the messenger, prayed to God. Oh God, if one committed mistake, why should all villagers suffer?
1: తప్పు చేసినది ఒక్కడే నాయనా.
0: Only one person committed a
1: mistake. ఆ తప్పును ప్రోత్సహించినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: But there are the others who supported this mistake.
1: దాని ఆపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి కూడాను ఆపలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though it was possible to control and stop this evil happened, they didn't do that.
1: అరికట్టలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though there are some who know it's a mistake, they didn't prevent it.
1: వీళ్ళందరూ కూడాను ఈ చంపిన వారిలోని భాగాలే.
0: They are only parts and partners of this sin.
1: కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ప్రోత్సాహ ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు.
0: సో ఇట్స్ నాట్ ద వన్ దట్ కిల్ దిస్ క్యామెల్, అదర్ 7
1: అందరికీ భాగం ఉంటుండాది.
0: సో ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ సిన్.
1: కనుక నీ గ్రామాన్నంతా కూడా నేను భస్మం చేశాను.
0: దేర్ ఫార్ ఐ బ్రాట్ డౌన్ ద హోల్ విలేజ్ టు యాషెస్.
1: ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్.
1: రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్నారు.
0: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ డిన్నర్.
1: ఒకటి రెండు దోమలు వచ్చి బాగా కరిచాయి.
0: One or two mosquitoes have bitten you.
1: కానీ రాత్రంతా కూడా చాలా బాధపడ్డారు.
0: You felt so sad on the night.
1: రెండో దినము మంచి పవర్ఫుల్ ఫ్లిట్ తీసుకున్నాడు.
0: నెక్స్ట్ డే హి హస్ కలెక్టెడ్ ఎ పవర్ఫుల్ ఫ్లిట్.
1: ఆ ఫ్లిట్ తీసుకుని ఆ దోమలన్నింటినీ కొట్టాడు.
0: హి స్ప్రెడ్ దిస్ ఫ్లిట్ అండ్ కిల్డ్ ఆల్ ది మస్కిటోస్.
1: అనేక దోమలు మరణించాయి.
0: Many mosquitoes died.
1: అయితే వీని కుట్టినటువంటి మస్కిటోస్ ఒకటి రెండే.
0: After all, he is bitten by one or two mosquitoes. That's
1: all. ఈ మస్కిటోస్ అంతా వీడు ఎందుకు చంపాడు?
0: Why should he kill the rest of the mosquitoes? Why?
1: ఈ కుట్టిన మస్కిటోస్ అవన్నీ ఫ్రెండ్స్ ఏ.
0: All other mosquitoes are friends of these two mosquitoes that have bitten him.
1: ఇవన్నీ కుట్టేటువంటివే.
0: They are also bound to
1: bite. ఛాన్స్ చిక్కలేదు కాబట్టి కుట్టలేదు.
0: As in didn't find a chance they didn't bite.
1: కుట్టింటారు.
0: If not you, they will bite someone else.
1: ఇది కుట్టటమే దీని స్వభావము.
0: This kind of biting tendency is its natural habit.
1: అదే విధంగానే
0: సో ఆల్సో
1: ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైనటువంటి దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది.
0: Therefore when one commits a mistake, the other associates also must necessarily be killed.
1: కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరైనటువంటిదిగా తీసుకోవాలి.
0: Therefore we should lead the
1: society. ఎవరైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుని స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి.
0: If there is any bad man, we should run away from his company.
1: Run away from bad company. వానితో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమలకు మనకు కూడా ఈ ఫ్లిట్ కొట్టవలసి వస్తుంది.
0: ఇఫ్ వి ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ, నేచురల్లీ యూ హావ్ టు బి ఎక్స్పోజ్ టు ద స్ప్రే ఆఫ్ ది ఫ్లిట్.
1: కనుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నాయన ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు.
0: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ యూ కమ్ హియర్ ఫర్ స్టడీస్.
1: తిరిగి చదువైన తర్వాత మీ గ్రామాలకు మీ యొక్క స్వస్థానాలకు పోతుంటారు.
0: ఆఫ్టర్ యువర్ పీరియడ్ ఆఫ్ స్టడీ యూ గో బ్యాక్. దీని
1: లోపల అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు?
0: వై షుడ్ యూ హ్యావ్ అసోసియేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టే?
1: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇంటిమసీ.
1: మంచిది కాదు.
0: ఇస్ నాట్ గుడ్.
1: ఎందుకనగా
0: వై
1: మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్.
1: అందులోన ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు.
0: ఇన్ కలి ఏజ్ బెటర్ వీ డోంట్ స్పీక్ అబౌట్ ఫ్రెండ్స్.
1: మన జేబులో చక్కగా మనీ ఉంటుండాలి.
0: వీ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ ఇన్ ద పాకెట్.
1: ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
0: ఫాదర్ ఇస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్.
1: హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హలో హలో హలో అని వస్తారు.
0: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ కమ్ టు యూ సేయింగ్ హలో హలో.
1: కానీ బయట హలో అంటున్నారు, లోపలంతా హలో.
0: దో దే సే
1: ఏమీ నీ పైన ప్రేమ లేదు, విశ్వాసం లేదు.
0: దో దే సే హలో అవుట్ సైడ్, ఇట్ ఇస్ హలో ఇన్సైడ్.
1: వెంట తీసుకుని పోతారు సినిమాలకు పోదాం లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని.
0: సో దే టేక్ యూ టు సినిమా హాల్స్ అండ్ హోటల్స్.
1: కనుక నేను ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు.
0: ఫ్రెండ్షిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ షుడ్ నాట్ హావ్ ఎనీ.
1: హలో హలో,
0: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్.
1: హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి.
0: అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 3 స్టెప్స్. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై.
1: ఈ విధమైనటువంటి మంచితనం చేత మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ గుడ్నెస్ వీ కెన్ ఇంక్రీజ్ డెవలప్ ద
1: నేచర్. కొంతమంది పిల్లలు,
0: బట్ సమ్ స్టూడెంట్స్,
1: అది ఏమిటో విచిత్రం కానీ,
0: ఇట్స్ ఆర్ వెరీ పెక్యూలియర్.
1: స్వామి అంటే ప్రేమనే.
0: దే లవ్ భగవాన్.
1: కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
0: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ భగవాన్ టీచెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు.
0: ది అట్మాస్ఫియర్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ దేర్.
1: ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పాట్.
1: మట్టి కుండ.
0: ఇస్ ఎ మడ్ పాట్.
1: మట్టి కుండ నిండుకు నీరు పోసాము.
0: ది అర్థన్ పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టాము, ఎవరు టచ్ చేయకుండా.
0: యు కీప్ దిస్ అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆన్ ద టాప్. Nobody will ever touch.
1: దోమలు కూడా నువ్వు వాడటం లేదు.
0: నాట్ ఈవెన్ ఏ మస్కిటో.
1: కానీ
0: బట్
1: 2 దినముల తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు 2 ఇంచులు తగ్గిపోయి ఉంటాయి.
0: After 2 days time, you just watch that earthen pot. The level of the water will come down.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ మట్టి పాటకు అబ్జార్బ్ చేసేటువంటి శక్తి ఉంటుంది.
0: Because this earthen pot can absorb water.
1: దాని స్వభావం అది.
0: It's its quality.
1: అదే విధంగానే
0: అదే
1: మట్టి కుండను ఫుల్ గా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ యొక్క పాత్రను పెట్టండి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ద సేమ్ అర్థన్ పాట్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ బీ కెప్ట్ ఇన్ అనదర్ బిగ్గర్ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్
1: మంతమైన కూడా నీరు తగ్గవు.
0: ఇట్స్ లెవెల్ విల్ నాట్ కమ్ డౌన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ కుండలో ఉన్నటువంటిది నీరే.
0: The water is same in the
1: దాని చుట్టూ ఉన్నది నీరే.
0: And it is surrounded by
1: కనుకనే కుండలో ఉండినటువంటి నీరు ఏ మాత్రము తగ్గకుండా ఉంటుంది.
0: Therefore water level will never reduce.
1: ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు.
0: Your heart is a pot which is full of divine love.
1: ఈ స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్లేటప్పటికే ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు.
0: The moment you go to your native place, what will happen? The outer surrounding is
1: probably absorbed.
0: Therefore, the effect of Bhagavan's love.
1: అక్కడ కూడాను మీరు సత్సంగమైనటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి. ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: But on the other hand, if you are in the good company,
1: మీ లోపల మంచి కంపెనీ ఉంటుండాలి.
0: Therefore, you need good company.
1: అప్పుడే మన ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: Then this love will never decrease.
1: ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంటారు ఇక్కడ ఉండేటప్పుడు. ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను.
0: భగవాన్
1: ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి
1: మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి.
0: భగవాన్ వాంట్స్ us to be good and get a good name.
1: అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి.
0: అండ్ భగవాన్ వాంట్స్ us to get a good name from our parents.
1: నా కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావము తల్లిదండ్రులు కూడా రావాలి.
0: The parents should feel that you are a good son.
1: కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను.
0: భగవాన్ వాంట్స్ us to get such a good name.
1: నేను ఏది మీ నుంచి కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ us.
1: ఏది కోరినా నేను అందిస్తూనే ఉంటున్నాను.
0: భగవాన్ విల్ గివ్ us whatever you ask for.
1: కానీ మంచి మాట చెప్పినా కూడా వినుకోకుండా పోతున్నారు.
0: బట్ వీ డోంట్ పే హీడ్ టు ది గుడ్ టీచింగ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్టే చెవికి చేర్చు.
0: Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening.

0: such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education?
1: ఇక్కడ ప్రామిస్ ఇస్తారు.
0: They make a promise here.
1: అక్కడ పోయి మిస్ అవుతారు. అంత తప్పిస్తారు.
0: Promise here and miss there.
1: తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత.
0: They return after vacation.
1: నాకు ఎవ్వరిపైన కోపం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ యాంగ్రీ
1: విత్ ఎవరిపైన ఏ విధమైనటువంటి అయిష్టం లేదు.
0: He has nothing like dislike.
1: చాలా ఇష్టమే నాకు.
0: భగవాన్ లైక్స్ ఎవ్రీబడి.
1: కానీ
0: బట్
1: వారితో నేను మాట్లాడను.
0: But Bhagavan does not speak to them.
1: అది పెద్ద పనిష్మెంట్.
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ పనిష్మెంట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి ఒక శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు కీప్ అప్ టు యువర్ ప్రామిస్.
1: ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ స్టాండ్ బై ద ప్రామిస్ యూ గేవ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ టాకింగ్ టు యూ?
1: మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను.
0: When you attach value to Bhagavan's words, naturally
1: Bhagavan will talk to you more. మాటకే మర్యాద ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యర్థం చేసుకోవాలి?
0: When you don't abide by his teaching, he doesn't want to talk to you. అంటే
1: నేను వారితో మాట్లాడను.
0: It is with this idea he doesn't talk to you.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపును చూడటం లేదు అంటే నేనే పిల్లినా కౌరినా మీ వైపునే చూసుకుంటూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు.
0: You say that Bhagavan is not looking at me, Bhagavan is not talking to me. Am I a cat or a goat to watch you constantly?
1: నేను చెప్పినటువంటి దాని సరైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడైనా మీ వైపునే వస్తుంటుంది.
0: Truly speaking, if you follow Bhagavan's teachings, he will look at you wherever you are.
1: ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ కంపాస్ దట్ విల్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
1: ఎక్కడైనా పెట్టని ఆ కంపాస్.
0: యూ కీప్ ది కంపాస్ ఎనీవేర్.
1: ఉత్తరం వైపునే జరుగుతుంది దాని మూలం.
0: ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది నార్త్.
1: అదే విధంగా నీవు
0: లైక్ వైజ్
1: సరి అయినటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి.
0: లైక్ వైజ్ ఇఫ్ యూ బిహేవ్ వెల్, భగవాన్స్ లుక్స్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యూ.
1: కనుక నా దృష్టిని మరల్చుకునేటువంటి ఒక శక్తి మీలో ఉంది కానీ నాలో కాదు.
0: ద కెపాసిటీ ఇస్ ఇన్ యూ, నాట్ విత్ భగవాన్.
1: నాకు ఎవరు ద్వేషులు లేరు.
0: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
1: అందరిపైన ప్రేమని.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: ఎవరిపైన అయిష్టం లేదు.
0: హి డస్ నాట్ డిస్లైక్ ఎనీబడి. హి లైక్స్ ఎవరీవన్.
1: మీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు.
0: బట్ ఇట్స్ ఓన్లీ యువర్ టెంపర్మెంట్.
1: ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోష పెట్టలేనప్పుడు ఇంక నేనెట్లా మిమ్మల్ని చూచేది?
0: When you cannot make your parents happy, how do you expect Bhagavan to
1: white dress వేసుకొని మీరు అక్కడికి పోయేటప్పటికి ఓ సత్యసాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరు.
0: When you put on the white dress, go over there, people will call you, oh, he is a student of
1: such. ఇంటిలో తల్లిదండ్రులైనా మీరు ఆనందం పెట్టండి, నాకు ఆనందమే.
0: You make your parents happy, Bhagavan will be happy.
1: అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు.
0: ద పేరెంట్స్ ఆర్ నాట్ ఈవెన్ హ్యాపీ.
1: నీకు ఆనందం లేదు.
0: యు ఆర్ నాట్ హ్యాపీ.
1: నాకు ఆనందం లేదు.
0: సో ఆల్సో భగవాన్.
1: ఏ ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: కనుక నీవైనా ఆనందించాలి.
0: అట్లీస్ట్ యూ బీ హ్యాపీ.
1: నీకు కూడా నువ్వు ఆనందం లేదు.
0: యు ఆర్ నాట్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అయ్యో స్వామి మాట నేను తప్పిపోతున్నాని అనేటువంటి గిల్టీ కాన్షియస్, అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు.
0: యు హావ్ గాట్ ద గిల్టీ కాన్షియస్. యు నో ప్రిటీ వెల్ దట్ యు ఆర్ ట్రెస్పాసింగ్.
1: ఎందుకు ఇటువంటి ఒక భావాన్ని మీరు పెంచుకోవాలి?
0: వై షుడ్ యు హావ్ సచ్ ఎ ఫీలింగ్?
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి.
0: యూ మే బి ఎనీవేర్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: మంచి నడతను మీరు సాధించండి.
0: యూ హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు.
0: ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే.
1: అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ.
0: భగవాన్ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ.
1: ఏ ఒక్కదానికి కూడా మేము మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు.
0: అండ్ వీ హావ్ నాట్ పుట్
1: తల్లిదండ్రులకు శ్రమ లేదు.
0: పేరెంట్స్ ఆల్సో
1: అలాంటి పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ వీ బి దెన్?
1: కనుకని మీరు సమాజాన్ని సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్ హూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచివారు అవుతారు.
0: When you are good, your associates also will be good.
1: మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు.
0: If you behave like a mosquito that bites, your friends also will be mosquitoes.
1: కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి?
0: How should you be?
1: హృదయములో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి.
0: If there is goodness in our heart, everything else is bound to be
1: good. కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: సమ్ డెవలప్ నారో ఐడియాస్ అండ్ ఫీలింగ్స్.
1: ఏ విధంగా ఉంటాయి?
0: హౌ డు దే డెవలప్?
1: ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశించుంటుంది.
0: ద నారో ఐడియాస్ విల్ లీడ్ దెమ్ ఇన్ ద నారో పాత్.

0: ఏ గుడ్ మ్యాన్,
1: మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
0: ఏ వెరీ గుడ్ స్టూడెంట్ ఇస్ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ అండ్ సింపుల్.
1: అట్టి వారిని చూసి దురాత్మకుండు.
0: వాచింగ్ దట్ మ్యాన్ దేర్ ఇస్ ఎ
1: కారణమోర్వ లేక
0: ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: అపకారము చేయుట వాని విద్యగా
0: ఇట్ ఈస్ హిస్ స్కిల్ టు హార్మ్ సచ్ ఎ గుడ్ మ్యాన్.
1: ఎట్లా?

0: లంబు.
1: యూ హ్యావ్ గాట్ ది శారీస్, ప్రెషస్ వాల్యుబుల్ శారీస్ ఇన్ ఎ ట్రంక్.
0: బెనారస్ శారీ 5,000 రూపాయల శారీ తెచ్చి పెట్టిలో పెట్టినా దాన్ని పోయి కొడుతుంటారు ఈ యొక్క వైడ్స్.
1: So the 5,000 costly silk sarees are also spoiled by this silver
0: fish.
1: And these white ants also will spoil the other rest of the sarees.
0: మసిగుడ్డను కొడుతుంది, మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది.
1: A cheap saree and also a costly saree will spoil. Both of them are spoiled.
0: కొట్టడమే దాని స్వభావము.
1: Spoiling is its temperament.
0: అదే రీతిగానే కొంతమంది చిమ్మట సంతతి వారి కొంతమంది,
1: some have the nature of
0: santati vallu kontha mandi, cheema santati vallu kontha mandi, ee vidhanga aneka santatulu unta untuntai.
1: So some belong to this progeny of white ants and the ants and mosquitoes.
0: Kani vidyarthulu aa santatiki sambandhinchina variga undakoddu.
1: But students should not belong to that tribe.
0: Daiva santatiki sambandhinchinatundi variga undali.
1: We belong to the divine tribe, divine family.
0: Appude desham kuda nu mimmalu aneka reetiliga kuda gauravistundi.
1: And then you will be respected by everybody all over the country.
0: Okka deshamuneke kaadu yavat prapanchamuneke aadarshavantamainatundi deenni meer andinchagalugutaru.
1: Not only to this country, you will be an ideal to the rest of the world.
0: ఆ విధమైనటువంటి గుణాలను మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ సచ్ నోబుల్
0: క్వాలిటీ. ఆ విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హావ్ సచ్ ఎ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
0: ఆ విధమైనటువంటి విద్యని మీరు అభ్యసించాలి.
1: యూ షుడ్ అక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్.
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నేను ఆశించేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
0: ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
1: యూ మే బి ఎనీవేర్, ఇఫ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ నేమ్, యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
0: కానా
1: సో
0: చదువు కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద స్టడీ దట్ ఇస్
0: ఇంపార్టెంట్. గుణము ముఖ్యము.
1: ఇట్ ద వర్చ్యూ క్యారెక్టర్ దట్ ఇస్
0: గుణము కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ఈవెన్ క్యారెక్టర్.
0: ప్రవర్తన ముఖ్యము.
1: ఇట్స్ యువర్ బిహేవియర్.
0: ప్రవర్తన కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద బిహేవియర్.
0: ప్రేమ ముఖ్యము.
1: ఇట్స్ లవ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అన్నింటికంటే కూడా ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపమునందే ఉంటుండవు.
1: ఇఫ్ యు హావ్ దట్ సుప్రీమ్ లవ్, ద నారో ఫీలింగ్స్ విల్ నెవర్ బి ఎనీవేర్ అరౌండ్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వముని మార్చుకోకుండా ఉంటుండాలి.
1: యు మే గో ఎనీవేర్, నెవర్ చేంజ్ ది నేచర్, యువర్ ఓన్ నేచర్.
0: అది నేను కోరేటువంటిది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఏ శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి.
1: గెట్ ఏ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం జీవనం లోకే.
1: ద లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం యవ్వనం ధనం.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ ఆల్సో పాసింగ్.
0: అస్థిరం ధారా పుత్రాది.
1: ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్, దే ఆర్ ఆల్సో టెంపరరీ.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ట్రూత్ and a good name, reputation, they are permanent.
0: Adu rendu viru techukondi.
1: Have these two things.
0: Aadina maata tappakunda.
1: Never go back the word, the promise you made.
0: Paalu kaakunda.
1: Never go in the wrong path.
0: Institute lo chadivinanduku meeru institute ku ivvavasinatundi okka sunkamu gauravame anta chaalu maaku. Bhajana bina sukha.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: అట్ దిస్ మోమెంట్ ద హోల్ వరల్డ్ ఈజ్ రిజాయిసింగ్ హియర్ ఇన్ ది శాంక్టమ్ శాంక్టోరమ్ ప్రశాంతి నిలయం. వీ కన్సిడర్ సమ్ నేటివ్స్ అండ్ సమ్ ఫారినర్స్.
0: ఎవరు స్వదేశీయులు ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయుడు.
1: హూ ఆర్ ద నేటివ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? హూ ఆర్ ద ఫారినర్స్ ఫర్ దట్ మ్యాటర్? ద ప్లేస్ వేర్ ఎవర్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ అడిహెర్ టు.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: యు కెనాట్ కాల్ యువర్ సెల్స్ భారతీయస్ హ్యావింగ్ బీన్ బోర్న్ హియర్.
0: భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చెర, ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ స్ట్రెసెస్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ. హూమ్సోఎవర్ దట్ అడిహర్స్ టు దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ ఆర్ భారతీయర్స్.
0: ప్రపంచమంతయును ఒక పెద్ద భవనము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనంలో అనేక విధములైనటువంటి రూములు కలిసి ఉంటాయి, గదులు.
1: దర్ సో మెనీ రూమ్స్ ఇన్సైడ్.
0: కాబట్టి ఒక్కొక్క దేశం కూడాను ఒక్కొక్క గది వంటిది.
1: ఈచ్ కంట్రీ ఇస్ ఈక్వల్ టు ఎ రూమ్.
0: కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ వన్ హోమ్.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Just as the body has got various limbs that act according to the direction of the heart, there is a center which we have got to know.
0: Sarvangamulaku ee hrudayame

0: అన్నింటినీ సప్లై చేస్తూ ఉంటుండాలి.
1: టు వేరియస్ లింబ్స్ ఆఫ్ ద బాడీ, ఇట్ ఇస్ ద హార్ట్ దట్ సప్లైస్ బ్లడ్.
0: కనుక అన్ని దేశములకు కూడాను సత్య ధర్మములు అనేటువంటి యొక్క ఈ ప్రాణతత్వమే అందరి యందు కూడాను విలీనమై ఉంటుండాలి.
1: Therefore, it is the truth and dharma, righteousness, that percolate, that flow throughout the world.
0: భగవంతుడు సృష్టికర్తని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కాని జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making, it is the one of the devotee.
0: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభమునందు నారసింహుని సృష్టింపజేశాడు.
1: ప్రహ్లాద could see the manifestation of the divinity within the pillar because of his sincerity, steadfastness and devotion.
0: బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణుని అరణ్యము లోపల సృష్టింపజేశాడు.
1: It was the tiny tot Dhruva who could have the manifestation of Narayana there in the thick forest.
0: Kanuka srushtikarta evaranaga prati jeevudu kudanu srushtikartane.
1: Then who is the creator? Every living creature being
0: prati jeevudu kudanu devude.
1: Every individual is God himself.
0: Kani dehatma bhavamunu penchukotam chetane taanu oka paavarudaina manavuni vare bhavistunnadu.
1: Because of the body attachment he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేషన్ అండ్ ద క్రియేటర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద వెస్ట్.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: వెన్ వన్స్ వీ ఫర్గెట్ దిస్ బాడీ ఆర్ ద వెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ స్టేస్ ఆన్.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: ఈచ్ కంట్రీ మే అబ్జర్వ్ ద ఫెస్టివల్ అకేషన్స్ అండ్ ఫాలో ద ట్రెడిషన్.
0: ఇది కొత్త సంవత్సరమని భావిస్తున్నారు చైనీయులు.
1: చైనీస్ కన్సిడర్ దిస్ డే ద న్యూ ఇయర్.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏమాత్రము భేదము లేదు.
1: హవెవర్ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ భారత్ అండ్ చైనా.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ the two periods when sun travels northward and southward.
0: భారతీయులు చాంద్ర మాసము సూర్య మాసమని విశ్వసిస్తుంటారు.
1: Bharatiyas also have got this lunar and solar systems.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: The same system is followed by Chinese there.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: In Bharat, in a particular area, when sun travels towards north direction, they consider it a festival period, auspicious.
0: ఇది చాంద్ర మాసము అంటారు.
1: That they consider lunar period, Chandra Mas.
0: మరి కొంత ప్రాంతం వాళ్ళు సూర్య మాసము అంటారు.
1: While others consider it solar, Surya Masa.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్ర మాసమునకును ఒక సూర్య మాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: The same system is followed by Chinese over there, the lunar and the solar systems.
0: Moon New Year, Sun New Year అని చెప్తుంటారు.
1: They also have these two, New Year according to one system, New Year according to another.
0: ఇవి రెండు కూడాను బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత.
1: Moon is the presiding deity of the mind.
0: కనుకని ఈ మనసుకు చంద్రునకు చాలా సంబంధం ఉంటుండాలి.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: మానవుని యొక్క జ్ఞాన చక్షువుకును సూర్యునికును సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between
0: festivals. అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరియైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హీ విల్ సెటిల్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం, సర్వనామధరం శివం, సచ్చిదానందరూపం అద్వైతం, సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరము మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ద ట్రినిటీ ఆఫ్ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో.
0: అనగా వాడు సృష్టి యొక్క తత్వం లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: దే కుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇన్ ద డివినిటీ క్లియర్లీ.
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్ దీస్ త్రీ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు భారతీయుడు.
1: భారతీయ కాల్ దీస్ త్రీ సత్యం శివం సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుంది.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనిని పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ the principle of dualism, qualified non-dualism and non-dualism, the same thing you explained by Western thought.
0: Mottamota, I am the messenger of God annaru.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Dinne Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu advaitamu విశిష్టాద్వైతము మూడింటి తరువాత వచ్చేటువంటిదే తురియావస్థ అన్నారు.
1: దేర్ఫోర్ దిస్ అల్టిమేట్ ట్రాన్సెండ్స్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ డ్యూయలిజం క్వాలిఫైడ్ నాన్
0: ముస్లింలు కూడా మొట్టమొదట ఐఆమ్ ఇన్ ది లైట్ ఐఆమ్ ఇన్ ది లైట్ అన్నారు.
1: ముస్లింస్ ఆల్సో సెడ్ ఐఎమ్ ఇన్ ది లైట్.
0: తదుపరి ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నారు.
1: లేటర్ దే సెడ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ.
0: మూడవది ఐఆమ్ ది లైట్ అన్నారు.
1: ద థర్డ్ డిక్లరేషన్ ఐఎమ్ ద లైట్.
0: ఇదే అద్వైతము అన్నారు.
1: దిస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: కాబట్టి ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: దేర్ఫోర్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ దీస్ త్రీ లెవెల్స్ ఆఫ్ థాట్ ద నాన్ డ్యూయలిజం డ్యూయలిజం అండ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: వి మే ప్రే ఇన్ ఎ వేరీడ్ మేనర్.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: ఇట్ ఇస్ ద సేమ్ రిఫ్లెక్షన్ వి ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ ద కంటైనర్స్.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: ద డిఫరెన్స్ ఇస్ డ్యూ టు ద డైవర్సిటీ ఇన్ హ్యుమానిటీ.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ క్లియర్లీ ఇన్ ఎ వెరీడ్ మ్యానర్.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, O man, you are that and that, you are not that.
0: Neevu ade kaani adi neevu kaadu.
1: You are that but that's not you.
0: Indulo undinatvanti okka vyathyasam emiti?
1: What is the difference here?
0: Oka neeti totti untundali.
1: Here is water tub.
0: Aa neeti totti daggariki neevu velli nee pratibimbani aa neetilo chustavu.
1: You go near the water tub and see your own reflection.
0: Adi nenenu antavu.
1: You say that I am the reflection.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యూ బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే కాబట్టి నీవు అదే కాదు.
1: యూ సే యువర్ ద రిఫ్లెక్షన్ బట్ యు ఆర్ నాట్ హార్మ్ యు ఆర్ నాట్ హిట్ ఈవెన్ ద రిఫ్లెక్షన్ ఇస్ బీట్ అండ్ దేర్ ఫార్ యు ఆర్ నాట్ ద రిఫ్లెక్షన్.
0: అయితే దానిని నీవు తిట్టితివా నీకు కోపం వస్తుంది.
1: హదవా if your reflection is scolded, reprimanded,
0: kottinappudu meeku dabbalu tagalavu kaani tittinappudu maatramu rendinti oka ekatvam ayyipothundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded you are affected.
0: Adhe vidhamgane dehamlo anetvantidi oka paathrala vantivi.
1: Likewise body is a vessel.
0: Upadhi idi kevalam oka negative.
1: Vesha body is a negative.
0: Kanukane deho devalaya prapto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
1: Body is a temple.
0: దేహమనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్.
1: బాడీ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్.
0: మైండ్ అనేటువంటిది ఒక పనిముట్టే.
1: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇంద్రియములు అనేటువంటివి ఒక పనిముట్లే.
1: సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనసు కూడా ఒక పనిముట్టే.
1: సో ఆల్సో ద మైండ్.
0: ఇవన్నీ కూడా పనిముట్లే.
1: దే ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్.
0: దీనిని నీవు వినియోగించుకునేటువంటి విధానంలో దీని యొక్క ఏకత్వం మనం గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇది నేను అంటున్నావా లేక ఇది నా దేహం అంటున్నావా?
1: Do you identify the body or you claim that the body belongs to you?
0: ఇది నా దేహం అనుకుంటున్నావు.
1: You say this is my body.
0: కానీ దేహమే నేను చెప్పడం లేదు.
1: But you don't say that I am the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు.
1: When you say this is my body, you are separate from the body.
0: ఇది నా హ్యాండ్కర్చీఫ్.
1: This is my handkerchief.
0: ఇది సెపరేట్, నేను సెపరేట్.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్ వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ.
0: ఈ వేదాంతంలో సూక్ష్మ రూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ మై, ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: Therefore this mind is maya or illusion.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from you get this illusion?
0: లేని దాని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: You consider the non-existent as the one that
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: This illusion is the vesture of God.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతూ.
1: Therefore God himself has put on the vesture of illusion.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఈస్ డివైడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: There is none in this world without love.
0: కానీ ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: However, you can make use of this love in different ways.
0: కానీ ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చి వారు ఉంటుంటారు.
1: In mental hospital you have many mad caps.
0: అదే విధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: Some have this madness for money.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు ప్రతపిస్తుంటారు.
1: సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద హెల్త్, వెరీ మచ్ బాదర్డ్.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: సమ్ స్ట్రగుల్ హార్డ్ బికాస్ ఆఫ్ మ్యాడ్నెస్ ఫర్ పొజిషన్ అథారిటీ.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: లైక్ వైజ్ ఈచ్ పర్సన్ హెస్ గాట్ హిస్ ఓన్ డిజైర్ అండ్ ఈస్ మ్యాడ్ ఆఫ్టర్ ద డిజైర్.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి పట్టి ఉంటారు.
1: అమంగ్ దెమ్ సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: ఆఫ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ గాడ్.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: Man has drowned himself in 12 types of worries and anxieties.
0: పుట్టుట ఒక చింత.
1: Birth is a worry.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ వరీ అండ్ డెత్ ఇస్ వరీ.
0: బాల్యమంతయు చింత.
1: ది ఎంటైర్ పీరియడ్ ఆఫ్ చైల్డ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్ ఇస్ వరీ.
0: జీవించుట ఒక చింత. చెడుపు చింత.
1: లైఫ్ ఇన్ జనరల్ అండ్ ఫెయిల్యూర్ దేర్ వరీస్.
0: కర్మలన్నీయు చింత.
1: All actions are
0: kashtamu oka chinta.
1: Difficulties give you worry.
0: Santasam oka chinta.
1: Even happiness.
0: Vinta chinta.
1: The mystery.
0: Sarva chintala baapedi sarvesa chinta konudi ikanaina prajalara korke meera.
1: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
0: Ee yokka సర్వేశ చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ వరీ ఫర్ గాడ్
0: దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: దట్ ఇఫ్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి నోన్.
0: దేనిని మనము చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: దాట్ ఈస్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము, దానిని మనం పట్టాలి.
1: ఇఫ్ యు అక్వైర్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అక్వైర్డ్ ఈజీలీ.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: ఇఫ్ యు నాక్ ద డోర్ ఇట్ విల్ బి ఓపెన్డ్.
0: పిలిస్తే పలుకుతాడు.
1: ఇఫ్ యు కాల్ హి రెస్పాండ్.
0: అడిగితే ఇస్తాడు.
1: ఇఫ్ యు ఆస్క్
0: ఈ మూడు కూడా ఉపనిషత్తుల యొక్క సత్యమే.
1: దీస్ త్రీ ఆర్ ద డిక్లరేషన్స్.
0: అయితే ప్రతి మానవుడు కూడాను తలుపులు తడుతున్నాడు, అడుగుతున్నాడు.
1: హౌఎవర్ ఎవ్రీ మ్యాన్ నాక్స్ ద డోర్ అండ్ ఆస్క్స్.
0: కానీ దేనిని అడుగుతున్నాడు?
1: వాట్ ఈస్ దట్ హీ ఆస్క్ ఫర్?
0: దేనిని తలుపు కొడుతున్నాడు?
1: వాట్ ఈస్ దట్ హీ నాక్స్?
0: కానీ కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: బట్ హీస్ నాట్ నాకింగ్ ఎట్ ద రైట్ డోర్.
0: మోక్ష ద్వారాన్ని మనం తెరవమని కట్టాలి.
1: యూ షుడ్ నాక్ ద డోర్ సో దట్ ది గేట్స్ ఆఫ్ హెల్.
0: కానీ మానవుడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై ప్రతపిస్తున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ వర్క్ హార్డ్ ఫార్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది వరల్డ్.
0: నీ సన్నిధి నా పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ ప్రే ఫర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్ వాంట్స్ టు బి నియర్ ద వరల్డ్.
0: దైవాన్ని అడగాలి.
1: యూ షుడ్ ఆస్క్ గాడ్.
0: జన్మాన్ని తరింపజేసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ లిబరేషన్.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: వీఆర్ ఆస్కింగ్ దయ్యా ద డెమన్.
0: ఇలాంటి మానవత్వం లోపల ఇంక దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీవు పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యు సే ఈజ్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్ రిటన్ ఈజ్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: వాట్ యు డూ బిలాంగ్స్ టు యూ.
0: కనుక ఈనాడు చేయకుండా చెప్పుతున్నాము.
1: టుడే యూ డోంట్ డూ బట్ యు సే.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: వితౌట్ ఎక్స్పీరియన్స్ యు రైట్.
0: కనుకనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాము.
1: సో యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద బ్లెస్.
0: కనుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ బెటర్ యు డూ యాక్ట్ అండ్ ప్రాక్టీస్.
0: చెప్పడం చాలా సులభము.
1: ఇట్స్ సో ఈజీ టు సే.
0: చేయటం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు,
1: ఇట్ ఇస్ ఈజీ టు డిక్లేర్.
0: చేయుట కష్టంబు,
1: వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
0: దాతకైన వాణి తాతకైన,
1: ఈవెన్ టు బ్రహ్మ ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్
0: టు వాట్ వి సే. అప్పుడే మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయం శుద్ధిగా ఉండాలి.
1: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: వర్డ్ షుడ్ బి ప్యూర్.
0: క్రియ రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు సే.
0: కానీ తలచడం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: యూ థింక్ వన్ వే, యూ సే అనదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్
0: టోటలీ డిఫరెంట్. ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వికెడ్.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్మము అన్నారు.
1: ఇట్స్ ఓన్లీ ద నోబుల్ సోల్ who will have harmony, integrity between what is said anyat, and done.
0: Vachas anyat, karman anyat, duratmanam mannar.
1: It's only the wicked man whose action is at variance with what he says.
0: Eenadu manam trikuna siddhini ekapachukovali.
1: Today we should
0: ekatvani abhirthi parchukovali.
1: We should develop this unity.
0: Bhinnatvani duram cheyali.
1: We should be off, far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: దెన్ ఆల్ ది డివినిటీ లేటెంట్ విదిన్ యు విల్ బ్లాసమ్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈజ్ ఇన్ డ్వెలర్ ఇన్ యు.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country, it is attached to your own.
0: పాపం కాని పుణ్యం కాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటను అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటను అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యు ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మల్ని పురస్కరించుకుని మన యొక్క పవిత్రమైనటువంటిది అపవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: Therefore that which is sacred, that which is unsacred depend upon our activity, action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: Therefore every human beings should take to good activity.
0: ఏది పవిత్రమైనటువంటిది?
1: What is that sacred?
0: ఏది అపవిత్రమైనటువంటిది?
1: What is that is unsacred?
0: ఈ విచారణ చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Vyasa defined clearly what is a merit. To render help to others is a merit, to harm others is a sin.
0: Parapeedanam,
1: harming others,
0: ide paapam annaru.
1: This is the sin.
0: Anaga deenini paralanni peedinchetundi paapam annaru.
1: It only harming others is the sin.
0: Kaadu kaadu,
1: no.
0: Paramu, param anaga atma tattvamu.
1: Para means the spirit.
0: Ee atma tattvanni bhinnatvanga bhavinchatame paapam annaru.
1: To consider this principle of unity of the spirit as a diversity, andari
0: yendu unnatundi atma okkate.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity.
0: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: Paramanaga tirigi aatmane.
1: This param is spirit again.
0: Upa aatmaku samipinchatame punyamu annaru.
1: Upa means proximity to this spirit.
0: Samipamu
1: meaning closeness.
0: Aatmaku samipanga povatame punyamu.
1: When you are very close to the spirit,
0: aatmanu bhinnanga mana bhavinchatame paapamu.
1: Consider yourself separate from this atma is the sin.
0: Kanuka vedanta inta sulabhanga kudanu chakkani rahasyanni vipulikarim chestundi.
1: Therefore spirituality explains the secrets in such a simple way.
0: Kanuka deshamulu bhinnam kaadu.
1: Countries are not different.
0: Bhashalu veru kaadu.
1: Languages are not different.
0: కాని అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పాని అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పాని.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: we are carried away by the language.
0: ఇవి ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: If you consider this multiplicity, diversity, well that is the worst.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: Never take this unity as a diversity.
0: ఈనాడు ప్రపంచము లోపల
1: today in the world
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి పొందిపోతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్ డే బై డే ద కన్సిడర్ డైవర్సిటీ.
0: భిన్నత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ విల్ అండర్స్టాండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: Today we need individuals, people who will have this principle of unity.
0: అప్పుడే మన యొక్క దేశ సమస్యలన్నీ కూడాను పరిహారం అవుతాయి.
1: Then all problems of this country would be solved.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: That day when once you recognize and experience the latent divinity within you, all problems are solved.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు, తాపములు, పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: It's only because we are carried away by the diversity which is the cause for all the sin.
0: క్రోధమే యమధర్మరాజు.
1: And this very anger itself is
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: And the desire is the river that takes you to the God of death.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: To go to that king of death, you have to cross this river.
0: వైతరిణి నది.
1: The river, this river is వైతరిణి, the desire.
0: క్రోధమే యమధర్మరాజు.
1: This anger itself is the king of death.
0: దీనికి ఆత్మతత్వమే సరి అయిన మోక్ష స్థానము.
1: And the spirit is the center of liberation.
0: యమ అనగా ఏమిటి?
1: What's the meaning of యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్టు లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్,
0: నిగ్రహం లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: And without this you cannot be the recipient of God's grace.
0: Nigrahanu sadhinchinatundi vaadu anugrahanni kuda sadhinchagaladu.
1: The one who has got this nigraha control deserves anugraha.
0: Prati manavudunu nigraha anugrahamunu sadhinchinatundi vyaktiga tayaru kavali.
1: Therefore everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha.
0: Prema swarupulara కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్ ఫర్ దిస్
0: సెకండ్ కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్డ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరం జరిగే కొలది దేహం పెరుగుతుండాలి.
1: యాజ్ ఇయర్స్ పాస్ బై ద వీ ఆల్సో ఏజ్.
0: దేహం పెరిగే కొలది ఆయువు తరుగుతుండాలి.
1: యాజ్ వీ ఏజ్ లైఫ్ స్పాన్ బికమ్స్ షార్ట్.
0: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
1: వీ ఆర్ సో హ్యాపీ దట్ వీ ఏజ్ బట్ ఎట్ ది సేమ్ టైమ్
0: లైఫ్ డిమినిషెస్. చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: ద పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ నౌ యు ఆర్ గ్రోన్ అప్.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారణ చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ ద డిమినిషింగ్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ దట్
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యం కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఏ సెకండ్ ఆర్ ఎ మోమెంట్ ఇన్ అవర్ లైఫ్.
0: కాలమును వ్యర్థం చేస్తే మన ఖాయమునే వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్ యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్ బట్ నెవర్ వేస్ట్ టైమ్.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: భగవంతుడు కాలస్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయనమః అన్నాడు భగవంతుణ్ణి.
1: Therefore, God is called time సంవత్సరాయనమః.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: సంవత్సర ఇయర్ డజంట్ మీన్ మియర్లీ 12 మంత్స్.
0: సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు.
1: సంవత్సర ఇయర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ వెరీ టైమ్ హిమ్సెల్ఫ్ బట్ ఆధేయాన్ని
0: చూడటమే కానీ ఆధారాన్ని చూడటం లేదు.
1: జస్ట్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ బేస్డ్ బట్ నాట్ ద ట్రూ బేసిస్.
0: ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: Table aadharanga untum chetani ee towel nilchagaligindi.
1: It's not present on the table, therefore it's there.
0: Kaani table lo chuttam ledu, kachipunu maatrame chustunnam.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: కనుక ఈనాడు ఆధారం అనేటువంటిది దైవత్వము.
1: దేర్ఫోర్ ద ప్రైమల్ బేసిస్ ఇస్ డివినిటీ.
0: ఆ దైవం పైన సర్వే ఆదేయములు కూడా జీవిస్తున్నాయి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ద డివినిటీ.
0: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ బేసిస్ అండ్ దట్ విచ్ ఇస్ బేస్.
0: దీనిని అద్వైతము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం.
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కాదు.
1: నో.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్
0: కాదు.
1: నో.
0: ఇది ప్రతి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఈజ్ నాన్ జ్యూలిజం.
0: దారము ప్రతి బట్ట అని మూడు చెబుతున్నాము.
1: యూ గివ్ త్రీ నేమ్స్ ద కాటన్ ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండదని బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: Jesus Christ, as he passed by, observed a man who is very hungry and gave him a fish.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏమి భుజించగలవు?
1: హీ సెడ్ లుక్ హియర్ యు హావ్ ఈటెన్ దాట్ ఫిష్ గివెన్ యెస్టర్డే, టుడే వాట్ ఈస్ లెఫ్ట్.
0: ఎన్ని దినములను నీకు చేపలను ఇచ్చి నిన్ను ఆకలి తీర్చేది?
1: హౌ లాంగ్ కెన్ ఐ గివ్ యూ ఫిష్ లైక్ దిస్?
0: కాబట్టి నీ ఆకలి తీరేటువంటి మార్గము, చేపలను పట్టేటువంటి మార్గము చక్కగా నీవు గుర్తించుకోమన్నాడు.
1: దేర్ఫోర్ బెటర్ యు నో ద స్కిల్ ఆఫ్ ఫిషింగ్.
0: అప్పుడు ఎవరిపై నీవు అడగనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు బెగ్.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిపెండ్.
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి ఒక జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ లైఫ్ ప్రిన్సిపల్ సో దట్ యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. యూ విల్ బి
0: సెల్ఫ్ ఆధారం. ఏమిటి ఆత్మవిశ్వాసమే.
1: ఫర్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: దట్ డే ది భారతీయస్ లాస్ట్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య అండ్ ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth, you cannot call yourself a Bharatiya.
0: ఈ దేశానికి ప్రాణ సమానమైనటువంటి ఈ మూడింటిని నీవు చక్కని అనుసరించాలి.
1: These are the life sustaining principles of Bharat, which you can hold.
0: విదేశీయులు స్వదేశీయులు అనే భేదము కేవలం దేశాలను పురస్కరించుకొని కాదు చెప్పవలసింది.
1: So you cannot say one is a foreigner, one is a native, basing on the
0: land. వారి విశ్వాసమును గురించి మనం విచారించాలి.
1: We have to inquire their faith.
0: అదే విశ్వాసము.
1: దట్ ఈస్ ది ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏమి ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్,
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసం పైనే ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్
0: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
0: దీనిని మనం వచ్చిన దాన్ని పెళ్ళకు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
0: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
1: హావింగ్ జంప్డ్ ఇంటు ద రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్
0: ఫార్వర్డ్.
1: దిస్ ఇస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
0: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
1: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్ ఇన్ ద ఫార్వర్డ్.
0: గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
1: ద వన్ హూ నోస్ దిస్ ఈత్ ఆర్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీత ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
1: దేర్ఫోర్ గీతా సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ఈత ద స్విమ్మింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
0: మనం పెరిగిపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రమూ పెరగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
0: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు.
1: ఫ్యూ మినిట్స్ బ్యాక్ అనిల్ కుమార్ సెడ్.
0: సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి అవుతుండదని.
1: హి సెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఇంక్రీజింగ్.
0: నాలెడ్జ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ నాలెడ్జ్?
0: తెలివి అంటున్నారు.
1: వి సే ఇంటెలిజెన్స్.
0: తెలివి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఇంటెలిజెన్స్?
0: ఒక విధమైనటువంటి అన్నింటి యొక్క పరిశీలన చేసి సత్యాన్ని గుర్తించుకునేటువంటిది అన్నారు.
1: దిస్ ఇంటెలిజెన్స్ మీన్స్ ఆబ్జర్వేషన్ ఆఫ్ ఆల్ దట్ అరౌండ్.
0: అది ఎక్కడనో మనం సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్.
0: నిరంతరం కూడా మన యొక్క దీంట్లో నిలిచి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ కంటిన్యూస్లీ.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
1: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
0: ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఎప్పటికీ ఉంటుండాలి.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దానినే ప్రజ్ఞానం అన్నారు.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: జ్ఞానం మనం నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you learn.
0: టీచర్లు బోధించేటువంటిది కాదు.
1: It is not taught by a teacher.
0: షాపులు చిక్కేటువంటిది కాదు.
1: You cannot catch one.
0: కంపెనీలు సప్లై చేసేటువంటిది కాదు.
1: No one can supply.
0: మీరు కొత్తగా నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you can learn afresh.
0: ఇందే ఉంటున్నది.
1: It is there within you.
0: ఉన్నదాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: That which is already latent should become patent.
0: ఈ కర్చీఫ్ ఇక్కడనే ఉంటుండాలి.
1: Here lies the kerchief.
0: కానీ కన్నులు మూసుకున్నప్పుడు
1: when you close your eye
0: ఎక్కడెక్కడో వెతుకుతాము.
1: You go on searching for it all around.
0: కానీ ఉన్నది ఉన్నది ఎక్కడది.
1: But it is present there.
0: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
1: As you have not opened your eyes, you go on searching for the
0: kerchief. ఎప్పుడు మన జ్ఞాననేత్రములు మనం తెరుస్తామో అప్పుడు చే నేరుగా ఆ కర్చీఫ్ పైన పోతుంది.
1: The moment you open the eye of wisdom, naturally you look at the kerchief.
0: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
1: We are not showing any interest.
0: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులను మనం అనుభవింపచేస్తున్నాము దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
1: Out of the interest we have towards the world and worldly pleasures and worldly properties, if we show 1,000th of that interest, you'll know the spirituality.
0: కనుకనే మనము ఈ ఉన్నటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహముతో అల్ప కాలంతో మనం కాలమునంతా వ్యర్థం చేయకూడదు.
1: విత్ దిస్ లిమిటెడ్ లైఫ్, విత్ దిస్ లిమిటెడ్ బాడీ, వీ షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: ఏ విధమైనటువంటి యొక్క వ్యర్థము కాకుండా దేహాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్, మేక్ అవర్ లైఫ్ సీక్రెట్ వితౌట్ వేస్టింగ్ టైం.
0: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు అస్థిరం జీవనం లోకే
1: Basing on the Shankara said life is temporary.
0: Astiram yavanam dhanam.
1: Youth and wealth are also temporary.
0: Astiram dara putradi.
1: The wife and children are also temporary.
0: Satyam dharmam dvayam stiram.
1: Truth and righteousness are permanent.
0: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
1: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
0: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము, ఏ ధ్యానము, ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
1: When you have these two and treasure them and follow them, you don't need to undertake any penance or meditation.
0: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్య రూపంతో నీవు ప్రకటించు.
1: The inner feeling should be expressed by
0: సత్య రూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేతితో నీవు ఆచరించు.
1: And the truth having been said, you had to be practiced. దీనికి
0: మూడు కారణాలు ఉంటున్నాయి.
1: There are three reasons behind.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
1: Therefore the heart which is not polluted by attachment and hatred.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు.
1: And the talk which is not polluted by falsehood.
0: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
1: The body which is not polluted by violence.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి జన్మము.
1: That is the sacred life.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అసత్యాలతో దూషితం కానటువంటి యొక్క నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
1: అండ్ అవర్ స్పీచ్ ఆర్ వర్డ్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై అటర్ లా.
0: హింసాదులతో దూషితం కానటువంటి యొక్క చేతిని మనం సంరక్షించుకోవాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ పొల్యూటెడ్ బై వయలెన్స్.
0: ఇది ఏ నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
1: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్
0: ఇంకా ఎన్ని తపములు, ఎన్ని జపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని చేసుకుంటున్నా ప్రయోజనం లేదు.
1: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ ఆర్ యూస్లెస్.
0: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
0: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
0: ఈ మానవతా విలువలు కావు.
1: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక
1: సో
0: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా నువ్వు చేస్తూ దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు ప్రే టు గాడ్ హూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: ప్రపంచంలో ఇన్ని సౌకర్యాలు అందించడం దేనికోసం?
1: Why all these conveniences are given to you?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మంచి డెన్ల బెడ్ తెచ్చి వేసుకున్నావు.
1: You got a very good డెన్ల బెడ్.
0: చక్కని అనుకూలమైనటువంటి దీంట్లో పరుచుకున్నావు.
1: You got a very good pillow.
0: సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతుండాలి.
1: The ceiling fan is working.
0: ఎయిర్ కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాలి.
1: Air condition is perfect.
0: కానీ నిద్ర రావటం లేదు నీకు.
1: Yet you are not able to sleep.
0: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all these conveniences?
0: ఈ పరుపు ఎందుకోసం నువ్వు తెచ్చుకున్నావు?
1: Why have you brought
0: this? ఈ దిండు నీవు ఎందుకోసం తెచ్చుకున్నావు?
1: Why the pillow?
0: ఈ ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు?
1: Why the fan?
0: నిద్ర కోసం నువ్వు వేసుకున్నావు.
1: What for?
0: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When you can't sleep, what is the use of all these conveniences?
0: అదే విధంగానే దేహముంది, మనస్సుంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియముంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
1: Likewise, you have got the body, the mind and intellect and senses and the inner senses.
0: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without the state of bliss, what for all these senses?
0: కనుకని ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
1: We have to make use of all these things in order to be blissful.
0: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Mind should be used so as to be blissful.
0: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: Intellect is meant for inquiry.
0: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: The senses should be kept pure.
0: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: And with this body we should do sacred acts.
0: అప్పుడే మనకు ఆనందమైనటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
1: Then you will have this good sleep of bliss.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize this.
0: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: ది లైఫ్ ఇస్ గిఫ్టెడ్ సో హస్ టు ఎంజాయ్ దిస్
0: ఎటర్నల్. కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటము, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీవు మానవ జన్మ సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
1: ఇఫ్ యూ థింక్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ ఇస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్,
0: అంటున్నావు ఏమిటి నీ దుర్లభం?
1: What is it that is impossible to achieve?
0: ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి ఉండాలి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆన్సర్ ఇస్ సో సింపుల్.
0: ఖానా పీనా సోనా మరణా, బస్, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇట్స్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా.
1: యు ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: చిన్న క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
1: యు ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యునీక్ ఇన్ హ్యుమానిటీ?
0: జ్ఞానం నరాణ అధికం విశేష.
1: This wisdom is an extra quality in humanity.
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
1: ఇఫ్ హ్యాస్ నో విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అన్ అనిమల్.
0: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
1: So we should have that wisdom.
0: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జి.
1: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
0: ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ నాలెడ్జ్?
0: ఇది ఎనర్జీ.
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
0: కనుకనే టేక్ నాలెడ్జీ, అదే టెక్నాలజీ.
1: సో టేక్ నాలెడ్జ్, దట్ ఈస్ టెక్నాలజీ.
0: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో.
1: టేక్ దిస్ నాలెడ్జ్,
0: దాంతో నీవు జీవితాన్ని సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్నో పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు?
1: లీవింగ్ అ పార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్?
0: కాబట్టి ఎవరిపైన మనం ఆధారపడకూడదు.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ.
0: తనపైన తాను ఆధారపడాలి.
1: బీ సెల్ఫ్ రిలయంట్.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్,
1: ది సెల్ఫ్ రియలైజేషన్,
0: ఈ విధమైన మార్గం లోపల మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ పాత్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే సర్వస్వరూపము.
1: లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి, ఈ లౌకికమైనటువంటి, స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి,
1: therefore for the sake of love we should sacrifice all the worldly pleasures.
0: ప్రేమ లోపలనే ప్రవేశించండి.
1: Let us merge in love.
0: కనుకనే గోపికలందరూ ఆశించారు.
1: Gopikas also wanted it.
0: ప్రేమ

0: ప్రేమింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానముసే ఎగది ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది
1: వేణుగానము
2: దట్ ఈస్ ద మెలడీ ఆఫ్ దిస్
1: అది ఏని ఆనందము
2: దట్ ఈస్ ద బ్లెస్
1: అది ఏని మధురానందము
2: దట్ ఈస్ ద
1: సీక్రెట్ అది ఏని ప్రేమానందము
2: దట్
1: అది ఏని అద్వైతానందము
2: దట్ నాన్
1: అది ఏని సచ్చిదానందము అది ఏన ఆత్మానందము
2: దట్ ఈస్ ద ఎటర్నల్ బ్లెస్ దట్ ఈస్ ద బ్లెస్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్
1: ఆ ప్రేమ యందే సర్వానందములు ఇమిడి ఉంటున్నాయి
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్లెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ కంటైన్డ్
1: కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి
2: సో త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
0: ప్రేమ ముదిత మనసే కహో.

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా. పరమ శాంత

0: రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్ ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరి కట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ from the battlefield. It is quite possible to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthiniyulara,
1: embodiments of love, boys and girls, students,
0: vidyokka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he is doing to the community?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజానికి ఏ సేవ చేస్తున్నారు?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతని తెలుపుకొనుకున్నా చదివిన చదువంత ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: Okanoka samayam lopala Aravind cheppadu Calcutta lo university lo.
1: At one time Aravind said in Calcutta university,
0: oh vidyarthulara,
1: oh students,
0: meeru chadive deni nimittame chestunnaru?
1: Why do you acquire knowledge?
0: Chadivina chadavu kevalamu swartha nimittamai kaadu.
1: This learning should not be for selfishness.
0: Saprayojana nimittam kaadu.
1: Nor for self-interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu, aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులు వేయటం మంచిది అన్నారు.
1: If you do not work for the progress and advancement of the community, better you burn all the books.
0: కానీ ఈనాడు విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: Today the knowledge of science is increasing.
0: దాని ద్వారా అనేక విధములైనటువంటి మార్గములను బోధిస్తూ ఉన్నారు విద్యార్థులకు.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా, లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community, society, or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: In fact, they are intellectuals as well. What transformation you find in them?
0: దీనినే ఒక సమయంలో చర్చిల్ కూడా చెప్పాడు.
1: The same thing is said at one time by Churchill.
0: Man has conquered all.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తం

0: చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ సెడ్ అట్ వన్ టైమ్ బై చర్చ్.
0: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్ అన్నాడు.
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్ బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ఈ చరాచర ప్రపంచమునందు ఉండనటువంటి యొక్క సర్వ విషయములు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man is making every effort to know everything present in the outside world.
0: ఇది అంతైకుడిని కేవలము భౌతికమైనటువంటి విద్యలు, లౌకికమైన విద్యలు.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హావింగ్ నోన్ ఎవ్రీథింగ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: ట్రూ రిలేషన్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ యువర్ ఇన్నేట్ నేచర్.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నాడు. కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: హూమ్ సో ఎవర్ యూ మీట్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హూ ఆమ్ ఐ.
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatrinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the full ee vidya
0: cheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యు వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యు సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్స్.
0: హృదయ విశాలతనే తెలుసుకున్నకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvaga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ, హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: ద బెనారస్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడా ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని, ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.

0: ఇంకితే కాకుండా నవద్వీపం అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విద్యాలయం ఉండాలి.
1: At a place by the Navadvip, there was
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానము కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: What is the special subject taught in Navadvip University?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: It has specialized in law.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్ బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైన యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ దిస్ అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాజ్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుంది అని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్
0: పర్సనాలిటీ. నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెక్ ది రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of reading those subjects which are not useful?
0: వారి వారి వృత్తులకు సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: In fact, you should know the professional skills as well.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: And they also fostered encouraged the fine arts like dance and the music and literature.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The Amaravati University encouraged all these disciplines and subjects.
0: Takshashila, inkoka vidyalayamu.
1: Another university, Takshashila University.
0: Ee Takshashila Vishwavidyalayam nandu,
1: in this Takshashila University,
0: oka vidhamaina ayurvedamu aneetvanti okka abhimana shastramanu abhiruddhi parichukuntu vacharu.
1: Ayurveda, the medical science, was speciality.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: టుడే వి హావ్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: విత్ ఆల్ ది ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వాట్ ట్రూత్ వి హావ్ అండర్స్టాండ్.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: వాట్ హెల్ప్ వి హావ్ డన్ టు
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: Kani ee aadhunika vidyalanni kudunu abhirudhi ayipoyi
1: with the development of the modern education
0: nijamainatundi aatma vidyalanni cheenchipoyinayi.
1: The knowledge of the self declined.
0: Ee naadu vidyaku education antaru.
1: Vidya is called education.
0: Education ante emiti?
1: What is meant by education?
0: Idi kevalamu ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: What is it that's to be brought out?
0: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఈజ్ లేటెంట్.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ద ఫిజికల్ ద మారల్ ఇంటెలెక్చువల్ స్పిరిచువల్ ఎథికల్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకనే దీన్ని తీయడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉన్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are late and imminent must be brought out.
0: Vakati kevalamu bahyamainti yokka bhavamunu bayatiki teevatam.
1: One, bringing out the external feelings.
0: Deenini bayatiki teesetundi tala.
1: It concerns the head.
0: Antarbhutanga undinatundi yokka vidyalanu shaktulanu mainiki bayatiki teevatam anetundi idi e hrudayamu.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటిని బయటికి తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading,
0: all expert.
1: All the secular knowledge has arisen out of the head.
0: Bookish knowledge.
1: This is called bookish knowledge. This is the relationship between mastaka, the head, the pustaka, the
0: book.
1: Things have come out of the head and gone into the book and then reverse order. This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: later
0: discrimination knowledge undali.
1: Discrimination knowledge is
0: what
1: essential.
0: Is right, what is wrong,
1: what is right, what is wrong,
0: yedi na jeevitaniki aadartham entundi,
1: what is the true ideal in my life,
0: anantundani chakkaga vicharana cheyali.
1: One must investigate clearly.
0: Discrimination knowledge tarvatane practical knowledge vastundi.
1: After discrimination knowledge comes in the field ee
0: practical knowledge ne manaviki pradhanam entundi knowledge.
1: Practical knowledge is important.
0: Ee bookish knowledge, ee superficial knowledge, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇవన్నీ
0: ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము, స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హస్ ఫర్గాటన్ ది ఫర్ ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును, ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: Have you ever come across those people who take time to serve the society?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: And in fact we adore those people who are drowned in
0: service. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ఏ బదులు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a high educated one. Is that education?
0: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: All the degrees amount to quantity.
0: Quality కావాలి.
1: But we need quality.
0: Why barrels of donkey milk? One teaspoon of cow milk is better.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
0: కనుకనే ఆనాటి ప్రాచీన విద్యా సంస్థల యందు, విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: That for that reason, in the ancient days, each university has taken one speciality and
0: ఈ గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The subject grammar was developed in a manifold way in the Kashi University.
0: Yes, Sajnana Daya Sindho Ragadasya Dagaguna Seveta Machiyodiro Sashiyecha Amritayicha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
0: Amara Nijjala Deva Trijja Vibhudasura Suparvana Svanasa Trijji Bhavusadika Saha ಆದಿತ್ಯ ದಿವಿಷದೋ ಲೇಖ ಆದಿತ್ಯನಂದನ ಆದಿತ್ಯಾರು ಭವಸ್ವಪ್ನ ಅಮೃತ ಅಮೃತಾಂಜನ. ಈ ವಿಧಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಅಮೃತತ್ವಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ವಿಷಯಾಲಂತಾ ಕೂಡ ಪ್ರಜಲಕು ಅಂದಿಂಚಿ ವಾರಿ ದ್ವಾರಾ ಐಕಮತ್ಯಾನ್ನಿ ಪೆಂಪೊಂದಿಂಪಚೇಸಿ ತದ್ವಾರಾ ಅನ್ನದಮ್ಮಲು ಅಕ್ಕ ಚೆಲ್ಲಿಂಡರು ವಲೆ ದೀನ್ನಿ ಪೋಷಿಸಿಕೊಂಡು ವಚ್ಚಾರು.
1: ಆಲ್ ದ ಪ್ರಿನ್ಸಿಪಲ್ಸ್ ಆಫ್ ಇಮ್ಮಾರ್ಟಾಲಿಟಿ ವರ್ ಟಾಟ್ ಟು ಆಲ್ ದ ಸ್ಟೂಡೆಂಟ್ ಸಚ್ ದಟ್ ದೇ ಡೆವಲಪ್ ದ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಆಫ್ ಯೂನಿಟಿ ಅಂಡ್ ಸೋ ದಟ್ ದೇ ಕುಡ್ ಬಿಹೇವ್ ಆಸ್ ಬ್ರದರ್ಸ್ ಅಂಡ್ ಸಿಸ್ಟರ್ಸ್.
0: ಉಜ್ಜಯಿನಿ ಇದಾಂಟಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯಂಲಂದು ಏ ಯೊಕ್ಕ ಸ್ಕೂಲ್ಸ್ ಅಕ್ಕಡ ಲೇವು.
1: ದೇರ್ ವರ್ ನೋ ಸ್ಕೂಲ್ಸ್
0: ಬಿಲ್ಡಿಂಗ್ అనేటువంటిదే లేదు.
1: దేర్ ఆర్ నో స్కూల్స్ ఎస్ సచ్.
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 ఆర్ 10.
0: గొప్ప విద్యావత్తులు.
1: దే ఆర్ హైలీ
0: గొప్ప యూనివర్సిటీ.
1: ద బిగ్ యూనివర్సిటీ.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హు ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటివి అవి.
1: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయన్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాజ్ గివెన్ కంప్లీట్
0: ఫ్రీడమ్. ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kudunu okka naya paisa puchukuneetunti vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kudunu ichi puchukuneetunti vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro ee naadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where?
0: Deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledu.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నుండి ఒడ్డునుందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందను.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయమునందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర వాట్.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్ థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి
1: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దేర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There's no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettna, enni vidhamaina notes pettna chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara, aanadu papers aneetundide ledu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books aneetundide enaadu print kaaledu.
1: No printing, printed books.
0: Kevalam maataku maata, maataku maata.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్ గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
1: వాట్ ఎవర్ దట్ ఇస్ టాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైండ్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: Students today, if they read 1 hour back, they forget right now.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈనాటి విద్యార్థులు మనసును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: Because the modern student has let his mind move, waver freely.
0: ఈ మనసును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: In those days, education taught them how to control the mind.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: You should put your mind
0: under control.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: Basing on this, it is said that it
1: is the mind that is the cause for the bondage and
0: liberation. And
1: this eternal truth is just forgotten.
0: Nitya daya acharananni
1: and all the practices are full of compassion. And the education without practice. When you do not practice, what for is this education? Why should you study?
0: ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఒక విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact we can acquire the modern skills.
0: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: But the fundamental education. It's broad-mindedness.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: We should never be narrow-minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of rich
0: culture. All
1: the inner feelings should be brought forth.
0: In fact, all that you have learnt
1: is not out of
0: any book.
1: All this education was there in you
0: before. All
1: that has to be brought
0: out. Science.
1: Because of advancement of science,
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి,
1: all the faculties of Mother Earth are brought out.
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి,
1: అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ లాస్ట్,
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు.
1: అండ్ వీఆర్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: What is that science?
0: Science and technological, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని కూడా నువ్వు ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నువ్వు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినట్టే అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: If you ask any student of science, how do you make water? He will say H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి యొక్క ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: The student of science will say that water can be made out of two parts of hydrogen and one part of oxygen.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకని సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: యూ హ్యావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫిష్ గ్రాస్
0: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్ వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి,
1: in order to make this tumbler full of drinking water out of sea water,
0: 5000 rupees kharchu pettali.
1: You need to spend 5000 rupees.
0: Inta kharchu petti,
1: having spent so much,
0: ee tumbler neeru prayatnam chesthe vachina phaltam emiti?
1: Having spent so much of money, you just get tumbler full of water.
0: Ekade jeevanadulu mana bharat desamlo kavalsinattu untunnayi, ganga yamuna sarasvatulu.
1: We have got many sacred holy rivers, Ganga, Yamuna.
0: ఈ ధనమును దానికి ఖర్చు పెట్టి అక్కడి నుంచి పంపులు కొట్టించి తెప్పించండి.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
0: ఎట్లా ఉందంటే ఈనాడు మోడర్న్ వేజ్ లోపల,
1: హౌ ఆర్ ది మోడర్న్ వేజ్,
0: తోటకూరను కొన్నటువంటి వ్యక్తి,
1: ద వన్ హూ పర్చేస్ పీనట్స్,
0: కూర రెండనాలు,
1: ద కాస్ట్ ఇస్ 2 NS,
0: కూలి పావలా,
1: బట్ లేబర్ చార్జెస్ 4 NS.
0: దాన్ని ఇంటికి తేవడానికి పావలా వాడికి కూలి ఇవ్వాలి.
1: To fetch a spinach from home, one has to spend 4 NS. This is sort of activity. We spend money.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుండదో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడాను దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యూ థింక్ యూర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: యాజ్ సైన్స్ హస్ ప్రోగ్రెస్ ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ ఫోర్ టైమ్స్ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పూర్.
0: మనం సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, సిక్స్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్. ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these things?
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: In fact, they get by heart poems.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
1: They are heroes in recitation.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: But in practice, they get only zeros.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: Can that be education?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: This is not true education.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: We should be heroes in the practical field.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: We give many talks.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: We write books.
0: అనేక రకంగా ప్రబోధనలు చేస్తున్నాము.
1: వి ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిదే నిజమైన సత్యం.
1: ద ట్రూత్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్.
0: మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: you simply receive degrees and go.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: In fact, the degrees add to your burden.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: What sort of comfort you will get it?
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు, ఈ అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: And in fact, the poor people with only education, they are more comfortable and peaceful.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
1: educated man with so much of scholarship
0: kattagadu ఉద్యోగంలో చిక్కక,
1: he could not get a job,
0: ధనం ఖర్చు పెట్టుకొని,
1: and he spends money
0: kattagadu పస్తు పరుగుతున్నాడు,
1: and he had to fast.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: Is that the result of education?
0: కాదు కాదు.
1: No,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్.
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్డ్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్ అమాసింగ్.
0: భూమి సూర్యుని చుట్టూ,
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: షుజుగో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇది ద మనీ నెసెసరీ.
0: గుణధనం కావాలి మనకు.
1: వి నీడ్ ద వెల్త్ ఆఫ్ వర్చ్యూ.
0: ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ, వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో, ప్రైడ్, పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఈజ్.
0: చదవటము, రాయటము, ఉద్యోగాలు చేయటము, ధనం సంపాదించడం, ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్, డూయింగ్ ఏ జాబ్, దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీయవలసింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు హావ్ టు బ్రింగ్
0: అవుట్? ఎడ్యుకేర్, ఎడ్యుకేర్,
1: దట్స్ ఎడ్యుకేర్.
0: అది ఏమని తీయవలసింది? దయ, ప్రేమ, సహనము, శాంతి, ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: ఏ కంపాషన్ లేదు.
1: There is no compassion.
0: Only fashion మాత్రం బయలుదేరింది.
1: No compassion, you see, only
0: compassion ఉంటుండాలి ముఖ్యము. ఈ కంపాషన్ కరుణ, దయ, ఈ రెండింటి కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి. వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
0: మన యూనివర్సిటీలో నయా పైసా ఖర్చు లేదు కానీ
1: ఇన్ అవర్ యూనివర్సిటీ యూ డోంట్ నీడ్ టు స్పెండ్, నో ఎక్స్పెన్స్.
0: పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000 or 20,000 కట్టాలి అక్కడ.
1: ఏ న్యూ బోర్న్ చైల్డ్ షుడ్ పే 10,000 rupees టు రిజర్వ్ ది సీట్.
0: మీకు తెలుసును డిగ్రీ కోర్సు పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు?
1: యు నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్.
0: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
1: హూ ఆర్ పేయింగ్ ది ఫీజ్?
0: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకు వస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: ది పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంటెడ్ వాచ్ ది
0: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
1: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
0: రేపటి దిన నీవు తండ్రిగా మారవచ్చు.
1: టుమారో విల్ బి పేరెంట్.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: వెన్ యు రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యు రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలోని ముసలితనమ్మను ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతలు పడే తల్లి నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair
0: turned
1: grey. Musi
0: koti ani pachivaral ninnu musi musi navvaga kasare bomma tai tai tai tai tai bomma nin tamashudulu tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of
0: you. Inaadi manavulu kevalam tolu bomma maadiri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpa cheyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
0: దుర్గుణములు పెంచుకుని
1: వీ డెవలప్ వికెట్
0: దురాచారంలో ప్రవేశించి
1: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: కట్ట కడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్ ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్ యూ.
0: సంఘంతో చేరాలి.
1: హావ్ టు డు ఇట్ సిన్స్
0: జయ దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Be in the good company.
0: Kuru punya mahoratram.
1: Involve yourself in good deeds.
0: Ivi manam nechukovali.
1: These are things we have to learn.
0: దుస్థిర సంసర్గం తొలగించాలి.
1: Run away from bad company.
0: ఈ చర్చ సంబంధం చేత నీకేమైపోతుండది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: Because of bad company you too become bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుండైపోతున్నావు.
1: Because you are in the bad company, you turn bad.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: You should inquire and be in good company.
0: అందరితోనూ ప్రేమగా ఉంటుండు.
1: You love all.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: Don't hate anybody.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడుకు వానికి మాత్రమే ఇవ్వాలి.
1: In fact, you should keep in your heart a place in your heart to a good man only.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి దొమ్మరి కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వి నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
0: నీ వస్త్రాలు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ బి సేవింగ్ మనీ టూ.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోప నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజీ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్. You will be respected, recognized.
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
1: In fact, uphold your own respect and dignity.
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
1: If you lose your own respect, how can you uphold the respect of the university?
0: కట్టగలిపడికి ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
1: What happens? Institute will lose its respect, you lose your
0: తిట్టి బోడి నెత్తి బోడి తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
1: Then what will happen? You lose everything. The pocket is empty with a shaven head ultimately.
0: మొట్టమొదటి నువ్వు తిన్నా తినకపోయినా
1: whether you eat or not,
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
1: Make your parents happy.
0: వారిని తగినటువంటి తృప్తితో మాటలతో మంచి ఆనందపరచు.
1: By talking to them nicely.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak.
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
0: గౌరవము
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్ హి సేస్
0: మంచి మాటలతో వినయం చేత నాన్న మీరు క్షమించండి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్ ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
1: వాట్ వాస్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్ ఇన్ ఓల్డెన్ డేస్?
0: పూర్తి అభ్యసించి
1: after completing education
0: ఆచరణలో పెట్టి
1: they practice
0: పరలోకి అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు
1: when they have the faculty to transmit
0: చేర్చి
1: and they all gathered
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
1: వాట్ డు దే డు ఆఫ్టర్ దే రిటర్న్?
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
1: అండ్ టుడే దే సఫర్.
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్ దట్.
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్.
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది.
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
0: సమస్త లోక సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
1: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
0: ఒక ఇంటిలో
1: రెసిడెంట్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్
0: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
1: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
0: ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
1: At home there's one grandson, the modern boy.
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలు వచ్చి ఇంక్ బుట్టు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాజ్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్.
0: దానికి ఒక ఇంక్ బుట్టి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకొక పెన్ను పెట్టుకోవటం.
1: అండ్ హి హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్.
0: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటము, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
1: అండ్ హిల్ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్, దేర్ ఆఫ్టర్ స్టార్ట్ స్క్రిబ్లింగ్.
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు.
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్ చిన్న
0: ఇల్లు. అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం. కేశవాయన మహా, మాధవాయన మహా, నారాయణ మహా, గోవిందాయన మహా, మసూదాయన మహా, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: మోడర్న్ బాయ్
1: విత్ ద హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్.
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి మానేసేసాడు.
1: హీ స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
1: హీ స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
1: వాట్ ఈస్ ద గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
1: అటెండింగ్ దిస్ హోంవర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింక్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
0: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏమిటి మీరు చేస్తుండేది?
1: దప్పేగిన
0: అయిపోతే టంబ్లర్ ఎత్తుకుని తాగకూడదు ఒక ఎత్తురే, ఒక స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు?
1: ఇఫ్ యూ ఆర్ రియల్లీ థర్స్టీ వై డోంట్ యు లిఫ్ట్ ది హోల్ టంబ్లర్ అండ్ డ్రింక్ ది ఫుల్ ఆఫ్ వాటర్?
0: తాతగారు గొప్ప తెలివి ఈ మోడర్న్ విద్యలు దేవతనికి.
2: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టి నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
2: గ్రాండ్ ఫాదర్ సెడ్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
2: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్. దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్ళతో వాదించటము.
2: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
2: నో గ్రాండ్ ఫాదర్, వై ఆర్ వై డి యూ లైక్.
0: ఆయన చక్కని ఒక సుదేత్తి వేసాడు.
2: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నువ్వు రాసుకుంటున్నావు,
2: యూ రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
2: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
2: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
2: So as you just do it, you can write
0: it. నాయన కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని పాదం ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
2: Then once I drink the spoonful of water repeating God's name, it amounts to offering to God.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
2: If you write the address very clearly on the cover, it will reach the person. అదే విధంగా
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్లు చేస్తూ ఉంచారు.
2: These are the different names reflecting the addresses of God.
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
2: When you don't know the address of God, keep quiet.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
2: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
2: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటివి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
2: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారు తెలిసినా,
2: యు నో వాట్ ద మోడర్న్ సైంటిస్ట్ డస్?
0: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
2: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
0: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపల తీస్తున్నారు.
2: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబు.
2: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
2: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
2: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
2: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి ఒక భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
2: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
2: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
2: When once balance is lost on one side, it tilts.
0: దీని వల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
2: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ అంతా వాడు చేస్తున్నారు.
2: The balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలం అంతా కూడా హీనం చేస్తున్నారు.
2: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
2: అండ్ ఆల్ ది అర్బన్ సూయేజ్ ఇస్ లెటింగ్ ఇట్ గో.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి ఒక దీని రూపమే మనం తాగుతున్నాము.
2: అండ్ దేర్ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
2: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
2: యు హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు,
2: యు నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
2: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
2: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
2: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
2: దట్ ఇస్ అట్ ద టాప్
0: లెవెల్. అదే తల్లో ఉండేటువంటిది.
2: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్,
2: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్,
2: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్ ఫోర్త్ది ఇన్సైడ్,
2: ఫోర్త్ ఇన్సైడ్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
2: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు, కానీ కిల్ చేయమని చెప్పలేదు.
2: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపలి ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
2: When once you remove yes out of skill, it amounts
0: knowledge
2: to killing.
0: Knowledge is kill, kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
2: When once the knowledge is killed, balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటను నీవు స్కిల్ చేయటం లేదు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
2: The human race jati has got the combination of niti morality, riti the
0: conduct. Satyame niti.
2: The reputation.
0: Satyame niti.
2: Truth is your morality.
0: Dharma me riti.
2: Dharma is the procedure.
0: Tyaga me khyati.
2: And sacrifice tyaga is jati.
0: Manava jati.
2: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
2: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
2: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
2: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
2: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
2: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్తంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
2: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
2: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
2: ఫర్గెట్ ది పాస్ట్.
0: డూ నాట్ థింక్ ఫర్ ఓవర్ ఫ్యూచర్.
2: డూ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
2: ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
0: డూ నాట్ బ్రూడ్ ఓవర్ మై ఫ్యూచర్.
2: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: Live in the present.
2: Live in the present.
0: This is not ordinary present.
2: This is not ordinary present.
0: This is omnipresent.
2: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
2: Lead a perfect good life in the present.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితం మీ ఫ్యూచర్ అవుతుంది.
2: The result of the present you will find in future.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
2: The result of the past is the present.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
2: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
2: అండ్ ద సీడ్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ ఇస్ ద ప్రెజెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
2: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్. ట్రీ పాస్ట్ ట్రీ ప్రెజెంట్ సీడ్.
2: దేర్ఫోర్ పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్.
0: పాస్ట్ కు ప్రెజెంట్ కు రెండింటికి ఒక సీడే ముఖ్యము.
2: అండ్ దేర్ఫోర్ ఫర్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ ద ప్రెజెంట్ ఇస్ ఇంపార్టెంట్.
0: నీతి ఏ ఖ్యాతి అన్నారు.
2: అండ్ దిస్ నీతి ది మొరాలిటీ ఇస్ ఖ్యాతి.
0: నీతి లేని జాతి నిర్మూలమైపోతుంది.
2: అండ్ ద హ్యూమన్ రేస్ వితౌట్ మొరాలిటీ ఇస్ బౌండ్ టు రూయిన్.
0: కనుకనే మన యందు నీతిని ప్రధానమైనటువంటి ప్రాణంగా తీసుకోవాలి.
2: మొరాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మొరాలిటీ లేకపోతే సంఘం యొక్క సేవనే మనం చేయలేము.
2: వితౌట్ మొరాలిటీ యూ కెనాట్ లివ్ ఇన్ సొసైటీ, నాట్ సర్వ్.
0: కనుకనే నిన్న చెప్పాను, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
2: భగవాన్ సెడ్ ది అదర్ డే, స్పీక్ ట్రూత్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
0: సత్యం బ్రూయాత్, అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
2: స్పీక్ ట్రూత్ ఇట్స్ అ మోరల్ వాల్యూ.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం.
2: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
2: అండ్ దట్స్ ఎ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
2: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు.
2: వీ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: ఈ బ్రాహ్మణికి అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
2: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
2: ఇస్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
2: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్, హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
2: ఇట్ ఇస్ మ్యారేజ్.
0: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
2: టైమ్ ఆఫ్ వెడ్డింగ్,
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
2: నౌ హ్యావ్ షామ్యాన్స్ అండ్ వెరీ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
2: ఫోర్ పోల్స్,
0: ఏదో పచ్చగా ఆకులు వేసేది, దాంట్లో
2: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్
0: ఆ ఆకులు పెండాల మాదిరి చేసేది.
2: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటు.
2: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసము? పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
2: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
2: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
2: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
2: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
2: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎ
0: వెడ్డింగ్. కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
2: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎగ్జైల్స్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
2: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ని మీకు అందిస్తుంది.
2: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్
0: కట్టాలి.
2: Then we say, why should we tie them up?
0: Enduku thoranam kattali?
2: Why thorana there bunting?
0: Inna plastic aakulanta unnai kada.
2: We have plastic green leaves.
0: Aa plastic aakulu techi thoranam kattukochum kada.
2: We can have plastic
0: leaves. Innum evaru bayatiki poi aakulanta testuntaru.
2: Why should we?
0: Chusukobadutuntaru pillalu.
2: And modern schools doubt, why should we go out and bring green leaves? It's wrong.
0: Plastic leaves lopala ఏ కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఆక్సిజన్ లేదు.
2: ప్లాస్టిక్ లీవ్స్ కెనాట్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ నాట్ పాస్ ఆన్ ఆక్సిజన్.
0: కనుకనే ఈ పచ్చని ఆకుల లోపల ఎంత ఆక్సిజన్ వస్తుంటారు.
2: లాట్ ఆఫ్ ఆక్సిజన్ దేర్ ఇన్ గ్రీన్ లీవ్.
0: మనం వదలనటువంటి ఒక చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి, ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటున్నాయి.
2: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్ టు యు స్టూడెంట్స్.
0: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
2: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను.
2: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
2: వై దిస్ యూనివర్సిటీ?
0: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
2: భగవాన్ విల్ నెవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
2: యు షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
2: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
2: యు షుడ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానం.
2: That was the procedure of ancient education.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు, ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
2: In those days they taught students at one particular.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
2: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రత అందించింది.
2: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
2: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
2: వాట్ ఫ్రెండ్షిప్?
0: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తుంటారు.
2: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్నె లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
2: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
2: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం.
2: నో,
0: రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
2: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ద ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
2: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
2: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
2: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
0: Vidyarthulara.
2: Students.
0: Meeku telusunu.
2: You know it.
0: Prati okkati kudanu oka picture.
2: Everything is a picture.
0: Meeru ikkada unnanta kalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga sarainatuvanti shantiga meeru jeevisthu untaru.
2: So long you are here, you are comfortable, safe and secure.
0: తిరిగి గృహాలకు వెళ్ళిన తట్టమే
2: బై ది టైమ్ యూ గో బ్యాక్
0: ఈ టీవీలు
2: టీవీ
0: సినిమాలు
2: సినిమా
0: యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
2: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
2: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
2: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్ బై వీడియోస్ అండ్ టీవీ.
0: ఈ టీవీలు వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
2: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇదిగో విద్యకు సంబంధించిన తీనా చూడండి.
2: ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
2: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
2: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
2: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
2: టీబీ
0: అనగా క్షయరోగము.
2: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
2: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ వాట్ విల్ హ్యాపెన్?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
2: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
2: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింటి పొగంతా వస్తుంటుంది.
2: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపెడుతుంటుంది.
2: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద
0: సౌండ్. టీవీ లోపల ఒక విధమైనటువంటి యొక్క అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతావు.
2: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ ఎట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి
2: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి
2: యు ఆల్సో కోఆపరేట్ అండ్
0: హెల్ప్ చేయి,
2: హెల్ప్ యువర్ మదర్.
0: అది మన యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
2: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్
0: ఎవర్ హర్ట్ నెవర్,
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
2: గెట్ హై డిగ్రీ,
0: తప్పు లేదు,
2: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి,
2: వెరీ గుడ్ నేమ్,
0: తప్పు లేదు,
2: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి,
2: గో బ్రో,
0: తప్పు లేదు,
2: నథింగ్ రాంగ్.
0: కానీ మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
2: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
2: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు,
2: యు మే గో ఎనీవేర్.
0: నీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
2: వి లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అందరితో మంచిగా స్నేహం చేయి.
2: హావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: మంచి మాటలు మాట్లాడు.
2: స్పీక్ వెల్.
0: మంచి పనుల్లో ప్రవేశించు.
2: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
2: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా గానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
2: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో. దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
2: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్.
2: బి ఎ గుడ్ మ్యాన్. బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
2: లాట్ ఆఫ్ సిన్ ఈస్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
2: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్,
2: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
2: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: గ్రేట్ మ్యాన్. రావణాసురుడు.
2: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
2: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
2: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
2: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
2: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్.
0: ఈ వాంచ్ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశంని నాశనం చేసుకున్నాడు.
2: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనమైపోయాడు.
2: హిరణ్యకశిప రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
2: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
2: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
2: నో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్ హి మాత్రమే వారిలో
0: ఉండేటువంటిది.
2: దిస్ వాట్ హడ్ హ్యాపెన్.
0: దుర్యోధనుకి లోభితనము.
2: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబి లోబి లోబి లోబి లోబి.
2: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వనన్నాడు.
2: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్.
0: అంత లోబి
2: స్పేస్
0: కట్టకట్టి గేమ్ అయిపోయినాడు.
2: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధను కానీ, దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనమైపోయాడు.
2: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నాడు.
2: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్
0: క్లాన్. ఒక్కొక్క గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో యోధ.
2: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
0: యోచించి చేసుకోండి.
2: థింక్ వెల్.
0: చెడ్డ వాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
2: వెన్ యూ వాచ్ ఎ బ్యాడ్ మ్యాన్ యూ విల్ బి రిమైండెడ్ ఆఫ్ యువర్ ఓన్ బ్యాడ్
0: క్వాలిటీ. వాడికి నీకు సంబంధ బాంధవ్యం ఉంది.
2: దేర్ లైస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: మంచి వాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
2: వెన్ యూ కమ్ అక్రాస్ ఎ గుడ్ మ్యాన్ ఆల్ ద గుడ్ ఇన్ యూ విల్ కమ్ అవుట్.
0: కాబట్టి వాడికి నీకు సంబంధ బాంధవ్యం ఉంది.
2: దేర్ లైస్ ఇంటిమేట్ రిలేషన్.
0: కాబట్టి ప్రతి మానవుని ఎందుకు కూడా నువ్వు గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
2: ద రిలేషన్షిప్ డెవలప్స్ బికాస్ ఆఫ్ ఇన్నేట్ క్వాలిటీస్ కామన్ టు పీపుల్.
0: కనుక అందరి ఎందు ఐకమత్యం చేయాలి.
2: Unify everybody.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
2: When there is unity, the divinity will shine forth, manifest.
0: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడా మనం స్నేహం చేయకూడదు.
2: We should not have everybody as a friend.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
2: Investigate clearly what is good, what is bad.
0: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
2: In matter of help, be ready to help anybody.
0: అంటే దోషం లేదు.
2: Help
0: ever, help ever,
2: help ever, help everybody all the time.
0: కానీ ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
2: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
2: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
2: ఇన్ఫాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
0: నయా పైసా. ఏమైనా బాధలు లేవు.
2: నో సఫరింగ్.
0: మెడికల్ ఫీజ్ లేదు.
2: నో మెడికల్ ఫీ.
0: ఇన్స్టిట్యూట్ ఫీజ్ లేదు.
2: నో ట్యూషన్ ఫీ.
0: లైబ్రరీ ఫీజ్ లేదు.
2: నో లైబ్రరీ
0: ఫీజ్. లేదు.
2: నో స్పోర్ట్స్ ఫీ. నో లాబొరేటరీ ఫీ.
0: ఫీజ్ ఫీజ్ లేదు. ఏ ఫీజు లేదు.
2: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
0: ఫీజ్ ఏది లేకపోవటం లేదు. పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
2: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యు ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
2: అవుట్ సైడ్ fees is collected in every possible way.
0: Fees ekkada nunchi vastundi akkada anta pieces pieces pieces.
2: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
0: Peaceful ga pratikandi.
2: So lead a peaceful life.
0: Good people ga pratikandi.
2: And lead a good life.
0: Adarsha manavudiga untundandi.
2: Be an ideal man.
0: Adi ee nanu sathikochum lopa meeku andinchetundi oka nijamainatundi bahumanam.
2: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: convocation. Daivatvanni matram meer maravakandi.
2: Never forget what Bhagavan tells you.
0: Adi ee mee pranam.
2: That's your life.
0: Adiye mi sarvamu.
2: That's everything in life.
0: Daivatvanni hrudayamlo pettukoni.
2: Keep God in you.
0: Sevaka tattvanni lopala meer praveshinchandi.
2: Serve the society thereafter.
0: Tappaga anninti margamlo endu kudanu meeku jayam edha kalugutundi.
2: You are bound to be successful.
0: Oka dantlo neevu success kalite biget success.
2: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: Alanti success ni meer pondi.
2: Be successful that way.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: పెండ్ అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
2: యాజ్ దే వర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ ఈవెన్ భారతీయులు డోంట్ క్రై దట్ అవుట్.
0: ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
2: దే క్రై యూజువల్లీ యాజ్ దే లీవ్.
0: నాట్ మోడర్న్ గర్ల్స్.
2: నాట్ ది మోడర్న్ గర్ల్స్.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
2: ది గర్ల్స్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ క్రై.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
2: And in fact, as she was taking leave from here, she went on crying.
0: In Japan, Abbai nettukon ramma intavarku thondarapadaddu ani cheppi nenu aashirvadinchanu.
2: And Bhagavan said, come here again with a child, don't cry like that.
0: Rendu chetulato chesthe maatram kaadu seva, naalugu chetulato cheyali.
2: It's not enough if you serve with two hands, serve with four hands.
0: This is right.
2: And this is the right.
0: This is the left.
2: And this is the left.
0: Right always right.
2: Right is always
0: left. Left always left.
2: Left has got to be left at one time.
0: Left and it ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
2: Left always does bad activity.
0: Right always good work చేస్తుంది.
2: Right does good work.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకును మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
2: Yes, she went on crying.
0: నేను చెప్పాను అబ్బాయిని ఎత్తుకుని రామ్మా ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
2: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్ డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం

0: కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: యూ టు ఎర్న్ మనీ, యూ టు డూ జాబ్, యూ బీ హ్యాపీ బట్ బీ ఐడియల్.
0: గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే ఇఫ్
0: యు తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యు డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో.
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to face the consequences.
0: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
1: You are bound to suffer the consequences.
0: Do good.
1: So do good.
0: Be good.
1: Be good.
0: And see good.
1: And see good.
0: This is the way to God.
1: This is the way to God.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परंतप।
2: ओ परंतप,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumukshunaku ee vakyamulo pradhanamaina sopanamuluga nirupistu vachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Jnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye granta patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక does not get satisfaction.
1: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
2: This is only a basic or the primary stage.
1: ఇది ద్వైత తత్వం.
2: This is a principle of dualism.
1: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నొందడు.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణ సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమే కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ he has to develop the aspiration to see.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్డ్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ ది ఆస్పిరేషన్ to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: By circumstances, he was in a difficult situation. But in his aspiration to see God, he had intense desire.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: In the same village, there was a person who was preaching and who was explaining the philosophy during the evenings to audience.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం. కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌ హర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూ అవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది యానిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమసత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him, and he is prepared to accept anything that is given as naivedyam or offering to him, and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు. కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయటానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంలకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హి యూజ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కినవో నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవో నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐ యామ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టిక్యులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా కర్తపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ ఫోర్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హు రెస్పాండ్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: He practiced singing and he thought that he would be able to just...
1: Balaheenudai aranyaniki cheraadu pasulanu tolukoni.
2: Weak as he was physically, he reached the forest.
1: Aakali vesindi.
2: He was feeling extremely hungry.
1: Bhagavantuniki arpitamu gavinchukunda bhojinchatamu tanaku ishtam kaaledu.
2: He was not prepared to take without offering it to the Lord.
1: Taanu practice chesukunnatvanti yokka raagamulu. తెల్లగద్దెనెక్కినవో నల్లనయ్యా నీవు చల్లగను మెల్లగను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, పాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him, May I know who you are, please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
2: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, యువర్ ప్రేయర్ ఫర్ మీ దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణుడి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టి రూపులేదేయి అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
2: థింకింగ్ దట్ నారాయణ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్, హీ గేవ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్ సెడ్ దట్ యూ డోంట్ కన్ఫార్మ్ టు ద డిస్క్రిప్షన్ గివెన్ బై ద పండిట్, దేర్ ఫోర్ ఐ డోంట్ యాక్సెప్ట్ యూ యాజ్ నారాయణ.
1: ఆ బాపన్నయ్య చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టు చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
2: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక హీ జస్ట్ సే దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్ వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్ హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్ బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
2: బట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫారమ్ యాజ్ సచ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
2: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, ఫీట్ బట్ In order to please and satisfy the devotee who is aspiring, he takes whatever form he has been prayed for.
1: ఇది భక్తుని యొక్క భావ స్వరూపమే కాని భగవంతుని యొక్క నిజ స్వరూపము కాదు.
2: This is not the true form of God, but it is only form which has been aspired and desired for by the devotee.
1: భగవంతుడు భావప్రియుడు కనుక ఈ భావమును పురస్కరించుకొని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
2: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన్.
1: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
2: గాడ్ బీయింగ్ the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: Vinnanu kannanu kaani adalato cheredi etla ani ee pasal kaapari yochistu vachadu.
2: The next thought that this cowherd boy got was, I heard, I saw. How to reach him is the next question which he was.
1: Vinnanta matramuna trupti kalugodu sadakudu.
2: By merely listening, a sadhaka would not be satisfied.
1: Kannanta matramana itaniki trupti kalugadu sadhakudu.
2: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali.
2: He has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam.
2: Then only he would get the sadhaka would get bliss.
1: Darshanam ichchadu narayanudu antarthanam ayyadu.
2: Narayana gave darshan. And then he disappeared.
1: అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
2: He pictured the form of Narayana as he saw in his own heart, and this cowherd boy reached home, he continuously began inquiring and thinking as to how to reach him.
1: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను గురువుల చేతను అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతం.
2: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
2: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
1: ఏది చేసినా ఏది చూచినా ఏది విన్నా ఏది తలచినా ఆ చిత్రమునంది తాను తాదాత్మ్య భావాన్ని పొందాలి.
2: వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింక్స్ వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ లిజన్స్ హీ హాస్ టు బికమ్ వన్ విత్ ద పిక్చర్ విచ్ హీ రెడ్ అండ్ లెర్న్డ్.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
2: ద థింగ్ విచ్ హీ హాస్ హర్డ్ షుడ్ బికమ్ a form of imagination in his own heart.
1: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
2: The form of imagination should become a form of feelings.
1: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడాను పరిణమిస్తుంది.
2: This will transform itself into a real experience.
1: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినములకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
2: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
2: నాట్ మియర్లీ విల్ హి గెట్ ఎ దర్శన్ ఆఫ్ ద లార్డ్ హూమ్ హి హాస్ ఆస్పైర్డ్ టు సీ బట్ హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ విత్ హిమ్
1: నాట్ ఫేస్ టు ఫేస్
2: హి విల్ హావ్ టు హి విల్ హావ్ ఎన్ ఆపర్చునిటీ టు కన్వర్స్ face to face with the Lord.
1: ee vidhamga daivamato yadarithiga pratyakshanga aatato maatu maatato maatu ee vidhamga jarupatam cheta taanu kontha varaku trupti padtadu.
2: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: Aithe nijamainatuvanti sadhakunaku idi kudanu anta santrupti cheykurchadu.
2: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: Atanni cherali.
2: He wants to reach him, merge in him.
1: Vinnanu chuchinanu kaani atanni pondali.
2: I have heard, I have seen, but I should reach him.
1: Ee chutadam maatrame drashtum cha.
2: Drashtum refers to seeing.
1: Inka praveshtum kavali.
2: The next step is praveshtum.
1: అతన్ని ఏ రీతిగా చేరడం.
2: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టముతో ఏర్పడిపోయింది.
2: ద ఫీలింగ్ దట్ ఐ హావ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రీచ్డ్ బై సీయింగ్ హిమ్.
1: పూర్వము జ్ఞానంలో జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి యొక్క భేదం ఏర్పడింది.
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ జ్ఞాతం ఆర్ నోయింగ్ దేర్ వాజ్ ఎ ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ సపరేట్ అండ్ హీ సపరేట్.
1: ద్రష్టం అనేటువంటి యొక్క భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది.
2: ఇన్ ది నెక్స్ట్ స్టేజ్ వెన్ హీ సీస్ ద లార్డ్ హీ గెట్స్ ది ఫీలింగ్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ ట్రూ ఆఫ్ విశిష్ట అద్వైత.
1: అతను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి?
2: వాట్ ఈస్ ది వే to get the feeling that myself and Lord are one and the same?
1: దీనికి సాధకుడు యోచిస్తాడు.
2: సాధక థింక్స్ అబౌట్ దిస్,
1: నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి,
2: ఏదో
1: అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
2: ఏదో ఐ షుడ్ గెట్ మర్జ్డ్ ఇంటు హిమ్ ఆర్ యుడ్ బికమ్ వన్ విత్ మీ, దెన్ ఓన్లీ దేర్ విల్ బి యూనిటీ.
1: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి.
2: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: సముద్రములో ఐక్యమైన తర్వాత ఈ నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలము సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామమే, సముద్రం యొక్క రుచిని పొందుతుంది.
2: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
1: కనుకనే భగవంతునిలో నేను లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావంలే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ భావన పొందుతాడు.
2: ఇఫ్ హీ వాంట్స్ టు బికమ్ వన్ విత్ ద గాడ్ హీ హ్యాస్ టు గెట్ ద ఫీలింగ్ ఆఫ్ ద లార్డ్, హీ హ్యాస్ టు గెట్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్, హీ హ్యాస్ టు గెట్ దట్ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ద లార్డ్ హిమ్సెల్ఫ్, దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్.
1: అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి.
2: ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ షుడ్ మేనిఫెస్ట్ దెమ్సెల్ఫ్ ఇన్ మీ.
1: అతని విశాల హృదయమే నాలో ఉండాలి.
2: హిస్ బ్రాడ్ మైండెడ్నెస్ షుడ్ బికమ్ ఎ పార్ట్.
1: అతని యందున్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి.
2: The selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamaipovali.
2: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ee oka bhavamulu nimittamai thanu aneka vidhamulaga kodanu poratam jarugutadu.
2: For getting this particular feeling he makes every effort and
1: ee poratam tho ee natikena oka natiki ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
2: హీ కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హీఈస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
2: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
1: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
2: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ దే రీచ్ the place of the spot from where they have come, the fulfillment will be there.
1: Laukika jagatlo manam oka vishayanni chakkaga vichariddam.
2: In the secular life we can see one particular aspect clearly.
1: Manaku chaala ishtamainatundi konni maavudi pandlu untuntai.
2: Certain mango fruits may be there which you like immensely.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటది, అభిరుచిగా ఉంటుంటది.
2: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యూ మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
2: యూ కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దాట్ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హ్యాస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
2: The moment you hear it, you get a particular type of satisfaction.
1: ఆనందం వచ్చింది గాని అనుభవం కాలేదు.
2: You have got the joy but you have not experienced it.
1: ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజారుకు వెళ్తాడు.
2: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or not.
1: చూస్తాడు.
2: You have a look at it.
1: మరింత తృప్తి అవుతుంది.
2: Then you get a little more satisfaction.
1: కానీ అభిష్టం నెరవేరలేదు.
2: But still you are not completely satisfied.
1: దానికి డబ్బును ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు.
2: You pay for it and you acquire that particular thing.
1: ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు.
2: Until he reaches home, the one which he has purchased, the fruit which he has purchased, he goes on.
1: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలము పై ఉన్నటువంటి ఒక ప్రీతిని.
2: What is the reason for such an action on his part.
1: Because
2: he has a great liking for that particular fruit.
1: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
2: The action proves what type of liking he has for that particular fruit.
1: కనుక మనలోంచి ఉండినటువంటి యొక్క ప్రతి భావం కూడాను బహిర్ముఖంలో చూచినప్పుడు అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది.
2: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
1: బయట మనము చూచేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తములి.
2: Whatever you see externally is only a reflection of your inner thought.
1: Reflection of inner being.
2: Inner reflection of inner being itself.
1: కనుక మనలందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరంగా నిలిచి ఉంటుంటాయి.
2: There will be certain form, certain desires and
1: ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములు అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి.
2: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
1: ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును.
2: This fruit is brought home.
1: చక్కగా కడుగుతాడు.
2: He washes it nicely.
1: తొట్టిని పెరికి వేస్తాడు.
2: He removes the skin.
1: తదుపరి తన నోటికి అందిస్తాడు.
2: Then he starts eating.
1: ఆనందంగా రసమును జుర్రుకుంటాడు.
2: Blissfully he enjoys the juice.
1: ఆ తరువాత పండు వేరు లేదు.
2: Once he partakes it,
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
2: The juice is not there outside.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
2: It becomes a part of himself.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
2: With that he gets immense joy.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
2: He gets complete bliss.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
2: When did he get this complete joy and bliss?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటి వినటమే నాతు.
2: The first thing is he came to know, he heard about the particular fruit having come to the bazaar. This is gnatum.
1: Vinna tachaname edo bazaar ku vachinaya naalo dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
2: After coming to know it, after hearing about it, he did not get discouraged that
1: naa ichchani nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetunte oka teevramainatunte oka apekshatanlo abhruddhi kavali.
2: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
1: Kanukane ee aadrut cheta thanu bazaar ki vellatam phalamunu choodatam drashtum.
2: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thanu pondatam pondina phalamunu anubhavinchatam idi praveshtum.
2: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is tatvena praveshtu.
1: Aithe ee naati sadhakulu yokka bhavamulu ee reethiga unnava?
2: But today's sadhakas, the feelings of today's sadhakas, are they like this?
1: Enni granthamulu chadivinappatikini, endari mahaneelu yokka vakyamulu vinnappatikini, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతటితోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
2: ఆఫ్టర్ లిజనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్, we will have to develop an intense desire to see him, otherwise there is no use.
1: మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
2: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
1: అనేక మంది ఇక్కడ విద్యావంతులు విద్యార్థులు ఉంటున్నారు.
2: There are quite a few students and teachers here.
1: ఒక విద్యార్థి ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు.
2: A student after entering into the very first standard.
1: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
2: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
1: ఒకే క్లాసు లోపల రెండు సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
2: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
1: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు.
2: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఇస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
1: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
2: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధకస్. హి విల్ రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
1: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనము? ఉన్న స్థాయిలోనే ఉన్నాడు.
2: అదర్
1: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
2: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఏ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ రీడింగ్ ఏ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ బట్ వాట్ ఈస్ ది యూస్ దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
1: ఇది తమో గుణము యొక్క లక్షణాలు.
2: దిస్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
1: ఈ తమస్సును మనము దూరం చేయాలి.
2: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
2: వి హావ్ టు ఎంటర్ ఇంటు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
1: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
2: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
2: getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him, and get all these opportunities. Even then we should not be satisfied. We will have to try to go to the next stage.
1: ee advaitam aneetuvanti oka ekatvamunaku chere anta varaku kudanu veeniki e maatram kudanu shanti vishranti undakudadu.
2: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of advaita.
1: కాని ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కాని ఆత్మశాంతి కావాలి.
2: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఈజ్ నో గుడ్.
1: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
2: హెస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
1: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
2: ఆత్మ. Continuously, the very embodiment of peace.
1: అయితే అంశరూపముతో ఉండినటువంటి ఒక జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
2: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది జీవాత్మ, ఇట్ హాస్ టు బికమ్ వన్ విత్ పరమాత్మ.
1: ఈ నది సముద్రం నుంచే పుట్టింది.
2: రివర్ ఈస్ బోర్న్ ఫ్రమ్ ఓషన్.
1: మేఘములుగా తయారైంది.
2: ఇట్ హాస్ బికమ్ క్లౌడ్స్.
1: మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది.
2: వన్స్ ఇట్ బికేమ్ క్లౌడ్స్, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: అయితే ఈ ద్వైతము లోపల అద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని ఒక రుచి రూపకంగా మార్చుకుంది.
2: This must take the form of a particular taste in the form of విశిష్ట.
1: సముద్రపు నీరు
2: the waters of the ocean would be salty.
1: క్లౌడ్ గా మారేటప్పటికి తీయగా రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
2: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishtadvaita.
1: ఈ తీయదనం అనేటువంటి ఒక విశిష్టాద్వైతం అనేటువంటి దీని నుంచి కూడాను ప్రేమ బిందువులు, ఆ భగవంతుని పైనటువంటి ప్రేమోన్మత్తుడైనటువంటి ఈ బిందువులే వర్షంగా రూపొందుతాయి.
2: This particular water which has become clouds, it has to come in the form of rain, in the form of the rain of love.
1: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
2: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
1: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
2: దిస్ ఈస్ ది ఆంగ్విష్ ఆఫ్ ది యాస్.
1: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క సుస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
2: దిస్ పర్టికులర్ స్పెషల్ ఫారం ఆఫ్ ద వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివర్ హ్యాస్ టు గెట్ ఇట్సెల్ఫ్ మర్జ్డ్ ఇన్ టు ద ఓషన్ అండ్ రీచ్ ఇట్స్ హోమ్.
1: కనుక మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము.
2: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangamto cherinaamu.
2: We have joined good company.
1: Sarveshwarattvanni shravanam chestunnamu.
2: We are listening to the principle of Sarveshwara.
1: Kaani sakshat Sarveshwarunni darshinchadaniki poonukovali.
2: But we have to now make an effort to have
1: darshinchinanta maatramana trupti undaradu.
2: We have a vision of the Lord and we should not be satisfied even with that.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రం తృప్తి నొందరాదు.
2: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టాక్ టు ద లార్డ్ వి షుడ్ నాట్ బి హ్యాపీ.
1: తనతో ఏకమైపోవాలి.
2: వి షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
2: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ దిస్ ఫుల్ఫిల్మెంట్.
1: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
2: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
1: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, విశ్వేయ, జయకృష్ణ, సవిజాతి, ధనుంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
2: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, పాల్గొన, పార్థి అండ్ ధనుంజయ.
1: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కటి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
2: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హాస్ గాట్ హావ్ బీన్ వన్ ఇన్ ఏ వరల్డ్లీ వే.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
2: ఇన్ ది వరల్డ్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్ ఇట్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
2: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ. దట్
1: కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు. నాయనా, నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
2: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున, యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
2: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
2: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగనపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
2: హి ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హి వన్ అల్టిమేట్లీ ద వెపన్.
1: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
2: He did not care for them. He was firmly resolved.
1: Dhanushunu sadhinchinatundi vaadu kanuka Arjuna neevu dhanunjeyavu dhanunjeyadavu annaru.
2: Because he was able to win that dhanus, Lord was conferred thoroughly in the normal way. He was also called later on as dhanunjeya.
1: Deeniki kudunu artham lekapoledu.
2: There is a meaning for this.
1: Rajasuya yagam cheyadaniki dharmaraju poonukunnadu.
2: ధర్మరాజ అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దూర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ దిస్ వికెడ్ బ్యాడ్ పీపుల్ ది సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్.
1: కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రము పైసా లేదు.
2: ఇన్ ద ట్రెజరీ ఆఫ్ పాండవ దేర్ వాస్ నో మనీ.
1: ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
2: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞం అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షములు దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
2: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్, వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్, వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
1: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
2: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
1: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైనటువంటి రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
2: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
2: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
2: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
2: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్, ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
2: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ జస్ట్ టెలింగ్ ఇట్ ఈస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హూ హావ్ గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు ధనంజయ అని పిలిచాడు.
2: దెన్ అగైన్ కృష్ణ జస్ట్ కాల్డ్ అర్జున
1: కనుక ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినటువంటి కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతని సంబోధిస్తూ వచ్చాడు.
2: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హి హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్, కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
1: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
2: Another name that is given to Arjuna is Partha.
1: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
2: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
1: Unmundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kodanu manam gurtinchi dani chakkariti lokala manam aacharanalo pettadaniki prayatnistam.
2: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
0: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: దోచే దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంభు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే
1: The days are short, the cold winds blowing, the fields are full of the harvest and the grain in heaps, the farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నో బ్లెస్డ్.
0: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానం ప్రసాదించి, అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
1: The Sankranti festival symbolizes its observance now.
0: ప్రేమ స్వరూపులారా,

0: అనేక మంది అనేక ఆనంద రీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
1: ద సంక్రాంతి ఫెస్టివల్ సింబలైజెస్ ద ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరిస్ట్ బీయింగ్ టోటల్లీ సాటిస్ఫైడ్ విత్ దేర్ ఎర్నింగ్స్ అండ్ ఇస్ ఆల్సో ఎన్ అకేషన్ టు ఫీడ్ ద పువర్ అండ్ టు అబ్జర్వ్ ద ఫెస్టివల్ విత్ ఆల్ ద ఫెస్టివిటీ అండ్ గెయిటీ.
0: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతయో వైభవాన్ని కూడా అందిస్తుంది.
1: ది హౌస్ హోల్డర్స్ ఫైండ్ దిస్ అకేషన్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
0: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
1: ద ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి ఈజ్ సో ఇంపార్టెంట్ సో సీక్రెట్ ఇట్ ఈస్ అప్రోచ్ నౌ.
0: అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికను చూపిస్తుంది.
1: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
0: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేదపఠన గావిస్తూ చేస్తుంది.
1: దిస్ ఈజ్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్.
0: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
1: ప్రీస్ట్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ బ్రహ్మముహూర్త అండ్ స్టార్ట్ వేద చాంటింగ్.
0: దీనిని ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈ సెడ్. ది అబ్జెక్టివ్ అండ్ ది అబ్జెక్ట్ పర్పస్ అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ వేదాంత.
0: బ్రహ్మముహూర్త కాలమునందు బ్రాహ్మణులు లేచి వేదమును అభ్యసిస్తూ వేద పఠన గావిస్తూ హృదయాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఈస్ అన్ అకేషన్ దట్ పీపుల్ గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ స్టార్ట్ లెర్నింగ్ చాంటింగ్ వేద అండ్ మేకింగ్ ఎవ్రీ లైఫ్ రిడీమ్.
0: రైతులకు పంటలు పండించి అనేక విధములుగా కడుపులకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఉల్లాసపరుస్తూ ఉత్సాహంతో ఉర్రూ తొలుగుతుంటుంది.
1: దిస్ ఈజ్ ద టైమ్ వెన్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద క్రాప్ బికాస్ ఆఫ్ ద హార్వెస్ట్ విచ్ దే కుడ్ గ్రో ఆఫ్టర్ టైర్లెస్ ఎఫర్ట్.
0: అన్ని పండుగల కంటే ముఖ్యమిది కాన అత్తవారింటికి కొత్త పెండు కొడుక అని పిలుస్తుంటారు.
1: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ when the bridegrooms, the new sons in law are invited to spend their time in the with their in laws.
0: Akkada muddu maradalu neetoda muchataadu odina neetoda maatiki varasalagudu uri varam ninnu ati gaalavamunna manan salpudur vedi mama kuda. Anaga ee pandugaku kotta pendu kodukulnu attavarintiki pamputu untaru.
1: This is an occasion the new bridegroom is invited to spend time with in-laws.
0: Atta mamalu krutta battalu techi alankarimpa chesi aneka vidhamuga ullasa parustuntaru.
1: This is an occasion when the new clothes are presented and to make him happy.
0: Intiye kaadu gangareddula varu kudanu pasuvulu kudanu pempondimpa chesi pasuvulaku maatalu nerpinchinattuga పెండి చేస్తుంటారు పశువులకు.
1: దిస్ ఆల్సో అకేషన్ విత్ ద బుల్స్ ఆర్ బ్రాట్ ఫుల్లీ డెకరేటెడ్.
0: ఒకది రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
1: దిస్ అన్ అకేషన్ దట్ వన్ ఈస్ నేమ్డ్ యాజ్ రామ, ద అదర్ ఈస్ డెసిగ్నేటెడ్ సీత అండ్ ద వెడ్డింగ్ ఈస్ అరేంజ్డ్.
0: ఇట్టి

0: ఉల్లాసపరుస్తూ ఉన్నటువంటి యొక్క పిల్లలు మొదలుకొని రైతులు మొదలుకొని బ్రాహ్మణుల వరకు కూడాను ఉల్లాసాన్ని చేకూర్చేటువంటిది ఈ యొక్క సంక్రాంతి పండుగ.
1: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ వెన్ ఆల్ వుడ్ ఫైండ్ దిస్ జాయ్ఫుల్ అకేషన్ ద ఫార్మర్స్ ద హౌస్ హోల్డర్స్ అండ్ ద ప్రీస్ట్స్ యాస్ వెల్.
0: ముద్దు మర్దలు నీతోడ ముచ్చటాడు.
1: The members of the family, like sister-in-law, goes on joking, spending time in conversation. The sister-in-law also converses with all loving
0: affection.
1: The neighborhood would all come and visit you, being the newborn, the new son-in-law to the family, and entertain you with a sweet conversation.
0: ఇంతే కాకుండా ఆవులను ఆడించుకునేటువంటి యొక్క గంగిరెద్దు వారు కూడాను ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
1: దిస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములు కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
1: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and the animals.
0: పశువులు మొదలుకొని పక్షులు మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
1: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
0: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
1: By the evening time, farmers return from their fields, exact time when the birds rest in their nests singing.
0: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయ లోపల తమ బిడ్డలను చూచి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
1: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for amma the mother.
0: కనుక పశుపక్షిమృగాదులు మొదలుకొని మానవుల వరకు కూడాను ఈ సంక్రాంతి ఉత్సాహాన్ని ఆనందాన్ని అందించేటువంటిది.
1: Therefore, Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts, and society.
0: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా పీదతిగా వస్తుండదు అని భావిస్తుంటారు.
1: People invite Sankranti in this way.
0: ఈ సంక్రాంతి పండుగ అంతయు కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
1: Sankranti's festival is so sweet, so endearing.
0: Tellavaru lechetappatiki chalchalidu teertu challati gaalinistu aa mellani raagamulu teestu ee sankranti melkoyyutuntadi prajallo.
1: Sankranti festival would wake up the entire humanity with a cool breeze blowing, with the singing of the birds.
0: Kaani ee rahasyamunu evaru gurtinchukolaleka సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటుంది. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం దీన్ని బయటకు కూడా పోనివదు అని కలుస్తుంటారు.
1: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: అది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
0: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
1: Of all the festivals for Bharatiyas, Sankranti is noblest.
0: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
1: This is the time when crop is collected and brought home.
0: చెరక పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
1: people also get the sugar cane and also it gives sweetness everywhere.
0: ప్రతి బీదవారి మొదలుకొని షావుకారి వరకు కూడాను తమ తమ ఈడ లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
1: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
0: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుంభకు చేర్చేటువంటి పండుగ కాదు.
1: Therefore, Sankranti stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
0: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మనములందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
1: The cool breeze of this season would make your heart so soft, tender and delicate.
0: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
1: Such an important festival, Sankranti, how are we celebrating it?
0: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదైవతాన్ని పూజిస్తూ రాగములు పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
1: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
0: కాని ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
1: Today, among people, that enthusiasm is lacking.
0: ఒకరికొకరు ద్వేషాల చేతను ఈశ్వరు చేతను ఈ ఆనందమును ముందించి ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
1: వీఆర్ అవే ఫ్రమ్ దిస్ జాయ్ హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ ఇన్ ఫైట్ కాన్ఫ్లిక్ట్ డిఫరెన్సెస్ హెట్రెడ్ అండ్ ఎన్వే.
0: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
1: దిస్ సంక్రాంతి ఇస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ నెక్టరైన్.
0: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
1: ఆల్సో ఫైండ్ ద ఐస్ మెల్టింగ్ అండ్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్వీట్ వాటర్.
0: సెలయేరు చిరికొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యము వచ్చిన ఎంతేను విస్తృతం పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రవచులు.
1: వి ఫైండ్ ద హిల్స్ అండ్ ద హిలక్స్ వి ఆల్సో ఫైండ్ ద రివర్స్ ద ట్రిబ్యూటరీస్ రన్నింగ్ కంటిన్యూస్లీ.
0: ధాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు ధైర్యం వచ్చిన ఎంతేను విస్తృతను పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
1: దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ చారిటీ, దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ బ్యూటీ అండ్ గ్రాండియర్. దేర్ వీ ఫైండ్ ద మౌంటైన్ ద హిమాలయస్ స్టాండింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ అండ్ ద డిగ్నిటీ.
0: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
1: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఏ జాయ్ఫుల్ ఒకేషన్.
0: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటుంటారు.
1: This is the time when all devotees of Ishwara would be worshipping Ganapati and Subramanya and start playing.
0: Talal nindu kudanu ventrukulu jadalu posukoni
1: they take their head bath and drive a hair.
0: Inka jadalalo pravahinchu chadareti migutoda dambaina pala netrambutoda
1: with a broad forehead
0: మౌళి కురుకుల చంద్ర మఖండ కలతోడ.
1: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
0: పెడదారు గుంపెడ జడతోడ.
1: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
0: నల్ల కొలువులు దునుమాడి కొల్లలాడు.
1: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
0: నల్ల కొలువులు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ తోడ.
1: అండ్ ఇస్ ద కాంప్లెక్షన్ దట్స్ బ్లూ అండ్ సో బ్యూటిఫుల్
0: మోడి గురుకెల చంద్ర మఖండకలతోడ.
1: విత్ ఆల్ ద షైనింగ్ దట్ ఇస్ ద మూన్ లైట్
0: బెడదారు గుంపెడు జడలతోడ.
1: విత్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్
0: జడల్లో ప్రవహించు చెదరేటి జిగుతోడ.
1: అండ్ వి ఫైండ్ ది వాటర్స్ రన్నింగ్ త్రూ
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క తత్వమును వర్ణింపచేసుకుంటూ వారిలో వారు అత్యంతనో ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ, పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
0: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేటిది ఈ యొక్క సంక్రాంతి.
1: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్, ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
0: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
1: దీస్ ద ఆస్పీషియస్ అకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
0: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను గామింపజేస్తుంటారు.
1: అలాంగ్ విత్ ద లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ద వేద.
0: మొట్టమొదటనే చెప్తారు, వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: In the beginning itself it is stated that is beyond the darkness there shines with all the brilliance and the radiance.
0: మౌళి గురుకుల చంద్రమఖండ కడతోడ.
1: And it's all the brilliant radiance of that of the moon.
0: ఈ వేదాన్ని చాలా వర్ణిస్తూ ఉంటుంటారు.
1: The Veda is extolled.
0: అందులో రుద్వేగము చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all Rigveda is most important.
0: ఈ రుద్వేగము లోపల మంత్రస్వయం.
1: There was a mantra.
0: భగవంతుని యొక్క ఆనంద ప్రభావమును.
1: And it's also the teachings of God.
0: ఆనంద స్వరూపములు.
1: And the blissful form of God.
0: నింపి.
1: They're full of these.
0: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
1: అండ్ ఆల్సో అన్ అకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ హ్యాస్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
0: గంగిరెద్దులకు కూడా ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
1: ఈవెన్ ద బుల్ ఆల్సో గివెన్ ఎ నేమ్ ఆఫ్ రామ అండ్ కాల్.
0: కానీ మన భారతదేశంలో ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
1: But people do not consider in such a way.
0: కాదు కాదు, ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
1: That is all the reflection of the sacred inner feeling.
0: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
1: Sometimes even the bull is called Rama.
0: సీతా గౌరీ లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
1: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
0: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
1: Likewise, animals are also treated in the human way.
0: ఆ పశువులపైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు వెళ్లి తీసుకెళ్తుంటారు.
1: They decorate all cows with all the clothes spread over them, decoration.
0: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులకు కూడా చేరినటువంటిది, మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
1: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
0: కాని ఈనాటి పశుపక్షి మృగాదులు కూడా ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
1: But even this day we find the birds and beasts joyful.
0: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
1: బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
0: ఇదంత అమానుష్యంగా భావించుకుని
1: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
0: ఇది కేవలము మనుషులు పశువులు వలె ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఈస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
0: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఈస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
0: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
1: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
0: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక,
1: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్,
0: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక,
1: they don't get away from their association.
0: కాలమును ఈ కారకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: They just enjoy the time in a blissful way.
0: కానీ ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: కేవలము ఆధునిక విద్యను నేర్చి,
1: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్,
0: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని,
1: చేంజ్ దేర్ డ్రెస్సెస్,
0: పశువులోనే ప్రవర్తిస్తున్నారు,
1: బిహేవ్ లైక్ అనిమల్స్.
0: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
1: ఇస్ దిస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
0: కాదు కాదు.
1: నో,
0: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచినో జరుగుతూ వస్తుండాలి.
1: ఇన్ఫాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
0: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవింగ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
0: నీతి నిజాయితీలు కోల్పోయి,
1: honest and integrity are gone.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
0: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలము గడుపుతున్నాయి.
1: అనిమల్స్ హావ్ డిఫరెంట్ రీజన్ అండ్ సీజన్ అండ్ ఆర్ బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: కానీ ఈనాడు మానవులకు ఏ నీతి కూడాను లేదు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నో కాండక్ట్ అట్ ఆల్.
0: ఏ నిజాయితీ కూడాను లేదు.
1: దేర్ ఇస్ నో ఇంటెగ్రిటీ.
0: మనుషులంతా పశువులు వలె మారుతున్నారు.
1: And men are behaving like animals.
0: ఏ మూలకు వెళ్ళినా, ఏ దారికి వెళ్ళినా, ఏ గుడిసెకు వెళ్ళినా, ఏ గుంపకు వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడాను ధనము ధనము ధనము ధనము.
1: You visit any restaurant, any home, any street, any place where money is the center of discussion and attraction.
0: ధనము నిమిత్తమై మానవులు ఎన్నో ఆటలు ఆడుతున్నారు.
1: For money, man is struggling hard.
0: మానము గౌరవాన్ని ఆనందమును కూడా బజార్లో అమ్ముకుంటున్నారు.
1: మ్యాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ ఓన్ కంఫర్ట్ హిజ్ ఓన్ రెస్పెక్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ.
0: కానీ పశువులు ఆ రీతిగా కాదు.
1: బట్ అనిమల్స్ ఆర్ నాట్ లైక్ దాట్.
0: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
1: దే హావ్ కంటెంట్మెంట్.
0: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
1: బట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: పశువులు కడుపు నిండి తక్షణమే పచ్చటి గడ్డి కూడాను వదులుతున్నాయి.
1: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్స్ ఈటింగ్ దేర్ బై అండ్ టేక్స్ రెస్ట్.
0: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలి ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
0: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
1: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
0: ఆ కుక్కరికి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
1: When the dog is sick, even if you feed, it refuses to take.
0: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
1: Even dog is fully aware of the sickness.
0: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
1: And it will not eat.
0: పస్తును పండిస్తాయి.
1: It will fast.
0: మనుషులు చూస్తామా అంటే,
1: whereas man,
0: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే,
1: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్,
0: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
1: అండ్ హీ టేక్స్ రెస్ట్.
0: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
1: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
0: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్ పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
1: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore pak, gulab jam, what not, all sweets.
0: ఈ పత్యాన్ని కూడా పాటించటం లేదు.
1: He doesn't observe any diet.
0: పశువులు పత్యాన్ని పాటిస్తున్నాయి.
1: Whereas cows have got regulation.
0: ఇంటికి వెళ్లి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
1: You watch your pet dogs.
0: దానికి ఎంత జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
1: If it has fever, it won't eat anything that you serve.
0: దానికి మందు ఇవ్వటమే కాకుండా పత్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
1: Not only they take medicine, they also observe diet.
0: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
1: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
0: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే, ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
1: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
0: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
1: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
0: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
1: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: మేము పెద్దలుగా పెంచుకుంటున్నాం, మేము గొప్ప గొప్ప బీఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
1: But we are proud of our accomplishments with high degrees.
0: ఏమి పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all the degrees?
0: BA పెంచుకుంటున్నారు.
1: You have the degree BA.
0: దానికి D చేరుస్తున్నారు.
1: And you add the letter D.
0: Bad.
1: BAD bad.
0: ఈ విధంగా bad కు ఇదే గుర్తు.
1: And this is the sign of all that is
0: dirty. దీనిగా దట్టి గుణములంత పెంచుకుంటున్నారు.
1: Therefore we have got all dirty qualities.
0: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
1: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: సున్నితమైనటువంటి
1: ద సాఫ్ట్
0: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
1: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ good behavior, good thoughts, good sentiments and good conduct.
0: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మంచి తనకి ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చిపెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
1: When his health is not good, he should not partake any food.
0: కానీ తనకు స్వీటే కావాలి.
1: But he desires to
0: eat. ఈ స్వీటు.
1: What is the sweet?
0: ధనమే స్వీటు.
1: The wealth, money gives him all the sweetness.
0: ఈ మనీ రావటం చేత మనీ కమ్స్ అండ్ గోస్. Morality comes and grows.
1: Money comes and goes. Morality comes and grows.
0: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
1: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
0: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
1: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
0: values. భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కాని కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
1: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
0: కనుక మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
1: Therefore, human behavior needs to be changed.
0: నడతలు వారికి మారాలి.
1: And the conduct should change.
0: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
1: The festivals are meant to remind man the need to transform.
0: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
1: But we are behaving just against the expected standards.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుల యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
1: The human behavior needs transformation.
0: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
1: There is no unity in a family to begin with.
0: ప్రాచీన కాలం నందు అత్త మామలు తల్లి తండ్రులు బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ.
1: In ancient days there's joint families. The in-laws and the parents all stayed together.
0: ఒకరికొకరు ఏమైనా కూడా కలహములు కలిగినా ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
1: Though there was some small little difference of opinion, they decided to resolve them.
0: అత్త మామల యొక్క ఆజ్ఞలు శిరసావహించేటువంటి వారు.
1: People obeyed the command of the in-laws.
0: వాళ్ళు ఏమైనా అరిచినప్పుడు నాయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
1: When they asked them to cool down, to calm down, they strictly followed.
0: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
1: There was no infights in the family circles.
0: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
1: టుడే వెన్ దర్ ఆర్ టూ ఇన్ ఎ ఫ్యామిలీ,
0: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
1: వెన్ యూ గెట్ యువర్ సన్ మ్యారీడ్ ది డాటర్ ఆల్సో వుడ్ కమ్ హోమ్.
0: ఈనాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దిన ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవకెండ్ గా పెరుగుతుంది.
1: అండ్ ద మూమెంట్ ది డాటర్ గెట్స్ ఇన్ ద ఫ్యామిలీ, షీ వాంట్స్ ద ఫ్యామిలీ టు బి డివైడెడ్. The joint family to be split.
0: ఈ డివైడ్ కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
1: Because of this divisive temperament, there's more of fighting.
0: ఇది కలియుగంలో అందు కలహయుగం అని పేరు వచ్చింది.
1: Therefore, this age of Kali is called Kalaha, the fighting, conflict.
0: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
1: And this Kali age is full of kalmasha, pollution.
0: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
1: No one is talking softly and sweetly.
0: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
1: People speak harshly.
0: ఎవరైనా వస్తే నాయన ఎప్పుడు వచ్చారు, నాయన ఎప్పుడు వచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
1: Earlier days when anyone comes, they used to put some question full of courtesy and etiquette. When did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
0: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
1: Today, even on the festival days, no one visits anybody.
0: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
1: If any friend is to visit you, they close their doors.
0: ఇంతే కాకుండా ఏమండి భోంచేసిన వచ్చారు కదా, సరే సంతోషం కూర్చోండి.
1: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
0: వీటికి అన్నమైనా పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడు కరువు అయిపోయేవి.
1: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
0: ఇట్టి కలిహేమునందు మానవుడి యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
1: How do you expect the hearts to be transformed in these days?
0: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
1: Even children also have all perverted ideas and notions because of their parents.
0: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
1: This is all because of the education
0: they want. ఈ చదువులు పిచ్చి చదువులు.
1: What is this madness?
0: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతములు వస్తున్నాయని అనుకుంటారు.
1: You think that you will have very high pay packet because of your education.
0: 5 సంవత్సరాలు పిల్లవాడు అయినప్పటికి అయితే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
1: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to education.
0: తల్లిదండ్రుల ప్రేమకే దూరం అయిపోతున్నారు.
1: The children are away from the love of their parents.
0: ఎప్పుడు కూడా ఒక ఆయాను పెట్టి పెంచుతున్నారు.
1: And the children are brought up by ayahs, servant maids.
0: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
1: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
0: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
1: Therefore child is cut off from the love of the mother.
0: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
1: Therefore the child should grow.
0: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
1: And the child should listen to the teachings of the mother.
0: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎట్ట ఉద్ధారం అవుతారు.
1: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
0: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరియైనటువంటి గుణములు కారణం లేదు.
1: The modern education does not help us to grow human values.
0: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగా వచ్చిన పెద్దవారులైనా,
1: యు మే బి గ్రేట్ పీపుల్ విత్ హై డిగ్రీస్ లైక్ బిఏ అండ్ ఎంఏ,
0: సంపదలున్నీ సద్దాన పరులైనా పరమకీర్తిని కన్న పుణ్యులైనా,
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్ రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ,
0: ఆరోగ్యములు అనవరతముండి పరిపూర్ణ బలులకు వారైనా,
1: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్,
0: సతమ జపములు తపములు చేయొచ్చు వేదములు నేర్పు విత్తులైనా,
1: యు మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ టీచింగ్ దెం,
0: విద్యావంతుడు.
1: And in fact, you cannot call them educated by any standard.
0: ఏంటి ఎడ్యుకేషన్?
1: What is this education?
0: అంత ఎడ్యుకేషన్ పెంచుతున్నారు.
1: The education is leading to agitation today.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
1: What is there in depth?
0: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ,
1: యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్,
0: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద హార్ట్.
0: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
1: In fact, that virtue,
0: హృదయ విశాలతను గావించుకోవాలి.
1: There should be expansion of love.
0: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుండాలి.
1: With high education today we are narrow minded.
0: ఎందుకంటే తాను గొప్ప చదువుని.
1: Because he thinks that he is highly educated.
0: ఈ చదువుల వల్ల ఇది మనం పిలిచేది.
1: This is a result of high education.
0: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
1: Since ancient times the culture of Bharat has fostered, encouraged integrity, the honesty and human values.
0: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో ఏమి కనిపించడం లేదు.
1: Today there is no honesty at all.
0: Honesty పోని అది పోయిపోయినా కొంచెం ఆనందమైన ఉందా? లేదు.
1: There is no honesty, no happiness, not even a trace.
0: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
1: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
0: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపనేమో జపాను జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
1: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
0: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రిలో వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
1: And then if parents visit you, you will ask them to dine in a restaurant.
0: తల్లిదండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువుల్లో శూన్యమైపోయింది.
1: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
0: కనిపించేటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
1: In fact, we subject parents to all kinds of cruel treatment.
0: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
1: This is not at all good by in any way.
0: మహా పాపకరమైనటువంటిది.
1: It is the worst of the sins.
0: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
1: You should take care of your parents.
0: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
1: You should spend time in their company.
0: వాళ్ళ వయసులంతా వచ్చే కొద్దీ వారు ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
1: As they are aged, as they advance in their age, they need your services.
0: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
1: You should not claim from your property. and demand your own share from your parents.
0: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
1: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్.
0: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
1: We need today proper mind.
0: అది సుప్రీం గుడ్
1: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్.
0: అతి సుప్రీం పేజీని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
0: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
1: ద మోర్ అండ్ మోర్ హు ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్ వాల్యూస్.
0: ఇప్పుడు ఒక అమెరికా బాయ్ని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
1: యు ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
0: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
1: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్.
0: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
1: హీ ఇస్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
0: ఏ పందంలో అడిగినా కానీ తన చక్కని చెప్పేసేస్తున్నాడు.
1: హీ ఇస్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
0: ఈనాడు అది లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అన్ని పోతున్నాయి.
1: ఆల్ థింగ్స్ ఆర్
0: తన సొంత గుణమునే తాను పాడు చేసుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
0: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
1: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
0: అటువంటి పేరెంట్స్ వల్లనే, పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్.
0: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారు దూరం చేసి
1: they come from America, they are away from their education.
0: India lopala sadbuddhulu sadgunamlu sadabhyasamlu nirupinchalani aa pillalni techi India lo cherustunnaru.
1: And they bring their children, educate them here in India so that they develop all the kinds of values.
0: Atvanti pillalu kodanu India ne premistunnaru kani America ne premichatam ledu.
1: These children love India, not America.
0: Antha sarva sadupayamlu unnai.
1: We have all kinds of conveniences.
0: సదభ్యాసములు ఉన్నాయి.
1: And we have all good habits.
0: కానీ అవి వారు ఆశించడం లేదు.
1: But they don't want American life.
0: కానీ ఇండియా లైఫ్ చాలా ప్రేమిస్తున్నారు.
1: They love Indian way of life.
0: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
1: Because Indian life insists on the learning based on love.
0: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటి నమస్కారం చేస్తున్నారు.
1: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: భారతదేశంలో
1: ఇన్ భారత్
0: హిందీ పండితుడు ఒకడు ఉండేటువంటి
1: దేర్ వాజ్ ద గ్రేట్ హిందీ పండిట్.
0: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
1: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
0: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
1: హీ హ్యాడ్ టూ సన్స్.
0: టూ సన్స్ లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
0: వారు చదువుకుంటూ ఉన్నారు.
1: దే వర్ స్టడీయింగ్ దేర్.
0: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: వాట్ ఎడ్యుకేషన్? దే హ్యాడ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ నో డౌట్.
0: తల్లిదండ్రులు నైనిటాల్ పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారులిద్దరిని చూడాలని ఆశించారు.
1: దే వాంటెడ్ టు మీట్ దేర్ టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కార్ టు యు.
0: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
1: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి ఇచ్చే నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కానీ తల్లి తలకింది కొంచుకుంది.
1: So she had to bend down her head in shame.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
1: And father went and tried to pacify her.
0: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: And wanted the mother to pardon the son because his son was so young. కానీ
0: ఇంకా అక్కడ ఉండే కొలది ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారం తల్లిదండ్రులు విచారించారు.
1: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్.
0: పెద్ద కుమారుడు తల్లిదండ్రుల దగ్గరకు చేరి
1: అండ్ అట్ ద ఎండ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు పేరెంట్స్.
0: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents
0: at all. ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి అర్చిస్తున్నాడు.
1: And he went on demanding for more and more of money.
0: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: And he was not studying properly.
0: సరే ఇంకా తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
1: And the railway bell was given. Time to leave the platform.
0: నా టైం వచ్చేసింది మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. నయనతాల్ పోతున్నాము నయనతాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తామన్నారు.
1: The parents said, we are leaving, on our return we'll meet you.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లల్ని.
1: The parents were watching their children through the window.
0: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకు నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: The eldest son stood there with folded hands until the train left.
0: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్ లో జోబీలు పెట్టుకుని పాకెట్ లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
1: Where the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
0: తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
1: And in fact, his mother shouted at his father.
0: మీరు ఈ పిచ్చి తదుకుని నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాళ్ళని పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy, so young,
0: ఇంకా తెలిసేది వాడికి ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు.
1: The mother said, he's already in the undergraduate course. When would he
0: learn? పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
1: The mother cried saying that fellow is totally spoiled.
0: తీరు తెచ్చుకుంది కదిలి కదిలిపోయింది రైలు.
1: She wiped out tears and the train proceeded ahead.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: after a couple of days
0: పిల్లలకు చదువు ముగిచిపోయింది.
1: The boys completed their education.
0: వారికి ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
1: And they got appointment at their native place.
0: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: The eldest fellow got the job of a professor.
0: ఇంకా రెండో వాడికి క్లర్క్ పని చిక్కింది.
1: The second boy got the job of a clerk.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: He could not get a high job in spite of effort.
0: Endukalla vaani pravartane deeniki intaku moola kaaranam.
1: The reason is his behavior.
0: Tallidandrulane gauravinchinatundi vaadu inki evarneem gauravistadu.
1: The one who cannot respect the parents can never respect anyone.
0: Alanti vaanni professor ga chesthe pillalu kuda paadaipotharani okka evaru kodanu vaaniki udyogam ivvaledu.
1: If he says a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
0: తిరిగి జాబ్ రాశారు.
1: అండ్ దే రోట్ ఎ లెటర్ దిస్
0: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
1: దే సెడ్ వీ లైక్ టు మీట్ యు ఎట్ ది స్టేషన్.
0: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివరెన్స్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్ ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
0: Rendo vaadu daggara kuda raledu.
1: The second fellow was not there in the vicinity.
0: Vaadu ekkada poyinaadu ante cinema ku poyinaadu unnadu.
1: That fellow went to cinema theater.
0: Naa jaabulu cherinappudikini vaadu em jaabulu lekka cheyaledu.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: Kaani lekka cheyakunda aa vidhanga cherinappudiki mari kontha kaalam ayin tarvata vaadi udyogam kuda oodipoyindi.
1: Because of his carelessness and total negligence, he lost that job of a clerk also.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
0: నాన్న మీ యొక్క ప్రేమ వల్లని నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
0: ఈ రెండో వాడు చూస్తామంటే
1: ది సెకండ్ ఫెలో
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
0: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ది స్టూడెంట్.
0: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: వేరే సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
0: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: ద Therefore, the one who never paid respect, namaskar to parents,
0: clerks kuranu evaru kaatani care cheyatam ledu.
1: No one is caring him.
0: Kani pedda kumaruniki.
1: Whereas the eldest son,
0: talidandrulu gauravinchi pechinatunte vaadu kabatti,
1: because he was the recipient of the blessing and the love of the parents,
0: prati okkaru vachi namaskaristunnaru ataniki.
1: He was respected by everybody. As is the behavior, as is the thought, so is the sequence and experience.
0: కనుకనే మన యొక్క భవిష్యత్ మన యొక్క పవిత్రతనే క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: Therefore, future depends upon our present conduct and behavior.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఈవెన్ డాగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ us.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: అండ్ భారతీయస్ ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్ టుడే.
0: ఏ దేశం పోయినప్పటికీ,
1: they may go anywhere,
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ,
1: they may be in any position,
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: You should never forget your parents.
0: మన వేదవాక్యం అందుకు మాతృదేవో భవ.
1: The Veda says mother is God.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: ఆచార్య దేవో భవ.
1: Teacher is God.
0: అతిథి దేవో భవ.
1: Guest is God.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: These are the virtues one has to cultivate.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
1: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివిన మనకి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్,
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి,
1: ఫాలో యువర్ పేరెంట్స్,
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
1: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
0: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్
0: సంక్రాంతి. సంక్రాంతి క్రాంతి అనేది మార్పు చెందింపజేస్తుంది.
1: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
0: మన విద్యల వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: Our education should help us to give up all bad habits.
0: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
1: We should not have any bad habits any longer.
0: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good habits.
0: సద్గుణములను పెంచుకోవాలి.
1: Develop noble qualities.
0: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
1: This is the significance, the message of the observance of all festivals.
0: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
1: We are not bothered of such sacred festivals today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికి,
1: బట్ గెట్ దిస్
0: వారు కష్టపడి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియలీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులు ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni inki lokam em gauravistundi,
1: how do you expect the world to respect you?
0: America lo president ayinattundaru Lincoln.
1: The president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattundi vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala వయసు అయినప్పటికి పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
0: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా మంచి వీధివాడు, పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
1: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
0: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
1: The boy returned home crying all along.
0: Amma naaku ee chaduvaddu.
1: He said, mother, I don't want to go to school.
0: Nenu ee pillalato nenu chaduvuku polenu.
1: I don't want to be in the company of my classmates.
0: Nayana yedustunnav yechaddu.
1: Mother said, why do you cry? Don't cry any longer.
0: Enduku nayana yedustunnav?
1: Why do you cry?
0: అమ్మ నాకు పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరదట, నా ఫ్రెండ్షిప్ వాళ్ళకి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బీ దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి,
1: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నేమ్.
0: ఎంతో ప్రేమతో,
1: విత్ ఆల్ లవ్,
0: నాయన మీరు బాగుపడితే నాకు అంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి చేసి మీ పొట్టను నింపుతున్నాము.
1: ఐ డూ ద డైలీ లేబర్ అండ్
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: యూ అండర్స్టాండ్ అవర్ ఫ్యామిలీ కండిషన్.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: అదర్స్ మే డిస్రెస్పెక్ట్ యూ బట్ యట్ యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీవన్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
1: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ అదర్స్ డోంట్ రెస్పెక్ట్ యూ.
0: వాళ్ళని అట్టి తల్లి బోధన ఎంతగానో చేసింది.
1: And that was the teaching of the mother.
0: ఆయొక్క టీచింగ్స్ మనసులో పెట్టుకున్నాడు.
1: And the teachings were there.
0: ఎక్కడ పోయినా ఎవరు ఎంత అవమానం చేసినా గానీ నాకు గౌరవం, ఆత్మగౌరవమే నా యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: In spite of the insult and humiliation everywhere, he considered self-respect most important.
0: Self-respect కావాలి నాకు.
1: Self-respect I need.
0: ఎవరైనా ఏమైనా చేసుకోవాలి.
1: Let anyone do.
0: అని ఆ ధైర్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు.
1: He had that kind of courage.
0: అప్పుడు ఒక దినంలో పూర్తి పాస్ అయిన తర్వాత,
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్,
0: అతని మిత్రులందరూ చేరి,
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్,
0: నీవు కొంచెం ఎలక్షన్ నిలుచుకో అన్నారు.
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్.
0: ఆ ఎలక్షన్ లో నిలుచుకుంటే నేనేమైపోతానో, నేను సంపాదించిన ధనం అంతా కూడా పోతుందేమో.
1: వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ ఐ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్, ఐ మే లూజ్ ద మనీ ఆన్ హ్యాండ్.
0: అంటే అందరూ చాలా ప్రోత్సాహపరిచారు.
1: బట్ ఎవ్రీబడి ఎంకరేజ్ హిమ్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ తాను పాస్ అయినాడు. ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
1: అండ్ హీ వన్ ది ఎలక్షన్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ.
0: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల, నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
1: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
0: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
0: గుణం మాత్రం ఉంటుండాలి.
1: It is only the character that brought him.
0: Evaru chusina gaani bichagaani chuste gaani gauravincheetunte vaadu.
1: Yet he was the poorest of the poor, yet he loved them.
0: Vaadu taanata tarchukuneetunte vaadu.
1: That's what she's feeling.
0: Ayyo naaku bhavanam ledu.
1: I don't have a big building.
0: Pedda pedda vaallanta pedda pedda bhavanalu kattukunnaru.
1: All rich people live in mansions.
0: Alanti durbhavam adanlo raaledu.
1: He didn't have such comparisons.
0: Naaku bhavanam lekapoyina paravaledu, naaku vanam undi.
1: I may not have a big mansion, but I have got a dwelling place.
0: నాకు గొప్ప గొప్ప కారులు నాకు లేవు.
1: I don't have big cars.
0: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
1: I may not have big car, but I have కాళ్ళు, the legs to walk.
0: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
1: That has been his sacred feeling, the high level of thought.
0: కట్టగడపటికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
1: And he became the topper.
0: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ రాచారు.
1: అండ్ హి వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
0: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి వాస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
0: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
1: యు నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
0: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ను చాలా గౌరవించి పెంచినారు.
1: బట్ ఆల్ ఆఫ్ దెం రెస్పెక్టెడ్ లింకన్.
0: లింకన్ను పెంచి గొప్పవాడిగా చేసుకుని, నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
1: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్, బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యు హావ్ షోన్ టు us, యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి. ఈ
0: లింకన్ యొక్క దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
1: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
0: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్టే.
1: Therefore, that takes you to exalted position, very high position in society.
0: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
1: The self-respect will protect you.
0: నీవు బీదవాడు కావచ్చును.
1: You may be poor.
0: దానివల్ల నీవేం మొగచవద్దు.
1: You don't need to bother about it.
0: బీదవాడిని నువ్వు ఆనందించు.
1: You be happy for
0: him. బీదవాడిని గౌరవించుతూ
1: పో. You respect all everybody.
0: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నాడు.
1: And you will be revered and respected.
0: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
1: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
0: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవారో చేయకపోతే చాలా హీనుల్లో చూస్తే, చీ, గెట్అవుట్ గెట్అవుట్ అంటారు.
1: Today we don't want any poor people to come close to us. We neglect them.
0: కాదు కాదు వారిని దగ్గర చేర్చుకోవాలి.
1: It should not be. We should spend time with them.
0: వారిని మనం గౌరవించాలి.
1: We should respect them.
0: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
1: We should honor them.
0: ఈ గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
1: Not for simple honor sake.
0: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
1: This respect should be your nature.
0: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
1: And this respectful nature you should develop more and more.
0: ఆ నాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
1: And you know that Lincoln has been worshipping his mother, adoring
0: her. నాకు నిజమైన దైవము.
1: Mother is God.
0: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
1: In fact, I was taught by my mother all the virtues.
0: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
1: And therefore, anyone who teaches you the noble qualities, they are God's.
0: కనుకని గాడ్ అంటే ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్.
0: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
1: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
1: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్,
0: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
1: నాచురలీ యూ విల్ గ్రో అండ్ డెవలప్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
1: Parents may be in any position, anywhere.
0: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
1: You should follow them, you should love them, serve them.
0: వారు ఏం చెప్పినా సరే తల వంచుకొని పో.
1: Whatever they say, you should listen to them.
0: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
1: Then only you will be honored in society.
0: అని చెప్పి,
1: so said.
0: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
0: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
1: ద మూమెంట్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యూ షుడ్ బెండ్ యువర్ హెడ్ ఇన్ రెస్పెక్ట్.
0: మన ప్రాచీన హిందువుల యొక్క ఆ పద్ధతులు ఎట్ట ఉంటుందో తెలిసిన,
1: యు నో ది ఏన్షియంట్ ట్రెడిషన్.
0: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
1: యు సీ టుడే బిగ్ బిల్డింగ్స్,
0: కానీ చిన్న తలుపులు పెడతారు.
1: అండ్ యూ హావ్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
0: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు?
1: యు నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్.
0: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావం పొందుతాం.
1: అండ్ వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
0: కాదు కాదు, అది కాదు వాళ్ళ దీనికి కారణం.
1: Purpose.
0: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
1: ఎనీ గెస్ట్ దట్ మైట్ విజిట్ యువర్ రెసిడెన్స్,
0: మన ఇంటికి వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి.
1: విల్ హ్యావ్ టు నెసెసర్లీ బెండ్ డౌన్ దేర్ హెడ్ టు గెట్ ఇన్.
0: ఇంటి గౌరవాన్ని ఆనాడు తలుపులతో పాటు విండోస్ తో పాటు మనం పెట్టి ప్రజలను పోషిస్తూ వచ్చాం.
1: ఈవెన్ ద విండోస్ అండ్ ద డోర్స్ ఆఫ్ ఎవ్రీ హోమ్ టీచ్ ద లెసన్ ఆఫ్ రెస్పెక్ట్.
0: అటువంటి పద్ధతిని ఈనాడు భారతీయులు ఎక్కడ మర్చిపోయినారు?
1: దట్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఇట్ ఇస్ ఫర్గాటెన్.
0: ఈనాడు కడపలు కూడా పెట్టడం లేదు ఇంటికి.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ది డోర్ స్టెప్ ఆల్సో దేర్.
0: ఎందుకంటే కడపలు పెడితే దాన్ని దాటుకుని పోవాలా చాలా కష్టమైపోతుంది.
1: బికాస్ యూ హ్యావ్ టు జస్ట్ గో హెడ్ క్రాసింగ్ దిస్ డోర్ స్టెప్.
0: అది కాదు, మన పూర్వీకులు కడపలు పెద్దదిగా పెట్టేటువంటి.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే హ్యాడ్ బిగ్ బ్రాడ్ డోర్ స్టెప్స్.
0: పెద్ద డోర్ పెట్టేసరికి, అయ్యో దొంగలు పరిగెత్తుకోకూడదని పెట్టారులే ఈ పిచ్చివాళ్ళు. ఈనాటి పిల్లలు
1: The modern people think that they're all madcaps because they wanted to prevent the thieves from getting in and running away.
0: కాదు కాదు.
1: It's not so.
0: మనం ఇతరుల ఇంటికి వెళ్ళినా మనం తల వంచుకొని కిందికి పోవాలి.
1: Even if you visit anybody, you have to bend your head and give up.
0: ఇతరులు మన ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కూడా తల వంచుకొని మన ఇంటికి రావాలి.
1: Yes, from the neighborhood also have to bend their heads and get in.
0: అంతేగాని దొంగలు తీసుకోకపోకుండా ఉండే కోసమని పెట్టలేదు తలుపులు పెద్దవి.
1: It's not simply to prevent thieves from getting in.
0: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
1: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
1: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
0: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
1: గ్రో ఇన్ ట్రెడిషన్,
0: మీరు భవిష్యత్ లోపల
1: అండ్ ఇన్ ఫ్యూచర్
0: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
1: See that you are honored, respected.
0: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
1: లెట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
0: ఆ ఒక్క పేరుని మీరు పొందితే అంతే చాలు.
1: ఇఫ్ యూ గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
0: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారంలో చేస్తే కాదు వచ్చేది.
1: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
0: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
1: To what extent he is following the command of his parents at home?
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: in spite of high education,
0: చదువులు పెంచవు.
1: It's not education.
0: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
1: In fact, education makes you egoist.
0: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
1: It doesn't help you to be humble.
0: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: Therefore, the humility, devotion,
0: అప్పుడే గొప్ప వారవుతారు దేశానికి.
1: Then only you'll be future leaders of this country.
0: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
1: You don't need to be great.
0: మంచివారు కాండి.
1: You need to be good, not necessarily great.
0: గొప్ప పేరు ఈ పొద్దుస్తుంది రేపు పోతుంది.
1: The great name, big name you may get today and lose tomorrow.
0: కానీ మంచి నేము శాశ్వతమంతా వస్తుంది.
1: But the good name that you get will remain with you forever and ever.
0: గుడ్ పేరు తెచ్చుకోండి.
1: Get a good name.
0: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు తెచ్చుకోకండి.
1: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
0: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేట్ అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
0: అప్పుడే మీరు గొప్పవారు అవుతారు దేశానికి.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మీరు గొప్పవారు కానక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి గ్రేట్.
0: మంచివారు కాండి.
1: యూ నీడ్ టు బి గుడ్, నాట్ నెసెసరీ.

0: అయిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
0: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
1: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: ఈనాడు గ్రేస్ కంటే గ్రాస్ని పెంచుతున్నారు.
1: మోర్ దెన్ టు ఎర్న్ గ్రేస్ బట్ వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ గ్రాస్.
0: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
1: యు నో ఇట్స్ ది కౌ దట్ ఈట్స్ ది గ్రాస్.
0: కనుక నేను గ్రాస్ని పెంచుకోవటం వల్లే పశువులుగా తయారైపోతున్నాను.
1: బికాస్ వీ రన్ ఆఫ్టర్ ది గ్రాస్ వీఆర్ లైక్ అనిమల్స్.
0: మనం గ్రేస్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: ఆ గాడ్స్ గ్రేస్ని పెంచుకుంటే
1: ఇఫ్ యూ గాడ్స్ గ్రేస్
0: ఎంతటి మంచివారైనా అవుతారు.
1: యూ విల్ సర్టెన్లీ గుడ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
1: సంక్రాంతి,
0: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
1: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
1: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
0: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
1: దిస్ ఈస్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ టు డెవలప్ అండ్ లెర్న్.
0: ఇప్పుడు చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
0: చిన్న పిల్లవాడు,
1: స్మాల్ బాయ్,
0: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
1: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
0: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
1: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతగానో గౌరవిస్తున్నారు.
1: Because of these qualities, the parents respect him, love him.
0: ఇంత మంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
1: The father is blissful because his son is appreciated by everybody here.
0: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
1: The parents are also extremely happy. They love you more.
0: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
1: Because of the good name of this boy, the parents also have earned good name.
0: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
1: Therefore, we should see the parents get good name.
0: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
1: That is the objective in begetting a son. Who will get a good name?
0: పేరును మనం సంపాదించుకోవాలి.
1: We should get a good name.
0: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
1: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
0: అవంతా ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
1: Today you may have them, you are bound to lose tomorrow.
0: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
1: The good name you get, once you get it, it will be with you forever and ever.
0: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
1: It will never leave you, it will never fade.
0: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
1: Such a good name you should get it.
0: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
1: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institutions.
0: Meeku telusu.
1: You know this.
0: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
1: You all know the students do not pay even single naya paisa to the institutions.
0: Inka vaadiki emaina lekapothe nenu inka pustakalu kolistuntanu kani vaada daggara nunchi em puchukotam ledhu.
1: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
0: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నాపైన, నా ప్రేమ వారికి వారిపైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
1: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
0: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడా గుడ్ బై గుడ్ బై అని ఆనందిస్తారు కానీ బాధపడరు.
1: Then even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
0: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
1: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
0: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have that love?
0: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
1: It is Bhagavan's love and their love for Bhagavan.
0: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
1: It is only the love, the message and the teaching of Bhagavan.
0: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
1: Bhagavan's property does not comprise properties or mansions.
0: Biggest property, love, love, love.
1: Bhagavan's biggest property is love and love only.
0: ఆ ప్రేమ ఇస్తున్నాను, వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
1: Bhagavan loves you and receives your love.
0: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన, మీ ప్రేమను నాకు ఇవ్వండి.
1: What Swami wants you is to give you love.
0: మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
1: And if you just give your love, I will give you whatever you

0: అందువల్ల పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటారు.
1: దట్స్ వై బాయ్స్ లవ్ భగవాన్.
0: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ దిస్ లవ్ మోర్.
0: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞలు నడుచుకోండి.
1: ఫాలో దేర్ కమాండ్.
0: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
1: యు ఆర్ బౌండ్ టు బి గ్రేట్, అచీవ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

Thank you.

0: వారి భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులోనైనా తలుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నిటిగా కాపాడుతూ వస్తుంది.
1: That love will be with you always, with you all, in you always, that will protect
0: you, in you, around you.
1: It is in you, above you, below you, around you.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

0: பிரம்மானந்தம் பரமசுகதம் கேவலமும் ஞானமுத்திம். ஆனந்தவல்லி எந்து பிரம்மானந்தமுனு அத்தியந்த விசித்திரமுகா விவரிஸ்து வச்சிந்து.
1: ஆனந்தவல்லி எக்ஸ்பிளைன்ஸ் திஸ் பிரம்மானந்த சுப்ரீம் பிளஸ் இன் எ பியூட்டிஃபுல் வே.
0: பிரம்மானந்தம் அனகா மானவுடு வர்ணிச்சுக்கு வீலுடையினைட்டு ஆனந்தம்.
1: பிரம்மானந்த சுப்ரீம் பிளஸ் இஸ் பியாண்ட் ஹியூமன் காம்ப்ரிஹென்ஷன்.
0: அபரிமிதமைனட்டு ஆனந்தம் அந்தச்சேட்டு ஆனந்தம்.
1: இட் இஸ் த ஒன் தட் கன்ஃபர்ஸ் லிமிட்லெஸ் பிளஸ்.
0: இது வாக்குனொக்கானி மனசுனொக்கானி செப்புட்டுக்கு வீலு காது.
1: இட் கேனாட் பி எக்ஸ்டோல்ட் எக்ஸ்பிரஸ் பை வேர்ட் ஆர் காம்ப்ரிஹெண்டட் பை மைண்ட் எய்தர்.
0: హాయిగా స్థాయిగా శాంతిగా నిష్కలంకంగా నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్ in sthaye, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or Supreme Bliss.
0: ee prakrutamainatundi jagattunandu,
1: in this world,
0: bhautikamainatundi jeevitamunandu,
1: physical world,
0: laukikamainatundi bhavamunandu,
1: worldly thoughts,
0: ee brahmanandamunaku artham ledu.
1: Supreme Bliss Brahmananda has no relevance.
0: Manavudu nitya jeevitamulo anubhavinchinatvanti vasindi aanandamulu annino anubhavinchi pushtiga santushtiga tana jeevitamulu gadipoyetvanti aanandamulaku manava aanandamu ani peru pettaru.
1: Man in his daily life, what he experiences, pushti the strength, santushti the satisfaction, that state of happiness is human level of happiness, manavananda.
0: Aithe ee manavanandamunaku 1000 rettu adhikamainatundide gandharvanandamu.
1: 1000 times more than the human level of happiness is gandharvananda.
0: Ee gandharvanandamunaku 1000 rettu adhikamainatundide தேவானந்தம்.
1: Thousands and thousands times more than Gandharvananda is Devananda.
0: ఈ దేవానందం కంటే వేల రెట్టు అధికమైనటువంటిదే దైవానందం.
1: Thousand times much more than Devananda is దైవానంద.
0: ఈ దైవానందమునకు వేల రెట్టు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ఇస్ దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 టైమ్స్ మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 టైమ్స్ మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే వేల రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 టైమ్స్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లెస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavanaku ee brahmananda tattvam anetundi ఏమిటో అర్థం చేసుకోనకలేక ప్రతిదానికి నేను బ్రహ్మానందంగా ఉన్నాను బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: Man has no idea of Brahmananda, supreme bliss, while he brings down to every tiny little act.
0: ఒక హోటల్ లో వెళ్లి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: He goes to a hotel and has his meal and he says Brahmananda, supreme state of
0: bliss. ఇలా ఆనందవలిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: What is mentioned in Anandavalli, starting with the human happiness, Manavananda and Brahmananda,
0: adi mahatomahiyam,
1: and this is smaller one, that is mightiest.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: దిస్ ఇస్ ఫ్రాక్షనల్ టైనీ.
0: మనస్సునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: హ్యూమన్ హ్యాపీనెస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ వెర్బలే అండ్ ఆల్సో కెన్ బి అండర్స్టూడ్ బై మైండ్.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: బట్ డివైన్ బ్లెస్ హ్యాస్ నో లిమిట్స్.
0: సందీపన్ చటర్జీ చెప్పినట్టుగా నో రీజన్, దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason, it cannot be expressed.
0: దైవానందమునకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: సర్వదా సర్వకాల సర్వావస్థలయందు కూడాను ఆనందము ఆనందమే.
1: The bliss remains as it is at all points of time, under all circumstances.
0: బ్రహ్మానందం.
1: బ్రహ్మానందం
0: బ్రహ్మ గాని ఆత్మ గాని ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని బ్రహ్మమునికే ఆత్మ అని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్ అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma anetvanti padamunaku aanandamane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam anetvantidi kevalamu adu maatrame anipintadi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvanti gali.
1: In this world, that which is so widely spread
0: ee galiki itti aakaramu atti aakaramani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatvanti galini oka chinna balloon lo oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: Aa parimitam kante adhikamainatvanti galini cherchukoledu aa balloon.
1: That balloon cannot contain all the air around.
0: Adi oka parimitamainatvanti oka balloon.
1: The balloon is limited in its dimension.
0: Adhikanga oopetappudiki pattanu pagiripothundi.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: Kabatti aa balloon lo unnatvanti oka galiki సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, more than prajapati ananda, brahmananda is widespread.
0: Kalukane brahmanandam anetunte padyamulandu sarva padamulu kudanu brahmaku sambandhinchinatuntivi.
1: All words, vocabulary are related to brahma.
0: Rendavadi paramasukadam.
1: Next one is paramasukadam, supreme happiness.
0: Emti ee sukam?
1: What is this happiness?
0: Sharira sukama, indriya sukama, buddhi sukama, మనోసుఖమా? ఏ సుఖం ఇది?
1: వాట్ ఇస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: ఏ సుఖమని కూడా ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మ అన్నానుగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: It means I offer my salutations to the very embodiment of happiness.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshipped this way.
0: ఇంటిమేట్మెంట్ యొక్క ప్రార్థనే తప్పుతూ వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishi.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is the very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.
0: ఈ సుఖమునకు కూడాను ఎట్టి పరిమితము లేదు.
1: This has no boundary either.
0: కాల కర్మము యందు కూడాను పరిమితము లేదు.
1: It has no limitation to the field of action.
0: కాల కర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖము.
1: That which is beyond all reason is the supreme bliss.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: to give the correct meaning to this word paramasukha, supreme happiness,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: It has got nothing to do with
0: this. ఆకారమే లేదు.
1: It has no form.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: When it has no form as it is, how can you decide its form?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: What sort of happiness? Supreme happiness.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖమునకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ హ్యాస్ ఎ ఫార్మ్ బట్ నథింగ్ యాజ్ సచ్ టు ది పరమ సుఖ.
0: భగవంతుడు కూడాను సుఖస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: దుఃఖములకు కృంగక, ఆనందములకు పొంగక, నిరంతరం కూడాను పరమానందంతో కూడినటువంటి సుఖము.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం. కేవలం అనగా ఏమిటి?
1: కేవలం
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞానరూపం నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: God is the very embodiment of wisdom, jnana.
0: Jnana anaga emiti?
1: What is jnana, wisdom?
0: Grantha jnanama?
1: Textual?
0: Inke vidhamaitunti yokka yoga jnanama?
1: Or any yogic knowledge?
0: Naaku inke vidhamaitunti yokka loka jnanama?
1: Or any worldly knowledge?
0: Laukika jnanama?
1: Or physical information?
0: Ye jnanam idi?
1: What sort of knowledge?
0: Idi parama jnanamu.
1: It is the supreme knowledge.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఇస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: దిస్ బ్రహ్మ జ్ఞాన నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆల్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్రా ఉంటున్నది.
1: జస్ట్ ఎస్ ఎయిర్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ సో ఆల్సో విజ్డమ్.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: ఇన్ ద వరల్డ్లీ పార్లన్స్ ద వన్ హూ హస్ గాన్ త్రూ మెనీ ఆఫ్ ద బుక్స్ వీ కెన్ సే ఇస్ నాలెడ్జబుల్. ద వైల్ అదర్ వన్ ఇస్
0: జ్ఞానం కాదు, మస్తక జ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నథింగ్ టు డు విత్ ద టెక్స్చువల్ ఆర్ అకాడమిక్ నాలెడ్జ్.
0: కనుక ఇది ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క స్వస్వరూప జ్ఞానమే.
1: వేర్ హాస్ దిస్ బ్రహ్మ జ్ఞాన ఇస్ టోటాలిటీ హోలిస్టిక్
0: స్వస్వరూప జ్ఞానము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇట్టి జ్ఞానమునకు ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమసుఖదం జ్ఞానం
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం
0: హ్యాపీ. జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమసుఖదం
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమసుఖము.
1: The combination of these two is supreme happiness.
0: అనుభవించేటువంటిది జ్ఞానము.
1: So it is jnana that is always in state of supreme
0: కేవలం
1: happiness.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: The very personification of wisdom.
0: ద్వంద్వాతీతం.
1: That is a non-dual.
0: కష్టము సుఖము అని కాని లేక నిందలు నిష్ఠూరం అని కాని పాపము పుణ్యము అనేటువంటిది కాని మంచి చెడ్డ అనేటువంటిది కాని ఏ మాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాన్ జ్యువల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ సిన్ ఆర్ మెరిట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యువాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Basing on this, it is said truth is one, represented as many
0: not
1: by many
0: two,
1: scholars.
0: Not two.
1: Truth is one, not two, not two.
0: Endukante truth is one ante rendu kavachunu.
1: When you say truth is one,
0: not two.
1: So the statement is truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: Rendintikini atitamainatundi ee yokka brahma tattvam.
1: The nature of Brahman is beyond duality.
0: పరమ సుఖదం అయిపోయింది.
1: అండ్ దెన్ దట్ సుప్రీం బ్లిస్ఫుల్ స్టేట్
0: ద్వంద్వాతీతం
1: బియాండ్ డ్యుయాలిటీ
0: గగన సదృశ్యం
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ కాన్సెప్ట్
0: ఆకాశం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది
1: వేర్ ఈ స్పేస్ ఈథర్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్
0: ఇక్కడ ఉన్నది అక్కడ లేదని నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దట్ ద స్పేస్
0: గగన సదృశ్యం ఆకాశం ఎంత వ్యాపించి ఉంటున్నదో అదే విధంగానే ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్ బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వాడు ఎవరి పేరు
1: వాట్
0: దైవముఖుని పేరు
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్
0: బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం ఇవన్నీ కూడా నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ of God, that is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham, tattvamasyadilakshyam.
1: Tattvamasyadilakshyam.
0: Nalugu vedamulu endukunu, nalugu mahavakyamulu bodhistu vachindi.
1: Four Vedas taught four important dicta.
0: Ee nalugu yokka mahavakyamulu emiti?
1: What are these four dicta?
0: Prajnanam Brahma.
1: The first Rukvedam. One, Prajnanam Brahma.
0: Rugvedam.
1: Prajnanam Brahma is Rugveda.
0: Ayam Atma Brahma.
1: Ayam
0: Aham
1: Atma.
0: Brahmasmi. Tat Tvam Asi.
1: Ayam Atma Brahma. Aham Brahmasmi. Tat Tvam Asi.
0: Ide Mahavakyamulo Yokka Tattvamu.
1: These are important dicta
0: of Vedas. Ivanniyu Cheri Daivam Yokka Ekatvanne Prabodhistu Vachinayi.
1: They all denote the unity of divinity.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది అదే దైవ స్వరూపము
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది
1: ఆల్ ఫోర్ వేదస్
0: ద్వంద్వాతీతం
1: హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ డిటైల్
0: గగన సదృశ్యం
1: ఇస్ నాన్ డ్యూయల్ ఎథీరియల్
0: తత్వమస్యాది లక్ష్యం
1: ఇట్ హస్ గాట్ ద అల్టిమేట్ యాస్ ఎయిమ్
0: ఏకం
1: వన్
0: నిత్యం
1: ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: అచలం
1: ఇమ్మొబైల్
0: ఏకం ఉన్నది ఒక్కటే
1: వన్ ట్రూత్ ఈజ్ వన్
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు
1: బట్ వి గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్
0: ఒకటి పెట్టావు
1: You have one here.
0: పక్కన సున్న పెట్టావు.
1: You added zero.
0: Then అంటున్నావు.
1: Then it's ten.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another one.
0: 100 అంటున్నావు.
1: 100.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 1000 అంటున్నావు.
1: 1000.
0: ఇంకొక సున్న పెట్టావు.
1: Another zero.
0: 10,000 అంటున్నావు.
1: 10,000.
0: ఈ విధంగా millions, millions, millions గా మార్పుతూ వస్తుంది.
1: You can add zeros and say million.
0: అయితే ఈ అన్నింటి యందు ఉన్నది ఏమిటి ఒక్కటే.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యాస్ నో వాల్యూ
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం
0: ఏకం సత్తి ప్రాబోధావంతే ఏకమే
1: దట్ ట్రూత్ ఈజ్ వన్
0: భగవంతుడు ఒక్కడే
1: గాడ్ ఈజ్ వన్
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును
1: యు మే గివ్ ఎనీ నేమ్
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం అనేది దీనికి మూల కారణము
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్
0: ఏకము
1: One.
0: Nityam.
1: Is eternal.
0: Eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless.
0: Yetti changes kuda undadu.
1: There will be no change at all.
0: Trikalam niyandu kuda deeniki maarpu undadu.
1: In all three periods of time it changes.
0: It
1: doesn't change.
0: Trigunam niyandu kuda maarpu undadu.
1: So also in the Trinity.
0: Trikalam, Trigunam, Trilokam. Moodinti yandu maarpu lenatundide ide okati.
1: So there is no change in all the three of the attributes in all the three periods of time.
0: Nityam.
1: It is eternal.
0: విమలం
1: ప్యూర్
0: మలరహితమైనటువంటిది ఇది విమలం
1: ఇట్ ఈస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్
0: ఈ మలరహితమైనగా ఏమిటి
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది నీరు పొల్యూషన్ అయిపోయింది తిండి పొల్యూషన్ అయిపోయింది మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు వాడి థాట్స్ అంతా పొల్యూషన్ ఇవంతా మలినంతో కూడినటువంటివి
1: టుడే There is air pollution, water pollution, food pollution.
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు
1: కూడా
0: విమలం ఎట్టి మలము చేరినటువంటిది.
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్, క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్.
0: అచలం,
1: అచలం,
0: చలించేటువంటి వాడు కాదు.
1: డజన్ మూవ్, ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు. నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్,
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్.
0: అన్నింటి ఎందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ సిస్టమ్.
0: సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే,
1: యాజ్ ద రీల్ ఇస్ పుట్ ఆన్ దేర్,
0: సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటి.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుండాలి.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాస్త్రమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: ఎన్షియంట్ రిషీస్,
0: దైవత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై,
1: టు నో డివినిటీ,
0: అనేక తపస్సులు చేసి,
1: డిడ్ పెనెన్స్,
0: సర్వమును త్యాగం చేసి,
1: అండ్ దే సాక్రిఫైస్.
0: ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క విధమైనటువంటి రూపాన్ని పొంది,
1: ఈచ్ ఆఫ్ ది సెయింట్ హ్యాస్ గాట్ హిస్ ఓన్.
0: ఆ రూపమునకు ఒక్కొక్క మహర్షి భావోద్వేగం చే పేర్లు పెడుతూ వచ్చారు.
1: అవుట్ ఆఫ్ హిస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్ ఎవ్రీ సేజ్ హస్ గివెన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ టు డివినిటీ.
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దానికి కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ది ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది సృష్టిస్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్, ద క్వాలిటీస్, ద సుప్రీమ్ బ్లిస్, సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు సమయం లోపల, నారదుడు,
1: నారద,
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా,
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్,
0: నాయన ధ్రువ,
1: హి సెడ్, ఓ సన్ ధ్రువ,
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు.
1: యు ఆర్ యంగ్, సో యంగ్,
0: చాలా చిన్న పిల్లవాడవు.
1: యు ఆర్ ఎ బాయ్.
0: నీవు తపస్సును ఆచరించగలవా?
1: కెన్ యూ అండర్టేక్ పెనెన్?
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు?
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్?
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు?
1: వాట్ ఫార్మ్?
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యెస్, పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ in response to the questions.
0: Brahma Manasa Putra,
1: he said, oh Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamulaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkalu uchchanga maarchedi taane.
1: And his penance would grow in it.
0: Uchchamundu phalamulu kuda ichchedi vinte taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku emaatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ee shastramulu chadavaledu.
1: I have not gone through any
0: text. Ee upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kaga naaku unnatvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి,
1: ధ్రువ thought over for some time.
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: Gave one, said,
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: He said, గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: Gopikas are not those of Vrindavan.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ ఎర్త్, వేద ద వర్డ్,
0: భూమి
1: ఎర్త్,
0: వేదము,
1: వేదము,
0: వాక్కు,
1: అండ్ ఆల్సో ద వర్డ్,
0: పశువు కూడా, పశువు,
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: And this govu is the derivative of the original word go.
0: Kanuka ee naligintini kaapadinatvanti vaaru gopikale.
1: Gopikas have taken care of these.
0: Bhoomini nilparu.
1: They kept the earth steady.
0: వేదాన్ని కాపాడుతూ వచ్చారు.
1: They were protecting the
0: వాక్కును స్మరిస్తూ వచ్చారు.
1: And they were chanting God's name.
0: దేవుని కాపాడుతూ వచ్చారు.
1: And they were also rearing cows there.
0: కనుకనే వీరికి గోపికలు అని పేరు వచ్చింది.
1: So they are called Gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కాని తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు గోపి జన వల్లభాయ నమః గోపి.
1: Then he said గోపి
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్కులో నేను ఒకడినే.
1: I am also part of
0: నేను ఒకడినే.
1: ఆల్సో
0: గోవులో నేను ఒకడినే.
1: ఐఎమ్ అమంగ్ ద కౌస్ ఐఎమ్ వన్.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: దేర్ఫోర్ ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
0: కనుక గోపీజన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపీజన వల్లభాయ నమః మీన్స్ ద సస్టైనర్ ప్రొటెక్టర్.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహా
1: స్వాహా
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన
0: వల్లభాయ
1: స్వాహా.
0: ఈ ఐదు విటికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి.
1: ఎర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహా ఆకాశం.
1: స్వాహా ద స్పేస్.
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములు నిర్ణయించాడు.
1: దీస్ ఫైవ్ వర్డ్స్ సింబలైజ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుకనే పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
1: సో దీస్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్
0: ఆకాశమే.
1: స్వాహా మీన్స్ ద స్పేస్ ఈథర్.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: సో ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ రిఫర్డ్ ఇన్ దిస్ వే.
0: కనుక పంచభూత స్వరూపుడు పరమాత్ముడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ పంచభూతములకు పెట్టినటువంటి ఏ పేరైనా మీరు స్మరించండి.
1: యూ కెన్ చాంట్ ఎనీ నేమ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: ఇది భగవంతుని పేరే గాని ఈ కృష్ణుడు ఆ విష్ణుడు ఈ విధంగా విష్ణు కృష్ణుడు కాదు.
1: దే ఆర్ నాట్ ఇన్ ఎనీ స్పెసిఫిక్ వే బట్ దే ఆర్ ది నేమ్స్ ఆఫ్ గాడ్ ఇన్ జనరల్.
0: సేవను వైష్ణవులు అనేటువంటి కేవలం ఈ ప్రారంభమైన తర్వాతనే ఈ విధమైనటువంటి ఒక పేర్ల లోపల చాలా కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ సైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః.
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లిస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్
0: కనుకనే సుఖముంది.
1: సో హీఈస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్ యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: ఎప్పుడు నేను సుఖస్వరూపుడే.
1: హీఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: శారీరకంగా కానీ మానసికంగా కానీ థాట్స్ ఎక్కడ కానీ ఇలాంటి థాట్స్ ఏ లేదు.
1: భగవాన్ హ్యాస్ నో థాట్ ఓవర్.
0: అయితే ప్రాకృతమైనటువంటి ఒక శరీరాన్ని దాల్చడం చేత, ప్రాకృతమైనటువంటి జన్మలతో సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవడం చేత వారి యొక్క బాధలు వారి యొక్క విషయంలో చూడుకోవటం వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ కాంటాక్ట్, బికాస్ అసోసియేషన్ విత్ ద డివోటీస్ హి హస్ గాట్ దిస్.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా నేను తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్ లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటాం.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: లేదు.
1: నో,
0: మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్.
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద క్లాత్.
0: నీ కోసం ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: అలాని భోజనం నాకు కావాలి అని ఆశిస్తున్నావు.
1: యు వాంట్ మెనీ
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యు వాంట్ ఫుడ్
0: లేదు
1: ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫుడ్
0: ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్స్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్
0: ఏకం ఉన్నది ఒక్కటే
1: దట్ సెల్ఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్
0: దానిని భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: From the worldly sense, in the physical world, we can call it swartha or
0: consciousness.
1: But spiritually, it is not
0: selfish.
1: It is also beyond. In this world, there are five words.
0: Paramatma,
1: God,
0: Paratma,
1: Supernatural,
0: Paramatma. Tarvata, Ekatma, Dvaitatma.
1: ద్వైతం డ్యుయాలిటీ
0: కనుకనే వ్యష్టి సమష్టి పరమేష్టి వ్యష్టి యొక్క తత్వంతో జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్
0: సమష్టి సమష్టి
1: వ్యష్టి ఇండివిజువల్ సమష్టి కమ్యూనిటీ
0: కనుకనే పరమేష్టి
1: పరమేష్టి డివినిటీ
0: పరమేష్టి ఆనెస్టీ
1: And Parameshti is honesty.
0: Honesty అనగా ఏంటి? ఆత్మకు సంబంధించినటువంటి ఒక తత్వం.
1: That which is related to the spirit or the self.
0: కనుకనే
1: So.
0: పరమాత్మను మనం పొందాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: In order to reach God, the individual Vyashti should join Samishti, the community.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: When once the individual merges in the community, it is Parameshti, the divine.
0: దైవేష్టి అయిపోతుంది.
1: And then it becomes supreme, the divine.
0: కనుకనే నాలుగవ దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్ ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ది కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యు రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్ యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్ గాడ్ ఈస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: ఒక్కటే
1: బోత్ ఆర్ వన్.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ వేదము మొట్టమొదట ప్రబోధించి వచ్చింది.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ వేదా ఇన్ ద బిగినింగ్.
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్
0: వేదాహవేదం పురుషం మహాంతం మహాంతం.
1: వీ హావ్ సీన్ గాడ్
0: ఆదిత్య వర్ణం
1: అండ్ హీస్ ప్యూర్
0: సూర్యకాంతితో కూడినటువంటి వాడు. అతను
1: ఈ సో బ్రిలియంట్
0: తమస్పరస్తాత్ తమస్సులో ఉంటున్నాడు తాను.
1: బట్ హీ లైస్ దేర్ ఇన్ తమస్ ఆర్ డార్క్నెస్
0: అనగా చీకటిలో ఉంటున్నాడు.
1: ఇట్ మీన్స్ హీస్ తమస్ ఆర్ డార్క్నెస్.
0: కానీ సూర్యకాంతి ఉంది. సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు.
1: దేర్ ఈస్ దిస్ సన్ లైట్ బట్ యట్ హీస్ ఇన్ తమస్.
0: తమస్ పరస్తాత్
1: ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: దట్స్ ద డిక్లరేషన్ ఆఫ్
0: స్వామి. మీరు లోపల చూచారా బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: Lopala bayata anetundi bhedam ledu.
1: There is no difference.
0: Antarbahishchita sarvavyapya narayana sthita.
1: There is nothing like inside and outside because God is present in both.
0: Kanukane bhagavantuni ekkada chucharu? Sarvatra chuchinavare.
1: Where have you seen God? We have seen everywhere.
0: Brahmanandam ananda swarupudainatundi sarvatra untunnadu.
1: God, the embodiment of bliss, is present everywhere.
0: Aa sarvatra undinatundi bhagavantuniki korikalu levu kalikane parama sukham.
1: As God is desireless, He is supreme.
0: ఎట్టి కోరికలు లేదు.
1: No desire.
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: So He is in eternal bliss.
0: అందువల్లనే పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: Therefore He is the personification, metaphor of wisdom.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: Where there is bliss, there is wisdom.
0: కనుక జ్ఞానం గాని సుఖం గాని ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది.
1: Therefore either wisdom or happiness or bliss or in God.
0: దేనికి నీ ఒక కారణం లేవు.
1: There is no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణములు కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: He is not bound by time.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రం కూడా లోన కానటువంటి వాడు.
1: He is not affected by time and space or reason.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది.
1: యూ డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యూ డ్రీమ్ యాజ్ ఇఫ్ యు హావ్ గాన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసిన పోయింది.
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల
1: దేర్ ఇన్ ద డ్రీమ్.
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు ఈ కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర కర్మం ఏ మాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock in the morning.
0: Plane పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి,
1: as you get down there,
0: taxi తీసుకున్నావు, నువ్వు ఇంటికి పోయి చేరిపోయినావు.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: I have gone home.
0: నీ బంధువులు చూడటం కోసం నీ వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: The reason of your trip is to meet your relations.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: And you travel by flight.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: Here time factor.
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణమైనావు.
1: The time factor tells you to start at 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: Therefore, in this waking state, there is reason, there is time, there is cause and conveyance.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state, there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: నాలుగు లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: నాలుగు దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: Therefore, that what you experience, all these factors, is true.
0: సుప్తి అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
1: Sushupti, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: అండ్ యూ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: యూ గాట్ అప్ అట్ 1:30
0: మిడ్ నైట్. 1:30 గంటకు చేసావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: యూ హావ్ గాన్ టు బాత్రూమ్ అట్
0: 1:30 గంట 35 నిమిషాలకు నీవు వెళ్ళావు తిరిగి.
1: అండ్ యూ రిటర్న్ అట్ 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: అండ్ దెన్ యూ జస్ట్ లై డౌన్ అండ్ నిద్ర వచ్చింది. దెన్ యూ స్లెప్ట్.
0: నిద్ర వచ్చింది.
1: Yes, you slept.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యూ స్లీప్?
0: నీవు పెద్దవాడైనట్టు,
1: యాజ్ యూ హావ్ గ్రోన్,
0: నీవు చదివినట్టు,
1: యాజ్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ స్టడీ,
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు,
1: యాజ్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయ్డ్,
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
1: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్,
0: నీకు కుమారుడు పుట్టినట్టు,
1: యు హావ్ ఎ సన్,
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్. దట్ వాస్ ద డ్రీమ్.
0: చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇవన్నీ కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలము.
1: అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: నీవు పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలే పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ బర్త్, ఫర్ ఎడ్యుకేషన్,
0: అనుభూతికి 40 సంవత్సరాలు పట్టినట్టుంది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనల్లీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వాక్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్!
0: ఇది సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల,
1: ఇన్ 5 మినిట్స్ టైం,
0: 40 సంవత్సరముల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: నీ కాలం లోపల
1: వితిన్ యూ
0: ఎక్స్పీరియన్స్. 40 సంవత్సరములు, కాలము 5 నిమిషాలు.
1: So 45 years of experience is
0: experienced in 5 minutes.
1: This is the time in Sushupti, deep sleep.
0: అతీతమైనటువంటి తుర్యావస్థ.
1: Beyond Sushupti, deep sleep is Turiya, ultimate.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక క్షణం చాలు.
1: In the Turiya ultimate state, a fraction of a second is enough.
0: ఒక క్షణము.
1: A fraction of a second is
0: enough. ఎట్టయ్య 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time within 5 minutes?
0: ఏమైనా జవాబు చెప్పగలవా?
1: Can you reply?
0: లేదు.
1: No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే తప్పక సాధ్యమవుతుంది.
1: ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు,
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్,
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరాలు అయిపోయింది,
1: అండ్ యు లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో,
0: దానికి తాళం వేసుకుని వెళ్ళిపోయినావు,
1: యు కెప్ట్ ఇట్ అండర్ లాక్ అండ్
0: కీ, వెళ్ళినావు
1: అండ్ యు వెంట్ అబ్రాడ్,
0: 10 సంవత్సరాలు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు,
1: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్
0: దాన్, నీవు తిరిగి వచ్చావు,
1: యు రిటర్న్,
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు,
1: అండ్ యు ఓపెన్
0: స్విచ్ వేసావు,
1: యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్,
0: వెళ్ళి వచ్చింది. 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుంది, 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ హౌస్ వాస్ డార్క్,
0: లైట్ వేసింది ఒక క్షణమే, వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుక నేను చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు,
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు,
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం,
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్,
0: భగవంతునికి నో రీజన్,
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే,
1: and once you direct your intellect towards God,
0: that switch is set avutundi,
1: it amounts to putting the switch
0: on. Devanandam anetundi tatchame neeku labhyam avutundi,
1: that supreme bliss can be experienced immediately.
0: Kanukune paramanandam, brahmanandam, yoganandam, advaitanandam,
1: therefore it is called supreme happiness, that non dual happiness.
0: Ilanti deenikanta kuda reason anetundi eppudu kuda chikkadu,
1: all the states of bliss are beyond reason.
0: Okka chanamlo neeku entaina kuda praptistundi,
1: within a fraction of a second you can experience.
0: Ee praptika anetundi kaalani nu vetukolakkaledu,
1: you don't need to wait for time,
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్,
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది,
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను,
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి,
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ,
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యాలకు పోతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యూ గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు,
1: మ్యాడ్‌క్యాప్,
0: ఒక చోట తిరిగేది ఇంకో చోట,
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్,
0: ఉంటున్నది,
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి,
1: వాట్ ఈస్ టు బి గివెన్,
0: ఇచ్చుకో సేవను,
1: అండ్ దేర్ ఫోర్ సర్,
0: పుచ్చుకో ప్రేమను,
1: అండ్ దెన్ రిసీవ్,
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము,
1: అండ్ వన్ దేర్ లవ్ ఇస్
0: అదే బ్రహ్మానందం,
1: లవ్ ఇస్ లైక్ ద సుప్రీమ్
0: సుఖదం,
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్,
0: ఆనందము,
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది,
1: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన,
1: he called Arjuna and said,
0: నీకు ఎంత వయసు,
1: what's your age?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: బ్రదర్ ఇన్ లా, మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు,
1: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
1: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 ఏజ్,
0: 75 ఇయర్స్ కృష్ణునికి,
1: 75 ఏజ్ కృష్ణ,
0: 70 ఇయర్స్ అర్జునికి,
1: అర్జున్ వాజ్ ఏజ్ 70,
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి,
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి,
1: భీష్మ
0: 113 ఇయర్స్,
1: 113 ఇయర్స్,
0: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్య చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjuniki 70 సంవత్సరంలో,
1: అర్జున ఏజ్ 70.
0: ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఆనాడు యుద్ధం చేస్తూ వచ్చారంటే దీనికి ఏది కారణము?
1: వెల్ దేవర్
0: నో రీజన్.
1: వెన్ దేవర్ ఫైటింగ్ ఎట్ దట్ అడ్వాన్స్డ్ ఏజ్ ఇట్ హెస్ నో రీజన్.
0: ఎందుకోసం అంటే దేహానికి నీ వయసు చూస్తున్నావు.
1: యు గో బై ది ఏజ్ ఆఫ్ ద బాడీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము, దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనో ప్రభావం అనేక రకమైనటువంటి మార్పులు చెందిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్, ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హీ క్వశ్చన్ అర్జున,
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: ఐ టాట్ ఆల్ దిస్ గీతా బిఫోర్ ఎర్లియర్.
0: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
1: ఐ టాట్ ఇట్ మెనీ టైమ్స్.
0: కానీ నీవు దాన్ని జ్ఞప్తి అందించుకోలేదు.
1: బట్ యు ఆర్ నాట్ రిమెంబరింగ్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు.
1: యు డిడ్ కన్సిడర్ ఇట్ ఇంపార్టెంట్.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్ యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు నేను వస్తున్నాను
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్
0: స్వామి మీరు వచ్చేటువంటిది నీకు తెలుసును కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు
1: హి సెడ్ స్వామి యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్
0: అదే మరపు
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త నిత్యం ఒక స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్నా సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం
1: దేర్ ఇస్ నైదర్ అవేర్నెస్ నాట్ ఫర్గెట్ఫుల్ స్టేట్ దేర్ ఇస్ నైదర్ వేకింగ్ స్టేట్ నాట్ డ్రీమింగ్
0: ఆ తారకంలో నీవు లేదు తామసంలో ఉన్నావు నీవు
1: యు ఆర్ నాట్ ఇన్ దట్ స్పిరిచువల్ లెవెల్ తారక బట్ యు ఆర్ ఇన్ తమస్ డార్క్నెస్
0: అది ఎట్లా స్వామి
1: ఇస్ ఇట్ పాసిబుల్
0: నేను నమ్మడానికి వీలు లేదు
1: అండ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్
0: ఓహో అది కూడా ఒకటి ఉందా నీకు
1: ఓ యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే
1: యూ హావ్ బీన్ మూవింగ్ అబౌట్
0: అప్పుడే ఇవన్నీ మర్చిపోయినావా
1: యూ హావ్ యూ ఫర్గాటన్ సో సూన్
0: మర్చిపోయినావు
1: ఐ హావ్
0: ఫర్గాటన్ నీ బర్త్డే ఎప్పుడు
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు
1: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది
1: ఇట్ హ్యాపెన్డ్ ఇన్ స్టేట్ నాట్ డ్రీమ్
0: కాబట్టి ఆ తారకంలో నీవు లేదు తామసంలో ఉన్నావు నీవు
1: యు ఆర్ నాట్ ఇన్ దట్ స్పిరిచువల్ లెవెల్ తారక బట్ యు ఆర్ ఇన్ తమస్ డార్క్నెస్
0: అది ఎట్లా స్వామి
1: ఇస్ ఇట్ పాసిబుల్
0: నేను నమ్మడానికి

0: ఎప్పుడు
1: యూ నో వెన్ యూ గాట్ మ్యారీ టు సుభద్ర
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే
0: అది కొన్ని సంవత్సరం అయిపోయింది
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరం అయిపోయింది
1: ఇట్ హ్యాపెండ్ 50 ఇయర్స్ అగో
0: అయితే అర్జున
1: అర్జున లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి
0: తెలియదు స్వామి అన్నాడు
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది భార్యను
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది
1: యు నో యువర్ వెడ్డింగ్ డే
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నావు
1: బట్ యు డోంట్ నో వాట్ హ్యాపెన్ 1 ఇయర్ బ్యాక్
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్
0: ఉన్నాను
1: ఎస్ యు వర్
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు
1: బట్ యు డోంట్ నో వేర్ యు వర్
0: ఈ మనిషి యొక్క మార్పు
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్ సో
0: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అభిమన్యుని మరణ వార్త విన్నాడు
1: అండ్ హి హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హి ఫెల్ డౌన్
0: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening. And he felt sad. What happened? Krishna was by his side. And he knows, Krishna knows what happened. This should not be conveyed to him. It depends on the time factor.
0: Kanuka. సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు ఇంటికి పుచ్చుకొని వచ్చాడు
1: కృష్ణ సైడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్
0: యుద్ధానికి
1: అండ్ కృష్ణ హాస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుడిని
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: వంశాన్ని నాశనం చేసి పెడితే
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్
0: పాండవులు వృద్ధులైపోయినారు
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది
1: ద్రౌపది ఇస్ ఓల్డ్
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది
1: ఆల్సో సుభద్ర
0: పిల్లలు ఎవరు పుట్టరు మా వంశమే పోయింది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్
0: సరే నీకు ఆవేదన వచ్చింది వచ్చినట్టు మాటలంతా మాట్లాడుతున్నావు
1: యు ఆర్ గ్రీఫ్ స్ట్రికెన్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్
0: అంత కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్
0: కానీ మృతదేహము
1: అండ్ ఇట్ ఇస్ అ డెడ్ బాడీ
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాస్ షోన్
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని
1: అండ్ హీ సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్
0: సహదేవుడు సహదేవుడు తీసుకుని వచ్చాడు
1: సహదేవ బ్రాట్ కృష్ణ
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకుని
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు మరణించిన బిడ్డను
1: ఓ బ్రదర్ హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు ఎప్పుడు నవ్వే
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్
0: దుఃఖం రాని కష్టం రాని ఆనందం కలగని ఎప్పుడు నవ్వి
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ
0: అంత మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ
1: అండ్ దెన్ హిస్ సిస్టర్ లుక్ హియర్ హి ఎగ్జాక్ట్లీ
0: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాలి
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు ద ఫేస్ అండ్ ఐస్
0: అర్జునుడు లేచాడు
1: అర్జున గాట్ అప్
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్
0: శ్వాస లేదు
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్ లైఫ్లెస్
0: అర్జున
1: అర్జున
0: కేవలం నీవు మూర్ఖుడవు
1: యుఆర్ ఎ ఫూల్
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు
1: యుఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ
0: సరే పో అన్నాడు కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్
0: ద్రౌపది ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సియర్
0: భర్తలు కూడా లాక్కొని వచ్చేటువంటిది భార్యలే
1: ఇస్ ఓన్లీ వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్
0: కనుకనే భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్
0: స్త్రీలంతా కూడాను అంతఃపురంలో కూడాను ప్రవేశించవచ్చును
1: అండ్ విమెన్ కెన్ గెట్ ఇన్ టు
0: పురుషులు అంతఃప్రవేశంలో ప్రవేశించడానికి వీల్లేదు
1: అండ్ మెన్ కాన్ గో దట్ ఇన్ ఇంటీరియర్
0: దర్బార్ హాల్ వరకు మాత్రమే పోవచ్చును
1: మెన్ గెట్ ఇన్ టు ద హాల్ దర్బార్ హాల్ ఓన్లీ
0: అదే రీతిగానే స్త్రీలు అనేటువంటి భక్తులు సర్వత్రా వారు ప్రవేశించవచ్చును
1: Here a devotee, a woman can go anywhere into the interior of the man. They can go inside. Whereas man cannot go inside. They have got certain... But because the devotion is left in man.